0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవెందుకుంటున్నావు?
1: వై ఆర్ యూ దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థం తింట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: లేక పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్ అదర్స్?
0: లేక పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్రెడ్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: You should chant the name of God, sacred name of God, Govinda, Damodara,
0: Madhava.
1: It is for that purpose tongue is gifted.
0: తినటం కోసం కాదు.
1: నాట్ మియర్లీ టు పార్టేక్.
0: పరులను దూషించే కోసం కాదు.
1: నాట్ టు క్యూ.
0: పరులను నిందించే కోసం కాదు.
1: నాట్ టు బ్లేమ్.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: టంగ్ ఈస్ గివెన్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హూ ఇస్ ద ఇన్వెలర్.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: Irrespective of number of religions,
0: గమ్యము ఒక్కటే.
1: All religions are one.
0: మతములన్నీయు చేరి మార్గంబు బోధించే మతములన్నీయు చేరి.
1: All religions together.
0: మార్గంబు బోధించే.
1: Taught to different paths.
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: Though yarn is different, the cloth is one.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ వేరే బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే.
1: ద బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి రీతులు వేరు జన్మం ఒకటే.
1: దెర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు.
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
0: పూజలొకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు.
1: పాత్స్ ఆర్ మెనీ.
0: దైవంబు ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: బికాస్ మ్యాన్ హెస్ లాస్ట్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: టు క్యారీ అవుట్ హిస్ డైలీ లివింగ్ టు ఎర్న్.
0: బ్రతుకు కోసము, ఈ తుచ్చమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం.
1: ఫర్ ఇస్ దిస్ మీన్ లైఫ్, లో లైఫ్ హి లీడ్స్ సచ్ ఏ లైఫ్.
0: ఈ బ్రతుకు, ఈ బ్రతుకు ఒక బ్రతుక.
1: ఇస్ దిస్ ఎ ట్రూ లైఫ్ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక.
1: కెన్ యూ కాల్ ద ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ ది
0: డివినిటీ? అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక.
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ ది డివినిటీ?
0: పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక.
1: ఇస్ దట్ ద లైఫ్ అట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక.
1: కెన్ యూ కాల్ ఇట్ ఎ లైఫ్ అట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీలే నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఇట్స్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: గివ్స్ యు నిజాయితీ. ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యు లిబరేషన్.
0: నిర్వాణం.
1: This is nirvana, liberation.
0: మీరెన్నింటినీ వదిలిపెట్టినారు ఇప్పుడు.
1: We have given up these two now.
0: ఏమైపోతుండాలి? నిర్వాణం లేదు, మానమైపోతుండాలి.
1: There is no nirvana liberation, but mana character is gone.
0: ఎందుకంటే అందరూ కూడా అవధూతలు కావాలి.
1: Everyone should become అవధూత.
0: ఎవరు అవధూత?
1: Who is an అవధూత?
0: నీతి నిజాయితీ గలవాడే అవధూత.
1: The one who has got this morality and truth.
0: యమదూతనే.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: Kanaka manam yamadhutalu kaakurdu, avadhutalu kavali.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the
0: renunciant. Daivadhutalu kavali.
1: We should be avadhuta.
0: Dayyalaku dhuta kaakurdu.
1: We should not be messenger of demon or daya.
0: Andike Jesus kudano, I am the messenger of God annadu.
1: So Jesus
0: daivadhutaga maaradu.
1: That he is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్స్.
0: అందరూ మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వి ఆల్సో కాల్ ఇట్ బుద్ధ
0: పౌర్ణిమ. పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి యొక్క తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఈస్ పూర్ణ, ఫుల్.
0: హృదయం చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈస్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: ద డే విన్ ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఈస్ ఫుల్ మూన్ డే, పూర్ణిమ.
0: మనసును అంధకారంలో ముంచుకొని
1: విత్ ఆల్ దట్ డార్క్నెస్ విత్ ఇన్ ది హార్ట్.
0: పూర్ణిమ, పూర్ణిమ, పూర్ణిమ అంటే ఏమిటి? పూర్ణిమ,
1: వాట్ ఈస్ దట్ ఫుల్ మూన్ డే?
0: ఇది పూర్ణిమ కాదు.
1: ఇట్స్ నాట్ ఫుల్ మూన్.
0: పేరు పూర్ణిమ.
1: ఇస్ ద నేమ్ సే,
0: కానీ అనుభవానికి చీకటి.
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ డిస్పెల్ డార్క్నెస్.
0: రామచరితంలో మీకు అందరికీ తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత,
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హెస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక.
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది మంటలు.
1: Because the flames the Lanka appeared as if it's a broad day light.
0: Kani Lanka pattapagulugale kanipistundadi kani Ravani hrudayam chimma chigidiga kammukundadi.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: Chusara Lanka velugayipo em prayojanam?
1: What is the use of light outside?
0: Hrudayam velugu kavali.
1: The heart should be of light.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని వెలిగించాలి.
1: వీ షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆత్మీయమైనటువంటి భావాలు కొంతవరకు దూరం కావాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని
1: హేట్రెడ్
0: అనేక విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వి షుడ్ డెవలప్ లవ్.

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించ

హేమ భూదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖ

0: ఆనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్. హ్యావింగ్ బీన్ బోర్న్ ఎ కింగ్, వన్ కెన్ రెయిన్ ది కింగ్డమ్. వన్ కెన్ ఆఫర్ గోల్డ్, ల్యాండ్ యాజ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon. But controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాడు ప్రపంచమునకు కావలసినటువంటిది ధనకనక వస్తు ఆహనాదులు కాదు.
1: టుడే వాట్ ద వరల్డ్ నీడ్స్ ఈజ్ నాట్ అఫ్లూయన్స్, ప్లెంటీ, ప్రాస్పెరిటీ, నథింగ్ లైక్ వెల్త్ అండ్ కన్వీనియన్సెస్.
0: గుణవంతులైన విద్యార్థి విద్యార్థినీయులు అత్యవసరం.
1: ద వరల్డ్ నీడ్స్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: దేశమంతయు వారిపైనే ఆధారపడి ఉంటున్నది.
1: ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ దెమ్.
0: ఇది నిజమైన భారతీయ సంస్కృతి.
1: దిస్ ఇస్ ద ట్రూ కల్చర్ ఆఫ్ భారత్.
0: కాలంతో మారని, చరిత్రతో మాయని, ప్రళయంతో తరగని, సృష్టితో పెరగని ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ చేంజ్ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్, నార్ కుడ్ బి కవర్డ్ ఎన్కంపస్డ్ బై హిస్టరీ. ఇట్ డస్ నాట్ ఎయిదర్ డిమినిష్ నార్ రైజ్ విత్ టైమ్స్.
0: ఆ భారతీయ సంస్కృతి యొక్క అంతర్స్వరూపమే సనాతన ధర్మము.
1: ద రియాలిటీ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈ సనాతన ధర్మ, ద ఏన్షియంట్ వన్.
0: ఈ మానవతా విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిఖ పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ moves from top to toe all over the body, comprising of human values.
0: Bharata deshamunandu vicheetundi galiyandu dharmam cheri unnadi.
1: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
0: Manam nadicheetundi dust yandu satyam chekuri unnadi.
1: The dust of Bharat has got the principle of truth.
0: Bhoomi yandu padinatundi dummunandu కరుణ చేరి ఉన్నది.
1: ది ఎంటైర్ ద శాండ్ ఆల్ ఓవర్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: గంగ యందు ప్రేమ ప్రవహిస్తున్నది.
1: హియర్ యు ఫైండ్ ద గంగెస్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ ఫుల్ ఆఫ్ లవ్.
0: భారతీయ మానవుని యందు క్షమ అనేటువంటిది సంపూర్ణంగా ఉన్నది.
1: వై నోటీస్ దిస్ ఫర్బేరెన్స్ ఇన్ ప్లెంటీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణములను అనాది కాలము నుండి కూడాను భారతదేశము పోషిస్తూ వచ్చినది.
1: ద భారత్ హ్యాస్ బీన్ ఫాస్టరింగ్, ఎంకరేజింగ్ ది సీక్రెట్ క్వాలిటీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సెయింట్స్ కరోనేటెడ్ ది సాక్రిఫైస్.
0: వ్యక్తులకు కాదు,
1: not the individual.
0: దివ్యమైనటువంటి ఒక శక్తి, అది ఏ త్యాగము.
1: Sacrifice is the divine strength, the power.
0: త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: ధర్మమును అందలెక్కించారు.
1: And it was dharma that was viewed highest and noblest.
0: న్యాయమునకు కంకణం కట్టారు.
1: They have determined to follow justice.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They have welcomed the truth.
0: ప్రాచీన ఋషుల యొక్క ప్రభావము అనాది కాలం నుండి భారతదేశమును అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చినది.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: కానీ దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: Kala karma karana kartavyanni gurtinchukoleniyanti manavuduga ee naadu tayaravutunnadu.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: Kanukane ee naati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
1: What man has to realize this day is this culture of
0: kevalam okka bharatadeshamuke kaadu యావత్ ప్రపంచమునకే ఈ సంస్కృతి చాలా మూలాధారమైనటువంటిది.
1: దిస్ కల్చర్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ కంట్రీ, ఫర్ ది ఎంటైర్ వరల్డ్ బై అండ్ లార్జ్.
0: సత్యమును ఏ దేశం వద్దని చెప్తారు?
1: విచ్ కంట్రీ డినైస్ ట్రూత్?
0: ధర్మమును ఏ దేశం అనుసరించకూడదని చెప్తారు?
1: విచ్ కంట్రీ సేస్ దట్ యూ షుడ్ నాట్ ఫాలో ధర్మ?
0: శాంతము ఏ మానవుడు వద్దని చెప్తాడు?
1: విచ్ మ్యాన్ డినైస్ పీస్?
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో ఉన్నాడా?
1: ఇస్ దేర్ ఎనీ మ్యాన్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: అండ్ హెన్స్ ద హ్యూమన్ వాల్యూస్ సచ్ యాస్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే సస్టైన్ ద వెరీ లైఫ్ ఆఫ్ హ్యూమానిటీ.
0: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయ could not have these human values, and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati bharat bhavatu paurulu mire,
1: you are the future citizens of bharat.
0: Mee dwarane ee bharat desham yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient bharatic culture can be upheld. You are the torch bearers.
0: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవమాడుతున్నవి.
1: టుడే యూ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: ఇట్టి సమయమునందు శాంత హృదయులై, పవిత్ర భావులై, ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారద్వలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ హ్యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: కనుకనే ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినీలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: విలువలు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీ యందే,
1: విదిన్ యూ,
0: నీతోనే,
1: విత్ యూ,
0: నీ వెంటనే,
1: ఆఫ్టర్ యూ,
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి.
1: అండ్ ద వాల్యూస్ ఫాలో యూ.
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్, హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్?
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు?
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్, హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ?
0: కనుక మొట్టమొదట మన ఎందుంటినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి.
1: Therefore we have to love the two immanent values, the truth and righteousness.
0: దీనిని భారతీయ సంస్కృతి ఎందు ప్రప్రథమం లోపల సత్యం వద ధర్మం చర.
1: This is what is said in Bharatiya culture. First of all speak truth and second follow dharma.
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్న.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్ ఏ వాక్యూమ్ ఇఫ్ యు ఆర్ If you are not having the human values like truth,
0: Satya Dharma Prema Shantulu Lekunna Dana Dharmalu Sarthakata Sunna.
1: Acts of charity, acts of love and kindness, they are of no value if you do not have human values.
0: Satya Dharma Prema Shantulu Lekunna పదవులనేలిన ఫలము సున్న.
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness, peace and love?
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబు సున్న.
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: ఈ సనాతన ధర్మ హర్మ్యము నిలువ గుణమునివి నాలుగు పునాది గోడలప్ప.
1: For this mansion of this ancient culture of Bharat to stand and sustain and live up to our expectations, these are the four pillars.
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు.
1: What else is to be communicated to you?
0: Sadhu sadguna ganyulavu vidyarthulara.
1: This assembly of students who are pious and noble.
0: Vidyarthulara.
1: Students.
0: Mee prana samanamainatundi ee gunamunnu meeru etti samayam nandu kodanu vicharjinchakoddu.
1: The human values are the very life principles. You should never give them up.
0: Bhautika laukika ప్రాకృతమైనటువంటి గుణములు యందు మీరు ప్రాకులాడకూడదు.
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్.
0: ఎంత శక్తివంతులైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు.
1: ఇట్ మైట్ బి వెరీ పవర్ఫుల్ బట్ యెట్ ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ ద వరల్డ్ యు గెట్ రూయిన్డ్ యువర్ సెల్ఫ్.
0: రావణుడు ఎవరు?
1: హూ ఇస్ రావణ?
0: మహాశక్తివంతుడు,
1: హైలీ పవర్ఫుల్.
0: అతనికి లేని యొక్క శక్తి ఏమాత్రము ఇతరులకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద స్ట్రెంగ్త్ హి హస్ గాట్ నో వన్ హస్.
0: సిరి సంపదలతో తులుతూగుతున్నాడు.
1: హి ఇస్ ఫుల్ ఆఫ్ అఫ్లూయెన్స్.
0: భోగ భాగ్యములో మునిగి తేలుతున్నాడు.
1: హి ఇస్ ఫుల్ ఆఫ్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్.
0: అతనికి ఎట్టి కొరత కూడా లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ ఎర్త్ అట్ ఆల్.
0: గొప్ప చదువరి,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: 34 విద్యలు నేర్చినటువంటి వాడు.
1: హి ఇస్ ఎక్స్పర్ట్ ఇన్
0: 34 పశు మృగాల యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు.
1: హి హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్.
0: ఇంత శక్తి ఉంది కూడాను,
1: బీయింగ్ సో పవర్ఫుల్,
0: కట్టకడబటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు.
1: హి హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఎ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్.
0: కనుకనే సర్వంను కోల్పోయినాడు.
1: అండ్ హెన్స్ హి లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యువు చెప్పించాడు.
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టు.
0: ఈ భ్రాంతులను తాను అరికట్టుకునలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్.
0: కట్టకడపటికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు.
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్డ్ టు యాషెస్.
0: ఇంకా రెండో వాడు,
1: ద సెకండ్ వన్,
0: హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు.
1: ద మోడర్న్ సైంటిస్ట్ హాస్ గాన్ టు ద మూన్.
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపుడు ఇస్ స్మాల్.
0: నక్షత్రమండలాలు కూడా చేరిపోయినాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు రీచ్ ద ప్లానెటరీ సిస్టమ్ అండ్ అదర్ ప్లానెట్స్ స్టార్స్.
0: ఈ నక్షత్రమండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని ఉంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్.
0: అప్పుడే భూమి అంతా కదిలిపోయింది.
1: బెండ్ ద ఎర్త్ స్టార్టెడ్.
0: దేవతలందరూ ప్రార్థించారు.
1: మెనీ మెనీ ప్రే.
0: ప్రళయానికి అవకాశం చేరుతున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్.
0: మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు.
1: Hiranyakashipu so powerful, highly educated.
0: దైవమును ద్వేషిస్తు వచ్చాడు.
1: He hated God utterly.
0: అది ఏ ద్వేషము?
1: That is hate.
0: అది ఏ క్రోధము?
1: That's anger.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపటికి ఏం చేసింది?
1: anger. What extent has he taken
0: it?
1: In fact, he lost his wealth. He lost all his respect. And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన క్రోధంబు వలన సర్వము చెడిగి.
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: గును గలుగును.
1: యు హావ్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్.
0: కోపము బలనను చేయును.
1: హి కమిట్స్ సిన్.
0: చి పొమ్మని పించుకొనును.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
1: Duryodhana almost his brother.
0: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
1: In fact, he owned others' property, the kingdom.
0: Taanu yeruthu.
1: He was ruling it.
0: Deeniki nayakulainatunti vaaru, deeniki aduku hakkulainatunti vaaru, adhikaarulainatunti pandavulanu vanavasam chesadu.
1: In fact, he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
0: Idi ek gunam cheta.
1: What for? Why did he do it?
0: Lobhamu cheta.
1: Because of greed.
0: Kama krodha lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధన్ కి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంక ఈ మూడు గుణములను కూడాను చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకే.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు,
1: the modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములను కూడాను కొంత పరిమితంలో ఉంచుకొని,
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడం సాధ్యం కాదు.
1: It's not possible to be away from the
0: freedom
1: of them.
0: ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do
0: కానీ సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: ఏ చెడ్డ భావం తనలో ఆవిర్భవించినా కూడాను,
1: then any bad feeling comes to you,
0: కాలం తీసుకోవద్దు. తక్షణమే దాన్ని, is it good or bad, is it right or wrong అని ఒక పరిశోధన చేయాలి.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: నీ యొక్క హృదయానికి ఇది చెడ్డ అని తెలిసిన తక్షణమే దాన్ని దూరం చేయాలి.
1: When once you realize it is bad, be away from that.
0: అప్పుడు నీవు సరి అయినటువంటి యొక్క దేశోద్ధారకుడుగా నీవు తయారవుతావు.
1: Then only you can become emancipator of this country in future.
0: కానీ ఈనాటి దురదృష్టి ప్రకారము,
1: unfortunately today,
0: ఇదిగో తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: స్కూల్లో అధ్యాపకులు కానీ,
1: or teachers in school,
0: దేశంలో నాయకులు కానీ,
1: or leaders in the country,
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: Are not teaching in the proper sense expected of them, that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థ పరులైనటువంటి వారు.
1: The students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడా తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పోతానే దాన్ని పెరిగిపోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పుడు సర్వము నాశనమైపోతుంది.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడా నాశనం చేసేది రాజకీయములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైనటువంటి భావం అరికట్టి దుర్మార్గమైన భావం పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ, గివింగ్ ఎ ప్లేస్ టు వికెట్ మెనోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెందకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: That anything comes, serve this country.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: Nothing excels service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: Educational institutions in ancient times are highly sacred.
0: సర్వే లోక హితే రథ, అందరు కూడా లోక హితాన్ని కోరేటువంటి వాళ్ళు.
1: దే ప్రేడ్ అండ్ డిజైర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వే సమిదా గుణై, అందరూ మంచి గుణములతో ఉండాలని ఆశించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో వాంటెడ్ ఎవ్రీబడి టు బి వర్చువస్.
0: సర్వే సముద్ధి అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానముతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: వి షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషం లేనటువంటి ఒక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు యుటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ వాల్యూ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: అండ్ ద ట్రూత్ హావింగ్ బీన్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రియత్రంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏది శివార్పణం చేయవలసినట్టు?
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: దేహమే ఒక బిల్వము.
1: Your body is this bilwa leaf.
0: మీ మనసే ఒక పత్రము.
1: Your mind itself is a leaf.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: And your heart is fruit.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: And the tears of joy amount to the water.
0: కొరకు ఆనంద తోయములు నీవు కంటి ధారలు కార్చవలసిందే, కానీ శోకధారలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: You should shed the tears of joy, not the tears of grief.
0: శోకమునకు అర్థమే ఉంటుంది.
1: Why should you grieve?
0: ఈ శోకములంతా అభిమానం, అహంకారం చో చేకూరేటువంటివి.
1: The sadness is because of attachment and possessiveness.
0: మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
1: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు.
0: నిరంతరము ఆనందం, ఆనందం, ఆనందం.
1: వి షుడ్ బి హ్యాపీ.
0: ఆనందం ఎక్కడ నుంచి ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్
0: హ్యాపీనెస్? ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: ఆ దైవంతో కూడి ఉండాలి.
1: వి షుడ్ బి.
0: అప్పుడే మనకి ఎట్టి బాధలు ఉండవు.
1: దెన్ యు నెవర్ సఫర్.
0: ఏదో వస్తుంటాయి, పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత కానీ, సంబంధ బాంధవ్యముల చేత కానీ, సంపర్కముల చేత కానీ కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: ది అసోసియేషన్ అండ్ ద రిలేషన్షిప్ లీడ్స్ టు ఆల్ సాడ్నెస్ అండ్ సారో.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దెం.
0: పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోయేటువంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: అండ్ డోంట్ గివ్ సీట్ టు యువర్ హార్ట్.
0: నీ ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: యువర్ హార్ట్ షుడ్ రిమైన్ ఏ విట్నెస్.
0: నాట్ వీక్నెస్,
1: విట్నెస్, విట్నెస్ స్వామి.
0: కనుకనే నీ హృదయమే ఒక విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptors.
0: తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like giants presiding deities.
0: ప్రాచీన కాలం నందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాడు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతా విలువలను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మికము మంట కలిసిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంట కలిసిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతికి ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతికి ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము, అడుగంటి పోయింది.
1: ద స్వీట్నెస్ ఆఫ్ ధర్మ హాస్ గోన్ డౌన్, డిక్లైన్.
0: ధర్మం అడుగంటి పోయినప్పుడే
1: వెన్ ఇట్ హాస్ గోన్ డౌన్,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: ది ఐడియల్ లైఫ్ ఇస్ బియాండ్ ద రియాలిటీ.
0: ఆదర్శము,
1: వెర్ ఇస్ అవర్ ఐడియల్?
0: ఏమిటి ఆదర్శము?
1: వాట్ ఈస్ ఐడియలిజం?
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం నందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ భారత్ వి హావ్ టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్.
0: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ది హోల్ కంట్రీ విల్ బి ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో
1: ద మూమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: ద మోరల్స్ అండ్ ఎథిక్స్ విల్ ఫాలో.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: వెన్ వన్స్ వి ఆర్ మోరల్,
0: ఇది ఏ ధర్మస్థాపన
1: leads to establishment of dharma or righteousness.
0: ee dharmamunu goppa punadi vesinatta avutundi.
1: It amounts to laying strong foundation to moral life.
0: ee dharmamunu punadi bhadranga ainappude,
1: when the foundation is safe and secure,
0: aadarsha jeevithalu aavirbhavisthayi.
1: Then you can lead an ideal life.
0: Vidyarthulara,
1: students,
0: meeru aadarsha jeevuluga tayaru kavali.
1: You should be ideals.
0: Aadarsha jeevuluga tayaru kavalanukunte,
1: if you want to be ideal,
0: dharmamlo manam pravartinchali.
1: And see that you act in a righteous way.
0: కాబట్టి ఏది ధర్మము?
1: వాట్ ఈస్ రైచియస్నెస్?
0: ఏది ధర్మము?
1: వాట్ ఈస్
0: ధర్మం కాదు.
1: వాట్ ఈస్ నాట్ ధర్మ?
0: నువ్వు చక్కగా విచారించు.
1: ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: నైతికమైన విలువలే నిజమైన ధర్మం మూల కారణము.
1: ఆల్ ది హ్యూమన్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఆర్
0: ధారయతీతి ధర్మ. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ గాడ్, దెన్ న్యాచురలీ దట్ లీడ్స్ టు ధర్మ.
0: నిప్పుకు ఏది గుణము?
1: What is the quality of fire?
0: Burning sensation.
1: It burns. The quality to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed light.
0: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఐస్?
0: చల్లదనం.
1: ఇట్ సో కోల్డ్.
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
1: వెన్ ఇట్ నాట్ సో కోల్డ్ టు టచ్ ఇట్ కెనాట్ బి ఐస్.
0: మానవుడికి ఏది గుణము?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ?
0: సత్యమే మానవునికి గుణము.
1: ట్రూత్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ ఎనీవేర్.
0: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అబద్ధమే.
1: వాట్ ఎవర్ వి సే ఆర్ లై,
0: మాట నమ్మేటువంటి వారే లేరు.
1: దేర్ ఆర్ నన్ టు హూ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీబడీ.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలువులు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: వెన్ ది టైమ్ ఇస్ వేస్టెడ్ లైక్ దిస్, హౌ డు ఎక్స్ప్రెస్ ది అడ్వాన్స్?
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ క్వాలిటీ దట్ ఇస్ బియాండ్ ట్రూత్.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్, దేర్ ఇస్ నో ధర్మ.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్,
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని,
1: హీ కుడ్ ఫేస్ ఆల్ డిఫికల్టీస్, హీ కుడ్ ఫేస్,
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టకడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏస్తుంది పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he
0: speaks truth. You are going to lose your truth because
1: of such a low and mean
0: job.
1: What you need is yoga, the spiritual practice, not ujjoga, the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ ఎ జాబ్ ఎనీ టైమ్.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవులు దానికి కూడా డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్, మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఈ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: వి బికమ్ సర్వెంట్స్ టు జాబ్.
0: జీవితము కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యూ షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
1: వెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్, హౌ కెన్ యూ బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
0: పిలిపించుకోవటం అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏమాత్రం కాపాడుతున్నాడు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రొటెక్టింగ్ ధర్మ?
0: చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్, దేర్ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే.
0: ఏమి భయం పడగనక్కర్లేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: దాన్ని ఎదుర్కోవాలి,
1: రెసిస్ట్ అండ్ ఫేస్.
0: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: యు షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరం.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్, అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్
0: అనగా ఏమిటి
1: వాట్ ఈస్ కల్చర్
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: అనాది కాలం నుండి కూడాను
1: ఇన్సెన్షియంట్ టైమ్
0: ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైనటువంటి శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హస్ బీన్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్యధర్మములు ఆవిర్భవించను
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ
0: చాలా అవమానము
1: ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్
0: భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము
1: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్
0: భారతదేశం యొక్క లీడర్స్
1: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్
0: భారతదేశీయులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు
1: ఎవ్రీ రైట్ టు డిక్లేర్ ఏ
0: దేశానికైనా పో
1: యు గో ఎనీ కంట్రీ
0: నేను భారతీయుడని చెప్పుకోవడంలోనే గొప్ప గౌరవం ఉంటుంది
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యు మెయింటైన్
0: ఇది నాది మాతృదేశము
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్
0: ఇది నా మీద ప్రియ మాతృభాష
1: ఇస్ మై మదర్ టంగ్
0: ఇది నా మతమంచు
1: అండ్ దిస్ మై ప్రాక్టీస్ ఎదగొట్టి
0: నిలవనేరని బతికిన పీనుంగొక్కండు వస్తుందని కలడా
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హు డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూట్
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్
0: అందుకనే ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్
0: ఆధ్యాత్మిక శక్తి ఆచరణ ధర్మమే
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్
0: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది
1: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్
0: అలాంటి క్వశ్చన్స్ లోపల
1: దోస్ క్వశ్చన్స్
0: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్
1: నన్ గాట్ లెస్ దాన్ 90%
0: అందరూ 95, 96, 97, 98
1: ఆల్ గాట్ 95, 97, 98
0: లైక్ దాట్ ఇద్దరు మాత్రమే 100 వచ్చింది
1: టూ సెక్యూర్డ్ 100 out of 100
0: నా ఉద్దేశం అందరికీ 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను
1: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100 10%
0: ఇలాంటి విద్యార్థులు
1: సచ్ స్టూడెంట్స్
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరాదు
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్
0: డిసిప్లిన్ కూడా చాలా పవిత్రమైనటువంటిది
1: అండ్ యువర్ సీక్రెట్
0: వారు ఎదురుగా చెప్పకూడదు
1: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్
0: ప్రపంచంలో ఏ సంస్థ ఎంతైనా పోయి మీరు చూడండి
1: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్
0: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు
1: డిసిప్లిన్ ఆఫ్ సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్
0: ఇప్పుడు అందరి ఎందు ఉండవచ్చును
1: ఇట్ మే బి దేర్ నౌ అండ్ దెన్
0: కానీ సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది
1: ద డిసిప్లిన్ ఇన్ సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఇస్ హై
0: ఏ దేశమైనా పోని
1: యు గో టు ఎనీ కంట్రీ
0: ఏ కాలం నుండైనా పోని
1: ఎనీ టైమ్
0: సత్కీర్తిని తీసుకుని వస్తారు
1: అండ్ దే బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దేశాల్లో కూడా
0: సత్యసాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి
1: సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్
0: ఏదో ఒకరిద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు
1: వన్ ఆర్ టూ మే హ్యావ్ డిఫెక్ట్స్
0: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి
1: ద డిసిప్లిన్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ మైటీ అండ్ హైలీ పవర్ఫుల్
0: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్న
1: ఎనీవన్ ఇఫ్ హీ నోటీసెస్ యూ హీ షుడ్ సే హీ ఇస్ ఎ బాయ్ ఆఫ్ సత్యసాయి
0: అంతటి ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes should carry the looks of
0: compassion.
1: Your words should be full of truth.
0: తమ మోము యందున నమృత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎంత కూడాను విద్యార్థులు క్యాస్టర్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్టర్ ఆయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: You are getting into your classes now.
0: ఎక్కడికైనా వెళ్ళండి.
1: You may go anywhere.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: But treasure your qualities.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
1: You should follow the sacred behavior.
0: ఇది నేను ఆశించేది.
1: This is what Bhagavan wants from you.
0: ప్రారంభం నుంచి కూడాను నేను మీ నుంచి ఒక్క నయా పైస కూడా పుచ్చుకోవటం లేదు.
1: Right from the beginning, not even one naya paisa is accepted.
0: Free education.
1: We have free education.
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
0: ఉచితము ఉచితము ఉచితము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
1: అండ్ దట్ వి షుడ్ నాట్
0: యూజ్. మీరు నా వారు, నేను మీ వాడిని.
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: We should understand this unity in these two.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
1: having gone to father,
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే,
1: if you want pant and shirt,
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యూ డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్, యు హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యూ గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get or
0: ఆ విధంగా రైట్గా నన్ను అడుక్కోవటానికి మీకు అధికారం ఉంటుంది.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సీక్ ఫ్రమ్ భగవాన్.
0: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి.
1: యు గాట్ దిస్ రైట్.
0: స్వామి మాకు ఇది కావాలి అది కావాలి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
1: యూ డోంట్ నీడ్ టు ప్రైజ్ ఆర్ బెగ్.
0: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్.
0: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. దాన్ని
0: ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దాట్ ఇస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పురస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్ర మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్. నథింగ్ ఇస్ more than that.
0: Kanuka,
1: so
0: మీరందరి కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ ఇయర్
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-10 మందిని అయినా కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 అదర్ స్టూడెంట్స్ టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైన కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ యందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
1: సత్యసాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్.
0: భారతదేశము
1: భారత్
0: ధనకనక వస్తువు అహనాదు ఎందు వెనుకబడినటువంటిది నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ ఫినాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉంది. అది
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీనివల్లనే,
1: బికాస్ ఆఫ్ దిస్,
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు,
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్,
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్
0: ఆఫ్ అఫైర్స్. ఏ ధనము?
1: వాట్ వెల్త్ వి హావ్?
0: దైవ ప్రేమ అనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ దట్ వెల్త్,
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవులు పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
0: యు నెవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఎవరికైనా సరియే
1: ఎనీబడీ
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అని పెట్టి తనా పనా అనే భేదములు పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ యాస్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఏకత్వాన్ని పెట్టుకున్నప్పుడే
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
0: విశ్వ కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
0: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసు.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమనే పెట్టాము.
1: దిస్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
1: ఇఫ్ యు హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30 మంది 40 మంది ఉండటం.
1: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20 to 30
0: ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
1: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
0: కానీ అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
1: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యూ డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా అవసరము.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: ది అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకా అన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
0: ఇంకా భోజనాలు.
1: దెన్ ఫుడ్.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
0: ఆనందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
0: ఈ వేదం కూడా వాళ్ళు చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు షుడ్ సస్టైన్.
0: ఏ దేశం పోయినా
1: may go anywhere.
0: ఏ కాలంలో పోయినా
1: ఎనీ టైం.
0: ఏ పరిస్థితి ఎందైనా
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఈ యొక్క విద్యాసమయమైనందు నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
1: విన్ యువర్ హంబుల్ దేర్
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యూ విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: What Bhagavan wants from you is that you should bring a good name to such an institution. Swami does not want anything from you.
0: You take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: Adiye naaku kavali.
1: That's what Bhagavan wants.
0: నా కోసమే మీరు ఏం పాటు పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
0: మీ కోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కానీ
1: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరింపు చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వ్డ్ అండ్ ప్రిజర్వ్డ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే
1: ఇఫ్ ఎనీ ఎల్డర్లీ పర్సన్ కమ్స్
0: నాకు తెలియదండి ఎక్కడ. ఆ విధంగా కఠినమైన పాటకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో.
0: సార్ మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
1: యు కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సర్.
0: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: వాచింగ్ యువర్ హ్యూమిలిటీ ద ఎల్డర్లీ పర్సన్ విల్
0: బ్లెస్ యు. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
0: ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: అది నేర్చుకోండి.
1: దట్ యు లెర్న్.
0: అది నేర్చుకోవటమే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: భగవత్ భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుడిని నువ్వు చూచావు.
1: You might have come across a wicked man.
0: కానీ ఆ దుర్మార్గుడు నీవు భావించవద్దు.
1: Never consider him wicked.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కానీ
1: the body is wicked.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వము నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
1: But there in him the same self is present as in you.
0: కాబట్టి నా ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందం గౌరవం ఇచ్చావు.
1: The self in him is as much the same as the self in me.
0: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: You should love all living creatures.
0: సర్వ దేశముల యందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ.
0: ఏ దేశం కల్చర్ని కూడా మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జననీ జన్మభూమశ్చ స్వర్గాధిప గరయేసి
1: The motherland
0: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇది కూడా స్వర్గముని కంటే మించినటువంటి వారు.
1: The physical mother and the motherland are higher than the very heaven.
0: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
1: when you lead your life like this
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైనటువంటి మహనీయులుగా రూపొందుతారు.
1: You will be ideal noble soul.
0: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: Not the one with good dress.
0: పైన కాషాయము.
1: One may have ochre robes
0: about. Kashaya,
1: ochre robes. Kashaya, the poison is within. It's not the
0: dress.
1: Have a good dress anyway.
0: మనసు మార్చుకోవాలి.
1: చేంజ్ యువర్ మైండ్.
0: మనిషి మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్ చేంజ్.
0: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
1: నథింగ్.
0: గుణమును మార్చుకోవాలి.
1: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్డ్. యువర్ క్వాలిటీ
0: షుడ్ చేంజ్. పవిత్రమైనటువంటి గుణముల చేత మీ జీవితాన్ని అంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ హావ్ దట్ యు విల్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
0: సత్యధర్మము శాంతి.

0: మనసు మరకగా గుణములే ఎత్తు
1: మనసు మరకగా గుణములే
0: వివేకమను చలకో.

0: cultivate the land of your heart. Have the bull sent properly, yoke it, holding that whip of intellect.
1: Santosha. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: ద హోల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ దిస్ సాంగ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో భగవాన్.
1: టేక్ టైమ్, రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: విల్ రైట్ డౌన్, విల్ ప్రాక్టీస్ స్వామి, సర్టన్లీ నెక్స్ట్ టైం విల్ ఫాలో యూ.
1: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ రామ.

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagawan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
2: ఆన్ ఎర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ పీపుల్. యు హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వికెడ్ పీపుల్ ఆల్ అరౌండ్.
1: కనికి రాళ్ళు చూడ కల

0: ఒకటి కలద.
1: ద నంబర్ ఆఫ్ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఎవ్రీవేర్. డూ యూ ఫైండ్ అండ్ గెట్ ఎ మోస్ట్ ప్రెషస్ వాల్యుబుల్ డైమండ్?
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు.
1: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ హైయెస్ట్.
0: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలేనూ పడి దానిని సంపాదించగలడు.
1: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ హీ కెన్ రీగెయిన్ బై స్ట్రగ్లింగ్ హార్డ్.
0: ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రునైనా కూడాను తాను సంపాదించుకోగలడు.
1: ఇఫ్ హీ లూజెస్ ఎ ఫ్రెండ్ హీ కెన్ హ్యావ్ అనదర్ ఫ్రెండ్ ఇన్ హిస్ ప్లేస్.
0: ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహం ఆడి మరొక భార్యను కూడాను పొందగలడు.
1: ఇఫ్ హీ లూజెస్ హిస్ వైఫ్ హీ కెన్ గెట్ రీమ్యారీడ్ అండ్ అగైన్ హ్యావ్ అనదర్ వైఫ్.
0: ఒక భూమిని కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
1: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిస్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్.
0: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
1: మ్యాన్ కెన్నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్.
0: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
1: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
0: జంతువునాం నరజల దుర్లభం.
1: Of all the living creatures, the human life is rarest of all.
0: Itti pavitramainatti manavatvanni ee naadu manavudu artham chesukonaleka danini durupayogam chesukuntu unnadu.
1: Man is not able to realize how sacred his human life is and is misusing it.
0: Manavuni endunnatvanti divyatvanni, manavuni endunnatvanti pavitratanu ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ హిజ్ లైఫ్.
0: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
1: ద బైగాన్ నైట్ కెన్ నెవర్ బి రికవర్డ్, ఇట్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్.
0: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములైన ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు.
1: ద రివర్ యమున, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ దట్ వాస్ట్ మైటీ ఓషన్, ఇట్ కెన్ నాట్ బి రీగెయిన్డ్.
0: మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు.
1: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ మాస్టిగేటింగ్ వెల్ హీ కెనాట్ రికవర్ ఇట్ ఇన్ ట్రూ ఫార్మ్.
0: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
1: Under these circumstances, how do you expect him to know the human value?
0: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
1: Man has so many capacities.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఒక శక్తిలో మొట్టమొదటిది మతి.
1: The first gift of God to mankind is mati, the mind.
0: రెండవది స్థితి.
1: The second is sthiti, the position.
0: మూడవది పరిస్థితి.
1: థర్డ్ వన్ ఇస్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితి.
0: నాలుగవది గతి.
1: ద ఫోర్త్ వన్ ఇస్ డెస్టినీ.
0: మతి, గతి, స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
1: దీస్ ఆర్ ద ఫోర్ లెవెల్స్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ టు మ్యాన్ కైండ్, ద మైండ్, పొజిషన్, సర్కమ్స్టాన్సెస్ అండ్ ద డెస్టినీ.
0: కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకుని తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ things happen, they come to us depending on the destiny.
0: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునే మతి ఏర్పడుతుంది.
1: The mind is formed basing on our own conduct and
0: మతి
1: behavior.
0: వలనే గతి, గతి వలనే స్థితి.
1: So it's our mind that shapes our destiny.
0: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: Therefore, in the first instance, man should possess a sacred mind.
0: మతిని పురస్కరించుకుని తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటాయి.
1: Basing on his mind and temperament, his position and the wealth depend.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
1: When once he understands this principle of truth, he can be sure of his destiny and the wealth.
0: కాని ప్రతి మానవుడు కూడాను ఒక విధమైన మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
1: Therefore, one has to maintain the mental attitude, temperament in perfect order.
0: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
1: Man must make use of every material in a sacred way possible.
0: సక్రమైన మార్గాన్ని పొందాలి.
1: He should make use of it in a proper way.
0: చేతిలో ఒక కత్తి ఉంది.
1: You have a knife on hand.
0: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
1: With this knife you can cut vegetables, cook well and partake food.
0: లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
1: యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్స్ అండ్ అపీజ్ యువర్ హంగర్.
0: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందిన వాడవుతాడు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యూ కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ ద మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
0: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
1: We should know in what way we should make use of this material in this world.
0: మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉన్నవి.
1: Human life is gifted with many potentialities.
0: ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should also know the sanctity of these capacities.
0: ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది.
1: These are all the gifts of God, grace.
0: మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
1: Human life is a very big clock.
0: Indulo samvatsaramulu nelalu dinamulu aneetundi moodu pinnulu untunnayi.
1: This big clock of human life has got three pins representing year, month and the day.
0: Ee moodu munlu sakramanga tirigatamu chaala baaga tirugutune untunnayi.
1: The three pins are revolving in perfect precision.
0: దీనిని పరిష్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడా తిరుగుతూనే ఉంటుండాలి.
1: The way how the pins move decide our lifespan.
0: కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించక పురమే గంటలు కొడుతున్నాడు ఘన్ ఘన్ ఘన్ అని.
1: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
0: ఈ గడియారం నుండినటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
0: దినములు
1: days
0: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
1: 3 days constitute a month.
0: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
1: 12 months make an year.
0: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
1: Year comprises months.
0: నెలలు దినముతో కూడినటువంటివి.
1: A month comprises days.
0: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
1: For most important is the day.
0: కనుక మనకు నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
0: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
0: దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Though the days pass off, man is not able to understand how to spend every day, how best he can make use of it, the proper method.
0: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
1: Everything in this world happens as per the will of God.
0: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even this truth is not understood by man.
0: కేవలం తన స్వార్థము సప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
1: He conducts himself basing on selfishness and self-interest.
0: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
1: Basing on your own thoughts, God will never act.
0: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
1: There takes place a wedding at a residence.
0: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
1: There started the downpour of rain.
0: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాను.
1: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, "Oh God, please stop this rain because I got the auspicious occasion."
0: ఆ వ్యక్తి యొక్క ప్రకృతి వాణి యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి.
1: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
0: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
1: The neighbor prays to God, "Oh God, my land is dry, there are no rains, please see that we have heavy rain."
0: వ్యక్తిగతమైనటువంటి అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
1: God will never succumb to individual desire.
0: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
1: However, he confers bliss basing on our devotion and our sincerity.
0: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: బట్ వీ హావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
0: ఈ ప్రపంచంలో,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: There is a disease with which every one of us suffer from, which is incurable by any medicine.
0: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చును.
1: It may be more in one person.
0: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును.
1: Rather, it may be little in another one.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
1: But the disease is in everyone. The difference lies in the quantity, but quality being same.
0: ఇది నివారణ అయ్యేటువంటిది కాదు.
1: This disease, common disease, cannot be relieved by physical medicine of the world.
0: ఏక ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
1: Nor can it be cured by an experienced doctor.
0: ఏమిటి ఈ రోగము?
1: What is this disease?
0: అది అహంకారం అనే రోగము.
1: That is the disease of అహంకారా, ego.
0: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేక వాడు అనుభవిస్తున్నాడు.
1: He is not able to understand the cause behind this disease and suffers from
0: that. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
1: Where is the scope to have ego?
0: అవకాశం లేనిటువంటి అహంకారాన్ని అనుభవిస్తున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
1: Where is the need to be egoistic in this world?
0: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
1: He accepts it with all his happiness. He welcomes the disease.
0: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దిస్
0: వరల్డ్. ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ ది ఈగో?
0: ఇంత విశాలమైన ప్రపంచములో,
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఈ ప్రపంచం యొక్క మ్యాప్ లో,
1: ఇన్ దిస్ వరల్డ్ మ్యాప్,
0: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
1: అవర్ భారత్ ఇస్ సో స్మాల్ ఇన్ ద వరల్డ్ మ్యాప్.
0: ఈ భారతదేశంలో,
1: ఇన్ దిస్ భారత్,
0: మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
1: మెడ్రాస్ స్టేట్ స్టిల్ స్మాలర్.
0: ఈ మెడ్రాస్ స్టేట్ లోపల,
1: ఇన్ దిస్ మెడ్రాస్,
0: కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
1: కొడైకెనాల్ ఇస్ వెరీ టైనీ.
0: ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు.
1: అండ్ ఇన్ దిస్ కొడైకెనాల్ ఇండివిజువల్లీ స్మాలెస్ట్ క్రీచర్.
0: ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకారపడటానికి ఏమి కారణం?
1: Such a tiny man as he is, what's the cause behind his ego?
0: ఈ అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం.
1: The ego is due to ignorance.
0: లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
1: But if person identifies the immanent divinity in him and the divinity is spread everywhere, he will never be egoistic. One has to investigate.
0: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటిది విచారణ చేస్తే అహంకారమునకు అవకాశం ఉండదు.
1: There cannot be scope for any ego if you think where you stand in this vast world.
0: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు.
1: When you have broad feelings that make you understand that you are divine in this world, that is equally divine.
0: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
1: if you want to find out the reason,
0: సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి తత్వము అతని యందు లేదు.
1: He has no idea that the entire universe is divine.
0: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి ఒక భావము తన యందు లేదు.
1: He has no trace of a feeling as to know where he stands.
0: ఈ భావములు లేనటువంటి వ్యక్తియే అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి.
1: Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic.
0: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
0: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
1: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
0: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
1: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
0: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
1: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ద ఐడియాస్.
0: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
1: And it is the feeling that determines the character.
0: శీలం చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
1: It is your character that makes you earn the deservedness.
0: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధి పరచుకోవాలి.
1: In order to deserve this divinity, we have to develop our character.
0: శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
1: To develop character, sacred thoughts should be entertained.
0: ఈ భావమును అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: Sacred feelings can be entertained by undertaking good deeds.
0: ఈ సత్కర్మలు చేయాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
1: In order to good deeds, we should have good thoughts.
0: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
1: It's the thought that's the main cause for all.
0: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
1: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
1: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
0: పటుకు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
1: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
0: ఇటువైపున పోవాలి అటువైపున రావాలి.
1: The thoughts, the threads are interwoven.
0: ఇది పడుగు పేక అంట.
1: Lengthwise and transverse.
0: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
1: So human life is the combination of thoughts and counter-thoughts.
0: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
1: But the thought is main one.
0: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
1: Counter-thought is its aberration.
0: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు. సంకల్పాన్ని మనం అనుసరించాలి.
1: We should never follow the perverted thought.
0: సంకల్పము.
1: సంకల్పము
0: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
1: సంకల్ప, ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
0: సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
1: సం రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
0: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
1: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్, లైక్ ఐడెంటిటీ ద ఫార్మ్ అండ్ మర్జర్. దట్ ఈస్ సత్.
0: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
1: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
1: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
1: ద థాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ షుడ్ అరైజ్
0: మానవునికి. అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
1: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
0: సంకల్పము సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన స్థితిగా ఉంటుంటుంది.
1: వెన్ థాట్స్ ఆర్ ప్రాపర్ అవర్ పొజిషన్ ఆల్సో వుడ్ బి ఈక్వలీ ప్రాపర్.
0: మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటుంది.
1: అవర్ పొజిషన్, అవర్ డెస్టినీ
0: సంపత్తి. ఇది సంపత్తి ఏమిటది?
1: వాట్ ఇస్ దిస్ సంపత్తి? వెల్త్.
0: ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
1: సంపత్తి, ద వెల్త్ డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ కన్వీనియన్సెస్, వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
0: సంపత్తి,
1: సంపత్తి
0: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
1: సంపత్తి, ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్.
0: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
0: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
1: టు ఎంటర్టైన్ సచ్
0: జన్మ జన్మాల యొక్క పుణ్యం యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
1: మ్యాన్ బికమ్స్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్, ద మెరిట్ అక్రూడ్.
0: పుణ్యఫలం ఎత్తుతున్నాడు.
1: మ్యాన్ థింక్స్ దట్ విల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్.
0: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
1: Human birth is because of the merit accrued in the
0: past. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
1: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
0: ఈ కర్మ ఫలములకు పాపములు చేయడానికి మూల కారణం ఏమిటి?
1: What is it that makes us commit sins?
0: దీనికి తన యొక్క వాంఛలే.
1: Desires lead us to sinful acts.
0: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
1: Man watches the world with his eyes.
0: కానీ ప్రకృతిని చూడు.
1: See the world.
0: ఏ విధంగా చూడాలి?
1: How should you see?
0: సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి.
1: సీ ద వరల్డ్ విత్ సీక్రెట్ లుక్స్.
0: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్ బట్ హీ లుక్స్ ఎట్ ఇట్
0: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
1: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
0: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
1: దట్ ఈస్ హిజ్ మిస్టేక్.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: ద హోల్ వరల్డ్ ఈస్ డివైన్.
0: విశ్వం విష్ణుమయం జగత్తు.
1: ది యూనివర్స్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కార్యము.
1: అండ్ ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: కార్యము కారణము.
1: గాడ్ ఈజ్ ద కాజ్.
0: కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
1: ద వరల్డ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
1: సో వీ హావ్ టు కన్సిడర్ దిస్ యూనివర్స్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
1: A foolish man sees it, but yet he says that he sees not.
0: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
1: He has got external looks.
0: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
1: It is animal that has got the external looks.
0: విశ్వరూపంతో చూచేటువంటిది పశువు.
1: It is the animal that has worldly looks.
0: విశ్వరూపంతో చూచేటువంటిది మానవుడు.
1: Human being should watch with the divine prompting behind.
0: కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
1: సో వీ షుడ్ వాచ్ వీ షుడ్ సీ సెక్ ఇన్ ఎ సేక్రెడ్ వే ఇన్ ఎ డివైన్.
0: ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
0: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రము అడ్డు తగలదు.
1: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
0: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
1: హియర్ ఇస్ అనిల్ కుమార్.
0: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
1: హీ హాస్ గ్లాసెస్ హియర్ దట్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
0: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
1: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్ యట్ హీ సీస్ త్రూ దెమ్.
0: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు
1: when once we wear the glasses of love
0: prema anetunte addamulu mana drushtiki addanga untundadi kani brahmamu anetunte drushtiki addamu ledu.
1: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
0: Kanukane prema drushtiki manu ye vidhamaitunte addu tagaladaniki veelu kaadu.
1: So for this vision of love, nothing can come in the way.
0: Maravuliki pradhanamaitu pranam premane.
1: And the main life principle is
0: premane lekundina biddanaina talli preminchadu.
1: And if there's no love, the child and mother,
0: భార్యనైనా భర్త ప్రేమించడు.
1: ద హస్బెండ్ విల్ నాట్ లవ్.
0: మిత్రుడైనా మరొక మిత్రుడిని ప్రేమించడు.
1: దేర్ విల్ బి నో ఫ్రెండ్షిప్ బిట్వీన్ ది టూ ఇండివిజువల్స్.
0: జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు.
1: ఇండివిజువల్ కెన్ నెవర్ బి నియర్ గాడ్.
0: కనుకనే ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి.
1: ఇట్ ఈస్ లవ్ దట్ మేక్స్ ది ఇండివిజువల్ డివైన్.
0: కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము.
1: హ్యూమన్నెస్ హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డివినిటీ త్రూ లవ్.
0: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
1: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
0: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాది ఈ హృదయము.
1: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్.
0: సింగిల్ సోఫా.
1: Human heart is single sofa.
0: Akkada premanu kurchunte marokulu kurchovadaniki avakasam ledu.
1: When love is seated, no one else can. Desham
0: akkada pravechinchadaniki veele ledu.
1: Hatred has no place there.
0: Asale pravechinchadaniki asale veele ledu.
1: Jealousy has no place there.
0: This is not a musical chair.
1: Human heart is not
0: single
1: a musical chair.
0: Sofa.
1: It is a single sofa.
0: Deento bhagavantudu okkade maatram kurchovali.
1: God alone can sit there.
0: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
1: When once God sits in our heart, we'll have expansion love.
0: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైనటువంటి అశాంతి గురి అవుతుండాలి.
1: Man is not able to understand the significance of love. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless.
0: ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు?
1: What was the prayer of Gopikas in those days?
0: ప్రేమ తత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు.
1: They prayed to this principle of love.
0: ప్రేమ రహిత మరుభూములలో.
1: In this barren land, bereft of love.
0: ప్రేమాంకురమును పెంపొంద.
1: For the seeds of love to sprout up.
0: ప్రేమావేశముతో.
1: With all the emotion of love.
0: ప్రేమ

0: As there's downpour, rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music.
1: నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కూర్చాలి.
0: Let your melody be the cause
1: ఈ
0: for
1: ప్రేమ
0: heavy
1: వర్షం
0: rain.
1: చేతనే ప్రేమ మొక్కలు పండాలి.
0: Let this rain of love lead to the germination.
1: ప్రేమ మొక్కలు పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలం.
0: When we find the samps saplings of love sprouting up,
1: అందరూ ప్రేమమయులే,
0: we will know the principle of
1: love. ద్వేషం ఎక్కడుండాలి?
0: Then where is the scope for hatred?
1: మదాలస,
0: మదాలస,
1: తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను,
0: ఆల్ ద సన్స్ షీ బిగాట్,
1: పుత్రభావం అనేటువంటిది లేకుండా,
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్,
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్.
1: నాయన, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి,
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్,
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చి,
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ 4th సన్ ఆల్సో వాస్ బోర్న్.
1: మదాలస భర్త వచ్చాడు.
0: ద హస్బెండ్ ఆఫ్ మదాలస కేమ్ దేర్.
1: మదాలస, నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు?
0: మదాలస, హూ విల్ రూల్ దిస్ కింగ్డమ్ ఆఫ్టర్ మీ?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఎ బ్లైండ్ కింగ్డమ్ విదౌట్ ఎ కింగ్.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ కీప్ హిమ్ విత్ యూ ఎనీ లాంగర్.
1: కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: హస్బెండ్ ఫాట్, ఆర్గ్యూడ్ విత్ హిస్ వైఫ్, టెలింగ్ దట్ హీ కెనాట్ కీప్ ద చైల్డ్ విత్ మదర్.
1: రాజా,
0: షీ ఆల్సో సెడ్, ఓ కింగ్,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు.
0: ద వైఫ్ సెడ్, ఐఎమ్ హెల్పింగ్ చిల్డ్రన్, ఐఎమ్ నాట్ హార్మింగ్ దెమ్.
1: ఏ విధమైన బోధన చేస్తున్నాను?
0: వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఐఎమ్ గివింగ్ టు దెమ్.
1: నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ గివింగ్ దెమ్ వరల్డ్లీ టీచింగ్.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను,
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్,
1: తమసి అని ఏటి పరుపుత పరచి,
0: ఐ హావ్ లేడ్ డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ దౌ ఆర్ట్ తమసి,
1: వారుణ్ణి ఏ మరక మునచి,
0: ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ జో జో.
0: People, all the 7 worlds joined together in singing lullaby to God.
1: ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఆత్మిక్ విజ్డమ్.
1: కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడ పుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైన రాగాలతో వారిని నిద్రింపలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్, ది వరల్డ్లీ నేచర్.
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
0: All these lullabies of worldly sort are negative.
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
0: The lullaby of the divine thought is positive.
1: పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది.
0: One has to love children and foster
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది.
0: Provide all convenience.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: They should never change their aim.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: That aim happens to be God here.
1: ఇది ఏ మానవత్వ దివ్యత్వం?
0: This is divinity in a human being.
1: మానవుడిగా పుట్టి,
0: having been born a human,
1: ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలైనప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలైనప్పటికీ,
0: in spite of lakhs of years by gone,
1: కాని మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: Man has not learned to lead the life of the man.
1: తనను తాను గుర్తించుకోలేనిటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: Human being who cannot understand himself, how do you expect him to know God?
1: కనుక మొట్టమొదట మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: So we have to recognize the human quality.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ, వీ షుడ్ డెవలప్ ద
1: మానవతాగుణములు. ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేదా
1: సత్యమనే పలుకు.
0: వేదాసే స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద.
0: వాట్ హ్యాపెన్స్?
1: చంపుతున్నారు.
0: Unfortunately, satyam vadha, truth is killed.
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈస్ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా.
0: దెన్ ధర్మ
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్.
1: ప్రేమ
0: ప్రేమ లవ్
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్ ఆఫ్
1: శాంతి. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి.
0: పీస్ ఇస్ ఆల్సో నారో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఎఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుండాలి.
0: యూ ఫైండ్ ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
1: బల్బు.
0: ద బల్బ్.
1: ఈ బల్బుకు మూల కారణం ఏమిటి?
0: What is the principle behind
1: wire?
0: The wire. What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: ఈ కరెంట్ అనేటువంటిది వైర్ ద్వారా వచ్చి బల్బ్ లో చేరినప్పుడు ప్రకాశం మనకు వస్తుంది.
0: ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద వైర్ అండ్ గెట్స్ ఇన్ టు ద బల్బ్ అండ్ సో ఇట్ ఇస్ ద లైట్.
1: సత్యమే కరెంట్.
0: ట్రూత్ ఇస్ ద కరెంట్.
1: ధర్మమే వైరు.
0: ధర్మ ఇస్ ద వైర్.
1: శాంతియే బల్బు.
0: పీస్ ఇస్ ద బల్బ్.
1: ప్రేమనే లైట్.
0: లవ్ ఇస్ ద లైట్.
1: కనుక ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
0: in order to enjoy this love of light
1: చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద బల్బ్ ఆఫ్ పీస్ ఇన్ ప్రాపర్ కండిషన్.
1: ఈ బల్బ్ చక్కగా ఉండినప్పటికీ వైర్ చక్కగా లేకపోతే అందులో కరెంట్ ప్రసరించదు.
0: దో ద పీస్ ఆఫ్ బల్బ్ ఇస్ వెల్ బట్ ద వైర్ ఆల్సో షుడ్ బి ప్రాపర్.
1: ప్రాచీన కాలమునందు
0: ఇన్ ఏన్షియంట్ డేస్
1: అన్నం బ్రహ్మ. ప్రాచీనుడు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ.
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. Deeni oka sampurnamainatundi oka tattvam. Shaktiye Vishnu. Idi Ishwarudu.
0: Ishwara symbolizes the power, the strength of the material.
1: Varu bhujinchetuvanti varu.
0: They offer prayers like that and start eating.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the significance behind this?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: The grass part of the food sustains my body.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడాను అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకెన్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి ఒక రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ it is the mind that safeguards this body.
1: Sthoolamainatundi aaharamu dehanga tayaravutundadi.
0: The grass part of the food becomes the body.
1: Sushmamainatundi aaharamu manasuga maarutundadi.
0: The subtle part of the food becomes the mind.
1: Atyanta sushmamainatundi yokka rasamu
0: subtlest part
1: vaakkuga vastundadi.
0: Comes out by way of speech faculty.
1: Kanuka dehamu మనస్సు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
1: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఈ ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: సంకల్పము
0: ద థాట్
1: వాక్కు
0: ద వర్డ్
1: కర్మ
0: అండ్ ద డీడ్
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనిని త్రిపుటి అని వేదాంతం చెప్తూ
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ ఎస్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము
0: ద హార్ట్
1: అనగా సంకల్పము
0: ద థాట్
1: వాక్కు
0: ద వర్డ్
1: క్రియ
0: అండ్ యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: షుడ్ వర్క్ టుగెదర్.
1: కానీ మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
1: అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్ హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
1: మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్యేకం మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి.
0: ది యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ మైటీ పవర్.
1: భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
0: When these three at variance, that is wickedness.
1: Atma okkate ainappatikini
0: though atma is
1: mahatma
0: one,
1: duratma anetundi rendu perunu vahistu undu.
0: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
1: ఈ దురాత్మ తత్వానికి ఏ మాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
0: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: కారణం ఏమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో
1: కరెంట్
0: ఆఫ్ ట్రూత్. కరెంట్ ఫెయిల్ టోటలీ.
1: ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
1: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
0: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
1: మానవత్వం అనగా జనరేషన్.
0: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ ఎ జనరేషన్.
1: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటి జనరేషన్.
0: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్ ఆల్.
1: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
0: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్.
1: కరెంట్ ఫెయిల్ కాదు.
0: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
1: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
0: ఇట్ ఇస్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్.
1: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
0: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్ టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అన్నింటికి మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
1: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
1: కానీ మెయిన్ స్విచ్ but main off chesthe anni roomulu chikati aipothayi.
0: If you switch off the main, all remain dark.
1: Kaani main rate switch on chesthe anni roomulono light vastundi.
0: If you switch on the main, you'll have light in all rooms.
1: Kanukani ee main aneetundi switch emtedi?
0: What is this main switch?
1: Adi e hrudayamu.
0: That is the heart.
1: Hrudayamulo mana prema abhruthi parichukunte anni hrudayallo kuda prema abhruthi avutundi.
0: When once we develop love in our heart,
1: అన్ని హృదయాలు love in all hearts,
0: all hearts shine.
1: కరుపు ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the spiritual practice we should undertake?
1: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: We should pray not for our own selves and the family.
1: అనగా మన ప్రేమను మన ప్రేమ నిండుకు నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: Having filled it so, we should share with everybody.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: How do you fill it?
1: సత్య ధర్మముల చేతనే నింపుకోవాలి.
0: We have to fill it up with truth and righteousness dharma.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్య ధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్య ధర్మంలో వస్తాయి.
0: When the tank is full of truth and righteousness, you draw the same out of taps. What are these taps?
1: మన దృష్టి ఒక ట్యాప్.
0: Our looks are
1: మన ఇయర్ ఒక ట్యాప్.
0: Audition tap.
1: మన వాక్ ఒక ట్యాప్.
0: Speech.
1: మన హ్యాండ్ ఒక ట్యాప్.
0: Hand.
1: అన్ని మన ట్యాప్.
0: ఆల్ ది సెన్సెస్ లింబ్స్ ఆర్ టాప్స్.
1: ఏమనేటువంటి దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడాను పంచభూతములు ఎందుకూడను ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: When the heart is full of water of love, the same flows out.
1: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: Whatever you say, it is acceptable to society.
1: కనుకని సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: We should keep the progress of the society.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: You should never consider your selfishness that important.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: Self live by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: This truth we should know in the first instance.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
0: When once there is love in you, when once you start working through love, keeping love as the main thing, there's no hatred at all then.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్
1: సాధనలు చేసినా చేయకపోయినా,
0: వెదర్ యు డూ ఇట్ ఆర్ నాట్,
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: ది ప్రైమల్ బేసిస్ ఇస్
1: ప్రేమ. లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ, ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టే ఆర్టే ఆర్టే.
0: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్ టు
1: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
0: దట్ విత్ లవ్ ఇస్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్
1: మెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్, యు డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల,
0: ఇన్ దిస్ వరల్డ్, మెనీ టీచ్.
1: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి కానీ.
0: But their teaching satisfies them only.
1: ఆధ్యాత్మికంలో ప్రేమతత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
1: భజన చేయి,
0: డూ భజన,
1: జపములు చేయి, ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగి
1: ఏంటో వారికే తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్.
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
1: అంటే అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్, ఏదైనా
1: ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యు హావ్ టు కాన్సన్ట్రేట్ writing and reading,
1: walking and talking,
0: eating and sleeping,
1: everything is meditation. మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
0: if you want to go,
1: ఏది దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: If you don't know the route and correct path, where do you go?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: To know the actual route that takes you home is meditation.
1: అనగా మనకు అభ్యంతరమైన కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
0: Meditation is that without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు.
0: Some say meditation a comfortable posture.
1: Comfortable. ఏమిటి కంఫర్ట్?
0: What is this comfort?
1: Physical comfort?
0: Physical?
1: Mental comfort?
0: Or mental?
1: Indian comfort?
0: Or sensual?
1: Indian comfort?
0: Or intellectual
1: comfort?
0: What?
1: కాదు.
0: Nothing whatsoever.
1: హృదయం కంఫర్ట్ గానే ఉండాలి.
0: And our heart should be comfortable.
1: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు.
0: For this body there is no comfort as such.
1: చెడిగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
0: In spite of the fact that we want to sit steady, there will be some movement or other.
1: Slow and steady win the race.
0: Slow and steady wins the race.
1: ఏది రేసు?
0: What is
1: life? Race.
0: Life is a race.
1: ఏది slow?
0: What is slow?
1: తొందరపాటు పడవద్దు.
0: Never be in a hurry.
1: Haste wastes. Haste makes worry, so do not be in a hurry.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondara paatu nu padavaddu.
0: Never be in haste.
1: Edo chikkinavanni nu asadhanla cheyavaddu.
0: Don't follow everything that's available on hand.
1: Edi chesina nenu daiva sadhane.
0: Whatever I do, that is divine.
1: Anta daiva swaroopame.
0: Everything is divine form.
1: Evarto nenu maatladna daivamto maatladnatte.
0: I may talk to anybody, I'm talking to God.
1: Kabatti ekkadi nenu velinappudiki nee daiva pradarshane.
0: I may go around anywhere, it's a campaign.
1: Ee maata cheppina daiva mantrame.
0: Any word that I utter is Lord's name.
1: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం
0: పెట్టుకోవాలి. Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
1: యో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. సాధనను అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్ ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: The moment you get wisdom, you don't need to meditate.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: Wisdom confers peace.
1: కనుక మనము ఈ సరైన స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: To attain actual heights, love is essential.
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనస్సుతో లేడు.
0: He has no steady mind even for a moment.
1: యోగం అంటే ఏమిటి?
0: What is yoga?
1: చిత్త వృత్తి నిరోధకః. ఇది పతంజలి యోగము.
0: What is yoga? According to Patanjali, control of senses. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్. ఎక్కడ
1: పడితే అది కిందికే దిగుతూ ఉంటుంటది.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ది డిజైర్స్
1: పాజిటివ్ అనేటువంటిది జ్ఞానము. అది గుంటలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ వీల్ నెవర్ వేస్ట్ అవర్ టైమ్.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: భగవాన్ సెడ్
1: ధనం పోతే సంపాదించుకోవచ్చును.
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
1: మిత్రులు పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్ ఆల్సో ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్. కానీ
1: దేనికోసమని?
0: వై ద బాడీ ఇస్ గివెన్?
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
0: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: అంటిల్ వీ రీచ్ గాడ్ బాడీ,
1: నిద్రాహారములు మాని
0: వీ కెనాట్ సాక్రిఫైస్.
1: ఏదో కొన్ని సాధనలు సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
1: విచ్ఛాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
0: Food is for the sustenance of the body and the cloth for the protection.
1: కాలమునకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: We have to take food appropriately. వాతావరణానికి
1: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: As per the climate we should put on the dress.
1: దేనికోసము? దేహాన్ని సంరక్షించుకునే.
0: What for these two? To protect our body.
1: దేనికోసము?
0: Why this body?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: To experience the divinity body is given.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: To experience the divinity we have to protect our body.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
0: బాడీ ఈస్ గివెన్ టు అండర్టేక్ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్.
1: ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ సర్వీస్?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: సర్వీస్ ఇస్ ద పాత్ టు రీచ్ గాడ్.
1: అదే భజన,
0: దట్ ఇస్ భజన.
1: అదే ధ్యానము,
0: మెడిటేషన్.
1: అదే యోగము,
0: యోగ.
1: అదే కర్మలు, అదే తపస్సు.
0: గుడ్ డీడ్స్,
1: తపస్సు.
0: పెనెన్స్,
1: తపస్సు.
0: పెనెన్స్,
1: తపస్సు.
0: వాట్ ఇస్ పెనెన్స్?
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: ఇఫ్ యూ డూ ఆల్ డీడ్స్ విత్ లవ్ అండ్ ఇఫ్ యూ వర్క్ టు విత్ ఇఫ్ యూ వర్క్ అండ్ స్పీక్ విత్ ఫీలింగ్ ఇన్ అదర్ యూనిటీ, దట్స్ పెనెన్స్.
1: మనస్సు ఒకవైపున,
0: మైండ్ ఆన్ వన్ సైడ్,
1: ఒకవైపున
0: వర్డ్ డిఫరెంట్,
1: కర్మ ఒకవైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది.
0: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్, డార్క్నెస్.
1: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ తపస్, పెనెన్స్, తమస్.
1: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి, అది సాధన కిందనే పోతుంది.
0: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ తపస్, పెనెన్స్.
1: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
0: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
1: ఏ పన్న ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నానుకో, అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
0: వాట్ ఎవర్ యూ మే డూ టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: భజన ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో అదర్ హైయర్ భజన్.
1: అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
1: ఎక్కడా లేదు.
0: నో వేర్.
1: ఒక పూజ రూమ్ పోయి
0: యూ గో టు పూజా రూమ్,
1: పటమును పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవ అందదు.
0: యూ హ్యావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్, కీప్ ఎన్ ఐడల్ అండ్ పిక్చర్ అండ్ వర్షిప్, ఇట్స్ నాట్ సో.
1: దైవము విశ్వస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ద మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
1: విశ్వస్వరూపుడైనటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రం?
0: గాడ్ హూ ఇస్ యూనివర్సల్, యూ కెనాట్ నారో హిమ్ డౌన్.
1: భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
0: నెవర్ లిమిట్ గాడ్.
1: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతునికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
0: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్, సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
1: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
1: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
0: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్, లవ్ ఇస్ నేర్.
1: అన్ని దేహములు దైవ స్వరూపములే.
0: ఆల్ బాడీస్ ఆర్ డివైన్. యూ హ్యావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్, కీప్ ఎన్ ఐడల్ అండ్ పిక్చర్ అండ్ వర్షిప్, ఇట్స్ నాట్ సో.
1: దైవము విశ్వస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ద మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.

0: ప్రేమ ఉంటుంది.
1: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్, లవ్ ఇస్ నారో.
0: అన్ని దేహములు దైవ స్వరూపములే.
1: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: గాడ్ హెస్ 1000 హెడ్స్, 1000 ఫీట్, 1000 హ్యాండ్స్.
0: అందరినీ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
1: ఇట్ ఇస్ ఆల్ ఎడిషన్, ప్లస్ ప్లస్ ప్లస్.
0: ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
1: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
0: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
1: Then if you just limit to the family, I plus you. I plus you, come to we.
0: We plus we.
1: We plus you, we.
0: Not we plus you. We plus we.
1: We plus we, we.
0: Anta okate aipotha.
1: All are one.
0: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
1: సో ఆల్ ఆర్ వన్.
0: అందరూ దైవ బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ God, brotherhood of man.
1: So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. All are the sparks of the divine.
0: Bhagavad Gita, mamai vamso jiva loke jiva bhuta sanatana. Meerandaru sanatanule.
1: This what Gita says, that you are ancient one.
0: Kaadu.
1: You are not new.
0: Prachinulu kaadu.
1: You are not ancient.
0: Sanatanule.
1: You are ancient.
0: Ee sanatanule entte meeru దైవాంశ స్వరూపులే.
1: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: అందరూ దైవ స్వరూపమే.
1: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్.
0: ఆకారాలు వేరు వేరేగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
1: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఇస్ సేమ్.
0: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఇంత బల్బ్స్ అంతా ఉన్నాయి.
1: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్, వన్ బల్బ్ దేర్.
0: కనిపిస్తున్నాయి.
1: Bulbs are different.
0: కానీ కరెంట్ ఒక్కటే అన్నిటిలో.
1: బట్ కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ విద్ ఇన్ అస్.
0: కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: టు అటైన్ ద డివినిటీ, భగవాన్ ఎక్స్పెక్ట్స్ అండ్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: ప్రేమ. తప్ప మరొకటి లేనే లేదు.
1: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ ఎల్స్ బియాండ్.
0: ఇంక ఏదైనా వేరు వేరే ఒక్కటిగా ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి.
1: ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేడ్.
0: భగవంతుడు గుణరహితుడు.
1: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్లెస్.
0: నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లెస్,
0: సుఖదం,
1: సుప్రీం హ్యాపీనెస్,
0: కేవలం జ్ఞానమూర్తి,
1: విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యూయలిజం,
0: సదృశ్యం,
1: ఎథీరియల్,
0: మత్స్యాధిరక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
1: When God has no attributes, why should he attribute attributes to God?
0: ప్రేమ గుణము కాదు.
1: Love is not an attribute.
0: స్వభావము.
1: It is the nature.
0: స్వభావము.
1: స్వభావం.
0: ఆత్మ యొక్క భావమే ప్రేమ.
1: స్వ ఆత్మ, దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్, లవ్.
0: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు.
1: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాస్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
0: అన్నింటికి ప్రేమనే ప్రధానము.
1: లవ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: ప్రేమతో నీవు మాట్లాడు.
1: స్పీక్ విత్ లవ్.
0: అదే సత్యం అవుతుంది.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: ప్రేమతో నీవు పనులు చేయి.
1: యాక్ట్ విత్ లవ్.
0: అదే ధర్మం అవుతుంది.
1: దట్ ఈస్ ధర్మ.
0: ప్రేమ చేయి నీవు హృదయాన్ని చింతించు.
1: థింక్ ఆఫ్ లవ్.
0: అదే శాంతి అవుతుంది.
1: యుల్ బీ ఇన్ పీస్.
0: ప్రేమ చేతి ప్రేమనే ప్రకాశించుకో.
1: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్ బై లవ్.
0: ప్రేమనే అయిపోతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్ ఇన్ లవ్.
0: ఎందు ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
1: లైక్ ది ఇన్నర్ కరెంట్ దేర్ ఇస్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
1: వెన్ వన్స్ మ్యాన్ డెవలప్స్ లవ్ డే బై డే మోర్ అండ్ మోర్, there'll be no anger, there'll be no differences, there'll be no hatred, there'll be no agitation or disturbance.

പരമസുഖദം കേവലം ജ്ഞാനമുക്തിം ബ്രഹ്മാനന്ദം പരമസുഖദം

0: గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సర్వదీ సాక్షిభూతం బ్రహ్మానందం పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తిం ఆనందవల్లి యందు బ్రహ్మానందమును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందం అనగా మానవుడు వర్ణించుటకు వీలుడైనటువంటి ఆనందం.
1: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: ఇట్ ఈస్ ది వన్ దట్ కన్ఫర్స్ లిమిట్లెస్ బ్లిస్.
0: ఇది వాక్కునకు కానీ మనస్సునకు కానీ చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ కెనాట్ బి ఎక్స్టోల్డ్ ఎక్స్ప్రెస్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మైండ్ ఎయిదర్.
0: హాయిగా స్థాయిగా శాంతిగా నిష్కలంకంగా నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: Unless one spends life in high happiness, in sthayi, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or Supreme Bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: సుప్రీం బ్లిస్ బ్రహ్మానంద హ్యాస్ నో రెలెవెన్స్.
0: మానవుడు నిత్య జీవితంలో అనుభవించినటువంటి ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపేటువంటి ఆనందమునకు మానవానందము అని పేరు పెట్టారు.
1: Man in his daily life, what he experiences, pushti the strength, santushti the satisfaction, that state of happiness is human level of happiness, manavananda.
0: Aithe ee manavanandamunaku veyi rettu adhikamainatunte gandharvanandamu.
1: 1000 times more than the human level of happiness is gandharvananda.
0: Ee gandharvanandamunaku వేల రెట్టు అధికమైనటువంటిదే దేవానందం.
1: 1000s and 1000 times మోర్ దెన్ గంధర్వానంద ఇస్ దేవానంద.
0: ఈ దేవానందముల కంటే వేల రెట్టు అధికమైనటువంటిదే దైవానందము.
1: 1000 times మచ్ మోర్ దెన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందములకు వేల రెట్టు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ఇస్ దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 times మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు వెయ్యి రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే వేల రెట్టు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1000 times మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లెస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness manavananda and brahmananda the supreme bliss.
0: Kani manavunaku ee brahmananda tattvam anetundi emito artham chesukonakaleka prati danikudunu ee brahmanandanga unnanu brahmanandanga unnanu ani varnistuntadu.
1: Man has no idea of brahmananda supreme bliss while he brings down to every tiny little act.
0: ఒక హోటల్లో వెళ్ళి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: హీ గోస్ టు ఎ హోటల్ అండ్ హ్యాస్ హిస్ మీల్ అండ్ హీ సేస్ బ్రహ్మానంద సుప్రీం స్టేట్ ఆఫ్.
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆనందవల్లి స్టార్టింగ్ విత్ ది హ్యూమన్ హ్యాపీనెస్ మానవానంద అండ్ బ్రహ్మానందం.
0: అది మహతో మహీయం.
1: And this is smaller one, that is mightiest.
0: ఇది అణుమాత్రమైన ఆనందము.
1: This is fractional, tiny.
0: మనసునకు వాక్కునకు లోబడినటువంటి ఆనందము మానవానందము.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: దైవానందములకు ఎట్టి పరిమితము లేదు.
1: But divine bliss has no limits.
0: సందీప్ చటర్జీ చెప్పినట్టుగా no reason. దానికి చెప్పడానికి వీలే లేదు.
1: As Sandeepan said, it has no reason. It cannot be expressed.
0: దైవానందమునకు ఎట్టి రీజను లేదు.
1: The divine bliss has no reason as such.
0: సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time under all circumstances.
0: బ్రహ్మానందం
1: బ్రహ్మానందం
0: బ్రహ్మగాని ఆత్మ కాని ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని బ్రహ్మమునికే ఆత్మని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్ అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడాను ఆనందమయమై ఉంటుంటుంది.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma anetvanti padamunaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: Ee Brahmanandamulo manavaanandam anetvantidi kevalamu adu maatrame anetvantidi.
1: In the supreme this Brahmananda, the human level of happiness is just so subtle, microscopic.
0: Sarvatra vyapinchinatvanti gali.
1: In this world, that which is so widely spread
0: ee galiki itti aakaramu atti aakaramani evaru nirnayinchaleru.
1: Air has no specific form.
0: Kani atti sarvavyapamainatvanti galini oka chinna balloon lo oodinappudu chinnaga roopanni pondutundi.
1: This air which is present everywhere, when blown into a balloon, it assumes that form.
0: ఆ పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: That balloon cannot contain all the air around.
0: అది ఒక పరిమితమైనటువంటి యొక్క బెలూన్.
1: The balloon is limited in its dimension.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టను పగిలిపోతుంది.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి యొక్క గాలికి సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: What difference is there between the air within the balloon and the air around?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేము.
1: No one is able to understand this well.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: Therefore, more than బృహస్పతి ఆనంద, more than ప్రజాపతి ఆనంద, బ్రహ్మానంద is widespread.
0: కనుకనే బ్రహ్మానందం అనేటువంటి పద్యమునందు సర్వ పదములు కూడాను బ్రహ్మకు సంబంధించినటువంటివి.
1: All words, vocabulary are related to Brahma.
0: రెండవది పరమసుఖదం.
1: నెక్స్ట్ వన్ ఇస్ పరమసుఖదం, సుప్రీం హ్యాపీనెస్.
0: ఏమిటి ఈ సుఖము?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్?
0: శారీరక సుఖమా? ఇంద్రియ సుఖమా? బుద్ధి సుఖమా? మనోసుఖమా? ఏ సుఖం ఇది?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: సుఖం అని కూడా నువ్వు ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మైన్ నమః ధర్మణే అన్నారు. కస్మైన్ నమః, కస్మం అనగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ ఐ ఆఫర్ మై సాల్యూటేషన్స్ టు ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మైన్ నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: ఎర్లియర్ డేస్ వెన్ పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, దే వర్షిప్ దిస్ వే.
0: ఇంటిమేట్మెంట్ యొక్క ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియంట్ రిషి.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: దిస్ ఇస్ నాట్ బౌండ్ బై టైమ్.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: దిస్ హెస్ నో బౌండరీ ఐదా.
0: కాలకర్మము ఎందుకు కూడా పరిమితం లేదు.
1: ఇట్ హెస్ నో లిమిటేషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
0: కాలకర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమసుఖం.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ రీజన్ ఇస్ ది సుప్రీం బ్లెస్.
0: ఈ పరమసుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: టు గివ్ ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ పరమసుఖ, సుప్రీం హ్యాపీనెస్,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్.
0: ఆకారమే లేదు.
1: ఇట్ హెస్ నో ఫార్మ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: ఇట్ హెస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్. హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ has a form but nothing as to the
0: paramatmanam kudanu sukaswarupude.
1: God is in eternal bliss.
0: Dukkhamulaku kungaka aanandamulaku pongaka nirantaram kudanu paramanandam tho kudinatvanti sukhamu.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: Parama sukadam kevalam gnanamurtim. Kevalam anaga emiti?
1: కేవలం.
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞాన రూపం, నిజమైన జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన,
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జ్ఞాన? విజ్డమ్.
0: గ్రంథ జ్ఞానమా?
1: టెక్స్చువల్?
0: ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా?
1: ఆర్ ఎనీ యోగిక్ నాలెడ్జ్?
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా?
1: ఆర్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్?
0: ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇది పరమ జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: This Brahma Jnana, knowledge of the self, is present in all.
0: గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడా సర్వత్రా ఉంటున్నది.
1: Just as air spreads all over, so also wisdom.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని, అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable. The while other one is
0: jnanam kaadu, mastaka jnanam kaadu.
1: It is nothing to do with the textual or academic knowledge.
0: Kanaka idi eppudu kudunu paripurnamainatvanti yokka swasvaroopa jnaname.
1: Whereas this brahma jnana is totality, holistic.
0: Swasvaroopa jnanamu.
1: It is the one of the self.
0: Itti jnanamunaku ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం.
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం హ్యాపీనెస్.
0: జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం.
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వమైనటువంటిదే పరమసుఖము.
1: The combination of these two is supreme happiness.
0: ఈ అనుభవించేటువంటిదే జ్ఞానము.
1: So it is jnana that is always in state of supreme happiness.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: The very personification of wisdom.
0: Dvandvatitam.
1: That is a non-dual.
0: Kastamu, sukhamu, anikani. Leka nindalu, nishturam anikani. Papamu, punyamu, anetvintikani. Manchi, chedda, anetvintikani. Ye matram indulo, cheradanik veeledu.
1: It is non-dual. It is nothing to do with the praise or blame, sin or merit, good
0: or bad.
1: There is nothing like duality here.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ ట్రూత్ ఇస్ వన్ రిప్రజెంటెడ్ యాస్ మెనీ బై మెనీ స్కాలర్స్.
0: నాట్ టూ,
1: ట్రూత్ ఇస్ వన్, నాట్ టూ, నాట్ టూ.
0: ఎందుకంటే ట్రూత్ ఇస్ వన్ అంటే రెండు కావచ్చును.
1: When you say truth is
0: one, not two.
1: So the statement is the truth is one, not two.
0: Dvandvatitam.
1: Dvandvatitam, non-dual.
0: రెండింటికి అతీతమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వం.
1: ది నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఇస్ బియాండ్ డ్యుయాలిటీ.
0: పరమ సుఖదం అయిపోయింది.
1: అండ్ దెన్ దట్ సుప్రీం బ్లిస్ఫుల్ స్టేట్.
0: ద్వంద్వాతీతం,
1: బియాండ్ డ్యుయాలిటీ.
0: గగన సదృశ్యం,
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ కాన్సెప్ట్.
0: ఆకాశం ఎక్కడ ఉన్నదంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: వెరీ స్పేస్ ఈథర్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ ఉన్నది అక్కడ లేదని నిర్ణయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దట్ గగన సదృశ్యం.
0: ఆకాశం ఎంత వ్యాపించి ఉంటున్నదో అదే విధంగానే ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ నేచర్, బీయింగ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు?
1: That ethereal concept is related to God.
0: Brahmanandam, Paramasukadam, Kevalam, Jnanamurtim, Dvandvatitam. Ivanni kudunu Bhagavanturiki perlu matrame.
1: These are all the attributes of God. That is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
0: Gagana sadrisham, tattvamasyadilakshyam.
1: Tattvamasyadilakshyam.
0: నాలుగు వేదములు ఎందుకును నాలుగు మహావాక్యములు బోధిస్తూ వచ్చింది.
1: ఫోర్ వేదస్ టాట్ ఫోర్ ఇంపార్టెంట్ డిక్టా.
0: ఈ నాలుగు యొక్క మహావాక్యములు ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఫోర్ డిక్టా?
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఋగ్వేదము,
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఇస్ ఋగ్వేద.
0: అయమాత్మ బ్రహ్మ,
1: అయమాహం
0: బ్రహ్మాస్మి తత్ త్వం అసి.
1: అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్ త్వం అసి.
0: ఇది మహావాక్యముల యొక్క తత్వము.
1: దీస్ ఆర్ ఇంపార్టెంట్ డిక్టా.
0: ఇవన్నీ చేరి దైవం యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినాయి.
1: దే ఆల్ డినోట్ ద యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: All four Vedas,
0: Dvandvatitam,
1: I've explained in detail.
0: Gagana sadrisham,
1: it's non-dual, it's ethereal.
0: Tattvamasyadi lakshyam,
1: it has got the ultimate as the aim.
0: Ekam,
1: one.
0: Nityam,
1: eternal.
0: Vimalam,
1: pure.
0: Achalam,
1: immobile.
0: Ekam,
1: one.
0: Unnadi okkate,
1: one. Truth is one.
0: కాని జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వి గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
0: ఒకటి పెట్టావు,
1: యు హావ్ వన్ హియర్.
0: పక్కన సున్న పెట్టావు,
1: యు యాడెడ్ జీరో.
0: టెన్ అంటున్నావు,
1: టెన్ ఇట్స్
0: ఇంకొక సున్న పెట్టావు.
1: హండ్రెడ్
0: అంటున్నావు,
1: హండ్రెడ్
0: ఇంకో సున్న పెట్టావు. థౌసండ్ అంటున్నావు,
1: థౌసండ్
0: ఇంకో సున్న పెట్టావు. టెన్ థౌసండ్ అంటున్నావు. ఈ విధంగా మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మార్పుతో వస్తుంది.
1: యు కెన్ యాడ్ జీరోస్ అండ్ సే మిలియన్.
0: అయితే ఈ అన్నింటి ఎందు ఉన్నది ఏమిటి? ఒక్కటే.
1: ఇన్ ఆల్ యు ఫైండ్ వన్ దేర్.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం.
0: ఏకం సత్ విప్రాబోధావంతే. ఏకమే.
1: దట్ ట్రూత్ ఈజ్ వన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్.
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకము.
1: One.
0: Nityam.
1: Is eternal.
0: Eppudu maarpu chendetundi kaadu.
1: It is changeless.
0: Yetti changes kuda undadu.
1: There will be no change at all.
0: Trikalam niyandu kuda deeniki maarpu undadu.
1: In all three periods of time it changes.
0: It
1: doesn't change.
0: Trigunam niyandu kuda maarpu undadu.
1: So also in the Trinity.
0: Trikalam, Trigunam, Trilokam. Moodinti endunu maarpu lenatundide ide okati.
1: So there is no change in all the three of the attributes in all the three periods of time.
0: Nityam.
1: It is eternal.
0: Vimalam.
1: Pure.
0: మలరహితమైనటువంటి ఇది విమలం.
1: ఇట్ ఇస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్.
0: ఈ మలరహితమైనగా ఏమిటి?
1: విదౌట్ ఇట్ ఈస్ ఈనాడు
0: ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్.
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు
1: విమలం,
0: ఎట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం.
1: అచలం
0: చలించేటువంటి వాడు కాదు.
1: హి డజంట్ మూవ్, ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాలు చలిస్తున్నారు. నక్షత్రాలు చలిస్తున్నాయి.
1: స్టార్.
0: భూమి చలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్.
0: అన్నింటి యందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే,
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్,
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుండాలి.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్థమే వచ్చా. ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: ancient rishis,
0: దైవత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై,
1: to know divinity,
0: అనేక తపస్సులు చేసి,
1: did penance,
0: సర్వమును త్యాగం చేసి,
1: and they sacrificed.
0: ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది,
1: each of the saint has got his own.
0: ఆ రూపమునకు ఒక్కొక్క మహర్షి భావోద్వేగం చే పేర్లు పెడుతూ వచ్చారు.
1: Out of his sentiments and feelings, every sage has given a definite direction to divinity.
0: కనుక భగవంతునికి ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దానికి కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ది ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాది సృష్టిస్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్ బ్లిస్ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు సమయం లోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా,
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనెన్స్,
0: నాయన ధ్రువ,
1: హి సెడ్, ఓ సన్ ధ్రువ,
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు,
1: యు ఆర్ యంగ్, సో యంగ్,
0: చాలా చిన్న పిల్లవాడవు,
1: యు ఆర్ ఎ బాయ్,
0: నీవు తపస్సును ఆచరించగలవా,
1: కెన్ యూ అండర్టేక్ పెనెన్స్,
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు,
1: హౌ కెన్ యూ థింక్ ఆఫ్ గాడ్,
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు,
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యస్ పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions.
0: Brahma Manasa Putra,
1: he said, oh Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact, God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact, he is the cause for
0: ee mokkalu uchchanga maarchedi taane.
1: And his penance would grow in it.
0: Uchchamundu phalamulu kuda ichchedi ante taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku emaatram avakasam ivvanu.
1: I never doubt at any point of time.
0: Nenu ee shastramulu chadavaledu.
1: I have not gone through any text.
0: Ee upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kaaka naaku unnatvanti anta okke chadavu okkate.
1: I only know one form of education. That is God's name.
0: Aithe ee naamani nee smaristhaav annadu.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువా థాట్ ఓవర్ ఫర్ సమ్ టైం.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: గేవ్ ఓన్ సెడ్
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు.
1: హి సెడ్ గోపీజన వల్లభాయ నమః.
0: గోపికలంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: గోపికాస్ ఆర్ నాట్ దోస్ ఆఫ్ బృందావన్.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు.
1: గో మీన్స్ ఎర్త్, Veda, the word,
0: భూమి,
1: earth,
0: వేదము,
1: వేదము,
0: వాక్కు,
1: and also the word,
0: పశువు కూడా, పశువు,
1: and also the cows.
0: ఈ నాలుగింటికి గో అని పేరు.
1: All these four are the meanings to that word go.
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది.
1: And these are the meanings of that word go.
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు.
1: And this govu is the derivative of the original word go.
0: కనుక ఈ నాలుగింటిని కాపాడినటువంటి వారు గోపికలే.
1: Gopikas have taken care of these.
0: భూమిని నిలిపారు.
1: They kept the earth steady.
0: వేదాన్ని కాపాడుతూ వచ్చారు.
1: They were protecting the
0: వాక్కును స్మరిస్తూ వచ్చారు.
1: And they were chanting God's name.
0: గోవును కాపాడుతూ వచ్చారు.
1: And they were also raising cows there.
0: కనుకనే వీరికి గోపికలు అని పేరు వచ్చింది.
1: So they are called Gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కాని తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: Each one started giving one name, but in fact God is nameless.
0: అప్పుడు చెప్పాడు, గోపి జన వల్లభాయ నమః గోపి.
1: Then he said, Gopi.
0: ఆ జనములోపల నేను ఒకడిని అన్నాడు.
1: In the among gopis, I am one among them.
0: అనగా వేదములో నేను ఒకడినే.
1: I am part of Veda.
0: వాక్లో నేను ఒకడినే.
1: I am also part of.
0: భూమిలో నేను ఒకడినే.
1: Also another.
0: గోవులో నేను ఒకడినే.
1: I am among the cows. I am one.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: Therefore I am one among the many.
0: కనుక గోపి జన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపి జన వల్లభాయ నమః means the sustainer, protector.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే,
0: క్రీమ్
1: క్లీన్,
0: కృష్ణాయ
1: కృష్ణాయ,
0: గోవిందాయ
1: గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ,
0: స్వాహా
1: స్వాహా
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్
1: క్లీమ్,
0: కృష్ణాయ
1: కృష్ణాయ,
0: గోవిందాయ
1: గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన
0: వల్లభాయ,
1: స్వాహా.
0: ఈ ఐదు విటికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్.
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి,
1: క్లీమ్ మీన్స్ అర్త్,
0: క్లీమ్ అనగా భూమి,
1: క్లీమ్ మీన్స్ అర్త్,
0: భూమి,
1: అర్త్,
0: కృష్ణాయ
1: కృష్ణాయ,
0: జలము
1: వాటర్,
0: గోవిందాయ
1: గోవిందాయ,
0: అగ్ని
1: ఫైర్,
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ,
0: గాలి
1: ఎయిర్,
0: స్వాహా ఆకాశం,
1: స్వాహా ద స్పేస్.
0: కాబట్టి ఈ ఐదింటికి ఐదు భూతములు నిర్ణయించాడు.
1: These five words symbolize the five elements.
0: కరకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: The five elements are the very personification of God.
0: క్లీమ్, కృష్ణాయ, గోవిందాయ, గోపీజన వల్లభాయ, స్వాహా.
1: So these are the five elements which are the form of God.
0: ఆకాశమే.
1: స్వాహా means the space, ether.
0: కనుక ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి.
1: So the five of the elements are referred in this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణువు ఈ విధంగా విష్ణు కృష్ణులు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేర్ల లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్, నో నేమ్.
0: కస్మై నమః,
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్, జాయ్.
0: సుఖం ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్,
0: కనుకనే సుఖముంది.
1: సో హీఈస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: హీఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్.
0: అయితే ప్రాకృతమైనటువంటి ఒక శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైనటువంటి జన్మలతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయంలో చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హి హస్ గాట్ దిస్.
0: నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: But Bhagavan is desireless, left to himself.
0: ఎక్కడ కోరినా ఎక్కడ చేసినా ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటాం.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్,
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
0: లేదు, మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్,
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ద
0: సాటిస్ఫాక్షన్. ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్.
0: ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ మనీ,
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యూ వాంట్ ఫుడ్,
0: లేదు,
1: ఫర్ ది సేక్ ఆఫ్ ది ఫుడ్
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్?
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్
0: ఏకం, ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్, ఇన్ ద ఫిజికల్ వరల్డ్ వీ కెన్ కాల్ ఇట్ స్వార్థ ఆర్ కాన్షియస్నెస్.
0: పారమాత్యం లోపల,
1: బట్ స్పిరిచువల్
0: స్వార్థం కాదు.
1: స్పిరిచువల్లీ ఇట్ ఇస్ నాట్
0: పరార్థమే, అది కూడాను.
1: ఇట్ ఈస్ ఆల్సో బియాండ్.
0: కనుక ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
1: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
0: పరమాత్మ
1: గాడ్,
0: పరాత్మ
1: సూపర్ న్యాచురల్,
0: పరమాత్మ తర్వాత ఏకాత్మ,
1: ఏకాత్మ
0: ద్వైతాత్మ,
1: ద్వైతం డ్యుయాలిటీ.
0: కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వంతో లోపల జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్,
0: సమష్టి సమష్టి,
1: వ్యష్టి ఇండివిజువల్, సమష్టి కమ్యూనిటీ.
0: కనుకనే పరమేష్టి,
1: పరమేష్టి డివినిటీ,
0: పరమేష్టి ఆనెస్టీ.
1: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
0: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి యొక్క తత్వం,
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: కనుకనే
1: సో
0: పరమాత్మను మనం పొందాలనుకున్నట్టే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్, ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి, ది కమ్యూనిటీ.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇండివిజువల్ పరమేష్టి, ది డివైన్
0: దైవేష్టి అయిపోతుంది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ సుప్రీమ్, ది డివైన్.
0: కనుకనే నాలుగో దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్, ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ది కమ్యూనిటీ.
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: ఇఫ్ యూ రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్ యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ.
0: కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: బేసింగ్ ఆన్ దిస్ గాడ్ ఈస్ కాల్డ్ బ్రహ్మ.
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి,
1: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్,
0: పరమేష్టితో చేరాలనుకునే ఆశను పెంచుకుని,
1: ఈ షుడ్ హ్యావ్ ఎర్నింగ్ ఫర్ గాడ్,
0: సమష్టితో ఏకం కండి.
1: అండ్ ఈ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
0: ఒక్కటే,
1: బోత్ ఆర్ వన్.
0: అందరూ ఒక్కటే,
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ వేదము మొట్టమొదట ప్రబోధించి వచ్చింది.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ వేదా ఇన్ ద బిగినింగ్.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: ది రిషీస్ హూ డిడ్ పెనెన్స్,
0: వేదాః వేదం పురుషం మహాంతం మహాంతం,
1: we have seen God.
0: Aditya Varnam.
1: And he is pure.
0: Surya Kantito kudinatunti vaadatanu.
1: He is so brilliant.
0: Tamasah parastad. Tamaslo untunnadu thanu.
1: But he lies there in tamas or darkness.
0: Anaga cheekatilo untunnadu.
1: It means he is in tamas or darkness.
0: Kaani Surya Kanti undi. Surya Kanti undinappudiki nee tamaslo unnadu.
1: There is this sunlight, but yet he is in tamas.
0: Tamasah parastad.
1: Is beyond this darkness there is
0: అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
1: That's the declaration of
0: స్వామి, మీరు లోపల చూచారా బయట చూచారా?
1: Then they asked, have you seen God inside or outside?
0: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
1: There is no difference.
0: అంతర్బహిష్టత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: There is nothing like inside and outside because God is present in both.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
1: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్? వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్, ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కలిగే పరమ సుఖదం.
1: యాజ్ గాడ్ ఇస్ డిజైర్లెస్, హీ సుప్రీమ్.
0: ఎట్టి కోరికలు లేదు,
1: నో డిజైర్,
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
1: సో హీస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: దానివల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: దేర్ఫోర్ హీ ఇస్ ది పర్సోనిఫికేషన్, మెటఫర్ ఆఫ్ హిస్.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్, దేర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం కాని, సుఖం కాని, ఆనందం కాని భగవంతుని యందే ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్ or in God.
0: దేనికి నీవు ఒక కారణం లేవు.
1: There is no reason anything for this.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: God has got the attribute beyond
0: కార్యకారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: God is beyond reason, beyond time and space.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: He is not bound by time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడా లోన కానటువంటి వాడు.
1: He is not affected by time and space or reason.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు.
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది.
1: యు డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపెన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గాన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసి పోయింది.
1: అండ్ యు హావ్ గాన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల
1: దేర్ ఇన్ ద డ్రీమ్
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు కలకత్తాకు?
1: Who accompanied you?
0: ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకారణ కర్మములు ఏ మాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore, dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally, you should get into the plane at 7 o'clock in the morning.
0: పోతుంటే 4 గంటల time తీసుకుంది.
1: And it takes 4 hours.
0: కలకత్తాలో దిగినావు.
1: You get down there in Calcutta.
0: కలకత్తాలో దిగేసేసి,
1: as you get down there,
0: taxi తీసుకున్నావు నీవు ఇంటికి.
1: And then you reach home by a taxi.
0: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు?
1: I have gone home.
0: నీ బంధువులు చూడటం కోసం నీ వెళ్ళావు.
1: You want to meet your relations.
0: కాబట్టి బంధువులు చూడటం కారణం.
1: To meet your relations is the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: The reason of your trip is to meet your relations.
0: కార్యం ప్రయాణం ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: And you travel by flight.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: హియర్ టైం ఫ్యాక్టర్
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణమైనావు.
1: ద టైం ఫ్యాక్టర్ టెల్స్ యు స్టార్టెడ్ 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వేకింగ్ స్టేట్ దేర్ ఇస్ రీజన్ దేర్ ఇస్ టైం దేర్ ఇస్ కాజ్ అండ్ కండిషన్.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: వేరేజ్ ఇన్ ఎ డ్రీమింగ్ స్టేట్ దేర్ ఇస్ నో కాజ్ దేర్ ఇస్ నో రీజన్ దేర్ ఇస్ నో కన్వేయన్స్ దేర్ ఇస్ నో టైం ఫ్యాక్టర్.
0: ఈ 4 లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: సిన్స్ ఆల్ దీస్ 4 ఫ్యాక్టర్స్ ఆర్ మిస్సింగ్, ఇట్ ఇస్ ఎ డ్రీమ్.
0: ఇది సత్యం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూత్.
0: 4 దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం.
1: దేర్ఫోర్ దట్ వాట్ యు ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇస్ ట్రూ.
0: ఇది అనేటువంటి దాంట్లో మీరు విచారణ చేయండి.
1: సుషుప్తి, డీప్ స్లీప్ స్టేట్.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: అండ్ యూ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: యు గాట్ అప్ అట్ 1:30
0: మిడ్ నైట్. 1:30 గంటకు చేసావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: యూ హావ్ గాన్ టు బాత్రూమ్ అట్
0: 1:35 గంటకు నీవు వెళ్ళావు తిరిగి.
1: అండ్ యూ రిటర్న్ అట్ 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: అండ్ దెన్ యూ జస్ట్ లై డౌన్ అండ్ నిద్ర వచ్చింది. దెన్ యూ స్లెప్ట్.
0: నిద్ర వచ్చింది.
1: ఎస్, యూ స్లెప్ట్.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యూ స్లీప్?
0: నీవు పెద్దవాడైనట్టు,
1: యాజ్ యూ హావ్ గ్రోన్,
0: నీవు చదివినట్టు,
1: యాజ్ ఇఫ్ యూ ఫినిష్డ్ యువర్ స్టడీ,
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు,
1: యాజ్ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయ్డ్,
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు,
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
0: నీకు కుమారుడు పుట్టినట్టు,
1: యు హావ్ ఎ సన్,
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ టు ప్లే విత్ హిమ్. దట్ వాస్ ద డ్రీమ్.
0: చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: ఇవన్నీ కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఫర్ బర్త్, ఫర్ యువర్ ఎడ్యుకేషన్, టు గెట్ మ్యారీడ్,
0: 40 సంవత్సరాలు పట్టినటువంటిది.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వాక్ అప్.
0: ఇదంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్!
0: ఇది సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల,
1: ఇన్ 5 మినిట్స్ టైం,
0: 40 సంవత్సరముల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యూ హావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే
1: If you want to experience divinity,
0: ఈ కాలం లోపల
1: within your
0: experience 40 సంవత్సరములు కాలము 5 నిమిషాలు.
1: So 45 years of experience is
0: experience in 5 minutes.
1: This is the time in Sushupti, deeply.
0: అతీతమైనటువంటి తుర్యావస్థ.
1: Beyond Sushupti, deep sleep is Turiya, ultimate.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు.
1: In the Turiya ultimate state, a fraction of a second is enough.
0: ఎక్కడ 5 నిమిషాలు నీవు ఇంత అనుభవించావు?
1: How could you experience 40 years of time within 5 minutes?
0: జవాబు చెప్పగలవా?
1: Can you reply?
0: లేదు.
1: No.
0: ఇది కూడా అంతే.
1: So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యం అవుతుంది.
1: If you want to see God within a fraction of a second, it is possible.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
1: You are living in a house.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరాలు అయిపోయింది.
1: And you left that 10 years ago.
0: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు.
1: You kept it under lock and key.
0: ఏ దేశాలకో వెళ్ళినావు.
1: And you went abroad.
0: 10 సంవత్సరాలు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
1: And the whole house kept under lock and key is dark.
0: కానీ నీవు తిరిగి వచ్చావు.
1: You returned.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
1: And you opened.
0: స్విచ్ వేశావు.
1: You have put on the switch. There is light.
0: 10 సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుంది, 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 years back అండ్ హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది, రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్.
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే,
1: and once you direct your intellect towards God,
0: తక్షణ స్విచ్ చేసినట్టు అవుతుంది.
1: It amounts to putting the switch on.
0: ఆ దైవానందం అనేటువంటిది తక్షణమే నీకు లభ్యమవుతుంది.
1: That supreme bliss can be experienced immediately.
0: కనుకనే పరమానందం, బ్రహ్మానందం, యోగానందం, అద్వైతానందం.
1: Therefore it is called supreme happiness, that non-dual happiness.
0: ఇలాంటి దీనికంతా కూడా రీజన్ అనేటువంటిది ఎప్పుడు కూడా చిక్కదు.
1: All the states of bliss are beyond reason.
0: ఒక్క క్షణంలో నీకు ఎంతైనా కూడా ప్రాప్తిస్తుంది.
1: Within a fraction of a second you can experience.
0: ఈ ప్రాప్తికి అనేటువంటిది కాలాన్ని నువ్వు వెతుక్కోనక్కర్లేదు.
1: You don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
1: పీస్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు.
1: మ్యాడ్ క్యాప్. యు ఆర్
0: ఒక చోట, తిరిగేది ఇంకో చోట.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ ఎట్
0: అనదర్. ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను.
1: అండ్ దేర్ ఫోర్ సర్.
0: పుచ్చుకో ప్రేమను.
1: అండ్ దెన్ రిసీవ్.
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
1: అండ్ వన్ దేర్ లవ్ ఇస్ లైట్.
0: అదే బ్రహ్మానందం.
1: లవ్ ఇస్ లైట్ ద సుప్రీమ్.
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: ఆనందము.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా నువ్వు మన యందే ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అస్.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
1: Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his.
0: అర్జునుని పిలిచి, ఒరే నాయన.
1: He called Arjuna and said,
0: నీకు ఎంత వయసు?
1: What's your age?
0: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు.
1: బ్రదర్ ఇన్ లా, మై ఏజ్ ఇస్ 70.
0: నాకెంత వయసు?
1: వాట్స్ మై ఏజ్?
0: నాకు 75 అన్నాడు.
1: ఐఎమ్ 75.
0: వస్తూ ఉండాలి 75.
1: 75 ఏజ్
0: 75 ఇయర్స్ కృష్ణునికి.
1: 75 ఏజ్ కృష్ణ.
0: 70 ఇయర్స్ అర్జునికి.
1: అర్జున్ వాజ్ ఏజ్ 70.
0: 112 ఇయర్స్ ధృతరాష్ట్రునికి.
1: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
1: భీష్మ
0: 113 ఇయర్స్.
1: 113 ఇయర్స్.
0: 113 ఇయర్స్ లోపల ధృతర భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ చీఫ్ పనిచేస్తాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్యే చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was age 75.
0: Arjuniki 70 samvatsaramlo.
1: Arjuna age 70.
0: Ee vidhanga undetunte vaallu aa naadu yuddham chestu vacharante deeniki edi kaaranamu?
1: Well, they were
0: no reason.
1: When they were fighting at that advanced age, it has no reason.
0: ఎందుకుంటే దేహానికి నీ వయసు చూస్తున్నావు.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: It is all the effect of the mind that is mainly responsible.
0: మనో ప్రభావం అనేక రకమైన మార్పులు చెందిస్తుంటది.
1: The effects of the mind bring all modifications, aberrations.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: He questioned Arjuna.
0: Arjuna, ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: I taught all this Gita before earlier.
0: ఎన్నో పర్యాయం నీకు బోధించాను.
1: I taught it many times.
0: కానీ నీవు దాని జ్ఞప్తి ఎందుకోలేదు.
1: But you are not remembering it.
0: కారణమేంటి?
1: Why?
0: ఇదంత ముఖ్యంగా నీవు తీసుకోలేదు.
1: You didn't consider it important by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మనో ప్రభావం అనేక రకమైన మార్పులు చెందిస్తుంటాయి.

0: ఇట్ ఇంపార్టెంట్
1: ప్రధానమైనటువంటి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
0: ఇంపార్టెంట్ యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్
1: దీన్ని అలక్ష్యం చేస్తూ
0: యూ నెగ్లెక్టెడ్ ఇట్
1: దాని వల్ల నీకు మర్చిపోయినావు
0: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్
1: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు నేను వస్తున్నాను
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ లైఫ్
1: స్వామి మీరు వచ్చేటువంటిది మీకు తెలుసు కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు
0: హి సెడ్ స్వామి యు నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్వెంట్
1: అదే మరపు
0: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్
1: ఎరుకు మరపనుకుంట జాగ్రత్త నిత్యమొక స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివిడి తారకం ఎరుకు మరుపనకుండా జాగ్రత్త నిత్యముగా స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివిడి తారకం
0: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state.
1: ఆ తారకంలో నీవు లేదు తామసంలో ఉన్నావు నీవు
0: You are not in that spiritual level తారక but you are in tamas darkness.
1: అది ఎట్ట స్వామి
0: How is it possible?
1: నేను నమ్మడానికి వీలు లేదు
0: అన్న I can't believe it.
1: ఓహో అది కూడా ఒకటి ఉందా నీకు
0: ఓ యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో
1: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే
0: యు హావ్ బీన్ మూవింగ్ అబౌట్
1: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా
0: యు హావ్ యు ఫర్గాటన్ సో సూన్
1: మర్చిపోయినావు
0: ఐ హావ్
1: ఫర్గాటన్ నీ బర్త్డే ఎప్పుడు
0: వెన్ ఇస్ యువర్ బర్త్డే
1: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు
0: హి రిమెంబర్స్ ఇట్ వెల్
1: నీవు సుభద్రని పెండాడింది ఎప్పుడు
0: యు నో వెన్ యూ గాట్ మ్యారీడ్ టు సుభద్ర
1: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు
0: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే
1: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది
0: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్
1: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది
0: ఇట్ హ్యాపెండ్ 50 ఇయర్స్ అగో
1: అయితే అర్జున
0: అర్జున లాస్ట్ ఇయర్
1: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నావు
0: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి
1: తెలియదు స్వామి అన్నాడు
0: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి
1: 50 కిందకి జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను
0: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్
1: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది
0: యు నో యువర్ వెడ్డింగ్ డే
1: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడున్నానంటే నాకు తెలియదు అంటున్నా
0: బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ 1 year బ్యాక్
1: కానీ అప్పుడు ఉన్నావా లేదా
0: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్
1: ఉన్నాను
0: ఎస్ యు ఆర్
1: కానీ ఎక్కడున్నావో తెలియదు
0: బట్ యు డోంట్ నో వేర్ యు ఆర్
1: ఈ మనిషి యొక్క మార్పు
0: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్
1: ఆ విధంగా వచ్చినప్పుడు
0: వెన్ ఇట్ హ్యాపెన్ సో
1: కొన్ని రకమైనటువంటి ఒక మార్పు లోపల తిరిగి అర్జునుడికి ఒక బాధ కలిగింది
0: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
1: అభిమన్యుని మరణ వార్త విన్నాడు
0: అండ్ హి హెర్డ్ ద న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు
1: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు
0: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హి ఫెల్ డౌన్
1: దేవోత్సనంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు
0: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening and he felt sad. What happened? Krishna was by his side. And he knows, Krishna knows what happened. This should not be conveyed to him. It depends on the time factor.
1: Kanuka. సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు ఇంటికి పుచ్చుకొని వచ్చాడు
0: కృష్ణ సైడ్ హి విల్ కమ్ ఎనీవే అండ్ హి మేడ్ హిమ్ రిటర్న్
1: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
0: అట్ వన్ టైం ఆఫ్టర్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్
1: యుద్ధానికి
0: అండ్ కృష్ణ హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్
1: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుడిని
0: అండ్ హావింగ్ హర్డ్ దిస్
1: వంశాన్ని నాశనం చేసి పెట్టివే
0: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్
1: పాండవులు వృద్ధులైపోయినారు
0: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ
1: ద్రౌపది కూడా వృద్ధురాలైంది
0: ద్రౌపది ఇస్ ఓల్డ్
1: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది
0: ఆల్సో సుభద్ర
1: పిల్లలు ఎవరు పుట్టరు మా వంశమే పోయింది
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్
1: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు
0: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్
1: సరే నీకు ఆవేదన వచ్చింది వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు
0: యూఆర్ గ్రీఫ్ యూఆర్ గ్రీఫ్ స్ట్రిక్ అండ్ దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్
1: అంత కాలం జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
1: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి
0: అభిమన్యు హ్యాడ్ ఎ సన్
1: కానీ మృతదేహము
0: అండ్ ఇట్ ఇస్ అ డెడ్ బాడీ
1: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది
0: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ
1: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే
0: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బాండ్ బేబీ లైఫ్లెస్ వాస్ షోన్
1: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని
0: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్
1: సహదేవుడు సహదేవుడు తీసుకుని వచ్చాడు
0: సహదేవ బ్రాట్ కృష్ణ
1: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకుని
0: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్
1: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు మరణించిన బిడ్డను
0: ఓ బ్రదర్ హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్
1: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు ఎప్పుడు నవ్వే
0: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్
1: దుఃఖం రాని కష్టం రాని ఆనందం కలగని ఎప్పుడు నవ్వి
0: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీ
1: అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ
0: అండ్ దెన్ హి సిస్టర్ లుక్ హియర్ హి ఎగ్జాక్ట్లీ
1: ముఖమంతా కూడా అభిమన్యుడి ముఖమే ఉంటుండాది
0: హి ఎగ్జాక్ట్

0: looks like a woman with a face and eyes.
1: అర్జున్ లేచాడు.
0: అర్జున గాట
1: శ్వాస కూడా అర్జునుడి మాదిరినే ఉంటుందది అన్న.
0: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్.
1: శ్వాస లేదు.
0: మీనింగ్ హి డజంట్ బ్రీత్, లైఫ్లెస్.
1: అర్జున,
0: అర్జున,
1: కేవలం నీవు మూర్ఖుడవు.
0: యు ఆర్ ఎ ఫూల్.
1: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
1: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
0: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
1: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
0: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
1: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు, చాలా మెండు.
0: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
1: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
0: ఇస్ ఓన్లీ వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ ద హస్బెండ్. కనుకనే
1: భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
0: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
1: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
0: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
1: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
0: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
1: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
0: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
1: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
0: మెన్ గెట్ ఇన్ టు ద హాల్, దర్బార్ హాల్ ఓన్లీ.
1: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
0: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside. Whereas man cannot go inside. They have got
1: certain.
0: But because the divorce is left in man.
1: ఎక్కువ కనుకనే ఈ స్త్రీలకు అంతా ఈ విధంగా చెప్పారు.
0: బికాస్ ఉమెన్ హ్యాస్ మోర్ డివోషన్, షీ కెన్ గో ఎనీవేర్.
1: పూర్తి విశ్వాసం ఉన్నది.
0: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ప్రాణం ఇవ్వగలడు అని.
0: అండ్ దేర్ఫోర్ దే హావ్ దట్ కృష్ణ కెన్ రిజరెక్ట్ హిమ్.
1: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు, అర్జునుడు, నక సహదేవుడు, ధర్మరాజు కూడా.
0: వెల్ ఆల్ బ్రదర్స్ పాండవస్ దే జస్ట్ ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ దిస్ ట్రాజిక్ ఈవెంట్.
1: వీళ్ళతో ఏదో ముచ్చట్లాడుతున్నాడు కృష్ణుడు.
0: కృష్ణ వెంట ఆన్ కన్వర్సింగ్.
1: ఈ ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: అండ్ దే కుడ్ నాట్ అండర్ Understand what all he was speaking.
1: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
0: అర్జున వాజ్ ఫ్యూరియస్.
1: ఏమి చెప్పలేడు.
0: హి కుడ్ నాట్ సే.
1: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
0: అండ్ దెన్ హి ఆస్క్డ్ హర్ సిస్టర్ బ్రింగ్ ద బాడీ, బ్రింగ్ ద చైల్డ్ హియర్.
1: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
0: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
1: ఏమని ఏడ్చాడు.
0: అండ్ ద చైల్డ్ షౌటెడ్, క్రైడ్ ఇమిడియట్లీ.
1: వీళ్ళందరూ తలలెత్తారు.
0: ఆల్ రేజ్ ద హెడ్.
1: చూచారు.
0: దే సా ద బేబీ.
1: పరీక్షించి ప్రాణమిచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ సేడ్ దిస్ చైల్డ్ ఈజ్ ఎగ్జామిన్డ్ పరీక్ష, అండ్ దేర్ ఫోర్ దిస్ చైల్డ్ బి నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
1: అప్పుడు అర్జునుడు పోయి కాళ్ళు పట్టుకుని
0: అర్జున కృష్ణ
1: వంశోద్ధారక అన్నాడు.
0: దెన్ కృష్ణ యువర్ ఎమాన్సిపేటర్ ఆఫ్ ది క్లాన్.
1: అర్జున, కొన్ని దినములు పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
0: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him
1: yes anuvariki yes anura, no anuvariki no yesra, no yesulu mee notiki gaani saayiki sarvam yes yes yes.
0: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
1: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
0: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్, ఇస్ నాట్ బాదర్డ్.
1: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
0: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
1: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
0: అర్జున సాట్ బై ది సైడ్.
1: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
0: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
1: కానీ స్వామి,
0: స్వామి
1: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
0: మై సన్ ఇస్ సో యంగ్.
1: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
0: Why did you
1: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
0: How is it I could meet him?
1: చిన్న వయసులోపు నేను మృత్యు ప్రార్థించడమా?
0: Why did my son die at
1: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
0: Can't you make him live for some more time?
1: చాలా ఒక నిందాస్థుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: He went on blaming God for not keeping his son alive for a long time.
1: పిచ్చివాడా,
0: madcap,
1: ఈ చిన్న వయసు పెద్ద వయసు ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
0: The age, young or old, related to this body. But that won't apply.
1: కాబట్టి జరగవలసినటువంటి జనన మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
0: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
1: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
0: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: మనమందరం కూర్చుని చేరి,
0: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్,
1: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
0: అండ్ వీ హావ్ గాన్ టు కాశ్మీర్.
1: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
0: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
1: ఒకనాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
0: వీ హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
1: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
0: అండ్ వి హావ్ పర్చేజ్డ్ ఏ ఉల్లన్ క్లాత్.
1: ఒక సఫారీ కోసం ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
0: వి వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
1: తీసుకుని వచ్చాను.
0: వి బ్రాట్ ఇట్.
1: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
0: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
1: కానీ 10 సంవత్సరాల తర్వాత,
0: ఆఫ్టర్
1: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ వచ్చాము.
0: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్.
1: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది.
0: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
1: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికి ఇచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
0: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హి హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
1: కానీ కుట్టించుకున్నాడు.
0: హీ గాట్ ఎ స్టిచ్.
1: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళాడు.
0: దెన్ హీ అటెండెడ్
1: మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళి ఆ యొక్క ఆనందం లోపల ఆ యొక్క బఫేలో బుఫేలో అంటారు ఆ ఇంత తిండి సమయం లోపల బఫే డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు. వంగేటప్పటికి ఆ కోటు పట్టన పగిలిపోయింది.
0: And he was moving about in the buffet dinner type as he bent the cloth door there.
1: వాడు బాధపడుతున్నాడు.
0: He was feeling sad.
1: కొత్త గుడ్డ,
0: న్యూ సూట్.
1: నిన్ననే స్టిచింగ్ చేశాడు. కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
0: బ్రాండ్ న్యూ కోట్, హౌ ఇస్ దట్ ఇస్ టర్న్ అవుట్.
1: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
0: దెన్ కృష్ణ సెడ్,
1: స్టిచ్వాడా,
0: ఓ మ్యాడ్ ఫెలో,
1: కుట్టింది నిన్న కొత్త కోటే.
0: స్టిచ్ యెస్టర్డే న్యూ,
1: బట్ట కూడా కొత్తదే.
0: క్లాత్ ఇస్ న్యూ,
1: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
0: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్.
1: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
0: యు హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
1: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
0: బట్ దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
0: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్.
1: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టణ పగిలింది ఈ కోటు.
0: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్ ది కోట్ హ్యాస్ టోర్న్ అవుట్.
1: అప్పుడు అర్జునుడు, ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
0: దెన్ అర్జున సెడ్, ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి.
1: జీవితమే రహస్యము.
0: యువర్ దిస్ ఇస్ మిస్టరీ.
1: జీవితమే విచిత్రము.
0: లైఫ్ ఇస్ పెక్యూలియర్.
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్.
1: ఇదంతా చిత్రములు నాయన.
0: బట్ హౌ మిస్టీరియస్ దే ఆర్.
1: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
0: యూ కెనాట్ అండర్స్టాండ్.
1: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
0: అండ్ హి పాసిఫైడ్.
1: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
1: ఒక నిమిషంలో జరిగింది, మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటుంది.
0: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే, జస్ట్ ఆపోజిట్.
1: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది.
0: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్.
1: రీజన్,
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
0: ఫర్ గాడ్స్ యాక్షన్
1: నో రీజన్.
0: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
1: కనుక నేను భగవద్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్ట్.
1: ఎవరైనా సరే
0: ఆర్ డిఫర్
1: కాదు అంటే కాదు, సంతోషం అంతే.
0: దెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ యు నో,
1: అవును అంటే అవునే.
0: వెన్ మీ yes means is yes.
1: ఎవరో ఒకరు వస్తారు, మీరందరూ బయటికి పోయేదో స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు.
0: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్ సమ్వన్ కమ్స్ హియర్.
1: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
0: యు సే స్వామి ఇస్ గాడ్.
1: వాడు ఎవడో బజార్లో వచ్చి వాడు ఎక్కడున్నాడు భగవంతుడు?
0: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
1: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
0: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హియర్.
1: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
0: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్.
1: ఒరే నాయన, నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
0: If you say you have no God, yes, you have no God.
1: Nee
0: but I have my God.
1: లేడని చెప్పుకోవటంలో నీకు అధికారం ఉంటుందాది.
0: You have got every right to say no.
1: నా భగవంతుడు నాకు లేడని చెప్పడానికి who are you?
0: Who are you? What authority you have to deny my God?
1: నీకేం అధికారం లేదు.
0: You have no authority.
1: కాబట్టి నా నమ్మకం నాది.
0: This my faith.
1: నీ అపనమ్మకం నీది.
0: And you have disbelief.
1: కనుక మన నమ్మకాన్ని అంత దృఢంగా మనం పెట్టుకోవాలి.
0: We should have strong faith.
1: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
0: ఎనీబడి మే డినై ఆర్ నెగే.
1: అవునన్న వారికి అవును.
0: ఇఫ్ యు సే yes you will get the response.
1: నాదాని నీవు కాదన్న దానికి ఏమాత్రం అధికారం లేదు.
0: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్.
1: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
0: దెన్ హిల్ కీప్ హిస్ మౌత్ షట్.
1: అప్పని అక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు షట్ అప్.
1: వాడే నోరు మూసుకుంటాడు.
0: హి హింసెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్.
1: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్.
1: బ్రహ్మానందం పరమ సుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడాను భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు ఇది.
0: ఆల్ దీస్ 11 నేమ్స్ సుప్రీమ్ బ్లిస్, సుప్రీమ్ హ్యాపీనెస్, నాన్ డ్యూయాలిటీ, ఎథీరియల్, గాయత్రీ
1: మంత్రంలో కూడాను, గాయత్రీ మంత్రంలో కూడాను,
0: గాయత్రీ మంత్ర
1: 9 వర్ణాలు ఉన్నాయి.
0: There are 9 varna.
1: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
0: One is prayer.
1: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
0: One meditation.
1: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య. ఈ 9 కూడాను వర్ణనలు.
0: All these 9 narrations of God.
1: ధీమహి ప్రార్థన.
0: ధీమహి ఇస్ ప్రేయర్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: మంచి బుద్ధిని మనం కోరుతాం.
0: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
1: అదే రీతిగానే
0: లైక్ వైజ్
1: కొన్ని వర్ణనలు ఉంటాయి. కానీ ఇది వర్ణన కాదు.
0: దేర్ ఆర్ సర్టన్ డిస్క్రిప్షన్స్, దిస్ ఇస్ నాట్
1: బ్రహ్మానందమైనటువంటి వర్ణన కాదు.
0: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్,
1: ఇది కూడా ఒక పేరు లేదు.
0: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
1: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
0: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర, బౌండ్ బై సర్టన్ టైమ్.
1: కొన్ని రీజన్లు ఉంటున్నాయి,
0: ఇట్ హాస్ సమ్ రీజన్.
1: కానీ దైవతత్వానికి నో రీజన్,
0: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
1: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికి భగవంతుని పేరుగా భావించుకోవాలి.
0: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
1: భగవంతుడికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
0: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
1: భగవంతుడికి ఏ విధమైన విచారం లేదు.
0: హీ హ్యాస్ నో వరీ.
1: భగవంతుడికి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు.
0: హీ ఇస్ థాట్లెస్, బియాండ్ థాట్.
1: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
0: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
1: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారము.
0: పీపుల్ హావ్ వరీస్.
1: థాట్స్ ఉన్నటువంటి వారికి దుఃఖము.
0: అండ్ ద వన్
1: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
0: ద వన్ విత్ థాట్ ఇస్
1: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు.
0: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. బట్ గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
1: నేనందరికీ సంతోషం సంతోషం అంటుంటాను.
0: సో భగవాన్ సేస్ ఫైన్, సంతోషం
1: పరమ సుఖదం, అది నాకు సంతోషము.
0: పరమ సుఖదం, దట్ ఇస్ స్వామి.
1: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
0: సమ్ క్లయెంట్స్ సే స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్, స్వామి సే చాలా సంతోషం, వెరీ గుడ్.
1: ఏమి స్వామి నా భర్త పోతే నీకు ఎంత సంతోషమా అంటున్నా.
0: యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
1: నువ్వేమైనా అనుకో నాకు సంతోషమే.
0: యూ మే కన్సిడర్ ఎనీవే, బట్ స్వామి
1: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
0: వాట్ ఎవర్ యూ మే సే, స్వామి సే సంతోషం, హ్యాపీ.
1: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
0: స్వామి మై పర్సన్
1: చాలా సంతోషం,
0: యాక్సిడెంట్. స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
1: ఏది చెప్పినా సంతోషమే నాకు.
0: వాట్ ఎవర్ యూ మే సే,
1: విచారించవలసిన అవసరం ఏమిటి?
0: నో రీజన్.
1: జరిగింది,
0: వాట్ ఈస్ డెస్టిన్డ్
1: జరగవలసినటువంటి ఇవి జరణ మరణాలు జరగాల్సింది, జరుగుతుంటాయి.
0: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
0: దే డోంట్ కమ్ స్పెషల్లీ ఫర్ ఎనీ.
1: ప్రత్యేకంగా మారటం లేదు,
0: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
1: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
0: దట్ విచ్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్, విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ యాజ్ ఫర్ ద టైం విల్ హ్యాపెన్.
1: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం, కానీ
0: సఫర్ బికాజ్
1: అభిమానం కోరికని.
0: దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
1: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that confer joy or misery.
1: మనం దేని కురును విచారించనక్కర్లేదు.
0: Let's not worry for anything.
1: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
0: It's all God.
1: తాను ఇచ్చాడు, తానే తీసుకున్నాడు.
0: He has given and he has taken back, withdrawn.
1: ఎప్పుడు ఇచ్చాడు?
0: When he gave.
1: ఎందుకు ఇచ్చాడు?
0: Why?
1: కానీ ఇది ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసింటారు.
0: In this goods train, on certain compartments, return date is also
1: mentioned.
0: This body is
1: sent here. You
0: don't know when it is
1: gone. But at the time of this
0: body, the return date is also mentioned, and that date has to go back.
1: When there
0: is birth, death also should
1: accompany.
0: Both are natural phenomena.
1: So nobody should అన్నింటికి ఆనందంగానే ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
1: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
0: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
1: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు ఆనందంగానే ఉండాలి.
0: As then there is God within us, we should be happy continuously.
1: ఎప్పుడు మనం ప్రేమతోనే ఉండాలి.
0: We should be full of love.
1: ప్రేమ దేశంగా మారకూడదు.
0: And we should not hate anybody.

పండించుకొనుచున్న వాడే క్రైస్తవుండు వాడే సిక్కు. హృదయమందు ప్రేమ

0: The one who cultivates the harvest of love in the field of heart, he is a true Christian, he is a Sikh, he is a Hindu, and a Muslim too. He is a true human on earth who cultivates this love in the field of his heart. Embodiments of love.
1: Premane manavuni yokka pranam.
0: Love is the life of man.
1: Premane jeevula yokka chaitanyam.
0: Love is this awareness of the beings.
1: Premane jeevuni yokka gamyam.
0: Love is the goal of life.
1: Sarvamu premamayamaitide manava jeevitam.
0: Human life is full of love.
1: Kani atti satya nityamainatvanti prema tattvanni manavudu gurtinchukolaleka laukikamaina bhautikamaina prakrutamaina ee bhautika chintala cheta kuminipothunnadu manavudu.
0: Man is not able to experience, understand this eternal principle of love, which is all truth. But he ruins himself and totally frustrated by this fleeting, physical, ephemeral, transient, sensual pleasure.
1: Prati maravani garbhamanandu kudanu. Hiranya garbhudu. Hitamayana 20 okka martal cheta. Sanitamayana 20 okka sambandham cheta. Divyatvani nirupistu vastunnadu.
0: Within the man, there lies the Hiranyagarbha, who expresses, manifests himself through this intimate, pleasing, sweet talk.
1: Kani atti Hiranyamunaku aneka vidhamulainatvanti yokka nirupayogamainatvanti yokka lohamunu cherchinappudu aa Hiranyam yokka swaroopame roopu maaripothundi.
0: Such gold within the man, if it's mixed with other materials and the metals, it loses its shining brilliance and also its value.
1: Parishuddhamaina, pavitramaina, bangaru yandu, kunta kalam tarvata, kunta ragi kalipinappudu, bangaram yokka roopu marpu chendutundi.
0: When we mix copper in gold which is pure, naturally it forms and its shining changes, it diminishes.
1: Mari kontha kaalam em jarigina tarvata aa yokka suvarnam nandu kontha vendini kalipinappudu aa yokka suvarnam yokka roopamu marinta marpu chendutundi.
0: Later, if you mix silver there in the gold, it forms changes further.
1: Mari kontha kaalam jarigina tarvata aa suvarnam nandu vendini cherchinappudu idi marinta marpu chendutundi.
0: There's further change more and more because of silver mixed there in the gold.
1: Mari kontha kaalamunaku pittalu cherchinappudu brass kani aa yokka bangaru swaroopame roopu maaripothundi.
0: And when once the brass is mixed there in the gold, the very form of the gold changes totally.
1: Kevalam roopu marpatame kaakunda viluva kudanu chininchipothundi.
0: Not only shining changes, it loses its value too.
1: Appudu aa yokka padarthamunu ye loham ani kudanu cheppatuku veelu kaadu.
0: At the juncture, you cannot decide what metal it is.
1: Idi vendiya leka kaapara leka brassa leka ye vidhamainatvanti yokka padarthamu అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవడానికి సాధ్యం కాదు.
0: At that point of time, it's not possible to decide whether this metal is silver, copper, or brass, or gold.
1: ఈ విధమైనటువంటి మార్పుల చేతనే స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజి అనేక విలువలను కోల్పోయి తన సస్వరూపాన్ని కూడా కోల్పోయి ఏ రూపము కాకుండా ఏ విలువ కూడా లేకుండా పోతుండాలి.
0: That shining, brilliant gold, with all its latent shining, its value, loses its form because of so many changes as it's mixed with other metals.
1: అదే విధముగానే ఈనాటి మానవ జీవితం లోపల విలువలేనిటువంటి మానవుడుగాను ప్రకాశము లేనిటువంటి మానవుడుగాను ఈనాడు జీవిస్తున్నాడు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ ఈస్ హైలీ వాల్యుబుల్ బట్ మ్యాన్ ఈస్ లీడింగ్ ఎ వాల్యూలెస్ లైఫ్ టుడే వితౌట్ ఎనీ బ్రిలియన్స్.
1: హిరణ్యమయమైనటువంటి తన హృదయమునందు అనేక విషయవాంఛలను చేర్చుకోవటం చేత ఈ హిరణ్యమయమైనటువంటి ఒక స్వరూపము మార్పు చెందుతూ ఉండాలి.
0: In fact, the human heart is golden because of sensual fleeting pleasures. It has undergone change.
1: కాని ఈనాటి మానవుడు అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైనటువంటి ఈ లౌకిక వాంఛలైనటువంటి లోహములు చేర్చుకోవటం చేతనే మానవుని యొక్క స్వరూపమే నిరూపణ కాకుండా పోతుండాలి.
0: The very human nature, the form, the golden form, has undergone changes because of the metals which are like falsehood, the temporary, which are ephemeral, have been mixed over there.
1: ఈ అనేక లోహములు చేరినప్పుడు ఇది బంగార వెండ కాపర పిత్తళ అని చెప్పడానికి ఏ విధంగా సాధ్యం కాదో అదే విధంగానే మానవుని యందు విశేష సంబంధమైనటువంటి యొక్క లోహమును చేర్చినప్పుడు ఇతను మానవుడా లేక దయ్యమా లేక భూతమా లేక రాక్షస అనేటువంటిది ఏది కూడా నువ్వు నిర్ణయించలేకపోతున్నారు.
0: జస్ట్ యాజ్ వెన్ వీ మిక్స్ సో మెనీ మెటల్స్ దేర్ ఇన్ ద గోల్డ్ ఇట్ దేర్ కమ్స్ అ స్టేజ్ దట్ విల్ నాట్ బి ఏబుల్ టు డిసైడ్ వాట్ మెటల్ ఇట్ ఈస్ ఇస్ దట్ ద గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ బ్రాస్ ఆర్ కాపర్ లైక్లీ సేమ్ వే ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ గోల్డ్
1: కనుకనే పవిత్రమైనటువంటి ప్రేమ తత్వమైనటువంటిది ఈనాడు కనిపించటమే లేదు.
0: దట్ విల్ నాట్ బి ఏబుల్ టు సే వెదర్ వేర్ డెమన్ ఆర్ ఎనీ అదర్వైజ్ అదర్ క్రీచర్ దేర్ఫోర్ దేర్ ఇస్ నో లవ్ ఎట్ ఆల్ టుడే ఇన్ మ్యాన్కైండ్.
1: ప్రేమ అనేటువంటి ఒక జీవితము రాక్షస జీవితమా లేక పిశాచి జీవితమా లేక దయ్యపు జీవితమా ఏమని జీవితం అని చెప్పాలో అర్థం కాకుండా పోతుండాలి.
0: హౌ ఆర్ యూ గోయింగ్ టు డిస్క్రైబ్ ద లైఫ్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్ ఈస్ దట్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్ ఆర్ ఎనీ అదర్ ఈవిల్ స్పిరిట్.
1: రాక్షస గుణములు దేవతా గుణములు లేక దయ్యపు గుణములు పిశాచపు గుణములు అన్నీ చేరినప్పుడు ఇది మానవుడిని ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది?
0: When there are evil qualities there, like there are a demon and evil spirits, how do we decide that is a human?
1: Satya margame, nitya margame, prema margame, shanti margame, dharma margame, aneetvantide telikunda manavudu kevalamu dayyam vale jeevisthunnadu, daivam vale kaakunda.
0: Man is leading the life of a demon, not aware of the path of truth, not aware of the path of eternity, not aware of the path of love and righteousness.
1: ఈ దయ్యములు అనేటువంటిది కానీ భూతములు అనేటువంటిది కానీ జగత్తులో సృష్టింపబడలేదు.
0: In this world there are no creatures such as demons and the evil spirits.
1: కానీ మానవుడు తనకు తానే సృష్టించుకొనుచున్నాడు.
0: They are the creation of man all by himself.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: పాండవులు అరణ్యవాసం చేసే సమయమునందు వారి యొక్క స్థితిగతులను గురించి వారి యోగక్షేమం గురించి తెలుసుకోవాలని కృష్ణుడు బయలుదేరాడు.
0: When Pandavas went through the period of exile to know their welfare and the conditions, Krishna visited them.
1: వారితో ఒక రాత్రి గడుపుతూ వచ్చాడు.
0: He spent one night with them in their company.
1: ఆనాడు పాండవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
0: What was the plight of Pandavas then?
1: అనేక రాక్షసుల చేత అనేక విధమైనటువంటి బాధలు పడుతూ వచ్చారు.
0: They went through boundless suffering in the hands of the evil spirits and the demons.
1: కానీ వీరి మధ్య ఒక స్త్రీ ద్రౌపది ఉంటున్నది.
0: However, there in their midst is a woman by name Draupadi.
1: ఈ పంచ పాండవులు కూడాను పాంచాలిని రక్షించే నిమిత్తమై ప్రతి దినము కూడాను ఒక్కొక్క గంట వారు పారా చేసుకుంటూ వస్తున్నారు. ఇది వారి యొక్క డ్యూటీ.
0: The five Pandavas were taking care of Draupadi, in turns taking care of her 1 hour each.
1: ఆనాడు కృష్ణుడు ధర్మజునితో మాట్లాడుతూ, బావా ఏమిటి మన బ్రదర్స్ ఏం పనిచేస్తున్నారు అన్నారు.
0: కృష్ణ ఆస్ ధర్మజ, బ్రదర్ వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్స్ ఆర్ డూయింగ్ నౌ?
1: అప్పుడు నకులుడు సహదేవుడు భీముడు వారి డ్యూటీస్ అయిపోయింది.
0: By the time Nakula, Sahadeva, Bhima completed their turn of work,
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గంట తామున్నటువంటి పర్ణశాలను చుట్టుతూ సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు.
0: Each one was doing security duty 1 hour each.
1: అప్పుడు కృష్ణుడు అడిగాడు, బావా నాకు కూడా నువ్వు ఈ డ్యూటీలో ఒక భాగం అందిస్తారా అన్నాడు.
0: కృష్ణ దెన్ ఆస్క్డ్ బ్రదర్ ఇన్ లా, వుడ్ యు ఆల్సో గివ్ మీ దిస్ డ్యూటీ ఆఫ్ సెక్యూరిటీ డ్యూటీ.
1: అప్పుడు కృష్ణుడు ధర్మజుడు నవ్వుతూ, కృష్ణ ఈ తుచ్చమైనటువంటి ఒక వాంఛ నీకు ఎందుకు పుట్టింది?
0: దెన్ ధర్మజ ఆస్క్ కృష్ణ, వాట్ ఈస్ దట్ యు హావ్ సచ్ ఎ లో డిజైర్?
1: సర్వలోకమును సంరక్షించేటువంటి నీవు ఈ పర్ణశాలను రక్షించడానికి ఒక సేవను కోరుతున్నావు.
0: In fact, you are the protector of the entire universe and the world, but you want the security service of taking care
1: Kani
0: of a hermitage.
1: Kati, ee adavi lopala oka bhayankaramainatundi oka dayyam untundi.
0: Here in this forest lies a very cruel, wicked demon.
1: Prati dinamu kudanu naa sodarulu chustunnaru, nenu chustunnanu, naato maatladutunnadu, adi maato fight cheyataniki అనగా యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుండాలి.
0: There the demon, we watched, all of us saw that, is ready to attack any moment of time.
1: కనుక మీరు ఈ పనికి పోనక్కర్లేదు స్వామి అన్నారు.
0: స్వామి, యూ డోంట్ నీడ్ టు డూ ది సెక్యూరిటీ డ్యూటీ.
1: మేము మానవులు, మాకు ఎట్టి కష్టములు నష్టములు జరిగినప్పటికీ మేము సవరించుకుంటాము, ఏదో ఒక విధంగా దానిని సంరక్షించుకుంటాము.
0: వీఆర్ హ్యూమన్స్ ఎనీవే. We are ready to resist and face all the problems, the suffering and the losses.
1: మీరు ఈ దయ్యం చేత బాధపడకుండా ఉంటుండాలి. మమ్మల్ని యోగక్షేమాన్ని చూచే నిమిత్తమై ఇక్కడికి వచ్చారు, కాబట్టి ఈనాడు మీరు క్షేమంగా ఆనందంగా నిద్రించండి అని కోరుకున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ ప్రేయర్, స్వామి, we don't want you to suffer in the hands of the demon. In fact, you have come here to visit us and find out our welfare.
1: అప్పుడు కృష్ణుడు, ధర్మజ ఇంతకాలమైనప్పటికీ నన్ను ఇంత మాత్రమేనా తెలుసుకున్నావు?
0: దెన్ కృష్ణ, ధర్మజ, ఇస్ దిస్ దట్ యు హావ్ నోన్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం?
1: ఒకవైపు నా లోక సంరక్షకుడు అంటున్నావు.
0: ఆన్ వన్ హ్యాండ్ యూ సే దట్ యూ ప్రొటెక్ట్ ద హోల్ వరల్డ్.
1: ఒకవైపున నన్ను నేను రక్షించుకోలేని అబలుడిగా భావిస్తున్నావు.
0: అనదర్ టైమ్ యూ ఆల్సో ఫీల్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అగెన్స్ట్ ది అటాక్ ఆఫ్ ద డెవిల్.
1: నా సత్యస్వరూపాన్ని ఇంత మాత్రమేనా నీవు తెలుసుకోవటము?
0: Is that your estimate of my form of truth?
1: ఆ దయ్యము నన్ను ఏం చేస్తుందో, ఏ విధమైన బాధలకు గురి చేస్తుందో అని నీవు భయపడుతున్నావు.
0: In fact, you are afraid of the situation that I'd be put to suffering by this demon.
1: ఏ దయ్యము, ఏ భూతము, ఏ దయ్యము నన్ను ఏమాత్రము చేరదు, నన్ను ఏమాత్రము బాధ పెట్టవు.
0: No demon, no evil spirit can ever attack me and put me to suffering.
1: కనుక అందరూ చేసినట్టుగా నేను కూడా ఒక గంట ఈ పర్ణశాలను సంరక్షించడానికి డ్యూటీ తీసుకుంటానన్నాడు.
0: సో లైక్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్ ఐఎమ్ రెడీ టు డూ సెక్యూరిటీ సర్వీస్ 1 hour.
1: సరే, డ్యూటీ ఇచ్చారు. ఆ ఒక్క గంట కూడాను చుట్టూ తిరిగాడు, ఒక రాతిపైన కూర్చొని నవ్వుతూ ఉన్నాడు.
0: He accepted the security service given to him of taking care of the hermitage for an hour, sitting on a stone over there smiling.
1: ఇంకా అర్జునుడి డ్యూటీ వచ్చింది.
0: Thereafter, it was Arjuna's turn.
1: Arjunudu bhayapadutu vellaadu.
0: Arjuna was afraid of the
1: situation. Krishnudu ee dayam enni baadhalu pettindo emto, ye vidhanga kashtapadutunnado emo ani parigettukoni poyyadu Arjunudu.
0: Arjuna ran the long distance thinking that Krishna must be suffering a lot at the hands of the demon.
1: Taanu okati dalchin dayam okati telchunnattuga Arjunudu Dharmajudu ee vidhanga bhavinchinappudikini Krishnudiki ee baadhalu levu. Raati paina kurchoni chirunavvu navutu unnadu.
0: Though Arjuna has been feeling so, yes, Krishna was all the time ecstatic, sitting there smiling on that boulder there.
1: Arjunudu parigettukuni poyi paadavulu paina padivi, Swami, ee dayyam mimmalni enta baadha pettindo ratri, aamenu atamarchinara, kanukane meeru santoshistunnaru ani prashninchadu.
0: Arjuna fell at the feet of Krishna and said, you must have suffered a lot at the hands of this demon. Perhaps you must have killed it and therefore you are happy smiling.
1: అర్జున, నా సృష్టిలో దయ్యములు భూతములు అనేటువంటివి నేను సృష్టించలేదు.
0: అర్జున, ఐ హావ్ నాట్ క్రియేటెడ్ డెమన్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ దిస్ క్రియేషన్.
1: నేను దయ్యములు ఈ యొక్క అడవిలో ఏ విధంగా ప్రవేశిస్తాయి?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ డెమన్స్ టు స్టెప్ ఇన్ టు దిస్ ఫారెస్ట్?
1: అది దయ్యమే కాదు,
0: ఇట్స్ నో డెమన్ ఎట్ ఆల్.
1: మీ ఎందున్నటువంటి ఒక ద్వేషము, అసూయ, చెడ్డ గుణములే ఈ దయ్య స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
0: In fact, the hatred and the jealousy within you are the very demons within your heart. Your anger has manifested in the form of the demon. And the anger is rising more and more as you think of it. As your anger is strengthened, moment to moment, the anger is also gaining strength. So there is no devil as such in your anger.
1: దుర్గుణములే దురాచారములే దుర్భావములే దయ్యము ఈ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తూ పిచాచంగా మనం బాధపెడుతున్నాయి.
0: All the wickedness, wicked behavior, the cruel thoughts are the very demons and the evil spirits within man.
1: కనుక ఈనాటి మానవుడు దయ్యములు భూతములు అనేటువంటి బాధిస్తున్నాయని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a mistake for the man today to think of evil spirits and the devil.
1: In fact,
0: that there were reflections of his anger and the jealousy putting mankind to suffering. In fact, the demon is gaining his strength because of the hatred and the jealousy.
1: Imagination. Psychological ga vachetvanti yokka swaroopamule ivanni.
0: All this is simply psychological, the mental imagination.
1: Lokamulo janminchinatvanti yokka manavunaku badinchetvanti yokka rakshasulga unnaru kaani dayyamuluga ekkada kanipinchadaniki veelledu.
0: In fact, it's only man who will put another man to suffering. There's no demon as such.
1: Na srishti ande ee dayyamulu levu bhootamulu levu.
0: There are no evil spirits and the demons in this creation.
1: They are
0: only of your mental makeup that have manifested this way.
1: By
0: these words, Arjuna picked up courage, understood the truth behind it, and he was not afraid anymore. Krishna, I have understood these are the reflections of man. You have come to this forest in the pretext to visit us, to teach the principles.
1: Dhanyulamani padala pairpai namaskarinchukoni Krishnunto koodi tirigi tellavaretappatiki parnasala cherukunnaru.
0: They were highly grateful for Krishna's visit, fell at his feet, and expressed their thanks and gratitude to Krishna.
1: ఈ నాటి మానవుని ఎందున్నటువంటి దుర్గుణములే మనకు అనేక రకములైన రాక్షసులుగా కూడా రూపొందుతూ ఉన్నాయి.
0: And the evil qualities in man are the demons.
1: మంచి చెడ్డలు మానవుని యొక్క గుణములే తప్ప మరొకరివి కాదు.
0: Good and bad depends upon our own qualities.
1: ఇదే ఒక సమయమునందు బుద్ధుడు సన్యాసమును ధరించి అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
0: Buddha was moving about in the forest as a renunciant.
1: అతను చక్కని యవ్వనుడు.
0: He was young at that point of time.
1: తేజస్సు ఉట్టిపడుతుంటుండాలి.
0: He is full of radiance, brilliant.
1: చాలా అందమైనటువంటి తేజస్సుగా ఉంటుండాలి.
0: He was very handsome with aura around him.
1: అలాంటి స్వరూపాన్ని చూచి అనేక మంది ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: Seeing the beautiful form of brilliance of Buddha, many were surprised.
1: యువకుడు చక్కని రూపం గలవాడు రాజకుమారునిగా కనిపించుతున్నటువంటి వాడు ఇతను ఈ సన్యాసి వస్త్రం ధరించడం లోపల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని అనుకునేటువంటి వారు.
0: They were thinking within themselves what made Buddha wear the ochre robes and the lead the life of a renunciant, being a prince and so handsome at an young age.
1: ఆ సమయం లోపల ఎవరికి వారే తమకు తాము సమాధానం చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: However, each one was trying to find an answer to one's own self.
1: ఒకనాడు బుద్ధుడు ఒక పట్టణంలో ప్రవేశించాడు.
0: One day, Buddha stepped to a town there.
1: మార్గంలో నడుస్తూ పోయినప్పుడు అతని తేజస్సంతా కూడాను ఒక పెద్దగా కాంతిగా కనిపిస్తూ వచ్చాడు.
0: On his way, while he was passing through that path, they could find the aura, the brilliance around.
1: అంబశాలి అనేటువంటి ఒక స్త్రీ ఆ రూపాన్ని చూచింది.
0: One woman by Ambashali saw that form.
1: ఆమె భరించుకోలేక ఎదురునకు వెళ్లి, అయ్యా మీరెవరో రాజకుమారుడిగా కనిపిస్తున్నారు.
0: She could not bear that light there, the effulgence, and said, you seem to be very noble one, the great.
1: మహాప్రకాశవంతుడిగా నీవు కనిపిస్తున్నావు.
0: You are the one of light and effulgence.
1: ఇలాంటి ప్రకాశవంతుడు ఇలాంటి యవ్వనుడు రాజకుమారుడు అయినటువంటి నీవు ఈ సన్యాసం ధరించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అన్నారు.
0: What is the secret behind this, that you have worn this ochre robes, being a prince at an engage?
1: Amma, nenu moodu rahasyalu telusukovalani ee sanyasanni dharinchanu annadu.
0: And he said, I have accepted this state of celibacy, renunciation, to find three important secrets.
1: Inta andanandamuga undinatundi naa swaroopamu vaardhakyamu ponduteku lopala unnatundi kaaranam emti, idi vaardhakyanni ee vidhanga pondutu undali danni telusukovalani nenu dharinchanu annadu.
0: I want to know how one would attain old age, losing the handsomeness earlier.
1: Inta andamainatundi dehamu rogamulaku guri kavatamu neeku kaaranam emiti ani rendova rahasyam telusukovalani.
0: I want to know the second reason why man suffers because of some sickness, having been so strong now.
1: Inta pushtiganu santushtiganu undinatundi manavudu maraninchadaniki unnatundi kaaranam emiti ani telusukovalani annanu.
0: He wants to know the secret of death, being so strong, so handsome, powerful today.
1: Rogamulaku maranamulaku edi kaaranamo nenu gurtinchalani sanyasanni dharinchanu annadu.
0: I have accepted this state of renunciation to know the secrets behind the old age, afflictions and death.
1: Ee satyanni gurtinchinatvanti aa yokka vyakti anaga stree anjasali.
0: That woman who has understood this truth,
1: appudu స్వామి ఇలాంటి మహనీయులు ఎంత సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారో తమ జీవితాన్ని కూడా దీనికి దారబోసి సత్యాన్ని గురించి విచారణ చేస్తున్నారు. సత్యాన్వేషకులైనటువంటి మీరు మా ఇంటికి ఈనాడు భోజనానికి రావాలి అని.
0: స్వామి, యు హావ్ బీన్ ఎ ట్రూ సీకర్ ఆఫ్ ట్రూత్. యు హావ్ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్ ఎక్స్పీరియన్స్. I want you to visit us at home.
1: కొన్ని క్షణముల లోపల గ్రామమంతా తెలిసిపోయింది.
0: The news has spread all the way, all around the village.
1: గ్రామ ప్రజలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ యొక్క బుద్ధుని చేరి, స్వామి మీకు తెలుసునో తెలియదో, లేక మీరు విచారించారో లేదో తెలియకుండా ఈ ఇంటికి మీరు భోజనానికి పోతున్నారు.
0: All villagers gathered there and said, Swami, whether you know it or not, but still you have accepted her invitation to visit.
1: లేక మంచి చెడ్డలు రెండింటిని సమత్వంగా గుర్తించినటువంటి మహాపురుషులు మీరు.
0: In fact, you are a noble soul who has got that feeling of equanimity.
1: కానీ మా గ్రామంలో ఈమెంత చెడ్డ మనిషి మరొకరు లేరు.
0: Here in our village, she is the worst woman. There is no comparison to her.
1: ఇలాంటి చెడ్డ మనిషి ఇంటికి మీరు భోజనానికి పోవటము మీకు గౌరవం కాదు, మాకు గౌరవం కాదు అని.
0: It's not respectful on your part to visit her. Or for us, for
1: అనేక మంది ఒకరి తర్వాత ఒకరు పెద్దలు, చిన్నలు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు అందరు కూడా వచ్చి ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది విలేజెస్ దే వెంట్ ఆన్ కంప్లైనింగ్ ఇన్ ద సేమ్ వే, ద యంగ్ ఓల్డ్.
1: ఈ కంప్లైంట్స్ అంతా వింటూ బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు.
0: బుద్ధ వాజ్ లిసనింగ్ టు ఆల్ దీస్ కంప్లైంట్స్, క్లోజ్ హిస్ ఐస్, స్మైలింగ్ ఆల్ అలాంగ్.
1: తెరిచి
0: ఓపెన్ హిస్ ఐస్.
1: ప్రజలారా, మీ యొక్క కంప్లైంట్స్ అంతా అయిపోయిందా అని అడిగాడు.
0: ఓ పీపుల్, ఈజ్ యువర్ స్టఫ్ ఎగ్జాస్టెడ్ నౌ?
1: అయ్యో, చెప్పాలంటే కొన్ని నెలలు కావాలి, ఇంకా ఉన్నాయని చెప్తూ వచ్చారు.
0: విలేజర్ సెడ్ వీ నీడ్ మంత్స్ అండ్ మంత్స్ మోర్ ఆఫ్ టైమ్ టు బ్రింగ్ ఫోర్ ఆల్ దిస్ కంప్లైంట్స్.
1: చెడ్డదని మీరు విశ్వసిస్తున్నారు.
0: అండ్ యూ థింక్ దట్ షీఈ్ వెరీ బ్యాడ్.
1: ఈ గ్రామం పెద్ద ఎవరు అని అడిగాడు.
0: హీ ఆస్క్డ్ హూ ఈజ్ ది హెడ్ ఆఫ్ దిస్ విలేజ్.
1: ఒకరిని తీసుకొచ్చారు.
0: One person was brought there.
1: Atani daggariki pilchi buddhudu atani kudichey pattukunnadu.
0: He wanted him to come near him and he caught hold of his right hand.
1: Ayya pedda manishi, ime cheddadani meeru kudunu angikristunnara ani prashna chesadu.
0: He said, you are the head of this village, do you also accept that she is a bad woman?
1: Oka thuri kaadu 1000 thuru cheddadi ani nenu cheppagalanu annadu.
0: Head of the village said, not once, 1000 times I would say that she is really a bad woman. Meeru
1: bhojanaliki pokoddu annadu.
0: It's not proper on your part to go there for dining.
1: అప్పుడు ఒక చేయి పట్టుకున్నాడు. నాయన, నాకు ఒక సందేహం ఉంటుండాలి.
0: Then Buddha said, I have got one doubt.
1: నీవు తాళం కొట్టమని చెప్పాడు.
0: He wanted him to clap.
1: అప్పుడు చెప్పాడు ఆ పెద్ద మనిషి, ఒక చేయి మీ చేతిలో ఉంటుండాలి, ఒక చేయే ఉంటుండాలి, నేను దీంతో తాళం ఎట్ట కొట్టేది అన్నాడు.
0: Then he said, one hand you caught hold of it. I am left with only one hand. How can I clap now?
1: ఒక హ్యాండ్ ఉంది కదా, ఒక చేయి ఉంది కదా, దాంతో నీవు తాళం కొట్టు.
0: Yes, you have got one. You are left with one hand now. Come on, clap.
1: అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒక చేతితో తాళం కొట్టడానికి సాధ్యం కాదు అన్నాడు.
0: And that elderly person said, it's impossible to clap with one hand.
1: అయ్యా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ ఒక్కతే చెడ్డది కావడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: Then he said, likewise, this single woman can't be bad all
1: అనేక మంది మీ గ్రామంలో చెడ్డమైన మగవారు ఉండటం చేతని ఈమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
0: Because there are many, many bad men in this village, she also has become bad naturally.
1: మీరెవరూ మంచివారిగా ఉంటుంటే, చెడ్డవారు కాకుండా ఉంటే ఈమె కూడా చెడ్డది కావడానికి అవకాశం లేదు.
0: If all of you are good, actually speaking, she wouldn't have turned bad.
1: కనుక మీరందరూ చెడ్డవారు.
0: Therefore, you are all bad.
1: మీ ధనం కోసము, మీ యొక్క సహాయం కోసమని, మీ బలం కోసమని ఈమె చెడ్డదిగా మారిపోయింది.
0: Because of your money, she wanted some support. Therefore,
1: మీ ధనమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
0: It's only your money that made her mad.
1: మీ బలమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
0: It's only your strength that made her mad.
1: కనుక ఈమెను చెడ్డదిగా మార్చింది మీరేను అన్నారు.
0: Therefore, you made her mad.
1: చెప్పి తర్వాత, ఇందులో ఎవరైనా చెడ్డవారు లేనటువంటి వారి పేరు ఎవరైనా చెప్పండి, నేను వారింటికి భోజనానికి వస్తానన్నాడు.
0: Then here in this congregation group, if there is any man who is perfect, I am prepared to visit your house.
1: ఎవరు రాలేదు.
0: Nobody came forward.
1: ఇంతమంది చెడ్డవారి లోపల ఈమె ఒకదాని మాత్రం చెడ్డదని భావించుకోవటం ఎంత పొరపాటు.
0: There are so many bad people all around. How do you declare that she alone is bad?
1: మీరు మగవారులై సత్యాన్ని గుర్తించుకోలేక ఎవరో అవనులని వారిని అనంతగా మీరు నిందిస్తున్నారు.
0: You are all men of strength. But you blame that woman, a weak person.
1: ఒకే స్త్రీ ఉంటుంది ఆమె చెడ్డది కావడానికి అవకాశం లేదు.
0: Being all alone, she can't be bad herself.
1: మీరందరూ చెడ్డవారితో చేయటం చేతనే ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
0: Since you are all bad, she too became bad.
1: మీ కంపెనీ యొక్క బలం చేతనే ఆమె చెడ్డదైపోయింది.
0: It is the strength of the bad company that made her bad.
1: Tell me your company, I shall tell you what you are. అని నీవెవరో నీవు చెప్పగలవు.
0: That's what is meant by tell me your company, I shall tell you what you are.
1: మీ చెడ్డ కంపెనీతో చేరటం చేత ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది. కానీ మీరే మొట్టమొదటి చెడ్డవారు.
0: బికాస్ షీఈస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ షీ బికేమ్ బ్యాడ్. ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బ్యాడ్ టు బిగిన్ విత్.
1: సత్యాన్ని గుర్తించినటువంటి ప్రజలందరూ కూడాను బుద్ధునికి పాదముల పైన పడి క్షమించి అప్పుడు ఆమె ఇంటికి వారు కూడాను భోజనానికి వెళ్లారు.
0: All villagers fell at the feet of Lord Buddha, sought his pardon. They too joined him and visited the residence of
1: the lady. ఆమె తన దోషాన్ని గుర్తించుకొని, ఈ చెడ్డవారి వల్ల నేను చెడ్డదైపోయినాను కదా అని ఈ యొక్క బుద్ధుని యొక్క బోధ చేత ఆమె సన్యాసం స్వీకరించింది.
0: The lady also could realize her mistake that she turned bad because of the bad company, and since then she has become a renunciant.
1: పవిత్రమైన, దివ్యమైన, నవ్యమైన భావాల లోపల తన జీవితాన్ని సార్థకంగా ఆవించుకుంది.
0: And she worked for her liberation, redemption of her life, entertaining sacred feelings and sentiments and
1: thoughts. కనుకనే మానవుని యొక్క మంచి చేతలంతా కూడాను కేవలము ఒకరి చేత వచ్చిందని కానీ మరొక చేత పోయిందని కానీ మనం భావించడం మంచిది కాదు.
0: సో వీ షుడ్ నాట్ డిసైడ్ వన్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్.
1: ఎవరు చెడ్డ, ఎవరు మంచి,
0: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
1: మొట్టమొదటి నీ యందు ఉన్నటువంటి యొక్క చెడ్డని నీవు తీసి పారవేయి.
0: ఫస్ట్ గివ్ అప్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ ఇన్ యూ.
1: నీవు మంచి వారితో స్నేహం చేయి.
0: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గుడ్.
1: నీలో కావలసిన చెడ్డనంతా ఉంచుకుని పరులను చెడ్డవారు చెడ్డవారిని భావించుకోవటము, దూషించటము ఇది మహాపాపము.
0: విత్ ఆల్ ది ఈవిల్ విత్ ఇన్ యూ, హౌ డు యూ బ్లేమ్ అదర్స్ అండ్ కండెమ్ దెమ్ యాస్ బ్యాడ్.
1: ఈనాటి ప్రపంచమంతా కూడా ఇదే స్థితిలో ఉంటుంది.
0: దిస్ ఇస్ ద ట్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ టుడే.
1: తమలో ఉన్నటువంటి దోషములు కొండలు కొండలుగా ఉంటున్నప్పటికీ బయట ఉన్నటువంటి అనుసుమాత్రమైన దోషాన్ని గురించి అనేకంగా దూషిస్తూ ఉంటారు.
0: Man has forgotten the mistakes of the size of a mountain, whereas he is prepared to find out the mistakes of an atom in another.
1: Jesus kuda oktu cheppadu.
0: This is what Jesus said at one time.
1: Tana kantilo gaadidi pudi porlaartunte kuda kanipinchatam ledita.
0: Though there's a donkey simply there in his eyes moving about, he's not able to know.
1: Nalusun chusi chaala bayapadutunnadu.
0: But he is able to point at the mole in the eye of others.
1: తన ఎందున్నటువంటి దోషములు తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ మిస్టేక్. తన
1: ఎందున్నటువంటి లేని దోషాలను కూడా వెతకడానికి సహస్ర నేత్రములతో చూస్తానికి ప్రయత్నిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ హస్ థౌసండ్ ఐస్ టు సర్చ్ ఫర్ ద మిస్టేక్స్ ఇన్ అదర్ పర్సన్ విచ్ ఆర్ నాట్ దేర్. ఈ
1: మానవత్వంలో చేరినటువంటి యొక్క మాలిన్యము.
0: దిస్ ఇస్ ఆల్ ద పొల్యూషన్ టుడే.
1: పవిత్రమైన దివ్యమైనటువంటి యొక్క బంగారు వంటి హృదయం లోపల ఈ అపవిత్రమైనటువంటి భావాలు చేర్చుకోవటం చేతనే ఈ మాలిన్యమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఇస్ గోల్డెన్. Because of this polluted metals over there, it has lost its
1: pristine glory. In
0: this world today,
1: each
0: one is criticizing
1: another.
0: Each one is pointing out
1: others' mistakes.
0: In fact, we are prepared to find out the mistakes in others, and we are not able to find the merits in
1: others.
0: In fact, you are a true human if you find out the merit in others.
1: ప్రేమ పంటను పండించుకుని వాడే క్రైస్తవుడు.
0: Therefore is a true Christian if he grows and cultivates the harvest of love in the field of his heart.
1: క్రిస్టియన్ అంటే వాడు ఐడియల్ క్రిస్టియన్ గా తయారు కావాలి.
0: Therefore a Christian should be an ideal Christian.
1: అనగా అప్పుడు తన యొక్క హృదయంలో ప్రేమ పంటను పండించుకోవాలి.
0: And then you find the harvest, the crop of love.
1: అతని నిజమైనటువంటి క్రైస్తవుడు.
0: And he is a true Christian in the spirit.
1: ఇంకా సిక్కులు అనగా ఎవరనుకున్నారు? టర్బన్ కట్టుకుని గట్టెలు పెట్టుకుని ఇదిగా చేసుకునేటువంటి వాడు కాదు.
0: నాట్ ద వన్ వేరింగ్ ద టర్బన్ అండ్ హ్యావింగ్ ద స్వోర్డ్.
1: తన హృదయమందు ప్రేమ పంటను పండించుకున్నప్పుడే వాడు సిక్కులుగా తయారవుతాడు.
0: హీఈస్ ఎ ట్రూ సిక్ ఇఫ్ హెస్ గాట్ దిస్ క్రాప్ ఇన్ ద ఈల్డ్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్.
1: కనుక సరైనటువంటి సిక్కు
0: కల్టివేట్ ద హార్వెస్ట్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్.
1: క్రిస్టియన్ అంటే వాడు ఐడియల్ క్రిస్టియన్ గా తయారు కావాలి.
0: Therefore, a Christian should be an ideal Christian.
1: అనగా అప్పుడు తన యొక్క హృదయంలో

0: through sick, if he has got this crop in the yield of love, in the field of his heart.
1: కనుక సరైనటువంటి చిక్కు ఎవరంటే ప్రేమతో మయమైనటువంటి వాడే.
0: సో ఇట్ ట్రూ సిక్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపుడిగా అయినటువంటి వాడే చిక్కు.
0: సిక్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: పరులను చంపటము, పరుల వెంట పోవటము, పరులను బాధించడము కాదు సిక్కుల యొక్క లక్షణం.
0: ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ సిక్ కిల్లింగ్ ద అదర్ మ్యాన్ అండ్ హైండ్ అదర్ వన్ టు సఫర్.
1: హిందువులు ఎవరని?
0: And who are Hindus then?
1: ఆ హిందూ కూడా అతనే.
0: And he's a very Hindu himself.
1: హృదయమందు ప్రేమ పంటను పండించుకుని వాడే హైందవుడు.
0: He's a true Hindu if he cultivates this crop of love.
1: కాని ఆ ప్రేమ పంట ఎక్కడ లేదు.
0: That crop is not found.
1: ప్రేమ విత్తనాలు కూడా నాటటం లేదు.
0: In fact, he's not sowing the seeds of love.
1: పండుతుంది.
0: How do you expect the crop?
1: ఇలాంటి ప్రేమ లేనటువంటి మానవుడు హిందూ అని చెప్పడానికి ఎంత సాధ్యమవుతుంది?
0: How do you call him a Hindu if he has no love in him?
1: నేను అప్పుడే చెప్పాను. హెచ్ అనగా హ్యూమిలిటీ.
0: హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యుమానిటీ.
1: అదే మానవత్వము.
0: దాట్ ఈస్ హ్యుమానిటీ.
1: ఐ ఇండివిజువాలిటీ.
0: ఐ ఇండివిజువాలిటీ.
1: ఎన్ నేషనాలిటీ.
0: ఎన్ నేషనాలిటీ.
1: డి డివినిటీ.
0: డి డివినిటీ.
1: యు యూనిటీ.
0: యు యూనిటీ.
1: ఈ ఐదు యొక్క లక్షణములు ఉండినటువంటి వాడే హిందువు.
0: ద వన్ విత్ దీస్ ఫైవ్ క్వాలిటీస్ ఈజ్ ఎ ట్రూ హిందూ.
1: ఈ ఐదు లక్షణములు మన ఎందుకు కనిపించటమే లేదు.
0: These five qualities are not found in us.
1: ఇలాంటప్పుడు మనం హిందూ అని ఎత్తి చెప్పుకోగలం.
0: Then how can we call ourselves Hindu?
1: ఇవన్నింటి యందు కూడాను అంతర్వాహినిగా ప్రవహించేటువంటిదే ప్రేమ.
0: In fact, it's the love which runs as an undercurrent.
1: కనుక ఇట్టి ప్రేమతత్వమే మానవుని యందు పండించుకోనకుండా నేను హిందూ హిందూ అనుకుంటే ఎట్టి హిందువుకు ఒక అర్థం?
0: Without the spirit of love, how can you call yourself a Hindu?
1: కనుకనే హిందూ అనేటువంటి వాడు కూడాను ప్రేమతో మయమైనటువంటి వాడే.
0: So a true Hindu should be the embodiment of love.
1: Inka Muslim.
0: Then Muslim.
1: Ee Muslim kudu prema pantanu pandinchukuneetunti vaade.
0: Muslim also is the recipient of love.
1: Muslim.
0: Muslim.
1: Veerni deeniki inkoka artham kuda untundadi.
0: It has another meaning.
1: Vaadu Allah ani pilustadu.
0: And he calls God as Allah.
1: Allah anaga empty devudu ane artham.
0: Allah means God.
1: Great.
0: Great.
1: అనగా గొప్పవాడు అని. అల్లాహో అక్బర్. అక్బర్ అనగా పెద్దవాడు, గొప్పవాడు.
0: అల్లాహో అక్బర్. గాడ్ ద గ్రేట్.
1: గొప్పవాడు.
0: గ్రేటెస్ట్.
1: ఎవడు? భగవంతుడు.
0: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: భగవంతుడు గొప్పవాడే.
0: గాడ్ ఇస్ గ్రేట్.
1: ఇస్లాం అనగా ఏమిటి?
0: వాట్స్ మీనింగ్ ఆఫ్ ఇస్లాం?
1: శాంతంగా జీవితాన్ని గడిపేటువంటి వాడే ఇస్లాం.
0: ఇస్లాం వాంట్స్ ఎవ్రీవన్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ పీస్.
1: ఈ శాంతం ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
0: When do you remain in peace?
1: ప్రేమతో హృదయం నిండినప్పుడే శాంతం మనలో ఆవిర్భవిస్తుంది.
0: When the heart is full of love, you will be peaceful.
1: కనుకనే ప్రేమనే లేకుండా శాంతి అనేటువంటి మనకు లభ్యం కాదు.
0: Without love, you cannot be peaceful.
1: కనుక ప్రతి జాతి యందు, ప్రతి మతం యందు, ప్రతి వ్యక్తి యందు కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలి.
0: Therefore, in every person of any religion, of any caste, of any creed, there should be love.
1: ప్రేమనే శివం అన్నారు.
0: This love is శివం.
1: అదే మంగళం.
0: That is auspicious.
1: ప్రేమ ఎప్పుడు కూడా ఎవరిని బాధించదు.
0: లవ్ విల్ నెవర్ హర్ట్ ఎనీవన్.
1: కనుక బాధించినటువంటిదే మంగళకరమైనటువంటిది.
0: దట్ విచ్ డజంట్ హర్ట్ ఈజ్ ఆస్పిషియస్.
1: అది ఏ శివత్వము అని.
0: దట్ ఈస్ శివత్వం.
1: ఆ ప్రేమ లేకపోతే వీడు శవస్వరూపుడే.
0: విదౌట్ లవ్ హీ శవ ద కార్ప్స్.
1: ప్రేమ ఉండినప్పుడే వీడు శివస్వరూపుడు.
0: ద వన్ విత్ లవ్ ఈ శివస్వరూప.
1: కనుకనే శివరాత్రి.
0: శివరాత్రి.
1: రాత్రి అనగా ఏమిటి?
0: What do you mean by
1: రాత్రి? చీకటితో కూడినటువంటి దాన్ని రాత్రి అంటారు.
0: That which is dark is night.
1: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. వేదం నందు కూడా దీన్ని బోధించింది.
0: Veda teaches that the moon is the presiding
1: చంద్రుడు అనగా మనస్వరూపుడు.
0: Moon is the presiding deity of the mind.
1: కాబట్టి మనస్సు అనేటువంటిది ఏ విధంగా ఉంటుండాలి?
0: Mind in what form should it be?
1: పవిత్రమైన ప్రేమమయంగా ఉండాలి.
0: Mind should be full of sacred love.
1: గుండె యందు ప్రేమ పండించుకొనిచున్న వాడే హిందువు.
0: హీఈస్ ఎ హిందూ ఇఫ్ హి హస్ గాట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు పూర్తి విస్మరించాడు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే టోటలీ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్.
1: ఇంకా కొన్ని విషయాలు మీరు చక్కగా గుర్తించాలి పిల్లలు.
0: The students will have to recognize it.
1: ఏదో వేదాంతములని మనకు అర్థం కాని వేదాంతములంతా కూడాను మనం తీసుకుని వేదాంతాలంతా విని కట్టగలిపిన కన్ఫ్యూజన్ అనగా తబ్బిబ్బైపోయి ఒక్కదాన్ని కూడా ఆచరించడానికి వీలు కానటువంటి పరిస్థితిలో మనం పడిపోతున్నాం.
0: టుడే వీ లిసన్ టు వేదాంత సో మెనీ ఆఫ్ ది ఆస్పెక్ట్స్

0: were left with total confusion.
1: ప్రాచీన కాలమునందు యజ్ఞ యాగాదికతువులు జరిపేటువంటి వారు.
0: In the earlier days, yajnas and yagas, sacred rituals.
1: ఈ యజ్ఞములందు కొన్ని బలి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుండాలి.
0: There was sacrifice, the tradition of sacrifice at the time of these rituals.
1: అమాయకులైనటువంటి యొక్క ఒక మేకను,
0: some goat,
1: ఒక తెలివితేటలు లేనటువంటి యొక్క ఒక గొర్రెని,
0: or some sheep,
1: అజ్ఞానంతో కూడినటువంటి ఒక పశువును,
0: or some cow,
1: దీన్ని బలి ఇవ్వటము ఆనాటి వాడుకగా తీసుకున్నారు.
0: They were sacrificed in those times at the time of the sacred rituals.
1: మహనీయుడు ఆ దారిని వస్తున్నాడు.
0: A noble soul was passing by.
1: నాయన, ఎందుకు ఈ యొక్క జీవులంతా కూడా ఇంత ప్రొసెషన్ గా తీసుకెళ్తున్నారు?
0: Then he asked, why are you taking all these animals in procession? They were all decorated.
1: చక్కగా బ్యాండ్ తో తీసుకుని పోతున్నారు.
0: ఇంత
1: గొప్పగా తనము దీనికి ఇస్తున్నారు.
0: యు ఆర్ సాక్రిఫైసింగ్ దెమ్.
1: కానీ దేనికోసం ఇస్తున్నారు?
0: వాట్ ఫార్?
1: అంటే దీనిని పోయి మా దేవునికి బలి ఇవ్వడానికి పోతున్నామన్న.
0: దే సెడ్ వి వాంట్ టు ఆఫర్ దీస్ ఇన్నోసెంట్ అనిమల్స్ ఎ సేక్రెడ్ ఆఫరింగ్.
1: ఈ బలి వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటిందని అన్నాడు.
0: వాట్ ఇస్ ద రిజల్ట్? వాట్ ద పర్పస్ బిహైండ్?
1: అయ్యా మహనీయ, దీనిని మేము భగవంతునికి బలి ఇచ్చినప్పుడు ఇది మోక్షాన్ని పొందుతుంది అన్నారు.
0: Oh, noble man, understand, when once I kill this cow, understand, it will go to the heaven.
1: Oh, chala goppa sthaname chendipothundadi.
0: So the cow is going to a very exalted place.
1: Yoka meka swaroopani pondinatundi mochchani pondaladanti enta adrushtamu.
0: It's a really good fortune of the goat to go to the heaven.
1: Ayya yajamanuda, nee talli mochchani kortha undi, nee tandri mochchani korutunnadu, nee bharya mochchani korutundadi, నీ కుమారుడు మోక్షానికి పొందుతున్నాడు కాబట్టి వీళ్ళందరినీ మొట్టమొదటి బలి ఇవ్వకూడదా?
0: Then this nobleman said, your father wants liberation, your mother wants liberation, so also your wife and your son, why don't you kill them, sacrifice them?
1: కోరేటువంటి తల్లిదండ్రులకు మోక్షాన్ని అందించు, కోరినటువంటి అమాయకురాలైనటువంటి ఈ మేక గోరికి ఎందుకు నీ మోక్షం?
0: And in fact your parents wish that sort of liberation, not the sheep.
1: నీకు నిజంగా మోక్షమే లభిస్తుంది అనేటువంటి నమ్మకమే ఉంటుంటే నీ తల్లిదండ్రులు ఎందుకు నీకు మోక్షానికి అందించకూడదు?
0: And in fact by this act of sacrifice, if you think that this liberation is guaranteed, why not you sacrifice your parents?
1: అదే విధంగా ఈ నాడు జరుగుతూ ఉంటుందది.
0: Such a thing is happening today.
1: అనేక మంది పూజలు చేస్తే, భజన చేస్తే, సేవలు చేస్తే ఈ పవిత్రమైన స్థితి మనకు లభిస్తుంది.
0: Many people think that they will attain liberation by worshipping.
1: నిజంగా ఆ పవిత్రమైన స్థితియే మీకు లభించినట్టయితే మీరు ఎందుకు చేయకూడదు సేవలు?
0: And if you think that you will reach that exalted place, why don't you do
1: దాన ధర్మాలు?
0: Why don't you do some acts of charity?
1: మీరు ఎందుకు చేయకూడదు యజ్ఞయాగాది కర్తవ్యాలు?
0: Why don't you do these sacred rituals?
1: కానీ చెప్పుట సులభంబు చేయుట కష్టంబు, తాతకైనా వాడి దాతకైనా అని.
0: Therefore it is easy to say but so difficult to do it, either to Brahma or his grandfather.
1: కనుకనే మనం ఈనాడు చెప్పటం చాలా సులభం.
0: సో ఇట్స్ సో సింపుల్ టు సే టుడే.
1: మోహక్షయమే మోక్షము.
0: The detachment, moha chaya.
1: ఈ మోహం చేతనే మనం ఇన్ని బాధలకు గురి అవుతున్నాము.
0: This moha, the attachment, is the cause for suffering.
1: కనుక మొట్టమొదటి మోహాన్ని నీవు నిర్మూలం గావించుకో.
0: Therefore we should give up this moha or attachment.
1: ఈ మోహమే అటాచ్మెంట్.
0: This is attachment.
1: ఈ అటాచ్మెంట్ చేతనే నీకు అనేక విధమైన బాధలు సంభవిస్తున్నాయి.
0: We are put to misery because of this attachment.
1: నిన్నటి దినం ఏదో ఒక గృహం అమ్మాయి.
0: Yesterday was a girl.
1: నీవు ఏదో ఒక గృహం అబ్బాయి.
0: And you are a boy staying elsewhere.
1: కానీ ఆ యొక్క అమ్మాయికి అబ్బాయికి ఎటు సంబంధము లేదు.
0: There was no relationship between the two.
1: ఆ అమ్మాయి హై టెంపరేచర్ వచ్చినా కానీ లేక భరించలేనటువంటి బాధ కలిగినప్పటికీ నీవేమీ బాధపడవు.
0: When that girl was running high temperature or passing through excruciating pain, you are not bothered.
1: వివాహం జరిగింది మీ ఇద్దరికి.
0: Yes, you got in unison in wedlock.
1: ఆ వివాహం జరిగిన తక్షణమే,
0: after that,
1: అమ్మాయికి ఏదో 99 టెంపరేచర్ వచ్చిందంటే అబ్బాయి ఆఫీసుకి పోడు.
0: When the girl runs the temperature of 99, the boy is not prepared to attend his office.
1: ఇంత బాధపడటానికి కారణం ఏమిటి? ఈ అటాచ్మెంటే.
0: వై దిస్ బాయ్ సఫరింగ్?
1: పెళ్లి కాక మునుపు వారు ఎంత బాధల్లో ఉన్నారో ఎవరికెవరికి సంబంధం లేదు.
0: బిఫోర్ ద వెడ్డింగ్ దే వర్ నాట్ రిలేటెడ్ అట్ ఆల్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద సఫరింగ్.
1: ఈమె నా భార్య అనేటువంటి అభిమానం కలిగినప్పుడు ఈ బాధలకు అంతా గురి అవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్ దట్ షీఈస్ మై వైఫ్.
1: నాది అనేటువంటి అభిమానం కుదిరినప్పుడే దీనిపైన బాధ కలుగుతున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్ దట్ ద కాజ్.
1: కనుక నీ మోహం అనేటువంటిది మనం పెరిగిపోవటం చేతనే,
0: because of the attachment that is ever on the rise,
1: ee vidhamainatundi yokka mocham anetundi daniki ati dooram aipothunnam.
0: We are distanced from this liberation.
1: Undavalsindi mohamu.
0: Yes, there is attachment.
1: Ee mohaniki kuda oka parimitham untundadi.
0: Attachment is under certain limits.
1: మానవుడు
0: మ్యాన్
1: నది లోపల మునిగినప్పుడు
0: వెన్ హీ జస్ట్ గెట్స్ ఇన్ టు ద రివర్
1: గొంతు వరకు నీరున్నంత వరకు మునిగినా కూడా మాట్లాడవచ్చు
0: హీ కెన్ కంటిన్యూ టు స్పీక్ ఇఫ్ హీ గెట్స్ డ్రౌన్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రివర్ నెక్ డీప్
1: కానీ నీటిలో పూర్తి మునిగిన తర్వాత మాట్లాడడానికి వీలు
0: ఇఫ్ హీ డ్రౌన్స్ హిమ్సెల్ఫ్ టోటలీ హీ కాంట్ స్పీక్ లేటర్
1: అదే విధంగానే
0: లైక్ వన్
1: దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఎవ్వడు కూడా ఏ విధంగా మాట్లాడదు
0: ద వన్ హూ హాస్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ ఇన్ టోటల్ కెనాట్ స్పీక్
1: ఏదో పైపై అలలుగా పై తిరిగినప్పుడు ఈ మాటలు ఈ బోధనలు ఇవన్నీ జరుగుతున్నాయి
0: ఈజ్ ఓన్లీ అట్ ది సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ ది వేవ్స్ హీ కన్వర్సెస్
1: కనుక మనము పూర్తి మునిగాలి
0: దేంతో
1: మునిగాలి దివ్యమైన భావాల్లో మనం మునిగాలి పవిత్రమైన ప్రేమలో మనం మునిగాలి
0: అండ్ ఇమర్స్ ఇన్ లవ్
1: ప్రేమకు మించినటువంటి యొక్క బిరుదు మరొకటి లేదు
0: There is no other title greater than love.
1: ప్రేమ కోల్పోవటం చేతనే
0: as the love is lost today.
1: ఇంటికి ఇంటికి జగడము
0: There is infighting in every family.
1: ఊరికి ఊరికి జగడము
0: There is fight between villages.
1: రాష్ట్రానికి రాష్ట్రానికి జగడము
0: Conflict between
1: దేశానికి దేశానికి జగడము
0: And countries turn opposite each other.
1: ఇంటికి ఉండినటువంటి మధ్యలో ఉన్నటువంటి జగడమే మనము దూరం చేసుకోలేకపోతున్నాము రాజ్యానికి పోయినప్పుడు ఈ రాజ్యాన్ని మనం ఏ రీతిగా చేయగలం
0: వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ అవర్ ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్
1: దీనిని పురస్కరించుకుని వేదాంతము నిన్ను నీవు తెలుసుకో అన్నాడు
0: బేసింగ్ ఆన్ దిస్ వేదాంత సెడ్ నో థై సెల్ఫ్
1: నాయన నీవెవరెవరినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు
0: ఓ మ్యాన్ యూఆర్ ట్రైంగ్ టు నో ఎవ్రీ వన్
1: ఎవరైనా హాల్లో ప్రవేశించడానికి మీరెవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్న వేస్తున్నావు నీవెవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి పనులను ఎంక్వైరీ చేసుకుంటూ పోయేటువంటి వాడు ప్రవృత్తి మార్గంలో జీవించిన వాడే
0: ఇట్ ద లైఫ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రెండ్ ప్రవృత్తి ఇఫ్ యూ గో ఆన్ ఫైండింగ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ది పర్సన్
1: నేనెవరు
0: ప్లేసెస్
1: నేను ఎక్కడి నుంచి వచ్చాను అని తనను తాను విచారం చేసుకునేటువంటి వాడే నివృత్తి
0: ఇన్ వర్డ్ పాత్ మీన్స్ దట్ వన్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ హిజ్ ఓన్ సెల్ఫ్ ద ట్రూ నేచర్
1: తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే పాజిటివ్
0: The one who finds out himself is true nature is positive.
1: ఇతరుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడే నెగటివ్.
0: The effort to know others is negative.
1: ఈనాటి మానవుడంతా కూడా నెగటివ్ థాట్స్ అంతా హృదయంలో నింపుకొని పాజిటివ్ ఫలితం రావాలంటే ఎట్ట వస్తుంది మనకు.
0: Man has filled his heart with full of negative thoughts. How do you expect
1: లోపల దేన్ని ఉంచుకున్నావో అదే నీకు లభ్యం అవుతుంది.
0: What lies within will come out naturally in the form of
1: మామిడి పండు తినేసేసి నీవు దోసకాయ త్రేపు రావాలంటే వస్తుందా
0: హావింగ్ ఈటెన్ మ్యాంగో ఫ్రూట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ దట్ ఆఫ్ కుకుంబ బెల్చ్ ఆఫ్ ఎ కుకుంబ
1: కనుక మొట్టమొదటి మనలో పవిత్రమైనటువంటి యొక్క పాజిటివ్ థాట్స్ నింపుకోవాలి
0: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ పాజిటివ్ థాట్స్
1: ఈ పాజిటివ్ థాట్స్ అంటే అవి దైవతత్వంకు సంబంధించినటువంటి
0: ది పాజిటివ్ థాట్స్ ఆర్ అబ్సల్యూట్లీ డివైన్
1: ప్రేమ సత్యము సహనము సానుభూతి ధర్మము శాంతము ఇత్యాది పవిత్రమైన గుణములే మన యొక్క పాజిటివ్లు
0: ద పాజిటివ్ ట్రెండ్స్ ద ట్రైట్స్ ఆర్ ద ట్రూత్ కంపాషన్ టాలరెన్స్ ఫర్ బేర్
1: పాజిటివ్ గుణములంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి
0: హౌ డు యూ గెట్ దెమ్ ద పాజిటివ్ ట్రైట్స్
1: హృదయం నుంచి వస్తున్నాయి
0: ద ఒరిజినేట్ ఇన్ అవర్ హార్ట్
1: ఇంకా నెగిటివ్ థాట్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుందా అది
0: నెగిటివ్ థాట్స్ వేర్ డు యూ గెట్
1: అది హెడ్ నుంచి వస్తుందా అది
0: దట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది హెడ్
1: కనుకనే ఈనాటి మానవునికి హెడ్ అండ్ హార్ట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్
0: సో ఫర్ మ్యాన్ కైండ్ ద హెడ్ అండ్ హార్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్
1: హెడ్ అనేటువంటిది నెగిటివ్ థాట్స్ అంతా ప్రాపంచిక సంబంధమైన విషయాలను గుర్తింపజేస్తుంది
0: హెడ్ ఈజ్ వరల్డ్లీ టోటలీ నెగటివ్
1: ఇదే కంప్లీట్ సైన్స్
0: దిస్ ఇస్ ద కంప్లీట్ సైన్స్
1: ఇదే వైజ్ఞాన శాస్త్రము
0: దిస్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీ
1: ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మునిగిపోవటం చేత ఇది ఒక టెక్నాలజీగా మారిపోతుండాలి
0: టెక్నాలజీ హ్యాస్ బికమ్ ట్రిక్ నాలెడ్జీ టుడే
1: ఎందుకంటే మనం పాజిటివ్ వరకు దీన్ని ప్రయాణం చేయటం లేదు
0: బికాస్ వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఇన్ ద పాజిటివ్ పాత్
1: తనతో ప్రతి ఒక్కటి కూడా తనతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం
0: ఇన్ ఫ్యాక్ట్ వీ యాక్ట్ బేసింగ్ ఇన్ అవర్ హెడ్
1: ఈనాడు ఇంకా కొన్ని సందర్భాల్లో తనను కూడా మర్చిపోతున్నారు
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ వీ ఫర్గెట్ అవర్ హెడ్ ఆల్సో
1: ఎక్కడైనా రెండు పదార్థాలు మనం కొన్నప్పుడు
0: టూ
1: ఒక పదార్థం ఎంత దీనికి నాలుగు పదార్థములకు ఎంత అవుతుంది అని మనం చక్కగా చెప్పవచ్చు తనతో
0: వెన్ యూ వాంట్ టు బై ఎనీథింగ్ యూ విల్ ఫైండ్ అవుట్ ఇట్స్ ప్రైస్ ఫస్ట్
1: ఇది తెలివితేటలు
0: దిస్ ఈస్ ఇంటెలిజెన్స్
1: ఈనాడు తెలివితేటలు కూడా పోతున్నాయి
0: ఈవెన్ ఇంటెలిజెన్స్ ఇస్ గాన్ టుడే
1: ఒక షాప్ కు వెళ్లి
0: హి గోస్ టు ఎ షాప్
1: ఒక షర్ట్ ప్యాంట్ తీసుకున్నావు
0: He wanted to buy the shirt and pant.
1: Oka towel teeskunnavu.
0: Also towel.
1: Two handkerchiefs teeskunnavu.
0: Two handkerchiefs.
1: Deenikante enta ayyindante calculate avutu kucchunnadu. Tananu kuda marchipothunnadu veedu.
0: To know the total bill, he needs calculator. He has lost his memory and basic intelligence.
1: కనుక ఇలాంటి తెలివితేటలు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ టుడే?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: మ్యాన్ టుడే అక్వైర్డ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ హీ హస్ నాట్ అండర్స్టూడ్ హిస్ ఇంటెన్షన్.
1: ఏ చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ద మీన్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ హిస్ లో క్వాలిటీ.
1: తరచి చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ నాలెడ్జ్ టేక్స్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టోటల్ కాంప్రిహెన్షన్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవలేదు.
0: ఆఫ్టర్ ఆల్ హావింగ్ అక్వైర్డ్ ద నాలెడ్జ్ వన్ హ్యాస్ టు అల్టిమేట్లీ డై. వీ షుడ్ స్టడీ టు బి ఇమ్మోర్టల్.
1: కనుక ఈనాడు ఈ చదువులంతా కూడా అధికమైపోవటం చేతనే
0: టుడే దిస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెర్నింగ్
1: హృదయం వరకు తన యొక్క భావం ప్రవహించడం లేదు.
0: ఫీలింగ్స్ హావ్ నాట్ గాన్ దట్ డీప్ ఇన్ టు అవర్ హార్ట్.
1: పంట పండని భూమి 10 ఎకరం లేలా.
0: వాట్ ఫార్ ద 10 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దట్స్ బ్యారన్.
1: కొంచెమైన చాలు మంచి భూమి.
0: ఓన్లీ లిటిల్ ల్యాండ్ ఇస్ ఎనఫ్ విచ్ ఇస్ ఫెర్టైల్.
1: నీ హృదయం నుంచి వచ్చేటువంటి ఒక పవిత్రమైన గుణాన్ని ఒక్కదాన్ని నీవు పెంచుకో చాలు.
0: Develop that idea that comes out of your heart.
1: ఈ తరం నుంచి వచ్చేటువంటి ఒక పిచ్చి భావాలంత నూర్లకు వచ్చినప్పటికి ప్రయోజనం లేదు.
0: The mad thoughts that come out of the human brain, hundreds of them, they are useless.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను తలకు పని చేసుకుంటున్నారు.
0: Scientists today make use of his head.
1: ఈ తలకు అధికంగా పని పెట్టడం వల్ల ఏమైపోతుందంటే మీకు చక్కగా అందరికీ తెలుసు విద్యార్థులు.
0: Students know pretty well what will happen. Your head is put to work more and more.
1: Newton. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
0: Yes, invented the gravitational
1: force. ఆయన ఎన్నో పరిశోధనలు చేసి
0: he did many experiments.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
0: And he discovered that this gravitational
1: force. విదేశీయుడే.
0: And he is a foreigner.
1: కానీ ఈ ఆకర్షణ శక్తి విదేశమునందు మాత్రమే కాదు ఇండియాలో కూడా ఉంటుండాలి, జపాన్ లో ఉంటుండాలి, పాకిస్తాన్ లో ఉంటుండాలి, బంగ్లాదేశ్ లో అన్ని ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది.
0: గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు దాట్ కంట్రీ ఓన్లీ, ఇట్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ఇన్ ఎవ్రీ కంట్రీ.
1: ఇంత పరిశోధన చేసి దీనికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టినటువంటి వాడు కట్టగడపకి ఏమైపోయినాడు, తన మెదడులో ఉన్నటువంటి యొక్క గుణమంతా కూడా క్షీణించిపోయింది.
0: హ్యావింగ్ డన్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ డిస్కవరింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ వాట్ హ్యాపెన్ టు హిస్ బ్రెయిన్ అల్టిమేట్లీ?
1: మరణించడానికి పూర్వము
0: బిఫోర్ డెత్
1: మెంటల్ హాస్పిటల్ లోపల 5 సంవత్సరాలు ఉంటుంది మరణించాడు.
0: బిఫోర్ డెత్ హీ వాజ్ అడ్మిటెడ్ దెన్ he was admitted in mental hospital.
1: తనలో ఉండేటువంటి యొక్క తెలివితేటలు కూడా అమితంగా మనం ఖర్చు పెట్టకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ ఎగ్జాస్ట్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్.
1: ఈనాటి విద్యార్థులకంతా కూడా నిరంతరము చదవటం చదవటం చదవటం.
0: స్టూడెంట్స్ టుడే స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ స్టడీస్.
1: ఒక్కోతు నేను కారులో పోతుంటే పల్లెలు ఎందుకు చిన్న చిన్న పిల్లలు
0: and swami passes by in his car he
1: ఒక దిండు వాడి వీపు కట్టుకొని పుస్తకాలు నడచలేక నడచలేక పోతుంటారు పాపం.
0: Bhagavan finds young children carrying the load of books on their back. They are not able to walk freely.
1: Inta pustakalu aa chinna pittalaku tallopala praveshimpa cheyalante enta baadha untuntadi.
0: That heavy load of books, all the stuff cannot get into the head of the boy.
1: Aa chinna pillalu yokka hrudayanni భావాన్ని తెలివితేటను కూడా పాడు చేసుకుంటున్నారు.
0: అండ్ ద వెరీ స్టడీ ది లోడ్ హెడ్ లోడ్ విల్ సెటిల్ విల్ స్పాయిల్ హిమ్.
1: కనుకనే మనం చదవటం కూడా ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ అవర్ స్టడీ ఆల్సో షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: దీని వల్లనే తనలో ఉన్నటువంటి ఒక తెలివితేటలు కొంతవరకు మనలో నిలుస్తుంటాయి.
0: దట్ రిటైన్స్ ఇంటెలిజెన్స్.
1: కానీ హృదయం నుంచి వచ్చేటువంటి ఆవిర్భవించేటువంటివి అమితమైనటువంటివి.
0: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఆర్ లిమిట్
1: అనంతమైనటువంటివి.
0: దే ఆర్ ఇన్ఫినిట్
1: అమృతమైనటువంటివి.
0: దే ఆర్ నెక్టరైన్.
1: ఇలాంటి అమృతమైనటువంటి అనంతమైనటువంటి తెలివితేటలు ఒక్కటైనా మనం యూజ్ చేస్తున్నామా?
0: దట్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్ థింగ్స్ ఎట్ లీస్ట్ ఆర్ వీ ఫాలోయింగ్ వన్.
1: ఒక శాంతము దాన్ని మీరు రక్షించుకుంటే చాలదా?
0: పీస్ ఎస్ విల్ ఇట్ నాట్ ప్రొటెక్ట్?
1: భజన అయిన తక్షణమే శాంతి శాంతి శాంతి చెప్తున్నాం కానీ కించిత్తైనా శాంతి మనలో లేదు.
0: అట్ ది ఎండ్ ఆఫ్ భజన్ వీ సే థ్రైస్ శాంతి బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ విద్ ఇన్ అస్.
1: పక్కన ఏమైనా కొంచెం కదిలిందంటే ఆమెపై కోపంతో శాంతి శాంతి శాంతి. ఆ శాంతిలో కూడా కోపం ప్రవేశిస్తుండాలి.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ మూవ్స్ అబౌట్ ద సిట్టింగ్ నెక్స్ట్ టు అస్ దెన్ వీ ఇమీడియట్లీ సే హార్ష్లీ శాంతి శాంతి లేదా.
1: ఆ శాంతి చెప్పడంలో కూడా శాంతి లేకుండా పోతుండాలి.
0: ఈవెన్ అటరెన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ పీస్ దేర్.
1: ఆ శాంతి నీ హృదయం అంతా నిండి ఉంటుండాలి.
0: అండ్ ఇన్ఫాక్ట్
1: ఎంతైనా ఖర్చు పెట్టు.
0: In fact, peace is there full in your heart.
1: స్వరూపమైనటువంటిది.
0: And it's one that is immortal and nectarine.
1: అది ఎంత ఖర్చు పెట్టినా పెరుగుతూనే ఉంటుంటుంది.
0: The more and more you spend, it goes on increasing.
1: అంతమే లేదు.
0: It is no end.
1: ఇది నిజమైనటువంటి జ్ఞానము.
0: This true wisdom, జ్ఞాన.
1: Constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Not wisdom.
0: Not wisdom.
1: అది ఎప్పటికీ తరగనటువంటి జ్ఞానము.
0: And it is endless.
1: అది ఏ మన హృదయము.
0: That is our heart.
1: అట్టి తరగనటువంటి హృదయం నందు ప్రేమ అనే పంటను పండించుకున్నామంటే ఇంతకంటే మన మానవత్వానికి ఇంకా ఫలితం ఏమిటి?
0: ఇన్ దట్ ఎండ్లెస్ ఫీల్డ్ ఇఫ్ యూ కల్టివేట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్, వాట్ యూ కెన్ ఇమాజిన్ ద రిజల్ట్.
1: అతనే మానవుడు.
0: అండ్ ఇస్ ద ట్రూ హ్యూమన్.
1: హృదయమందు ప్రేమ పంటను పండించు, అతనే మానవుడు.
0: కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ లవ్ ఓవర్ దేర్ అండ్ యూ ఆర్ ఎ ట్రూ హ్యూమన్ దెన్.
1: కానీ ఆ ప్రేమ పంటను మనం పండించుకోవటం లేదు.
0: Yes, we are not cultivating.
1: ద్వేషము, అసూయ,
0: jealousy,
1: దంభము,
0: pomp.
1: ఈ విధమైన దుర్గుణాలను మనం పెంచుకుంటుంటే మనకు శాంతం ఎక్కడి నుంచి వస్తుంది?
0: When we have these evil qualities, how do you expect to remain?
1: ఎవరైనా మనల్ని నిందించారనుకోండి,
0: if anyone accuses you,
1: నీవు దానికి ఏ మాత్రము తలవద్దు.
0: Don't bend down, don't be worried about it.
1: ఏ మాత్రము నీవు వరీ చేయవద్దు.
0: Don't worry about it.
1: ఇది నా మంచి కోసమే.
0: It's for my own good.
1: అంటే అనుకున్నాడు.
0: Let him say what he
1: ఆయన నన్ను దూషించినంత మాత్రం నాకు నష్టం వచ్చిందేమి.
0: I don't put to loss by criticism.
1: గట్టిగా దూషించాడ గాల్లో కలిసిపోయింది.
0: If he shouts loudly, it will go into the wind, air around.
1: లేక తనలో తాను దూషించుకుంటా తనకే చెందిపోయింది.
0: If he criticizes me within himself, it goes to him.
1: నా వరకు రాలట్లేదు.
0: He doesn't reach me anymore.
1: కాబట్టి ఆ విధమైనటువంటి ఒక శాంతంలో మనము జీవితాన్ని గడుపుకోవాలి.
0: We should lead our life in that level of peace.
1: ఎప్పుడు చూసినా ఇతరుని దోషములు, ఇతర దోషములు, ఇతరుని తప్పులు పట్టడము, ఇతరులో లేనటువంటి దోషాన్ని కల్పించడము, ఇది చాలా పాపము.
0: It is the worst of the sins. To be in search of the mistakes in others, or to the extent of attributing mistakes in others which are non-existent.
1: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు నిర్మూలం గావించుకో.
0: Kill the mistakes within you first.
1: ఇతరులందు ఉన్నటువంటి మంచిని నీవు తీసుకో.
0: Accept good in others.
1: అప్పుడు ఇది మానవత్వం అనే దాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
0: Then the human quality in you will develop.
1: కానీ మానవత్వం అని పేరు పెట్టుకుని,
0: being a human by name,
1: కేవలం రాక్షసత్వంగా మనం జీవిస్తున్నామంటే ఇది మానవత్వానికి రూపమేనా?
0: Calling ourselves a human, lead the life of a demon, how can you call yourself
1: మానవ
0: a human?
1: రూపము రాక్షస గుణము.
0: It's human in form but the demonic temperament.
1: హృదయమందు
0: in the heart
1: ప్రేమ పంటనే లేకున్నా,
0: without this crop of love,
1: క్రైస్తుడు కాదు.
0: He is not a Christian.
1: వాడు సిక్కు కాదు.
0: He is not a Sikh.
1: వాడు హిందుడు కాదు.
0: He's not a Hindu.
1: వాడు ముస్లిం కాదు.
0: He's not a Muslim.
1: వాడు రాక్షసుడు వస్తుందోన.
0: He is the very demon on earth today.
1: అంతకంటే గొప్ప ఉందా?
0: Do you find anything
1: more? ఆ ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు వాడికంటే ఇంకా దేవుడు మరొకటి లేడు.
0: In fact, you develop this love, you are very God.
1: ఆ ప్రేమనే మనం నిర్మూలం గావించుకుంటామా, మనకంటే ఇంకా రాక్షసుడు లేడు.
0: When once there's no love in you, and you are the demon.
1: కనుకనే రాక్షసుడు కావాలన్నా లేక దైవం కావాలన్నా మన యొక్క భావములే మనకు మూల కారణము.
0: You become God or the demon basing on your feelings and thoughts.
1: Kanuka evvari endukunu doshanni manam pettukokoddu.
0: Don't find out mistakes in others.
1: Itanu manchi vaadu, atanu chedda vaadu.
0: Is a good man and is bad.
1: Aa intiki bhojananiki poyinatvanti appudu buddhunni inni rakaluga dushincharu paapam.
0: Buddha was criticized in so many ways when he accepted the invitation of that woman.
1: Aa okate cheddidi kaledi.
0: She has not become bad all
1: the time. Aneka mandi aa cheddidi kavadaniki veellu todpadnaru.
0: There were many responsible for her nature.
1: Deenini gurinchi aidu rakamulainatvanti okka sakshulu deeniki pradhanamainatvanti vaaru unnaru.
0: So there are five witnesses who would certify this.
1: గొప్ప సభ లోపల,
0: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్,
1: దుర్యోధన దుశ్శాసనాదులు,
0: దుర్యోధన అండ్ దుశ్శాసన
1: ద్రౌపదిని పరాభవం భావించారు.
0: ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్.
1: ఆ సమయం లోపల సత్యస్వరూపి అయినటువంటి ఒక ద్రౌపది,
0: ద్రౌపది ఇస్ ది ఎంబాడిమెంట్
1: అగ్నిపుత్రి,
0: షీ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ది డాటర్
1: పాంచాలి,
0: ఇస్ పాంచాలి
1: పరమ పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటిది.
0: షీ ఇస్ వన్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ.
1: ఆమె శాంతంగా వెళ్ళింది.
0: షీ అప్రోచ్డ్ పీస్ఫుల్లీ.
1: మొట్టమొదట
0: ఫస్ట్
1: గురువు దగ్గరికి వెళ్ళింది, ద్రోణాచార్యుని దగ్గరికి.
0: షీ వెంట్ టు గురు ద్రోణ.
1: తర్వాత భీష్ముడి దగ్గరికి వెళ్ళింది, పితామహుడైనటువంటి భీష్ముడి దగ్గర.
0: దెన్ షీ వెంట్ టు భీష్మ.
1: పితామహ,
0: హి సెడ్, పితామహ,
1: నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా చెప్పండి అన్నింది.
0: ప్లీజ్ టెల్ నౌ, హ్యాస్ హీ లాస్ట్ హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హ్యాస్ హీ లాస్ట్ మీ ఫస్ట్?
1: ధర్మజుడు ఓడిన తర్వాత నన్ను ఒడ్డాడా, లేకపోతే నన్ను ఓడిన తర్వాత ధర్మజుడు ఓడాడా?
0: Who is the loser first? Has he lost himself first and pledged me later?
1: Or has Dharmaja himself and lost?
0: And in fact, Dharmaja pledged himself first and lost.
1: Taanu odina tarvata nannu oddeki adhikaram ledu.
0: Having lost, he cannot pledge me later.
1: Kabatti nenu odinattuga meeru atta nirnayinchagalaru.
0: So how do you say that I lost?
1: Evvaru jababu cheppaledu.
0: Nobody could give an answer.
1: Bhishmuni prashninchindi.
0: Then she asked Bhishma.
1: Tarvata Dronacharyuni prashninchindi.
0: She asked Drona also.
1: Tarvata మామయ్య అయినటువంటి యొక్క ఇతన్ని ప్రేమించింది.
0: అండ్ షీ ఆస్క్డ్ అంకుల్ టు.
1: ఎవరిని ప్రేమించినప్పటికీ, ప్రశ్నించినప్పటికీ ఎవరు జవాబు చెప్పలేదు.
0: నన్ కుడ్ గివ్ ఎ సాటిస్ఫాక్టరీ ఆన్సర్.
1: ధృతరాష్ట్రుడు పెదవులు కల్పించలేదు.
0: Dhritarashtra didn't open his mouth, the lips.
1: కాని ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది?
0: What can she do at that moment?
1: అప్పుడే చెప్పాడు విదురుడు.
0: Then Vidura said,
1: పాపము చేసిన వాడు మాత్రమే కాదు నరకానికి పోటము.
0: Not only the one who committed the fault is the one that goes to hell.
1: పాపం చేయడానికి పురికొల్పిన వాడు కూడా నరకానికి పోతాడు.
0: The one who encouraged the other person to commit the sin will also go to the hell.
1: పాపం చేసిన చూచినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
0: The one who watched the sin being committed will also get into the hell.
1: పాపం చేయడానికి కారణాలు తెలిపినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
0: The one who is the main cause for the other person committing the sin will also go to hell. పాపం
1: చేసిన చూచిన వాడు కూడా నరకానికి పోతాడు.
0: The one who watches the sin also will get into the hell.
1: కనుక నరకానికి పోయేటువంటి వాడు పాపం చేసిన వాడు మాత్రమే కాదు.
0: Therefore, not the person who committed the sin. All these five people will go to hell. Watching all this, obviously they are not prevented. Therefore, you are bound to go to hell.
1: Bhishmacharya
0: was there in that
1: Mahajnani,
0: the one of
1: wisdom.
0: How is that Bhishma could not prevent the humiliation of Draupadi in that open court? Therefore, Bhishma had to rest on the bed of arrows for 56 long days for the sin he committed. In fact, he had the direct experience of pain.
1: కనుక ఈ పాపానికి అడ్డే తగిలి ఉంటే ఇది ఈ బాధ పడినటువంటి వాడు.
0: అండ్ హీ ప్రివెంటెడ్ ది హ్యూమిలేషన్ ఆఫ్ ద్రౌపది అట్ ద టైమ్. హీ
1: పాపం కానీ పుణ్యం కానీ ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
0: వీ డోంట్ నో వెన్ యూ టేక్ ది గుడ్ ఆర్ మెరిట్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని మధ్యలో దీన్ని ప్రవేశపెట్టారు.
0: దేర్ ఫోర్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బిట్వీన్.
1: నాయన నీకు తెలిసో తెలియకునో పాపాలు చేస్తున్నావు.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ కమిట్ మిస్టేక్స్.
1: నీవు అనేక రకమైనటువంటి యొక్క కష్టములు అనుభవిస్తున్నావు.
0: యూ సఫర్ ఎ లాట్.
1: ఈ పాపంకు తగిన ఫలితమని నీవు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు రికగ్నైజ్ ద బ్యాక్గ్రౌండ్.
1: పుణ్యానికి నీవు ప్రయత్నం చేయి.
0: దేర్ఫోర్ అండర్టేక్
1: పవిత్రమైన కార్యాలు నువ్వు ఆచరించు.
0: డూ సీక్రెట్ యాక్ట్.
1: దివ్యమైన భావాన్ని నువ్వు పెంచుకో.
0: ఎంటర్టైన్ డివైన్
1: పరోపకారపు ఇచ్చను పెంచుకో.
0: హెల్ప్ అదర్స్ సర్వ్ అదర్స్.
1: ఆ విధమైన మార్గంలో నీవు ప్రవేశించావు. ఇది ఏ భక్తి అన్నారు.
0: వెన్ యూ ప్రొసైడ్ అలాంగ్ దిస్ పాత్ ఇట్ అమౌంట్స్ టు డివోషన్. భక్తి అంటే
1: కేవలం పుష్పాలు వేయటం పూజలు చేయటం మాత్రమే కాదు.
0: డివోషన్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు గాడ్.
1: సత్కర్మలు మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ ఏ పాత్ దట్స్ ఆల్.
1: కానీ లోపల నుంచి సద్భావమును మనం ఆవిర్భవించాలి.
0: గుడ్ థాట్స్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
1: సద్భావములు మన యందు ఆవిర్భవించినప్పుడే నిజమైన సత్కర్మలు మనం చేయగలం.
0: వెన్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ విదిన్ నేచురలీ యు టేక్ ఇన్ టేక్ టు గుడ్ డీడ్స్.
1: లోపల దుర్భావములు పెట్టుకుని
0: విత్ వికెట్ థాట్స్ విదిన్
1: సత్కారములు చేస్తున్నామని మనం వచనములు చెప్పినప్పుడు మాత్రమే నా ఇది పాపం పరిహారం కాదు.
0: యు మే డిక్లేర్ దట్ యు ఆర్ డూయింగ్ గుడ్ డీడ్స్ బట్ దే ఆర్ నాట్ సో.
1: ఏదైనా పబ్లిక్ ఇదంత సభలు జరిగే సమయం లోపల
0: ఇన్ పబ్లిక్ అసెంబ్లీ మీటింగ్స్ లైక్ దిస్
1: ఒక విధమైన సత్కార్యములకు డొనేషన్ డొనేషన్ అని అడుగుతారు.
0: పీపుల్ seek donations.
1: ఒకరు వచ్చేస్తారు, అయ్యా నేను 10 లక్షలు ఇస్తాను అంటాడు.
0: వన్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే డొనేట్ 10 లాక్స్.
1: ఆయన నా వాడు 10 లక్షలు ఇస్తామని చెప్పాడు కాబట్టి నేను అంతకంటే ఎందుకు తగ్గాల అని వీడు 15 లక్షలు అంటాడు.
0: దట్ అనదర్ పర్సన్ వెల్ వై షుడ్ ఐ గివ్ లెస్ దాన్ దాట్.
1: ఈ విధంగా పోటీల పైన ఒకరికొకరు చెప్పుకుంటారే గాని
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాంపిటీషన్.
1: ఇవ్వడానికి పోయినప్పుడు ఆ ఇనుప పెట్టి దగ్గరికి పోయినప్పుడు 10 రూపాయలు కూడా చిక్కవు.
0: When once he goes close to the iron safe, he does not give even 10 rupees.
1: ఈ విధమైన సభ లోపల మాత్రము గంభీరంగా పరిగణించుకొని దానికి చేసే కర్మలు ఎందు మాత్రము సులభంగా చేయకుండా పోతే ఇది ఎట్లవుతుంది?
0: ఇన్ ఓపెన్ అసెంబ్లీ దే గో ఆన్ డిక్లేరింగ్ అనౌన్సింగ్ బట్ దే డోంట్ డూ ఇట్ యాక్చువల్లీ స్పీకింగ్.
1: చెప్పిన మాటలకు చేసిన పనులకు తలచిన తలపులకు ఏకత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ షుడ్ బి యూనిటీ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: వాట్ ఈస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ఈ ప్రాపర్ స్టడీ మ్యాన్కైండ్ అనేది ఏంటి? ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ఇట్ ఈస్ దర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ మానవులుగా జీవిస్తున్నారు.
0: యు ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ హ్యూమన్.
1: కానీ మీరు మానవులుగా సార్థకం కావాలనుకుంటే ఈ ప్రేమ పంటను మీరు హృదయంలో పండించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్ సీ దట్ యూ కల్టివేట్ గ్రో దిస్ లవ్.
1: ఈ ప్రేమ పంటకంతా కూడాను ప్రేమ జలమునే పెట్టాలి.
0: ది క్రాప్ ఆఫ్ లవ్ కెన్ బి కల్టివేటెడ్ విత్ దిస్ వాటర్.
1: జలమే మానవుని యొక్క ప్రాణము.
0: అండ్ వాటర్ ఇస్ లైఫ్ ఆఫ్ మ్యాన్.
1: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి జలమును మనం అందించకపోతే మన జీవితం ఏం ప్రయోజనం?
0: అండ్ ఇఫ్ యూ డోంట్ సప్లై వాటర్ విచ్ ఇస్ ది బేసిక్ లైఫ్ ఆఫ్ మ్యాన్.
1: ఈ వాటర్ అనేటువంటి ఎలాంటిదంటే నారాయణ స్వరూపమే.
0: వాటర్ ఈస్ డివైన్ నారాయణ.
1: దీనికి నారములు అని పేరు పెట్టారు.
0: వాటర్ ఇన్ సాంస్క్రిట్ ఇస్ కాల్డ్ నారములు.
1: నారం అనగా జలము అని.
2: నారము మీన్స్ వాటర్.
1: కనుక నారా ప్లస్ నయనము నారాయణము అన్నారు.
2: నారా ప్లస్ నారాయణం.
1: మన కంటి నుంచి ధారలు ఇచ్చే సమయం లోపల నీరు వస్తుంది.
2: వీ షెడ్ టియర్స్ నేచురల్లీ వాటర్ కమ్స్ అవుట్.
1: దీనికి నారాయణ యొక్క అర్పితము అన్నారు.
2: It seems it's an offering to Narayana God.
1: నయనముల నుంచి వచ్చేటువంటి జలం అంతా నారాయణమే.
2: All the water that comes out of the eye is Narayana.
1: శోక భావం కాదు.
2: Not the tears of grief.
1: ఆనంద భాష్పము రావాలి.
2: The tears of ecstasy.
1: ఈ ఆనంద భాష్పము ఎప్పుడు వస్తుంది?
2: When do you shed the tears of joy?
1: మనం కష్టపడినటువంటి చేసినప్పుడే ఆనంద భాష్పము వస్తుంది.
2: When once you are successful, all your endeavors are successful, you shed the tears of joy.
1: మీరందరికీ తెలుసును.
2: You all know this.
1: ఈ సభలో కూడా ఉంటున్నారు చాలా మంది.
2: In this hall there are many.
1: మహబూబ్ నగర్.
2: మహబూబ్ నగర్.
1: ఇంకా మెదక్.
2: మెదక్.
1: ఈ రెండు గ్రామాలకి నీరిస్తామని ఒప్పుకున్నాం.
2: We have accepted to supply drinking water to these two districts.
1: ఎవరు కూడా స్వామిని నన్ను చూడలేదు.
2: Those villagers have never seen Swami before.
1: ఈ నీటి యొక్క ప్రభావం చేత వారు పడినటువంటి ఆనందము ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు.
2: In fact, the joy and the thrill and excitement they had.
1: వృద్ధులు మొదలుకొని పిల్లలు మొదలుకొని స్త్రీలు మొదలుకొని అందరు కూడా ఆనందంగానే జీవితాన్ని గడుపుతున్నారు.
2: Men and women, young and old, they are ecstatic, they are happy.
1: ప్రతి వారం కూడా చాలా మంది పుట్టపర్తికి వస్తున్నారు.
2: Every week people are coming to Puttaparthi from those districts.
1: ఈ జలం వల్ల వారి కలిగినటువంటి ఆనందము ఆ కంటిదారంతో జనాన్ని నిరూపిస్తున్నారు.
2: They are expressing their joy by shedding the tears of joy.
1: ఇట్టి ఆనందమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యంలో మనమందరూ ప్రవేశించాలి.
2: ఇన్ సచ్ సీక్రెట్ టాస్క్ వి షుడ్ ఆల్ ఇన్వాల్వ్ అవర్ సెల్ఫ్.
1: దీన్ని మహాభారతం నందు చెప్పినటువంటి రెండు పదములు.
2: ఇన్ మహాభారత టూ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్.
1: మనం చేతనైతే హెల్ప్ చేయటం దానికి చాలా ప్రమాణం.
2: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే.
1: ఎవరిని హర్ట్ చేయదండి.
2: నెవర్ హర్ట్ ఎనీ వన్.
1: నీ చేతనైతే చేయి మంచి సహాయం.
2: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్.
1: లేకపోతే చేత కానప్పుడు గుడ్ బై చెప్పి కూర్చో.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ సే గుడ్ బై.
1: దీనికి అపకారం మాత్రం చేయొద్దండి.
2: నెవర్ హర్ట్ ఎనీబడి.
1: ఈ విధమైన జీవితాన్ని మనము ఈనాటి నుంచి అభివృద్ధి చేసుకోవాలి.
2: వీ షుడ్ లీడ్ సచ్ ఎ లైఫ్.
1: కనుక మన యొక్క మానవత్వం అనేటువంటి దానికి, హిందుత్వం అనే దానికి, క్రిస్టియన్ అనేటువంటి దానికి, ముస్లింలు అనేటువంటి దానికి, సిక్కులు అనేటువంటి దానికి, జొరాస్ట్రియం అనే దానికి, ఇంకా బౌద్ధులు అనే దానికి ప్రేమ అనే ప్రధానమే.
2: సో టు బి ఎ ట్రూ హిందూ ఆర్ ఎ ముస్లిం ఆర్ ఎ సిక్ ఆర్ ఎ క్రిస్టియన్ ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ ది యార్డ్ స్టిక్ ద పిరమిడ్.
1: ప్రేమ లేనటువంటి వాడు ఎవరు కూడా ఏ జాతికి సంబంధించిన వాడు కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ నేషన్
1: జాతికి సంబంధించినటువంటి వాడు.
2: అండ్ ద వన్ వితౌట్ లవ్ ఇస్ ఎ డెమన్.
1: కనుకనే మనం ప్రేమను పెంచుకోండి.
2: లెట్స్ డెవలప్
1: గ్రో. మన విరోధిని కూడా మనం ఆనందంగా మనం దగ్గర చేరాలి.
2: లెట్స్ గో క్లోజ్ టు అవర్ ఈవెన్ అవర్ ఎనిమీస్.
1: మన విరోధిని కూడా మనం ప్రేమించాలి.
2: వీ షుడ్ లవ్ అవర్ ఎనిమీస్.
1: అనవసరమైనటువంటి లేనిపోని మాటల చేత ఒకరి మనసును నొప్పించకూడదు.
2: ఎనిమిటీ షుడ్ నాట్ బి ఇంక్రీస్డ్ బై హార్ష్ వర్డ్స్.
1: కానీ ఈనాడు మనం నొప్పించే సమయంలో మాత్రం ఆనందపడుతున్నాము.
2: యు ఆర్ హ్యాపీ బై హర్టింగ్ అదర్స్ టుడే.
1: తదుపరి దీని పదింతలంతా కూడా మనం నొప్పి పడవలసి వస్తుంది.
2: యు హావ్ టు సఫర్ 10 టైమ్స్ మోర్ టుమారో.
1: అప్పుడు నీవు ఏడ్చి ప్రయోజనం ఏంటి?
2: Fun of crying later.
1: కనుక నీవు ఈనాడు అని రేపటి దినం ఏడ్చేదానికంటే ఈనాడు అనకుండా ఉండటమే చాలా గొప్పది.
2: Instead of hurting today and suffer later, better you don't hurt anybody today.
1: నీవు ఎవరికి ఏ అపకారం చేస్తున్నావో ఆ అపకారంత పైంతలు నీకే వచ్చేస్తుంది ఆ కీడు.
2: If you harm anybody, it will come back to you as a reaction tomorrow.
1: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇంకో మరొక మార్గంలో ప్రవేశించడు.
2: The one who has understood the principle of truth will never harm anybody.
1: ఇది నిజమైనటువంటి శివరాత్రి.
2: This is true శివరాత్రి.
1: పవిత్రమైనటువంటి భావాలను పెంచుకున్నటువంటిదే శివరాత్రి.
2: శివరాత్రి is the sacred night when we develop sacred ideas.
1: దివ్యమైనటువంటి ప్రేమగా మార్చుకున్నటువంటిదే శివరాత్రి.
2: It is the one that shapes into divine law.
1: మన దుర్గుణములు, దురాచారములు, దుర్బుద్ధులు దూరం చేసుకోవటమే శివరాత్రి.
2: It is the day when we get rid of or give up all the bad qualities.
1: చీకటిలో లైట్ను వెలిగించడమే ఒక శివరాత్రి.
2: Lighting a candle in pitch darkness is శివరాత్రి.
1: ఆ విధమైన శివరాత్రి అనగా ఒక దినము రాత్రి మాత్రమే కాదు.
2: శివరాత్రి ఇస్ నాట్ సింగిల్ నైట్.
1: ఈనాడు శివరాత్రి అంటే పూర్తి మనం ఒక పారాయణ చేసుకుంటూ ఆనాడంతా కూడా జాగరణ చేస్తారు.
2: శివరాత్రి వి అబ్జర్వ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
1: కానీ ఒక రాత్రి మనము జాగరణ చేసినంత మాత్రం శివరాత్రి అవుతుందా?
2: ఇట్స్ నాట్ అబ్జర్వింగ్ విజిల్ ఫర్ వన్ నైట్ ఇట్స్ నాట్ ఇనఫ్.
1: ఇంకా కొంతమంది రాత్రి అంతా మేల్కోవాలనేది కొంతమంది అంతా చేరుతారు డబ్బున్న వాళ్ళు.
2: సమ్ వాంట్ టు కీప్ అవేక్ త్రూ అవుట్ నైట్ దే గ్యాదర్.
1: ప్లేకార్డ్ నాడుచు
2: దే ప్లేకార్డ్
1: ప్రీతితో ఆ రాత్రి గడిపినందునకే జాగరణ యగున.
2: ఇస్ ఇట్ అబ్జర్వెన్స్ ఆఫ్ విజిల్ స్పెండింగ్ ఆల్ ది టైమ్ ఇన్ ప్లేయింగ్ కార్డ్స్ చేర్ఫుల్లీ.
1: కార్డ్స్ ఆడుకుంటూ రాత్రి అంతా వేలుకుంటారు.
2: ఇన్ ది నేమ్ ఆఫ్ జాగరణ దే ప్లే కార్డ్.
1: ఎందుకయ్యా నీవు ఏంగా మేల్కున్నావు అంటే ఇప్పుడు శివరాత్రి.
2: వై ఆర్ యూ
1: అవేక్ లోపల కూడా శివరాత్రియా?
2: వై ఆర్ యూ అవేక్ లాస్ట్ నైట్? ఇన్ ది నేమ్ ఆఫ్ శివరాత్రి ప్లేస్ కార్డ్.
1: ఇది కాదు శివరాత్రి.
2: ఇట్స్ నాట్ శివరాత్రి ఇన్ ది ట్రూ
1: సెన్స్. నిరంతరం కూడా నువ్వు దైవ నామాన్ని చింతించుకుంటూ ఆ రాత్రిని గడపాలి.
2: యూ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, రిపీట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: పవిత్రమైన రాత్రిగా నీవు భావించాలి.
2: కన్సిడర్ ఇట్ ఎ సీక్రెట్ నైట్.
1: దివ్యమైనటువంటి ఒక రాత్రిగా మనం విశ్వసించాలి.
2: ఇట్ ఇస్ డివైన్ నైట్.
1: ఈ విధమైనటువంటి ఒక సత్కర్మలు ఆచరించుకుంటూ పోయినప్పుడే ఈ శివరాత్రి అవుతుంది.
2: వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ డూయింగ్ గుడ్ డీడ్స్.
1: చేపల కొరకునై చెరువులో జారళ్ళు పొంచిచూ చెడి ముక్తి ముక్తి కగునా. గాలం వేస్తారు. ఆ చేప పట్టినప్పుడు ఆ గాలం పైన బెండు లాగుతుంది. ఆ బెండు లాగుతుందో లేదో అని ఏకాగ్రతగా చూస్తుంటావు. అది ధ్యానమా?
2: The fisherman goes on watching when he would be able to trap the fish by offering the bait over there. Goes on watching. Can that be meditation?
1: Baryapai aligiyu pastu parundina vaadu upasamaguna.
2: Because he is angry with his wife, he doesn't want to take food. Can you say it is fasting?
1: Avanta upasam avutunda?
2: No.
1: Idanta meditation avutunda?
2: Can you call it meditation?
1: Idanta kuda jagaran avutunda?
2: Okay, is that rule? No.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుని సత్యమైన మార్గంలో మనం చక్కగా ప్రవేశించాలి.
2: We have to understand the truth and
1: ఈ పిచ్చి పిచ్చి మార్గంలో మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
2: We should not involve in vain gossip.
1: చేతనైనప్పుడు ఉపకారం చేయాలి.
2: If it's possible, help others.
1: కనుక పల్లెలు ఎందు కాని
2: other villages,
1: కొన్ని పట్టణ మధ్యలో ఉన్నటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ అంతా కానీ
2: there are, in cities, there are certain slum areas.
1: మనం ప్రవేశించి
2: we should go there.
1: వాటంతా పరిశుద్ధపరిచి
2: we should clean.
1: ఆ చిన్న చిన్న పిల్లలకంతా వాళ్లకు తగినటువంటి ఒక సహాయపరిచి
2: we should help the children there.
1: ఇంత కడుపుకి ఇంత అన్నము
2: we should feed them.
1: కట్టడానికి ఇంత బట్ట
2: give clothes.
1: మనం సహాయం చేస్తే ఎంతనో మనం మేలు చేసిన వారం అవుతాం.
2: If we serve them, it amounts to greatest service.
1: నేను ఇప్పుడే కాదు,
2: not only now,
1: గృహమమ్మాయి ఉన్నప్పుడు చెప్పేటువంటి పాపం.
2: And the mother, physical mother of this body, used to say then,
1: పుట్టినప్పటి నుంచి కూడా నేను,
2: right from the beginning childhood, భగవాన్
1: ఎవరైనా వచ్చి అమ్మా బిచ్చము అని ఏడిస్తే,
2: if anyone stands there at the doorstep asking for alms,
1: ఇంట్లో ఉండేటువంటి వాడు ఇప్పుడేది పోపో అనేటువంటి వాడు,
2: ద రెసిడెంట్స్ దే సే నౌ ఇట్స్ నాట్ ద టైమ్ గో.
1: నేను మెత్తగా వాళ్ళు బయటకు పోయిన తర్వాత దీన్ని తీసుకునేది వచ్చి తెచ్చి వాళ్ళకి పెట్టేది.
2: అండ్ ఇన్ ద మీన్ టైమ్ భగవాన్ గుడ్ హెవ్ స్లోలీ అండ్ సాఫ్ట్లీ కలెక్ట్ ఆల్ ద గ్రెయిన్ దేర్ అండ్ ఆఫర్ ద బెగర్ ఎట్ ద డోర్.
1: ఎవరికైనా కూడా నువ్వు గుడ్డ లేదనుకుంటుంటే,
2: ఇఫ్ ఎనీవన్ సేస్ దట్ హీ వాంట్స్ క్లోత్స్,
1: నేను మీకు చెప్తున్నాను
2: భగవాన్,
1: ఒక్క సంవత్సరం అయినప్పటికీ ఒక్క షర్టు ఒక్క నిక్కరే మాత్రం నాకు.
2: He had only one pair, one shirt, one knicker, which he had for one
1: summer. Throughout the
2: year he had only one pair.
1: స్కూల్కి పోయేటప్పుడు మాత్రం తీసుకునేది వేసుకునేది.
2: He will wear that dress as he goes to school.
1: ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పేసి టవల్ కట్టుకుని దీన్ని తిరిగి తడుపుకొని దాన్ని చక్కగా ఉతుక్కొని తిరిగి దాన్ని ఇస్త్రీ మాదిరి చేసుకుని ఒక పాత్రలో నిప్పు పోసుకుని దాంతో నేనే ఇస్త్రీ చేసుకోవటం.
2: After returning home, he will wear the towel and then wash them, the two clothes, and
1: then
2: iron them.
1: నా దగ్గర ఉన్నటువంటి పాత వస్త్రాలంతా వాళ్ళకి ఇచ్చేది.
2: లైక్ దిస్ హీ గేవ్ ఆల్ ది యూజ్డ్ క్లోత్స్ టు ది పీపుల్.
1: ఇంట్లో గృహమబ్బాయి ఉండేటువంటి వాడు,
2: అండ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ వాజ్ ఆల్సో,
1: ఆయన నన్ను తిట్టేటువంటి వాడు కాదు పాపం.
2: హీ నెవర్ అక్యూజ్డ్,
1: ఎప్పుడు తిట్టలేదు ఎప్పుడు కొట్టలేదు.
2: హీ నెవర్ బ్యాంగ్డ్ హిమ్, హీ నెవర్ బెట్ హిమ్.
1: మహా త్యాగిరా నీవు,
2: అండ్ హీ సెడ్ యు ఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: నీ వైరాగ్యం మాకందరికి ఎక్కడ వస్తుంది పో అని.
2: వి డోంట్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ రెనన్సియేషన్. యెస్,
1: నన్ను తమాష చేసేటువంటి వాడు. పేరు కూడా ఓ వేదాంతి వేదాంతి అని పిలిచేటువంటి వాడు.
2: అండ్ ద ఫాదర్ యూస్ టు కాల్ భగవాన్ ఓ ఫిలాసఫర్, ఓ ఫిలాసఫర్.
1: తమాష కింద ఆ విధంగా మంచి పేర్లే పెట్టేటువంటి వాడు.
2: అండ్ దే యూస్ టు కాల్ హిమ్ లైక్ దిస్.
1: గృహమ్మాయి కూడా అంతే.
2: హిస్ మదర్ ఆల్సో,
1: ఆమె కూడా చాలా ప్రేమతో చూసేటువంటిది.
2: హి ఆల్సో టేక్ కేర్ ఆఫ్ హిమ్ విత్ ఫుల్ లవ్.
1: నేను ఏదైనా అరిస్తే వాడు వీళ్ళు ఎందుకు పైకి తీసుకుని వస్తావు, వీళ్ళు మాట వీళ్ళు శుద్ధులు వాళ్ళు శుద్ధులు నీవు పట్టించుకోవద్దు, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకో అని నేను చెప్తే, స్వామి ఇవన్నీ నాకు పట్టవపో అనేది.
2: And when she goes on telling about other things, the other gossip, Bhagavan used to tell her, why are you concerned? Why are you bothered about these tales and stories? And the physical mother used to say, they all come and tell me.
1: Amma, meereena cheppandi, meereena cheppandi ani aam paadala pena padtaru.
2: All those people will fall at the feet of the physical mother of this body.
1: Swami,
2: telling, at
1: least tell Swami.
2: Swami, if I just don't pass on all the suffering to other people, what for is my life?
1: వాళ్ళ బాధ బాధ నీకు చెప్తే వాళ్ళు కొంత పరిహారం అవుతుంది.
2: అట్లీస్ట్ బై టెలింగ్ హర్ దే విల్ అటోన్ దేర్ సిన్స్.
1: ఏమన్నా కోప్పడండి నన్ను,
2: యూ మే బ్లేమ్ మీ టు
1: ఎన్ ఎక్స్టెంట్, నేను చెప్పడం మానను.
2: ఐ వోంట్ గివ్ అప్ దిస్, ఐ విల్ జస్ట్ పాస్ ఆన్ ఆల్.
1: ఆ విధంగా పవిత్రమైన భావాలతోనే వాళ్ళు ఇంట్లో జరిపేటువంటి
2: వాళ్ళు. దే లెట్ ది లైఫ్ ఆఫ్ సీక్రెట్ అండ్ సీక్రెట్.
1: ఈ విధంగా కూడాను ఆ కుటుంబాన్ని పట్టి ఆ యొక్క వంశం అంతా కూడా అభివృద్ధి అవుతుంటుంది.
2: ఇట్ ఇస్ బేసింగ్ ఆన్ ది ఫ్యామిలీ ట్రేడ్, ద హోల్ క్లాన్ హెస్ గ్రౌన్ వెల్.
1: కనుకనే మనం ఇంటి ఎందుకు అని బయట ఎందుకు అని మంచి గుణాలు మనం పెంచుకోవాలి.
2: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ వీ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: అప్పుడే మనం మంచివారం అవుతాం.
2: దెన్ వీ బికమ్ గుడ్.
1: చెడ్డవారితో చేరి
2: we should never be
1: చెడిపోవడానికి ఏమాత్రమో ప్రయత్నం చేయొద్దండి.
2: We should never be in the bad company and turn bad ultimately.
1: పిల్లలైనటువంటి మీరు ఎంతో దీర్ఘక ఆయుష్మంతులుగా ఉండాలి.
2: యంగ్స్టర్స్ యూ హావ్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
1: ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటుంటారు.
2: దేర్ ఆర్ గ్రోన్ అప్స్.
1: వాళ్ళందరూ కూడా ఈ ట్రావెలింగ్ ట్రైన్ లోపల పక్క స్టేషన్ లో దిగిపోతుంటారు.
2: దోస్ హూ ఆర్ గ్రోన్ అప్ దే ఆర్ బౌండ్ టు గెట్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ స్టేషన్.
1: మీరు దీర్ఘ ప్రయాణం చేసేటువంటి వారు కాబట్టి మీరు పవిత్రమైన భావాలంతా మీరు హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
2: యూ హావ్ గాట్ లాంగ్ లైఫ్, యూ హావ్ టు మేక్ లాంగ్ జర్నీ.
1: కావాల్సింది ఆత్మవిశ్వాసం కావాలి.
2: యూ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఏమాత్రం అభివృద్ధికి రారు.
2: If you don't have self-confidence,
1: ఈనాడు
2: ప్రపంచం
1: లోపల ఈ ఆత్మవిశ్వాసం కోల్పోయినారు.
2: Today all have lost self-confidence.
1: కనుక ఇన్ని అవస్థలకు గురి అయిపోతున్నారు.
2: Therefore they suffer.
1: నిజంగా భగవంతుని నమ్మినటువంటి వాడికి ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ వాడు ధీరుడై విజయాన్ని సాధిస్తాడు.
2: In fact, in spite of all suffering and the losses, if you have got true faith in God,
1: కొన్ని కష్టాలు మనకు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చును,
2: there may be difficulties,
1: కానీ దానికి మనం ఏమాత్రం కూడా దాన్ని భయపడకూడదు.
2: బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్.
1: ఎదుర్కోవాలి.
2: యూ షుడ్ రెసిస్ట్.
1: దాన్ని సాధించాలి.
2: అండ్ యూ షుడ్ అచీవ్.
1: అప్పుడే మనకు సరైన సంతోషం మనకు లభ్యమవుతుంది.
2: దెన్ యూ విల్ అటైన్ ది ట్రూ హ్యాపీనెస్ ఇన్ స్పిరిట్.
1: అప్పుడే మనము పరులకు సహాయం చేయవచ్చును.
2: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హెల్ప్ అదర్స్.
1: కష్టములు వచ్చాయని భగవంతుని దూషించొద్దండి.
2: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
1: అన్నాటి పాండవులు ఆకులలుములు వేసి అడవి పాలైపోయిరన్న.
2: Pandavas, after all, they have partaken the leaves, they spent the
1: Ramu
2: night in the forest.
1: Vadu, Ramani Sita Nibasi, Pabalini Valayachananna.
2: Even that Rama had to cry because of separation from Sita.
1: Yenado, Yetiru, Yavaru Chappagararu, Anubhavinchuta Siddhamanna.
2: What is going to happen, when it is going to happen,
1: Manchi
2: one is bound to suffer.
1: Tappaka Paltam Vastundi.
2: You are bound to face the consequences.
1: Chetichesna Atala Paltam Manak Vastundi.
2: Good or bad, you are bound to face
1: Kani
2: the results.
1: Kani Bhagavanta Anugrahame Unte, Chetanu Kudunu Manu Manchitika Marchukovachunu.
2: When there is God's grace, even bad can be transformed into good.
1: Kanuka Bhagavat Vishwasanni Meeru Abhivruddhi Chesukondi.
2: So develop faith in God more and more.
1: Ekkado Chusinatundi Snehitunni Halo Halo Ani Poyi Vaadi Nammutunnavu Kani.
2: You have got total faith in a friend whom you met long back. గ్రీటింగ్ హిమ్
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు వెంట జంట ఇంట కంట ఉండి నిన్ను కాపాడేటువంటి భగవంతుని నమ్మడానికి మీకు నమ్మకం రాదా?
2: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్. యు ఆర్ నాట్ ఏబుల్ టు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు కాపాడేటువంటి భగవంతుడిపైనే నమ్మకం లేకపోతే నిన్న మొన్న వచ్చినటువంటి వారిపైన నమ్మకం ఏ రీతిగా కుదురు?
2: వి డోంట్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ద రిడీమర్, ద ప్రిజర్వర్ అండ్ ద ప్రొటెక్టర్. హౌ కెన్ యూ బిలీవ్ అదర్స్?
1: చూడండి, ఒక చిన్న చాకలి వాడున్నాడు.
2: హియర్ ఇస్ ద వాషర్మన్.
1: ఆ చాకలి వాడికి ఎంతో బాగా కుట్టించుకున్నటువంటి మంచి సిల్క్ చొక్కా ఉంటున్నది.
2: అండ్ యూ హావ్ గాట్ సిల్క్ షర్ట్ న్యూలీ స్టిచ్ గుడ్.
1: చాకలికి వేస్తే ఏం చేస్తాడో అని భయంతో వాడిని కూడా నువ్వు వేయకుండా పోతుంటావు.
2: అండ్ యూ డోంట్ పుట్ యువర్ ది సిల్క్ షర్ట్ టు ది వాషర్మన్ బికాస్ హీ మస్ట్.
1: కానీ వాడిపై నమ్మకం ఏమిటి, ఆ షర్ట్ ని కూడా వాడికి వేస్తావు.
2: బట్ యూ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద వాషర్మన్, యూ విల్ గివ్ యువర్ సిల్క్ షర్ట్.
1: బార్బర్ ఉంటున్నాడు.
2: హియర్ ఇస్ ద బార్బర్.
1: నీకు అందం కావాలనే ఉద్దేశం కలిగినప్పుడు,
2: అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఓవర్ దేర్,
1: వాడికి బార్బర్ దగ్గరికి పోయి వాడు డబ్బు ఇచ్చి తల ఉంచి వాడు కత్తితో అంతా కత్తిరిస్తాడు.
2: యు బెండ్ డౌన్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బార్బర్ పేయింగ్ మనీ.
1: వాడి దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
2: యు బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బార్బర్.
1: డ్రైవర్ దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
2: బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డ్రైవర్.
1: నీ దైవం దగ్గర నీవు తల ఉంచకూడదా?
2: Why can't you bend your head?
1: దైవానికి దగ్గర తల ఉంచితే నీకేమి నష్టం వచ్చింది?
2: వాట్ లాస్ దట్ యు వుడ్ సస్టైన్ ఇఫ్ యు బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్?
1: దుష్టులైనటువంటి వాళ్ళంతా కూడా తల ఉంచిన దాన్ని విమర్శిస్తూ పోతుంటారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ సమ్ పీపుల్ హూ క్రిటిసైజ్ ఫర్ బెండింగ్ దర్ హెడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నోబుల్ పీపుల్.
1: ఇలాంటి దుర్మార్గులకు దైవం దగ్గర దలవంచేటువంటి ప్రాప్తి లభించాలంటే సాధ్యమవుతుందా?
2: వికెట్ పీపుల్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు బెండ్ డౌన్ దేర్.
1: భోజరాజు ఒక్కడు చక్కగా ఏదో ప్రయాణం అయి వెళ్తున్నాడు ఒక గ్రామానికి.
2: భోజరాజు వాస్ గెటింగ్ ఇన్ టు అనదర్ విలేజ్, వాస్ పాసింగ్ బై.
1: మధ్యలోపల ఒక బుద్ధ సన్యాసి వచ్చే నడుచుకుని వస్తున్నాడు.
2: ఆన్ ది వే హీ సా ఎ సన్యాసి కమింగ్.
1: తక్షణమే రథం దిగి ఆ యొక్క భోజరాజు ఆ సన్యాసి తలపైన పాదంపైన తలపెట్టి నమస్కరించాడు.
2: ఇమీడియట్ ది కింగ్ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ చారియట్, ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది సన్యాసి.
1: ప్రక్కన ఉన్నటువంటి మంత్రి కొంచెం తెలివితేటలు గలవాడు.
2: ది మినిస్టర్ ఇస్ ఇంటెలిజెంట్ బై హిస్ సైన్.
1: బాగా విద్యావంతుడు,
2: ఎడ్యుకేటెడ్.
1: అతను కొంచెం విమర్శించాడు మహారాజును.
2: హీ క్రిటిసైజ్ ద కింగ్.
1: స్వామి, ఎవరు ఇంత సన్యాసి వేషం వేసుకుని పోతే అతని యొక్క పాదముల పైన నీ విలువైనటువంటి తలను పెట్టచ్చునా అన్నాడు.
2: ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, యూఆర్ ద కింగ్, How do you fall down at the feet of this sannyasi there?
1: అప్పుడు ఆయన నవ్వుకున్నాడు తనలో తాను.
2: Then sannyasi smiled with
1: him. దీనికి జవాబు చెప్పేటువంటి ఒక ఇది సమయం వస్తుందన్నాడు.
2: There'll be a time when I give you a reply.
1: సరే అప్పటికి ఆ మాట మర్చిపోయారు.
2: And people forgot about this sometime
1: later. కొన్ని దినములు అయిన తర్వాత
2: after some time
1: మంత్రి
2: ఓ మినిస్టర్
1: అని పిలిచాడు.
2: He called him.
1: నీవు రేపు దినం పోయి ఒక మేక తలం తీసుకుని రా అన్నాడు.
2: Tomorrow you go there and bring the head of a goat.
1: ఇంకోటి గొర్రె తలం తీసుకుని రా అన్నాడు.
2: And also the sheep.
1: ఒక గోవు తలం తీసుకుని రా అన్నాడు. ఒక మనిషి తలం తీసుకుని రా
2: అన్నాడు. And the head of a man.
1: ఈ నాలుగు తలలు తెప్పించుకున్నాడు.
2: All the four heads are brought.
1: ఈ మంత్రితో చెప్పి నీవు పోయి మార్కెట్ కి పోయి నువ్వు అమ్ముకుని రా అన్నాడు.
2: And he called the minister, come on, sell them out, all these four heads.
1: మార్కెట్ లో పెట్టేటప్పటికే గొర్రె తల అమ్మడిపోయింది.
2: And the head of the sheep was sold out.
1: మేక తల ఎవరో తీసుకున్నారు.
2: And also the goat.
1: గోవు తల కూడా తీసుకున్నారు.
2: And all the head of the cow.
1: మనిషి తలకి ఎవరు దగ్గర కూడా రాలేదు.
2: No one was anywhere near the head of man.
1: తిరిగి వెనక్కు తీసుకుని వచ్చాడు.
2: He brought it back.
1: రాజా దీన్ని ఎవరు కొనటం లేదు అన్నారు.
2: ఓ కింగ్, నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు బై ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ.
1: పిచ్చివాడా,
2: ఓ మ్యాన్,
1: ఆనాడు నేను బుద్ధుని యొక్క బుద్ధి సన్యాసి యొక్క పాదముల పైన నా తల పెట్టినప్పుడు చాలా విలువైంది అన్నాడు. ఇప్పుడు ఎవరిస్తున్నారు ఈ విలువ?
2: ఓ మినిస్టర్, యూ సెడ్ ది హెడ్, హ్యూమన్ హెడ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: జీవితం ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదముల పైన మన శిరస్సును పెట్టాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అవర్ హెడ్ షుడ్ ఫాల్ అట్ ది ఫీట్ ఆఫ్ ది నోబుల్ సోల్.
1: ఈ జీవుడు పోయిన తర్వాత ఈ తలను గద్దెలు కూడా చూడవు.
2: ఇన్ ఫ్యాక్ట్ విన్ ద లైఫ్ ఇస్ గాన్
1: కూడా చూడవు.
2: When the moment life is gone, even the dog won't be near this body.
1: మనం ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
2: Therefore, you should develop our respect more and more.
1: ఈ గౌరవ మర్యాదలు తెలియనటువంటి మూర్ఖులే దీన్ని విమర్శిస్తుంటారు.
2: Only fools who do not know the dignity and respect. They are fools, fools, double fools, triple fools.
1: ఇలాంటి వారు ఈనాడు లోకంలో అభివృద్ధి అవుతూ వస్తున్నారు.
2: And such fools are increasing day by day.
1: ఆత్మవిశ్వాసం కొంటే వచ్చేటువంటిది కాదు.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ లేక
1: గురువు ఉపదేశించేటువంటివి కాదు.
2: అండ్ ఇట్ కెనాట్ బి టాక్ ఫర్
1: పుస్తకాలతో నేర్చుకునేటువంటివి కాదు.
2: నార్ కాన్ బి లర్న్
1: ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటివి.
2: ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ డిజర్వ్.
1: ఇలాంటి ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటి ఒక దివ్యమైన భావాలను ఈనాడు మనం ఎందుకు అభివృద్ధి పరచుకోకూడదు?
2: వై డోంట్ యూ డెవలప్ ద డివైన్ థాట్స్ by attaining the deservedness? Why don't you grow them more and more?
1: నిజంగా ఇంత అదృష్టం మీకు కలిగింది.
2: In fact, you are fortunate enough.
1: లేకపోతే ఇంత ప్రపంచంలో ఇంత కొద్ది మంది మాత్రమే ఇక్కడ రావడానికి ఏం ప్రాప్తి ఉండాలి?
2: బికాస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ యూ కుడ్ బి హియర్ టుడే.
1: ఈ ప్రాప్తిని మీరు సంరక్షించుకోండి.
2: సస్టైన్ దిస్ గుడ్
1: చాన్స్. ఈ మార్గాన్ని మీరు అనుసరించండి.
2: ఫాలో ద రైట్ఫుల్ పాత్.
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
2: డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్ ఇన్ గాడ్.
1: మీ ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ఆ దైవమే దీన్ని రక్షిస్తుంటాడు.
2: యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్, గాడ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్.
1: ఎప్పుడు మీ వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతుంటాడు.
2: గాడ్ ప్రొటెక్ట్స్ యూ, ప్రిజర్వ్స్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్.
1: దుర్గుణాలకు దుర్భావములకు ఏమాత్రమో చోటు ఇవ్వకండి.
2: Don't give any scope for bad feelings, bad thoughts and bad deeds.
1: చెడ్డ సంకల్పాలని దగ్గరికి రానివ్వకండి.
2: Don't entertain bad thoughts anytime.
1: ఎవరిని మనం దూషించకండి.
2: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: ఈ విధంగా కూడా పరదూషణ అనేటువంటిది మహాపాపం.
2: అక్యుజేషన్ ఇస్ ద వరస్ట్ ఆఫ్ ది సిన్స్.
1: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్న.
2: వరస్ట్ ఆఫ్ ది సిన్స్ ఇస్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఇంతకంటే గొప్ప పాపం లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ హైయర్
1: సిన్. లేకపోతే నోర్పుసుకో.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: అంతేకాని ఇతరులు ఏమాత్రమో మనం నిందించకూడదు.
2: బట్ డోంట్ బ్లేమ్ ఎనీబడి.
1: ఈ విధమైనటువంటి మంగళకరమైన భావాలు మనం పెంచుకోవాలి.
2: వి షుడ్ డెవలప్ ఆస్పిషియస్ థాట్స్.
1: అప్పుడే మన జీవితం కూడా మంగళకరమైన జీవితంగా రూపొందుతుంది.
2: దెన్ అవర్ లైఫ్ ఆల్సో బికమ్స్ ఈక్వల్లీ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు,
2: టుడే,
1: అనేక విధమైనటువంటి కొన్ని గడియలు లోపల,
2: విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ టైం ఫ్రమ్ నౌ ఆన్,
1: ముందు చెప్పినట్టుగా మన వైస్ ఛాన్సలర్,
2: యాజ్ వైస్ ఛాన్సలర్ బిఫోర్,
1: పూర్వం అంతా కూడా ఆత్మలింగం అనేటువంటిది వచ్చేటువంటిది.
2: దేర్ వాస్ ఆత్మలింగ ఎమినేటింగ్ ఫ్రమ్ భగవాన్.
1: ప్రతి శివరాత్రి కూడాను
2: ఎవ్రీ
1: లింగోద్భవం జరిగేటువంటిది.
2: దేర్ వాస్ దిస్ ఎమనేషన్.
1: లింగోద్భవం నిమిత్తమై చిన్న చిన్న హాల్ అంతా ఉంటుండేది. దానిలో చాలా మంది పడి కాళ్ళు చేతులు విరుచుకొని చాలా బాధలు పడేటువంటి వాళ్ళు.
2: టు వాచ్ దిస్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ దెమ్ సస్టైన్డ్ ఈవెన్ ఫ్రాక్చర్స్.
1: నేను ఈ లింగోద్భవం చేయటం ఎందుకు, వీరికి ఈ బాధలు కలిగించడం ఎందుకని దాన్ని మానేసాను.
2: సో లింగోద్భవం వాస్ డిస్కంటిన్యూడ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
1: కానీ దీనికి కూడా ఒక విధమైనటువంటి కొన్ని గడియలు ఉంటున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ దిస్ ఆల్సో దేర్ సమ్ స్పెసిఫిక్ టైం.
1: రాత్రి వేళందు
2: డ్యూరింగ్ నైట్ టైం
1: ఎప్పుడైనా కూడా 8:10 మధ్య లోపల ఏ నిమిషమైనా కూడా రావచ్చు.
2: బిట్వీన్ 8 and 10 ఇట్ మే హ్యాపన్ ఎనీ మూమెంట్.
1: ఇక్కడ రాకపోయినా నాకు అక్కడైనా వస్తూ ఉంటుంటుంది.
2: ఇఫ్ నాట్ హియర్ లింగోద్భవం మే టేక్ ప్లేస్ దేర్.
1: ఎక్కడైనా రాక తప్పదు.
2: ఎనీవేర్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
1: శివరాత్రి యొక్క సహజము.
2: It's quite natural on this Shivratri.
1: అది దాని యొక్క లక్షణము.
2: It is quality.
1: దాని యొక్క పవిత్రం.
2: It dialyzes the sanctity.
1: కనుకనే
2: so
1: ఆ లింగోద్భవం అనేటువంటిది మహా పవిత్రంగా దర్శించేటువంటి వారికి ఏ పాపములు ఉండవు.
2: Those who have were lucky enough to have watched the lingodbhava, they will not have any kind of sin.
1: దగ్గర ఉండి కూడాను అది వచ్చేది కనిపించదు వాళ్ళకు.
2: Some are so close they don't watch it.
1: వచ్చేది చూడాలి అంతే.
2: One must see how it comes out.
1: వచ్చిన తర్వాత అందరూ చూస్తారు.
2: The moment it comes out, everybody will see.
1: కానీ కొంత సార్థకం అవుతుంది.
2: Of course it will solve its redemption.
1: ఈ విధమైనటువంటి కొన్ని సన్నివేశాల్లో చాలా పవిత్రమైనటువంటి యొక్క సుగుణాలు ఉంటున్నాయి.
2: There are certain important aspects attached to these occasions.
1: కనుక మీరు రాత్రంతా కూడాను ఒక్క దిన సంవత్సరానికి ఒక్క దినమైన కూడాను రాత్రి పూర్తి మరి భజన చేసినారంటే ఎంతో అదృష్టవంతులు అవుతారు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ లక్కీ వన్స్ ఇఫ్ యు స్పెండ్ హోల్ నైట్ వన్స్ ఇన్ ఇయర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఈ యొక్క చంద్రునికి 16 కళలు ఉంటున్నాయి.
2: మూన్ హ్యాస్ 16 కళాస్.
1: ఈ 16 కళల లోపల శివరాత్రి దినము 15 కళలు దైవంలో లీనమైపి ఒక్క కళ మాత్రమే ఉంటుంటాది.
2: ఆన్ ది శివరాత్రి డే ఓన్లీ వన్ కళ ఇస్ లెఫ్ట్.
1: ఆ ఒక్క కళను కూడాను మనం స్మరించడం చేత అది కూడాను లీనమైపోతుంది.
2: అండ్ యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ దట్ గెట్స్ డిస్ట్రాయిడ్.
1: జీవితంలో ఒక్క రాత్రి మనం మేలుకొని ఒక్క రాత్రి అంతా కూడా భగవంతుని యొక్క చింతన చేయలేకపోతామా?
2: ఆర్ యూ నాట్ ఏబుల్ టు స్పెండ్ వన్ ఫుల్ నైట్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్?
1: కనుక మీరు ఒక్క రాత్రి అయినా కూడాను పవిత్రమైనటువంటి యొక్క కాలమును మీరు సార్థకం చేసుకోండి.
2: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ దిస్ నైట్ ఏ హోలీ నైట్, ఏ సీక్రెట్ నైట్.
1: ఆ భజన లోపల ఉన్నటువంటి ఆనందము,
2: the bliss that you get out of
1: bhajan, నామంలో ఉన్నటువంటి మాధుర్యము,
2: the sweetness in the divine name,
1: భగవంతుని రూపంలో ఉన్నటువంటి సంతోషము,
2: the happiness in the divine form,
1: ఎక్కడా చిక్కదు.
2: You don't get it anywhere in the world.
1: ఎక్కడ పెట్టినా చిక్కదు.
2: You don't get it.
1: ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చిక్కదు.
2: You may spend money, you don't get it.
1: కానీ ఇది కేవలము ప్రేమ చేత మాత్రమే లభ్యమవుతుంది.
2: It's possible only by love.
1: ప్రేమని పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: పవిత్రత పెంచుకోండి.
2: డెవలప్ ఆల్ సీక్రెట్నెస్.
1: జీవితాన్ని సార్థకం గావించుకోండి.
2: రిడీమ్ యువర్ లైఫ్స్.
1: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: శాంతుడైతోచె దినమురింత కురుసలయ్యను చలిగాలి చురుకు హెచ్చే. ఈ సంక్రాంతిని
1: రేడియో సాయి నౌ ప్రెజెంట్స్ A Divine Discourse, delivered by Bhagwan Baba on the 14th.

0: కురుసలయ్యను చలిగాలి చురుకు హెచ్చే. ఈ సంక్రాంతి అనేటువంటి ఇది పగలు పూట తక్కువగాను రాత్రి ఎక్కువగాను కాలం గడుపుతుంది.
1: దిస్ ఇస్ ద సంక్రాంతి సీజన్. ద డే టైమ్ ఈజ్ షార్ట్ వైల్ ద నైట్ టైమ్ ఈవినింగ్ టైమ్ ఇస్ లాంగర్.
0: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కాన ప్రతి భారతీయుని యొక్క సమస్తంలో అన్ని పండుగల కంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the festivals, Sankranti is the most important one.
0: భారతీయుల ప్రతి దినం కూడాను పర్వదినములే.
1: Every day, as per the culture of Bharat, is a festival day.
0: కానీ తెలియనటువంటి వారికి ఇది పండుగ అనేటువంటిది ప్రత్యేకంగా ఒకటి విభజిస్తూ వచ్చారు.
1: But the ignorant one classify it different and separate from the rest of the days.
0: ఈ పండుగకు అనేక మంది కొత్త అల్లుండంతా కూడాను అత్తగారింటికి వెళుతుంటారు.
1: The sons-in-law will be visiting the families of their in-laws.
0: కాని వారికి దీని యొక్క విశిష్టత ఏమాత్రము తెలియదు.
1: They do not know the significance underlying this.
0: ఈ పండుగకు ఎక్కువ ఎద్దుల పండుగగా చేసుకుంటుంటారు.
1: This festival is viewed as the one related to the bulls.
0: ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను గోవులను పూజిస్తూ ఉంటాడు.
1: This is the day when people worship cows.
0: దీనికి గంగరెద్దు అని పేరు.
1: And the one that is specially taken is the bull.
0: దీనికి అనేక అలంకారములు చేసి అన్ని విధములుగా కూడా దీనికి వస్తువులు తొడిగి దుస్తులు వేసి బజారు బజారు తిప్పుకొని వస్తుంటారు.
1: The special bull that is taken in a procession is specially decorated with the new clothes and other jewels.
0: Intiye kaaka ee panduguku pasulu kudanu oka pendindu chestuntaru.
1: We also come across people performing marriages to cows also.
0: Oka anna vachi బ్రదర్ను చిన్నవాడిని పిలుస్తూ ఉంటాడు.
1: ది ఎల్డర్ బ్రదర్ కాల్స్ హిస్ యంగర్ బ్రదర్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: తమ్ముడా రమ్ము గంగైద్దు దాసుడు అడుగు.
1: అండ్ విల్ సే యంగర్ బ్రదర్ కమ్ హియర్ దేర్ వి ఫైండ్ ద బుల్ ఫుల్లీ డెకొరేటెడ్.
0: ఆ గంగరెద్దును తీసుకుని వచ్చేటువంటి వాడికి ఒక అలంకారం కూడా ప్రత్యేకంగా కూడా ఉంటాయి.
1: The master who accompanies this specially decorated bull also has got special dress for the season.
0: Tammuda rammu gangeddu dasudu vendi billayu maltraadu danda kadavu mukkunan bairikaadayu moombunandu panganaamambulu entavi gangireddu.
1: And the elder brother tells his younger one, there you find the master very close to that bull. He wears the special jewels for that. And we also find that he has got the marks on his forehead and special jewels.
0: Aithe deeniki aneka rakamulainatundi yokka tarbeedulu jaripetappudu oka eddunu ramulu ganu aavunu sitama ganu peru pettukoni testadu.
1: We find the two, one the bull, other the cow, named as Rama and Sita, specially brought for the occasion.
0: దీనికి అంతైనా జవాబులు ఆ యొక్క చేతి అందున్నటువంటి ఒక కర్ర యొక్క సూచనలే దీనికి జవాబులు.
1: ద రెస్పాన్స్ ఈస్ బేస్డ్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ ది స్టిక్ దట్ హోల్డ్స్ ఆన్ హిస్ హ్యాండ్.
0: అమ్మా శ్రీరాముడు నీకు ఇష్టమేనా అని ప్రశ్నిస్తాడు ఆడగోవును.
1: అండ్ హియర్ ఏ క్వశ్చన్ ఇస్ పుట్, డూ యూ లైక్ శ్రీరామ?
0: కానీ ఆ గోవు వీడి

0: ప్రాక్టీస్ ప్రకారము మాకు ఇష్టం లేదంటుంది.
1: As the cow is specially trained, it nods his head, indicating no.
0: తరువాత ఎద్దును ప్రశ్నిస్తాడు.
1: Later, his question is put to the bull.
0: ఓ రామ, ఈ సీతమ్మ అనేటువంటి ఆవు నీకు ఇష్టమేనా అంటాడు.
1: Then the question is put like this, Rama, do you like this Sita?
0: ఇరువురు కూడాను మొదలు వద్దంటారు.
1: Both of them say no in the beginning.
0: ఈ యొక్క ప్రాక్టీస్ ఈనాడు ప్రపంచంలో కూడాను జరుగుతూ ఉంటుండాలి.
1: This is the practice happening in the present day world.
0: బాయ్ ని అడిగి అయ్యా ఆ అమ్మాయి నీకు ఇష్టమేనా అంటే లేదు అంటాడు.
1: If you ask the boy, do you like her? He says no.
0: కానీ అమ్మాయిని అడిగినప్పుడు నాకు లేదు అంటుంది.
1: So also the response from the girl who says no.
0: దేనికనగా వీరికి రాబోయేటువంటి ఇన్కమ్లను ఆధారం చేసుకుని ఈ విధమైనటువంటి జవాబులు చెప్తుంటారు.
1: The answers are so because they will be thinking of the future, the income.
0: ఈ విధంగా జరిగి కడతుడికి ఇరువురికి పెళ్లి చేస్తాడు ఈ గంగిరెద్దివాడు.
1: However, the master performs the marriage between the two, the bull and the
0: cow. అలా శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెండి గావించుచుండు నా వేడుక చూసి కానుకనిచ్చి వస్తాము కదలి రమ్ము అంటాడు.
1: And as the marriage is performed, people come close to that to watch the whole scene and to offer gifts.
0: ఈ విధంగా పశుపక్షి మృగాదులకు కూడాను ఈ పండుగ చాలా ఆనందకరమైనటువంటి దినం.
1: Therefore, this is a holy festival, a joyful occasion for all birds, beasts and animals.
0: Intiye kaadu,
1: not only this,
0: raitulu kudanu ee panduga chaala mukhyamainatundi.
1: This is a very important festival for farmers.
0: Ee yokka panduga vachetappatiki aneka vidhamulainatundi dhanyamulu tamana gruham chestuntayi.
1: By this time the harvest season, they find the grains full at home.
0: అన్ని భూములు కూడాను ఈనాడుకి పూర్తి ఖాళీగా ఉంటాయి.
1: నౌ యు ఫైండ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫీల్డ్స్ ఆర్ ఎంప్టీ.
0: కారణం దాని యొక్క క్రాప్స్ అంతా తీసుకుంటాడు ఈ రైతు.
1: బికాస్ ద క్రాప్ ఈస్ ఆల్రెడీ కలెక్టెడ్ బై నౌ.
0: కనుక ఈనాడు ఏ ఒక్క దాని ఎందుకు కూడాను ఒక చెట్టు ముక్క కూడా కనిపించవు.
1: దేర్ఫోర్ యూ డోంట్ ఫైండ్ ఎనీ శాప్లింగ్ దేర్ ఇన్ ద ఫీల్డ్ టుడే.
0: ఈ విధంగా రైతు మొదలుకొని రాజు వరకు కూడాను ఈ పండుగను చాలా ఆనందంగా అనుభవిస్తుంటాడు.
1: దిస్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివిటీ అండ్ గెయిటీ రైట్ ఫ్రమ్ ద ఫార్మర్ టు ద స్టాండర్డ్ ఆఫ్ ఎ కింగ్.
0: ఈనాడు ఈ పండుగను జరుపుకునేటువంటి యొక్క దేశమే లేదు.
1: దేర్ ఇస్ నో కంట్రీ విచ్ డస్ నాట్ అబ్జర్వ్ దిస్ ఫెస్టివల్.
0: అన్ని దేశముల యందును అన్ని మతముల యందును ఈ పండుగను సంక్రాంతి అనిగా చేసుకుంటుంటారు.
1: The Sankranti festival is celebrated all the world over.
0: పేర్లు వేరు వేరుగా ఉండొచ్చును.
1: The names may be different.
0: ఒకరు సంక్రాంతి అనొచ్చు.
1: Some may call it Sankranti.
0: కొందరు ఉత్తమ కాలం అని చెప్పొచ్చు.
1: Some may say an auspicious time.
0: ఈ విధంగా పెట్టుకుని అనేక రకములుగా ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: They may name differently, but they enjoy it equally.
0: కానీ ముఖ్యముగా ఈ పండుగ యొక్క విశిష్టత ఆనందమును అందించేటువంటిది.
1: దిస్ ఈస్ ది ఫెస్టివల్ దట్ మేక్స్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: ఇట్టి ఆనందం అనేటువంటిది ప్రతి మానవునికి కూడాను అత్యవసరము.
1: దిస్ బ్లిస్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ఆనందములకే ప్రాకులాడుతుంటాడు మానవుడు.
1: మ్యాన్ స్ట్రగుల్స్ టు బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందమే లేకుండా తనకు జీవితమే జరగదు.
1: In fact, he cannot live long if he is not happy or blissful.
0: Kanuka aanandamu prati manavulukuni pradhanamainatundi yokka gamyamu.
1: Therefore, bliss is the goal for everybody.
0: Nitya aanandam,
1: eternal bliss.
0: Parama sukham,
1: supreme bliss.
0: Kevalam gnanamurtim,
1: is one of wisdom.
0: Dvandvatitam,
1: non dual.
0: Kagana sadrisham,
1: ethereal.
0: Tattvamasyadi lakshyam,
1: the ultimate.
0: Ekam,
1: one.
0: నిత్యం,
1: ఎటర్నల్.
0: విమలం,
1: ప్యూర్.
0: అసలం, సర్వదీ సాక్షిభూత.
1: స్టడీ అండ్ అన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఇట్టి అందరికీ కూడా ప్రీతికరమైనటువంటి యొక్క పండుగ సంక్రాంతి.
1: దేర్ఫోర్ సంక్రాంతి హ్యాపెన్స్ టు బి the most important festival for everybody.
0: ప్రతి వరుణి కూడాను ప్రశ్నిస్తుంటారు బయట వారు.
1: In fact, everyone starts putting a question.
0: నాయన అత్తవారింటికి ఏమో కొత్త పెండి కొడుక.
1: Newly married one, the bridegroom, you better you visit your in-laws, parents-in-law.
0: అక్కడ నీకు ఏమి జరుగుతుంది?
1: What happens to him there?
0: ముద్దు మరదలు నీతో ముచ్చటాడు.
1: And there your friends are still conversing with you, joking with you.
0: ఊరి వారు నిన్ను అతి గారాభమున మన్నాను సల్పతులు నీ మామ కూడా.
1: All the rest of the people, inhabitants of the village will come to see you and extend all courtesies.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను అత్తవారింటికి వేగనటువంటి యొక్క ఈ కుమారుడు ఆ పండుగ దినము ప్రత్యేకంగా వెళుతూ ఉంటాడు.
1: This is the time when the son-in-law will be spending the time at the residence of the mother-in-law.
0: ఎట్టి వారు కూడాను తమకు శక్తి ఉన్నంత వరకు ఈ యొక్క సన్నిల్లాకు తగిన గౌరవాన్ని చేస్తుంటారు.
1: Basing on their position, whatever may be, the son-in-law will be treated with all excellent hospitality.
0: కనుక దీని యొక్క సారాంశం ఏమనగా ప్రతి మానవునికి ఆనందం అందించేటువంటి యొక్క దినము సంక్రమణం.
1: Therefore, సంక్రమణ is a season that everybody will be blissful.
0: అయితే ఈనాటి కాలంలో ఈ సంక్రాంతి అనేటువంటిది ఇక్కడ పోయిందో తెలియదు.
1: But today, what happens to the significance of Sankranti, no one knows.
0: ఈనాడు ప్రతి అల్లుడు కూడాను ఆనందంగా నవ్వుతూ అత్తగారింటికి పోవలసినటువంటి వాడు కోపంగా ఈనాడు కొట్టాడుతూ కార్యం జరుపుతుంటాడు.
1: The son-in-law who is to go to his in-law's house joyfully, happily, today we find him so serious as if he is ready to face confrontation or a conflict.
0: కనుక ప్రధానము ఈ పశుపక్షిముల గాదుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటి దినమే ఈ సంక్రాంతి.
1: We find this Sankranti is a season that makes all birds, animals, being extremely happy, joyful.
0: India alone kaakunda videshalu yendu kuda nu deeniki pratyekamainatuvanti oka peru pettaru.
1: Not only in India, even in the rest of the countries all over the world, they have given their own names.
0: Idi challati samvatsaram.
1: This is the season when there's absolutely cool.
0: Manavudu aanandanga nirdinchetuvanti dinamu.
1: This is the time when one will have peaceful rest.
0: Endukanaga pantalanti kosi vachintaru.
1: Because the crop is ready, grain is ready.
0: Dhanyamanta inti nindu vachi untadi.
1: The house is full of grain.
0: Kanuka athaniki ye chintana undadu.
1: So he has no worries.
0: Kanukane chintaleni vaadiki santalo kuda nidra vastundi antaru.
1: Therefore the one without worry will be most happy.
0: Kanu prati manavudu kodanu chintalekunda povali.
1: Therefore everyone should spend time
0: నిరంతరము ఆనందాన్ని అనుభవించాలి.
1: హీ షుడ్ బి హ్యాపీ త్రూ అవుట్.
0: ఇట్టి ఆనందమునకు సంక్రాంతి ప్రధానమైనటువంటి పండుగ.
1: అండ్ దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ సంక్రాంతి మేకింగ్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అయితే దీని అనేక రకమైనటువంటి అంతరాత్మలు ఉండవచ్చును.
1: దేర్ మే బి మెనీ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు దిస్.
0: కానీ వారి వారి అంతరాత్మను వాళ్ళు ఎవరు బోధించలేరు.
1: బట్ నో వన్ ఈస్ టీచింగ్ ద రియాలిటీ ఇన్ డెప్త్.
0: కనుక సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి దినము.
1: Therefore, సంక్రాంతి is the most important festival.
0: అందులో స్త్రీలు దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం అందించి గౌరవిస్తుంటారు.
1: The women have a special position, special place when they are respected.
0: కనుక మనం ఈ సంక్రాంతిని చాలా గొప్ప పండుగగా మనం తీసుకోవాలి.
1: Therefore, we have to consider సంక్రాంతి as a very important festival.
0: ఇటు బిడ్డను ఇచ్చినటువంటి వారి ఇంటికి బిడ్డను తీసుకున్నటువంటి వారు కూడాను సంతోషంగా ఉంటుంటారు.
1: ఇస్ ద టైమ్ వెన్ బోత్ ద పార్టీస్ విల్ బి హ్యాపీ, ద బ్రైడ్ గ్రూమ్ సైడ్ అండ్ ద బ్రైడ్ సైడ్ యాజ్ వెల్.
0: అన్నిటి ఎందు కూడాను ఉన్నటువంటి ఆనందముల కంటే ఈ సంక్రమణ ఎందు ఉన్నటువంటి ఆనందము ప్రత్యేకమైనటువంటిది.
1: ద హ్యాపీనెస్ దట్ వి ఎంజాయ్ డ్యూరింగ్ ది సీజన్ ఆఫ్ సంక్రమణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది టైమ్.
0: కనుకనే పగలు తక్కువ అవుతుంది, రాత్రి ఎక్కువ తీసుకుంటుంది.
1: దేర్ఫోర్ ద డే ఇస్ షార్ట్ వైల్ ద నైట్ టైమ్ ఇస్ లాంగ్.
0: కనుక ఈ ఆనందమును అనుభవించేటువంటి నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు.
1: Therefore, everyone makes sincere attempt to experience this joy.
0: ఎట్టి వాడు కూడాను ఈ ఆనందమును ఆశించకుండా ఉండేటువంటి వాడు ఈ జగత్తులోనే లేడు.
1: In this world, you do not come across anybody who doesn't want to be happy.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందమును అవసరము.
1: And this happiness is most necessary for everybody.
0: ఈ ఆనందం అనేటువంటి హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది కానీ ప్రత్యేకంగా చేసుకునేటువంటిది కాదు.
1: The bliss emanates, arises from one's own heart, not from outside.
0: మన యందే ఉండేటువంటి ఆనందాన్ని మనము రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అనగా బయటకు తీసుకోవటము, దాన్ని చూడటము, దాన్ని ఆనందించటము, అనుభవించటము జరుగుతుంటుంది.
1: ద బ్లెస్ దట్ ఈస్ లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ ఇన్ యూ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై వే ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి సంక్రమాత్రం ఎవరు కూడా సరైనటువంటి అర్థం తెలుసుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ ద ప్రొఫండిటీ ఇన్ ది అబ్జర్వెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్.
0: కనుక మానవునికి ఆనందం ఆవిర్భవించాలంటే మనసు యొక్క హృదయం నుండి రావాలి.
1: దేర్ఫోర్ ద ఆరిజిన్ ఆఫ్ ది బ్లెస్ ఈజ్ వన్స్ ఓన్ హార్ట్.
0: కానీ మానవుడు ఈనాడు అనుభవించేటువంటి ఆనందము ఆర్టిఫిషియల్ ఆనందంగా ఉంటుంది.
1: బట్ వాట్ మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ టుడే ఈజ్ ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము అది శాశ్వతమైనటువంటిగా ఉంటుంది.
1: బట్ ది బ్లెస్ దట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్ ఈజ్ పర్మనెంట్.
0: ఈ విధమైనటువంటి పండుగలు మన భారతదేశంలో అనేక ఉంటున్నవి.
1: దేర్ ఆర్ మెనీ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఇన్ భారత్.
0: కానా విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ముందుకు కాబోయేటువంటి యొక్క పరిస్థితిని దీని లక్ష్యం అందించుకొని మీరు మెరగాలి.
1: కీప్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్.
0: అత్త మామలు మీకు ఎంతనో గొప్ప గౌరవం కల్పించాలని ఎన్నో శ్రమ పడుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ స్ట్రగుల్ హార్డ్ టైర్లెస్లీ టు మేక్ యూ గ్రేట్ అండ్ సీ యూ గ్రేట్.
0: అప్పుడైనా సప్పుడైనా చేసి ధనం సంపాదించుకుని కొత్త గుడ్డలు గాను కొత్త భోజనాలు గాను పండించి పెడుతుంటారు.
1: They gift you new clothes and serve you all sorts of delicious items. Sometimes they may have to even borrow money.
0: Kaduka idi aanandamalakai yerpadinatundide kaani anya margamalakai yerpadinatundide kaadu.
1: So the main aim in performing and observing this function is to make you happy, joyful, that's all.
0: Manavuniki aanandame chaala mukhyamainatundidi.
1: Therefore bliss is most important for mankind.
0: Ee aanandam anetundi bayat nunchi konukuneetundidi kaadu.
1: It is not from outside, it is within.
0: Mana hrudayam nunchi aavirbhavincheetundide aanandam.
1: It arises from our heart.
0: Ee aanandamulakai manamu aneka rakamainatundi prayatnam chestunnam.
1: We make all attempts to be happy and blissful.
0: Kaani ee aanandamu prayatnalato labhincheetundidi kaadu.
1: However, we should know that you could not get it by effort.
0: Vaada hrudayam nunchi bayata vaari oka hrudayanni kodunu gurtinchi vartinchadam atyavasaram.
1: It is absolutely necessary to know the nature of this happiness in others arising from their hearts.
0: Okaru noppinchi thana aanandinchetvanti ee bharatiya parvadinam kaadu.
1: It is no festival if you are happy when others are unhappy.
0: Kanuka అందరితోనూ ఆనందంగా ఉంటుండాలని దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టి ఇది ఆనంద సుదినం అని పేరు పెట్టారు.
1: దేర్ఫోర్ దిస్ ఈస్ ద డే ఆఫ్ బ్లిస్, దిస్ ఈస్ ద డే ఆఫ్ హ్యాపీనెస్ దట్ యు ఆర్ హ్యాపీ అండ్ ఆల్ అదర్స్ ఆర్ హ్యాపీ.
0: దీనికి సరస్వరాలైన పుష్యమాసము ఉంటారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మోస్ట్ గ్లోరియస్ పీరియడ్ పుష్యమాస.
0: ఈ పుష్యమాసం లోపల అనేక మార్పులు జరుగుతూ ఉంటుంటాయి.
1: There will be so many changes during this pushyamasa.
0: ఇన్ని జరిగినప్పటికీ మానవుని హృదయమునందు మాత్రం ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: But with all the changes outside, but still man wants to be happy within.
0: కనుక ముఖ్యంగా మనము ఆనందమును అనుభవించేటువంటి దినము ఈ సంక్రాంతి.
1: Therefore this is Sankranti, truly speaking, when we are all blessed.
0: క్రాంతి అనగా మార్పు.
1: క్రాంతి means change.
0: అనగా దుఃఖం నుంచి ఆనందానికి మార్చేటువంటిది.
1: ఇట్ ఇస్ ఎ చేంజ్ ఫ్రమ్ మిజరీ టు బ్లిస్.
0: అశాంతి నుంచి ప్రశాంతికి చేర్చేటువంటిది.
1: ఫ్రమ్ రెస్ట్లెస్నెస్ టు పీస్ అబైడింగ్.
0: కష్టం నుంచి సుఖములకు తప్పించేటువంటిది.
1: ఫ్రమ్ డిఫికల్టీస్ టు ప్లెజర్.
0: కనుక క్రాంతి అనగా అనేక రకములైనటువంటి క్రాంతులు ఉంటాయి.
1: దేర్ఫోర్ క్రాంతి చేంజ్, దే ఆర్ మెనీ చేంజెస్.
0: కానీ ఈ సంక్రాంతి అనేటువంటి సర్వమానవులకు సమానత్వం అనేటువంటిది.
1: However, the Sankranti is same, uniform to everybody.
0: ప్రతి మానవుడు కూడాను సంక్రాంతి కోసమై అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు.
1: Therefore, to enjoy this, the fruit of this Sankranti bliss, everyone looks forward.
0: ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఇంత మాత్రమే కాదు.
1: Not merely this, the significance is something more.
0: పచ్చిపచ్చి మృగాలకు కూడాను ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ద బర్డ్స్ అండ్ యానిమల్స్ ఆర్ వెరీ హ్యాపీ.
0: మనం క్రాప్స్ అంతా తీసుకుని ఇంటికి వస్తుంటే దాని పెంత పిచ్చుకలు పువ్వులు కాకులు అన్ని కూర్చొని అవి కూడా ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: యాజ్ ద గ్రెయిన్ ఇస్ బ్రాట్ హోమ్ వీ ఫైండ్ సో మెనీ బర్డ్స్ పార్టేకింగ్ దీస్ గ్రెయిన్స్ అండ్ ఎంజాయింగ్.
0: ఊరి వాళ్ళను కూడాను ఎంతో గొప్పగా పండించుకున్నాడు మహనీయుడు అనేటువంటి రీతిగా పేరు పొందుతుంటాడు.
1: The neighbor would also congratulate these farmers for bringing back home the bags full of grain.
0: Vidyarthulara,
1: students,
0: prati parvadinam yokka antarathani meeru gurtinchi vartinchatam atyavasaram.
1: It is most essential that you know the depth of the significance of every festival and observe it.
0: Kaani lothunku dige artham aashinchukunda kevalam anattalato pora ashantini podutunnadu ee naadu.
1: But today what's happening? We don't understand the significance. We are not happy. On the other hand, we are miserable.
0: Kala deha naina kodanu chanam chesi aanandanni andinchetvanti dinamu ee yokka parvadinamu.
1: Therefore this is a holy festival day that we sacrifice everything so as to be blissful.
0: Kala deham pradhanam kaadu.
1: Body is not very important.
0: Manasu pradhanam kaadu.
1: Not the mind.
0: Manasu aneetvantidi kevalam sankalpamulu yokka cherikane.
1: Mind is just a combination of sankalpa or thoughts.
0: దేహము అనేటువంటిది పంచభూతముల యొక్క సారమే.
1: బాడీ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ పండుగ ఎందు చూసినప్పటికీ పంచభూతములే సర్వత్రా ప్రసరిస్తూ ఉంటాయి.
1: సో వీ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: ఈ సంక్రాంతికి పండుగ దినములు ఈ ఆనందమే.
1: దిస్ ఫెస్టివల్ హోలీ సంక్రాంతి ఈజ్ మెంట్ ఫార్ బ్లెస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంక్రాంతి నిమిషంలో ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: There's wide scope to enjoy happiness.
0: మనం ఎందున్నటువంటి కామక్రోధ లోభ మాత్సర్యములన్నీ కూడాను కేవలం దూరం నెట్టాలి.
1: This is the time when we have to brush aside, give up all evil qualities like the anger, lust, greed, avarice.
0: ఆనందము ఇట్లాంటిదాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to grow more and more the happiness, the health, peace, prosperity.
0: ఇలాంటిది పెంచుకోవాల్సినటువంటి యొక్క మానవుడు ఈనాడు దానిని చించుకుంటున్నాడు.
1: Today, instead of growing in this rightful direction, man is just subjecting himself to a ruin.
0: చిన్న పనులు ఎందుకు కూడాను తన అశాంతిని పొందుతున్నాడు.
1: He is restless even in trying to attempt a tiny task.
0: ఈ అశాంతి గాని ప్రశాంతి గాని బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: The restlessness or peace are not from outside.
0: నాకు పీస్ కావాలంటుంటాడు.
1: Everyone says, I want peace.
0: Ekkada undi peace?
1: Where is peace?
0: Ee baita prapanchamlo unda?
1: Is it there in the outside world?
0: Ledu.
1: No.
0: Baita prapanchamlone untunte enta dharamaina petti konavachu.
1: If the peace is outside, you can buy it paying money.
0: Baita unnadanta kuda peaces.
1: What you find outside is not peace, only pieces.
0: Lopala unnadi nijamaina peace.
1: The true peace lies within.
0: Shanti anetundi saukhyamu లోపల నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ద ప్లెజర్ ఆఫ్ పీస్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: దీనికి పాల పొంగులు కూడా చెప్తుంటారు. పాల పొంగులు.
1: అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద బాయిల్డ్ మిల్క్ దట్ స్పిల్స్ ఓవర్ రైజెస్ అప్.
0: అనగా పాలు ఎన్ని విధములైనటువంటి రీతిగా కాంచినప్పటికీ దాని తెలుపు పోదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ హీటింగ్ ది కలర్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ నాట్ లాస్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి వైట్ అండ్ బ్రైట్.
0: కానీ ఈ పాలందు తెల్లదనందు నీరు కూడా చేరి ఉన్నది.
1: However, you find the water content also there mixed in the milk.
0: కానీ ఈ వాటర్ చేయటం వల్ల తన యొక్క తెలుపుదనం మాత్రం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ వాటర్ బీయింగ్ ఓవర్ దేర్ ద మిల్క్ డస్ నాట్ లూజ్ ఇట్స్ కలర్.
0: కనుక ఈ యొక్క తెలుపు అనేటువంటిది హృదయం యొక్క సంబంధమైనటువంటిది.
1: దిస్ వైట్నెస్ బ్రైట్నెస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది హార్ట్.
0: మన హృదయము చాలా ప్రకాశవంతమైనటువంటిది.
1: Our heart is highly radiant, effulgent.
0: Prachandamainatvantidi.
1: It is highly
0: prakantamainatvantidi.
1: It is resplendent.
0: Prachandamainatvanti yokka manasunu maname manam chedukuntunnam.
1: And in fact we are just polluting our mind.
0: Enni rakamainatvanti dukkamlu vachinappudiki ee naadu danini anaradukkoni aanandanni anubhavinchali.
1: We should be able to experience bliss by resisting, by controlling all the difficulties and the troubles that come along our way.
0: కనుక మానవుడు కంట్రోల్ చేయవలసినటువంటిది ఈ కోపతాప అసూయమునే కంట్రోల్ చేయవలసింది.
1: Therefore what we need to control today is to control our anger, our envy, our pride.
0: కానీ యాంగర్ ఎట్ట వస్తుంటుంది?
1: What is the origin for this anger?
0: యాంగర్ అనేటువంటిది తన అభిష్టమునకు విరుద్ధమైన జరిగినప్పుడు యాంగర్ వస్తుంటది.
1: When the desire is not fulfilled, we are angry.
0: తాను తచ్చుకున్నవే సరిపోతే అన్నిటికీ ఆనందిస్తుంటాడు మానవుడు.
1: When all his desires are fulfilled, man is extremely happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందాన్ని ఆశించాలి.
1: In fact, every man should wish to be blissful.
0: కష్టములు ఎందుకు ఉన్నా సుఖాన్ని మనం పొందాలి.
1: We should be able to experience pleasure even in pain.
0: కనుక మనము ఈ ఆనందమునకు ఎక్కడనో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for bliss.
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటూ ఉండదు ఈ ఆనందం.
1: This bliss is with you, in you, around you, below you, above you.
0: ఇటువంటి ఆనందాన్ని మనం ఎందుకు వదులుకుంటున్నాం?
1: Why are you giving it up? Why are you losing this bliss?
0: ఈ ఆనందం యొక్క తత్వాన్ని గుర్తించక,
1: not understanding the nature of
0: ఈ ఆనందం యొక్క రుచిని ఆశించక,
1: being not able to taste bliss,
0: ఆనందం అంటే ఏదో వస్తువు ఆనందంపై వచ్చేటువంటి భౌతికమైన ఆనందంగా భావించి,
1: considering bliss as ephemeral, transcendent, worldly, based on the comforts and conveniences, and consider it that it is the true form of bliss.
0: కాదు కాదు, అది కాదు నిజమైన ఆనందం.
1: It is not truly speaking bliss at all.
0: ఆనందం మన హృదయం నుంచి ఉప్పొంగాలి.
1: The bliss arises from one's own heart.
0: పాలు పొంగిచ్చినప్పుడు అవి బాగా పక్క పొంగుతాయి.
1: As you boil the milk, you find the level rising up.
0: కానీ మనం కొంచెం నీరు తీసి దాన్ని చల్లించేస్తే అది అణగిపోతుంది.
1: When once you sprinkle water on the surface, it calms down.
0: కనుక మనం కుష్ సంబంధాన్ని పెట్టుకోవాలి.
1: Therefore, we should associate with good.
0: ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ అనేటువంటిది మంచి వారిగా ఉండాలి.
1: We should join always good company.
0: ఈ గుడ్ కంపెనీ ఉన్నప్పుడు తాను ఎప్పటికూ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు.
1: Being in the good company, you'll always be happy.
0: కానీ మనం ఆ గుడ్ కంపెనీని మనం ఏమాత్రం చేరటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ జాయినింగ్ ద గుడ్ కంపెనీ టుడే.
0: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అని పోతుంటారు. కానీ ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎటువంటి వాడు, వాడు ఏ విధమైన ఆనందాన్ని అందిస్తాడు అని ప్రశ్నలు వేసుకోవాలి.
1: We always spend time in the company of our friends. But we do not know what type of friends that we have, what kind of joy we get in their company.
0: Kani aa yokka joy entano aanandanga untuntadi.
1: But in fact, in good company, joy is limitless. Entano
0: ledo kani naaku nirantaram aanandangane untanu.
1: Bhagavan is always blissful, continuous, eternally blissful.
0: Naaku vicharamani kani kashtamani kani kashtamani kani ee chinta kuda naaku ledu.
1: Bhagavan has no worries. And no troubles, no problems, nothing whatsoever.
0: Swami, meeku emaina vari untuntada ani adugutu untaru kontha mandi.
1: Some people ask this question, Swami, do you have any worries?
0: Vari ante emiti?
1: Swami says, what is worry?
0: Naaku arthame kaadu.
1: I don't understand its meaning.
0: Kabatti dani nenu chudaledu.
1: So I have not never faced worries.
0: Nenu eppudu aanandangane untuntanu.
1: Bhagavan says, I am always blissful.
0: Manam chintinche aanandanni chintinchali.
1: So we should think of this blissful state.
0: అటువంటి ఆనందాన్ని చింతించేటప్పుడు ఎప్పుడు కొంచెం ఆనందమే కనిపిస్తుంది.
1: As you think of the bliss, you can be blissful.
0: కనుక మనం ఎక్కడ పోయినప్పటికీ ఆనందాన్ని వెతకాలి.
1: Therefore, we should be after this bliss wherever you go.
0: ఆనందాన్ని చూడాలి.
1: And we should witness it.
0: ఆనందం రుచి చూడాలి.
1: We should taste it.
0: ఈ ఆనందంలో ఉన్నటువంటి రుచి మరి దేని ఎందుకు కనిపించదు.
1: The taste that we have in the bliss is not noticed anywhere else.
0: చక్కెర కంటే తీపి.
1: It is sweeter than the sugar.
0: అది సారం కంటే రుచ్యం అవును.
1: And in fact, it is tastier than
0: the పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము.
1: Tastier than the honey.
0: ఈ దీనికి అనేక అనేటువంటి కూడాను ఎంత వస్తుంది, ఏమొస్తుంది అని మనం గుర్తించకూడదు.
1: There is nothing like expectation or expecting anything in return.
0: దీన్ని మనం నిరంతరము చింతిస్తూ ఉంటుంటే మనకు దుఃఖం అనేటువంటి ఏమాత్రం మనకు.
1: When we go on contemplating on the bliss, there will be no scope for the pain to be in the vicinity.
0: Aneka mandi edaina introduce chest baadha kalinappudu leka bandhutho poyinappudu emaina baadha pettaremo ani aalochistuntaru.
1: Some people feel so bad, so sad because of they lose some of the near and dear or some of the difficulties they face.
0: Kaani naaku adantivi ennyo jarugutuntai.
1: But many such things happen in this world.
0: Ee chanamlandu kudanu nenu danni lekka cheyanu.
1: Bhagavan is not mindful of anything at any point of time.
0: Pustuntai potuntai.
1: Things come and pass.
0: Ivi kevalam passing clouds maadri.
1: They are like passing clouds only.
0: Dukham potene aanandam vastundi.
1: It's only the sadness that is replaced by happiness.
0: Aanandam potene dukham vastundi.
1: The moment happiness passes off,
0: you vadalakunda undavalsindi aanandame.
1: Therefore, that what lies within
0: you is bliss.
1: If you are in a blissful state every moment, there is no scope for any misery to set in. Embodiments of love. Therefore, what is that present in you is love only. But we make use of this latent love from the worldly
0: dimension.
1: We do not have the taste of love at all. Love God. That is true love. Many things may come and pass off, but God remains. He neither comes nor goes. He only exists. In times of sadness, think of the moments of happiness. There and then itself you find yourself happy. In fact, when you want to be happy, there is every chance for you to be happy by brushing aside all feelings of sadness. In fact, that bliss continues to be in you.
0: Sai Baba, meeru eppudu vicharistara antuntaru.
1: Some people say, Swami, are you unhappy anytime? Why should I be unhappy? Body is quite healthy. Mind is always wavering.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind.
1: Don't follow the mind. Don't follow the body.
0: Body anitvanti kevalam water bubble antadi.
1: Body is like a water bubble.
0: Ilanti vachipothunnatundi daniki manam enduku baadapadali?
1: All those that come and leave, why should you feel for them?
0: Manaku oka thoru vachindante tikke adi pokoddu.
1: In fact, you should receive that which will never leave you. Then only you will understand the bliss in the true sense of the
0: Prema
1: term.
0: Sarupulara.
1: Embodiments of
0: love.
1: Grow more of love.
0: Premane dani yokka peru.
1: And it's love only. You can experience bliss through love. Lead your life with full of love. That there may be any number of difficulties. They may be physical. The true bliss lies in one's own heart. Because the son-in-law visited the family, people make preparations. In fact, there is no happiness in this preparation. There is no happiness in the taste of
0: it.
1: In fact, the happiness that your in-laws give you is the one of the heart. You enjoy it at the level of the heart. Then you will be able to understand what bliss is. Embodiments of love. You must have seen tiny tots. They don't have any habits whatsoever. And the child is of that attitude. When you smile, the child also smiles. It only means the child considers everyone's happiness as her own. And if you are happy, everyone else would be happy. This happiness is not from anything outside.
0: Santosham.
1: It is santosham, happiness.
0: Happy any call.
1: And you cannot call it happiness.
0: Happy entity.
1: So happiness is just transient, momentary. You cannot call it happiness.
0: Happy.
1: That's not the true happiness. So that which is eternal, that which is permanent, bliss is within you. And it's God's gift to you. When you are in union, constant companion with God,
0: happiness is union with God.
1: So happiness is in union with God.
0: Union,
1: we have to unify it. When things lie separate, apart, there is no happiness. Embodiments of love.
0: ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తి.
1: యు ఆర్ ద పీపుల్ హూ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందం అనేది వయసు కాని ఏజ్ కాని ఏదికున్న కారణం కాదు.
1: దేర్ ఆర్ నో కన్సిడరేషన్ సచ్ యాజ్ ఏజ్ అండ్ పొజిషన్.
0: అన్నిటికీ హృదయమే కారణము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ద కాజ్ ఫర్ బ్లిస్.
0: కనుక ఈ హృదయాన్ని మీరు ఆనందంగా పెట్టుకోండి.
1: సీ దట్ ది హార్ట్ ఈస్ బ్లిస్ఫుల్.
0: అప్పుడే మీరు నిరంతరం ఆనందంగానే ఉంటారు.
1: దెన్ యూ కెన్ బి బ్లిస్ఫుల్ త్రూ అవుట్.
0: సంక్రాంతి అనగా ఈ సంక్రాంతి అనేది మార్పులు చెందేటువంటిది.
1: సంక్రాంతి ఇస్ ఫుల్ ఆఫ్ సిరీస్ ఆఫ్ చేంజ్.
0: క్రాంతి క్రాంతి క్రాంతి
1: క్రాంతి క్రాంతి
0: క్రాంతి అనగా మార్పు చెందేటువంటిది.
1: క్రాంతి మీనింగ్ చేంజ్.
0: అటువంటి చేంజ్ అయ్యేటువంటి దాన్ని మనం ఎప్పుడు మనం తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దాట్ విచ్ గోస్ ఆన్ చేంజింగ్ రిపీటెడ్
0: చేంజ్ కానటువంటిది ఒక దైవ ప్రేమ ఒకటే.
1: ఇట్స్ ఓన్లీ డివైన్ లవ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఒకవేళ దైవంలో కూడా నీవు ఆనందం లేదని అనుకుంటే అది నీ యొక్క భ్రమ.
1: And if you think that there is love in God, it is only your just your imagination.
0: కానీ భగవంతుని నిరంతరం ఆనంద స్వరూపుడే.
1: But God is very embodiment of bliss.
0: ఎలాంటి పరిస్థితి ఏందని కూడా తన విచారములకు అవకాశం ఇవ్వడు.
1: Under any circumstances, nothing will worry him.
0: నీవు దుఃఖంగా ఉన్నావంటే నీవే నీవు కొని తెచ్చుకున్నటువంటిది.
1: If you say you are sad or miserable, it is of your own making.
0: కానీ నీలో దుఃఖం వచ్చి చేరడానికి అవకాశమే లేదు.
1: There is no scope for misery to get into you.
0: ఇది తెల్లటి బట్ట.
1: This is a white cloth.
0: దీనికి రంగు వేయాలంటే ఒక రకమైనటువంటి దీంట్లో అద్దాలి.
1: In fact, if you want to give some color, it must be dyed.
0: కనుక మీరు ఏ ఒకదాని కూడా మార్పు చెందంటే దుఃఖంతో మీరు ఉంచుతున్నారు.
1: Therefore, what we are doing is, we are drowning ourselves in misery.
0: ఎక్కడ పోయినా ఎవరికి మాట్లాడిచినా అందరితో ఆనందంగానే ఉంటుండాలి.
1: Wherever you go, whosoever you meet, be happy.
0: నన్ను చూస్తే చాలా మంది స్వామి టుడే ఈజ్ హ్యాపీ బర్త్డే అంటారు.
1: సమ్ సే స్వామి హ్యాపీ బర్త్డే.
0: బర్త్డే హ్యాపీ ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ బర్త్డే?
0: ఆల్వేస్ హ్యాపీనే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ.
0: కనుక ఈ హ్యాపీ అనేటువంటిది ఇంత కూడా కేవలం కొలిచించుకునేటువంటి పదమునే.
1: Whereas the worldly happiness is the one that you get from the outside world.
0: కనుక మీకు హ్యాపీ అనేటువంటి మన నిజమైనటువంటి కాదు.
1: This happiness is not true.
0: ఆనందమే మన నిజ స్వరూపం.
1: Bliss is our true nature.
0: అదే ఆ ట్రూ నేచర్ ని మనం చూసుకోకుండా
1: వీఆర్ అన్మైండ్ఫుల్ ఆఫ్ అవర్ ట్రూ నేచర్.
0: ఆర్టిఫిషియల్ దీన్ని మనం కప్పివేస్తుంది.
1: వీఆర్ కవర్డ్ బై ఆర్టిఫిషియల్
0: అదే మనకు ఆనందం అని అనుకుంటున్నాము.
1: అండ్ కన్సిడర్ ఇట్ యాజ్ ట్రూ హ్యాపీనెస్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిండుకు ఉన్నటువంటిది ప్రేమని.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని తట్టుకుని వస్తుంటుండాలి.
1: అండ్ ఇట్ జస్ట్ కమ్స్ అవుట్ నేచురల్.
0: నీవు దాన్ని తలుపుటి వేసి పెట్టుతున్నావే గాని లేకపోతే ఈ ప్రేమకు ఏమాత్రం బంధనే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ క్లోజింగ్ ది డోర్స్. లవ్ కెన్ నాట్ బి క్లోజ్డ్.
0: భగవంతుని నీవు చింతించు, నిరంతరము హ్యాపీగానే ఉంటావు.
1: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ కెన్ బి కంటిన్యూస్లీ జాయ్.
0: శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు ఆనందమే.
1: You can be blissful physically, morally, ethically, intellectually, psychologically.
0: కనుక ఇట్టి పర్మనెంట్ అయినటువంటి ఆనందాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం?
1: Why should you lose this eternal bliss?
0: మనం పిచ్చి ఆశల వల్లనే ఈ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాం.
1: It's because of excessive desire we are losing this bliss.
0: ఈ పిచ్చి ఆశల్ని మనం దూరం చేస్తే మనం నిరంతరం హ్యాపీగానే ఉంటాం.
1: When once you get rid of these mad desires, too many desires, you can be happy.
0: ఇది తిరుపతిని యొక్క స్వభావమే.
1: Whiteness is the nature of the cloth.
0: కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం నలపైపోతుంది.
1: As you make use of this white cloth, it becomes dirty.
0: కానీ ఈ దట్టి ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from the dirt has come.
0: ఈ ఉపయోగంతో వచ్చినటువంటిది.
1: It is because of continuous use.
0: The nature is white.
1: But its original nature is white color.
0: ఎప్పుడు కూడా వైట్ వైట్ గానే ఉంటుంటాయి.
1: It is always white and bright throughout.
0: కనుకనే భగవంతుని హృదయము నిరంతరము వైట్ గానే ఉంటుంటాయి.
1: The heart of Bhagavan is always white and bright.
0: He white and bright matrame kaadu.
1: And it's not simply so.
0: Ee aneka rakamainatvanti roopalu ponduthuntadi.
1: It also assumes form.
0: Ee premato dinni penchukovali.
1: You can grow more and more.
0: Manaviki aanandam leinatvanti kshanamu ekkada kanipinchadu.
1: In fact, in this world there is no moment bereft of joy.
0: Devaina intukochi devaya మీ వారంతా బాగున్నారా అని అడిగితే,
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడీ హౌ ఆర్ యువర్ పీపుల్ ఆర్ దే ఓకే,
0: ఏదో కొన్ని జరుగుతుంటాయి పిచ్చి పిచ్చివి.
1: సర్టన్ థింగ్స్ డూ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్నారు.
1: బట్ వీ షుడ్ సే ఐఎమ్ వెరీ హ్యాపీ.
0: అప్పుడు కూడా హ్యాపీగా ఉన్నారండి అంటారు.
1: Even then they say in a low tone, I am happy.
0: The
1: happiness should be bubbling, dynamic.
0: That's
1: there everybody.
0: You
1: come to Bhagavan, in a moment of time, you can experience bliss.
0: కానీ నీలో దుబ్బుత్తులు పెట్టుకుని దురాశలు పెట్టుకుని దుష్టించడం చేత మా దగ్గరకు వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు.
1: బికాస్ ఆఫ్ యువర్ విన్నర్ వీక్నెస్ వికెడ్నెస్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ టెంపర్మెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ బ్లిస్
0: ఫ్రమ్ హిమ్. బలహీనతలే,
1: దే ఆర్ ఆల్ యువర్ వీక్నెసెస్.
0: ఆ వీక్నెస్ మనం దూరం చేసుకోవాలి.
1: వి షుడ్ డిస్టెన్స్ ఫ్రమ్ సచ్ వీక్నెస్.
0: అనేక మందికి ఈ వీక్నెస్ చాలా కుంగింప చేస్తుంటుంటాయి.
1: అండ్ ఇట్ ఈస్ దిస్ వీక్నెస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ రూయిన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్
0: విద్యార్థిని గారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు ఏమాత్రం కూడా చింతించకండి.
1: నెవర్ వరీ ఫర్ ఎనీథింగ్.
0: కొన్ని కొన్ని సమయం లోపల పరీక్షలో ఫెయిల్ అయిపోయినారు అనుకోండి.
1: సపోజ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్,
0: ఏదో టైం నాకు సరిగా రాయలేదు కాబట్టి అయిపోయింది అని తనం తాను సమర్థించుకోవాలి. కానీ అయ్యో ఫెయిల్ అయిపోతున్నాయి అని చింతించుకుంటూ.
1: Just understand the reason why you failed in the examination, because you are not prepared adequately, you failed. There is no point in
0: worrying.
1: Just inquire within
0: yourself.
1: Who is responsible for your
0: failure?
1: My thoughts are responsible
0: for that.
1: When thoughts are set right, you can be happy
0: throughout.
1: Misery and worry,
0: వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ కమ్ అండ్ పాస్.
0: ఈ పాసింగ్ క్లౌడ్ కోసమని మనం బాధపడకూడదు.
1: సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దిస్ పాసింగ్ క్లౌడ్.
0: ఎప్పుడు మనం శాంతిగా ఉండాలి.
1: వీ షుడ్ బి పీస్ఫుల్,
0: ఆనందంగా ఉండాలి.
1: వీ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందం అనేటువంటి ఈ హృదయం స్వభావం.
1: దేర్ఫోర్ ఇస్ ద నేచర్ ఆఫ్ వన్ ఆఫ్ ది హార్ట్ టు బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు సంక్రాంతి దినము,
1: టుడే ఈ సంక్రాంతి.
0: ఈ అన్ని సంవత్సరముల కంటే ఈ సంవత్సరం చాలా ప్రధానమైనటువంటిది.
1: అండ్ దిస్ ఇయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ది ఇయర్స్ బై గాడ్.
0: ఇంతే కాకుండా దీని యొక్క అవస్థను కూడా మీకు జ్ఞాపకం చెప్పించాలి.
1: అండ్ భగవాన్ వాంట్స్ టు రిమైండ్ యూ సర్టన్ స్టేట్స్.
0: గడిచిపోయినటువంటి నెల,
1: ద మంత్ దట్ పాస్డ్,
0: ప్రపంచంలో అనేక మందికి అనేక రకములైనటువంటి బాధలు కలిగించినాయి.
1: పీపుల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
0: ఈ సముద్రం ఉప్పొంగిపోవటం అనేటువంటిది
1: బికాస్ ఆఫ్ దిస్ సునామీ ఎఫెక్ట్.
0: సముద్రంలో అగ్ని పర్వతాలు వచ్చినాయండి.
1: బికాస్ ఆఫ్ వీ ఫైండ్ సో మెనీ డిస్టర్బెన్సెస్.
0: ఇవన్నీ కేవలము సముద్రం అందే ఉంటున్నవి.
1: వీ ఫైండ్ ది కాజ్ లైస్ ఇన్ ద సీ.
0: ఒకటి రావటం, ఒకటి పోవటం అనేటువంటిది లేదు.
1: ఇట్స్ నథింగ్ లైక్ జస్ట్ కమింగ్ నౌ అండ్ దెన్.
0: నిజంగా మనం దుఃఖించుకోవటానికి కారణము ఇది నాకు.
1: And we should understand it's only our action, wrong action, that is responsible for this misery. So never indulge in wrong
0: actions.
1: They just, things happen.
0: Comes and goes.
1: They all come and go.
0: కాని ఒకతూరి ఆనందం వచ్చిందా పెరిగిపోతుంది, కానీ పెరిగిపోదు.
1: When once bliss gets into your life, it goes on increasing. It never leave you.
0: ఈ సంవత్సరము,
1: this year,
0: ముందుకు,
1: in future,
0: ఇంకా కొన్ని కొన్ని ట్రబుల్స్ వస్తుంటాయి.
1: సమ్ ట్రబుల్స్ యూ విల్ బి ఫేసింగ్,
0: కానీ దానికి మనం తట్టుకొని నెట్టుకుని ముందుకు రాగాలి.
1: బట్ యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ది ఛాలెంజ్, రెసిస్ట్ దోస్ ప్రాబ్లమ్స్.
0: కనుక పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా కష్టములు కలుగుతుంటాయి.
1: దిస్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ మోర్ డిఫికల్టీస్ దాన్ ది ప్రీవియస్ ఇయర్.
0: కనుక దీనికి ఏమాత్రం కూడా ఆశించకూడదు.
1: సో డోంట్ గెట్ వరీడ్ బికాస్
0: వచ్చిపోయేటువంటి యొక్క క్లౌడ్స్.
1: దీస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దానికి నేను ఏమాత్రం విచారించను.
1: డోంట్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్.
0: ధైర్యంగా ఉంటుండాలి.
1: బి కరేజియస్.
0: నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను.
1: స్వామి వాంట్స్ టు షేర్ విత్ us దిస్ స్మాల్ పాయింట్.
0: గడిచిన నెల,
1: ది పాస్ట్ మంత్,
0: అనేక రకమైనటువంటి ఈ సముద్రం ఉప్పొంగిపోవటము అన్ని దేశముల వారికి, అన్ని ప్రజలకు చాలా బాధ కలిగించింది.
1: సునామీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫికల్టీస్ ఇన్ సో మెనీ కంట్రీస్.
0: కానీ ఇది మానవుడు కల్పించుకున్నటువంటి, కానీ ఇది కేవలం దైవం యొక్క కల్పన కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ యాక్షన్, నథింగ్ టు డూ విత్ గాడ్.
0: కానీ మానవుడు తన యొక్క సంకల్పం చేత తాను అన్ని బాధలుగా అనిపిస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్స్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ కాన్సిక్వెన్సెస్.
0: కాబట్టి ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రసాదాలని మనం చెప్పుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇస్ ప్రొవిడెన్షియల్ గాడ్స్ విల్.
0: దైవం ఎప్పుడు కూడా ఆనందాన్ని అందించేవాడే.
1: గాడ్ ఆల్వేస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి ద్వేషము లేదు.
1: హి హస్ నో హేట్రెడ్ ఆన్ ఎనీబడీ.
0: అందరినీ ప్రేమించేటువంటి వాడే.
1: గాడ్ లవ్స్ ఆల్.
0: ప్రేమనే తన యొక్క స్వభావము.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్
0: పర్సనల్ ప్రేమ గట్టిగా ఉండినప్పుడు ఈ బాధలు మనకు ఎందుకు వస్తాయి?
1: వెన్ దేర్ ఇస్ లవ్ అబైడింగ్ హౌ ఇస్ దట్ వి సఫర్ స్టిల్.
0: కానీ ఇలాంటివంతా మనం తెలుసుకొని మనకు ధైర్యంగా ఉంటుండాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ డీటెయిల్స్ అండ్ బి కరేజియస్.
0: కొన్ని కొన్ని పరిస్థితుల లోపల పిల్లలంతా పరీక్షలకు రాస్తుంటారు.
1: సమ్ టైమ్స్ వి ఆల్సో ఫైండ్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్.
0: కానీ కొంతమందికి చాలా కొంచెం ఫెయిల్ మార్క్స్ వస్తాయి.
1: సమ్ స్టూడెంట్స్ గెట్ లో మార్క్స్, దే ఫెయిల్ ఇన్ ఎగ్జామ్.
0: కానీ అవి కూడా మన మంచి కోసమని.
1: నో దట్ ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అని దాన్ని సాధకం చేసుకోవాలి.
1: సో హ్యావ్ ద కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ ద వరల్డ్ ఈస్ గుడ్ ఫర్ యూ.
0: నీకే కాదు అందరికి కూడా ఇది మంచిదే.
1: నాట్ ఓన్లీ ఫర్ యూ, దట్ యాటిట్యూడ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి.
0: దుఃఖం లేకుండా సుఖానికి విలువ రాదు.
1: దెర్ కెనాట్ బి హ్యాపీనెస్ వితౌట్ అన్హ్యాపీనెస్.
0: కష్టం లేకుండా మానవుడికి సుఖం చిక్కదు.
1: వితౌట్ డిఫికల్టీస్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ ప్లెజర్.
0: సుఖ దుఃఖములు రెండు కూడా కూడి ఉంటుంటాయి.
1: సో ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ఇంటర్మిక్స్డ్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The pain and pleasure are together.
0: దీని విడదీయవని వశము కాదు.
1: It is impossible to separate them.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: There is no pleasure apart.
0: కష్టము ఫలించలేని సుఖం మటందరు.
1: The fulfillment, the fruition of the difficulty is happiness.
0: కనుక భగవంతుడు ఈ సృష్టి లోపల ఎవరికి ఏ బాధలు పెట్టడం.
1: In fact, God will never put anybody to suffering.
0: అది నీవే నీవే కల్పించుకుంటున్నావు.
1: All these difficulties are of your making.
0: భగవంతుడు సర్వరక్షకుడు.
1: God protects everybody.
0: సర్వులకు ఆనందాన్ని శాంతిని అందించేటువంటి వాడే.
1: And he confers peace and bliss to everybody.
0: లోకా సమస్త సుఖినో భవంతు.
1: The whole universe be happy.
0: భగవంతుని యొక్క సంకల్పం అదియే.
1: That is God's will.
0: కానీ భగవంతుడు ఇంకా దుఃఖాన్ని ఎట్లా అందిస్తాడు?
1: Then how is it possible that God makes you miserable?
0: అర్థం చేసుకోలేక.
1: You don't understand.
0: భగవంతుడు ఈ కష్టాన్ని అందించాడు అని భగవంతునిపై నింద వేస్తాడు.
1: And you blame God thinking that he is responsible for your difficulties.
0: కానీ దీన్ని అర్థం చేసుకుంటే అన్ని మంచి కోసమని.
1: ఇఫ్ యు నో ద ట్రూ మీనింగ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ గుడ్.
0: కనుక డే అండ్ నైట్ అంతా కూడా మనకు వచ్చేటువంటి ఆనందమే.
1: సో డే అండ్ నైట్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఓన్లీ.
0: ఈ ఆనందాన్ని నీవు హృదయంలో పెట్టుకో.
1: ట్రెజర్ దిస్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్.
0: ఇట్టి ఆనందమే నీకు సర్వులకు పంచుకో.
1: అండ్ షేర్ దిస్ బ్లిస్ విత్ ఎవ్రీబడి అరౌండ్.
0: అప్పుడే నీకు మరింత ఆనందం ఎక్కువ వస్తుంది.
1: దెన్ యూ విల్ బి మోర్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సంక్రాంతి,
1: this sankranti,
0: prema sankranti,
1: this sankranti is of love,
0: ananda sankranti,
1: one of bliss,
0: achyutputamaina sankranti,
1: it's beautiful, magnificent.
0: Kalaga ichi danini manam aanandanga swagatham chestam.
1: And we have to welcome it wholeheartedly.
0: Swagatham, swagatham, swagatham.
1: We welcome it, welcome it again and
0: again. Appudu manaku eppudu meeru aanandanni pilustundandi.
1: Always experience bliss, invite, welcome bliss.
0: కరుణానిధి ప్రేమ స్వరూప ఇలాంటి బిరుదులతో భగవంతుడికి తృప్తి కాదు.
1: యూ కెనాట్ ప్లీజ్ గాడ్ బై డిస్క్రైబింగ్ హ్యాస్ ద కంపాషనేట్ వన్, ద వన్ ఆఫ్ కైండ్నెస్. నో,
0: భగవంతుడు ఎప్పుడు కొంచెం ఆనందంగా ఉండేటువంటి వాడి.
1: ఓ గాడ్, యు ఆర్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్, దట్ షుడ్ బి అవర్ ఫీలింగ్.
0: కనుక నీ ఆనందాన్ని నాకు అందించు.
1: Oh God, make me blissful. That should be our prayer.
0: నీవు అన్య కోరికలు కోరలేదు.
1: We don't need to ask for any other desire.
0: భగవంతుడా, నీవు ఎట్టి ఆనందంలో ఉన్నావో ఆ ఆనందాన్ని నాకు పంచు.
1: Oh God, that bliss which is in you, please gift that bliss to me.
0: భగవంతుని యొక్క ఆనందాన్ని నీవు అందుకునేటప్పుడు నీవు కూడా ఆనందంగా ఉంటుండాలి.
1: As you receive the divine bliss, you should be also equally blissful.
0: కనుక భగవంతుని ఎప్పుడు కూడా నిర్దయుడు, నిరాకారుడు అని మనం ఈ విధంగా వర్ణించకూడదు.
1: We should never think of God without compassion, without kindness. We should never view like that.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా ఆనందమయుడే.
1: God is full of bliss through of
0: కరుణామయుడే,
1: is of compassion.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: జీసస్ను మృత్యువేసి కొట్టుండగా,
1: when Jesus was put on the cross and nailed to the cross,
0: అప్పుడు తాను అనుకున్నాడు.
1: Then he thought,
0: దేవుడా, నీవెంతో కరుణామయుడు అనుకున్నావు, నీవు కూడా ఇలాంటి బాధలు నాకు పెడుతున్నావా?
1: ఓ గాడ్, వి థింక్ దట్ యు ఆర్ కంపాషనేట్, కెన్ యూ పుట్ మీ టు దిస్ సఫరింగ్?
0: ఆ కంపాషన్ అనేటువంటిది ఈ రకంగా కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వే హౌ హీ ఇమాజిన్స్.
0: ఆ పెట్టినటువంటి బాధ అంతా కూడా కంపాషనే.
1: And all the suffering that he has gone through is a sign of compassion
0: of God.
1: And it also happened for his good. All the difficulties will ultimately confer bliss to you. When you just tune yourself to this attitude, you will continue to be blissful. You be happy, expect to be happy, share this happiness
0: with people.
1: And share this with fellow men in the neighborhood. But today the reverse is happening. The happiness is contained within him, while unhappiness is sharing with everybody. That's not the thing we are supposed to do. Express your happiness. And you have to subdue, control your misery. That is the true spiritual practice that we have to undertake
0: spiritual
1: today.
0: Practice into empty.
1: What is sadhana, spiritual practice?
0: Dukkam kani, asanti kani, kashtam kani kaligappudu.
1: Transcending the difficulties, the problems, worries is the spiritual practice. You are one of bliss. You are compassionate. And you shine blossom. When you think in this particular direction, there will be no shortage or dearth for happiness. Embodiments of love. Today is Sankranti. And this calls for a change. There should be transformation in your hearts today, such that you will be ecstatic, such that you will be blissful, such that you will be joyful in future. Think of all those things that happen for your good. Then you can be happy throughout. And in fact, your very name is bliss. And we just call him Manava, the man, human. Therefore, we have to transcend this humanness or human quality and reach the state of divinity. Embodiments of love. The dramas you enacted. And all your music. And all the dress that you put on. They're all good. There's nothing like bad. It's the bad is within you, that's all. And you think of that, you brood over that and share it. And in fact, this bliss is your food. So have this appetite for bliss. Hunger doesn't mean partaking food. As I have lost this bliss, I am very hungry. I have this appetite for this bliss. Food of bliss. Therefore, always desire to be blissful. Even at the time of examinations also, be blissful, happy. Well, things happen and go. But you should have the determination, your effort. You should strengthen your steady faith. It is a divine love that is permanent, steady. When once you treasure it, all the rest of the things happen automatically.
0: Bhajana

పుట్టి నీటిలో జీవించి జలమునందే చేప మరణముందు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు

0: solution for the absence of universal peace.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ఈ ప్రపంచం నందు కల మానవులందరియందు రూపములందు చర్యలయందు రంగునందు ఎన్నియో భేదములు కనిపించుచున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ వీ ఫైండ్ వేరీడ్ రేసెస్ డిఫరెంట్ యాక్టివిటీస్ ది కాంప్లెక్షన్స్ షేప్స్ అండ్ ఫార్మ్స్.
1: కానీ అందరూ మానవులు.
0: Yet all are human beings basically.
1: ఈ మానవత్వంలో మేమందరూ ఒక కుటుంబీకులే అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: One should not forget the fact that belonging to the human race, that we belong to one universal family.
1: అందరూ ఒక కుటుంబీకులే.
0: All are members of the same universal family.
1: మానవులందరూ ఒకే జాతికి సంబంధించినటువంటి వారే.
0: They all belong to the same race.
1: అది ఏ మానవ జాతి?
0: That is the human race.
1: ఈ జాతికి అంతా కూడాను ఒకే తండ్రి.
0: And the entire human race has only one father.
1: అతనే దైవం.
0: He is God himself.
1: కులము ఒక్కటే, జాతి ఒక్కటే, తండ్రి ఒక్కడే.
0: They belong to the same race, same community, and have the same father.
1: అట్టి తండ్రిని దర్శించవలనన్న ప్రతి మానవుడు కూడాను సత్యశీలమును సంపాదించాలి.
0: In order to see God, the God the Father, one should acquire the quality of truth.
1: దైవము ప్రేమస్వరూపుడు.
0: God is love.
1: అది ఏ ప్రేమ? సర్వ మానవుని యందు కూడాను హృదయం నందు ఉన్నది.
0: Love resides in the altar of everyone.
1: భగవంతుని యొక్క ప్రేమ ఏ విధంగా అందరి యందు కూడాను సమంగా ప్రచరించుతున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన హృదయం నందున్నటువంటి ప్రేమను అందరి యందు సమానంగా ప్రసరింపచేయాలి.
0: జస్ట్ ఎస్ గాడ్ హెస్ గివెన్ లవ్ ఈక్వలీ టు ఎవ్రీవన్, ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్ టు షేర్ ద సేమ్ లవ్ విత్ ది ఫెలో బీయింగ్.
1: అది ఏ మానవుని ప్రధాన కర్తవ్యం.
0: దట్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మెన్ కైండ్.
1: భగవంతుని యొక్క ప్రేమను తన హృదయం నందు ఉంచుకొని ఆ ప్రేమను స్వార్థ సప్రయోజన నిమిత్తమై అనుభవించక సర్వ మానవులకు ఎందుకూడను ఈ ప్రేమ ఉన్నదని దానితో పంచుకోవాలి.
0: God given love is within every one of us, which we have got to spread and share, but not for selfish reasons and self-interests.
1: అప్పుడు భగవంతుని ప్రేమకు పాత్రుడు కాగలడు.
0: Then only we deserve God's merciful grace.
1: ఈ ప్రేమలో రెండు విధములైనటువంటి ఫలితములు మానవుడు పొందుచున్నాడు.
0: Man faces two results out of this love.
1: తన ప్రేమను అందరికీ పంచి అందరినీ ఆనందపరచటము ఇది ఒక విధమైనటువంటి ఫలము.
0: One way of expression of the love latent in us is to share with everybody and making others happy.
1: 10 మంది ప్రేమకు పాత్రుడైనటువంటి ఈ వ్యక్తిని పరమాత్ముడు ప్రేమిస్తుంటాడు.
0: The one who is beloved to everyone is equally beloved to God himself.
1: మానవుడు తోటి మానవులను ప్రేమించటం చేత పరమాత్ముడు ఈ తోటి మానవుడి ఎందున్నటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని తాను ప్రేమిస్తుంటాడు.
0: As man loves his community, the fellow beings, naturally God would notice the love of everybody, and so he confers his grace.
1: దైవం యొక్క ప్రేమను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం తన ప్రేమను తాను సాధించినటువంటినప్పుడే దైవ ప్రేమను కూడాను సాధించడానికి అర్హుడవుతాడు.
0: If you want to be the recipient of God's love, you should recognize the innate love.
1: Kanuka ee prema tattamulandu aneka rakamulaitundi oka phaltamulu erpadi untunnai.
0: There are many results, there are many effects of love.
1: Surya rasmi endu ఏ విధంగా అనేక రంగంలో అంతా ఉన్నాను, రంగులు కలిసి ఉండును. అదే విధముగానే మానవుని ఎందుకుడను అనేక రకమైనటువంటి యొక్క ధర్మములు, న్యాయములు, ప్రేమతత్వములు ఇమిడి ఉంటుంటాయి.
0: జస్ట్ ఎస్ సన్లైట్ హ్యాస్ గాట్ ఆల్ ద సెవెన్ కలర్స్ ఇన్ మ్యాన్ ఆల్సో వీ హ్యావ్ గాట్ ద షేడ్స్ ఆఫ్ జస్టిస్ రైచియస్నెస్ అండ్ లవ్.
1: మానవుని యొక్క ప్రేమ దిక్సూచిక యంత్రం వంటిది.
0: హ్యూమన్ లవ్ ఇస్ లైక్ ఎ కంపస్.
1: ఈ దిక్సూచిక యంత్రమును ఎక్కడ పెట్టినప్పటికీ దాని ముళ్ళు ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటుంది.
0: ది కంపస్ మే బి కెప్ట్ ఎనీవేర్ బట్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్సెల్ఫ్ టువర్డ్స్ ద నార్త్.
1: అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ స్వార్థంగా, సప్రయోజనంగా, తనా పరా అనేటువంటి భేదం లేకుండా నిరంతరము కూడాను దైవం వైపునే దీని ముళ్ళు తిరగాలి.
0: లైక్ వైజ్ లవ్ షుడ్ నెవర్ బి డైరెక్టెడ్ టువర్డ్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫిష్ గెయిన్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ మైన్ అండ్ థైన్ బట్ ఇట్ షుడ్ బి డైరెక్టెడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సహజ గుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: He is a true human if he has got these natural qualities.
1: తాను పరా అనేటువంటి భేదములకు గురి కాకుండా ఉండాలి.
0: He should never submit himself to the feelings of mine and thine.
1: అందరి యందు ఉండనటువంటి యొక్క తత్వము ఒక్కటే అని గుర్తించి వర్తించాలి.
0: He has to know and conduct himself knowing the love which is uniform in everybody.
1: కనుక ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే దివ్యత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: If you want to know the nature of love, you have to understand the divinity and the principle.
1: ఈ ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది. ప్రేమ
0: love is very sacred.
1: చాలా విలువైనటువంటిది. ప్రేమ
0: it's highly valuable.
1: చాలా విశాలమైనటువంటిది. ప్రేమ
0: it is so vast.
1: సర్వ మానవుని యందు కూడాను సమత్వంగా ప్రవహించేటువంటిది ఈ ప్రేమ.
0: This love is distributed equally in the entire humanity.
1: ఇందులో హెచ్చు అందులో తగ్గు అనేటువంటిది ఏమాత్రము భేదము కనిపించదు.
0: There's no difference in quantity, less or more.
1: ఇట్టి సమత్వాన్ని కలిగినటువంటిదే దైవం యొక్క ప్రేమ.
0: God's love is uniform.
1: దైవము తన యందే ఉన్నాడు ప్రేమ స్వరూపుడై అనేటువంటి సత్యాన్ని గుర్తించేదే మానవుని యొక్క కర్తవ్యము.
0: The human responsibility lies in recognizing God within himself in the form of love.
1: తన యందే ఉండినటువంటి ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి తాను ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు?
0: When God is within you in the form of love, why is it that you don't know him?
1: కారణం తాను వేరు, భగవంతుడు వేరు అనేటువంటి భేదభావం ఉండటం చేతనే ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: The reason is that he considers himself separate from God, therefore he undergoes troubles and problems.
1: భగవంతుడు జీవులకంటె ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
0: God is not separate from beings.
1: జీవులయందే దేవుడు స్వస్వరూపుడై ప్రేమ స్వరూపుడుగా ఉంటున్నాడు.
0: God dwells in all of the beings in the form of love.
1: ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every effort to know this truth, experience it.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
0: There is no man in this world without love.
1: ఏదో ఈ ప్రేమ లౌకికమైనటువంటిది, భౌతికమైనటువంటిది, ప్రాకృతమైనటువంటిదిగా మీరు భావించి ఈ ప్రేమను ప్రత్యేకంగా మీరు త్రోచిగుచ్చుతున్నారు.
0: You just neglect love, considering it so simple, worldly, physical and mundane.
1: కాని ఈ ప్రేమ దైవ ప్రేమ తప్ప అన్యమైనటువంటి ప్రేమ కాదు.
0: బట్ లవ్ ఫండమెంటలీ ఇస్ డివైన్ అండ్ నథింగ్ టు డు విత్ ది వరల్డ్.
1: దేహమునకు సంబంధ బాంధవ్యమును గుర్తించి ఆ దేహమునకు పురస్కరించుకునే పేర్లు మాత్రమే పెట్టుకుని అనుభవిస్తున్నారు.
0: The love may be experienced basing on the physical relationships.
1: పుట్టినటువంటి బిడ్డకు వాత్సల్యము అని పిలుచుకుంటున్నారు.
0: The child will have the love what we call affection.
1: కట్టుకున్న భార్యకు ప్రేమ అంటున్నారు.
0: And the wife will have the love towards her husband.
1: బంధు మిత్రులతో కూడినటువంటి సప్రేమను అనురాగము అంటున్నారు.
0: And it's kind of attachment towards relations.
1: వస్తువులపైన ప్రేమ ఇచ్చ అంటున్నారు.
0: And towards objects it is the will of the desire.
1: భౌతికమైనటువంటి సంబంధమును గుర్తించుకుని తాను ఉపయోగించుకుంటున్నాడే కాని నిజముగా ఇది భగవంతుని యొక్క ప్రేమనే.
0: Though man has been making use of love at the human level, it is essentially divine.
1: ఈ సత్యాన్ని మాత్రం ఎవరు కూడా నువ్వు మరవకూడదు.
0: No one should forget this truth.
1: ఇట్టి సత్యాన్ని మర్చిపోవటం చేతనే మానవుడు భిన్న మార్గమునందు ప్రయాణమైపోయి తన భిన్న విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాడు.
0: As this fundamental truth is forgotten, man is diverted, perverted, misdirected.
1: ఈ బాధలకు గురి కావడానికి ఏది కారణము?
0: What is the reason behind his suffering?
1: ఈ భేదమే కారణం.
0: These differences are the cause.
1: ఈ భేదము కలిగినటువంటి మానవుడు ఏనాటికి నీ దైవత్వాన్ని పొందలేడు.
0: Man with these differences will never attain divinity.
1: నేను ఎంతో కాలం నుంచి కూడాను దేహాభిమానమును మానండి అంటున్నాను.
0: భగవాన్ హస్ బీన్ రిపీటెడ్లీ టెలింగ్ అస్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టూ మచ్
1: కేవలము ఈ దేహాభిమానమును పెంచుకోవటం చేతనే దైవాభిమానం అనేటువంటిది క్రమక్రమేణా తరిగిపోతున్నది.
0: As you have more and more of body attachment, we will be having less and less of attachment to God.
1: దేహాభిమానము కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటిది.
0: The attachment to the body is worldly.
1: ప్రేమ హృదయ సంబంధమైనటువంటిది.
0: Love is related to heart.
1: కనుక ఇట్టి హృదయ సంబంధమైన ప్రేమను ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి తగిన అర్హత కలిగి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ద లవ్ విచ్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఎవ్రీవన్ మస్ట్ ఎక్స్పీరియన్స్.
1: భగవంతుని ప్రేమను అర్థం కూడాను చేసుకునలేరు.
0: We cannot understand God's love.
1: అనగ తన ప్రేమను ఎంతవరకును దానికి మాత్రమే పోల్చుకుంటూ వస్తుంటారు.
0: He compares with his narrow limited love within him.
1: ఈ యొక్క పోలిక మంచిది కాదు.
0: That comparison is not good.
1: ఎందుకనగా తన యొక్క దీనిని పురస్కరించుకుని ఈ ప్రేమను కూడాను పోల్చుకుంటుంటాడు.
0: యు కంపేర్ యువర్ లవ్ విత్ ద డివైన్ లవ్.
1: పరమాత్మ ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: గాడ్స్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: అనంతమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఇలాంటి అనంతమైనటువంటి ప్రేమను అప్రమాణమైన ప్రేమ.
0: దట్ బియాండ్ ఆల్ మెజర్.
1: అమరత్వమైనటువంటి ప్రేమ.
0: దట్ ఇస్ ఇమ్మోర్టల్.
1: దీనికి ప్రమాణం అనేదే లేదు.
0: ఇట్ హ్యాస్ నో లిమిట్స్ వాట్సెవర్.
1: కనుకనే మానవుయందు ప్రసరించేటువంటి రక్తము సర్వత్రా కూడా ఉండినప్పటికీ,
0: దౌ ది బ్లడ్ సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ,
1: దీనిని ఆధ్యాత్మిక మార్గం నందు అంగీరసహ అన్నాడు.
0: ఇన్ ద స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఇస్ కాల్డ్ అంగీరసహ.
1: ఆ ప్రేమ రసస్వరూపమై అంగ అంగమునందు కూడాను సంచరిస్తూ ఉంటుండాలి.
0: లవ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ దట్ సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: అంగీరస అనగానే అంగముల యందు రసస్వరూపుడై పరమాత్ముడు సంచరించేటువంటి దానికి అంగీరసుడు అన్నారు.
0: అంగీరస మెంట్ ద రస ద ఎసెన్స్ డివైన్ లవ్ ద బాడీ.
1: ఈ ప్రేమతత్వాన్ని పురస్కరించుకుని తన పేర్లు కూడాను మారుతూ ఉంటాయి.
0: God has got so many names and the titles basing on his the principle of love.
1: కానీ అట్టి ప్రేమ తత్వము ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
0: That divine love is present in everyone.
1: మానవుని యందు లేనటువంటి ప్రేమ ఎక్కడ కూడా కనిపించదు.
0: In fact, the love which is not in you is not in you present
1: anywhere. పరమాత్మని స్వయం ప్రేమనే మీ యందు కూడాను ఉంటున్నది.
0: The love of God is within you.
1: ఈ ప్రేమకు ఆ ప్రేమకు ఏమాత్రం వ్యత్యాసం కనిపించదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద హ్యూమన్ లవ్.
1: ఇవి రెండింటి ఎందుకును క్వాలిటీ గాని క్వాంటిటీ గాని ఒకటిగానే ఉంటుంటాయి.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని ఎందుకు మానవులు ఈ విధంగా కూడా భిన్నత్వంగా భావిస్తున్నారు? ఇదే పెద్ద పాపం.
0: That undivided love is viewed something like fragmented or divided, which is worse to the sins.
1: తమ లౌకికమైనటువంటి చర్యలకు తగినట్టుగా దీనిని పోల్చుకుంటూ ఉంటారు.
0: He compares himself with his worldly activity.
1: లౌకిక చర్యలకును ప్రేమకు సంబంధం లేదు.
0: The worldly activity and the love has no relation.
1: చర్యలు వేరు, ప్రేమ వేరు.
0: Actions are different and love is separate.
1: ఇలాంటి స్వయం ప్రేమను కూడాను మీరు మానవత్వాన్ని వహించి కూడాను దివ్యత్వాన్ని పొంది కూడాను మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: Though there is love latent in you, divinity immanent in you, yet you are not able to know.
1: దీనిని పురస్కరించుకుని జంతువునాం నరజన్మ దుర్లభం.
0: Basing on this it is said human life is rare.
1: ప్రతి మానవుని ఎందు కూడాను దైవం స్వరూపుడు అనేటువంటి ఒక ప్రేమగానే ఉంటుండారు.
0: In everyone God is present in the form of love.
1: దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: అలాంటి మనుష్య రూపాన్ని పొందినప్పటికీ మనుష్యుడైనటువంటి వాడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దో ఇన్ హ్యూమన్ ఫార్మ్ హ్యావింగ్ గాడ్ ఇన్ హిమ్ హీ నాట్
1: మాధవత్వము నుండే మానవుడు పుట్టెను.
0: అవుట్ ఆఫ్ ది డివినిటీ ది హ్యూమన్ ఈజ్ బోర్న్.
1: మానవత్వమునకు దైవత్వమునకు భేదమేల.
0: వై షుడ్ దెర్ బి డిఫరెన్స్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ ద డివైన్.
1: కనుకనే అతనే మన తండ్రి.
0: God is our father.
1: కనుక తండ్రి యొక్క రక్తమే కుమారుడు ఎందు ప్రసరిస్తూ ఉంటాడు.
0: The very same blood of the father is present in the son.
1: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ మాత్రం కూడాను దూరం గావించుకోలేడు.
0: The one who has understood this fundamental truth will never distance himself from God.
1: అనేక రకములైనటువంటి కర్మల యొక్క అడ్డుజారా దీన్ని దూరం గావించుకుంటున్నాడు.
0: Many actions in between stand as obstacles and distance you.
1: దీనిని ఏమాత్రం కూడా దూరం గావించుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ గో అకార్డింగ్లీ.
1: దైవమే ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది పర్సనిఫికేషన్.
1: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమతత్వమే నిజమైనటువంటి దైవత్వము.
0: దట్ లవ్ ఈస్ ది యాక్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: దీనికి ఒక స్వరూపం లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: అయితే ప్రేమకి ఏ స్వరూపం పెడతావు?
0: వాట్ ఫామ్ కెన్ యూ అసైన్ టు లవ్?
1: ప్రపంచంలో ఈ ప్రేమకు స్వరూపం లేదని అనేక మంది సైంటిస్ట్ అంతా కూడా దీన్ని ధిక్కరిస్తుంటారు.
0: మెనీ సైంటిస్ట్ సే దట్ లవ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: కానీ ఇది చాలా పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ వన్ వే.
1: రూపం లేనటువంటి వస్తువులు జగత్తులో కానరావు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ నథింగ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఫార్మ్.
1: ఇది ఒక పుష్పము.
0: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
1: దీనికి సుగంధం ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఫ్రాగ్రెన్స్.
1: దీనికి పరిమళం ఉంటుండాలి.
0: ఇట్ హ్యాస్ స్మెల్.
1: పుష్పమునకు రూపం ఉంది కానీ పరిమళమునకు రూపం లేదు.
0: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్ అండ్ నాట్ ద ఫ్రాగ్రెన్స్
1: అని వాదిస్తుంటారు.
0: అండ్ పీపుల్ ఆర్గ్యూ లైక్ దట్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: వాసన కూడా పుష్పం ఒక విధమైనటువంటి రూపం ఉంది.
0: ఈవెన్ ఫ్రాగ్రెన్స్ అరోమా హ్యాస్ స్మెల్.
1: ఈ వాసనను మనం అనుభవించేటువంటి దానికి ఈ పుష్పమే మూల కారణం.
0: అండ్ ద ఫ్లవర్ ఇస్ ద మెయిన్ కాజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్.
1: మూలాధారమైనటువంటి యొక్క ఈ పుష్పమే లేకపోతే సుగంధం ఏ రీతిగా వస్తుంది?
0: వితౌట్ ది ప్రైమార్డియల్ బేసిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద స్మెల్?
1: ప్రేమకు తల్లియే లేకపోతే ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మానవుడు ఏ విధంగా అనుభవించగలడు?
0: Without the presence of the mother, how do you experience the motherly love?
1: ఈ ప్రేమకు తల్లియే మూల కారణము.
0: Therefore, mother is the center of love.
1: కనుక ప్రతి వస్తువు కూడాను రూపం ఉంటున్నది ఈ జగత్తును.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: అణో రణీయాన్ మహతో మహీయాన్.
0: అండ్ స్మాలెస్ట్ టు ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ టు ద బిగ్, నో మ్యాటర్.
1: కానీ దీనిలో నీవు క్వాంటిటీని క్వాలిటీని వ్యత్యాసంగా భావిస్తున్నావు, కానీ దీనికి ఏమాత్రము వ్యత్యాసం లేదు.
0: యూ కన్సిడర్ ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ, ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో డిఫరెన్స్ అట్ ఆల్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిషితి.
0: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్, దట్ ఈస్ టోటల్. సో ఆల్సో
1: పూర్ణమే.
0: ఆల్ ఆర్ ఫుల్.
1: పూర్ణమద అది పూర్ణమే.
0: దట్ ఈస్ ఫుల్.
1: పూర్ణమిదం
0: దిస్
1: ఇది పూర్ణమే.
0: దిస్ టూ ఇస్ ఫుల్.
1: పూర్ణశ్చ పూర్ణమాదాయ ఈ పూర్ణం నుంచి తీసినటువంటిది అది కూడా పూర్ణమే.
0: అవుట్ ఆఫ్ ఫుల్నెస్. If fullness is deducted, it is also
1: going to be
0: full. Everything is complete.
1: Swarupame.
0: Everything is total, full.
1: Kanuka, so manavudu madhavatvanni gurtinchukolekapovadaniki moola kaaranamu dehaabhimaname moola kaaranam.
0: Man is not able to realize God because of body attachment.
1: Ee dehaabhimanamunu penchukuntu kattagadipadiki daivaabhimanamunu nitrunchukuntu pothunnadu.
0: As he grows more and more of attachment towards the body, he gets detached from the affection towards God.
1: Kanukani ee attachment anetundi chaala goppadi anukuntunnavu neevu.
0: You think that attachment is important.
1: Deeniki goppadi?
0: In what way?
1: Prapanchika sambandhamainatundi daniki goppadi.
0: In the worldly sense
1: attachment undavalsindi.
0: Attachment is needed.
1: Biddalu talli ee okka attachment untundali.
0: The child and the mother, there is a
1: sodarini sodarulu kuda attachment untadi.
0: There is attachment among brothers and sisters.
1: Bhariya bhartulaku attachment untadi.
0: Attachment to husband
1: talli pillaliki attachment untadi.
0: The mother and the child.
1: Kaani ee attachment e
0: it is attachment.
1: Attachment ante emi? Karipinchukunnatundi kaani kaliginatundi kaadu.
0: Attachment is something that is kalpinchuta, artificial, of your own making.
1: Neevu neevu kalpinchukovatame.
0: It is of your own making.
1: Kaani adi kanipinchinatvanti okka prema tattvam.
0: But you do not see it is something love behind.
1: Daivamu sarvulu endukunu tana swaroopane dharinchi unnadu.
0: In fact, God is present in his own pristine form.
1: Ee jagannataka rangamunandu
0: in this drama of life
1: tane actor tane director.
0: God is the actor and director.
1: అన్ని వేషములు కూడా తానే వేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి ప్లేస్ డిఫరెంట్ రోల్స్.
1: మీ యొక్క వేషం వేరుగా మీరు భావిస్తున్నారు.
0: యూ కన్సిడర్ యువర్ రోల్స్ డిఫరెంట్.
1: కానీ ఈ డ్రామా లోపల మీది కూడా ఒక వేషమే.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ వరల్డ్ యు ఆర్ జస్ట్ ఎన్ యాక్టర్.
1: ఈ వేషమునందు కూడా దైవత్వం ఉంటున్నాడు.
0: ఈవెన్ ఇన్ దిస్ రోల్ దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
1: కనుకని ఈ దైవత్వమే ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరిని రక్షిస్తున్నాడు.
0: ది సేమ్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ అండ్ పనిషెస్.
1: కానీ రెండు కూడా తానే అనుభవిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పీరియన్సెస్ బోత్.
1: ఒకటి చెడ్డగాను ఒకటి మంచిగాను నిరూపిస్తుంటాడు.
0: హీ ప్రూవ్స్ దట్ వన్ ఈస్ బ్యాడ్ అదర్ ఈస్ గుడ్.
1: కానీ గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది రెండు ఒక్కడే చేస్తున్నాడు.
0: బట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ అవుట్ ఆఫ్ హిమ్ ఓన్లీ వన్.
1: కనుక అన్నింటికి దైవమే మూల కారణము.
0: ఆల్ థింగ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ బేస్.
1: తానే యాక్ట్ చేస్తున్నాడు.
0: హీ యాక్ట్స్.
1: తానే అనుభవిస్తున్నాడు.
0: హీ ఎక్స్పీరియన్సెస్.
1: తానే ఆచరిస్తున్నాడు.
0: హీ ప్రాక్టీసెస్.
1: తానే ఆదర్శాన్ని నిరూపిస్తున్నాడు.
0: అండ్ హీ డెమోన్స్ట్రేట్స్ ఐడియల్ టు ది సొసైటీ.
1: ఇట్టి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: దిస్ ట్రూత్ వి మస్ట్ రికగ్నైజ్ ఇన్ ది బిగినింగ్.
1: చదువుతున్నారు.
0: యు స్టడీ.
1: ఈ చదువులో ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
0: And the one who fails in the examination is God.
1: O grade techukunna vaadu bhagavantude.
0: The one who got O grade is God.
1: Failinatunte vaadu bhagavantude.
0: The one who failed is God.
1: Anta bhagavantude.
0: Everything is divine.
1: Kevalam nee roopaanni nirupinchi ఇతను ఫెయిల్ అయిపోయినాడు ఇతను పాస్ అయినాడు అని మాత్రమే మనం జగత్తునకు విచారం చేస్తున్నామే కానీ ఆత్మతత్వానికి అన్నింటి యందు ఏకత్వమే.
0: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వి సే సో అండ్ సో ఫెయిల్డ్ సో అండ్ సో పాస్డ్ బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్.
1: పొగుడున్నది తెగుడున్నది కూడా భగవంతుడే.
0: ఇట్ ఇస్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ ద సేమ్.
1: దూషించినది భూషించినది భగవంతుడే.
0: అండ్ ది కైండ్ ఆఫ్ దూషణ ది అక్యుజేషన్
1: తిరస్కార పురస్కారములు కూడా భగవంతుడే.
0: ది యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆర్ బేసికలీ డివైన్.
1: సర్వము భగవంతుని యొక్క సత్యమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: ఇట్టు సత్యాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైనటువంటి వ్యక్తి.
0: The true devotion lies in knowing this
1: not
0: truth.
1: Devotion vyakti not vyakti
0: he is a true individual if he knows this truth.
1: కనుకనేటిని వ్యక్తిగా మీరు భావిస్తున్నారు.
0: యూ కెన్ కాల్ హిమ్ వ్యక్తి ది ఇండివిజువల్.
1: వ్యక్తి అనగా ఏమిటి?
0: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
1: నిన్నటి దినం చెప్పాను.
0: భగవాన్ సిద్ధ అదే డే
1: తన యందే అవ్యక్తమై
0: దట్ విచ్ ఇస్ అవ్యక్త హిడెన్
1: గూఢముగా
0: దట్ ఇన్ సీక్రెట్
1: కనిపించకుండా
0: ఇన్ ఎ హిడెన్ వే
1: సంచరించేటువంటి ఒక దివ్యత్వమునకే వ్యక్తి అని పేరు.
0: That kind of divinity who expresses manifests is vyakti.
1: ఆ వ్యక్తిత్వం కూడాను తన యందున్నటువంటి యొక్క అవ్యక్తమైనటువంటి ఒక శక్తియే.
0: దట్ ఇండివిజువాలిటీ ఇస్ హిడెన్ విదిన్ యూ.
1: కనుక ఏకత్వం అనేటువంటి దాన్ని గ్రహించడానికి అనేక విధమైన మార్గములు ఉంటున్నాయి.
0: టు నో దిస్ వన్నెస్ దేర్ ఆర్ మెనీ పాత్స్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: The truth is one. Scholars refer to many aspects.
1: అనేక మంది అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చున్నారు.
0: Many people give many names.
1: కానీ ఇది పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేరు కాదు.
0: There are all the names given పెట్టిన but not born పుట్టిన.
1: ఇలాంటి సత్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to know this truth.
1: దైవం ఒక్క ప్రేమ స్వరూపుడే.
0: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: మరొక గుణం లేనే లేదు.
0: హెస్ నో అదర్ అట్రిబ్యూట్.
1: ఏ విధమైన ద్వేషం కానీ
0: నో హెట్రెడ్.
1: ఇంకే విధమైనటువంటి కలహం కానీ
0: నో కాన్ఫ్లిక్ట్.
1: ఇంకే విధమైనటువంటి ఒక భేదం కానీ
0: నో డిఫరెన్స్.
1: దైవత్వముందు కాదరాదు.
0: నథింగ్ నో ట్రేస్ ఆఫ్ దెమ్ ఇన్ గాడ్.
1: ఈ భేదముల నేను నీలో ప్రచరింపజేసేటువంటి ప్రతిబింబములే.
0: దీస్ ఆర్ ఆల్ ది డిఫరెన్సెస్ విచ్ ఆర్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్.
1: భగవంతునికి భేదమే లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్.
1: కానీ లోకంలో శరీరాన్ని ధరించడం చేత కొన్ని భేదములు కొన్ని పాటిస్తూ రావాలి.
0: బికాజ్ దేర్ ఆర్ సర్టన్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ డిఫరెన్సెస్.
1: ప్రజలకు ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కొన్ని భేదములు పాటిస్తూ రావాలి.
0: అండ్ టు టీచ్ ద లెసన్స్ ఆఫ్ ఐడియలిజం సర్టన్ డిఫరెన్సెస్ ఆర్ అడాప్టెడ్.
1: కనుక సర్వులు ఎందు ఉన్నటువంటిది దైవత్వం ఒక్కడే.
0: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఇది ఏ నిజమైన మానవత్వము.
0: దిస్ ఇస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు అనగా
0: A human being manava
1: kevalamu shashvatamainatundi vaadu ani artham.
0: Meaning the one is immortal eternal.
1: Upanishadu endu nara ani pilcharu.
0: Upanishads call him as nara.
1: Ra anaga shashvatamu.
0: Ra means permanent.
1: Anaga konni vidhamainatundi na anaga ashashvatamu.
0: Na means temporary.
1: Ashashvatamainatundi vaadu kaadu narudu shashvatamainatundi vaade.
0: Nara the human is not temporary, not fleeting, he is eternal.
1: కనుక ఈ నర అనేటువంటిది ఆకాశ స్వరూపము.
0: నర రిప్రజెంట్ ద ఫార్మ్ ఆఫ్ ద స్కై.
1: ఆకాశం నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
0: ది ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే మానవత్వము.
0: దేర్ హ్యూమన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: కనుక ఈ పంచభూతములు ప్రతి మానవుడి యందు కూడాను సంచరిస్తూనే ఉన్నాయి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ పంచభూతములు కూడాను ప్రేమ యొక్క పోస్తేనే ప్రసరిస్తూ ఉన్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఓన్లీ సేమ్ డివైన్ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్. నేను
1: మీకు గాయత్రి మంత్రంలో చెప్పాను.
0: భగవాన్ సెడ్ రిపీటెడ్లీ అబౌట్ గాయత్రి.
1: భూర్
0: భువస్సువః.
1: భూర్ అనగా ప్రాకృతమైనటువంటి యొక్క వస్తు పరిణామం.
0: భూర్ మీన్స్ ద వరల్డ్లీ మెటీరియల్.
1: దీనిని కొన్ని కదిలింపజేసేటువంటి యొక్క ఫోర్స్ ఉంటుండాలి, అదే ప్రాణము.
0: దేర్ ఇస్ సమ్ వైబ్రేషన్ ఫోర్స్ ద లైఫ్.
1: ఆ వైబ్రేషన్ ఈ మెటీరియలైజేషన్
0: ద వైబ్రేషన్ అండ్ మెటరలైజేషన్
1: రెండింటినీ కూడాను ఒక మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉంటుంది.
0: దేర్ లైస్ ద ప్రైమార్డియల్
1: అది ఏ రేడియేషన్
0: దట్ ఈస్ రేడియేషన్
1: రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ రెండింటి మూడింటికి మాత్రమే భూర్ భువస్వహ అన్నారు.
0: రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ రిప్రజెంట్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాయత్రి.
1: ఈ మూడు చేరి ఒక్కటిగానే ఉంటుంది.
0: ఆల్ ది త్రీ కాన్స్టిట్యూట్ వన్ అండ్ ద సేమ్.
1: అదే విధంగానే దైవత్వం లోపల అనేక నామములు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
0: Though we extol God in different names, but God is one.
1: ప్రాకృతమైనటువంటి చర్యలు ఆచరిస్తూ పోవటం చేత ఇతన్ని మానవుడు అంటున్నాడు.
0: Because of worldly point of view and activity, we call him a human.
1: దైవత్వమైనటువంటి చర్యలు అనుభవించడం చేత ఇతను దైవము అంటున్నారు.
0: Because of the divine action, we call him divine.
1: దైవము కానటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా కనిపించడు.
0: There is no one who is not divine in this world.
1: మీరందరూ కూడా దైవ స్వరూపులే.
0: You are all embodiments of divine.
1: మీరందరూ స్వరూపాలు కూడా విశ్వ విరాట స్వరూపములే.
0: All forms constitute the cosmic form.
1: కానీ మీ దేహాన్ని మాత్రమే పురస్కరించుకుని మీరు మానవుడిగా భావిస్తున్నారు.
0: Basing on the body, you consider yourself a human.
1: దేహాన్ని పక్కకు నెట్టు.
0: Brush it aside.
1: అప్పుడు నీ జీవ స్వరూపాన్ని నీవు గుర్తించు.
0: Devil, you can know your true nature.
1: జీవాత్మ
0: జీవాత్మ
1: దేహాత్మ
0: దేహాత్మ
1: పరమాత్మ
0: పరమాత్మ
1: ఈ మూడింటి యొక్క పేర్లు ఎందు జీవాత్మ
0: జీవాత్మ
1: జీవ ఆత్మ
0: జీవ ప్లస్ ఆత్మ
1: దేహ ఆత్మ
0: దేహ ఆత్మ
1: పర ఆత్మ
0: పర ఆత్మ
1: ఈ మూడింటి ఎందు కూడాను ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే. దేహము
0: ఆత్మ ద సెల్ఫ్ బీయింగ్ సేమ్ ఇన్ ఆల్ ద త్రీ
1: జీవుడు దేవుడు ఈ యొక్క పేర్లు మాత్రం వచ్చిపోయేటువంటివి.
0: ద బాడీ అండ్ ఇండివిజువల్ నేమ్స్ కమ్ అండ్ గో
1: అన్నింటి ఎందు ఆత్మ ఒక్కటేగానే ఉంటుంది.
0: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్ ద త్రీ
1: కనుకనే ఇది ఆత్మస్వరూపులే.
0: సో యూఆర్ వెరీ పర్సన్
1: జీవాత్మ అన్న ఆత్మస్వరూపమే.
0: యు మే కాల్ ఇండివిజువల్ ఆత్మ బట్
1: పరమాత్మ అన్న ఆత్మస్వరూపమే.
0: పరమాత్మ ది స్పిరిచువల్
1: దేహము గురించి చెప్పుకున్న దేహాత్మని అది పరమాత్మని.
0: ఇన్ రిలేషన్ టు ద బాడీ ఇట్ ఈస్ స్టిల్ ద సెల్ఫ్.
1: దేహం ముందు ఆత్మ ఉంది కనుకనే దీనికి దేహాత్మ అన్నారు.
0: యాజ్ ది సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ద బాడీ ఇట్ ఇస్ కాల్డ్ దేహాత్మ.
1: జీవుని ఎందుకు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఇస్తుంటే చేత దీనికి జీవాత్మ అన్నారు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ breath in the individual.
1: ఆత్మ యొక్క వైబ్రేషన్ మాత్రమే పరమాత్మ అన్నారు.
0: ద వైబ్రేషన్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్
1: ఇది ఎప్పటికీ కూడా ఉండేటువంటిది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ త్రూ.
1: ఇలాంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని
0: దట్ ఎటర్నల్ ట్రూత్
1: మానవులు గుర్తించుకునలేక
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో
1: ఏదో జీవులు వేరుగా భావించుకుని వారిని కేవలము ఒక శక్తిహీనులుగా విశ్వసిస్తున్నారు.
0: కన్సిడర్ ద జీవా ది ఇండివిజువల్ డిఫరెంట్ ఫ్రమ్ దేవా గాడ్ అండ్ ఫీల్ దే ఆర్ వీక్.
1: వీరు కేవలము అల్పులు కాదు.
0: You are not so low.
1: మానవుడు హీనుడు కాదు.
0: He is not so mean.
1: మానవుడు కూడా దేవుడే.
0: And man manava is God himself.
1: అట్టి దైవత్వాన్ని నీవు పొందికూడను దైవత్వాన్ని వెతికేది ఎందుకు?
0: Finding divinity within you, why are you in search of
1: God? పశ్చన్నపచాన పశ్యతి మూడో మూడో మూడో.
0: Is only fool who is in search of God, being himself a God.
1: నీవు సర్వమును దైవముగానే చూస్తూ కూడాను నువ్వు దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది మూఢత్వమే.
0: వాట్ ఆల్ దట్ యూ సీ అరౌండ్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ బట్ యూ వాంట్ టు సీ గాడ్.
1: నీ ఎదురుగా ఉండేటువంటి వారంతా దైవ స్వరూపాలే.
0: ద వన్ హూ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: నీవు కేవలం మానవత్వాన్ని వహించడం చేత దైవంగా నీవు భావించుకోవటం లేదు.
0: బికాస్ యూ కన్సిడర్ యూర్సెల్ఫ్ హ్యూమన్ యూ డోంట్ నో గాడ్.
1: వివేకానంద ఒకానొక సమయం లోపల రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు.
0: వివేకానంద ఎట్ వన్ టైమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస.
1: కానీ రామకృష్ణుడు అనేక బోధనలు చేస్తూ వచ్చాడు.
0: రామకృష్ణ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
1: కొంతసేపు అయిన తర్వాత అందరూ వెళ్లిన తర్వాత వివేకానందుడు ప్రశ్నించాడు రామకృష్ణుని.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ ఎవ్రీబడి లెఫ్ట్ వివేకానంద హస్ పుట్ ఏ క్వశ్చన్. స్వామి
1: మీరు దైవాన్ని దర్శించారా అన్నాడు.
0: స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్.
1: హా తప్పక దర్శిస్తూనే ఉన్నాను.
0: పరమహంస యెస్
1: దర్శించాను అని చెప్పలేదు దర్శిస్తూనే ఉన్నాను.
0: హీ సెడ్ హీ డిడ్ నాట్ సింప్లీ సే ఐ సా ఐ హావ్ బీన్ సీన్.
1: ఏ రూపంలో దర్శించారు అని ప్రశ్నించాడు
0: వివేకానంద. ఆస్ ఇన్ వాట్ ఫార్మ్.
1: ఇదిగో నీ రూపంలో నిన్ను సాక్షాత్ దర్శిస్తూనే ఉన్నాను.
0: ఐ సీ హిమ్ ఇన్ దిస్ ఫార్మ్.
1: నీ రూపం దైవ స్వరూపమే.
0: అండ్ యువర్ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్
1: బ్రహ్మానంద రూపం దర్శిస్తుంది దైవ స్వరూపమే.
0: సో ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
1: నిత్యానంద రూపం దర్శిస్తుంది దైవ స్వరూపమే.
0: సో ఆల్సో ద ఫార్మ్
1: అందరూ దైవ స్వరూపులే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ గాడ్.
1: ఈ రూపంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను అన్నాడు.
0: దెర్ఫోర్ ఐ సీ గాడ్ ఇన్ యువర్ ఫార్మ్ నౌ.
1: ఈ దీన్ని అర్థం చేసుకోలేక వివేకులు
0: those people who cannot understand
1: avivekaanni prakritimpi cheskoni
0: because of dullness and foolishness
1: meemandaru kuda nu kevalam samanyamaina manavulu kada
0: consider themselves as ordinary
1: people mammalu daivathvanga bhavinchukotam enta parapaatu anna
0: to consider oneself as god what how is it appropriate
1: nivu deha drishtitho nivu chustunnavu
0: You are just watching from your body viewpoint.
1: ఆత్మ దృష్టితో చూస్తున్నాను.
0: But I am viewing from the point of the self.
1: కానీ ఆత్మ దృష్టితో చూసినప్పుడు నీవు కూడా దైవమే.
0: From the point of the self, you are also God.
1: కనుకనే you are not one person.
0: You are not one person.
1: But three. The one you think you are physical body.
0: The one you think you are is physical
1: the
0: body.
1: The one others think you are mental body.
0: The one others think you are is mental.
1: The one you really are.
0: The one you really are.
1: అదే ఆత్మతత్వం.
0: That is ఆత్మ the self.
1: అట్టి ఆత్మతత్వాన్ని నేను చూస్తున్నాను.
0: That principle of self I see.
1: నీవు దేహతత్వాన్ని జీవతత్వాన్ని నీవు చూస్తున్నావు.
0: You go by the feeling of the body and the individual.
1: ఈ దృష్టిని నీవు మార్చుకో.
0: Change your vision.
1: ఈ దృష్టిని నీవు మార్చుకుంటే దైవం నీ అందే కనిపిస్తాడు.
0: When once you change your view, you can understand
1: that. దృష్టి దోషమే కానీ సృష్టిలో ఏమాత్రమూ దోషం లేదు.
0: Mistake lies in your vision, not in creation.
1: పిచ్చివాడా, సృష్టిని దోషంగా చూస్తున్నావు నీవు. ఈ దృష్టిలో ఉండవచ్చును భేదములు.
0: There may be differences in your outlook.
1: కాని నీ దృష్టిలో వచ్చినటువంటి భేదములే సృష్టిలో కనిపిస్తున్నాయి.
0: And what all the differences in your vision you find there.
1: ఇవన్నీ ఇప్పుడు రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
0: They all stand for reaction, reflection and resound.
1: నీ ఒక మామిడి పండు భుజించితివంటే,
0: suppose you have eaten mango
1: fruit. నీకు వచ్చిన త్రేపు ఏమిటి?
0: What, how would you belch?
1: మామిడి పండు త్రేపే వస్తుంది.
0: You belch that of a mango fruit.
1: దోసపండు త్రేపు రాదు.
0: Not that of a cucumber.
1: కాబట్టి ఈ త్రేపు ఎక్కడిది?
0: So where from you got it?
1: It
0: is the one that you have partaken.
1: కాబట్టి నీవు చూచేది ఏమిటి?
0: What do you see?
1: నీ హృదయంలో ఉన్నటువంటి భావములే నీవు చూస్తున్నావు.
0: See the reflection of your inner feeling.
1: కనుక నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లే నీకు ప్రతిబింబిస్తున్నాయి.
0: It is only the reflection of the inner being that comes back to you as a మొట్టమొదటి
1: మనియందు
0: రిసౌండ్.
1: పవిత్రమైనటువంటి దివ్య తత్వాన్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: సో ఇన్స్టాల్ ఫస్ట్ ద హోలీ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విదిన్ యూ.
1: కనుక ఇట్టి దివ్యత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం మనకు అర్థమవుతుంది.
0: దెన్ వన్స్ వీ హావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ద డివినిటీ, ది హ్యూమన్ క్వాలిటీ ఆఫ్ మానవ. మానవ
1: ఏమిటి అర్థం కూడాను?
0: వాట్ ఇస్ ద మీనింగ్?
1: అజ్ఞానంతో లేనిటువంటి వాడు మానవుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ నెవర్ ఇగ్నోరెంట్.
1: మా మాయా,
0: మా ఇల్యూషన్,
1: మా లేదు,
0: నా వితౌట్ ఇట్,
1: వా
0: వా.
1: ఈ మానవ అనేటువంటిది అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
0: మా స్టాండ్స్ ఫర్ ఇల్యూషన్, మాయా, నా వితౌట్ ఇట్, వా వర్తించుట, కండక్ట్ హింసెల్ఫ్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
0: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్.
1: జ్ఞాన స్వరూపుడివే.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ద విజన్ ఆఫ్ ది
1: దైవస్వరూపము.
0: The vision of non-dualism is
1: true. జ్ఞానమే దైవ స్వరూపము.
0: And that wisdom is divine.
1: కనుక దైవత్వ రూపాన్ని దర్శించడానికి ఎందుకు పక్కకు పోవాలి?
0: Why should you neglect to view the
1: సర్వము నీవే ఉన్నావు.
0: You are everything.
1: సర్వము నీయందే ఉంటున్నది.
0: Everything is within you.
1: ఇంతసేపు చెప్పారు.
0: It is said so long.
1: మన సంజయ్ సాహ్ని.
0: సంజయ్ సాహ్ని.
1: With you.
0: With
1: in you.
0: In you.
1: Around you. Only.
0: Around you. That's what he said.
1: With you అనుకుంటే దైవస్థులుగా పోతున్నావు.
0: విత్ యూ యు ఆర్ టువర్డ్స్ గాడ్.
1: ఇన్ యూ అనగా నీవు స్టడీ చేస్తున్నావు.
0: ఇన్ యూ స్టడీ హిమ్.
1: ఫ్రమ్ యూ అనేటువంటిది జగత్తులో సంచారం చేస్తున్నావు.
0: అవుట్ ఆఫ్ ది ఫీలింగ్ ఫ్రమ్ యూ యూ మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్.
1: కానీ ఇవన్నీ కాదు సరైనటువంటి అర్థాలు. ఇంగ్లీష్ లో అన్ని అర్థాలు కూడా అనర్థాలుగానే వస్తుంటాయి. ఈ అనర్థాల్లో మనం జీవితాన్ని గడుపుకుంటూ అర్థాన్ని తీసుకోవాలంటే ఇది అసాధ్యమవుతుంది.
0: స్పెండింగ్ లైఫ్ ఇన్ అనర్థ పర్వర్షన్, వీ డోంట్ నో ది అర్థ ద మీనింగ్.
1: కనుక ఈ అనర్థాలకు మనం ప్రవేశిస్తున్నాము.
0: సో వీఆర్ ఆఫ్టర్ ది రాంగ్ కన్నెక్షన్.
1: ఆత్మతత్వాన్ని అర్థంగా చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ ఫెయిత్.
1: పియూటి పుట్ అంటారు.
0: వీ సే పియూటి పుట్.
1: బియూటి బుట్ అన్నారు కానీ బట్ అంటారా?
0: బట్ యూ షుడ్ సే బియూటి బుట్ బట్ నాట్ బట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇవంతా కూడా కేవలం భాషల యొక్క ప్రకల్పలే.
0: ఇట్స్ ఆల్ జస్ట్ ఫోనెటిక్స్ ఎక్స్టర్నల్.
1: ప్రపంచం యొక్క సర్వమంతా కూడా ప్రకల్పనలే.
0: ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: ఈ కల్పనతో కూడినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నామే కానీ సరి అయినటువంటి యొక్క సత్య స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
0: యూ ఫాలో ఆల్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్, నాట్ నెవర్ ట్రూత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉన్నది ప్రేమ ఒక్కటే.
0: సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్.
1: ఈ ప్రేమ దేహమునకు సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ద బాడీ.
1: మనస్సుకు సంబంధించినటువంటిది కాదు.
0: నార్ ఆఫ్ ది మైండ్.
1: బుద్ధికి సంబంధించినటువంటిది కాదు.
0: నార్ ఇంటెలెక్ట్.
1: ఇంద్రియములకు సంబంధించినటువంటిది
0: కాదు. నార్ సెన్సెస్.
1: ఆత్మకు సంబంధించినటువంటిది.
0: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద సెల్ఫ్.
1: కనుకనే ఆత్మనే ప్రేమ స్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ ఇస్ లవ్.
1: దీనినే వేదము.
0: దిస్ వేద.
1: దీన్ని ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని అనుకుంటూ పోయి కట్ట కడపటికి కొంతసేపటికి మూగైపోతుంది.
0: కాలింగ్ ఇట్ రిపీటెడ్లీ లవ్ అండ్ లవ్, ఇట్ కమ్స్ ఎ స్టాండ్ స్టిల్ నమ్.
1: మాట నిలిచిపోతాయి.
0: అండ్ దేర్ ఇట్ డ్రాప్స్.
1: నీటిలో పూర్తి మునిగినటువంటి వాడు మాటలు మాట్లాడలేడు.
0: ద వన్ హూ ఇస్ డీప్లీ సంకర్ డ్రౌండ్ ఇన్ వాటర్, హీ వుడ్ బి స్పీచ్ లెస్.
1: నీళ్లపైన కొంతవరకు గుంత వరకు మునిగి మునిగి గొంతు కనిపించేంత వరకు ఉండినప్పుడు మాట్లాడగలడు.
0: ఇఫ్ హిస్ నెక్ డీప్ హీ కెన్ స్టిల్ స్పీక్.
1: కనుక నేను పైపైన తిరిగే సమయం లోపల నీకు ఈ మాటలంతా వస్తున్నాయి, కానీ పూర్తి ఆనంద సాగరంలో మునిగినప్పుడు వాటికి మాటలే రావు.
0: At the superficial level, you use all your jugglery and vocabulary. When once you are immersed, you are
1: speechless. Daiva premalo muniginatunti vaadu maatladaledu.
0: The one who drowned himself in that holy divine love would be speechless.
1: Poorthi munigipoyadu.
0: He is totally drowned.
1: Ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu.
0: Here and there and elsewhere, the same principle of love is present.
1: Anta okkate prema.
0: In fact, same love is
1: everywhere. Alanti samayamlo maatalu raavu.
0: Then you will be dumbfounded.
1: కనుక నీవు మాట్లాడుతున్నావు అంటే ఏమి, నీవు ఈ యొక్క ప్రేమలో మునగలేదు.
0: If you are still talking, it means you are not.
1: పైపై అలల లోపల నువ్వు తేలాడుతున్నావు.
0: You are just at the superficial level of the waves.
1: పైపై అలల పైన తిరుగాడుతుండేటువంటి వానికి దైవత్వం ఏ రీతిగా అర్థమవుతుంది?
0: The man who is at the superficial level cannot understand God.
1: కనుకనే ఈ సూపర్ఫిషియల్ లెవెల్ అంతా పోవాలి.
0: సో వన్ షుడ్ బి అవే ఫ్రమ్ ది సూపర్ఫిషియల్.
1: సుపీరియల్ పవర్ రావాలి.
0: నాట్ సూపర్ఫిషియల్ బట్ షుడ్ బి సుపీరియర్.
1: ఇది ఏ నిజమైనటువంటి ఏకత్వం.
0: This is oneness.
1: ఈ ఏకత్వంలో ఉంటుండాలి అంతరార్థం అంతా.
0: In this oneness, every inner significance lies.
1: ఈ ఏకత్వం వరకు పోలేనటువంటి మానవుడే అనేక రకమైనటువంటి సందేహాలతో మునిగిపోతున్నారు.
0: The one who cannot understand the principle of this one-pointedness.
1: కనుక ఇతను ఈ ప్రేమతత్వం లోపల మునగనటువంటి వాడనే అర్థం.
0: The one who has not understood totally love.
1: కనుక మనం ప్రేమ సాగరంలో మునిగాలి.
0: We have to drown ourselves in the ocean of love. And we shall attain it.
1: Prema swarupulu kavali.
0: And you should
1: premanu 10 mandiki panchali.
0: You should embody it.
1: Panchindani tirigi tanlopulu chechukovali.
0: And share with others and take it, accept love.
1: Veda rahitamga pravartinchali.
0: And we should act with all love.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meerandaru inka chinna yuvakudu.
0: Your youngsters.
1: మీ యొక్క తత్వం ఇంకా కూడా ఎన్నెన్నో అనుభవించాలని ప్లాన్ వేసుకుంటుంటారు.
0: You have got many plans to have many experience.
1: ఎన్ని అనుభవించినప్పటికీ ఈ ప్రేమ అనేటువంటిది దైవ స్వరూపమైనటువంటి సత్యాన్ని మాత్రం మరవకూడదు.
0: Never forget the truth that love is God. You may have any number of experiences in future.
1: మేమందరం కూడా ఒక కుటుంబీకులమే అనేటువంటి సత్యాన్ని కూడా మరవకూడదు.
0: Never forget the truth that we belong to only one family.
1: మా అందరిది కూడా ఒకే జాతి.
0: We all belong to one race.
1: ఈ జాతికంతా తండ్రి ఒక్కడే.
0: God is only father.
1: అతనే దైవము.
0: God is the father.
1: ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించి వర్తించాలి.
0: We have to recognize this truth and conduct accordingly.
1: Tandri okkade.
0: Father is one.
1: Andaru oka kutumbikulame.
0: We belong to the same family.
1: Andardi prema okkate.
0: Love is same.
1: Ee satyanni gurtinchukunnappudu inga bheda bhavamulu enduku puttayi manlo.
0: Once we recognize this truth, we will never have difference.
1: Bhedamulaku avakasame ledu.
0: There is no scope at all.
1: Inka abhipraya bhedamulu emathram kuda penchakoddu.
0: There cannot be difference of opinions at any time.
1: Ilanti prema tattvanni mottamota gurtinchali.
0: That love has got to be known.
1: Rangu veruga undavachunu.
0: It may be different in every
1: jati neethilu veruga undavachunu.
0: The community caste may be different.
1: కనుకనే మానవత్వంలో ఉన్నది ఒక్కటే.
0: బట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఓన్లీ వన్ థింగ్ దట్ లైస్.
1: ఒక చక్కెరతో
0: విత్ షుగర్
1: ఎన్నో బొమ్మలు మనం చేస్తుంటాం.
0: అండ్ యూ మేక్ సో మెనీ టాయ్స్.
1: మీకు అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో దిస్.
1: చిన్న చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు చక్కెరతో ఒక జింకను చేస్తారు.
0: అండ్ విత్ ది సేమ్ షుగర్ క్యాండీ దే మేక్ ది షేప్ ఆఫ్ ఎ కుక్కను
1: చేస్తారు.
0: దట్ షాప్ ఆఫ్ ది డాగ్.
1: చక్కెరతో ఇంకొక హంసం చేస్తారు.
0: అండ్ ది క్యాండీ దే మేక్ దట్ బెస్వాన్.
1: చక్కెరతో ఒక చిలుకను చేస్తారు.
0: విత్ ది షుగర్ దే కెన్ మేక్ ఎ ప్యాక్.
1: అన్ని రెండు నాలుగు అంటున్నారు.
0: విత్ ది టూ ఎనస్ యు కెన్ బై.
1: పాట పాడుతుంటారు, నీకు ఇష్టమైన సామాన్ తీసుకో రెండు నాలుగు.
0: You can take anything paying 2 NS.
1: రెండు నాలుగు ఏమైనా తీసుకో అంటారు.
0: 2 NS take it.
1: జింకను తీసుకో, పులిని తీసుకో, నక్కను తీసుకో, ఏనుగును తీసుకో అంత రెండు ఉన్నాయి.
0: With 2 NS you can buy deer or lion or tiger or fox.
1: ఈ రూపనామాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ అన్నిటికీ ఇచ్చేది ఏంటండి? దేనికోసం? చక్కెర కోసం ఇస్తున్నాం మనం.
0: ద నేమ్స్ మే బి ఫార్మ్స్ మే డిఫరెంట్ బట్ యు పే ద మనీ ఫర్ ద షుగర్.
1: షుగర్ దీనికి మనం సమత్వంగా ఇస్తున్నాం.
0: సో ద వాల్యూ ఇస్ ఫర్ ద షుగర్.
1: అదే విధంగానే నీ దేహాలు, నీ రంగులు, నీ ఒడ్డు పొడవులు అన్ని వ్యత్యాసంగా కనిపించవచ్చును.
0: సో ద బాడీ, ద షేప్, కాంప్లెక్షన్, హైట్ అండ్ వెయిట్ మే బి డిఫరెంట్.
1: కానీ అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: దీనికి చావు లేదు, పుట్టుక లేదు.
0: ఇట్ హాస్ నో బర్త్ నార్ డెత్.
1: చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
0: గాడ్ ఈజ్ ఎటర్నల్ వితౌట్ ఎ బిగినింగ్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: అండ్ ఈజ్ ఎన్షియంట్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: హాస్ నో బిగినింగ్ నార్ ది ఎండ్. ఈజ్ ఎన్షియంట్.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: ఈజ్ నైదర్ బోర్న్ నార్ గెట్స్ హింసెల్ఫ్
1: అన్నిహిలేటెడ్. ఆత్మస్వరూపుడై వెలుగుచుండు.
0: అండ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ విట్నెస్.
1: అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడుగానే ఉంటుంటాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఇలాంటి నిత్యాధారమైనటువంటి మూలాధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొట్ట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ ఎటర్నల్ బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్.
1: ఇప్పుడే నీకు ఏకత్వం గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ నో దిస్ వన్నెస్.
1: సముద్రానికి మనం పోతున్నాం.
0: యూ గో టు ద సీ.
1: సముద్రానికి పోయినప్పుడు
0: యాజ్ యూ గో దేర్
1: స్నానం చేస్తాము.
0: యూ టేక్ ఎ బాత్ దేర్.
1: సముద్ర స్నానం చేసినప్పుడు
0: యాజ్ యూ హ్యావ్ డిప్ దేర్
1: ఉప్పంతా ఖర్చుకుంటుంది.
0: అండ్ నేచురలీ సాల్ట్ వుడ్ గెట్స్ స్టక్ అప్ యువర్ బాడీ.
1: ఈ ఉప్పంతా ఖర్చుకున్నప్పుడు
0: బికాస్ ఆఫ్
1: దాని తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో స్నానం చేస్తాము.
0: యూ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ అనదర్ బాత్ అగైన్.
1: ఎందుకు ఈ సముద్రానికి పోయి నీవు స్నానం చేశావు?
0: వై షుడ్ యూ గో టు ద సీ అండ్ హ్యావ్ బాత్?
1: ఆ సముద్రం యొక్క ఉప్పుని ఖర్చుకుంటే తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో ఎందుకు నీవు స్నానం చేశావు?
0: బికాస్ ఆఫ్ ద సాల్ట్ యూ హ్యావ్ టు టేక్ సెకండ్ బాత్.
1: ఈ సాల్ట్ నీకు ఎంత ఉపకారం చేస్తుందో.
0: అండ్ ది సాల్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ?
1: నీకు అది గుర్తించుకోవడానికి వీలు లేదు.
0: అండ్ యూ డోంట్
1: అండర్స్టాండ్. ఒక దినమంతా కూడా సముద్ర స్నానం చేసిన తర్వాత నీవు ఉండు, దాంట్లో ఆ ఉప్పు అంతా కూడా చేరి ఎన్ని రకమైనటువంటి జబ్బుల్లో నివారణ కావిస్తుంది.
0: అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బాత్ ఇన్ సీ రిమైన్ లైక్ దట్ ఫర్ వన్ డే.
1: ప్రపంచంలో ప్రతి పదార్థం కూడాను కొన్ని కొన్ని రోగములు నివారణ కావించుకునేటువంటివి.
0: అండ్ సర్టెన్ డిసీజెస్ విల్ బి క్యూర్డ్ బికాస్ ఆఫ్ దిస్.
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: సముద్రానికి పోయి స్నానం చేస్తున్నాడు.
0: హీ గోస్ అండ్ టేక్స్ ఎ బాత్.
1: ఇంటికి వచ్చి మంచి టేప్ వాటర్ అనగా ట్యాప్ నుంచి వాటర్ తీసుకుని చేస్తున్నాడు.
0: అండ్ హీ రిటర్న్స్ హోమ్ అండ్ విల్ హావ్ ట్యాప్ వాటర్ బాత్.
1: ఎందుకు ఈ సముద్ర స్నానం చేయటం?
0: దెన్ వాట్ ఫర్ ఇస్ దిస్?
1: ఇది మేము అలంకారం కోసమా?
0: ఇస్ ఇట్ ఓన్లీ ఫర్
1: 10 మంది మెప్పు కోసమా?
0: ఇస్ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ ప్రైజ్?
1: ఆ సముద్ర స్నానం చేసినటువంటి వానికి లోపల ఉన్నటువంటి జబ్బంతా కూడా నివారణ అవుతుంది.
0: ఇఫ్ యు గాట్ ది బాత్ దేర్ ఇన్ సీ వాటర్ ఆల్ ద సిక్నెస్ ఎయిమెంట్ విల్ బి క్యూర్డ్.
1: స్కిన్ లో చేరిపోతుంది.
0: అండ్ ది సాల్ట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ.
1: ఈ స్కిన్ లో చేరినప్పుడు అంటు వ్యాధులంతా కూడా నివారణ అవుతుంది.
0: అండ్ వెన్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద స్కిన్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ కంటేజియస్ డిసీజెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ లోపల ప్రపంచమంతా సృష్టించాడు భగవంతుడు.
0: దేర్ ఆర్ మెనీ క్యూరేటివ్ మెథడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రతి పదార్థం కూడాను ఒక్కొక్క నివారణ కోసమే సృష్టించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హాస్ గాట్ ఎ క్యూరేటివ్ పర్పస్.
1: కానీ ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ ట్రూత్ ఈస్ నాట్ నోన్ టు మ్యాన్.
1: ఇప్పుడు చాలా మంది లాండ్ వేస్తుంటారు.
0: మెనీ
1: గ్రాస్
0: లాన్.
1: దీంట్లో చాలా పచ్చగా ఉంటుంటది.
0: అండ్ లాన్స్ గ్రాస్
1: కూర్చోవడానికి మెత్తగా చల్లగా ఉంటుంటది.
0: ఇట్ సో సాఫ్ట్ అండ్ కూల్.
1: కానీ
0: బట్
1: మనకేమైనా అంటు వ్యాధులైనటువంటి బేదులేగిన బయలుదేరిందంటే
0: ఇన్ఫాక్ట్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ కంటేజియస్ డిసీజ్
1: ఆ గ్రాస్ లో ఉన్నటువంటి వైట్ గ్రాస్ అనేటువంటి ఒకటి వస్తుంది.
0: యు ఫైండ్ ద వైట్ గ్రాస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్
1: గ్రీన్. ఆ వైట్ గ్రాస్ ను రెండు పోగులు తీసుకుని నీవు భుజించు, నీ దేగు నివారణ అవుతుంది.
0: ఈట్ జస్ట్ టూ వైట్ గ్రాస్ బ్లేడ్స్, యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ డయేరియా.
1: కుక్కకు తెలిసినంత వరకు కూడా మనుషులు తెలియకోకుండా పోతుంటారు.
0: డాగ్ హ్యాస్ దట్ నాలెడ్జ్ బట్ మ్యాన్ హ్యాస్ నో నాలెడ్జ్.
1: కుక్కను మనం చాపుతుంటాము.
0: యూ ఆల్సో
1: వారానికి ఒకటి దాన్ని వదిలినప్పుడు లాన్ లోపల పోయి గడ్డంతా తినేసేస్తుంది.
0: ద డాగ్ వెన్ ఇట్ ఇస్ లెట్ లూజ్ ఇట్ పార్టేక్స్ ద వైట్ గ్రాస్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దానికి అజీర్ణ వ్యాధిని నివారణ గావించుకునే కోసం.
0: బికాజ్ ఇట్ నోస్ దట్ ఇట్ విల్ క్యూర్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ దిస్ ఇండైజెషన్.
1: కనుకనే దానికి కూడా తెలుసు దీని యొక్క సంగతి.
0: God, this dog has got the knowledge.
1: కనుకనే గాడ్ ను మొదలుకొని డాగ్ వరకు కూడాను, డాగ్ మొదలుకొని గాడ్ వరకు కూడాను ఈక్వల్ గా చేస్తూ వచ్చాడు.
0: ది హియర్ లైస్ ది సేమ్ ప్రిన్సిపల్ బిట్వీన్ డాగ్ అండ్ ద గాడ్ అండ్ గాడ్ అండ్ ద డాగ్.
1: కనుకనే డాగ్ అనేటువంటిది గాడ్ తో కూడినటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ డాగ్ హ్యాస్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విత్ ఇన్.
1: మీరు సరిగా డాగులు పెంచుకునేటువంటి వాళ్లకు దీన్ని చక్కగా అర్థమవుతుంది.
0: దోస్ దట్ హావ్ గాట్ dogs with them, they know
1: దానికి హై టెంపరేచర్ వస్తుంది.
0: ఇఫ్ ది డాగ్ హ్యాస్ హై టెంపరేచర్
1: వస్తే ఏమి భుజించదు.
0: ఇట్ వోంట్ ఈట్ ఎనీథింగ్.
1: పాలు నోట్లో పోసినా కూడా నువ్వు త్రాగదు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ ఇట్ వోంట్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నాకు అజీర్ణ వ్యాధిగా ఉంటుండాలి.
0: ఇట్ నోస్
1: నేను ఎట్టి పదార్థాన్ని భుజించకూడదు.
0: ద డాగ్ నోస్ దట్ ఇట్ ఇస్
1: అజీర్ణ వ్యాధి అధికమైపోతుంది.
0: సో ఇట్ విల్ నాట్ ఈట్ ఎనీథింగ్
1: అని ఆ కుక్కకు కూడా తెలుసును.
0: డాగ్ నోస్ దట్.
1: కానీ ఈనాడు చదువుకున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి వారు,
0: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
1: గొప్ప గొప్ప విద్యావంతులైనటువంటి వారు,
0: హైలీ ఇంటెలెక్చువల్,
1: ఇంట్లో ఏమి లేకపోతే
0: నథింగ్ అట్
1: హోమ్, హోటల్ పోయి ఇడ్లీ దోశలు కూడా
0: తింటారు, ఇడ్లీ అండ్ దోశ ఆల్సో.
1: జ్వరం వచ్చినటువంటి వారు తినకూడదని వాళ్ళకి అంత మాత్రం తెలియదా?
0: హీ డస్ నాట్ నో ద సింపుల్ థింగ్ దట్
1: డాగ్ గుర్తించినట్టుగా మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: డాగ్ నోస్ బట్ మ్యాన్ డస్ నాట్ నో.
1: ఈ విధంగా అనేక జీవరాశులు ఎందుకు దైవత్వం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్ ఆఫ్
1: ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యంగా వేదంలో ప్రచురించుతూ
0: వచ్చాయి.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలం అవైలబిలిటీ కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నారు.
0: ద కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: ప్రతి మానవుని ఎందుకు అది ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కానీ అంతవరకు వీడు యోచన చేయటం లేదు.
0: బట్ హీ డజంట్ గో దట్ ఫార్.
1: మానవుడు ఒట్టి హేస్ట్ హేస్ట్ హేస్ట్ తొందరపాటు ఎక్కువ.
0: మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హరీ హేస్ట్.
1: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్,
0: హేస్ట్ మేక్స్ వేస్ట్,
1: వేస్ట్ మేక్స్ వరీ,
0: వేస్ట్ మేక్స్ వరీ.
1: సో డు నాట్ బి ఇన్ ఎ హరీ.
0: సో డోంట్ బి ఇన్ ఎ హరీ.
1: కనుకనే నీవు ఈ యొక్క తొందరపాటు పడవద్దు.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: ఈనాడు ఆత్మ జబ్బులంతా రావడానికి కూడా ఇదే కారణము.
0: దిస్ ఈస్ ది కాజ్ ఫర్ హార్ట్ కంప్లైంట్స్.
1: హరీ వరీ కరీ,
0: హరీ వరీ కరీ.
1: హరి తొందరపాటు ఒకటి,
0: హరీనెస్
1: తొందరపాటు,
0: హరి
1: వరీ లేనిపోని చింతనంతా పెట్టుకోవటం,
0: కాన్స్టెంట్ వరీ, మీనింగ్లెస్ వరీ.
1: తర్వాత కరీ
0: అండ్ కరీ, వెల్ దట్ యాస్ టు ద ఫ్యాక్ట్.
1: ఈ మూడు కూడాను హార్ట్ జబ్బుకు చాలా మూల కారణాలు.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ ఎయిల్.
1: మొట్టమొదటి లావుగా ఉన్నటువంటి వాడు డాక్టర్ దగ్గర పోతే, సార్ మీరు వెయిట్ తగ్గించండి అంటారు.
0: ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇఫ్ హీ గోస్ డాక్టర్ యు విల్ ఆస్క్ హిమ్ జస్ట్ కట్ షార్ట్ యువర్ వెయిట్.
1: కనుకనే ప్రతి దాని ఎందుకును కొన్ని రకమైనటువంటి రోగములు ఉంటున్నాయి.
0: సో దేర్ ఆర్ సర్టన్ కంప్లైంట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఈ రోగములకు ప్రపంచంలో సర్వం కూడాను తానే వైద్యుడిగా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ద డాక్టర్ ఫర్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
1: కనుక వైద్య రత్నం లోపల వైద్యుడు నారాయణుడు.
0: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్.
1: వైద్యో నారాయణ హరిహి అన్నారు.
0: వైద్యో నారాయణ హరిహి.
1: నారాయణే వైద్యుడు.
0: నారాయణ ఇస్ ద డాక్టర్.
1: నారాయణే మన ఫ్రెండ్.
0: నారాయణ ఇస్ యువర్ ఫ్రెండ్.
1: నారాయణే మన బంధువు.
0: ఇస్ యువర్ రిలేషన్.
1: నారాయణే మన స్వరూపాలు.
0: అండ్ యు ఆర్ ది వెరీ ఫామ్ ఆఫ్ నారాయణ.
1: మన స్వరూపాలంతా కూడాను నారాయణుడే.
0: యు ఆర్ ఆల్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ నారాయణ.
1: రూపాలు వేరువేరుగా ఉంటున్నాయి కానీ డ్రెస్సులు వేరువేరుగా వేస్తున్నామే కానీ దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏకాత్మ సర్వభూత అంతరాత్మ.
0: సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఏక ప్రభువుక అనేక నామ్.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
1: కనుక మానవులందరూ కూడాను దైవ స్వరూపులే.
0: సో ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ ది పర్సన్.
1: దైవం ప్రత్యేకము, నేను ప్రత్యేకమనే భేదాన్ని ఏమాత్రము పాటించనక్కర్లేదు.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్స్ దట్ యు ఆర్ సెపరేట్.
1: దైవం మానుష రూపేణా.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఏ దీంట్లో ఉన్నప్పుడు చూడండి, మీరు మనుష్య రూపంలోనే ఉంటారు.
0: ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుకనే మానవత్వంతో కూడినటువంటి దైవత్వమే నిజమైనటువంటి సత్య దైవము.
0: దేర్ఫోర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఈజ్ ద రియాలిటీ.
1: అలాంటి సత్య స్వరూపాన్ని మనం విస్మరించకుండా,
0: దట్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ హావ్,
1: సత్య దైవాన్ని మనం సంకల్పించుకుని ప్రయత్నం చేయాలి.
0: అండ్ వీ షుడ్ హావ్ ట్రూత్ఫుల్ ఐడియాస్ అండ్ ప్రొసీడ్.
1: సత్యమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: నిన్న చెప్పాను.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే,
1: సత్యం నాస్తి పరో ధర్మ అని.
0: దేర్ ఇస్ నో అదర్ పాత్ బియాండ్ ట్రూత్.
1: కనుక నేను సత్య స్వరూపమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఎక్కడ సత్యం ఉందో అక్కడంత దైవమే.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: కనుక మనం దైవాని కోసం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: ఎక్కడ వెతకగలవు? ఎక్కడ చూసినా ఉండేటువంటి దైవాన్ని నువ్వు ఎక్కడ వెతకనే ప్రయోజనమే.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ హిమ్ ఎవ్రీవేర్.
1: కనుకనే నీవు అడుగు పెట్టిందంతా దైవమే.
0: వేర్ ఎవర్ యూ స్టెప్ యూ ఫైండ్ గాడ్ దేర్.
1: ఏది తిన్నదే దైవమే.
0: వాట్ ఎవర్ యూ ఈట్,
1: ఏది పరిగణది దైవమే.
0: వాట్ ఎవర్ యూ సే,
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: కనుకనే మీరు దైవ స్వరూపానిగా భావించుకుని ఒక తట్టు దైవము ఒక తట్టు జీవుడు అని భేదాన్ని పెంచుకోకూడదు.
0: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ లైక్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
1: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: జీవా ద ఇండివిజువల్, దేవా గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఎవరిని మనం హింసించకూడదు.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
1: ఎవరిని మనం పరిహసించకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్
1: ఎనీబడీ. ఎవరిని మనం దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
1: అది చిత్త పాపము. దీన్ని ఉపనిషత్తులు చెప్పారు.
0: దిస్ ఉపనిషత్ డిక్లేర్
1: సర్వజీవ నమస్కారం కేశవంపతి గచ్చది అన్నాడు.
0: హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటేషన్.
1: సర్వజీవ తిరస్కారం కేశవంపతి గచ్చది అన్నారు.
0: ఇఫ్ యు రిజెక్ట్ ఎనీబడీ ఇట్స్ టోటల్ డినైల్ ఆఫ్ గాడ్.
1: కనుక దూషించినా కాదని ఆ దైవాన్ని దూషించిన వాడే అవుతాడు.
0: ఈవెన్ ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు అక్యూజేషన్.
1: పూజించినా అతను దైవాన్ని పూజించిన వాడే అవుతాడు.
0: ఇఫ్ యు వర్షిప్ ఎనీబడీ యు ఆర్ వర్షిపింగ్ గాడ్.
1: కనుక ఏకత్వాన్ని చక్కగా ప్రబోధించి దైవత్వాన్ని నిరూపింపజేసినటువంటిది ఈ ఉపనిషత్తుడు.
0: ఉపనిషత్ స్పీక్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ డెమోన్స్ట్రేట్ ద డివైన్.
1: ఉపనిషత్ ఏమిటి దీని అర్థము?
0: ఉపనిషత్
1: ఉపసమీపే నచ్చేదశిత్మని ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే
0: క్లోజ్నెస్,
1: అత్యంత దగ్గరైనటువంటి వాడే భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వెరీ క్లోజ్.
1: తల్లైనా కొంచెం దూరంగా ఉంటుంటాయి కానీ భగవంతుడు దూరంగా ఉండడు.
0: మదర్ మే బి లిటిల్ డిస్టెంట్ అవే ఫ్రమ్ యూ బట్ నాట్ గాడ్.
1: కానీ దైవం ఎప్పుడు కూడా సన్నిహితుగా ఉంటుంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ నియర్.
1: అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటాడు.
0: అండ్ దెన్ హీ కండక్ట్స్
1: నీడలో నీడగా తిరుగుతూ ఉంటుంటాడు.
0: అండ్ హీ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో.
1: అన్నింటి యందు అన్ని రూపాలు ధరిస్తుంటాడు.
0: హీ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: సత పాంసి నతి తాన నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. అందరు సేవ చేసినా దైవం సేవగానే.
0: ఇఫ్ యూ సర్వ్ ఎవ్రీబడీ డెమోన్స్ టు సర్వింగ్ గాడ్.
1: దీనికి తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డూ
1: జపం చేయనక్కర్లేదు.
0: నార్ జప
1: నీవు ధ్యానం చేయనక్కర్లేదు.
0: నార్ మెడిటేషన్
1: దైవత్వంగా నీవు భావించుకో, అదే జపము అదే తపము.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ గాడ్, దాట్ ఈస్ పెనెన్స్.
1: ఈ విధమైనటువంటి మానవత్వాన్ని మనం హీనంగా భావించుకుని,
0: వి కన్సిడర్ హ్యూమన్ లైఫ్ సో లో,
1: మానవత్వం పరికరమైనటువంటి వాడిగా భావించుకుని,
0: అండ్ నెగ్లెక్ట్ ది హ్యూమన్ లైఫ్,
1: దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం.
0: అండ్ వి నెగ్లెక్ట్ ది ఇగ్నోర్ ఇట్, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: గాడ్
0: ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ శరీర సంబంధాన్ని శరీర సంబంధంగా అనుభవించుకోవచ్చు.
0: బట్ హౌఎవర్ యు కెన్ హావ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ. కానీ
1: శరీరాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు.
0: బట్ యు షుడ్ నాట్ గో బై ద ఫామ్ అలోన్.
1: నీకు ఆత్మ దృష్టిని పెట్టుకో.
0: హావ్ దట్ విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
1: ఆత్మ దృష్టిని యందు ఉన్నప్పుడు అందరూ ఏకత్వమే.
0: ఆన్ ద పాయింట్ ఆఫ్ సెల్ఫ్ యు నో ద వన్నెస్.
1: ఏకం సత్య సత్య సత్య.
0: ద ట్రూత్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్.
1: బహుధా వదంతి, అనేక రకంగా కనిపిస్తున్నాడు.
0: అండ్ యు ఫైండ్ హిమ్ ఇన్ మెనీ ఫార్మ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని,
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్,
1: ప్రత్యేకంగాను లేక మానవత్వాన్ని ప్రత్యేకంగాను మీరు విభజించకండి.
0: వీ షుడ్ నెవర్ క్లాసిఫై దీస్ టూ కేటగిరీస్.
1: దేవుడే మానవుడు,
0: మానవ ద హ్యూమన్ ఈజ్ దేవా గాడ్ హింసెల్ఫ్.
1: ప్రతి మానవుని కూడా దేవుడిగా మీరు చూసుకుంటుంటే ఎంత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
0: ఇఫ్ యు కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాస్ గాడ్, యూ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: జీవుణ్ణి మనం వేరుగా భావించుకోవటం చేతనే ద్వేషాలు, అసూయలు, ఆడంబరములు, అహంకారములు, ఇలాంటి దుర్గుణాలంతా మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్, బికాస్ ఆఫ్ దిస్ డైకాటమీ, వీ హావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ట్రబుల్.
1: అందరి యందు ఉన్న దైవత్వం ఒకటే అనుకుంటే ఈ భేదత్వం మనకు అవకాశమే ఉండదు.
0: వెన్ వన్స్ యు నో ది డివినిటీ ఇస్ వన్ ఇన్ ద
1: సేమ్, భూషణ తిరస్కార పురస్కారములకు అవకాశమే ఉండదు.
0: దేర్ కెన్ నాట్ బి ప్రైజ్ నార్ బ్లేమ్.
1: ఆనందమే ఆనందమే ఆనందమే,
0: ఓన్లీ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: అక్కడే మనకు బయలుదేరుతుంది నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లిస్,
1: పరమ సుఖదం,
0: సుప్రీం హ్యాపీ,
1: కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయల్,
1: సగల సద్విషం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
0: ద వన్ ఎటర్నల్, it has no movement at all, that is immortal and eternal.
1: ఈ మానవత్వం మనకు ప్రాప్తించడం ఎంత అదృష్టము.
0: It's a really good fortune to have been born a human being.
1: ఇంత మానవత్వాన్ని సార్థకంగా భావించుకోవటం ఎంత అదృష్టము.
0: It's your good luck to work for your redemption.
1: కానీ ఈ అదృష్టాన్ని మనం గుర్తించుకోవడానికి లేక,
0: బట్ వీ డోంట్ రియలైజ్,
1: దీన్ని దుర్వినియోగం భావించుకుంటున్నాం.
0: We're misusing human life.
1: దురభ్యాసంలో ప్రవేశపెడుతున్నాము.
0: We get into bad practices.
1: దుర్గుణాలతో సంచరిస్తున్నాము.
0: We have bad qualities.
1: దుర్మార్గులం అయిపోతున్నాము.
0: And we are wicked.
1: ఇంకా ఆత్మతత్వం మనకు ఎట్లా అర్థమవుతుంది?
0: And how can you know the spirit of the self?
1: కానే కాదు.
0: It's impossible.
1: నీవు ఈ యొక్క దేహతత్వాన్ని నీవు కొంతవరకు మర్చినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
0: When you give a body attachment, you can know the spirit or the self.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: సంజయ్ సహాని చెప్పారు, లోక సమస్త సుఖినో భవంతు.
0: సంజయ్ సహాని సెడ్, లోక సమస్త సుఖినో,
1: అందరూ సుఖంగా ఉండాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: దైవమే సుఖ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
1: ఆ సుఖం అనేటువంటిది అందరి ఎందు అనుభవించాలి.
0: దట్ బ్లిస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్ బై ఎవ్రీబడి.
1: అందరి ఎందు ఉన్నటువంటి యొక్క ప్రేమ తత్వమే సుఖాన్ని పొందాలి.
0: అండ్ దట్ లవ్ ఇన్ ఎవ్రీవన్ కన్ఫర్స్ బ్లిస్.
1: అప్పుడే మనకి ఎట్టి భేదములు ఉండవు.
0: Then there will be no difference.
1: ఎట్టి కలహములు ఉండవు.
0: No conflict.
1: ఎట్టి యుద్ధములు రావు.
0: No war.
1: ఈనాడు లోకంలో చూస్తుంటే 5000 సంవత్సరముల కిందట ద్వాపర యుగము.
0: 5000 years ago, Dwapara age.
1: అది 5000 సంవత్సరములు జరిగినప్పటికీ,
0: though 5000 years passed,
1: 11 యుద్ధాలు జరిగినాయి.
0: During this period, 11,000 wars took place.
1: ఇప్పుడు కూడా ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
0: Even now wars are taking.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మన తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే, ఈ భేదత్వమే ఈ యుద్ధాలకు మూల కారణం.
0: The differences, the duality, the absence of the knowledge of the self. This is mine, the jewel.
1: ఇది కట్టుకొని వచ్చావా తీసుకొని?
0: Have you brought it at the time of birth?
1: వచ్చే సమయంత చిన్న బట్టైనా కట్టుకొని రావు.
0: యూఆర్ నాట్ బోర్న్ విత్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
1: నీవు పోయేటప్పుడు ఇంత అడ్రస్ అయినా ఇచ్చి పోవు.
0: నార్ యూ లీవ్ దిస్ వరల్డ్ లీవింగ్
1: ది ఇక్కడ.
0: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
1: ఏమిటి నీది?
0: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
1: ఉన్నంత వరకు
0: ఇట్స్ ఓన్లీ సో లాంగ్.
1: కళ్ళు మూస్తే అన్ని ఎవరువో.
0: ద మూమెంట్ యూ లీవ్ వీ డోంట్ నో టు హూమ్ ఇట్ బిలాంగ్.
1: అలాంటి దాన్ని నాది నాదని కట్టుకోవడం ఎందుకు అంత?
0: దెన్ వై డు యూ క్లెయిమ్ యాస్ యువర్ ఓన్?
1: అజ్ఞానం,
0: ఇస్ ఇగ్నోరెన్స్.
1: కనుక ఏది మనం తేలేదు, ఏది మనం తీసుకుని పోము.
0: యూ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్, నార్ వుడ్ యూ టేక్ ఎనీథింగ్.
1: తెచ్చేది, వచ్చేది, పోయేది అంత పుణ్యము పాపమే.
0: వాట్ దట్ యు బ్రాట్, వాట్ యు క్యారీ బ్యాక్, వాట్ యు సస్టైన్ ఈజ్ ఓన్లీ మెరిట్ ఇన్ ద సిన్.
1: పాపం వల్ల మనం వచ్చాం.
0: We are born because
1: పుణ్యం వల్ల రాకుండా పోవాలి తిరిగి.
0: అండ్ బికాస్ ఆఫ్ మెరిట్ నెవర్ బి బోర్న్ అగైన్. రాహిత్యం
1: కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఆ రాహిత్యం ఎట్ట వస్తుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఒడ్లు ఉన్నాయి.
0: అండ్ వీ హావ్ గాట్ ప్యాడీ.
1: ఈ ఒడ్లు పైన పొట్టు ఉన్నంత వరకు,
0: సో లాంగ్ దేర్ ఇస్ హస్క్,
1: ఎక్కడ వేసినా పునరపి జననం, పునరపి మరణం.
0: ద ప్యాడీ విత్ హస్క్ వుడ్ గ్రో జెర్మినేట్.
1: దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్ తీసి పారవేస్తే,
2: వన్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్,
1: పునర్జన్మ నవిద్యతే,
2: ఇట్ నెవర్ స్ప్రౌట్స్ అప్, ఇంపాసిబుల్.
1: ఈ మాయా అనేటువంటి అభిమానం అనేటువంటి పొట్టు కప్పుకోవడం చేతనే పునరపి జన్మం, పునరపి మరణం.
2: బికాస్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అటాచ్మెంట్ ద హస్క్ వి ఆర్ బోర్న్ టైమ్ అండ్ అగైన్ రిపీటెడ్.
1: ఈ పొట్టును తీసివేసేస్తే
2: పునర్జన్మ
1: నవిద్యతే, ఇంకా మనకు జన్మమే లేదు.
2: ఇట్ హ్యాస్ నో రీబర్త్.
1: మనం చేసే సాధనలన్నీ కూడాను ఈ పొట్టును తీసివేయటమే.
2: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ మెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది హస్క్.
1: ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత.
2: రిమూవింగ్ ది హస్క్ ఇస్ అవర్ డ్యూటీ.
1: అది ఏ మానవ ప్రయత్నము,
2: దట్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫర్ట్.
1: యత్న ప్రయత్నములు మానవ ధర్మము.
2: ఇట్ ఇస్ అవర్ షుడ్ బి నేచురల్.
1: జయాపజయములు దైవాధీనం.
2: ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి జయాన్ని ఆనందాన్ని పొందడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాలి.
2: ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్, యూ షుడ్ మేక్ ఎవరీ
1: అడగండి అమ్మైనా భూవో పెట్టదు.
2: విదౌట్ ఆస్కింగ్ యూ మదర్
1: కొట్టండి, లోపల ఉన్నటువంటి వారు ఎవరు తలుపు తీయరు.
2: నోబడి వుడ్ ఓపెన్ ద డోర్ ఇఫ్ యూ డోంట్ నాక్ ద డోర్.
1: కొట్టాలి, తలుపు తెరచాలి.
2: యూ షుడ్ నాక్ ఎట్ ద డోర్.
1: అడగాలి, భుజించాలి.
2: యూ షుడ్ ఆస్క్ అండ్ దెన్ ఈట్.
1: అదే రీతిగా దైవాన్ని కోరి కోరి మనం తెచ్చుకోవాలి.
2: యూ షుడ్ ప్రే అండ్ ప్రే కంటిన్యూ.
1: దైవమే కోరి వస్తుంది
2: హస్క్.
1: ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత.
2: రిమూవింగ్ ది హస్క్ ఇస్ అవర్ డ్యూటీ.
1: అది ఏ మానవ ప్రయత్నము,
2: దట్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫర్ట్.
1: యత్న ప్రయత్నములు మానవ ధర్మము.
2: ఇట్ ఇస్ అవర్

0: విశ్వశాంతికి దియే విప్లవంబు, విశ్వశాంతికి దియే విప్లవంబు.
1: దేర్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సిన్. దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ద హ్యూమన్ వాల్యూ and the human quality is gone. This is the reason for

0: మే కోరి వస్తున్నప్పటికీ మీరు దూరమైపోతున్నారంటే ఎంత దురదృష్టం.
1: నో గాడ్ హింసెల్ఫ్ ఈస్ కమింగ్ క్లోజర్ టు యూ, యు ఆర్ డిస్టెన్సింగ్.
0: ఎంతకంటే పాపం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ సిన్ దెన్ దిస్.
0: దైవమే కోరి వస్తున్నాడు.
1: గాడ్ హింసెల్ఫ్ డిజైర్స్ టు బి.
0: కానీ మీరు దూరమైపోతున్నారు.
1: బట్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ జన్మాంతర పాపము.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ అక్రూడ్ బికాస్ ది పాస్ట్ బై.
0: ఇట్టి పాపానికి మీరు గురి కావకండి.
1: నెవర్ కమిట్ సచ్ ఎ సిన్.
0: పుణ్యాన్ని పాపించుకోండి.
1: అర్న్ మెరిట్.
0: పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ మెరిట్.
0: మీరు అన్ని విధాలా దీనికి సమీపానికి రాండి.
1: కమ్ క్లోజర్ టు గాడ్.
0: సమీపి.
1: కమ్ క్లోజర్ టు గాడ్.
0: దట్ ఈస్ దిస్ మనీ ఉపనిషత్తు. ఉపనిషత్తులు బోధించేది ఇదే.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఇంకా ఇంతే కాదు, లెమ్మని కూడా ప్రార్థిస్తుంటాడు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత.
1: ది టీచింగ్ ఆఫ్
0: పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్రలో నీవు నిలిగిపోతున్నావు.
1: యు ఆర్ పాసింగ్ త్రూ ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమనేటువంటి నిద్ర నుంచి నీవు లేచి
1: గెట్ అప్ ఫ్రమ్ ది స్లీప్ ఆఫ్
0: అజ్ఞానమనేటువంటి ప్రకాశించేటువంటి సూర్యోదయాన్ని నీవు దర్శించు.
1: అండ్ వాచ్ ది సన్ రైజ్ ఆఫ్ ప్రజ్ఞాన
0: బుద్ధి యొక్క ప్రకాశము.
1: అండ్ దట్ సన్ రైజ్ ద సన్ లైట్ ఈస్ దట్ ఆఫ్ ఇంటెలెక్ట్.
0: ప్రతి ఉపనిషత్తులు కూడా ఈ విధంగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఎవ్రీ ఉపనిషత్.
0: కానీ ఈ ఉపనిషత్తు వాక్యాలు ఎవరు కూడా పాటించడం లేదు.
1: బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ ది డిక్టేట్స్ డిక్టా ఆఫ్ ఉపనిషత్.
0: దాన్ని పాటించి దాన్ని అనుభవించు, తప్పక నీకు శాంతి కలుగుతుంది.
1: దెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ఉపనిషత్స్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: భజ గోవిందం, భజ గోవిందం. భజ గోవిందం.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: ఈ ప్రేమ తప్ప ప్రేమస్వరూపుణ్ణి పొందుటకు మరొక మార్గము లేదు.
0: టు అటైన్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఎక్సెప్ట్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్.
1: పిట్టి ప్రేమ క్షణములో పెరిగి క్షణములో తరుగునటువంటిది కాదు.
0: సచ్ లవ్ ఈజ్ నాట్ ద వన్ విచ్ గ్రోస్ ఇన్ అ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రేమనే మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నది.
0: దిస్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఆత్మ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: దేహో దేవాలయ ప్రోక్తో. దేహమే ఒక దేవాలయము.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇందులో ప్రేమనే ఆత్మస్వరూపుడు.
0: లవ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆత్మ.
1: కిట్టి పవిత్రమైన ప్రేమ నిర్మలమైన హృదయమునందు ప్రతిష్ట అయి ఉంటున్నది.
0: సచ్ సేక్రెడ్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎ ప్యూర్ హార్ట్.
1: కనుక ప్రేమమయము కానటువంటి హృదయమునందే భయము భ్రాంతులు నిండి ఉంటుంటాయి.
0: ఫియర్ అండ్ డెల్యూజన్స్ ఎగ్జిస్ట్ ఇన్ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ ఇట్.
1: భగవత్ ప్రేమ గల హృదయము నిరంతరము నిర్భయంగాను నిశ్చింతగాను ఆనందాన్ని పొందుతుంటాది.
0: ఎ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ.
1: క్షణములోననే తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది నిజమైన ప్రేమ కాదు.
0: లవ్ విచ్ గ్రోస్ ఇన్ అ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ కెనాట్ బి కాల్డ్ లవ్ అట్ ఆల్.
1: చావు పుట్టుక లేనట్టి జీవు నెలలో నిత్య నిర్మల జ్యోతి అయి నెగటివ్ ప్రేమ.
0: ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ లవ్ ఎగ్జిస్ట్ యాజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్ షైనింగ్ లైక్ ఎ ఫ్లేమ్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుక భగవంతుణ్ణి ప్రేమస్వరూపుడు అని చెప్పుట కంటే ప్రేమనే తన యొక్క స్వరూపము అని చెప్పుట చాలా మంచిది.
0: ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane aatma swarupamga bhavistu aneka mandi aaradhana salputu vacharu.
0: A number of people worship love in the form of aatma.
1: Prema bhagavat swarupam aguta chetane deho devalayam ee deham devalayamga polchukogaligaru.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: Antiye kaadu idu oka bhavanamuga kudanu visheshistu vacharu.
0: Not merely that, this has been compared to a palace.
1: Nirdosho nirmamo nathaha sadosho chanchalo vaduhu. Nirdoshiyai nirmalamainatunti oka bharta doshiyai చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్ ద హస్బెండ్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఇస్ పర్ఫెక్ట్ ద వైఫ్ హూ ఇస్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఇస్ వేవరింగ్ ఇన్ హర్ మైండ్.
1: దోషి అయిన భార్య నిర్దోషి అయిన భర్త నిశ్చలమైన భర్త చంచలమైన భార్య ఈ ఇరువురు గృహమునందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get
1: peace from this world? భర్తైనా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ది వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: ఇఫ్ యు ఓన్లీ ఎన్క్వైర్, ఇట్ వుడ్ నాట్ బి అప్రోప్రియేట్ for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi chanchalamainatunti yokka bharya nirdoshi nirmalamainatunti bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: Ikkada bharta evaru, bharya evaru?
0: Here, who is husband and who is wife?
1: Nirdoshiyai, nirmalamai, nischalamai, nisvarthamainatunti yokka aatmane bharta.
0: Atma, who is free from fault, pure, steady and selfless, that is husband.
1: Doshiyai, chanchalamai, swarthamai, kevalamu, paritapamuto undinatunti yokka ee bharyane manasu.
0: The wife is the mind which is full of faults and impure, unsteady and full of selfishness.
1: ఈ మనసు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: Devotion is that particular procedure and process by which the wife, this mind is made to follow the Atma.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్,
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితం గడపటమే మోహము అని.
0: It is infatuation if we spend our life with the body consciousness and fixing our vision on body.
1: Vishnu bhaktulu, Vishnu priyulu bhaktulu, Vishya priyulu, Vishaya priyulu manavulu.
0: Those people who love the Lord and who follow the Lord Vishnu is devotee. Those people who follow the world and who are slaves of the world, they are not the devotee.
1: Kanukane Krishna trushta kaliginatunti vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushna kaliginatunti vare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kanukane ee jeevudu devudiga anubhavinchadaniki taginatunti krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the vision of atma and spend our life towards God.
1: Nirantaramu krishna trushtato kalamulu సార్థకం గావించుకొని తమ జన్మలు కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్, ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
1: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు? ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దాట్ బీ సో, ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్? In what way does he grace the devotee?
1: Bhagavantudanaga aishwaryamu dharmamu yasassu sampada gnana vairagyamu ini ee shadgunamulu yokka swarupamto untuntadu bhagavantudu.
0: God is one who is full of the splendor, the righteousness and the fame, are all these six qualities which are attributed to the Lord.
1: Vishakkarudu ani kodanu itaniki oka peru.
0: He has also another name as Vishakka.
1: Shadaishwarya sampannam kaliginatunti vaadu kanukane itaniki vibhudu ani kodanu oka peru.
0: He has been called Vibhudu because he commands all the six types of splendor and wealth.
1: Itane ee jagattunandu unna daniki raaboye daniki jarigina daniki kodanu తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది త్రీ థింగ్స్, వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇదనికి భావహ అని పేరు వచ్చింది.
0: హీ హాస్ బీన్ కాల్డ్ భావహ బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: మూడు కాలములు ఎందుకూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: Bhavaha anante jagattunanta srushtinchetunti vaadu ani kodanu maroka artham.
0: Another meaning of the word bhavaha is that he is the creator of the entire cosmos.
1: Samasta surya chandradulaku nakshatradulukudanu prakasham andinchetunti vaadu kanukane itaniki bhavaha ani peru.
0: He has lent splendor for the sun, stars and every planet, and therefore he has been called bhavaha.
1: Samasta srushti sthiti layamulakanta kunnu moolakarakuda kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction, and therefore he has been called bhavaha.
1: Itti bhagavantudu sarvatra undutaku sakshyam emiti?
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: Diniki chakkani చిన్న ఉపాయం కూడాను మనం గుర్తించుకోవాలి.
0: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: వేర్ ఈస్ గాడ్
1: అని విచారణ చేసినప్పుడు నీరు గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: వెన్ యూ పుట్ దట్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ యూ కెన్ సే దట్ వేర్ ఎవర్ యూ ఫైండ్ వాటర్ అండ్ విండ్ యూ హ్యావ్
1: నీరు గాలి ఆత్మ నుండియే ఆవిర్భవించినాయి.
0: వాటర్ అండ్ విండ్ have taken their birth from Atma.
1: Karupane bhagavantulu kodunu naramulu ani kodunu maroka peru.
0: That is why God has also been called naramulu.
1: Jeevitaniki aadharabhootamainatunti okka ee gaali neeru atyavasaramu.
0: This water and wind are essential for
1: ivie mana pranadhanamainatunti okka aatma swaroopamu.
0: This air and water are essential aspects of life.
1: Itti bhagavat tattvamunu సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: హీ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్గెస్ట్ మౌంటైన్.
1: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
0: ఇన్ ది ఫిజికల్ బాడీ హీఈస్ ఫౌండ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ అనే స్వరూపం అనేటువంటిది దేహమునందు మాత్రమే కాదు సర్వత్రా కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్, నాట్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ది ఫిజికల్ బాడీ.
1: అంతర్బహిష్ తర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫౌండ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: ద హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కేవలము తాత్కాలికమై భౌతికమై లౌకికమై ఉండినటువంటి వస్తువులను వ్యక్తులను విషయములు మాత్రమే ఆశిస్తూ ఉంటాది.
0: ది హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ద మొమెంటరీ థింగ్స్ అండ్ వరల్డ్లీ థింగ్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్.
1: కనుక ఏతావాత దీనికి ప్రవృత్తి లక్షణం ఉన్నది ఈ శిరస్సుకు అని చెప్పవచ్చింది.
0: The sum and substance of this is the head follows the path of action, pravritti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తి లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in the position to understand the path of knowledge.
1: Bhaksha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamuto anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam emaatram kodunu artham kaadu. దానిని సరైనటువంటి రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హీ ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ ఆఫ్ హార్ట్.
1: అనగా
0: యు మే ఆస్క్ హౌ డు హౌ ఇస్ ఇట్
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
0: డస్ ది ట్రీ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ఎ ఫ్రూట్.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
0: డస్ ది క్రీపర్ నో ది ఫ్రాగ్రెన్స్ అవైలబుల్ ఇన్ ఎ ఫ్లవర్.
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున.
0: డస్ ది బుక్ నో ద గ్రేట్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్.
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లెడుగును.
0: ఎ స్కాలర్ హూ ఈజ్ given to the external joys, how can he understand the power of knowledge?
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయంలోని యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించటం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam aneetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manamu undinappude manaki bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam,
0: a small example.
1: రైళ్లందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హీ హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: Karanam emiti? Thanu first class lo kucchunnappatikini bhayam enduku antaniki ventaadutundadi?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: Ticket lekapovatam chetane.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: సిమిలర్లీ ఇఫ్ యూ హ్యావ్ ది టికెట్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్, వేర్ ఎవర్ యూ గో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: జీవితం ఒక ప్రయాణం.
0: లైఫ్ ఈజ్ ఎ జర్నీ.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తంలో ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా నిస్సందేహముగా నిర్మలంగా నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీఈస్ చేజ్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్ వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా
0: వాట్ ఎవర్ బి ది వెల్త్
1: ఎంతటి పండితుడైనప్పటికి
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూకుచుండినప్పటికి
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్
1: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్ వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్ నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్ హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎంతకాలం మనము ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్ దెమ్ ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ గోయింగ్ అండర్ గోయింగ్
1: ఈ యోగం చేత మీ యొక్క బాధలు అనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ we do not have any disease whatsoever.
1: మాకు ఎట్టి యోగమును మాకు అక్కర్లేదు.
0: we do not want any yoga either.
1: ఒక కృష్ణుని పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: if we can have the yoga to attain god that is sufficient for us.
1: ఏమిటి ఈ యోగము అని.
0: what is this yoga?
1: ఒక గోపిక చెప్పింది.
0: one gopika described
1: త్యాగ భావముతో అనుభవించేటువంటి భోగమైనప్పుడును అది ఒక యోగమేను అన్నది.
0: she said that even indulgence enjoyed on the basis of sacrifice it is also yoga.
1: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
0: This sacrifice and indulgence can never go together, said ఉద్ధవ.
1: త్యాగమున్నటువంటి వాడు భోగం వైపును చూడడు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సాక్రిఫైస్ విల్ నెవర్ లుక్ ఫార్ ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఎ పర్సన్ హూఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్
1: ఈ భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్
1: కనుక యోగం ఎట్లవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుండి నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
1: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
0: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్, దెన్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హ్యావ్ డన్ దెమ్.
1: ఆసక్తి ఎందు రాగము, ఆచరణ ఎందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: ఇఫ్ యు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డిజైర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డూయర్షిప్ ఇన్ యువర్ యాక్షన్, దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ త్యాగ అండ్ భోగ.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి,
0: ఇట్ ఈస్ రెయినింగ్,
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుతున్నాయి.
0: ది క్రాప్స్ ఆర్ రేస్డ్,
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: Sun and moon shine.
1: ఇవి ఎవరి కోసం?
0: ఫర్ హూమ్ ఆర్ దే?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద
1: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
0: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికే ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడా దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
1: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యూ హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
0: Even that mind doesn't exist with us now.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: It has already gone with Krishna to Mathura.
1: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడ ఉంది మనసు?
0: When we do not have the mind itself, when we are enjoying the state of amanaskatva, where is mind to
1: aim? నీ వలే మాకు 10 మనస్సులే ఉంటుండినా మేము కూడాను ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను ప్రాణించటము, ఈ విధంగా జరుపుకొని ఉండవచ్చును.
0: ఇఫ్ వీ ఆల్సో హ్యాడ్ 10 మైండ్స్ లైక్ యూ హ్యావ్, వుడ్ హావ్ యూజ్డ్ వన్ మైండ్ టు లిసన్ టు ది మెసేజ్ ఆఫ్ కృష్ణ, వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది హస్బెండ్స్ అండ్ వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ గివెన్ బై ది మదర్స్ ఇన్ లా అండ్ ఆల్ సచ్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్.
1: సకల శాస్త్రాల గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాల చెప్పుదు ఒక్కసారి.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: సర్వజీవులు యందు ఉన్న దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: We have to firmly believe
2: that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
2: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతనకు కూడాను మూల కారణం మనసే.
2: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
2: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
2: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
2: Family life is another worry.
1: చావు చింత.
2: Death itself is a worry.
1: బాల్యమంతయు చింత.
2: The full childhood is worry.
1: వార్ధక్యం ఒక చింత.
2: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
2: Living itself.
1: చెడుపు చింత.
2: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
2: All actions
1: are worry. కష్టములు ఒక చింత.
2: Difficulties worry.
1: సంతసం ఒక చింత.
2: And joy is a worry. And surprise and ease
1: one end chintalu anetundi paggamulu gattinatundi chinta chettu kinda kurchoni santoshanni anubhavinchalante ekkada labhistundi.
2: If we are bound by these 12 ropes of bondage and still want to have peace and joy, how can we
1: sarvesha prema korudi ikadaina prajalara korke meera.
2: Oh citizens, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: సమస్త చింతలకు పరిహారం చేసేటువంటి చింత ఒక్కటే, అదే ప్రేమ.
2: It is the love which can free you from all these worries. And this
1: ఈ ప్రేమ యందు ఎట్టి వ్యత్యాసం కూడాను మనకు కనిపించదు.
2: There cannot be any differentiation in this love.
1: సమస్తము భగవ స్వరూపంగానే మనం నిరూపిస్తాం.
2: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattu okkate.
2: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kalukane bhagavantudu desa kala vastu parichhedam kalavadu leni vadu ani.
2: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
1: Oka deshamulo unnadu, oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one country and not in another country.
1: Oka kalamulo unnadu, maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
2: It is wrong to say that God dwells in one time and not at another time.
1: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: Kanuka desha kala vastula parichhedam leni vadu.
2: Therefore he is one who transcends the time, the country and the
1: భగవంతుడు అనగా తాపక శక్తి కలవాడు అని అర్థం.
2: God refers to the power of pervasiveness, all pervasive he is.
1: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
2: God who is all pervasive, how can you describe he is here and not there?
1: సర్వత్రా ఉంటున్నాడు.
2: He is found everywhere.
1: కనుక దీనికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
2: Therefore it is wrong to say that he
1: సర్వత్రా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
2: It is possible to clearly declare that God dwells everywhere.
1: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
2: With reference to time frame, it is not possible to say
1: ఆది మధ్య అంతములు ఎందుకూడను ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
2: When God dwells in the beginning and in the middle and in the end, how can
1: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
2: He is the one who is found in beginning and end and beyond that.
1: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
2: When he is described as to be found everywhere, how can you just say that he exists in one object?
1: కనుకనే భగవంతునికు సర్వాత్మకుడు అన్నారు.
2: That is why God has been described as సర్వాత్మక.
1: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
2: There are significant meanings associated with every word that is
1: పదములను కాని దాని అర్థములు కాని మనం ఏమాత్రమో గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
2: We are not caring to recognize the words and their meaning.
1: Sakala shastramulanni kudunu sarveshwarattanni samastatvanga prakatistu vachindi.
2: All the scriptures have declared God as found everywhere.
1: Devudanaga vyakti swaroopudu kaadu.
2: He cannot be identified with a particular individual.
1: Samastatmakudu.
2: He exists in collectivity, totality.
1: Sarvatra undinatundi oka aatmatattvam okkate.
2: The principle of atma found everywhere is the same.
1: Atti atmane lokanni uddharinche nimittamu dharmanni nilabette nimittamu okka akaraanni dharisthi vastuntari.
2: This principle of atma, in order to establish dharma, righteousness. And in order to
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
2: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
2: They never had any sense of differentiation. This is a tree.
1: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
2: They felt that Krishna, the Lord, is found in every object.
1: కృష్ణుడు లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
2: There is nothing in the creation which does not have Krishna in it.
1: Srishti Krishna ne Krishna Krishna annaru vaallu.
2: They said that the thirst for the creation is thirst for Krishna.
1: Vishwamunu visvaroopamlo meeru chudakandi, Vishnu roopamlo chudandi annaru.
2: Do not see the world as world. See the world as the very manifestation of the Lord.
1: Anti bhagavatatmaga manu bhavinchinappudu entati aanandam anupistaro adi appude telustundi.
2: If you can consider everything as the manifestation of the Lord, what great delight and joy.
1: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
2: Quite a few people criticize Gopikas as ignorant ones, the foolish ones, the ones who are not having intelligence.
1: చాలా పొరపాటు.
2: This is a very great mistake.
1: వారి యొక్క హృదయాలు నిర్మలమైనవి, నిశ్చలమైనవి, నిస్వార్థమైనటువంటివి, ప్రేమపూరితమైనటువంటివి.
2: Their hearts are pure, selfless and full of love.
1: లోక ప్రేమ పుచ్చుకునేది కాని ఇచ్చుకునేది కాదు.
2: The worldly love believes in getting and not in giving.
1: పరమాత్మ ప్రేమ ఇచ్చుకునేది కాని పుచ్చుకునేది కాదు.
2: The love of the Lord believes in giving and not getting.
1: ఇది లౌకిక ప్రేమకు పారమాత్మిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
2: This is the basic difference between the worldly love and divine love.
1: కనుక ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
2: The Gopikas were able to attain divinity only through this kind of love.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
2: Only when every human being understands the sacredness of this love of Gopikas, his life gets sanctified.
1: Krishna Adamu anaga Nadamu Krishna Vani Krishnudu pratyekam kadu variki.
2: For them the sweet music of Krishna, the word of Krishna,
1: Deho devalaya prakto jivo deva sanatanaha. Manu yokka dehamu oka devalayamu.
2: Our physical body is a temple of God.
1: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
2: When do we consider that as temple?
1: దైవ చింతన మన హృదయం నుంచి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
2: Our body becomes temple only when we contemplate on God.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
2: If we don't contemplate on God, it is only a house.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
2: After a few days, even this house becomes a forest.
1: కనుక ఏ ఒక్క విషయం నందు కూడాను ఎక్కడో మనం దేవాలయం పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుక పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
2: యాజ్ లాంగ్ యాజ్ వి మేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్స్ ఆన్ అవర్ టంగ్, అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్సో ఏ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నాదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సార్థకంగా గావించుకోవాలి.
2: వీ షుడ్ రియలీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
2: ఎ టెంపుల్ వేర్ గాడ్ డ్వెల్స్, హౌ సేక్రెడ్ ఇట్ షుడ్ బి, హౌ నైస్లీ వీ షుడ్
1: యూస్. ఆ విధంగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
2: గోపికాస్ ఫర్ దోస్ who sanctified their physical bodies.
1: వారికి ధనకనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
2: They never had any love for the world.
1: వారికి సర్వస్వము భగవంతుడే.
2: ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ కన్సిస్టెడ్
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
2: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: వ్యత్యాసమే లేదు.
2: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
1: కేవలం కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
2: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: లేకపోతే కృష్ణు యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
2: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, how would they have entered Vrindavan the moment they heard the sweet music of the flute of Krishna?
1: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
2: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
2: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
1: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
2: Even Meera knew that Krishna was found anywhere and
1: everywhere. సర్వస్వరూపుడని కూడాను తెలుసును.
2: He is found in all forms.
1: కాని గిరిధర గోపాల అంటేనే ఆమెకు చాలా తృప్తి.
2: But she got real delight only when she addressed him as గిరిధర గోపాల.
1: కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసు.
2: సక్కుబాయి ఆల్సో న్యూ కృష్ణ యాజ్
1: సర్వస్వరూపుడని తెలుసును.
2: అండ్ షీ ఆల్సో న్యూ దట్ హీ డ్వెల్స్.
1: కాని ఆమెకు రంగా పాండురంగ అంటేనే ఆమెకు తృప్తి.
2: She would be happy only when she calls Ranga and Panduranga.
1: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
2: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
1: యశోదకుడును ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
2: బట్ ఫర్ యశోద దేర్ వాజ్ ఓన్లీ వన్ నేమ్.
1: వృందావన విహారీ ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
2: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
1: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
2: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
1: అదే విధంగానే గోపికలకంతకును భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
2: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్ బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్
1: బృందావనంలో ప్రవేశించారు.
2: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
2: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
2: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
1: అడుగుతున్నారు పొదల్లో.
2: దే వర్ ఆస్కింగ్ దెమ్.
1: నల్లని వాడు,
2: హీ ఈజ్ ఎ బ్లాక్ వన్,
1: పద్మనయనమ్ముల వాడు,
2: లోటస్ ఐడ్ వన్,
1: కృపారసంబుపై చల్లెడి వాడు,
2: హీ ఈజ్ ద వన్ హూ షవర్స్ ద
1: మౌడి రసిప్పిత పింఛము వాడు,
2: హీ ఈజ్ ద వన్ హూ వాజ్ హావింగ్
1: నవ్వు రాజుల్లెడి మోమువాడు,
2: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్ స్వీట్ స్మైల్,
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
2: హీ హాస్ స్టోలన్ మై హార్ట్.
1: ఓ మల్లియలారా,
2: ఓ క్రీపర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
2: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడ? చెప్పండి చెప్పండి చెప్పండి.
2: Please let us know.
1: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచారణ శక్తే లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
2: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
1: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటాదో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్సే.
2: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
1: Purna vishwasame variki.
2: They had full faith.
1: Ade purnamadam purnamidam purnat purnamudachyate. Ee purnatvamlo undinatundi variki ee asampurnamainatundi variki em artham avutundi?
2: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
1: Kanukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
2: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
2: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ? వాట్ ఈస్ హిస్ నేచర్?
1: ఇతడు అందరితో ఉండినప్పటికీ,
2: హీ వాజ్ ఫౌండ్ విత్
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
2: హీ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్,
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
2: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్.
1: దేనికి తను అంటనటువంటి వాడు?
2: He is not touched by anything.
1: Nitya truptudu.
2: He is always contented. He doesn't have any desire whatsoever.
1: Nirgunudu.
2: He doesn't have any quality.
1: Nirahankari.
2: He does not have any ego at all.
1: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
2: He is the one who is real emperor.
1: Enni rajyamulu jayinchinappatikini okka rajyamulaina taanu palinchaledu.
2: He conquered a number of kingdoms. బట్
1: ఇతను రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
2: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
1: ఎట్టి వాంఛలు కూడా అతయంది లేదు.
2: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
1: అన్ని వాంఛలు కూడా అన్యుల నిమిత్తమే.
2: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
2: as Krishna is one who was free from all these qualities, he may be described as Bhagavan.
1: గుణములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు కాని భగవంతుని ఎందు గుణములు లేవు.
2: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణాలు ఆవిర్భవిస్తున్నాయో,
2: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
1: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
2: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఆర్త్,
1: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాయి.
2: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
2: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్
1: దివ్యత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలం,
2: దెన్ ఓన్లీ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
2: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
1: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
2: we should live in the world which is the manifestation of
1: ఆధార ఆధేయములు రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
2: We should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
1: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
2: One is the ఉపాదాన

0: ఇది ఉపాధాన కారణం.
1: కేవలము ఈ యొక్క సిల్వర్ ను ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకటి కాదు, భగవంతుడే.
0: ఇట్ ఈస్ గాడ్ హు హస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
1: దీనిని టంబ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
0: ది సిల్వర్ స్మిత్ ఇస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హు హస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టంబ్లర్.
1: ఈనాడు టంబ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మరునాడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
0: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్.
1: ఈ టంబ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది, అది ఊరి అదే ఉపాదాన కారణం.
0: ది ఫార్మ్స్ టంబ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్.
1: ఏత సిల్వర్ డస్ నాట్ చేంజ్. మార్పు చెందనటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
0: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్ బట్ ది వరల్డ్ చేంజ్.
1: చలించే జగత్తునందు
0: ఇన్ ది చేంజింగ్ వరల్డ్
1: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుంది.
0: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
1: ఈ రెండింటితోనే కూడినటువంటిదే ఈ లోకం.
0: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ ఎంటిటీస్.
1: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు.
0: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్
1: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
0: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్ ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
0: ది కార్ ఈస్ మూవింగ్ బట్ ది రోడ్ ఈస్ స్టడీ.
1: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం.
0: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్.
1: కనుక కదిలే యొక్క కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
0: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఏ స్టడీ.
1: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
0: దిస్ రోడ్ విచ్ ఈస్ స్టడీ
1: ఇది ఉపాదాన కారణం.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఉపాధాన.
1: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
0: ది మూవింగ్ కార్స్ మే బి కాల్డ్
1: కదిలే ఈ జగత్తుకంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
0: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is
1: దాన్ని ఎవరు అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ ట్రూత్స్.
1: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ
0: దిస్ చేంజింగ్ వరల్డ్ నో డౌట్
1: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చలనము మనం ఏం చేస్తుంది?
0: వెల్ యూ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
1: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పుడు అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
0: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ సారోస్ మే గెట్ వీ విల్ నెవర్ బి షేక్.
1: చెప్పారు మరే నీటి లోతును చూసి భయపడనక్కర్లేదు, ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
0: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. A person who knows swimming need not be afraid of the depth of the
1: water. నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
0: Why should we be afraid of the depth of the water if we know?
1: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే
0: if we only
1: ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
0: We need not be afraid of the problems of the world if only we have love for God.
1: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
0: Gopikas were such who had attained this love for God.
1: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is exists in the form of love everywhere.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటాది కానీ
0: you may get the impression that he is changing.
1: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
0: Those are not changes in God.
1: భక్తులలో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్
1: గిల్టీ కాన్షియస్ అంటారు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ గిల్టీ కాన్షియన్స్.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తాను తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
1: ఎట్టి దోషములు కూడాను ఉండడానికి వీల్లేదు.
0: There cannot be any defect in God.
1: దోష రహితుడు.
0: God is absolutely
1: perfect. అందువల్ల నిర్దోషో నిర్మమో నాతః అన్నారు.
0: That is why he has been described as the one who is free from all fault.
1: అతనే పురుషుడు.
0: And he is
1: సదోషో చంచలో వధుహు అదే ప్రకృతి.
0: This prakriti or nature may be compared to the one who is
1: ఇది దోషములతో కూడినటువంటిదే.
0: There are defects in it.
1: చంచలమైనటువంటిదే.
0: It is wavering.
1: కానీ దాని యందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
0: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of divine.
1: కేవలం కృష్ణ జన్మదినము రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.

0: We should not consider the birthday of only Krishna or Rama as a festival day.
1: పర్వదినములు చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
0: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
1: ఎవరిని భగవంతులను మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద వర్డ్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూమ్ వీ కన్సిడర్ ఎస్ గాడ్.
1: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
0: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ ఇట్,
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ with all sorts of devotion.
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
0: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
1: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
0: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
1: అన్ని అవతారముల కంటే
0: ఆల్ ది టైప్స్,
1: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
0: The incarnation of Krishna is most attractive.
1: అందువల్లే కృష్ణ అనేటువంటి పేరునికే ఉంటుండాలి దీని అంతరార్థము.
0: The meaning is embedded in the word Krishna itself.
1: Karshatiti Krishnaha annaru.
0: One meaning is Karshatiti Krishnaha.
1: Akarshinchetundi Krishnatvam.
0: The principle of Krishna is highly attractive.
1: Krushatiti Krishnaha annaru.
0: Another version is Krushatiti Krishna.
1: Krushi anaga sedyam cheyatam, bhoomi paina pantanu pandinchatam.
0: Krushi refers to cultivation and raising crops.
1: Ikkada hrudayam ane kshetram lopala durgunamulaneetunte mokkalanu teesivesi సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట.
0: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: దట్ ఈస్ వై హీ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ.
1: మరీ కట్టకలపటికి కుష్టీతి కృష్ణ అన్నారు. అలాగే ఆనందమును అందించేటువంటి వాడు అని. నేను చాలా ఖుషీగా ఉన్నావే అంటే కుష్ కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
0: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ and this bliss is derived from Krishna tattva, the principle of Krishna.
1: Na anaga hrudayanni saagu chesi manaku divyamaina tundi yokka aanandam aneetundi pantanu andinchetundi vaadu.
0: Krishna is one who gives the crop of bliss, cultivating the field of our heart and removing all the weaknesses.
1: Ee aakarshinchetundi hrudayam kaliginatundi vaadu kanakane adariki aatmaramudu ani kudanu peru.
0: He has also been called aatmarama because he has a heart which can attract everyone.
1: ఆకర్షిస్తుండాలి ఈ ఆత్మ.
0: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
0: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
0: వి హావ్ టు థింక్ ఆఫ్ వన్ మోర్ ఆస్పెక్ట్.
1: భగవద్గీత యందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
0: ది ఫస్ట్ స్టాంజా ఇన్ భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్ర, ధర్మక్షేత్రం అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ధర్మక్షేత్ర?
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటిది కాదు అది.
0: It is not a field found somewhere.
1: మొట్టమొదటి ధర్మక్షేత్రంగా ఉంటుండాలి.
0: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ధర్మక్షేత్ర ఇన్ ది వెరీ ఫస్ట్.
1: పుట్టిన సమయం లోపల నిస్వార్థమై నిశ్చలమై నిరహంకారమై ఎట్టి కోరికలు లేకుండా పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటుంది.
0: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
1: నిర్గుణుడై ఉంటాడు.
0: He is free from all qualities in fact.
1: అట్టి మానవ జీవితమనే ధర్మక్షేత్రంగా పోల్చుకున్నారు.
0: Such human life can be compared to ధర్మక్షేత్ర.
1: ఇది పెరుగుతూ పెరుగుతూ ఆహారం మారిన కొలది, అభిరుచులు అభివృద్ధి అయిన కొలది, సహవాస దోషములు పాశములు అంటగట్టుకున్న కొలది ఇవి మరింత కొన్ని బంధనలు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: అభిమానం అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and minus,
1: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes కురుక్షేత్ర.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకొకదానికోటి ప్రారంభమవుతాయి.
0: వెన్ యూ గెట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డ్యూయాలిటీ ఐ అండ్ యూ, దెన్ దేర్ విల్ బి డిఫరెన్సెస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: పర అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ మైన్ అండ్ థైన్,
1: నా పర అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడు కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: వన్స్ యూ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ మైన్ అండ్ థైన్, ఇట్ బికమ్స్ కురుక్షేత్రం.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమ కురువత సంజయ, ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్రుడు ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై.
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయవాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వన్లీనెస్.
1: విషయవాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హాస్ డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ది వన్లీనెస్.
1: పాండవ చేవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of
1: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారులు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రీషియేటింగ్ హిజ్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
1: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
1: alanti tallitandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
0: In today's world the Kaurava clan is growing because of this kind of approach towards their children.
1: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
0: just by
1: sanjayudu alaga sarveendriyamulu kulanu nigrahinchukunnatundi yokka mahagnani.
0: Just by the side of Dhritarashtra who is so ignorant is one.
1: Kima purvata Sanjaya? Sanjaya niyu naaku cheppamannadu.
0: Sanjaya who has conquered all the senses.
1: Anaga jnani kalukane niyu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
0: As you are the wise one, you have got the authority to tell me.
1: Naaku kavalsinanta siri sampadalu untunnayi.
0: I've got all the
1: naaku kavalsinanta bhoga bhagyamulu untunnayi.
0: All the worldly possessions.
1: Kaani ee bhoga bhagyamulu siri sampadalu aanandanni andinchatam ledu.
0: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
1: Okka indriya nigrahame aanandanni andistundi.
0: Joy you can get
1: okka daiva premane aanandanni andistundi.
0: Love of God alone can give you joy.
1: Deeniki dhritarashtrude sarainatundi okka example.
0: For this dhritarashtra is an outstanding example.
1: హంసతూలిక పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్ హ్యావ్
1: ప్రీతి లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
1: దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్,
1: దైవ ప్రీతి పాప భీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దెర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్, life will be full of joy and peace.
1: కనుకొని ధర్మ క్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: Therefore ధర్మ
1: మన దేహమే ధర్మ క్షేత్రము.
0: Our body itself is ధర్మ
1: క్షేత్రం. దోషరహితమైనటువంటి దేహమే ధర్మ క్షేత్రము.
0: Body free from defects and evil tendencies ధర్మ క్షేత్రం.
1: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
0: Body full of defects is కురుక్షేత్ర.
1: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
0: In this physical body are found the path of action.
1: ఈ రెండింటికి ఎప్పుడు కూడాను పోరాటం జరుగుతూనే ఉంటుండాలి.
0: There is always a tug of war between these two.
1: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: If we want to really understand Bhagavad Gita and the difference between Kauravas and Pandavas
1: today,
0: we have to enter into this Mahabharata and analyze deeply.
1: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
0: Whatever small work Pandavas undertook, they kept Krishna in front and undertook.
1: రాజసూయాగం చేయాలనుకుంటే కూడా కృష్ణుని ఆజ్ఞ కోసం కాచుకుని ఉన్నారు.
0: Even while conducting రాజసూయాగ, they kept Krishna beside them.
1: ఏ కార్యం కావించవలనన్న ముందు కృష్ణుడు.
0: Whatever work they wanted to do, they gave first place to Krishna.
1: అందువలనే పాండవులకు విజయాన్ని సాధించుకోగలిగారు.
0: That is why Pandavas were victorious always.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అదియే మాకు ప్రధానము, అదియే మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ వర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: They gave up Krishna.
1: విశ్వమును విశ్వసించారు.
0: They believed world.
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: They were destroyed completely by that kind of mistake.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము, కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటుందో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తుంది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్లా కాదు, ఐ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, లాస్ట్ గాడ్.
0: కౌరవాస్ బిలీవ్డ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
0: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
1: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
0: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్ ధృతరాష్ట్ర.
1: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: హీ సెడ్ వేర్ దేర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దేర్ విల్ బి ఆల్వేస్ విక్టరీ.
1: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి అక్కడ.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భగవంతు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
0: దేర్ మే బి గాడ్ ఇఫ్ దేర్ ఇస్ నో person who has faith in God,
1: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
0: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
1: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటాది.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్
1: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహంలో నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది నైన్ ప్లానెట్స్.
1: అరే ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ యు హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వి హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
0: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
1: అది ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
1: కృష్ణ జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
0: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకేమాత్రం అర్థం కాదు.
0: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
1: తానే ప్రేమమయుడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
1: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
0: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్,
1: చాలా విలువైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
1: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
0: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
1: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: ఇఫ్ వీ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్ వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
1: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
0: It is possible to cut diamond only with a diamond, with another diamond, not by any other means.
1: కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
0: If you want to remove any defect in your love, only through love you can remove all defects.
1: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
0: It is possible to attain love only through love.
1: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: It is impossible to attain love through hatred.
1: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
0: We can get hatred only
1: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
0: Through jealousy we can reach only
1: క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
0: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
1: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
0: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
1: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో ఏ ద్వేషమో ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్ హేట్రెడ్ జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్
1: క్వాలిటీ. ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్ ఏ అరికన్ లాంటర్న్ ఏ పెట్రమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
0: If you want to see the shining moon, is there a need for a petromax light or any other light to see?
1: ఏవి మనకు అక్కర్లేదు.
0: There is absolutely
1: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడొచ్చు.
0: You can see moon in the splendorous light spread by moon itself.
1: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: To attain Krishna, who is the very embodiment of love, it is possible only through love to attain him.
1: Prema mudita manase kaho.

మనసు విరిగనేని మరి చెప్పగలరటయా, మనసు విరిగనేని మరి చేర్ప

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of truth.
1: ప్రేమస్వరూపులారా, అన్ని యుగముల కంటే కరించుటకు కలియుగమే సులభ మార్గమని కూడాను అనేక శృతులు శృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమస్వరూపస్, ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేతనే శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ అండ్ బై లిసనింగ్ టు ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ గెట్ సీక్రెట్ డివోషన్ అవుట్ ఆఫ్ దీస్ టూ ప్రాక్టీసెస్.
1: నవవిధ మార్గములు యందు ప్రధానమైనటువంటిది కీర్తనమనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం గుర్తించుతూ వచ్చాము.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: Samyak kirtanam itihi sankirtanam mani. Hudayamuto vichchalavidiga, hudayanandamuga, nirbhayamuga, niratankamuga, bhagavantuni yokka namamunu uchcharinchadame sankirtanamu ani kodanu deeniki sarthaka namam.
0: The word sankirtan can be explained and expanded by saying that it consists of uttering the name of the Lord loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtana cheyatamlo idi vishwamune tarimpachestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatvanti yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: సంకీర్తన విశ్వవ్యాప్తిని గావించే ఆనందము.
0: సంకీర్తన్ స్ప్రెడ్స్ దిస్ హ్యాపీనెస్ థ్రూఅవుట్ ది వరల్డ్.
1: కీర్తి సంకీర్తన యందు నాలుగు విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్, ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: The first one is guna sankirtan.
1: Rendavadi leela sankirtan.
0: The second is leela sankirtan.
1: Moodavadi bhava sankirtan.
0: The third is bhava sankirtan.
1: Nalagavadi nama sankirtan.
0: The fourth is nama sankirtan.
1: Aithe ee naati manavulayandu leka sadhakulayandu kirtanam anaga emiti sankirtanam anaga emiti indulo unna antaratham emiti విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు, కానీ హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi guna sankirtana.
0: The first one is guna sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eludinatvantide kani guna sankirtana anetvantidi ఇది ఏమాత్రము అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతము గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతని చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot
1: be bhaktuni yokka santrupti matrame chekurtundi aa santrupti kodanu taatkalikamainatundi santruptiye.
0: This gives only satisfaction to the devotee, even that satisfaction is momentary.
1: Ilanti taatkalik aanandam nimittamai సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకునలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకునలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: ఇక రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagatantai kunnu Bhagavantuni yokka leelani.
0: The entire creation is God's Leela.
1: Srishti sthiti layamulu anni kunnu Bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's Leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతా నదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్టుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హీ కెన్ మేక్ యూ ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. హౌ కెన్ ఎనీవన్ అండర్స్టాండ్ ఆర్ డిస్క్రైబ్ హౌ ఈశ్వర సంకల్ప ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్.
1: అది నిజనెలకి పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే. అది ఎరుంగరు మదిగలంగరు ముదము జందరు భువుని కొందరు వివేకమున వర్తించదనికను వీరవీగదరు. కానీ చివరకే మేలకేది సంభవించును తెలియజాలరు ఎంత వారలైనా.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: the result? Samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yandu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leelani uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yandu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's Leela, to create and say that a few of them are God's Leela and sing in terms of Leela Sankirtan is also a devotee's ignorance and weakness.
1: Yedi chesina manchi ainanu chedda ainanu bhagavantuni yokka leelani.
0: Whatever is done, whether it is good or bad, it is God's Leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటారు.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham. సుఖము నుంచి సుఖము లభించుతుందనే అనుకోవటము ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హాల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
0: ది లాస్ట్ వన్ ఇస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిటీ ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందుకు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుర్యా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idiye uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu vishwasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is about time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kanukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni baddunu gaavinchatamu idi balaheenata yokka lakshanamee.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Inda sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti. This is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa Arjunudu Krishnunaku aneka vidhamulaga kudanu sannihitudiga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaramu kudanu కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుణ్ణి అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున who regarded to be close to Krishna as the greatest thing, at all times wanted to be near to Krishna, but he regarded his closeness as one of relationship but not as one of divinity.
1: ee samipattamu kevalamu manavatvanni maatrame nirupistundi tappa daivatvamunaku ati dooramu gaavistu untadi.
0: Such proximity is connected only with human relationships but this goes very distant.
1: Karanam emanaga sulabhamuga labhinchinatvanti yokka sannidhanamunu తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity. That becomes a weakness.
1: భగవంతుడు కే ఒక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంకా దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ దాస్య భక్తి. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ ది క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమాన్ అండ్ రామ.
1: నిరంతరము కూడాను రామ సేవ ఎందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: హనుమాన్ టూ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోకవ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా అర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే as soon as one acquires one branch of learning, he becomes giddy and proud.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamuli yokka prabhavani kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైనా విద్యావంతుడైనా గుణవంతుడైనా హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితం గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడా అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోతి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవని ప్రశ్నించారు.
0: when he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
1: Shanti vachanamulato dasoham kosalendrascha. Nenu Sri Ramachandra yokka dasudanu ani taanu varnistu vachadu.
0: With quiet and peaceful words, he described himself as the dasa, the servant of Sri Ramachandra.
1: Tana vachanamulandu kudanu dasatvame. Tana pravartaniyandu dasatvame.
0: There was service even in his words. There was service even in his conduct.
1: Manasunandu kudanu dasatvame.
0: In his mind too, it was filled with service.
1: Manovakar karmamuliyandu dasatvamunu anubhavinchatam cheta trikarana suddhi erpadindi hanumantunaku.
0: Since he experienced and exhibited service in his thought, in his word and in his deed, we say Hanuman has got trikarana suddhi.
1: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుడి కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ ఆఫ్ హనుమాన్ హూ హ్యాడ్ ఆల్ ది త్రికరణస్ ఫిల్డ్ విత్ సర్వీస్ హీ టూ ప్రమోటెడ్ ఓన్లీ బాడీలీ కనెక్షన్.
1: రామ అంటే ప్రీతి తప్ప మరొక కృష్ణ అంటే కూడా అతను ఇష్టపడేటువంటి వాడు కాదు.
0: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
1: ఇది సంకుచితమైనటువంటి బుద్ధి.
0: This is a narrow idea.
1: ఈ విధమైనటువంటి యొక్క భావము ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్ ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
1: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాత్ సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
0: While the Vedas have been telling us that all the 1000 names and all the 1000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
1: ఇక్కడ కూడా సమచిత్తము లేకపోవడం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to.
1: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడాను తరించలేకపోయాడు.
0: This is the reason why in one birth Hanuman could not liberate himself.
1: Yeta vata dasya bhakti kudanu anta pavitramaina purnamainatundi kadani kudanu nirupistu vachindi.
0: Be that as it may, it establishes that dasya bhakti also is not a totally acceptable type of bhakti.
1: Inka nalagavadi vatsalya bhakti.
0: The fourth one is vatsalya bhakti.
1: ఈ వాత్సల్య భక్తి సమచిత్తము లేకపోవటం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: ఫర్ హనుమాన్ టూ సిన్స్ హి హాడ్ నాట్ ఎన్ ఈక్వల్ యాటిట్యూడ్ టు ఆల్ దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ హి వాస్ ఆల్సో సబ్జెక్టెడ్ టు.
1: అందువలన

0: భక్తి, వాత్సల్య భక్తి.
1: ది ఫోర్త్ వన్ ఇస్ వాత్సల్య భక్తి.
0: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
1: An example for this vatsalya bhakti is Yashoda.
0: Aameku pettina peru tappa, puttina peru tappa, anya peru daamu angikarinchetuvanti kaadu.
1: She would not accept any other name except the name which was given at birth by her.
0: Gopala, Gopala, Gopala. Ee peru tappa anya peru taanu ye maatram kodanu angikarinchadu.
1: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
0: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
1: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
0: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి, ఉద్ధవా, నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
1: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఇస్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్.
0: వెన్ ఇస్ హీ కమింగ్,
1: వెన్ ఇస్ హీ గోయింగ్ టు కమ్ హియర్.
0: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నాడు తల్లి అన్నాడు.
1: వైల్ యశోదా వాజ్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్, ఉద్ధవ వెరీ క్వయట్లీ అండ్ పీస్ఫుల్లీ సెడ్, ది వన్ హూ లివ్స్ ఇన్ మధురాపుర, ది వన్ హూ ప్లీజెస్ ది గోపికాస్, హీఈస్ డూయింగ్ వెరీ వెల్.
0: యశోదకు కోపం వచ్చింది.
1: యశోద బికేమ్ యాంగ్రీ.
0: ఎవడా మధురాపుర విహారుడు, వాటితో నాకు సంబంధం లేదు.
1: Who is it that lives in Madhurapura? I am not concerned with
0: Gopika mana sancharudu evado naaku teliyadu.
1: I do not know who fills the minds of the Gopikas.
0: Naa Gopaludu baagunnada.
1: I ask, is my Gopala well?
0: Ee vidhamuga kevalam sankuchitamainatundi bhavamu cheta taanu pettina perunu maatrame aakarshinchukuntundi tappa anya perulu ee maatramu taanu abhirshinchatam ledu.
1: Such a narrow idea makes her accept only the name which she has given and not any other name.
0: Kalaku vatsalya bhakti kunanu konni vidhamulaitundi sankuchitamainatundi bhavam ane cheppavachchu.
1: So vatsalya bhakti also can be described in some ways as being rather narrow.
0: Inka anuraga bhakti, anuraga bhakti.
1: The next one is anuraga bhakti,
0: gopikala bhakti.
1: Example is the devotion of the gopika.
0: ee gopikala bhakti ni aneka mandi aneka rakamulainatundi yokka vakram margamunu avalambinchi danini sakramainatundi satyamunu gurtinchalekapothu vastunnaru.
1: The bhakti of the gopikas has been described many people in a crooked and unconcerned manner and they do not recognize the truth of that bhakti.
0: aa gopikala bhakti ఒక వైపున ధర్మ మార్గమును, మరొక వైపున బ్రహ్మ మార్గమును, సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
1: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కానీ, గుణ సంబంధమైన వృత్తులు కానీ వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
1: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ anything concerned with the bodily relationship or anything concerned with the human relation.
0: కానీ దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: Unfortunately, people have been explaining the devotion of the gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
0: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రవర్తనను కూడాను కొంతవరకు పెడమార్గంను పట్టించుకుంటూ వచ్చారు.
1: Many people accepting such an interpretation of the devotion of gopikas have also been making their own devotion take wrong paths.
0: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చెరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
1: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
0: చీడ పురుగు చెరి చెట్టు జరచు.
1: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
0: కుచ్చిటుండు చేరి గుణవంతు చెరచును.
1: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హెస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
0: సత్యమైన బట సాయి మాట,
1: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది

0: కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను, తమ యొక్క నేరో మైండ్, సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడ మార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
1: పీపుల్ హూ హ్యావ్ సచ్ నేరో ఐడియాస్ అండ్ నేరో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్
0: ఇంటర్ప్రిటేషన్స్. యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
1: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్, టోటల్ ఫెయిత్.
0: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
1: They have always taken a path by which they fulfilled their duty.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example for this.
0: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
1: God, with a view to test his devotees, undertakes several types.
0: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహము.
1: Some people get a doubt, why should God test us?
0: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాము.
1: The earlier the test comes to us, the higher we can rise.
0: ఒక పిల్లలు చదువుతుంటారు, ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలో అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
1: The children who are studying, only when there is an examination and a test, they can move to the higher class. If there is no
0: కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రక్షలుగానే మనం భావించుకోవాలి.
1: We should regard all such tests as protectors to us.
0: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
1: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
0: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
1: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
0: కానీ ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
1: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
0: వచ్చినటువంటి భర్త ఆలస్యపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
1: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
0: Gopika chuchindi.
1: Gopika looked at that.
0: Ayyo bhartha alisipothu vachade ani aame kodanu athaniki e maatram kodanu tondari nivvakakunda taanu kodanu deepamulu aarpi vesi taanu kodanu nemmadiga pandukundi.
1: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
0: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
1: Using that occasion, Krishna came at 7 p.m.
0: వచ్చి తలుపును తొట్టాడు.
1: He was knocking at the door.
0: గోపికకు భయం వేసింది.
1: The Gopika was afraid.
0: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుని కోపము, తెరిస్తే భర్త కోపము.
1: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
0: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
1: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
0: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
1: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
0: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటాది.
1: ది గోపిక నియర్ ది డోర్ దేర్ ఇస్ ఎ హోల్ త్రూ విచ్ వన్ పుట్స్ ది కీ అండ్ ది లాక్.
0: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుండాది గోపిక.
1: షీ వెంట్ టు ది కీ హోల్ అండ్ షీ వాస్ ప్రేయింగ్.

0: Krishna, why are you so impatient and do not let me time to open the door? Wait, be patient, I will open the door after a little while. Why are you so impatient?
1: Patinidura povaledu madisandiyamundunemo.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
1: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: విత్ సచ్ కన్ఫ్యూజన్ షీ వాజ్ ఇన్ ట్రబుల్ బట్ కృష్ణ వాజ్ నాకింగ్ అట్ ది డోర్.
1: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది, మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
1: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
1: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
1: భక్త వేషములు ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్ అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
1: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికాస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
1: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: Wherever there is such a duality, there is ignorance.
1: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: Where there is ignorance, there is sorrow.
1: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: What is the reason for this sorrow? It is ignorance.
1: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: What is the reason for the ignorance? It is a duality.
1: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
1: ఈ పరస్పర విభాగం యొక్క కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
1: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
1: రాగ ద్వేషములకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
1: కర్మనే కారణము.
0: The work we do is
1: right. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
1: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
1: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికుల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఈస్ నాట్ ది రైట్.
1: ఇంకా మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఈస్ మధుర భక్తి.
1: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
1: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ
1: కృష్ణానేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణాస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్డ్ టు ఫర్గెట్ హర్సెల్ఫ్.
1: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనల యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
1: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
1: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
1: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలములు ఎందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సీక్రెట్నెస్. అండ్
1: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన్.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూపాస్ ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
1: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఈస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదాస్.
1: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
1: ఈ 100 కోట్ల రామాయణంను ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
1: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
1: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
1: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
1: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
1: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకములకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
1: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
1: ఆ 2 అక్షరములే ప్రేమా, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are ప్రేమా. Two letters.
1: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of ప్రేమ have been distributed and remained equally.
1: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
1: దాని వలనని ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
1: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
1: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became హరి.
1: ఆ 2 అక్షరములే హరా అనేది.
0: The same letters became హరా.
1: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
1: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
1: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
1: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
1: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
1: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
1: దీనికి నామా అని 2 అక్షరములు.
0: దేర్ ఆర్ అగైన్ 2 లెటర్స్ నామా.
1: నామా అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామా, వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
1: నా ఆ మా, 3 చేరితేనే నామా అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామా.
1: నా 0,
0: ఆ ఇస్ 2,
1: మా 5,
0: మా ఇస్ 5.
1: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
1: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
1: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. Ee anni vidhamulaitundi intolo cheripoyinatundi.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
1: Kalukane deenine sapta swaramulu annaru.
0: This has also been called the Sapta Swara, the 7.
1: దీనిని సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
1: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
1: సప్త దినములు, Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, ఇంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
1: ఈ విధంగా కొనం చేసుకోవటం వల్ల దీనికి సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసింది.
0: Because of the same significance, it has also been called Saptaha.
1: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి ఒక తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
1: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
1: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
1: Nee bhavamulo porlali.
0: That thought should be full.
1: ప్రేమలో మునగాలి.
0: It should be dipped into
1: prayer. తర్ణయత్తుడు కావాలి.
0: You should forget yourself.
1: ఇదే తపస్సు.
0: This is called tapas.
1: ఈ విధమైన సంకీర్తన తనను తాను తరింపచేయటమే కాకుండా విశ్వమును కూడా తరింపచేస్తుంది.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
1: ప్రేమ స్వరూపులారా, ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను, ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడా నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూప, ఈవెన్ ఇఫ్ యూఆర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఎ పరమహంస.
1: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థనలు చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రేజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ వితౌట్ ఫియర్ లౌడ్లీ.
1: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
1: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
1: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
0: No one will come to our help when there is any trouble.
1: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
0: God is the only one who will come to.
1: ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కానీ రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: Individuals can only ruin you, but they can never help you at any.
1: స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థం అనేటువంటిది నింపి ఉంటుంది.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
1: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
1: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
1: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
1: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
1: Evvare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
1: nishartamaintundi deento bhagavantanni prarthinchu.
0: You pray to God in a selfless.
1: Nee vishwasam needi.
0: Your faith is yours.
1: Vishwasamunaku no reason, no season.
0: There is no reason and season for your faith.
1: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
1: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
1: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
1: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య, నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
1: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సాత్వికం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: Radio Sai presents you now a divine discourse delivered by Bhagavan Baba on the day of Vijayadashami, the 5th of October 2003 in Prashanti Nilayam. In this discourse, Bhagavan Baba emphasizes that God is present in all in the form of love. And this love is our greatest wealth, which God expects in return.
1: గొప్పని వైష్ణవులచుండ సేవుండు గొప్పని సేవులనగా విష్ణువే గొప్పని వైష్ణవులనుచుండ ప్రేమస్వరూపులారా, ఒక్కొక్క మనసు ఒక్కొక్క తీపిని ఆరాధించింది. కానీ నోటిలో చేదు, మాటలో తీపి, ఇవి కలిగినటువంటి వాడికి సరైనటువంటి గౌరవం కాదు. మాట, నోరు, పలుకు మూడు ఒక్కటిగా నిలిచాలి.
2: Embodiments of love. Vaishnavas say that Vishnu is greatest, while Saivites declare that Shiva is greatest of all. But people may speak on the basis of their thoughts, based on the mind, but with all the bitterness on the tongue, one might utter all nectarine sweet words. Such man will never be respected. The thought, word, the utterance and the thought should all go together in perfect harmony.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Devi navaratrulu Bharata desamanandu sarvatra jarupukuntunnaru.
2: The Navaratri festival is celebrated all over Bharat right now.
1: Kani నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటి అని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: బట్ నో వన్ సీమ్స్ టు కాంప్రహెండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్, ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ నవరాత్రి.
1: ప్రతి ఒక్కరి హృదయం కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఆత్మస్థాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇస్ ది ఆల్టార్ where atma resides.
1: Kaani atma leni manavudu, atma leni jeevudu endunu kanaraadu.
2: In fact, there is no living creature or the being without this consciousness or atma.
1: Ganapati goppani ganapatulu palakar.
2: The ganapachas, the worshippers of Ganapati, declared him the greatest.
1: Chaduviye goppani చదువులు అనుచుండారు.
2: The educated people claim that acquisition of knowledge is highest and great.
1: అందరి ఒక్కటి అని కొందరనగా.
2: Some say that all are equal.
1: కానీ ఎవరికి వారు దేనిని ప్రేమిస్తారో అది వారికి గొప్ప.
2: In fact, each one considers himself great, basing on his own whims and whims.
1: ప్రపంచమంతా కూడాను శబ్దంతో నిండినటువంటిది.
2: ద హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సౌండ్.
1: కనుకనే సరస్వతి చెప్పింది.
2: సో సరస్వతి సెడ్,
1: ప్రేమ యొక్క ప్రభావము మాట యొక్క సారమే.
2: ది ఎఫెక్ట్ ఆఫ్ లవ్ ఈజ్ వెరీ మచ్ కన్వేడ్ ఇన్ ది వెరీ సెన్స్ వాట్ ద టంగ్ స్పెల్స్ అవుట్.
1: కానీ అందరొక్కటి అని కొందరనగా.
2: సమ్ సే డిక్లేర్ దట్ ఆల్ ఆర్ వన్.
1: ఇట్టి పరిస్థితులు యందు దేనిని గొప్పని దేనిని హీనమని చెప్పుటకు వీలు కాదు.
2: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సే దట్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ది అదర్.
1: ముఖ్యముగా ఈ దేవోపాసన సమయం నందు భగవత్ సత్తమను మాటల చేత కాక క్రియల చేత నిరూపించాలి.
2: ఇన్ దీస్ డేస్ ఆఫ్ వర్షిప్ టు గాడ్ వన్ హ్యాస్ టు డెమోన్స్ట్రేట్ బై ప్రాక్టీస్ అండ్ నాట్ వెర్బల్.
1: మాటలు చెప్పవచ్చు ఎన్ని అయినా,
2: వన్ కెన్ సే ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్,
1: కానీ క్రియలు ఆచరించటకు వీలు కాదు.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఈ యొక్క క్రియారూపమైనటువంటి యొక్క పలుకే నిజమైనటువంటి విష్ణు పలుకు.
2: ట్రూలీ స్పీకింగ్ వాట్ ఆల్ యూ అటర్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
1: దేవి నవరాత్రి లోపల అనేక పేర్లతో దేవిని ఆరాధిస్తూ ఉంటారు.
2: డ్యూరింగ్ దీస్ నవరాత్రిస్ గాడెస్ ఈజ్ వర్షిప్డ్ ఇన్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఇది ఎవరు నిర్ణయించినటువంటిది?
2: హూ డిసైడెడ్ సో?
1: ఎవరికి వారు నిర్ణయించుకున్నటువంటిది, కానీ భగవంతునికి ఇది అది అనేటువంటి భేదమే లేదు.
2: God has no differences whatsoever, any specific difference. It all depends upon one's own feeling and thought.
1: ఇట్టి పరిస్థితులు యందు దైవము యొక్క తత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించగలరు?
2: Therefore, who can decide, who can comprehend the divinity?
1: అయితే అందరి మనసునందు ఉన్నది ఒక్కటే.
2: However, the only one resides in everyone.
1: ఈ ప్రేమ భావమే నిజమైనటువంటి దైవ స్వరూపము.
2: ద లవ్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ డివైనిటీ.
1: ప్రేమకు రూపము లేదు.
2: లవ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమలో మీరు నిలచండి.
2: లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్ దేర్ యూ షుడ్ స్టాండ్.
1: భగవంతునకు ఎట్టి రూపంలో లేదు.
2: గాడ్ హ్యాస్ నో ఫార్మ్ ఎట్ ఆల్.
1: ప్రేమనే భగవత్ స్వరూపము, సత్యమే భగవత్ ఆకారము.
2: Love is his form. Love is God. Truth is God.
1: Satyam sarvatra nindinatvantide.
2: Truth is all pervasive.
1: Satyamu nandundi sarvamu srutinche.
2: From the point of truth, God made the whole creation.
1: Satyamu nandanege sarva srutti.
2: The whole universe merged back in
1: satyamahimaleni stalamedi kanugonna.
2: You don't find any place where there is no truth.
1: Satyam idiye.
2: This is the truth of truths.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది జపాన్ సత్యము, ఇది ఇండియా సత్యము అని వేరు వేరు చేయటకు వీలు లేదు.
2: Truth is only one. There cannot be American truth, Japan truth and so on. No difference.
1: అందరియందు ఉన్నది సత్యం ఒక్కటే.
2: The same truth is present in everybody.
1: అట్టి సత్య స్వరూపుని ధ్యానించడమే నిజమైన ఈ యొక్క పండుగల యొక్క ప్రభావము.
2: The effect and the significance in the observance of festival lies in believing and practicing in this principle of truth.
1: Yavarini chuchina gauravinchu.
2: Respect whomsoever you come across.
1: Andariyandu unnatundi yokka aatmatattvam okati.
2: The same principle of the self is present in everyone.
1: Kanukani gauravame daivam yokka aaradhana.
2: Respecting everybody amounts to worshipping God.
1: నిన్ను నీవు గౌరవించడానికి ఆశిస్తూ నీవు పనులను గౌరవించకున్నా ఈ గౌరవం వీలవేకున్నది.
2: యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బట్ యూ డోంట్ రెస్పెక్ట్ ఎనీబడీ. వాట్ ఇస్ ద మీనింగ్?
1: మొట్టమొదట నీవు పనులను గౌరవించు.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: పనులను గౌరవించు.
2: రెస్పెక్ట్ అదర్స్.
1: అప్పుడు పనుల గౌరవాన్ని నీవు అందుకో.
2: దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: ఇట్టి పరిస్థితి యందు ఏకత్వం దైవత్వం.
2: That oneness is divinity.
1: Kanukane vedam ekam sat ipra bahuravadanti.
2: Therefore Veda declared the truth is one, those scholars refer in varied ways.
1: Kanuka enni perulu pettina enni roopamu daachina daivam okkade.
2: The nomenclature and the form may vary, but God is one.
1: Atti ekatvamto koodinatvanti oka daivatvanni prati okkari hrudayam nandu prasthipa chesukovali.
2: This principle of unity, oneness of the divinity will have to be installed in our hearts.
1: Kanuka premake minchinatvanti oka satyam marokati ledu.
2: Therefore there is no truth greater than that of love.
1: Ee premane bhagavat swarupam.
2: Love is God. Love is his.
1: Ee sarvulu endu kuda ekanga undetvantidi.
2: This is the only one present in everybody.
1: Kanuka premanu nee aaradhanchi.
2: Worship love.
1: Sarvulu endunna premanu nee anduko.
2: You also be loved.
1: నీ హృదయం నందున్నటువంటి ప్రేమను పరులకు అందించు.
2: Share this love with others.
1: ఇటువంటి ప్రేమస్వరూపాన్ని సర్వత్ర సర్వకాలం యందు నీ ఎంత ఉండుకుని నీవు ప్రేమకైనేమో అనేక విధములుగా ప్రాకులాడుతున్నావు.
2: దిస్ లవ్ ఈజ్ ఎటర్నల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ బట్ యు స్ట్రగుల్ టు ఎర్న్ లవ్.
1: ఈ ప్రేమ యొక్క ప్రతిష్టకు మరొక కారణమే లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో అదర్ రీజన్ ఫర్ దిస్ దాన్ ఇట్ ఈజ్.
1: ప్రేమకు ప్రేమనే సాక్షి.
2: లవ్ ఈజ్ ద విట్నెస్ టు లవ్.
1: కనుక మనకు విట్నెస్ ఎవరికంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రేమనే మనకు విట్నెస్.
2: వాట్ ఈజ్ అవర్ ఎటర్నల్ విట్నెస్? ఇట్ ఈజ్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి సౌఖ్యము, ప్రేమకు మించినటువంటి ఒక ఆనందము మరొక చోట కనిపించదు.
2: దేర్ ఇస్ నో అదర్ కంఫర్ట్, దేర్ ఇస్ నో అదర్ జాయ్, దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ఫుల్ స్టేట్ బియాండ్ లవ్.
1: కనుకనే ప్రతి మానవుని కూడాను ప్రేమను హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: Therefore one should install love in everyone's heart.
1: ఆ ప్రేమ ఉండిన పరమాత్ముడు అక్కడే ఉన్నాడు.
2: When once there is love, you'll find God by its side.
1: పరమాత్మను ఎక్కడనో వెతకనక్కర్లేదు.
2: You don't need to search for God elsewhere.
1: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
2: God is with you, in you, above you, below you, around you.
1: కనుకనే ప్రేమ తత్వాన్ని మీరు ఆరాధించండి.
2: Worship the principle of love.
1: ఎవర్ని మీరు ద్వేషించకండి.
2: Do not hate anybody.
1: ద్వేషమైనటువంటి పరమ శత్రువు.
2: This very hatred is your enemy.
1: ఈ పరమ శత్రువును ఫ్రెండ్షిప్ చేసుకుంటే నీ శత్రుత్వం అనేది పెరిగిపోతుంది.
2: When once you have this hatred as your friend, the enmity will increase day by day.
1: కనుక నీ ప్రేమ తత్వాన్ని నువ్వు పెంచుకున్నప్పుడు శత్రుత్వం కూడా దూరం అయిపోతుంది.
2: When once you grow in love, even enmity will distance itself.
1: మొట్టమొదటి నీవు ప్రేమతో పెరుకుంచు.
2: First appear with love.
1: ప్రేమతో నీవు పలకరించినప్పుడు వాడు కూడా నువ్వు ప్రేమ జవాబు ఇస్తాడు.
2: When once you talk with love, you'll get the response.
1: కనుకనే మనము ఇతరుల ప్రేమతో మనము రెస్పాన్స్ చేయాలంటే నీ ప్రేమను నీవు అందించకుండా ఇతరులు నీకు ప్రేమ ఏ రీతిగా అందిస్తారు?
2: If you want to get this loving response from others, you have to love others to begin with.
1: సాయి యొక్క ప్రచారము, ప్రబోధలు, ప్రేమతత్వం ఒక్కటే.
2: సాయి టీచింగ్స్, సాయి మెసేజ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ యొక్క పరిస్థితిని మీరు చక్కగా గుర్తించుకోండి.
2: యూ అండర్స్టాండ్ ద పొజిషన్ ఆఫ్ లవ్ క్లియర్లీ.
1: ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి ఐశ్వర్యము మరొకటి ఎక్కడ కనిపించదు.
2: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ అఫ్లూయన్స్ బియాండ్ లవ్.
1: దీనికి ఇంత విలువ అని ఎవరు కట్టడానికి వీలు కాదు.
2: నన్ కెన్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ లవ్.
1: కనుక అందరూ ప్రేమ స్వరూపులే.
2: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒకరి ఎందు ఉన్నది, ఒకరి ఎందు లేదు అనేటువంటి యొక్క భేదభావములే ఇందులో ఏమాత్రమో పాటించకూడదు.
2: You cannot have any differences such as that. One has love and one without it. No.
1: ప్రేమకు మించినటువంటిది ఫలితం మరొకటి లేదు.
2: There is nothing greater than love.
1: అందుకోసమనే భగవంతుడు దేని ఆశిస్తున్నాడంటే ఒక్క ప్రేమను మాత్రమే ఆశిస్తుంటాడు.
2: What is it that God expects from you? It's only love.
1: ఈ ప్రేమకు మించినటువంటి పరిస్థితి ఎక్కడా కనరాదు.
2: You don't find that loving state anywhere else.
1: కనుక ప్రేమనే పరమాత్మకి ఇవ్వవలసినటువంటి ప్రధానమైన శుంకము.
2: దర్ఫర్ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ ఆఫర్ టు గాడ్ దట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్ ఈజ్ లవ్.
1: ఈనాడు దేవి నవరాత్రులు.
2: టుడే వీఆర్ అబ్జర్వింగ్ దేవి నవరాత్రి.
1: ఈ నవరాత్రులు ఎందు ఉన్నటువంటి యొక్క నవస్వరూపము ప్రేమనే.
2: అండ్ ఆల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నవరాత్రి ఇస్ ఎంబాడీడ్ ఇన్ లవ్.
1: ఈ నవరాత్రులు ఎందు నవస్వరూపమైనటువంటి ప్రేమను పరమాత్మకు అందించాలి.
2: అండ్ వీ హ్యావ్ టు ఆఫర్ టు గాడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఈ నవవిధములైనటువంటి భక్తి దీనికి మరొక భక్తికి సాటి రాదు.
2: అండ్ నన్ కెన్ ఎవర్ ఈక్వల్ ద నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సల్యూటేషన్,
1: అర్చనం,
2: వర్షిప్,
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
2: సరెండర్.
1: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
2: నథింగ్ బియాండ్ దిస్.
1: భగవంతునికి ఏది కావాలి? ఆ ప్రేమనే కావాలి.
2: వాట్ ఈస్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? ఓన్లీ లవ్.
1: ఆ ప్రేమనే కాకుండా ప్రేమ చేతనే నీవు జీవితాన్ని గడపాలి.
2: యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్, విత్ లవ్.
1: కనుకనే దైవానికి ఇవ్వవలసినటువంటిది ప్రేమ ఒక్కటి.
2: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈజ్ ఓన్లీ దిస్ లవ్.
1: ఆ ప్రేమకు కూడాను అనేక కొమ్మలు, రెమ్మలు కనిపించవచ్చును.
2: This tree of love may have so many branches and leaves.
1: కానీ ఈ బ్రాంచెస్ అంతా మధ్యలో పుట్టినటువంటివి. కానీ ప్రేమ స్వతః సిద్ధంగా ఏర్పడినటువంటిది.
2: ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ అపియర్ లేటర్, వేర్ దిస్ లవ్ ఈజ్ లేటెంట్, ఇన్నేట్ అండ్ ఇన్బోర్న్.
1: కనుక ప్రేమకు మించినటువంటి వస్తువు మరొకటి కనిపించలేదు.
2: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ థింగ్ అదర్ దెన్ లవ్.
1: ఎవరినైనా చూసిన తక్షణమే నీవు హలో హలో హలో అని నీవు వారిని పలకరించు, వారు కూడా నిన్ను హలో హలో అని పలకరిస్తారు.
2: ఇఫ్ యు మీట్ ఎనీబడీ, ఇఫ్ యు టాక్ టు దెమ్ సేయింగ్ హలో హలో, యు విల్ హావ్ ఈక్వల్ రెస్పాన్స్. నీవు
1: ఎదుటి వ్యక్తిని నీవు కఠినమైనటువంటి వాక్కులతో పలకరిస్తే ఆ ఎదుటి వ్యక్తి కూడాను నిన్ను కఠినమైనటువంటి వాక్కులతో జవాబిస్తాడు.
2: ఇఫ్ యు టాక్ టు ఎనీబడీ యూజింగ్ హార్ష్ వర్డ్స్, యు విల్ హావ్ టు ఆల్సో మీట్ హార్ష్ వర్డ్స్ ఫ్రమ్ దట్ సైడ్.
1: కనుకని దయతో కూడినటువంటి ప్రేమ.
2: And this love full of compassion.
1: Anduvalle hrudayamunu compassion annaru.
2: Therefore the heart stands for compassion.
1: Anaga dayato koodinatundi hrudayamu.
2: And hrudaya is full of compassion.
1: Aa daya lekunda otti compassion ani pettukunte prayojanam ledhu.
2: Without this compassion in reality there's no point in speaking about it.
1: Ambaliyandu unnatundi daya swarupame.
2: In fact this compassion is present in everybody.
1: Adi hrudas daya hrudayamu.
2: That's what it means, hrut plus daya.
1: అటువంటి హృదయమును పెట్టుకున్నప్పుడే మనం భక్తులం అని పిలుచుకోవడానికి ఒక అవకాశం ఉంటుండాలి.
2: విత్ దట్ హార్ట్ ఫిల్డ్ విత్ కంపాషన్ వీ కెన్ సే దట్ వీఆర్ డివోటెడ్.
1: ఈ యొక్క దయలేనటువంటి హృదయము నిర్దయ.
2: ది హార్ట్ వితౌట్ కంపాషన్ ఈజ్ రియల్లీ వికెడ్ అండ్ క్రూయల్.
1: నిర్దయ అనేటువంటిది ఏమీ ప్రయోజనం లేనటువంటిది.
2: క్రూయల్ హార్ట్ ఈజ్ యూస్లెస్.
1: కనుక దయతో నిండినటువంటి హృదయాన్ని పెంచుకుని ప్రేమతో దాన్ని ఉపయోగించుకో.
2: Compassionate heart should get into the field of love.
1: Kanukane Shankaracharya vaadukundi dinni cheppitu vachadu.
2: Shankaracharya also said the same.
1: Nayana dayagala hrudayam nivu chechuko.
2: Develop compassionate heart.
1: Dayalenatundi hrudayamu adi dharmame kaadu.
2: It is not proper on your part to have your heart in compassion.
1: Prabodhalindu rende pradhanamaitundi sutramulu.
2: The teachings of Adi Shankara can be summarized into two principles.
1: Satyam vada dharmam chara.
2: Speak truth, follow righteousness.
1: ఇవి రెండు మనం వెంట ఉంటుంటే సర్వము మనం వెంటనే వెంటనే ఉంటుంటాయి.
2: With these two in practice, all the rest will follow you.
1: కనుక మనం దయతో కూడినటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
2: Therefore, what you have to grow today is compassion in your heart.
1: ఎవరిని చూసినా కూడా దయా హృదయాన్ని వికసించాలి.
2: Whosoever you meet, the compassion in you should bloom and blossom.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ నవరాత్రుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క నవస్వరములు,
2: ఆల్ ది నైన్ ఫార్మ్స్ దట్ యు వర్షిప్ ఇన్ నవరాత్రి,
1: ఇవి నిజమైనటువంటి రసస్వరూపాలు.
2: రిప్రజెంట్స్ ది వేరియస్ సెన్స్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కనుక దయాస్వరూపులుగా మీరు మారాలి.
2: సో యూ హ్యావ్ టు మోల్డ్ యువర్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులుగా మీరు తీర్చిదిద్దుకోవాలి.
2: యూ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: కనుక ప్రేమాదయ ఈ రెండు లేనటువంటి హృదయము కేవలం సుశానం వంటిది.
2: Therefore the heart bereft of love and compassion is just a burial ground.
1: కనుకని ఇలాంటి హృదయం మంది కాదు.
2: That heart doesn't belong to you.
1: మానవుని యొక్క హృదయము ప్రేమతో కూడినటువంటి ఒక ఇది.
2: Human heart is supposed to be full of love.
1: ఈ ప్రేమకు మించినటువంటి మరొక పదార్థం లేదు జగత్తులో.
2: There is no other material beyond this love.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి యువకులు పూర్తి ప్రేమతో మీ హృదయాన్ని పెంచుకోవాలి.
2: యంగ్స్టర్స్ షుడ్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఆ ప్రేమనే లేకుండా పోతే వాడు హృదయమే కాదు.
2: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ లవ్, యూ డోంట్ హ్యావ్ హార్ట్ అట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: కనుక అట్టి ప్రేమ చేతనే మీ యొక్క జీవితాన్ని తెల్లవారు లేస్తే దాన్ని గడుపుతూ రావాలి.
2: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్ విత్ లవ్.
1: తెల్లవారు లేచిన తక్షణమే ప్రేమను మీరు స్మరించాలి.
2: The moment you get up from bed, think of love.
1: Ah prema smarinchinappude prema swaroopu meeku sakshatkaristundi.
2: Then you will have the manifestation of love in front of you.
1: Kanukane prema roopamu brahmambu premamayam.
2: God is in the form of love and love is God.
1: Premana prema dosandimpa premagunu.
2: It is only possible to connect love to love.
1: Adi swaroopamu.
2: That is your true form.
1: కనుకనే ప్రేమను ప్రేమతోనే పెంచుకోవాలి.
2: యూ కెన్ ఓన్లీ కనెక్ట్ లవ్ టు లవ్, దట్స్ ఆల్.
1: ఆ ప్రేమ లేనటువంటి హృదయము ప్రయోజనం లేనటువంటిది.
2: ది హార్ట్ వితౌట్ లవ్ ఈజ్ నాట్ వర్త్ ఇట్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అందరు కూడాను ప్రేమను పెంచుకోవాలి మనం.
2: ఆల్ ఆఫ్ యూ షుడ్ డెవలప్ గ్రో మోర్ ఆఫ్
1: ఈ ప్రేమ లేనటువంటి యొక్క హృదయము కఠినత్వము.
2: అండ్ ద హార్ట్ బికమ్స్ స్టోన్ హార్డ్ వితౌట్ లవ్.
1: కనుకనే ప్రేమ కలిగినటువంటి యొక్క స్టోన్ కూడాను ప్రేమ రూపంలో వెన్నగా మారుతుంది.
2: వెన్ వన్స్ ద లవ్ ఫైండ్స్ ఇస్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ విచ్ ఇస్ స్టోనీ అండ్ సో హార్డ్ గెట్స్ కన్వర్ట్ ఇన్ సో సాఫ్ట్ లైక్ బటర్.
1: కనుక ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోవాలి.
2: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: స్వామి నిరంతరము ప్రబోధించేటువంటిది ప్రేమని.
2: భగవాన్ స్ప్రెడ్స్ షేర్ దిస్ లవ్ విత్ ఎవరీ.
1: ప్రేమతో ఒక్కసారి బాబా అని పిలుచు చాలు.
2: ప్రే హోల్ హార్టెడ్లీ వన్స్ బాబా.
1: ఆ ప్రేమనే మీకు ప్రాణంగా మారిపోతుంది.
2: దట్ వెరీ లవ్ విల్ బి యువర్ వెరీ లైఫ్.
1: కనుక ఇది ఆర్టిఫిషియల్ లవ్ కాదు.
2: లవ్ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్.
1: హార్ట్ఫుల్ లవ్.
2: ఇట్ షుడ్ బి హార్ట్ఫుల్ నెవర్ ఆర్టిఫిషియల్.
1: కనుక ప్రేమ స్వరూపాన్ని పెంచుకోవాలి.
2: Develop the spirit of love.
1: ఎవరు చూసినా నవ్వుతూ నవ్వుతూ వారిని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
2: Develop friendship with everybody. Talk to people smiling.
1: కానీ నోటి యందు తీపు.
2: But there is sweetness in your tongue.
1: మాట యందు చేదు.
2: But the words are so harsh.
1: చేదు కలిగిన మాట చెప్పని వీలు కాదు.
2: The harsh words, well, you cannot estimate them how bad they are.
1: కనుక తీపుతో తీవుగా ఉండేటువంటి హార్ట్ నిజమైనటువంటి యొక్క ప్రేమ.
2: And therefore, if then once that softness, that sweetness is there, it is true love.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీ జీవితమే ప్రేమ.
2: The whole life is love.
1: ప్రేమ లేనిటువంటి జీవితం క్షణమైన జగత్తును నిలబడదు.
2: You cannot live for a moment without love in this life.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
2: Develop love.
1: ఆ ప్రేమనే నిజమైనటువంటి పరమాత్మ స్వరూపము.
2: And this love is God in every way.
1: Live in love.
2: Live in love.
1: ఆ ప్రేమతో మీరు నిలిచిండాలి.
2: And lead your life in love.
1: ప్రేమతోనే మీరు నిలవాలి.
2: యూ హ్యావ్ టు కంటిన్యూ అండ్ స్టాండ్ ఇన్ లైఫ్ విత్ లవ్.
1: ఈనాడు నవరాత్రుల యొక్క దినము.
2: దిస్ ఇస్ నవరాత్రి సెలబ్రేషన్.
1: ఈ నవరాత్రి సెలబ్రేషన్ లో ఏమిటి?
2: వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నవరాత్రి?
1: చెడ్డను మనం దూరం చేసి మంచిని మనం పెంచుకోవాలి.
2: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్, గివ్ అప్ ఆల్ దట్ బ్యాడ్ అండ్ బీ నియర్ టు గుడ్.
1: ఈ చెడ్డను మనం ఎంత దూరం చేసుకుంటామో ప్రేమ అంత దగ్గరికి వస్తుంది.
2: ద మూమెంట్ యు ఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ యూ విల్ హ్యావ్ డెవలప్ లవ్ మోర్.
1: ప్రేమను ప్రత్యేకంగా పిలవనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ప్రేమ తనంతట తానే వస్తుంది.
2: లవ్ విల్ కమ్ ఆటోమేటికలీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థిని ద్వారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీ అందరికీ ప్రేమ ఉన్నది.
2: యూ హ్యావ్ లవ్.
1: కానీ ఆ ప్రేమను ప్రాకృతమైన ప్రేమగా మీరు మార్చుకోకండి.
2: నెవర్ కన్వర్ట్ దట్ లవ్ ఇన్ టు వర్ల్డ్లీ లవ్.
1: అది నిజమైనటువంటి యొక్క ప్రేమ స్వరూపమైన ఆత్మస్వరూపంగా నిలుచుకోవాలి.
2: ది ట్రూ లవ్ ఈ స్పిరిచువల్ లవ్ ఇన్ స్పిరిట్.
1: ఈ స్పిరిచువల్ లవ్ ఏ నిజమైనటువంటి ప్రేమ.
2: ది స్పిరిచువల్ లవ్ ఈజ్ ది లవ్ ఇన్ ట్రూ సెన్స్.
1: ఈ యొక్క పదార్థంతో కూడినటువంటి ప్రేమ ఇది ప్రాకృతమైనటువంటి ప్రేమ.
2: ఇట్స్ వరల్డ్లీ లవ్, ఇట్స్ మండేన్ లవ్, ఫిజికల్.
1: ఇదంతా కూడా రేపు ప్రేమగా ఉండవచ్చు.
2: Well, today it may remain so.
1: ఎల్లుండి అది ప్రేమమయంగా కాకుండా.
2: Day after, the love may vanish.
1: Kanuka prema roopam brahmamu.
2: So God is love.
1: Brahma anaga emti? Premake brahma ani peru.
2: Brahma means love.
1: Kanuka prema roopam ante brahmane bhagavat swaroopamu.
2: Brahman is love. Love is brahma.
1: Ni uchchas nishchasam rendu kudanu prema chetane aadutunnadi.
2: This breathing process, inhalation and exhalation, so, happen because of love.
1: So hum adiye nene.
2: సోహం, ఇన్హలేషన్ ఎక్సలేషన్, రెస్పిరేటరీ ప్రాసెస్ రిప్రజెంట్స్ ది ఐనెస్.
1: దానికి మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్, నో అదర్ థింగ్ ఇస్ బియాండ్ దిస్.
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
2: ద లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
1: ఒకరి యందు ఉండి ఒకరి యందు లేకుండా పోలేదు.
2: యూ కెనాట్ సే దట్ ఇట్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ వన్ అండ్ అబ్సెంట్ ఇన్ సంబడీ ఎల్స్.
1: ప్రేమనే సర్వత్రా నిలిచినటువంటి యొక్క ప్రాణము.
2: It's only the love that is the life everywhere.
1: ఈ ప్రేమనేటువంటి యొక్క ఇది ప్రాణమే కాదు.
2: Therefore, without love, you cannot call it life.
1: Navaratri yendu?
2: Navaratri celebration?
1: Yoka navavidhamainatvanti yoka devatala yoka swarupamu?
2: The nine forms of deities?
1: Shravanam.
2: Or
1: kirtanam.
2: Singing?
1: Vishnu smaranam.
2: Chanting?
1: Pada sevanam.
2: Servitude?
1: Vandanam.
2: Salutation?
1: Archanam.
2: Worship?
1: Dasyam.
2: Service?
1: Sneham atmanivedanam.
2: Friendship and surrender?
1: ఈ తొమ్మిది విజిబుల్ అయినటువంటి ప్రేమతత్వంకు మించినటువంటి మధురమైనటువంటి యొక్క భక్తి మరొకటి లేదు.
2: దీస్ ఆర్ ది నైన్ ఫార్మ్స్ ఆఫ్ ద డైటీస్ దట్ వీ వర్షిప్ డ్యూరింగ్ నవరాత్రి. దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: పేదానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
2: నెవర్ గివ్ ఛాన్స్ ఫర్ డిఫరెన్స్.
1: ఐ అండ్ యూఆర్ వన్.
2: ఆల్వేస్ సే ఐ అండ్ యూఆర్ వన్.
1: కనుకనే నీవు వేరు నేను వేరు కాదు.
2: యూ అండ్ ఐ ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు కలిసి ఒక్కటే.
2: బోథ్ ఆర్ వన్.
1: ఈ ఒక్కటైనప్పుడు దీనికి ఎందుకు సపరేట్ చేయటం?
2: వెన్ వేర్ వన్, వై డిఫరెన్సెస్?
1: ఈ సపరేట్ చేయటం లోపలనే నీ యొక్క ప్రేమ కూడా సపరేట్ అయిపోతుంది.
2: బికాస్ ఆఫ్ ది సపరేషన్ డ్యుయాలిటీ ది లవ్ ఈజ్ లాస్ట్.
1: ఒక్కటే నీకు హృదయం.
2: ఇన్ ఫ్యాక్ట్ హార్ట్ ఈజ్ వన్.
1: అది కేవలము ఒక్క చోట మాత్రమే నిలిచి ఉన్నది.
2: ఇట్స్ రిమైన్స్ ఎట్ వన్ ప్లేస్.
1: క్షణక్షణంలో మారినటువంటిది కాదు.
2: ఇట్ డజంట్ చేంజ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్.
1: నీవు మాటలు మార్చినా హృదయం మాత్రం మారదు.
2: యువర్ వర్డ్స్ మే చేంజ్ డే టు డే.
1: అందుకోసమని గోపిక చెప్పారు, ఏ హృదయమును ఈశ నాకు.
2: గోపిక సెడ్, ఓ గాడ్, దట్ హార్ట్ యు హావ్ గివెన్ మీ.
1: ఏ హృదయమును ఈశ నాకు, మరి దాన్నే అర్పింత మహితమూర్తి.
2: ఓ గాడ్, దట్ ప్రెషస్ హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ, ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు.
1: త్వరగా వేరేమి తెచ్చు నీ పాదార్చనకును.
2: వాట్ ఎల్స్ ఐ కెన్ ఆఫర్ టు వర్షిప్ యు.
1: ఈ హృదయమే అందిస్తున్నాను ప్రేమ బలంగా.
2: ఓ గాడ్, ఐ ఆఫర్ మై హార్ట్ టు యూ.
1: ఇంతే, అది కూడా నీ సొత్తు కాదు.
2: దిస్ హార్ట్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: ఇది కేవలం దైవం యొక్క సొత్తే.
2: ఇట్స్ గాడ్స్ ప్రాపర్టీ.
1: నీ ప్రాపర్టీ ఈ జగత్తులో ఒక్కటి లేదు.
2: నో ప్రాపర్టీ.
1: భౌతికమైనటువంటి యొక్క శక్తులన్నీ కూడా ప్రాపర్టీగా భావిస్తున్నారు.
2: వీ కన్సిడర్ ద మెటీరియల్ యాజ్ అవర్ ప్రాపర్టీ.
1: ఈ మెటీరియలైజేషన్ ప్రాపర్టీ స్థిరమైనటువంటిది కాదు.
2: దిస్ మెటీరియల్ ప్రాపర్టీ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యం, అసుఖం, లోకం, మిమ్మం ప్రాప్య భజస్వమాం.
2: It is momentary, it is ephemeral, it is transient and fleeting.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ తత్వం ఒక్కటి ఉన్నది.
2: There is only principle of love which is eternal.
1: అది నీవు ఎక్కడ మారినా కూడాను అది మాత్రం మారదు.
2: You may change anywhere, but the love is changeless.
1: ఎక్కడ పెట్టినా అది ఏమాత్రం మార్పు చెందదు.
2: It cannot be hidden wherever you keep.
1: ఈ యొక్క అయస్కాంతమైనటువంటిది ఎక్కడ పెట్టినా ఉత్తర దిశకే పోతుంది.
2: Magnet wherever you keep it, it travels towards the north.
1: కనుకనే నీవు మ్యాగ్నెట్ వంటి వాడు.
2: You are a magnet.
1: Kada nee man kaadu.
2: You are not the man.
1: Man anaga kevalam gunamulto cheyinatundi vaadu manam.
2: Man you can call yourself because of the attributes.
1: Kaani idi mankind.
2: But you are a member of mankind.
1: Ee kind tho koodinatundi oka man e nijamaina mankind.
2: You are truly a man if you have got this kindness and you can say you belong to mankind.
1: Kada nee mankind ga jeevinchuka gaani man ga jeevinchavaddu.
2: Be worthy of mankind, not a simple man apart.
1: Kindga manam jeevinchali.
2: Live your
1: premaga manam jeevinchali.
2: Full of kindness.
1: Premato manam penchukovali.
2: And we have to
1: give. Premake arpitam gavinchali.
2: And we have to surrender back to love.
1: Cheyavalsindi adi.
2: That's what is to be done now.
1: Nenu ee vidhanga bhagavantuniki prarthana cheyali ani anukuntuntaru.
2: You may wonder how to pray to God.
1: Prarthana kuda cheyanakkarledu.
2: You don't need to pray even.
1: Ee prema thanu okate.
2: And love and prayer are one.
1: ఈ ఒక్కటే ఉన్నటువంటి దాన్ని మనం ఎందుకు డివైడ్ చేయలే?
2: వై షుడ్ వి బైఫర్కేట్, డైకోటమైజ్? ఓన్లీ
1: వన్. ప్రేమ నీదే స్వామి.
2: లవ్ ఇస్ యువర్స్ ఇన్ ఫ్యాక్ట్.
1: నీ ప్రేమ నాదే స్వామి.
2: అండ్ యువర్ లవ్ ఇస్ మైన్.
1: కాబట్టి ఐ అండ్ యూ ఆర్ వన్.
2: ఐ అండ్ యూ ఆర్ వన్ స్వామి.
1: రెండో పదార్థమే లేదు ఇక్కడ.
2: దేర్ ఇస్ నో సెకండ్ థింగ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: కేవలం దేహాన్ని ధరించడాలే కానీ దేహంలో ఉన్నటువంటి భావాలను మీరు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
2: యూ సీ ఓన్లీ ద బాడీ, బట్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్.
1: దేహం అనగా కేవలం ఇంద్రియాలతో కూడినటువంటిదే దేహము.
2: బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ సెన్సెస్.
1: నీవు దేహస్వరూపుడు కాదు.
2: అండ్ యూ ఆర్ నాట్ ద బాడీ.
1: దేహము నిరామయ ఉండు.
2: అండ్ ద వన్ ఇన్ డ్వెలర్
1: గడుతింపక దేవిక చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: ద ఇన్ డ్వెలర్ హ్యాస్ నో బర్త్ నోర్ ద ఎండ్ లిబరేషన్.
1: నిజంబు చూడ, ఆ దేహియే దేవదేవుడు.
2: దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్ ఆఫ్ గాడ్స్.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: అండ్ దట్ వెరీ ఇన్ డ్వెలర్ ఇన్ యూ ఇస్ గాడ్.
1: ఈ గుణములతో కూడినటువంటిది కాదు నీ యొక్క స్వరూపము.
2: యువర్ ఫార్మ్ ఇస్ నాట్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
1: దిస్ ఇస్ మై హెడ్.
2: దిస్ ఇస్ మై హెడ్.
1: This is my heart.
2: This is my heart.
1: This is my hand.
2: This is my hand.
1: Antunnavu kaani neevevaru.
2: You say so, my hand, my head, my heart, then who are you?
1: Nee aa question vesukuntunte ee head, hand, stomach separate aipothundi.
2: When once you put this question, you will understand the head, the heart, hand are separate from you.
1: Kalukone angaagaramu dharinchi angaswarana chesti angaarpadam gaavinchali.
2: So you think of the spirit behind all these limbs, అంగస్మరణ, అండ్ దెన్ అండర్స్టాండ్ ఇట్స్ డెప్త్.
1: కనుకనే నీ యొక్క అంగస్మరణ కేవలం అంగంతో కూడినటువంటి ఒక స్వరూపమే.
2: దేర్ఫోర్ వెన్ యూ థింక్ ఆఫ్ దిస్ అంగ ద బాడీ, యూ విల్ హ్యావ్ ఆల్ దట్ థాట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్.
1: కనుకనే భగవంతుని అంగీ రసాయ నమః అన్నారు.
2: గాడ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ బాడీ.
1: ప్రతి అంగమునందు కూడాను రసస్వరూపుడై ఉన్నాడు కనుకనే అతనికి రసస్వరూపుడు అన్నారు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస ఎసెన్స్ ఇన్ ఎవ్రీ అంగ ద లింబ్ ఆఫ్ ద బాడీ.
1: కనుక పరమాత్మ నీవు రసస్వరూపుడే కానీ ఆకార స్వరూపుడు కాదు.
2: God, you are rasasurupa essence, but not akara, the form.
1: Akaranto kudinatvanti rasamunu smaristive niku bhagavantudu chikkaru.
2: If you worship the formful aspect of God, you cannot experience
1: rasasurupudinatvanti okka nirakara swarupani dharinchali.
2: God is attributeless, formless, the very essence of life.
1: Kada form anatvanti maarpu chendetvanti de
2: form changes.
1: Today బాలుడు కనుక నే భగవంతుని అంగీరసాయ నమః అన్నారు.
2: గాడ్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ బాడీ.
1: ప్రతి అంగమునందు కూడాను రసస్వరూపుడై ఉన్నాడు కనుకనే అతనికి రసస్వరూపుడు అన్నారు.
2: గాడ్ ఈజ్ ప్రెసెంట్.

0: టుమారో వెళ్ళొస్తు
1: టుమారో వెళ్దాం
0: కానీ దీస్ డే ఆఫ్టర్ టుమారో ఓల్డ్ పీపుల్
1: డే టుమారో యు ఆర్ గోయింగ్ బౌండ్ టు బి ఓల్డ్
0: ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి
1: థింగ్స్ చేంజ్
0: కానీ నీవు ఏనాటికి మార్పు చెందవు
1: బట్ యూ డు నాట్ చేంజ్
0: అనిత్యం అసుఖం దోఖం మేము ప్రాప్య భజస్వ మాం
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ ట్రాన్సియెంట్ ఫీడింగ్ ఎవర్ చేంజింగ్
0: నిరంతరము నీవు దైవ స్వరూపుడివే
1: In fact, you are the embodiment of God. When once you think so, you will understand the changes relating to the body. You all know.
0: స్వామి కి కొన్ని దినముల నుంచి ఆరోగ్యం సరిలేదు అని అనుగ్రహించుకుంటుంటారు.
1: You have been thinking that Swami's health is not good for the last couple of days.
0: My health is very good, very good, very good. నేను హెల్త్ అనేటువంటి దేహానికి సంబంధించిన వాడు కాదు.
1: భగవాన్ డిక్లేర్స్ దట్ హిస్ హెల్త్ ఇస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాట్ మియర్లీ రిలేటెడ్ టు ద బాడీ.
0: కానీ ఇది దేహానికి సంబంధించినట్టుగా మీరు భావించుకోవటం చేతనే ఇది హెల్త్ సరిలేనట్టుగా కనిపిస్తుంటుంది.
1: బికాజ్ యూ రిలేట్ టు ద బాడీ, అసోసియేట్ విత్ ద బాడీ, యూ థింక్ సో.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్.
0: కనుక మీరు నన్ను దేహస్వరూపుడుగా మీరు భావించకండి.
1: Do not consider Bhagavan as a mere body.
0: Dehini nenu.
1: Bhagavan is our indwella.
0: Naaku neeku bedham ledu.
1: There is no difference between Bhagavan and you.
0: Naaku sarva shakti undunnadi.
1: Bhagavan has got all the potential.
0: Kaani shakti lekunda nadchukuntunnadu antaru meeru.
1: And you think that Bhagavan is not able to walk.
0: Parulu trupti pette nimittamai.
1: To satisfy others.
0: Doctors trupti pette nimittamai.
1: To satisfy the doctors.
0: Nenu aa vidhanga nadchukuntunnane kaani.
1: Bhagavan acts that way.
0: నాకు ఎట్టి అనారోగ్యము లేదు.
1: Bhagavan has no trace of ill health at all.
0: ఎప్పుడు నేను ఆరోగ్యవంతుడిగానే ఉంటున్నాను.
1: Bhagavan is very healthy all the time.
0: Not today. ఇంకా 96 సంవత్సరాల వరకు కూడా నేను ఇట్లనే ఉంటాను.
1: Till 96 years he is going to be like this.
0: నేను ఏం కావాల్సిందో చేస్తాను. కానీ ఈ దేహమును మాత్రం ఆధారం చేసుకున్న వారికి వయసు వృద్ధాప్యము అని కనిపిస్తుంది.
1: ఇఫ్ యు గో బై ద ఫిజికల్ ఫ్రేమ్ ద బాడీ నేచురల్లీ థింక్ లైక్
0: నాకు యవ్వనము వైద్యము వైరాగ్యము లేదు.
1: భగవాన్ హ్యాస్ నథింగ్ లైక్ బాయ్హుడ్ చైల్డ్హుడ్ యూత్ అండ్ సో ఆన్.
0: నేను ఎప్పుడు కూడా ఒక్కడే వ్యక్తి.
1: భగవాన్ ఇస్ ఓన్లీ వన్.
0: ఏది కావాల్సినా నేను చేసుకోవచ్చు.
1: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ విష్.
0: అయితే ఇది మీ దేహమే.
1: Bhagavan's body belongs to you.
0: మీ నిమిత్తమే ఏర్పడినటువంటిది ఇది.
1: Bhagavan's physical frame is for you.
0: కనుక మీరు మార్చుకుంటే ఏ రకంగానైనా మారుతుంది.
1: You can change it in the way you like.
0: మా స్వామి గట్టిగా ఉన్నాడు అని మీరు అనుకోండి, నేను తప్పక గట్టిగానే ఉన్నాను.
1: If you have the true feeling that Bhagavan is strong, well, he is strong.
0: కనుక నాకు ఏమాత్రం బలహీనత లేదు.
1: There's no weakness in him.
0: నాకు అంగములంతా కూడా కేవలం బలహీనంగా కనిపించవచ్చు మీకు.
1: The body may appear to be weak.
0: ఇది అంగముల స్వరూపమే కానీ ఆత్మస్వరూపం కాదు.
1: But it's just the physical appearance, but truly
0: దైవాన్ని ఎక్కడైనా సరే మీరు ఆత్మస్వరూపుడిగా నియమించుకోండి, కానీ ఆకార స్వరూపుడిగా మీరు తలంచకండి.
1: Worship God in spirit, not in physical frame.
0: ఈ విధమైనటువంటి ఒక ఫిజికల్ ఫ్రేమ్ ను పక్కన పెట్టండి.
1: జస్ట్ కీప్ అసైడ్ దిస్ ఫిజికల్ ఫార్మ్ ఫుల్ ఆస్పెక్ట్.
0: ఆత్మస్థాయిగా మీరు నిశ్చయించండి.
1: వర్షిప్ గాడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ స్పిరిచువల్ వే.
0: కనుక నేను స్పిరిచువల్ గా ఉంటున్నప్పుడే మీకు ఆత్మస్వరూపం అర్థమవుతుంది.
1: వెన్ యూ వర్షిప్ అండ్ లివ్ ఇన్ స్పిరిట్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
0: మీరు ఈ ఆకారం స్మరిస్తే కొంచెం రెండు అడుగులు కూడా వేయలేము.
1: ఇఫ్ యూ గో బై ద ఫిజికల్ ఫ్రేమ్ యూ కెనాట్ పుట్ ఫార్వర్డ్ టు
0: ఆకారాన్ని తలుచుకుంటా కేవలం ఆత్మస్వరూపాన్ని మీరు విశ్వసించండి, తప్పక ఎప్పుడు కూడా చక్కగా ఆరోగ్యంగానే ఉంటుంటుంది.
1: యూ గ్రో బియాండ్ ద ఫిజికల్ ఫార్మ్, థింక్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్ ఇట్. ఆత్మ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆత్మనే నీవు ఎప్పుడు ప్రాణంగా తీసుకో.
1: కన్సిడర్ ది స్పిరిట్ యాజ్ యువర్ వెరీ లైఫ్.
0: ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా యవ్వనులు.
1: Most of the students, many people are there.
0: అందరికీ దివ్యమైన శక్తి ఉన్నది.
1: ఆల్ హ్యావ్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఈ శక్తిని వారే వారే చేతులారా పాడు చేసుకుంటున్నారు.
1: ద లేటెంట్ డివైన్ ఎనర్జీ ఇస్ స్పాయిల్డ్ బై యూ.
0: మీ చేతులారే మీరు పాడు చేసుకుంటున్నారు.
1: యూఆర్ స్పాయిలింగ్ బై యువర్ ఓన్ హ్యాండ్స్.
0: మీ చేతిలో ఉంటున్నది మీ యొక్క యవ్వనం అంతా.
1: ఇన్ఫాక్ట్ ది యూత్ ఈజ్ ఇన్ యూ.
0: మీ చేతిలో ఉన్నది దీని యొక్క ప్రాణశక్తి అంతా.
1: అండ్ దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: కనుక ప్రాణశక్తియే మీరు కానీ దేహశక్తి మీరు కాదు.
1: యూఆర్ దట్ లైఫ్ సోర్స్ ది ఎనర్జీ అండ్ నాట్.
0: దేహం కేవలం ఒక సహాయంగా తీసుకుని వస్తున్నారు.
1: బాడీ ఈజ్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అన్నిటి ఎందుకు ఉన్నది ఏకత్వం ఒకటి.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్.
0: ఇది టంబ్లర్ అంటారు మీరు.
1: దిస్ యూ కాల్

0: దీంట్లో నీళ్లు ఉన్నాయి.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ సైడ్.
0: కానీ నీరుకు ఆధారం టంబ్లర్.
1: అండ్ ద వాటర్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ టంబ్లర్.
0: టంబ్లర్ కు ఆధారము వెండి.
1: అండ్ దిస్ టంబ్లర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సిల్వర్.
0: కానీ ఆ వెండికి ఆధారం ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండ్ ఇట్
0: ఫర్ స్వరూపము?
1: ఇట్స్ ఓన్లీ గాడ్ డివినిటీ.
0: అది కేవలం విష్ణు స్వరూపము.
1: దట్ ఈస్ విష్ణు సస్టెనెన్స్.
0: ఒక పదార్థంతో చేయబడినటువంటిది కాదు ఇది.
1: ఇట్స్ నాట్ మియర్లీ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్.
0: ఈ మెటీరియల్ తో చేయబడినటువంటిది ఎప్పుడు మెటీరియల్ గానే ఉంటుంటుంది.
1: దట్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ విల్ రిమైన్ లైక్ దట్.
0: మా ఆత్మ ఎవరిది కూడా మెటీరియల్ కాదు.
1: ఆత్మ ద స్పిరిట్ ఇస్ నాట్ మెటీరియల్.
0: మీకు ఆ విధంగా తెలుసు చూస్తున్నారే కానీ
1: యూ విజువలైజ్ దట్ వే.
0: మీరు ఆ దృష్టిని దూరం చేసుకోండి.
1: జస్ట్ గివ్ అప్ దట్ కైండ్ ఆఫ్ విజన్.
0: మా స్వామికి ఆకారం కాదు ప్రధానము.
1: ఇట్ ఇస్ నాట్ ద ఫార్మ్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ స్వామి.
0: ఆనందమే ప్రధానము.
1: ఇట్ ఇస్ ద బ్లెస్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ భగవాన్.
0: ఈ ఆనందాన్ని మీరు చింతించండి, తప్పక మీలో కూడా ఆనందం ఆవిర్భవిస్తుంది.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ బ్లెస్ సో దట్ యూ కెన్ బి బ్లెస్ ఫుల్ ఇటర్నలీ.
0: వారం దినముల నుంచి కూడాను అందరూ పలకరిస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, మా స్వామి ఒక్క మాట అయినా మాట్లాడలేదే అని చాలా మంది విచారిస్తున్నారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ఫీలింగ్ వెరీ సాడ్. మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ ఎవ్రీ డే. How is that Swami has not spoken one, not even once during this week long
0: celebration? Naa eppudu kudunu premato kudinatundi.
1: Bhagwan symbolizes love.
0: Mee madhyalo vachinappudu naaku enta premano enta balamo enta aanandamo chaala chepparananta aananda kalugutundi.
1: When Bhagwan moves amidst us, passes by the devotees, he experiences immeasurable love.
0: Naa aahara viharamulu kudunu avasaram ledu.
1: Bhagavan doesn't want any food or drink, nothing.
0: Na aanandame na food.
1: And your bliss is his food.
0: Na yokka aanandame na yokka food.
1: And your very bliss is
0: kuda arakanga tarchukovali.
1: And you should be like that.
0: Iddarni Ramachandra iddarni kudanu Vishwamitrudu aashramaniki teesukoni potu.
1: Vishwamitra while taking along with him Rama Lakshmana to ashram.
0: Sariyu nadi teeraniki velletappudiki Ramalakshmana kurchondi.
1: When they were very close to Sariyu River, he made them sit on the ground.
0: మీరు వచ్చేటువంటిది కేవలము నా వెంట విహార నిమిత్తం కాదు.
1: You have not come here just as an excursion, no.
0: కాదు కాదు కాదు.
1: No.
0: నా యజ్ఞ సంరక్షణ కోసం వస్తున్నారు.
1: You are brought here to protect the యజ్ఞ.
0: ఈ యజ్ఞ సంరక్షణ కావాలంటే మీరు ఆహార నిద్ర లోపల పూర్తి త్యజించాలి.
1: In order to protect and safeguard this holy ritual over here, you should forsake the food and drink.
0: ఈ ఫుడ్ నీటితో ఉండటం చేతనే మీరు దేని కూడా సాధించలేకపోతున్నారు.
1: విత్ దీస్ టూ యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: అప్పుడు వారికి ఉపదేశం చేశాడు.
1: దెన్ విశ్వామిత్ర టాట్ దీస్ టూ.
0: ఆ విశ్వామిత్రుడు
1: విశ్వామిత్ర
0: దశరథం దగ్గర, దశరథ మీరు మీ బిడ్డలుగా భావిస్తున్నారు, వీడు చిన్నపిల్లలు కాదు.
1: While bringing Ramalakshmana from the court of Dasharatha, he said, Oh Dasharatha, you consider them as your children. In fact, they are not.
0: మీరు ఇద్దరు కూడాను కేవలం ఆకార స్వరూపులు కాదు.
1: Don't consider them by form only.
0: Sariyu teeramlo kurchoni,
1: whereas close to the Sariyu river,
0: akkada vaadiki rendu mantralu cheppadu.
1: He started teaching them two mantras.
0: Neevu deham kaadu,
1: you are not the body.
0: Atma,
1: you are atma, the spirit.
0: Neevu kevalam chaitanya shakti kaadu,
1: you are not merely the physical energy.
0: Kaani chaitanya shakti ki minchinatvanti neelo untundadi.
1: You are full of that awareness, the inner soul.
0: English lopla consciousness antaru.
1: In English we call it consciousness.
0: Kaani the consciousness beyond consciousness.
1: But it is beyond consciousness.
0: Aa shakti tho meer koodinatvanti varu.
1: You have got that capacity beyond consciousness.
0: Kaani meer nirantaram kodanu ee rendittini meer kaapadukondaru, tappaku meeku aahara viharamlo korataru undadu.
1: So you are now taught how to forsake the food and drink so that you will grow well and achieve the real task assigned to you.
0: ఆ విధంగానే 16 దినములు కూడాను విశ్వామిత్రుతో ప్రయాణం చేసి సీతాపిండి జరిగింది.
1: అండ్ దే ఫాలోడ్ విశ్వామిత్ర ఆల్ త్రూ ప్రాక్టీసింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: ఎక్కడికి పోయినప్పటికీ ఆనందం ఆనందం ఆనందమే రాముల యొక్క స్వరూపము.
1: బ్లిస్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ రామ. వేర్ ఎవర్ హీ వాస్
0: అట్టి ఆనందాన్ని నువ్వు పెంచుకో.
1: That bliss you have to develop more.
0: కానీ ఆకారాన్ని నువ్వు ఆనందంగా తీసుకోవద్దు.
1: డోంట్ గో బై ద ఫార్మ్.
0: ఈ దేహం నాది కాదు.
1: దిస్ బాడీ ఇస్ నాట్ మైన్.
0: ఈ దేహము ఎవరిదో, ఆహార సంబంధమైనటువంటిది.
1: దిస్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫుడ్ ద మెటీరియల్.
0: మెలినప కొంప.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: దేహమున బ్రగ్గెడు సేవక గంప.
1: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద లింబ్స్ అండ్
0: జాత్ సంచలనం పొన్ను దుంప.
1: అండ్ ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఉపసాగర మీద కలిగిన కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
0: ఇట్టి కంప వంటి ఈ యొక్క దేహాన్ని నీవు నీ యొక్క దేహముగా భావిస్తున్నావా?
1: And this body, which is a thorny bush, you consider it as your own, identify with it.
0: Dhyana chedinchu.
1: Give up this body attachment.
0: ఆత్మాభిమానాన్ని పెంచుకో.
1: Be attached to the spirit.
0: అప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
1: Then you will transform yourself into the embodiment of the
0: spirit. కాళ్ళ నొప్పి, చేయి నొప్పి, తల నొప్పి, ఇలాంటి నొప్పులన్నీ బయలుదేరుతుంటాయి.
1: And because of your body identification, you have so many aches.
0: ఎప్పటికీ ఈ నొప్పులు మీకు శాశ్వతమైనట్టు కాదు.
1: And these aches or the pains will never remain forever.
0: భ్రమించేంత వరకు మాత్రమే దీనికి నొప్పులు.
1: You have them so long you have body attachment.
0: నీవు భ్రమించక దాన్ని తెలిసినప్పుడు నీకు ఈ బాడీతో సంబంధమే లేదు.
1: When once you give this body attachment, you will never be identified with
0: it. కనుకనే ధ్యానంలో మీరు కూర్చోండి అన్నప్పుడు ధ్యానం అంటే ఏమిటి?
1: What is meditation?
0: మెడిటేషన్ గా దేహాభిమానాన్ని త్యజించము, ఆత్మాభిమానాన్ని పెంచుకోవటమే.
1: మెడిటేషన్ మెంట్ గివింగ్ అప్ ది బాడీ అటాచ్మెంట్ అండ్ బీయింగ్ అటాచ్డ్ టు ది స్పిరిట్.
0: నిరంతరము ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ కేవలము ఈ దేహాభిమానాన్ని పెంచుకోకపోతే ప్రయోజనం లేదు.
1: If we don't develop continuous attachment to the spirit,
0: దేహాభిమానం త్యజించు, ఆత్మాభిమానం పెంచుకో.
1: We have to give up, sacrifice the body identification.
0: దేహానికి ఎవరూ సంబంధం కాదు.
1: In fact, you are not confined to the body.
0: దేహం దేహమే.
1: Body is just physical.
0: కాని నేను భగవంతుని యొక్క సత్తాని.
1: But the real I is spiritual.
0: అట్టి real I నీవు.
1: That real I, truly speaking, is your
0: I
1: true
0: plus I.
1: I.
0: Okay, I.
1: The I plus I is equal to I.
0: I plus I, I plus I, I plus I, I. అంబదన ప్లస్ ప్లస్ చేసుకుంటూ కట్టగట్టు ఒక్కడిగా అవుతావు.
1: You go on adding I plus I, it is only one I God.
0: కనుక ఏకాభిమానం అనేటువంటి అది ఆత్మాభిమానం.
1: And that oneness is attachment to the spirit.
0: దీంట్లో నేను నీవు అనేటువంటి భావమే లేదు.
1: There is no difference.
0: దీనికి భేదమే లేదు.
1: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: కనుక మీరు దేహాభిమానం పెంచుకుంటూ పోతాం. ఇంతకాలం మీరు ఇన్ని చదువులు చదివి ఇంత ప్రయత్నం చేసి రాత్రికి వ్యర్థమైపోతుంది.
1: After all, if you have got this body attachment with all the education and knowledge and awareness, then all will be merely in vain.
0: ఇతరులకు బోధించే నిమిత్తం కాదు అవి ఉండాలి.
1: Perhaps you have to stand as an example so that you can be a demonstration to others.
0: కాని నీ కోసం కాదు.
1: And you are not for yourself after all.
0: You are not body.
1: You are not the body.
0: You are I.
1: You are the real I, the spirit behind.
0: Real I ని పెంచుకో.
1: Keep that view in view, the real I.
0: ఈ ఆకారం అనేటువంటి మార్పు చెందుతుంది.
1: And you just forget the formful aspect.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ యొక్క దేవి నవరాత్రుల యొక్క తత్వము దేహాభిమానం చెంచుకొని ఆత్మాభిమానం పెంచుకోవటమే దీని యొక్క.
1: సో ది ఎసెన్స్ ఆఫ్ దేవి నవరాత్రి సెలబ్రేషన్ లైజ్ ఇన్ అండర్స్టాండింగ్ ప్రాక్టీసింగ్ దీస్ టూ, గివ్ అ బాడీ అటాచ్మెంట్, గెట్ అటాచ్డ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: ఈ నవరాత్రుల లోపల ఈ అటాచ్మెంట్ దించుకుని ఎంత గొప్పవారు అవుతారో మీరు మీకే యోచించుకోవచ్చు.
1: యూ విల్ నో యూ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ గ్రేట్ యూ విల్ బికమ్, హౌ ఎగ్జాల్టెడ్ హై.
0: చాలా బలహీనంగా ఉంటుంటావు కానీ ఆత్మాభిమానం పెంచుకో, బలహీనత అనేటువంటి భస్మం అయిపోతుంది.
1: యు ఆర్ సో వీక్ యాజ్ ఇట్ ఈస్ నౌ, బట్ ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ టు ది స్పిరిట్ యు విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ద డేస్ టు కమ్.
0: నేనే గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఆ తత్వంతో మీరు పెంచుకోవాలి.
1: ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫర్మ్ ఫీలింగ్ దట్ ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 5th అక్టోబర్ 2003 ఇన్ ప్రశాంతి నిలయం. భగవాన్ ఆస్క్స్ అస్ టు గివ్ అప్ బాడీ అటాచ్మెంట్ అండ్ డెవలప్ ఆత్మిక్ కాన్షియస్నెస్, రిమైండింగ్ అస్ దట్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ ఆర్ లైక్ ప్యాసింగ్ క్లౌడ్స్. ద ట్రూ నవరాత్రి సెలబ్రేషన్ ఇస్ గివింగ్ అప్ దేహాభిమాన, ద బాడీ అటాచ్మెంట్ అండ్ డెవలపింగ్ ఆత్మాభిమాన, ది ఆత్మిక్ కాన్షియస్నెస్.

0: At the time of birth, man is born as the son of immortality. Later, because of association with world and other senses, the whole thing turns into a poison. With much more with the sensual pleasure, everything is nothing but poison. This is the essence, Sarva Srutulamut, the essence and the bundle of thoughts of the Srutis, that is Sai world.
1: Nahi jnanena sadisham pulsam vihavasati. Nahi jnanena sadisham vihavasati. Jnanamunaku minchinatuvantidi ee jagatlo marokati ledu.
0: There is nothing that excels wisdom in this world.
1: Yetti jnanam.
0: What sort of wisdom?
1: Bhautika jnanama.
0: Physical.
1: Naitika jnanama.
0: Ethical.
1: Adhyatmika jnanama.
0: Ritual.
1: Ye jnanam.
0: What sort of knowledge?
1: Anniyu jnanamule.
0: All are different forms of knowledge.
1: Aite sarva jnana sammilitamainatuvanti jnanamu brahma jnanam.
0: However, the essence and the combination of various forms of knowledge is the wisdom of Brahma.
1: Brahma jnanam anaga emiti?
0: What do you mean by wisdom of the divine?
1: Samasta vishwam yokka swaroopamunu kudanu ekatvanga viswasinchatame brahma jnanam.
0: The vision, the feeling of oneness in the cosmos is the vision, is the wisdom of the divine.
1: Charachara prapanchamantai kudanu brahma swaroopame.
0: The animate and inanimate all components of this world
1: are
0: divine.
1: Deenine bhakt swaroopam ani kudanu cheppavachunu.
0: This may be called the cosmic form.
1: ఇది లేని స్థానము కాని తానికి కాని నేమం కాని ఎక్కడ కూడా నువ్వు కనిపించదు.
0: ఎవ్రీథింగ్ ఇస్ బేసికలీ హిస్, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
1: కనుక మనము చూచున్నది, వినున్నది, తలంచున్నది, అనుభవించున్నది, ఆనందించున్నది కేవలము బ్రహ్మం యొక్క తత్వమే.
0: Therefore, what all that we see, listen to, think, experience, and derive joy thereafter is only out of wisdom.
1: ఈ జగత్తునందు మానవాకారము ధరించి ప్రవేశించిన ప్రతి మానవుని యందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నది.
0: Every human being, for that matter, who is born here in this world, has got a value.
1: కానీ అట్టి విలువలను మానవుని గుర్తించుకొనలేక దానిని సక్రమమైన మార్గంలో పెట్టుకుని లేక పెడమార్గమును పట్టించి మానవత్వమును కేవలం వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హిస్ హ్యూమన్ వాల్యూ. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ లీడ్స్ ఎ పర్వర్టెడ్ వే అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ ఫర్గెట్ ది వెరీ బేసిక్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఉప్పు లేని పప్పు రుచి చిక్కనట్టుగా
0: డాల్ వితౌట్ సాల్ట్ ఈజ్ టేస్ట్లెస్.
1: ప్రేమలేని యొక్క మానవత్వము ఇది కేవలము ఒక మృగస్వరూపమనే చెప్పవచ్చు.
0: హ్యూమన్ లైఫ్ విదౌట్ లవ్ ఇస్ బీస్టియల్.
1: కనుకనే మానవత్వం అనగా మొట్టమొదటిది ప్రేమతత్వమే.
0: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ సింబలైజెస్ లవ్.
1: అయితే ఈ ప్రేమను ఏ విధముగా, ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా దీన్ని ప్రవేశపెట్టాలి అనే విధి విధానాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: However, we have to recognize and conduct ourselves knowing fully well what love is, how and where it has got to be used indirectly.
1: Uppu lekapothe pappunu manam bhujinchalemu.
0: We cannot eat dal without salt.
1: Kaani enta pappu anta uppu kalipithe adi kuda nu manam sahinchalemu.
0: However, if the amount of the salt is same as dal, you don't accept.
1: Okka gantalo arigipoyeyatunti pappunike manam inta ruchini aalochistunnamu.
0: After all, dal that gets digested in an hour, we attach so much of care.
1: 30 samvatsaramulu, 50 samvatsaramulu, 60 samvatsaramulu, 80 samvatsaramulu jeevinchabeyetundi manavatvaniki kontha varakaina ruchi undanakkarleda.
0: Should there not be any taste of life attached to this human body that sustains for 30 years?
1: Ee ruchiye lekunna vaadu inta kaalam ee vidhanga jeevinchagalugutunnadu?
0: How does he live tasteless life?
1: Idi oka manava jeevitama.
0: Can that be a human life?
1: Kaadu kaadu.
0: No.
1: Thana chanamu kudanu manavattamunu undinatvanti yokka pavitramainatvanti ee yokka viluvanu manam upayoginchukuntu raavali.
0: We have to make use of human values every moment in our lives.
1: Ee manavata viluvanu ee naadu vismarinchadam chetane jagattunu viswasinchi manavatvanni kolpoyi కేవలం పశుత్వంగా అనుభవిస్తున్నాడు జీవితాన్ని.
2: As human values are totally forgotten, he goes by the world and the worldly thought, and he has forgotten his basic quality.
1: ఆధ్యాత్మిక చింతనయందు మూడు పదములు ఉంటున్నవి.
2: In spiritual parlance, there are three words.
1: అస్తి భాతి ప్రియము అని.
2: అస్తి భాతి ప్రియం.
1: దీనినే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అని.
2: They are also called సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందం అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of these three? సత్ చిత్ ఆనంద.
1: ఇది ఒక టంబ్లర్.
2: This is a tumbler.
1: ఈ టంబ్లర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది.
2: This tumbler is present here.
1: ఉండినప్పుడే దీనికి ఒక టంబ్లర్ అని పేరు పెట్టుకుంటున్నాము.
2: The very existence of that object tells you that it's a
1: tumbler. ఉన్నదే బీయింగ్.
2: This existence is being.
1: అది ఏ సత్.
2: That is సత్.
1: ఇది మార్పు చెందనటువంటిది.
2: ఇట్ ఈస్ చేంజ్.
1: ఉన్నది ఈ బీయింగ్.
2: దిస్ బీయింగ్ ఎగ్జిస్టెన్స్.
1: అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎట్లా గుర్తించగలుగుతున్నావు?
2: బట్ హౌ డు యు నో దట్ ఇట్ ఎగ్జిస్ట్?
1: దీనిని ప్రకాశింపచేసేటువంటి ఒక వెలుగు ఉన్నది.
2: దేర్ ఇస్ లైట్ దట్ మేక్స్ యూ సీ దిస్.
1: ఇదే టంబ్లర్ చీకట్లో ఉంటుంటే మనకు ఉన్నది అని చెప్పలేము.
2: ఇన్ ది సేమ్ టంబ్లర్ ఈస్ ఇన్ ద డార్క్, you don't see that.
1: ఇది వెలుగులో ఉండటం చేతనే ఇక్కడ ఉన్నది టంబ్లర్ అని చెప్తున్నావు.
2: As it is in light, you are able to know its existence.
1: కనుక ఆ వెలుగు ఏమిటి?
2: What's that light?
1: ఆ వెలుగే ఒక జ్ఞానము.
2: It is the light of wisdom.
1: ఆ వెలుగే ఈ టంబ్లర్ ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
2: Therefore, it's the light of wisdom that shows you this being existence.
1: కనుకనే ఈ యొక్క వెలుగుకే చిత్ అన్నారు.
2: And therefore, this light is called chit.
1: ఈ ఉన్నది అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి చిత్.
2: And therefore it is chit, the light that
1: చిత్తు నిరూపించినటువంటి దానిని ఉన్నదని చెప్పటమే సత్.
2: Therefore it is chit, the light that shows
1: the existence. సత్ అనేటువంటిది రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
2: This sat and chit are interdependent and interrelated.
1: ఇక్కడ టంబ్లర్ ఉన్నది అని చెప్పినప్పుడు వెలుగు కూడా ఉన్నది.
2: When I say here is a
1: అనగా జ్ఞానము ఉన్నది.
2: It means there is light and also tumbler.
1: ఈ పదార్థం యొక్క స్వరూపాన్ని కూడా మనం గుర్తించుకోగలుగుతున్నాము.
2: We are able to see the form.
1: ఈ రెండు జరిగినప్పుడే మనకు తృప్తి జరుగుతుంది.
2: Then only we will be satisfied.
1: ఈ తృప్తియే ఆనందము.
2: This satisfaction is the bliss.
1: ఉన్నది సత్.
2: Being is sat.
1: ఉండినట్టుగా నిరూపించేది చిత్.
2: ఇట్ ఇస్ చిత్ దట్ ప్రూవ్స్ ది బీయింగ్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వంలో కలిగేటువంటి తృప్తి ఆనందము.
2: ద సాటిస్ఫాక్షన్ యూ డిరైవ్ అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ బ్లిస్.
1: కనుకనే సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క జగత్ స్వరూపం.
2: Therefore, the entire form of this universe is nothing but out of these three, being, awareness and bliss.
1: కానీ ఈనాటి లోకములో
2: బట్ టుడే ఇన్ దిస్ వరల్డ్
1: ఉన్నది అని చెప్పగలరు కానీ
2: వన్ కెన్ సే దట్ దిస్ ఎగ్జిస్ట్
1: లేదు లేనిది అని చెప్పగలరు సుమ్మి
2: దే కెనాట్ స్పీక్ ఆఫ్ దాట్ విచ్ ఈజ్ నాట్ ప్రెసెంట్
1: ఉన్నదొక్కటే ఎప్పటికీ
2: ఎవ్రీ టైమ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్
1: అది ఏ దైవంబు
2: దట్ ఈస్ గాడ్
1: లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా
2: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వరల్డ్ that does not exist.
1: Unnadi okkate,
2: only one thing that
1: ekam sat vipra bhuda vadanti,
2: only one that is present.
1: Adi a being,
2: that is being.
1: Adi unnadi,
2: that is present.
1: Unnadi anetundi nee vetta cheppagalugutunnavu.
2: How do you say so?
1: Nee endu aa prema tattva anetundi gnanamu prakashistu untunnadi.
2: There you find this love of wisdom shines, illumines.
1: Kanukane prati manavuni endu kudanu prakashimpachesedi, వికసింపజేసేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది ప్రేమతత్వం ఒక్కటే.
2: దేర్ఫోర్ ఇట్స్ ఓన్లీ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్, దట్ మేనిఫెస్ట్, దట్ ఎగ్జిబిట్స్.
1: కనుకనే ఈ ప్రేమతత్వంనే దైవంగా మనం విశ్వసించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు కన్సిడర్ దట్ లవ్ ఈస్ గాడ్.
1: ఈ ప్రేమ లేకపోతే జీవితమే లేదు.
2: విదౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.

0: God is love, and the divine love is present in everyone. Without tasting even a bit of the divine love, human life is a waste.
1: కనుకనే సర్వత్ర వ్యాపించినటువంటి యొక్క బృహత్సత్వ తత్వం ప్రేమనే.
0: Therefore, the cosmic form of the divine is love.
1: దీనికే బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: This is called Brahma.
1: ఇదియే మానవుడు గుర్తించి వర్తించడానికి తగినటువంటి అవకాశం.
0: Thus, man gets the scope to know and experience. There is love.
1: ఈ ప్రేమను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి?
0: How to make use of this latent love? Where, when, how?
1: సత్యాన్వేషణ అన్నారు.
0: It's search of truth.
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: The truth is everywhere.
1: దీన్ని అన్వేషించడం ఏమిటి?
0: What is the fun of searching for it?
1: అనగా
0: meaning?
1: చూచేది కన్నులు.
0: It's the eye that sees.
1: అయితే ఈ కన్నులు చూచేది అయినప్పటికీ ఏ ఏ వ్యక్తిని ఏ విధమైనటువంటి దృష్టితో చూడాలి?
0: It's true that it is the eye that sees, but in what way, what sort of looks we should have?
1: తల్లి ఉన్నది.
0: There is a mother.
1: బిడ్డ ఉన్నది.
0: There is daughter.
1: భార్య ఉన్నది.
0: Wife.
1: సోదరి ఉన్నది.
0: Sister.
1: కానీ వీనందరి కూడాను ఏ దృష్టితో చూడాలి? తల్లిని తల్లి దృష్టితో చూడాలి.
0: You should look at your mother with a motherly feeling.
1: బిడ్డని బిడ్డ దృష్టితో చూడాలి.
0: Also a feeling towards the
1: daughter. భార్యను భార్య దృష్టితో చూడాలి.
0: Towards the wife.
1: సోదరిని సోదరి దృష్టితో చూడాలి.
0: Also the way you are supposed to look at your sister.
1: మనకున్నది కన్ను ఒక్కటే.
0: We have the same eye.
1: ఈ కన్నును ఎవరిని ఏ దృష్టితో చూడాలి అనేటువంటి విచారణే ఈ యొక్క సత్యాన్వేషణ.
0: Search for truth means what sort of looks you should have as you see your mother, wife and daughter.
1: ఈ దృష్టి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకోనలేక కన్నులు ఉన్నావు కదా ఎవరిని చూస్తే ఏమిటి అని భావిస్తున్నారు. అది ఇక్కడనే పాపం ప్రారంభమవుతుంది.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ ద విజన్ గిఫ్టెడ్ టు హిమ్. హియర్ హీ కమిట్స్
1: ఈ దృష్టికి కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఈవెన్ ద విజన్ హెస్ గోట్
1: శ్రవణమునకు కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఆడిషన్ హెస్ వాల్యూ.
1: వినేది చెవులే.
0: ఇట్స్ ద ఇయర్ దట్ లిసన్.
1: కానీ ఎలాంటి విషయాలు వినాలి?
0: బట్ వాట్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ హియర్.
1: ఎట్టి ప్రదేశంలో ఈ యొక్క చెవులకు ప్రవేశపెట్టాలి?
0: వేర్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ వి హియర్?
1: ఇది ఏ సత్యాన్ని గుర్తించాలి?
0: దిస్ ట్రూత్ వీ హావ్ టు నో.
1: కనుకనే ప్రతి ఇంద్రియము కూడాను దానికి తగినట్టుగా సమయ సందర్భానుసారంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరిని ఏ విధంగా చూడాలి.
0: సో ఈచ్ ఆఫ్ ది సెన్సెస్ మస్ట్ బి పుట్ టు యూజ్ బేసింగ్ ఆన్ ద ఇన్ వాట్ వే వేర్
1: ఉపయోగించుకోవటమే నిజమైన మానవతా విలువ.
0: To have the full knowledge of these aspects.
1: ఆ ప్రేమనే నిజమైన మానవునికి ఈ విలువను అందిస్తూ ఉంటుండాలి.
0: It is this love that attaches value to the human.
1: మనం ఒక భవనం కట్టుకున్నాము.
0: We constructed a building.
1: ఈ భవనమునకు కొన్ని కిటికీలు పెట్టుకున్నాము.
0: We have some windows to that.
1: కొన్ని ద్వారములు కూడాను పెట్టుకున్నాము.
0: Doors.
1: ఈ కిటికీలు దేనికోసం పెట్టుకున్నాము?
0: What for the windows are kept?
1: మంచి గాలి రావడానికి చెడ్డ గాలి పోవడానికి.
0: To permit the good air to enter and to let off bad air.
1: వెలుగు రావడానికి చీకటి పోవడానికి.
0: In order to have the light inside and to drive out
1: the dark. ద్వారములు ఎందుకు పెట్టుకున్నాము? ద్వారములు.
0: We have the doors.
1: మనము లోపల బయట రావడానికి మన మిత్రులు మన బంధువులు మనకు అవసరమైనటువంటి వారిని లోపల విడిచడానికి ఈ విధమైనటువంటి యొక్క పనుల నిమిత్తమై ద్వారములు ఉంచుకున్నాం.
0: The door is meant for entrance and exit so that we may permit the people near and dear.
1: Manaku avasaram vachinatundi varini lopalu pravesh pettam kani manaku viruddhamainatundi varini lopalu pravesh pettam.
0: We allow those who are important not our enemy.
1: Adhe vidhamgane deho devalaya prakto jeevo devasthanatana. Deham oka devalayamu oka gruhamu oka mandiramu.
0: Body is a temple. Body is a mansion.
1: Body is a house.
0: Body is the house.
1: Ee house ku నవద్వారం ఉంటున్నాయి.
0: దిస్ హౌస్ హస్ 9 ఓపెనింగ్స్.
1: అయితే మనకు కంటికి కనిపించేటువంటిది 5 ద్వారములు.
0: హౌఎవర్ యు సీ ఓన్లీ 5.
1: ఇవి చాలా ప్రధానమైనటువంటివి.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: సింహద్వారం అనేటువంటి దాంట్లో మనకు మిత్రులైనటువంటి వారు మనకు బంధువులైనటువంటి వారు మనకు ప్రియులైనటువంటి వారిని మనం ప్రవేశపెట్టి వెల్కమ్ చేస్తాం. రండి దయచేయండి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మెయిన్ డోర్ యు పర్మిట్ యువర్ డియర్ అండ్ నియర్ యువర్ ఫ్రెండ్స్ intimate people.
1: అట్టు కాకుండా
0: అదర్వైజ్
1: ద్వారం ఉన్నది కదా అని
0: బికాస్
1: బజార్ లో పోయేటువంటి కుక్కలను పందులను మనం ఇంట్లో వదిలిపెడతామా?
0: బికాస్ ఆఫ్ ది మెయిన్ డోర్ ఓవర్ దేర్ యూ డోంట్ పర్మిట్ ద స్ట్రీట్ డాగ్స్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్.
1: వదలము.
0: నో.
1: అదే విధంగానే మన యొక్క దేహం అనేటువంటి ఈ దేవాలయం నందు ఈ గృహం నందు ఏది మంచిది ఏది పవిత్రమైనటువంటిది ఏది మన యొక్క జీవితానికి ఆదర్శాన్ని అందించేటువంటిది అనే విచారణ సలిపి విచక్షణ జ్ఞానం చేత ఏ యొక్క భావాన్ని ఏ యొక్క విషయాన్ని మనం లోపల ప్రవేశపెట్టాలో దానిని మాత్రమే ప్రవేశపెట్టాలి, అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
0: Similarly, the body is a house. We should permit that what is good, what is sacred, what is ideal, making use of this
1: discrimination.
0: Because there is that inborn love, we should not make use of it.
1: ఎంతెంత దానికి ప్రవేశపెట్టాలో అంతంత పరిమితిలోనే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: We should also make use of it under certain limitations.
1: మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in
1: సమాజంలో జీవిస్తున్నాము.
0: We live in society.
1: సమాజం యొక్క గౌరవ మర్యాదలు కూడా మనం చూడాల్సి వస్తుంది.
0: We should also keep up the respect and the prestige of the society.
1: సమాజ గౌరవాన్ని మనం కాపాడినప్పుడే మన గౌరవాన్ని కూడా సమాజం కాపాడుతుంది.
0: When once you maintain the respect of the society, this is what is meant by, if you uphold dharma,
1: పిల్లలు మీరు వేరుగా భావించకూడదు. ఈనాటి ప్రకృతి యందు జరుగుతున్నటువంటి సహజమైన స్థితిని ఈ రీతిగా ఉంటున్నాయి.
0: This is the present position in the society. The students should know that.
1: 20 సంవత్సరముల యొక్క సోదరుడు పెద్దవాడు.
0: The elder one, age 20.
1: 16 years girl.
0: And a 16 years girl.
1: వారిద్దరు కూడాను అన్న చెల్లెలు.
0: Brother and a sister.
1: వారికి తెలుసు.
0: They know.
1: మనకు తెలుసు.
0: We too know that.
1: కానీ ఇద్దరే ప్రయాణం అవుతున్నప్పుడు జగత్ ఏమని భావిస్తుంది? వారెవరో భార్యాభర్తలు అని తప్పుగా దీన్ని నిర్ణయిస్తుంది.
0: When once the brother and sister pass by, others will think they're husband and wife.
1: సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: We're acting against the norms of society.
1: చెల్లెలు అన్న అయినప్పటికీ విడివిడిగా మీరు పోవాలి.
0: One may be brother and sister, but they should go separately.
1: లేకపోతే మీ మధ్యలోపల ఏ తల్లో తండ్రో ఎవరైనా ఒకరు ఉండాలి.
0: There must be either mother or father accompanying them.
1: ఈ యువకులైనటువంటి వారు ఈ అక్క చెల్లెలు అయినప్పటికీ అన్న చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు ఒంటరిగా పోకూడదు.
0: Young people, no matter brothers and sisters, they should not go
1: alone. ఈ సమాజము మనల్ని చక్కగా చిచ్చిస్తుంది.
0: And the society will punish you.
1: మన యొక్క గౌరవ మర్యాదలంతా కూడా మంట కలుపుతుంది.
0: You lose your respect and the dignity.
1: సమాజమునకు మన సంబంధ బాంధవ్యములు ఏమాత్రము అర్థం కావు.
0: You don't understand the relationship that you have. కర్మనే
1: ప్రాచీన కాలం నుండి కూడాను మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ విధమైనటువంటి పరిమితం లోపల దీన్ని ప్రవేశపెట్టుకు వచ్చింది.
0: Therefore, the society has exercised stipulated certain norms.
1: దీనిని సంస్కృతి అని చెప్తూ వచ్చారు.
0: This is called samskriti culture.
1: సంస్కరింపజేసేటువంటిది కాబట్టి సంస్కృతి.
0: It's the one that refines our life.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా సంస్కరింపజేసింది.
0: So it is the one that stipulates, regulates our way of life. Where and how, in what way should we lead our life, talk to?
1: సమాజం యొక్క నిబంధనలు మనం చక్కగా పాటించుకుంటూ రావాలి.
0: So we should observe the regulations of society, rules of society.
1: నిజమైన సోదరి అయినప్పటికీ నీవు ఇంట్లో నీవు ఏ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు.
0: You may be your own sister, you can talk at home.
1: కానీ బయట ప్రపంచం లోపల నీవు అన్న తాను చెల్లెలు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But when once you are outside, you may be brother and sister.
1: ఈ ప్రవర్తనే మానవుని యొక్క వాల్యూని పెంచుతూ వస్తుంది.
0: And this sort of a behavior will improve your
1: మానవత విలువలు నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపింపజేసేటువంటి యొక్క విలువలను ఈనాడు మనం విస్మరించాము.
0: We have forgotten the human values today that will make us tread along the path of truth.
1: అదే ఇంకొక మార్గంలో మనం ప్రవేశపెట్టి చూసినప్పుడు,
0: if we think go in another direction,
1: 60 సంవత్సరాలకు వృద్ధుడు ఉన్నాడు.
0: That old man, age 60.
1: ఆయనకు ఎవరు ఇంటిలో సహాయం లేకపోవటం చేత,
0: as is no other help at home,
1: 18 ఏళ్ళ గర్లను కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to marry a girl of 18.
1: వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై పోతున్నారు.
0: They were just passing by along a street.
1: కానీ ప్రపంచం ఏమని భావిస్తుంది?
0: What would be feeling in the society?
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know the truth laid down in society.
1: అతను ఎవరో గ్రాండ్ఫాదర్, ఈమెవో గ్రాండ్ డాటర్ అని అనుకుంటాడు.
0: The society will take that old man as grandfather and this young girl as a granddaughter.
1: కానీ నిజంగా చూస్తే గ్రాండ్ఫాదర్ కాదు, గ్రాండ్ డాటర్ కాదు.
0: Truly speaking, they are neither.
1: ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది. అక్కడ అన్నా చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది.
0: Here you find one kind of feeling, another there, just the contradiction.
1: ఈ వయ ప్రమాణము, కర్మ ప్రయాం ప్రమాణము, అనుభూతి ప్రమాణము, ఈ నాలుగు ప్రమాణాల్లో మనము జీవితాన్ని కొంతవరకు ప్రవేశపెట్టాలి.
0: Therefore we have to take down the as measure, the field of action, the age.
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించేటువంటి ఇది సామాజికం యొక్క ప్రమాణం.
0: Therefore the standard,
1: ఇది సామాజికం యొక్క విలువ.
0: This is the social value.
1: దీనిని మనం ఉపయోగపెట్టి సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క కీర్తిని కూడాను మనం నిలబెట్టుకోగలము, సమాజం కూడాను మనల్ని గౌరవిస్తుంది.
0: When once you adhere and follow social values, you'll
1: be respected. సమాజంతో నాకేం పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే రేపటి దినం సమాజం నిన్ను బయట పెడుతుంది.
0: If you think that I am not bothered to the society will kick you out.
1: సమాజం వరకు నీవు పోనక్కర్లేదు.
0: Not that far.
1: నువ్వు ఏదైనా ఒక ఫలమును భుజిస్తున్నావు.
0: When you eat a fruit.
1: అది తీయగా ఉంటే నవ్వు ముఖంతో దాన్ని మింగుతావు, దాన్ని ఆరగిస్తావు.
0: If the fruit is sweet, smilingly you
1: eat. అదేంత పుల్లగా ఉంటే తీసి పక్కన పారవేస్తావు.
0: If it is sour, you spit it out.
1: ఎందుకు నీవు పారవేశావు?
0: Why?
1: నీ రుచికి తగినట్టుగా అది లేదు.
0: బికాస్ ఇట్స్ నాట్
1: నీవు భావించిన రీతిగా అది లేదు.
0: ఇట్స్ నాట్ ద వే యు వాంట్.
1: ఆ ఫలం నీవు పారవేస్తున్నావు.
0: దేర్ఫోర్ యు స్పిట్ ఇట్ అవుట్.
1: అట్లనే సమాజమునకు తగినట్టుగా ఉంటుంటే వారు కూడా నిన్ను గౌరవిస్తారు. సమాజమునకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా నిన్ను బయట పెట్టేస్తారు.
0: ఇఫ్ యు ఫాలో ద సోషల్ వాల్యూ యు విల్ బి రెస్పెక్టెడ్. ఇఫ్ యు డోంట్ ఫాలో ద నార్మ్స్ యు విల్ బి కిక్డ్ అవుట్. యు విల్ నాట్ బి రెస్పెక్టెడ్.
1: నీ గౌరవ ప్రతిష్ట అంతా సమాజంలోనే లేనప్పుడు ఇంకెక్కడ నీ గౌరవం సాధించుకోగలవు?
0: When you don't enjoy the esteem and the respect in society, where else you will be respected?
1: మానవత్వానికి గౌరవమే చాలా ప్రధానమైనటువంటిది.
0: It is the respect that is most important.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి విలువలను మనం సక్రమంగా కాపాడుకుంటూ పోవాలి.
0: Therefore we have to safeguard the human value.
1: అన్ని విలువల కంటే ప్రేమ విలువ చాలా గొప్పదైనటువంటిది.
0: The value of love is
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: ప్రేమకే మనం విలువలేనప్పుడు దైవానికి కూడా మనం విలువ ఇవ్వనిచ్చినట్టు వారు కాదు.
0: ఇఫ్ యూ డోంట్ అటాచ్ వాల్యూ టు లవ్, యు విల్ నాట్ బి అటాచింగ్ వాల్యూ టు గాడ్. కనుక
1: ప్రేమకు మనం పూర్తి విలువ ఇచ్చినప్పుడే దైవానికి విలువ ఇచ్చినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ వెన్ యు కన్సిడర్ లవ్ వాల్యుబుల్, సో ఆల్సో యు కన్సిడర్ గాడ్ వాల్యుబుల్.
1: పరిస్థితుల యొక్క ప్రభావం కూడా కొంత మీరు గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
1: రాముడు మానవాకారము,
0: రామ ఇస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: సుగ్రీవుడు వానరాకారం,
0: సుగ్రీవ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మంకీ.
1: వీరిద్దరికి సన్ని సంబంధ బాంధవ్యం ఏ రీతిగా కుదిరింది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్
1: ఈ స్నేహం ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్
1: దేనిని ఆధారం చేసుకుని వచ్చింది?
0: ఆన్ వాట్ బేసిస్?
1: మానవులకు మానవులు స్నేహితులు కావచ్చు.
0: ఎ మ్యాన్ కెన్ బి ఫ్రెండ్
1: వానరులకు మానవులు స్నేహం కావచ్చు.
0: ఎ మంకీ కెన్ బి
1: కానీ మానవులకు మానవులకు స్నేహం ఏ రీతిగా లభించింది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ ఎ మంకీ?
1: రాముడు నరుడు,
0: రామ ఇస్ మ్యాన్,
1: సుగ్రీవుడు వానరుడు,
0: సుగ్రీవ ఇస్ మంకీ.
1: ఈ వానరునకు నరునకు ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మంకీ అండ్ హ్యూమన్?
1: అక్కడ పరిస్థితుల యొక్క ప్రభావము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
1: రాముడు రాజ్యభ్రష్టుడైనాడు, రాజ్యాన్ని వదిలాడు.
0: రామ లెఫ్ట్ హిస్ కింగ్డమ్.
1: పత్నీ వియోగము లోపల బాధపడుతూ తిరుగుతున్నాడు.
0: హి ఇస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యాడు.
0: సుగ్రీవ ఆల్సో ఇస్ సెంట్ అవుట్ ఆఫ్ హిస్.
1: అతను కూడాను పత్ని వియోగంతో పరితపిస్తున్నాడు.
0: హీ ఇస్ ఆల్సో సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: ఈ అవస్థాత్రయమే ఈ మానవత్వం యొక్క సోదరత్వాన్ని పెంచుతుంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ బ్రాట్ దెం
1: టుగెదర్. నా బాధ ఎట్టిదో అతని బాధ కూడాను అట్టిదే అనేటువంటి యొక్క సమత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది.
0: దేర్ ఎ ఫైన్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: నాకు ఈ భార్యా వియోగం ఎంత బాధిస్తుందో అతనికి కూడా అంత భార్యా వియోగం బాధిస్తుండాలి.
0: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మై బాయ్, హీ వుడ్ ఆల్సో ఫీల్ లైక్ దట్.
1: అవస్థా భేదమే ఈ యొక్క మైత్రికి సరి అయినటువంటి యొక్క మార్గం ఏర్పడుతూ వచ్చింది.
0: దేర్ ఫర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్.
1: ఇదే విధంగానే చిన్న చిన్న విషయాల లోపలనే మనం సమాజం లోపల ఎన్నో నేర్చుకోవలసినటువంటి ఉన్నాయి.
0: In these very subtle things also we can learn a lot.
1: ee naadu grandhalato nechukuneetuntivu kaadu pradhanamu.
0: Is not that you gather from books
1: personal idiga manam anubhutto manam nechukovali.
0: Everything you have to learn out of your personal
1: practical
0: experience.
1: Science kaani platform speeches kaadu.
0: This is all practical science but not platform speech.
1: ee practical lopana manam nitya manavatvanni manam పెంపొందించుకుంటూ రావాలి.
0: Therefore in practical life we have to develop human
1: value. ధనమున్నదని తల విర్రవీగా తిరుగుతుంటారు.
0: You may pride yourself
1: విద్యావంతుడని అహంకార పడుతుంటాడు.
0: You may be egoistic because of
1: అధికారవంతుడని విర్రవీగుతాడు.
0: Or you may just pride yourself.
1: ఇవన్నీ ఎంతకాలము?
0: How long?
1: ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి కాదు.
0: None of them are permanent.
1: అవన్నీ క్షణంలో కదిలిపోతుంటాయి.
0: They just pass off in a moment of time.
1: కనుక విద్యార్థులారా,
0: so student,
1: మీ యొక్క ఈ యొక్క మానవ జీవితము ఈ వయస్సునందు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
0: You have to be extremely careful at this age.
1: అది దీనిని పురస్కరించుకొని మరొకటి కూడా మీకు చెప్తున్నాను.
0: Basing on this Bhagwan

0: ఎంతసేపు ఈ గర్వం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎక్కడ నుంచి ఈ గర్వం?
1: వేర్ ఫ్రమ్ యు గెట్?
0: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోతుంది అది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ప్రైడ్? ఇది
0: శాస్తమా?
1: ఇస్ దిస్ పర్మనెంట్?
0: మనం తాతల ముత్తాతల యొక్క ప్రాపర్టీనా?
1: ఆర్ ఇస్ ఇట్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ?
0: మనమే మనం పెంచుకున్నటువంటిది ఈ గర్వాలు.
1: దిస్ ఈగో ఇస్ ద వన్ విచ్ ఇస్ ఆఫ్ యువర్ ఓన్.
0: ఈ గర్వం అనేటువంటిది మనకు పనికి రానటువంటిది.
1: ఇట్స్ యూస్లెస్.
0: ఏదో నీవు విద్యావంతుడు అనుకోవచ్చు,
1: యు మే బి ఎడ్యుకేటెడ్.
0: విద్య ఉన్నదని వెర్రవీగుటే కానీ పుడమియంత శాంతి లేదు.
1: యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, బట్ దేర్ ఇస్ నో ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: ఉన్నదని తును బిగువుగా తిరుగుత పుడమియంత శాంతి లేదు.
1: యు మే బి స్టిఫ్ నెక్డ్ బికాస్ ఆఫ్ అఫ్లూయన్స్ అండ్ ప్రాపర్టీ, బట్ దేర్ ఇస్ నో పీస్.
0: ఈ బలము, ఈ జనము, ఇవంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: వాట్ ఆర్
0: ఈ మేఘాలు?
1: What's all this is affluence, property and education.
0: తక్షణమే దాని రూపం అంతా మారిపోతూ వస్తుంటాడు.
1: యాజ్ యూ స్టార్ట్ వాచింగ్ ఏ క్లౌడ్, ఇట్ చేంజెస్ ఇట్స్ ఫార్మ్.
0: మన జీవితము అంతే.
1: సో ఆల్సో అవర్ లైఫ్.
0: మబ్బులే లేని జీవిత మార్గమందు వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: When there are no clouds at all, is there any value to this life?
0: మబ్బులే లేని జీవిత మార్గమందు
1: and this route of life
0: వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: What sort of value is there to the light?
0: నిజంగా మబ్బులే లేకపోతే వెలుగుకు ఏమాత్రం విలువే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్, దర్ ఆర్ నో క్లౌడ్, లైట్
0: చేతనే ఈ వెలుగులకు విలువిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ ది క్లౌడ్ ఓన్లీ యూ నో ద వాల్యూ ఆఫ్ లైట్.
0: అదే విధంగానే
1: లైక్
0: ఈ మానవత్వంలో అనేక విధమైనటువంటి యొక్క ఉడుదుడుకులు వెంటాడుతూ ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి యొక్క నూతనము కాదు, సహజమైనటువంటి యొక్క నడతలు.
1: దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎ న్యాచురల్ వే.
0: మానవుడు క్షణ క్షణం కూడాను తన యొక్క జీవితం ఉన్నత స్థితికై అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతుంటాడు.
1: మ్యాన్ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నిర్విరామ కృషిస్తే,
1: అన్సీజింగ్లీ,
0: నిరంతర తాపత్రయములచే,
1: కంటిన్యూస్
0: అంతులేని ఆశలచే, అసంతాని ఆవేదనలచే,
1: మీనింగ్లెస్ వరీ
0: ప్రాప్తికై ప్రాకులాడేటువంటి ఈ మానవత్వం అనేటువంటిది అనిత్యమైనటువంటిది.
1: విత్ ఎక్సెసెస్ ఆఫ్ డిజైర్,
0: ఇవన్నీ అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తులే.
1: ఇన్ ఫ్యాక్ట్ దో హి ఇస్ అన్డిజర్వింగ్, హి వాంట్స్ టు పొజెస్. అప్రాప్త
0: రూపమైన ప్రాప్తులు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డజంట్ డిజర్వ్.
0: దీనికి చక్కని రాజమార్గము చూపేటువంటిది,
1: దిస్ షోస్ ఎ రాయల్
0: వెలుగు బాటను చూపేటువంటిది,
1: ఇట్స్
0: ఆధ్యాత్మిక యొక్క దీపికలే.
1: దట్ స్పిరిచువల్ లైట్స్,
0: ఆ దీపమును మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ లైట్,
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఎన్ని ఉండినప్పటికీ ఇవన్నీ కూడా ఏనాటికి మనం వెంట వచ్చేటువంటివి కాదు.
1: వీ మే హ్యావ్ నంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే విల్ నెవర్ ఫాలో అస్.
0: వెంట వచ్చేది ఇన్ యు, విత్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు, అది ఒక్కటే దైవత్వం.
1: Is only God who will be with you, in you, around you, above you, below you.
0: Teppaluga cheruvu nintina kappalu 10000 cheru.
1: When the tank is full of water, thousands of frogs gather.
0: Oh, ekkada chusina bekabekalaadutuntayi kappalu.
1: You find the frogs all around.
0: Aa neere endipothe okka frog kuda akkada undadu.
1: When the tank is dry without water, you don't find any single frog.
0: Inga sneharu kuda ittive.
1: This is sort of friendship today.
0: Jogilo 100 rupayal note undi.
1: There's 100 rupee note in the pocket.
0: Father manchi position lo unnadu.
1: Father is in position.
0: Andaru ninnu hello hello hello hello anustuntaru.
1: Everyone will come to you saying hello hello.
0: Kaani
1: but
0: ee 100 rupayal note kanipinchaledu.
1: The 100 rupees spent.
0: Father retired ayipoyinadu.
1: Father retired.
0: Ninnu hello, ninnu hello anetunte vaadu kuda undadu. Goodbye kuda cheppetunte vaadu undadu.
1: No more of hello because it's hollow here, not even would say goodbye.
0: ఈనాటి మిత్రత్వం ఇలాంటిదిగా ఉంటుందాది.
1: This is type of friendship.
0: ఇది కాదు నీ మిత్రత్వము.
1: This is not the true
0: friend. నిజమైన మిత్రుడు దైవం ఒక్కడే.
1: Our true friend is only God.
0: అతని ఎన్నటికి నీ వదలలేనటువంటి మిత్రుడు.
1: But he will never leave you at any time.
0: అడవులు ఎందున్న, ఆకాశమున ఉన్న, పట్టణమున ఉన్న, పల్లెనున్న, గుట్ట మీద ఉన్న, నట్టేటబడి ఉన్న,
1: on the valley, on the deep sea, but God will be with you. అట్టి
0: నిజమైనటువంటి మిత్రుని ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But we have forgotten such a true friend today.
0: అప్పటికప్పుడు కదిలిపోయే మేఘములు వంటి మిత్రును అంటగట్టుకుంటున్నారు.
1: But we are bound, we are attached to the friend.
0: ఇవన్నీ నువ్వు మనకే ప్రమాదములు.
1: That will put you to danger.
0: కానీ ఆ యొక్క సమయమునందు మనకు దీనికి అర్థం చేసుకోలేము.
1: But we don't understand at that
0: time. క్రమక్రమేణ కూడా నువ్వు ఈనాటి మిత్రుడే రేపు శత్రుడు.
1: Gradually you know, a friend of today will be your enemy tomorrow.
0: ఈనాటి శత్రుడే రేపు మిత్రుడు.
1: An enemy today will be your friend.
0: కానీ భగవంతుడు అంత కాదు, ఎప్పటికీ మైత్రి, మైత్రి, మైత్రి.
1: బట్ గాడ్ ఈజ్ యువర్ ఎటర్నల్
0: మిత్రత్వం అనేటువంటిది దైవానికి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఈజ్ జస్ట్ హార్ట్.
0: ఈనాటి మిత్రత్వము బాడీ టు బాడీ.
1: బట్ ద ఫ్రెండ్షిప్ ఎల్స్వేర్,
0: మనీ టు మనీ,
1: మనీ టు మనీ,
0: అంతే.
1: దట్స్ ఆల్.
0: అవి ఎంతకాలం ఉండేటువంటిది.
1: హౌ లాంగ్ దే లాస్ట్.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దట్ జస్ట్ పాసింగ్ క్లౌడ్.
0: దీనిని మనం శాశ్వతమని విశ్వసించరాదు.
1: డోంట్ కన్సిడర్ దట్ పర్మనెంట్.
0: భగవంతుడు ఒక్కటే శాశ్వతమైనటువంటి తత్వము.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దైవత్వం అనేటువంటిది అంతా సర్వత్రా నిండి ఉంటున్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే మించిన దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దెన్ యు.
0: కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం వేదాన్ని విశ్వసిస్తూ రావాలి. వేదం తెలియకపోయినప్పటికీ పెద్దలు చెప్తేనైనా విని దాన్ని విశ్వసించాలి.
1: యు మే నాట్ బి నోయింగ్ ఆల్ ది వేదిక్ టెక్స్ట్, అట్లీస్ట్ లిసన్ టు ఎల్డర్స్.
0: ఎక్కడైనా బజార్లో పోతుంటే ఒక సాముద్రిక శాస్త్రం ఉంటుంటాడు అక్కడ.
1: If anyone passes by the street, there is a palmist.
0: ప్రతి ఒక్క వాడు ఒక ఐదు నయా పైసలు ఇచ్చి ఆ చేతిని చూపించుకుంటుంటాడు.
1: ఎవ్రీ వన్ విల్ పే సమ్ మనీ అండ్ కన్సల్ట్ ద పామిస్ట్.
0: ఈ బజార్లో తిరిగేటువంటి యొక్క బెగ్గర్స్ కూడాను వాడు చెప్పిన మాటను నమ్ముతున్నారు మీరు.
1: యు జస్ట్ ఫాలో అండ్ బిలీవ్ వాట్ ఆల్ ద బెగ్గర్స్ స్ట్రీట్ పామిస్ టెల్ యు.
0: సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, నాయన నీవే బ్రహ్మ, తత్వం అసి అదే నీవై ఉంటున్నావు.
1: That Veda, the very embodiment of Lord Himself, God Himself says
0: aham
1: that you are
0: Brahmasmi.
1: That and that
0: you are God. Untundari.
1: Its teaching is aham Brahmasmi, that you are God. But we have no faith in the declaration of Veda.
0: ఏ దమ్మిడికి పనికిరానటువంటి వాడు చెప్పినటువంటి కూడాను మనం విని దాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం.
1: బట్ వీ ఫాలో అండ్ బిలీవ్ ఎవ్రీ బెగర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానిపైన మనకు విశ్వాసం.
1: బికాజ్ వీ హావ్ గాట్ ఫెయిత్ ఓవర్ దేర్.
0: తొమ్మిది తొల్లుల తీలు తిత్తి గాని అంత కదిలిపోయేటువంటివి, దీనికి దానికే సరైనటువంటి స్నేహము, గంతకు తగిన బంత అని.
1: Therefore this body has got 9 holes, so also the body of the beggar with 9 holes, so just the body is the same.
0: అలాంటి అనిత్యమైనటువంటి వారికి అనిత్యమైనటువంటివి ఇష్టపడుతుంటారు.
1: అండ్ దేర్ఫోర్ ద పాసింగ్ థింగ్ దట్ విచ్ ఇస్
0: కానీ నిత్య సత్యమైనటువంటి దాని నిత్య సత్యమే దానిని విశ్వసిస్తుంది.
1: బట్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్, దట్ ఎటర్నల్ ట్రూత్ విల్ ఆల్వేస్ బి వాచ్ఫుల్ ఆఫ్ ది ట్రూత్.
0: నిత్య సత్యమైనటువంటి వాడవు.
1: సో యు ఆర్ వన్ ఎటర్నల్.
0: దేహం కేవలం వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఏ క్షణంలో పోతుందో.
1: ఇట్ మే ఫేడ్ ఆఫ్ ఎనీ టైం.
0: కానీ నీవు నిత్యమే.
1: బట్ యు ఆర్ పర్మనెంట్.
0: నీవు సత్యమే.
1: యు ఆర్ ట్రూత్.
0: నీవు బ్రహ్మమే.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీవు దైవమే.
1: యు ఆర్ గాడ్.
0: నీవు పరతత్వమే.
1: యు ఆర్ స్పిరిచువల్.
0: నీవే ఆత్మస్వరూపుడవు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఆత్మ?
0: కేవలం మన యొక్క ప్రేమతత్వమే ఆత్మ.
1: Then your love is
0: ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే ఆత్మతత్వము.
1: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్ లెస్, దట్ ఈస్ ఆత్మ.
0: అది ఏ సెల్ఫ్ లెస్? Selfless.
1: It is selfless.
0: Ekkada selfish untado adi fish.
1: Where there is selfishness, selfish, it is fish.
0: Kabatti
1: so
0: manaku selfish anetundi fish is better than selfish.
1: So fish is better than selfish.
0: Adi lenu.
1: That fish is much better.
0: Endukante neellalo tirugutuntadi.
1: It moves about in water.
0: Aa neetilo unnatundi malinyanni bhujistundi, neetini parishuddham chestundi.
1: Fish partakes all the dirt in water and cleanses.
0: Kaani ee selfish man samajamlo chertunnadu.
1: But selfish man in society,
0: society nanta kodunu malinyapu chestunnadu.
1: And he pollutes, spoils the society.
0: Kalaku selfish anetundi koka parimitamlo pettukovali.
1: So selfishness should be under check.
0: Selfish lekunda undadaniki veelu kaadu.
1: However, it may not be possible. However,
0: అందరి సంబంధము మనకు ప్రధానమైనది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ అవర్ అసోసియేషన్ విత్ ఎవ్రీబడీ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలు.
1: ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ టెంపరీ.
0: కనుకనే మీరు జాగ్రత్తగా ఎవరితోనూ అధికంగా పెంచుకోకుండా కూడాను, అందరితో ద్వేషం లేకుండాను, ఒక పరిమితమైనటువంటి ప్రీతితో ఆ పరతత్వాన్ని పరతత్వమునకే అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ డు నాట్ హ్యావ్ టూ మచ్ కాంటాక్ట్ విత్ ఎవ్రీబడీ. Don't hate anybody for that matter. Have a relation with God.
0: ప్రపంచమునందు అన్ని రకమైనటువంటి మంచి చెడ్డలంతకును ఈ సంబంధ బాంధవ్యాలతో ఏర్పడుతున్నాయి.
1: Today we get good and bad because of our associations.
0: కనుకనే మనం ఎట్టి సంబంధాన్ని చేస్తామో అట్టి గుణములు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As is our company, we get the qualities of the company.
0: Tell me your company, I shall tell you what you are. అని
1: therefore tell me your company, I shall tell you what you are.
0: నీ ఎలాంటి వారితో చేస్తున్నావు అలాంటి బుద్ధులు నీలో వచ్చి ప్రవేశిస్తాయి. నీ వద్దన్నే వదలవవి.
1: As is the company, so will be your temperament and attitude. You
0: can దానికోసమే నేను ఎంతో గట్టిగా చెప్తుంటాను.
1: Therefore Bhagavan tells emphatically,
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి. ఒక ప్రేమకు కానీ ఒక క్రోధంకి కానీ ఒక అసూయకు కానీ అన్నిటికీ ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: సో భగవాన్ టెల్స్ us repeatedly, emphatically, everything should be under limit. Everything should be under limit.
0: ఆశనే మితిమీరిపోతే దురాశ అవుతుంది.
1: Even the desire should be under
0: limit. దురాశ అనేటువంటి దుఃఖములకు మూల కారణమైపోతుంది.
1: Too much desire will put you to sadness, grief.
0: ఆశ ఉండవలసిందే ప్రతి మానవునికి.
1: Yes, you can desire.
0: ఎంతనో అంత.
1: To a limited extent.
0: వంటకు తగిన మంట,
1: అండ్ యూ నీడ్ ద ఫ్లేమ్ ప్రాపర్లీ,
0: పదార్థము
1: అండ్ ద మెటీరియల్ షుడ్ బి ఫిట్టింగ్ ద వెసల్.
0: ఐ షేర్ బియ్యం పోస్తే అది ఉడుకుతుందా, మంట కలిసిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ యూ టేక్ ది వెసల్ అప్రోప్రియేట్ ద మెజర్ ఆఫ్ ద రైస్ యూ షుడ్ కుక్.
0: కనుకనే మన ప్రేమను ఎవరికి ఎంతెంతో అంతంతే.
1: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టు ఎనీ.
0: అదియే మనం పరిమితంతో చూసుకోవచ్చు. ఆ విలువను మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది వాల్యూ ఆఫ్ లవ్.
0: ఉన్నది ఒక్కటే ప్రేమ.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ వన్.
0: చటర్జీ చెప్పాడు.
1: చటర్జీ సెడ్,
0: స్వామి నేను ఊరికి పోతున్నాను అన్నాడు.
1: హీ సెడ్, స్వామి ఐఎమ్ గోయింగ్.
0: మంచిది.
1: స్వామి సెడ్, yes.
0: స్వామి నేను నిన్న వచ్చాను. మంచిది.
1: స్వామి ఐ కేమ్ యెస్టర్డే. గుడ్.
0: ఇంత మాత్రమే కాదు, ఇంకా కొన్ని తెలియదు పాప అతనికి. స్వామి నేను చచ్చిపోతున్నాను అంటాడు. మంచిది అంటాడు.
1: హీ స్టిల్ డస్ నాట్ నో. స్వామి ఐఎమ్ డైయింగ్. గుడ్.
0: స్వామి నేను ఈ బాధను భరించుకోలేను అంటాడు. మంచిది అంటాడు.
1: స్వామి ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్. మంచిది. గుడ్.
0: ఈ జగత్తులో అన్ని మంచివే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుకనే ప్రతి దానికి కూడా నేను మంచిది అంటాను.
1: సో భగవాన్ సేస్ గుడ్. గుడ్.
0: కారణం ఏమిటి? అంతా నాలో మంచిదే ఉంటుండాలి.
1: బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ భగవాన్.
0: ఒక పది చిల్లులు వచ్చినటువంటి ఒక పాత్ర లోపల పాయసం పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే వస్తుంది కానీ ఒక దాంతో విషం వస్తుందా?
1: ఇఫ్ యూ జస్ట్ కీప్ ద రైస్ పుడింగ్ ఆర్ పాయసం ఇన్ ఎ వెసల్ విత్ 10 హోల్స్ ఓన్లీ కమ్స్ అవుట్.
0: నేను ప్రేమనే నింపుకున్నాను.
1: సో భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్
0: లవ్. ఆ ప్రేమ వినికిడిలో కేవలం మాధుర్యమే, పలుకులో మాధుర్యమే, వాసనలో మాధుర్యమే, చేతిలో మాధుర్యమే, మనసులో మాధుర్యమే, బుద్ధిలో మాధుర్యమే, హృదయంలో మాధుర్యమే, అంతా మాధుర్యమే.
1: యాజ్ ది భగవాన్ ఇస్ ది వెరీ మానిఫెస్టేషన్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ వాట్ ఎవర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్ వాట్ ఎవర్ హి స్పీక్స్ వాట్ ఎవర్ హి డూ ఇస్ గుడ్.
0: ఈ హృదయం అనేటువంటి దాంతో మీరు ప్రేమను నింపుకోండి, ఏ పని చేసినా అది ప్రేమమయంగానే ఉంటుంది.
1: సో ఫిల్ అప్ యువర్ హార్ట్ విత్ లవ్. వాట్ ఎవర్ యూ డూ ఇస్ బౌండ్ టు బి.
0: అది నిజమైనటువంటి మానవుడికి హృదయం ఎందుకు పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ హృదయం?
0: దయా, కరుణతో నింపినటువంటిది ప్రేమ హృదయం.
1: హృత్ దయా.
0: కఠినమైన హృదయం హృదయమే కాదది.
1: ఇట్ షుడ్ నెవర్ బి స్టోన్.
0: పాషాణం
1: ఇట్స్ ఎ స్టోన్.
0: విషము
1: స్టోన్ ఇట్స్ ఎ పాయిజన్.
0: కనుక అది హృదయాన్ని చెప్పడానికి
1: యు కెనాట్ కాల్ ఇట్ ఎ హార్ట్.
0: ప్రేమతో నిండినటువంటిది హృదయము.
1: ద వన్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఈస్ ది.
0: మానవునికి ఆ హృదయం యొక్క సంగతి మానవునికి మాత్రమే తెలుసు.
1: సోన్లీ ఇస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్.
0: పశుపక్షి మృగాదులకు ఏమాత్రము తెలియదు.
1: సో హీ డజంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్.
0: కనుక అవి సహజమైనటువంటి యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాయి.
1: అండ్ ది అనిమల్స్ లీడ్ ఎ నేచురల్ వే ఆఫ్ లైఫ్.
0: మానవుడు తన సహజానికి కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు.
1: వేరెస్ మ్యాన్ యాక్ట్స్ కాంట్రడిక్టరీ టు హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: పండినటువంటి పంట లోపల వడ్డను తీసుకుని భుజిస్తుంటాయి పక్షులు.
1: And it's the birds that collect the paddy.
0: పంటలో ప్రవేశిస్తాయి ఈ పశువులంతా కూడా ఆ యొక్క గడ్డిని భుజిస్తుంటాయి.
1: The cows also graze the grass.
0: కానీ మానవుడు అట్ట కాదు.
1: But man is not like that.
0: గడ్డిలో పుట్టినటువంటి వడ్లను వేరు చేస్తాడు.
1: And he will separate out the paddy.
0: వడ్లలో ఉండినటువంటి పొట్టును వేరు చేస్తాడు.
1: He will remove the husk.
0: బియ్యం తీసి దాన్ని పక్వం చేస్తాడు.
1: అండ్ హీ విల్ కుక్ ది రైస్.
0: పక్వం చేసిన తర్వాత కూరలు కలిపి దాన్ని భుజిస్తాడు.
1: అండ్ ది కుక్డ్ రైస్ బాయిల్డ్ రైస్
0: పుట్టినట్టుగా భుజించడం లేదేవాడు. కనుకనే దానిని సంస్కరింపజేసి దాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ హీ రిఫైన్స్ హీ ప్రాసెసెస్ అండ్
0: మానవుడు ఒక్కడు మాత్రమే సంస్కరింపజేసి అనుభవించేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమానిటీ దట్ విల్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఒక్క కోతి మీరు చూడండి, మానవుడి కంటే ముందు జాతి అది.
1: ఇన్ ఫ్యాక్ట్ మంకీ ఈజ్ అవర్ ఫోర్ ఫాదర్.
0: ఒక అరటిపండు దానికి విసిరేయండి,
1: జస్ట్ త్రో ఏ ప్లాంట్,
0: అట్ట కొరుక్కుని తినదు.
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ.
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటది, లోపలిది మాత్రమే తింటుంది.
1: ఇట్ విల్ రిమూవ్ ద ఔటర్ పీల్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ద ఫ్రూట్.
0: దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది?
1: వాట్ డిస్క్రిమినేషన్ ఇట్ హ్యాస్.
0: దాని నుంచినే వచ్చింది వీళ్ళు.
1: ఎ మ్యాన్ ఇస్ ఎ డిసెండెంట్ ఆఫ్ నారా. దట్ ఇస్ వానర.
0: వానర అంటే వాళ్ళ ముందు.
1: వా స్టాండ్స్ ఫర్ వాళ్ళ
0: టెయిల్. వాళ్ళ లేనటువంటి వాడు నారా.
1: నారా హ్యూమన్ ఇస్ ద వన్ వితౌట్ టెయిల్.
0: వాళ్ళ లేదు, దానికి వాళ్ళ ముందు. ఇంతే భేదం.
1: దట్స్ ఓన్లీ డిఫరెంట్.
0: దాని చేష్టలన్నీ వీళ్ళకు ఉన్నాయి, వీడి చేష్టలన్నీ దానికి ఉన్నాయి.
1: ఆల్ మంకీ నేచర్ ఇస్ దేర్ ఇన్ మ్యాన్ అండ్ ఆల్సో మ్యాన్.
0: డిజైర్స్ అంతా దానికి ఉంది, దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది.
1: అండ్ దట్ ఫర్ డిజైర్స్ ఆఫ్ మంకీ అండ్ మ్యాన్ ఆర్ కామన్.
0: కనుక
1: ఇన్ ఫ్యాక్ట్ మంకీ ఇస్ అవర్ ఫోర్ ఫాదర్.
0: ఒక అరటిపండు దానికి విసిరేయండి,
1: జస్ట్ త్రో ఏ ప్లాంట్,
0: అట్ట కొరుక్కుని తినదు.
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ.
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటది, లోపలిది మాత్రమే.

0: డిజైర్స్ అంతా దానికి ఉంది, దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది.
1: అండ్ దెర్ఫోర్ డిజైర్స్ ఆఫ్ మంకీ అండ్ మ్యాన్ ఆర్ కామన్.
0: కనుకని దీని వల్లనే మ్యాన్ కైండ్ అని చెప్పారు.
1: బట్ వుడ్ షుడ్ నో ఇన్ మ్యాన్ కైండ్ వాట్
0: మ్యాన్ కైండ్. మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే కైండ్ ఫుల్ గా ఉండాలి.
1: దేర్ఫోర్ ఎ మ్యాన్ హాస్ గాట్ టు బి కైండ్.
0: దాని వల్లనే ఇతని మ్యాన్ కైండ్ అన్నారు.
1: సో ఇస్ కాల్డ్ మ్యాన్ కైండ్.
0: కనుక ఒక్కొక్క పదమునందు ఉండేటువంటి యొక్క అర్థమును కూడాను సరి అయిన రీతిగా తీసుకుని మనం సక్రమైన మార్గం లోపల దీన్ని వినియోగించుకోవడానికి కొనుక్కోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీలో కావాల్సిన విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ వాల్యుబుల్స్ విత్ యూ.
0: ఆ విలువైనటువంటివి చాలా లోపల ఉంటున్నాయి.
1: దే ఆర్ ఇన్సైడ్.
0: వినువలేని ఇనుప పెట్టే ఈ దేహం.
1: This body is an iron safe that has no value.
0: Pettilona nagalu pettinattu.
1: As there are jewels, valuable jewels inside iron safe.
0: Viluvaleni inupa pettayi dehambu.
1: Body is an iron safe that has no value.
0: Kaani ee iron safe lopala lopala pettaru kaani viluvainatuvi aa yokka goddess paina pettara.
1: The valuables are kept inside the goddess almira, not outside.
0: ఆ పెట్టె లోపల ఉంటున్నాయి విలువైనటువంటివన్నీ.
1: వాల్యుబుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్.
0: ప్రేమ, సహనము, సానుభూతి, ట్రూత్, కంపాషన్ అన్ని దాంట్లో ఉంటున్నాయి విలువైనటువంటి.
1: కంపాషన్, లవ్, సాక్రిఫైస్, సింపతి,
0: ఇవన్నీ ఏమిటవి? వజ్ర, వైడూర్య, మలకత, మాణిక్య, కోమేనిక, విశ్వరాగం, ముత్యం, పగడం, ఇలాంటివన్నీ లోపల ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ద డైమండ్స్, దే ఆర్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్.
0: ఇంత విలువైనటువంటివి లోపల పెట్టుకుని కేవలం బయటపడినటువంటి యొక్క ముత్యపు చిప్ప వలె మనం వెతుకుతూ ఉంటున్నాము.
1: సచ్ వాల్యుబుల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సైడ్. వేర్ యాజ్ యు ఆర్ ఇన్
0: సమర్థం. ఎంతటి గుణం నేర్పుతుందా చూడండి.
1: వాట్ ఎ కైండ్ ఆఫ్ లెసన్ ద ఓషన్.
0: దానిలో విలువైనటువంటి ముత్యములంతా లోపల పెట్టుకుంటుంది.
1: ద ఓషన్ హెస్ గోట్ ద పర్ల్స్ ఇన్ సైడ్.
0: చెప్తే నత్తలంతా కూడా బయటకు నెట్టేసేది.
1: వేర్ స్నేల్స్ ఆర్ డ్రివెన్ అవుట్.
0: కానీ బయట చిక్కేది మనకు చిప్పలే, షెల్సే.
1: బట్ వి గెట్ ఓన్లీ షెల్స్ దట్ అవుట్సైడ్.
0: కానీ ముత్యాలు చిక్కవు.
1: నాట్ పర్ల్.
0: లోపల మునిగి దానిని తివ్వాలి.
1: వన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ కలెక్ట్ ద పర్ల్.
0: శ్రమ పడినప్పుడే ఆ విలువైన ముత్యములు మనకు చిక్కుతాయి.
1: అన్లెస్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్ యు కాంట్ గెట్ పర్ల్.
0: కడలే కుళ్ళొరు ముత్తటి తేనె కైనడువ విడివాయో, కరుణయే పురియవాయో. ఓ కృష్ణ, ఈ యొక్క లోతైనటువంటి సముద్రం లోపల నేను ఎంతో శ్రమపడి నేను ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాను. ఆ ముత్యమే నా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఆ ముత్యాన్ని తిరిగి చేజారి, తిరిగి ఆయన దీంట్లో పడిపోయేటట్టుగా మాత్రం చేయకండి.
1: ఓ కృష్ణ, ఐ హావ్ కలెక్టెడ్ ది ప్రెషస్ జెమ్ ఆఫ్ యువర్ నేమ్ అవుట్ ఆఫ్ ది ఫాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ ఓషన్. లెట్ మీ నాట్ డ్రాప్ ఇట్.
0: కరుణయే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి. నీకంటే నాకు వేరే గతి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన, ఈ విధమైనటువంటి యొక్క పరితాపము భక్తుని హృదయంలో ఆరంభం కావాలి.
1: దట్ కైండ్ ఆఫ్ యర్నింగ్, దట్ కైండ్ ఆఫ్ పైనింగ్ ఫర్ ద లార్డ్
0: టు బి మానవుడు పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వీలవుతుంది.
1: దెన్ ఎ మ్యాన్ విల్ బి ఎ టోటల్ హ్యూమన్ ఆర్ టోటల్ మ్యాన్.
0: లేకపోతే ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: ఆర్ ఎల్స్ హి ఇస్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ నాట్ బై బిహేవియర్.
0: బూరగకాయను చూచి మామిడి అని దమిసినట్టు.
1: వాచింగ్ ది ఫారెస్ట్ ఫిగ్స్ యూ కన్సిడర్ దట్ దే ఆర్ మ్యాంగో ఫ్రూట్స్.
0: వెర్ర చెరకు రూపు చూచి చెరకని తా నమిలినట్టు.
1: ద వైల్డ్ వెరైటీ యూ సీట్ అండ్ యూ జస్ట్ చూ యాజ్ ఇట్ ఇస్.
0: కనికరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. కనికరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డెల్యూడ్ బై ద ఫామ్.
0: గుణమే నీ నిజ రూపము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటీ, ది వాల్యూ దట్ ఇస్ యువర్.
0: గుణమే నీ రూపము.
1: అండ్ ఇట్ యువర్ వర్చ్యూ ఇస్ యువర్ ఫామ్. కేవలం
0: చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కట్టు అవంతా ఉన్నంత మాత్రం నీ మనిషి కాదు.
1: యు కెనాట్ బి హ్యూమన్ బై మియర్లీ అక్వైరింగ్ దిస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: గుణమే నీ నిజ రూపము.
1: యువర్ వర్చ్యూ ఇస్ యువర్ ఫామ్.
0: గుణమే ప్రేమ స్వరూపము.
1: అండ్ దట్ వర్చ్యూ ఇస్ ద మోడల్.
0: దాంట్లో ఎలాంటి విధంగా కూడా ద్వేషాలు ఉండవు.
1: And when you, once you have love, you will not
0: yeah,
1: hate anybody.
0: ఏకం గావించేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: The whole world can be united into one by love.
0: ప్రేమ ఎక్కడ నీవు ప్రవేశపెట్టావో అక్కడ అంతా కూడా నువ్వు ఏకాత్మ భావం ఉంటుండాలి.
1: Where there is love, there is unity.
0: అక్కడ ఆనందం కూడా నువ్వు ఉట్టిపడుతుంది.
1: There you find the bliss.
0: ఈ ప్రేమానందం రెండూ చేరేటప్పటికే శాంతి మన యొక్క స్వరూపం అయిపోతుంది.
1: When once there is bliss and love, then you will have peace.
0: శాంతి లేదు, శాంతి లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: Today we say we have no peace.
0: ప్రేమ ఉందా?
1: Is there peace there?
0: ఏది?
1: నో.
0: ఈ ప్రేమ లేనప్పుడు శాంతి ఎక్కడ నీకు లభ్యం?
1: వెన్ దేర్స్ నో లవ్, హౌ టు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
0: కనుకనే
1: సో
0: మనం దేన్నో చూచి మనం మోసపోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై
0: మానవత్వం అనేటువంటి విలువను చూచి మనము బలచాలి.
1: వీ షుడ్ నో ది హ్యూమన్ వాల్యూ అండ్ లివ్ అకార్డింగ్లీ.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పుట్టపైన మర్దించిన పాము మరణం ఉండదు.
1: ఈవెన్ ఇఫ్ యు హ్యామర్ ద యాంట్ హిల్ ది స్నేక్ వోంట్ డై.
0: ఊరికి పై పై షోకులు మాత్రమే మనం చేసినంత మాత్రం తృప్తి కాదు భగవంతునకు.
1: God will not be pleased by your grand
0: show.
1: Even if you rub the snake against the
0: ant hill,
1: if you punish the body, the sensual desire will not
0: be given up.
1: By just giving up the food and drink, you cannot be the
0: one who is spiritual.
1: If you don't know your own nature, how can you be spiritual?
0: You should
1: know yourself.
0: అప్పుడే దీనికి సరి అయినటువంటి విలువ.
1: నేను
0: ప్రేమస్వరూపుణ్ణి, ప్రేమస్వరూపుణ్ణి, నేను దైవము. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం ఎక్కువ అభివృద్ధి కావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
0: అయితే పరిమితం మాత్రం తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎట్ట ప్రేమించాలి.
1: హౌఎవర్ వీ షుడ్ నో హౌ టు కండక్ట్ అవర్ సెల్ఫ్ విత్ లవ్.
0: ఈ పరిపూర్ణ ప్రేమ ఒక్క దైవానికి తప్ప అన్యులకు మనం అర్పితం చేయరాదు.
1: టోటల్ లవ్ మస్ట్ బి సరెండర్డ్ ఓన్లీ టు గాడ్ అండ్ నో వన్ ఎల్స్.
0: అదే పెద మార్గం పట్టిపోతుంది.
1: బట్ వీ పుట్ ఇట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే.
0: ఎంత పాత్రను అంత పాత్రకు తగినంత మాత్రమే నీరు చేరుతుంటాయి.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టంబ్లర్ సో విల్ బి ది మెజర్ ఆఫ్ వాటర్ యు కలెక్ట్.
0: చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని
1: ఇట్ మే బి ఎ స్మాల్ ట్యాంక్ ఆర్ ఎ వాస్ట్ ఓషన్.

0: You may observe strict austerities and undertake deep penance, but you can never escape from destiny.
1: ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆ కర్మను ఎంతవరకు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యాక్షన్ షుడ్ బి డన్ అండర్ సర్టెన్ లిమిట్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే,
0: మనుష్యుడు
1: కర్మ చేత కట్టబడ్డాడు.
0: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: అందుకోసమనే అనేక మంది పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాను, చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: దేర్ఫోర్ భగవాన్ టెల్స్ అస్ స్ట్రిక్ట్లీ, వాంట్స్ అస్ టు
1: అబ్జర్వ్. జాగ్రత్తను అజాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటే ఇంకా మరి చిక్కదు.
0: We should never neglect or we should never be negligent or careless.
1: Kanuka ati jagrataga mee jeevithanni valuable ga anega viluvainatundi rathiga teechididdukoni samajamlo oka gaurav maryadalu penchukondi.
0: Therefore observe every care and earn the repute in society.
1: Vibhojinchinatvanti guruvulaku nivasam ichinatvanti okka college ki tagina sattkirtini tevali.
0: You should bring a good name to your parents and to the teachers and to the institution, the college where you have
1: money. Institute lo par ee naya paisa kuda mem teeskotam ledhu.
0: In our institute we don't collect even single naya paisa.
1: Lakshaladi biddalanta kuda nu chaduvu cheppinchi chakkaga aanandanga indaku pamputunnamu.
0: Lakhs of children, students are trained, educated here.
1: What is tuition fees gaani?
0: No tuition fees.
1: Laboratory fees gaani?
0: Laboratory fees.
1: Games fees gaani?
0: Games fees.
1: Library fees gaani?
0: Library fees.
1: Examination fees gaani?
0: Examination fees.
1: Ledhu kuda nu ledhu.
0: Nothing whatsoever.
1: Ekkada undi ee prapanchamlo? ఎక్కడికి వెళ్ళినా వేలకు వేల కట్టాలి, చదువుకోవాలి.
0: ఎవ్రీవేర్ వీ హావ్ టు పే థౌసండ్స్ అండ్ థౌసండ్స్.
1: ఒక బిడ్డ పుట్టిందంటే అప్పుడే స్కూల్ కొంత అప్లికేషన్ వేసుకోవాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్
1: రాబోయే ఐదేళ్లకు తగినంత కూడా ఇప్పుడే 20,000 కట్టాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ సీట్ మస్ట్ బి రిజర్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: ఇలాంటి చదువులు నిజమైన చదువులా?
0: కెన్ యూ కాల్ ఇట్ ట్రూ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు. ప్రేమతో హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ అందించేటువంటి ప్రదేశము ఈ ప్రశాంత నిలయం.
0: ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్. ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్ వేర్ థింగ్స్ ఆర్ టాట్ విత్ లవ్ కనెక్షన్ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు మూర్ఖులు.
0: బట్ ఫూల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్.
1: నిజంగా మీరు బయట ప్రదేశంలోకి చదివితే మీ తల్లిదండ్రులు ఎంత బాధకు గురి అయ్యేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యూ స్టడీడ్ అవుట్
1: ఎంత ధనం వ్యయం చేయవలసి వస్తుందో.
0: యూ మస్ట్ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్
1: మనీ. ఎన్ని విధమైనటువంటి వరీస్ కంత వాళ్ళు గురి అవుతారు.
0: అండ్ యువర్ పేరెంట్స్
1: ఆ కాలేజీలో స్ట్రైక్ అనేటప్పటికి తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటాయి.
0: వెన్ వన్స్ దే స్ట్రైక్
1: మా పిల్లవాడు ఉంటాడు, ఏమవుతుందో ఏమో, ఏ అల్లర్లు అవుతుందో ఏమో, ఎంతో వాళ్ళు భయపడుతుంటారు.
0: వెన్ వన్స్ దే స్ట్రైక్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్, యువర్ పేరెంట్స్ ఆర్ వరీ.
1: భయానికి అవకాశమే లేదు.
0: బట్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దేర్ ఇస్ నో ఫియర్.
1: ధైర్యము,
0: దాట్ ఈస్ ద కరేజ్.
1: ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ
1: గెట్? ఎక్కడ మంచో అక్కడే ధైర్యం వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ కరేజ్.
1: కనుకనే ఆ గుడ్నెస్ మీరు కాపాడుకోవాలి.
0: సో యూ హ్యావ్ టు కీప్ అప్ దట్
1: గుడ్నెస్. ఏ గాడ్నెస్ కాపాడు,
0: అండ్ దట్ వెరీ గుడ్నెస్ బికమ్స్ గాడ్నెస్ లేటర్.
1: కనుక దైవత్వాన్ని ప్రేమించండి.
0: సో లవ్ గాడ్.
1: దైవం మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో వన్.
1: ప్రేమతత్వాన్ని చక్కగా పెంచుకోండి.
0: అండ్ డెవలప్ లవ్.
1: దాన్ని సరైన మార్గంలో ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: ప్రేమ ముదిత మనసే.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించటలో కానీ కర్మలను ఆచరించకపోవటలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియో చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: కారణం మనసునందలి మాలిన్యములు అనేక విధములైనటువంటి భావములను పురికొల్పుతూ ఉంటాయి.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టిస్తూ ఉంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేడ్ ఇన్ సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసునందలి మాలిన్యము హృదయం నందలి వాసన చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ whatever may be the action, he will not be bound by that. He will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyartham gavinchatalo tama kartavyamani bhavistuntaru.
2: People who do not recognize this particular truth renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగంలో సోమరత్వమునకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
2: గీత హాస్ రిపీటెడ్లీ వార్న్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ Bhagavad-gita has been teaching the yoga of disinterestedness as the most important yoga to be practiced.
1: Adiye anasakti asakti lenetunti yokka divyamainatunti margame anasakti.
2: That is the yoga of anasakti, disinterestedness, not having any personal interest in the things that are performed.
1: ఈ సాంఖ్య యోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
2: In the chapter Sankhya Yoga, special emphasis has been laid on performing action without expecting fruits thereof.
1: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగరాకటం ఇది సాధ్యము కాని పని.
2: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
1: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు చేరడానికి ప్రయత్నించాలి.
2: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ from bad qualities to good qualities and good actions, from good actions then he has to renounce the fruits thereof.
1: Karmalanu acharinchutalo undinatvanti yokka antaratham emiti?
2: What is the inner secret of performing actions?
1: Ee karmala valla chitta shuddhi yerpadutundani geeta vakyamu.
2: It is Geeta's proclamation that on account of action and through action purity of the heart can be attained.
1: Chittasya shuddhiye karmaha. చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
2: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
2: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
1: ఈశ్వరార్పణతో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
2: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
2: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
1: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కానీ రూపొందుతుంది.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ, ఎ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో ఇగ్నైట్ సెల్ఫ్.
1: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఎ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: భగవంతునికి అర్పితంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్?
1: పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
2: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
1: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
2: ఈవెన్ వెన్ small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
1: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి?
2: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్ ది యాక్షన్
1: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి?
2: హౌ ప్యూర్ దే షుడ్ బి?
1: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి?
2: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి?
1: భగవంతునికి అర్పించట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
2: వన్ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఆన్ ఆఫరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
2: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: Oka bhagavantuniki oka pushpam arpitam cheyalante aa pushpam nandalu undinatundi krimulanu manam veru chesi danini parishuddha parichi aa pushpam nu bhagavat arpitam gaavistam.
2: If you want to offer a flower to the Lord, you remove the insects in the flower and make it pure, then only you offer it to the Lord.
1: Kanuka manamu cheyu prati karma kudanu భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
1: పుష్పమును సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
2: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
2: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
1: Gnana agnanamunu veru chesi
2: distinguishing between wise things and unwise things.
1: Gnanamunu agnanamunu telusukoni
2: understanding wisdom and ignorance.
1: Gnanamunu gnanamuto layamu gavinchatame sankhyamu.
2: Sankhya refers to merging wisdom with wisdom.
1: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyamu.
2: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
1: Ishwaranubhutini pondagoru varu mottamota కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
2: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
1: ఓర్పు,
2: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
1: పట్టుదల,
2: డిటర్మినేషన్,
1: శారీర మానసిక పరిశుద్ధము,
2: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
2: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
1: నిశ్చత్సంపత్తి. ఇది శ్రమ, దమము, ఉపరతి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
2: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్, శ్రమ, దమ, ఉపరతి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
1: ఇక్కడ ఓర్పు,
2: పేషెన్స్.
1: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
2: Patience and forbearance is a very important characteristic which every person should have.
1: ఈ ఓర్పును కోల్పోటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
2: Kings have been destroyed because they have lost this particular.
1: ఈ ఓర్పును కోల్పోటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
2: Great rishis also were destroyed because they lost this particular quality of patience.
1: ఈ ఓర్పును కోల్పోటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
2: Scholars also came to ruin because they lost this particular quality.
1: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
2: This particular quality of patience must be taken as an important shield and armor.
1: ఓర్పునే లేకుండా మానవత్వమునకే ఏ మాత్రము విలువ రాణించదు.
2: There would be no value whatsoever to humanity and human beings if they do not have patience.
1: ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
2: This particular quality of patience is an important quality for స్థితప్రజ్ఞ.
1: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
2: Without having this particular quality of patience, we would not be able to attain that.
1: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
2: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
1: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
2: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
1: పవిత్రమైన కార్యములు యందు,
2: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
1: సారమాత్మకమైనటువంటి విషయములందు,
2: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
1: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
2: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్ విచ్ ఇన్ దీస్ రెస్పెక్ట్.
1: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
2: వాట్ ఎవర్ అబ్స్టకల్స్ యూ మే గెట్,
1: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములకు సంభవించినప్పటికీ,
2: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ వి ఫేస్,
1: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
2: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
1: పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు.
2: If we do not have determination, the patience will not have its own strength.
1: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
2: Patience and determination are like twins.
1: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
2: One cannot live without the other.
1: పట్టుదల వీడించి మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాము.
2: Without determination, the patience will not be able to establish itself well.
1: ఓర్పును కోల్పోతే మా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
2: If we lose patience, determination also will not be there.
1: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
2: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్.
1: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నాము, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధం గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ వీ అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వీ షుడ్ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: ఇందులో రాగద్వేషములు,
2: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
1: అభిమాన మమకారములు,
2: ఈగోనెస్, ఈగోయిజం,
1: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
2: వీ షుడ్ రిమూవ్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ మైండ్.
1: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ కంట్రోల్.
1: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుగుతుందనో అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజ్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్ డ్రా ఇట్ సెల్ఫ్, వీ షుడ్ హావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
1: ఈ ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
2: Gita has proved that these are important qualities of sthita pragna.
1: Kanuka manavudu ettivadu aneetunte vishayanni nirupinchetunte karma kshetramu.
2: The area and the field of karma or action, it proves what type of
1: kanuka indulo nishkama karma ku chala pradhanata nandinchindi.
2: That is the very reason why so much of importance is given for nishkama action.
1: Addamu mana mukham yokka swaroopanni e vidhanga nirupistundo.
2: Just as mirror proves the type of face that we have,
1: mana dehamunondale temperature ni e vidhanga thermometer nirupistundo,
2: just as thermometer gives the reading of the temperature of our body,
1: manavuni yokka manchi cheddalanu karma kalapamlo nirupistundi.
2: In action proves what type of feelings a person has.
1: Kanuka manavudu ettivadu aneetunte vishayanni taanu chesetunte karmala dwarane మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
2: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
1: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును,
2: యు వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
1: మహాత్యాగిగా గోచరం కావచ్చును,
2: హి మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
1: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును,
2: వీ మే బిలీవ్ దట్ హీస్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్,
1: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
2: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
1: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు,
2: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
1: నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు,
2: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
1: కానీ కర్మ మార్గములో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
2: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్ప్లేడ్ యాజ్ సాత్విక్.
1: రజోగుణమునందున్నాడా లేక సాత్వికమునందున్నాడా తామసికమునందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
2: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దాట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
1: మానవుని యొక్క నిత్య జీవితం లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
2: భగవద్గీత హాస్ ప్రూవ్డ్ దాట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
1: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసమును పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు.
2: భగవద్గీత హాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్, టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
1: కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
2: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
1: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
2: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్.
1: జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
2: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
1: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
1: కర్మాచరణ ఎందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
2: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
1: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు, సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గం నందు తాను ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మలు యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
2: అమంగ్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వీ మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
1: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
2: వీ హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
1: ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
2: వీ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
1: ఆచరించాలి.
2: వీ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
2: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
1: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మను ఆచరించలేడు.
2: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
1: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
2: వీ విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
2: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
1: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది.
2: హియర్ దిస్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
1: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
2: There are two important things which form the basis of avarana and vichhepa.
1: ee avarana vichhepam loku roopam ledu.
2: There is no particular form for these two avarana.
1: Avarana managa avarinchinatundi kappabadinatundi.
2: Avarana refers to the one which covers.
1: ఏ విధంగా కప్పబడినటువంటిది?
2: How does it cover?
1: దేనితో కప్పబడినటువంటిది?
2: With what does it cover?
1: ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి?
2: How can we just uncover this particular thing which is
1: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి, దీన్ని తీసివేయటం ఎట్లా?
2: If it does not have form itself, how does it cover? How can it be removed?
1: ఇదియే మాయ యొక్క స్వభావం.
2: This is the very nature of maya.
1: దారి యందు పడినటువంటి త్రాడును,
2: a rope which is lying on the road,
1: చీకటిగా ఉన్న సమయములో,
2: in the time of darkness,
1: ఇది పాము అని మనం భ్రమించాము.
2: We are deluded with the feeling that it is a snake.
1: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
2: Then what is it that has covered?
1: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
2: We are deluded with the feeling that a rope is covered with the
1: కానీ పాము ఉన్నదా?
2: Is there snake?
1: లేదు.
2: There is no snake there.
1: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
2: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
1: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
2: Under what circumstances does it use its own influence on us?
1: ఇది చీకటి యందు ఆవరించినది.
2: In darkness there is this particular feeling.
1: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందరం భ్రమ ఆవరించినదా?
2: Whether snake has covered the rope or delusion has covered us,
1: పామును త్రాడును పాము ఆవరించలేదు.
2: Snake has not covered the rope.
1: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
2: It is the delusion which has covered the mind of man.
1: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
2: This delusion itself is maya.
1: దీనిని ఒక జ్యోతితోట లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
2: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
1: ఉన్నది త్రాడే.
2: There is only rope there.
1: కనుక ఆవరణం పోయినది.
2: Then this delusion has disappeared.
1: ఉన్న పదార్థం కనిపిస్తుండాలి.
2: The real object is seen there.
1: ఇది విక్షేపం.
2: This is vichhepa.
1: ఉన్నది ఎప్పటికీ ఉండిదే.
2: A thing which is existing is
1: on the ye marpulu kudanu undavu.
2: There is no change whatsoever in that.
1: Bhramalu raavatam povatam idi kevalam oka vidhamainatundi bandhutvanga bhavinchukovachunu.
2: It is the delusion which comes and goes. It is something like
1: maya kani,
2: beat maya,
1: badhalu kani,
2: beat pains,
1: nindalu kani,
2: beat
1: nishkramulu kani,
2: censure,
1: ivanni kudanu kevalam raaka pokalato undinatundi bandhutvam vantivi.
2: All these things come and go like relatives.
1: Vachina bandhuvulu shashvatanga mana intilo nilavaru.
2: relatives who have come to our house will not stay there permanently.
1: రావటం పోవటం.
2: They come and go.
1: ఇదే విధంగానే మాయ అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
2: In the same way, this maya comes and goes as a delusion for the human being.
1: ఉన్న త్రాడును కప్పబడినటువంటిది పాము.
2: It is the snake which covers the rope.
1: ఇదే ఆవరణం.
2: This is ఆవరణ.
1: కాని కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
2: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
1: అయితే ఆవరణం ఒక పర్యాయము విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
2: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్స్.
1: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
1: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
2: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్.
1: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు.
2: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him find in his self-effulgence.
1: Kani manamu pai pai drishtilu maatrame manamu abhruddhi gaavinchukuntunnamu.
2: If we may be developing only superficial understanding,
1: antardrishti ప్రధానమైనటువంటిది.
2: It is the inner vision which is very important.
1: అది శాశ్వతమైనటువంటిది.
2: That alone is permanent.
1: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
2: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ an outer vision which is impermanent and forgetting the inner vision which is true and which is sacred.
1: Bhagavantu cheseetuvanti pani adi.
2: It is this which God performs and does.
1: Nayana enta kaalam ee jagattunandu neevu jeevinchinappatikini enni vidhamulaitunti karmalu aacharinchinappatikini ivi kshanavanguram.
2: Child, for whatever time you may live in this world and whatever actions you perform, all ye temporary
1: bandhuttamunu అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
2: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
1: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా నువ్వు ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
2: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
1: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా?
2: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
1: పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది.
2: The thing which you are catching also is washed away.
1: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది.
2: The person catching also is washed away.
1: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
2: Person who is catching these things also will be
1: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
2: What is the use of catching hold of this?
1: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములు యందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
2: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
1: కనుక అర్జున నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరముగా వించుకొని ఇంద్రియములను నిగ్రహించుకుని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఈస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
1: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
2: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
1: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి యందు నీవు ప్రవేశించాలి.
2: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
1: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
2: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
1: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయటం గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడం కానీ కర్మని.
2: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ అ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
2: బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కానీ, దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
2: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎక్సెట్రా.
1: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
1: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
2: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
2: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
1: యోగ కర్మ సుకౌశలం అన్నాడు.
2: కౌశలమనే
1: కాదు సుకౌశలం అన్నాడు.
2: Performing action skillfully is yoga.
1: ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన.
2: దేర్ ఇస్ ఎ స్టేజ్ విచ్ ఈస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సేక్రెడ్ దాన్ దిస్.
1: ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు.
2: డూ నాట్ కన్సిడర్ దిస్ హెవెన్ యాజ్ ఎ పర్మనెంట్.
1: క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి, ఇది కొంతకాలంలో తిరిగి దిగిరావలసి వస్తుంది.
2: అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జాస్ట్ ఆఫ్ ది మెరిట్స్ యు హావ్ టు కమ్ డౌన్ టు ఎర్త్.
1: ఇది తాత్కాలికమైనటువంటి క్యాంప్.
2: This is only a temporary camp.
1: ఇందులో నీవు శాశ్వతంగా జీవించడానికి వీలు కాదు.
2: You would not be able to permanently live in that.
1: ఏదో దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైనటువంటి భోగభాగ్యములు లభించునని నీవు భావించవచ్చు.
2: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind.
1: ఏ భోగభాగ్యములు నీవు ఆశించితేవో దీనికంటే కొంత ఉత్తమమైనట్టుగా ఉండవచ్చును. అంతేకాని అంతకు మించి మరొక సుఖములు అక్కడ లేవు.
2: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
1: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం మరొకటి.
2: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: అది ఏ? దైవాత్మ తత్వము.
2: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
1: ఇది బ్రహ్మ సంయోగము.
2: దిస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
1: ఇది ఆత్మానుసంధానము.
2: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
2: ఫర్ అటైనింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యూ బెటర్ పర్ఫార్మ్ యాక్షన్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
2: వెన్ యూ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ దేర్ విల్ సర్టన్లీ బి ఎ ఫ్రూట్ ఫర్ ద యాక్షన్.
1: అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
2: దేర్ ఇస్ నో రూల్ విచ్ సేస్ దట్ యూ అలోన్ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్ ఆఫ్ ఇట్.
1: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
2: Our grandfather might have sown a seed and developed
1: adi vruchamai kaayalu gaache samayaniki tata garu povachunu.
2: The grandfather might have died by the time the tree gives fruits.
1: Kaani aa phalamulu tana manamallu tana kodukulu tana manamarallu kudanu anubhavinchochu kada.
2: The fruits of the tree may be enjoyed by the grandchildren of this particular person.
1: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
2: ఏ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ది యాక్షన్ మైట్ నాట్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
2: బట్ దేర్ విల్ బి ఫ్రూట్స్ అండ్ దట్ విల్ బి ఎంజాయ్డ్ బై సంవన్.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
2: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
1: mana peratiloni uchchamu enaatikaina phalam anistundi adi manavar evaraina bujistaru aneetunte oka vishala bhavamto nenu naati undachu.
2: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
1: Itti vishalamaina bhavamto paatinatunte vruchyam yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
2: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
1: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు? నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు. అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
2: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్
1: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
2: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
1: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా విశాలం చేసుకోవటం, ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
2: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
1: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావమును అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
2: ఏ ఫీలింగ్ విచ్ మేక్స్ ఎ పర్సన్ టు అండర్టేక్ యాక్షన్ ఫర్ ది సేక్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ ఇస్ ఎ గ్రేట్ యాక్షన్, గ్రేట్ ఫీలింగ్.
1: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
2: పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వ కర్మలు కూడా మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై us, we have to perform it as an offering to the God without expecting the fruits of action.
1: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
2: వన్ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ దట్ ఇట్ ఈ అనాసక్తి యోగ ఇస్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి యోగ.
1: యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
2: ఇన్ బుద్ధి యోగ దేర్ మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
1: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం,
2: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
1: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
2: దేర్ఫోర్ అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
2: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ వీ షుడ్ నాట్
1: గివ్ అప్. క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
2: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
1: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధన చేత సాధిస్తూ ఉన్నాము.
2: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
2: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం అందించుకోవాలి.
2: బట్ వీ షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
1: సర్వత్రా పంచభూతాని.
2: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
1: అష్టం ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
2: వీ షుడ్ లాట్ ప్రూవ్ టు అవర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
1: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
2: వేర్ ఎవర్ యూ సీ బీట్ ఇన్ ద నెథర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్ యూ విల్ ఫైండ్ ఓన్లీ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు కూడా పరమాత్మని యొక్క ప్రతిబింబం లేవు.
2: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: అంశములే.
2: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
1: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము ఇదే భగవత్ప్రీతి అర్థం కూడా అవుతుంది.
2: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
1: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి అందించుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
2: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
1: Manam pai pai drushtini maatrame abhivruddhi parchukoraadu.
2: We should not develop only external vision.
1: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
2: Once upon a time King Janaka had called the assembly of great scholars.
1: Indulo goppa goppa panditulantaru kudanu andulo praveshincharu.
2: Great scholars participated in it.
1: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
2: పీపుల్ హూ ఆర్ ఫ్రై
1: వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
2: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్టీ.
1: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
2: పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు జస్ట్ ఫైట్ మీ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
1: పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
2: వీ షుడ్ నాట్ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్.
1: ఒకానొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ కింగ్ జనక హెడ్ కాల్డ్ ది అసెంబ్లీ ఆఫ్

0: చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: The assembly was said that there was no room for ordinary people to enter into.
0: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటది, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: In the assembly and in the meetings which are conducted by King Janaka, only great accomplished people will have an opportunity.
0: ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహా సభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
1: In such a great magnificent assembly, Ashtavakra tried to enter.
0: అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు?
1: Who was prepared to leave Ashtavakra to enter?
0: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
1: He did not have any recommendation whatsoever.
0: అతనికి ఎట్టి సహాయము లేదు.
1: He did not have any help.
0: అతనికి దైవ సహాయం ఒక్కటే.
1: The only help that he had was help.
0: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
1: Whoever has firm faith in God will not be put to any sort.
0: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
1: Temporarily there may be some obstacles, at the end he is sure.
0: కానీ 3 దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
1: 3 days he had to wait at the door of Janaka.
0: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్.
0: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
1: హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిస్ రెజల్యూషన్ థింకింగ్ దాట్ గ్రేట్ స్కాలర్స్ ఆర్ ఆఫ్ కోర్స్ ఎంటరింగ్, ఐ విల్ ఆల్సో గెట్ ఎ ఛాన్స్.
0: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
1: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this to King Janaka.
0: Ithanu vruddhudu kaadu.
1: He is not an elderly person.
0: Madhya vayaskuduga untunnadu.
1: He is a person of the middle age.
0: Ithaniki emaatram kudana anubhavam lenattuga kanipistundadi.
1: He does not seem to have much of experience.
0: Kaani anubhavam niragamam anantundi nirnayinchadam saadhyam kaadu.
1: It is difficult to say whether he is having experience or he doesn't have.
0: Etti puttalo etti paamundunu.
1: We do not know what type of person he is.
0: Kanaka elanti vyakti yandu elanti pavitramainatundi yokka vishayamulu velavadutundayo gurtinchukovalani Janaka Maharaju athanlo lopala pravesha pettadu. Janaka Maharaju tana yokka sthanamlo aasinudayyadu.
1: King Janaka took his seat.
0: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
1: At that time Ashtavakra entered the hall.
0: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
1: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లవ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
0: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
1: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్, హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లవ్.
0: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
1: Meanwhile, what happened was, Ashtavakra began laughing louder than the
0: scholars. పండితులకు ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
1: There is a reason for our laughing. There is no.
0: కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
1: It became a big problem for them as to why this man should laugh at us.
0: ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
1: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
0: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
1: This may be considered as ignorance.
0: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
1: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
0: the child. Chanti bidda navvina takshame elanti vaarikudaina vaaru kuda teliyakundane navvutaru.
1: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
0: Amayakatvamlo undinatundi pavitrata.
1: This is the great test and sacredness of.
0: Kaani ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
1: There is sacredness which is inherent in innocence.
0: Panditulandaru kuda chaala goppavaru.
1: Scholars who have assembled them, they were very great.
0: అమాయకత్వం ఏమాత్రం కూడా చేరి లేదు వాళ్ళలో.
1: There is no innocence there.
0: కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
1: They were eagerly waiting to find out what the cause for this particular person laughing so loudly.
0: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో, కానీ ఈ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీని వల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
1: One among the scholars made bold to say that

0: person, who are you? We do not know. When we looked at you, your form made us laugh. Why are you laughing in response to our laughter?
1: Aya, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
0: Well, sir, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
1: ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజ్ సమావేశానికి వచ్చి ఉండేవాడిని కాదు.
0: If only I had known such people are in this assembly, I would not have come to this.
1: నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
0: I entered here thinking that there are great scholars.
1: కాని ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
0: But there are only cobblers here.
1: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
0: Those scholars who assembled there were very angry when he uttered like this.
1: చర్మకారులు అంటే చెప్పులు కుట్టేటువంటి వారు అని దీని అర్థం.
0: చర్మకారుడు రిఫర్స్ టు ఏ కాబ్లర్ హూ స్టిచెస్.
1: ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరు కూడా చాలా ఉగ్రులైనారు.
0: ఆల్ దోస్ స్కాలర్స్ వర్ వెరీ యాంగ్రీ ఫర్ యూజింగ్ సచ్ ఎన్ అబ్యూజివ్ ఆర్ ఇన్సల్టింగ్ వర్డ్.
1: అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు.
0: దిస్ ఈస్ అ ప్రాపర్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ యాక్షన్, హీ సెడ్.
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
0: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
0: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
1: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
0: యూ హావ్ నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ మై
1: చేయలేదు.
0: యూ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
1: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉంటుండాలి.
0: Pandits should have the capacity to look inward.
1: Kanuku ee antardeshame leinatundi oka tattamu idi panditjaniki oka e maatram konnu avakasam kaadannadu.
0: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
1: Ee satyanni gurtinchinatundi janakudu itanni pravesha petti idanto panditjam yokka vishayanni ప్రదర్శించమని కోరాడు.
0: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటూ ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
1: అదే విధముగానే లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌ ఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
1: కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే, చిత్తము యొక్క ప్రభావమే.
0: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
1: హృదయము యొక్క శాంత స్వభావమును తాను పరిశీలిస్తాడు.
0: God looks to the purity of the heart and the inner peace of the heart.
1: కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరుచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూసుకోవాలి.
0: We should develop inner vision and develop inner peace.
1: ఎట్టి సమయమునందు కాని మన ఉద్రేకములకు కాని ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనము గురి కారాదు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బీ ఇట్ వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
1: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
0: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
1: మ్యాటర్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
0: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యూ.
1: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్.
1: దీనికి నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
0: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్మెంట్.
1: శాంతంగా ఉంటుంటే నీ పైన అతని కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
0: If you are peaceful, all the anger that he has may be poured out.
1: కానీ దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
0: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
1: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
0: Let us just assume that a particular person is vomiting.
1: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
1: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ టు ద స్టమక్.
1: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
1: ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభం.
0: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సెక్ట్స్ దేర్ విల్ బి ల్యాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
1: కనుక దేహంలో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
0: దేర్ఫోర్ వి షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇంటూ అవర్ బాడీ.
1: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి.
0: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
1: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
0: At such a time, we should not give medicine to stop his vomiting.
1: మందులు ఇస్తే ఏమవుతుంది? ఏదో తాత్కాలికంగా అది నిలిచిపోతుంది, కానీ ఆ యొక్క మాలిన్యం లోపల ఉండినంత వరకు తిరిగి ఎప్పుడైనా మరి రావచ్చు.
0: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
1: కనుక ఆ మాలిన్యం బయట పడేంత వరకు నీవు ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
0: యు షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యు షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
1: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
1: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
0: After this vomiting, he becomes weak.
1: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
0: Once he becomes weak, whatever you say, he will obey.
1: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
0: We have to follow this particular procedure.
1: వారు ఏమైనా చెప్పుతున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
0: Whenever a person is telling something, don't obstruct him.
1: చెప్పుకోని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంత వరకు అంత బయటపడిపోని.
0: Whatever he wants to say, let him say as long as he wants to. Let
1: మనం శాంతాన్ని వహించాలి.
0: Until such time, we should have peace.
1: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
0: This gives you joy.
1: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
0: The same joy gives you happiness.
1: ఈ సంతోషమే మనకు స్వర్గము.
0: This itself is heaven.
1: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
0: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
1: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
0: ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
1: పర్యాయంలో చెప్తాను.
0: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్
1: క్షమ సత్యం.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Forbearance is dharma.
1: Chama vedamu.
0: Forbearance is veda.
1: Chama ahimsa.
0: Forbearance is non-violence.
1: Chama dharmamu.
0: Forbearance is dharma also.
1: Chama santoshamu.
0: It also is joy.
1: Chama sarvamu.
0: It is everything.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
1: ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
0: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యావ్ దిస్ క్షమ, దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ, ఉపరతి అండ్ ఆల్ ద అదర్ థింగ్స్.
1: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్
1: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము.
0: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
1: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
0: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పెర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
1: పరిశుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
0: ఎక్స్టర్నల్లీ వీ మే ప్యూరిఫై అవర్సెల్స్,
1: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటి.
0: ఇన్నర్ ప్యూరిటీ
1: కారణం ఏమనగా అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ, భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
0: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
0: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
1: ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై.
1: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
0: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
1: అంతర్భావం నందు ఉండేటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
0: ది ఇన్డ్వెలింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వేర్ ఎవర్ యు గో.
1: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ ఎన్ ఐడియల్ పర్సన్ అండ్ ఎ స్థితప్రజ్ఞ.
1: ఇక్కడ శమం,
0: టేక్ వన్ శమం,
1: మనశ్శాంతి,
0: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
1: దమము,
0: దమం,
1: ఇంద్రియ నిగ్రహం,
0: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: ఉపరతి,
0: ఉపరతి,
1: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన.
0: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్,
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
0: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
1: తితీక్ష,
0: తితీక్ష,
1: ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
1: ఎలాంటి బాధలు ఎలాంటి దుఃఖములు ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ బి ది tests, whatever the tribulations, whatever the trying circumstances, having a steady mind, an undiluted mind, and an unwavering mind, this is uparati.
1: Titicha.
0: Titicha.
1: Uparati anaga, vanchali endu tyagamu chesukovadam.
0: Uparati means renouncing desires.
1: Shraddha anaga, guru nandu kani, panditulu endu kani, తాను విశ్వసించినటువంటి పరమాత్మని ఎందుకు కానీ నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యము భగవత్ వాక్యాన్ని గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
0: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
1: సమాధానం.
0: సమాధానం.
1: ఈ సమాధానం అంటున్నట్టుగా ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి.
0: సమాధాన రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
1: ఇంతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం.
0: నాట్ మెయిన్లీ దాట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
1: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
0: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
1: మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది.
0: మ్యాన్ విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఫర్మ్నెస్.
1: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
0: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
1: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
1: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛని యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
0: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్.
1: వాంఛని యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: దెన్ వన్ హాస్ డిస్గస్ట్ ఫర్ డిజైర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్.
1: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ దెన్ ఓన్లీ
1: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: వెన్ దేర్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ.
1: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ పేషెన్స్ విల్ బికమ్ ఆటోమేటిక్ సెకండ్ నేచర్.
1: కనుకొని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
0: బై హార్టింగ్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
1: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
0: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
1: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
0: దెన్ ఓన్లీ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day, we'll have to practice by making it inward property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: Going in way alone, you will have saukhyam, happiness, and you will have peace of mind, shanti and supreme peace. These are available only in the real love.
2: Prema lekayuna, prema lekayuna, kshemangu ledaya. Prema lekayuna, kshemangu ledaya. Satya Sai Mata, prema uda. Satya Sai Mata, prema uda.
1: If you are bereft of love, there is no shema for you. This word of Sai, the spring of love, stream of love, this word of Sai is the stream of love. Without prema, there is no shema at all. If you want shema, or shema cannot be translated properly.
3: Love.
1: In love, if you do not have love, there is no shema at all. This word of Sai is spring of love, stream of love.
3: Shema sarupulara.
1: Embodied love. Embodiment of love.
3: నానానాం దానవత్తమం ప్రపంచములో ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి.
1: There are several varieties of knowledge.
3: సంగీత, సాహిత్య, నృత్య, చిత్ర, శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటుంది మానవులకు.
1: One can have peace and happiness.
3: Anduvaranane, nahi nahi rakshati dukkum karane, annadu Shankar.
1: The grammar rules, nahi nahi rakshati, they cannot save you when death comes. So says Acharya Shankara.
3: Manavulaku, enni vidhamainatuvanti jnanamu undinappatikini, idi bhautika jnanamulu, loka sambandhamainatuvanti saukhya santoshamulanu ivvagalavu.
1: All these knowledges, variety of knowledge in the world, they can give you secular happiness only. Laukika anandam, secular happiness.
3: Kani atma jnanam sustiramainatuvanti shanti sukhamulanu andistundi.
1: The self knowledge can give you the form and eternal peace for you.
3: ఈ ఆత్మజ్ఞానమన్నను, బ్రహ్మజ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
1: సెల్ఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆర్ వన్ ఇన్ వన్ అండ్ ది సేమ్. దేర్స్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ థింగ్స్.
3: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం.
1: ఆత్మజ్ఞానం విల్ మేక్ యూ టు సీ యూనిటీ అండ్ డైవర్సిటీ అండ్ ఇమ్మార్టాలిటీ అండ్ మార్టాలిటీ.
3: ఇట్టి పవిత్రమైనటువంటి సుస్థితులను పవిత్రమైనటువంటి యొక్క దివ్య మార్గములు ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం.
1: ది ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్ దట్ గివ్స్ యూ దిస్ డివైన్ నాలెడ్జ్.
3: అయితే ఈ జ్ఞానమునకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్?
3: దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
1: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
3: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరము.
1: ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్.
3: ఈ కర్మలు సదాచారంచే, సత్వవర్తనంచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
1: బై గుడ్ కాండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ యూ మస్ట్ పర్ఫార్మ్ దిస్ నిత్య కర్మ, దిస్ సదాచారం.
3: ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములు కూడాను పఠింపచేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే.
1: ది సత్కర్మ ఇస్ దట్ విచ్ మేక్స్ యూ టు రీడ్ ది హోలీ స్క్రిప్చర్ భాగవత, భారత, రామాయణ, ఉపనిషత్ ఎట్సెట్రా.
3: దాన గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది కర్తలు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది.
1: దోస్ కర్మస్, ది యాక్షన్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ది శాస్త్ర ఆర్ ఆల్ సత్కర్మ.
3: అయితే లోక సంబంధమైన విద్యను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును.
1: ఏ పర్సన్ లర్న్ ఇన్ ది సెక్యులర్ విద్య మేబీ ఏ గ్రేట్ స్కాలర్, మేబీ ఏ గ్రేట్ పండిట్,
3: కానీ
1: మేబీ ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్సో.
3: సర్వజ్ఞుడు కాలేడు, సర్వదేశుడు కాలేడు, సర్వజ్ఞుడు.
1: ఈ కెనాట్ బికమ్ ఆమ్నిషియట్.
3: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మవిద్య.
1: రిమూవ్ గ్రీఫ్ ఫ్రమ్ యువర్ థాట్, ఆత్మజ్ఞాన టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీఫ్.
3: తర్వాత శోకమాత్మవిద్య అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి యొక్క మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
1: శోకమాత్మవిద్య ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ.
3: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు.
1: బై అదర్ పాత్ యూ కెనాట్ కాన్కర్ యూ కెనాట్ ట్రాన్సెండ్ ది మిజరీ ఆర్ గ్రీఫ్.
3: శోకమును తప్పించి, ఆనందమును ఇప్పించి, ఆవేదనను అణగించి ఆత్మానందము చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
1: హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మ విద్య? వి మస్ట్ ఎంక్వైరీ టు దిస్ నేచర్.
3: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానాన్ని వెలిగించటకు అందరూ కూడా అర్హులే.
1: ఆర్ చిల్డ్రన్ డిజర్వ్ టు లర్న్ దిస్ విద్య? ఓల్డ్ పీపుల్, ఉమెన్, మెన్ ఆల్ ఆర్ ఆల్ కెన్ స్టడీ ది బ్రహ్మ విద్య.
3: చేత కీర్తి గౌరవ ప్రతిష్టను కూడా అందుకోగలరు.
1: బై హ్యావింగ్ దిస్ బ్రహ్మ విద్య మ్యాన్ మే బికమ్ ఫేమస్. హీ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ హిమ్. బై హ్యావింగ్ లౌకిక విద్య, ది సెక్యులర్ ఎడ్యుకేషన్, మ్యాన్ మే బికమ్ మ్యాన్ మే సాటిస్ఫై హిస్ డిజైర్.
3: కానీ ఆత్మ విద్య చేత దైవానుకృతునికే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: బై ది నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ హి విల్ బికమ్ ఎఫెక్టింగ్ పర్సన్ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్స్ సుప్రీం
3: సెల్ఫ్. ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందు కానీ, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందు కానీ, కులమత సౌఖ్యములు ఎందు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు.
1: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది
3: వాల్మీకి యౌవని వంశమందలి వాడు.
1: వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హీ బిలాంగ్స్?
3: నందు ముందు ఏ పల్లె అందు పుట్టే
1: నందన. ఇన్ విచ్ విలేజ్ హీ వాజ్ బోర్న్?
3: ధరకు చేలుండెంత ధనము కలిగి ఉండే.
1: వాట్ ఈస్ ది వెల్త్ ఆఫ్ కుచేలా?
3: ఇక్కడ రాదు ఏ విద్య కలిగి ఉండే
1: గజరాజుంటూంటెంత
3: వయసు కలిగి ఉండే వసుద గృహంటెంత
1: వయసు
3: కలిగి
1: ఉండే
3: తిమ్మణికెంతటి తెలివి ఉండే తిమ్మణికెంతటి
1: సార్ హనుమాన్ వాట్ వాస్ ఇస్ నాలెడ్జ్ ఈ బిలాంగ్స్ టు
3: కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తువహనాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధము లేదు.
1: లాస్ట్ స్టేజ్ జాతి విద్యారూపకుల ధర క్రియా విభేద ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ క్రీడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
3: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని
1: లార్డ్ కమ్స్ టు హిమ్ వీ హ్యావ్ డివోషన్ ఫర్ హిమ్.
3: నీవు ఈ తులసి జడములకు తుగుదుగాక అన్నది రుక్మిణి.
1: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ బి వెరీ ఫిట్ దిస్ వెజిటబుల్ లీవ్ తులసి దాస్.
3: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి
1: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
3: యో మద్భక్త సమే ప్రియ
1: ది డ్యూటీ ఈజ్ ద డియరెస్ట్ టు మీ డియరెస్ట్ వన్ టు మీ సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ.
3: నన్ను భక్తితో కొనికేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
1: సో సేస్ దోస్ డ్యూటీస్ టు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్
3: లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
1: ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ
3: నెగ్లెక్ట్ ఆర్
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆల్సో
3: మై సిన్సియర్. దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
1: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్.
3: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫెయిత్
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
3: దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
1: స్వామి వివేకానంద సెల్ఫ్ that you should have faith in yourself first.
3: కనుక మొట్టమొదట మానవునకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ ది డివినిటీ ఫస్ట్.
3: ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైన అయినప్పటికీ ఇహమున సుఖింప హేమ తారక విద్య పరమున సుఖింప బ్రహ్మ విద్య ఇది జీవనోపాధి అది జీవిత పరమావధి.
1: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్ బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
3: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేదు.
1: వితౌట్ దిస్ సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
3: కనుకనే లౌకిక విద్యను కూడాను మీరు అలక్ష్యం చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
3: చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం.
1: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
3: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడాను ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
1: వాల్మీకి అండ్ వ్యాస దేవర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్ దేర్ఫోర్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దేవర్ ఆనర్డ్ ఎవ్రీబడి అండ్ దేవర్ రిటర్న్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ
3: పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి కూడాను ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యను కూడా కొంత ఆదరణను తీసుకుంటున్నాయి.
1: దో సేజెస్ wrote ancient Puranas, therefore we can understand they were also well versed in secular vidya also.
3: Lokamulandu gala samasta padarthamulu kani సమస్త లోకములు కాని దైవం నుండే ఇవిడి ఉంటున్నవి.
1: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
3: కనుక భగవంతుడికి ఇవ్వదగినటువంటి ఏమాత్రం కూడా లేదు. పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
1: వెన్ ఎవరింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిమ్ వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్.
3: అతను ఆశించే లేదు, అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
1: ఎక్సెప్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
3: అందుకోసమని పోతన చెప్పాడు,
2: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం నలవీయగుని.
1: దట్స్ వై ది గ్రేట్ వై పోతన ఐ సెడ్ యు ఆర్ ఆల్ పర్వేడింగ్ రియాలిటీ, ఎంటైర్ బ్రహ్మాండ ఇస్ పర్వేడెడ్ బై యూ, హౌ కెన్ ఐ విజిట్ టెంపుల్ ఫర్ యూ.
2: కోటి సూర్యుల కాంతి నేతి కలిగిన నీకు ప్రమిదీపమునెవరు పట్టగలరు.
1: యు ఆర్ వెరీ వెరీ ఎఫర్జెంట్ లైక్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సన్ బిఫోర్ యూ హౌ కెన్ ఐ ఆఫర్ ఏ స్మాల్ లైట్.
2: సర్వజీవులయందు సంచరించి నీకు సరి అయిన పేడ సత్యమగునా.
1: యు ఆర్ ది ఇండివిజువల్ రియాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్స్, హౌ కెన్ ఐ నేమ్ యూ బై పర్టికులర్ నేమ్.
2: బ్రహ్మాండమంతట బొచ్చలోను నట్టి బొచ్చ భోజము నీకు పెట్టదమునా.
1: ది ఎంటైర్ వరల్డ్ యూనివర్స్ ఈజ్ యువర్ స్టమక్, హౌ కెన్ యూ ఆఫర్ యూ ఫుడ్ ఫర్ యూ.
2: జరిగుతున్నది శ్రీ రామ రామాయణు
3: వసుధ తెలుపుతున్నది.
1: ఎంటైర్ వరల్డ్ ఈజ్ టెలింగ్ యూ టెలింగ్ అస్
3: కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఇతర సర్వభూతాన ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం అనేటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వీఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫార్మ్ టు ది లార్డ్. ఇన్ రియాలిటీ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్ ఎట్ ఆల్. ఫర్ ది సాటిస్ఫాక్షన్
3: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని అందుటకు కూడాను అవకాశం ఉంటుంది.
1: బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ యూ విల్ బికమ్ ఫేమస్ అండ్ యూ కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్.
3: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా నువ్వు అభ్యసించలేదు.
1: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
3: నిరంతరము దేవి ఆరాధన చెంది తన యొక్క మనసును సాధాత్మభావంగా అనుభవిస్తూ వచ్చాడు.
1: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
3: అతనికి ఎట్టి విద్యలు ఎందుకు అభిరుచి లేదు.
1: హి డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
3: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ ఉంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితంను ఆనందంగా గడిపేటువంటి వాడు.
1: వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్.
3: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
1: హీ వాస్ ఇల్లిటరేట్ యాక్చువల్లీ, హీ వాస్ అనేబుల్ టు ఈవెన్ ప్రొనౌన్స్ దట్ వర్డ్ పెన్షన్.
3: కానీ ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి చూచిన కూడా రామకృష్ణ మఠమని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్య ప్రాయుడుగా నిలిచగలిగాడు.
1: వెరీ వెరీ బ్యాక్వర్డ్ సెక్యులర్ లర్నింగ్ ఎంటైర్ వరల్డ్ ఈస్ వర్షిపింగ్ ఇన్ టుడే ఎవరి వేర్ యూఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ ఈ ఆనర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్.
3: అదే విధంగానే దారిని ఒట్టుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్పీపిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామములు యొక్క స్వభావమే.
1: ఇట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అండ్ కొంత లవ్ ఫర్ గాడ్.
3: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా భగవంతుని పైగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతని ఇంత జగత్వాసిని పొందగలిగాడు.
1: ప్రహ్లాదవాసుడు
3: పవిత్ర చరిత్రుడు కాగలిగాడు.
1: జాతికి
3: సంబంధించినటువంటి వారైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచుకుని దైవ ఆరాధనలందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
1: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హి బికేమ్ వరల్డ్ ఆనర్డ్. ఎవరి పర్సన్ ఆనర్స్ హిమ్, వర్షిప్స్ హిమ్. బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హి బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
3: ఇంతే కాదు, పక్షు జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
1: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
3: పక్షికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రమూ లేదు. సర్వులు కూడాను సర్వ జీవులు కూడాను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
1: ఆ డివోషన్ టువర్డ్స్ గాడ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఆల్ ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
3: కనుక ఇది పవిత్రమైనటువంటి భక్తి మార్గం నందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
1: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది భగవద్గీత. దట్స్ వై యూ హావ్ స్టార్టెడ్
3: భక్తి. భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానము చేయటము, జపములు చేయటము, చేతులు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణ పొందటం, ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు.
1: భక్తి ఇస్ నాట్ గోయింగ్ ఆన్ టు ప్లిగవేజెస్ రిపీటింగ్ ది జప. దిస్ ఇస్ నాట్ భక్తి.
3: ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే, భగవంతునిపై కలిగినటువంటి ప్రేమభావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణము.
1: And dying a true love for God is bhakti.
3: It is swartha rahitamainatundi.
1: It is selfless in a
3: sense. It is dosha rahitamainatundi.
1: It is bereft of any defect.
3: Nishchalamainatundi.
1: It is perfect eternal.
3: Nirmalamainatundi.
1: It is pure.
3: Ilanti divyamainatundi bhaktini mottamota prathika sambandhamainatundi margamulo manamu prarambhinchali.
1: That divine life love should be practiced in
3: ఈ ప్రాక్తిక మార్గమందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: పచ్చకాలిలో వాట్ యు ఆర్, వాట్ ఐ ఆర్,
3: నేను ఎవరు,
1: హు యామ్ ఐ,
3: ఈ దేహమా నేను,
1: ఇదే ది బాడీ,
3: ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి.
1: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్, వై షుడ్ ఐ కాల్ దిస్ ఇస్ మై బాడీ.
3: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
1: మై బాడీ వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, బాడీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
3: కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానికి మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
1: ఇఫ్ యూ సే మై హార్ట్, హార్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
3: ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరుణ, బట్ గుణమై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో ఈస్టే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ బి టాకింగ్.
3: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
1: మై ఈస్ ది పర్మనెంట్.
3: అన్నింటి ఎందుకు సాక్షిభూతమైనటువంటిది,
1: ఇట్ ఈస్ ది ఫిక్స్డ్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరిథింగ్.
3: అదే దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ ఈస్
3: కాన్షియస్నెస్,
1: దట్ ఈస్ కాన్షియస్నెస్.
3: దానికి చైతన్యం అని కూడా చెప్తారు.
1: ఇట్ ఆల్సో దాని చైతన్య.
3: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: ఈ చైతన్య ఈస్ ఆల్ పర్వే.
3: ఆ చైతన్యముని చిత్ అని చెప్తూ వచ్చారు.
1: ఈ చైతన్య దిస్ కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
3: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంటున్నది.
1: ఇస్
3: ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ చిత్, ఇస్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఇస్ ఇన్ యూ, ఇట్ ఇస్ ఎవర్వేర్.
3: కనుక అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
1: టు రియలైజ్ దట్ చైతన్య ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీ.
3: ఇది అంతర్ముఖం కావాలి.
1: ది మైండ్ మస్ట్ బి ఇంట్రాన్.
3: దృష్టిని అంతర్ముఖము రావించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతమునందు నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, బాడీ ఈజ్ నాట్, మైండ్ ఈజ్ నాట్, బుద్ధి ఈజ్ నాట్, చిత్తం ఈజ్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
1: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్టెడ్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
3: కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
1: ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యూ ఫాలో ఎ గుడ్ పాత్ దట్ ఆల్సో ఇస్ కాల్డ్ ది పాత్ ఆఫ్ లవ్ డివోషన్.
3: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
1: టు సర్చ్ ఫర్ గాడ్ there is no separate path for that.
3: Sarvatra undinatuvanti oka divyatvanni ekkadaina kudalo manam sandarshinchavachu.
1: Divinity is everywhere, therefore you can see that everywhere.
3: I see nirguna nirakara prabrahmamainatuvanti tattvamu saguna sakaramto kontha aadharanni teeskovali.
1: The nirguna which is formless and nameless has become saguna with form and name also.
3: Saguna sakaramlo leka nirguna nirakaramlo praveshinchaledu.
1: Without the help of saguna and sakara, you cannot enter into the realm of nirguna and nirakara.
3: Kanuka prarambhamulo sakaram yokka aaradhana atyavasaram.
1: Therefore, in the beginning, you must worship the Lord with name and form.
3: Kramakramina kudanu adi antarmukhamuga avinchukoni nirakara nirgunatvam lopala manamu praveshinchavachu.
1: Steadily, steadily, intimately, you must withdraw your mind from other external things.
3: ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండే సమయంలో మనము ఒక్క ప్రదేశం పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును, ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
1: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
3: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
1: దట్ ఇస్ ది బిగినింగ్ యూ వర్ సెంటర్ ఇన్ టు ది భక్తి కథ. ఆఫ్టర్ దాట్ యూ విల్ రియలైజ్ దట్ దిస్ కుడ రియలైజేషన్.
3: పుష్పమే లేక కాయి కాదు.
1: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
3: కాయి కాక ఫలం ఏర్పడదు.
1: దట్ ఇస్ నో ఫ్రూట్ అట్ ఆల్. వితౌట్ రైట్ రైట్ ఫ్రూట్ ఈస్ ఇంపాసిబుల్.
3: కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్ అన్రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
3: ఈ పుష్పమే కర్మ మార్గం.
1: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
3: ఇది క్రమక్రమేణ ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
1: ది అన్రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
3: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
1: వెల్ ఇట్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రస.
3: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటిది ఇందులో సహజంగా
1: ఏర్పడుతుంది.
3: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
1: కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పార్ట్ ఆఫ్ దిస్ ప్యాటర్న్.
3: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ ఎంటర్ ఇంటు ది పార్ట్ ఆఫ్ కర్మ యాక్షన్.
3: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యాక్షము అనేటువంటి చింత చేయాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్
3: అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
1: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్డ్.
3: మానవునికి ఆలోచన శక్తి, ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
3: కనుకని మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: ఫర్ ది జెంట్మన్ ఫర్ ది గ్రేట్ సోల్ ది మైండ్ అండ్ థాట్ అండ్
3: డీడ్. హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
1: థాట్ ది వర్డ్ అండ్ డీడ్ ఈ
3: క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది. ఫలత్యాగములకి కొనిపోతుంది
1: బై రోసింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్.
3: ఫలాపేక్ష కొట్టమంటే అవసరమే.
1: యూ మస్ట్ హ్యావ్ ది అప్లికేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
3: క్రమక్రమేణ నిష్కామ కర్మలు కావాలి.
1: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
3: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
1: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
3: కనుక ఈ డిజైర్ ను మనం క్రమక్రమేణ వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇంటూ వర్షిప్.
3: ఏం చేసినప్పటికీ అది దైవ ప్రీత్యార్థంగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్.
3: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలు ధరించారు.
1: దట్ అడ్వాన్స్డ్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ ఫార్మ్స్.
3: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు.
1: ట్రూత్ ఈజ్ వన్. సేజెస్ కాల్ ఇట్ వేరియస్ నేమ్స్.
3: కనుక దైవము ఏకం. ఏకోహం బహుశ్యాం.
1: లార్డ్ ఈజ్ వన్. హి హస్ బికమ్ మెనీ.
3: చూడండి చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంటున్నాం.
1: వెన్ ఏ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హి ఇస్ కాల్డ్ చైల్డ్.
3: పసి బిడ్డ
1: బేబీ.
3: 10 సంవత్సరం అయ్యేటప్పటికీ అతన్ని బాయ్ పిల్లవాడు అని పిలుస్తారు.
1: ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
3: అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికీ 30 వర్షంలో అయ్యేటప్పటికీ అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు.
1: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
3: అతని 75 ఇయర్స్ తప్పటికి గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్
1: అంటారు. గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
3: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్
3: అనేది మొట్టమొదట ఆస్తి అక్కార్తి జిజ్ఞాసి దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం ఒక్కటే కోల్.
1: ఆర్త జిజ్ఞాసు అకార్తి దాని ది రియాలిటీ సొన్నది.
3: ఇది క్రమక్రమేణ పరిణామాలు పొందేటువంటి స్థితులు.
1: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇన్ టూ గ్రేటర్ థింగ్స్ ఆఫ్టర్వర్డ్స్.
3: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
1: ఫర్ ది ఎవల్యూషన్ యూ మస్ట్ హావ్ ప్రాక్టీస్.
3: ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
3: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధాన దినం కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింపచేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అట్ ఫస్ట్ ఇట్ ఈస్ డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ.
3: ప్రేమ స్వరూపులారా భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్.
3: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
3: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకరు కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
1: సంశయ జ్ఞాన సంశయ భక్తి సంశయ కర్మ.
3: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
1: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్ మేబి.
3: ఒక మనిషి యొక్క సరి అయినటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలాంటి మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
3: కేవలం పాదం చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము.
1: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
3: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
1: బై ముఖం కూడా ఉండాలి. హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్.
3: అందువల్లనే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేత యుచ్చవ మామక పాండవాస్తేవ కిమకుర్వత్సంజయ. ఈ శ్లోకంలో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
1: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్స్ విత్ ది శ్లోక ధర్మ చేస్తే కురుక్షేత్రే. ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
3: కట్టడపటి శ్లోకము ఎత్ర యోగి స్థిర కృష్ణ ఎత్త పాత్రో దరుద్ర తస్త శ్రీ విజయ విభూతి యువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ.
1: ఇన్ ది కన్క్లూడింగ్ శ్లోక ఆఫ్ గీత ది వర్డ్ ఈజ్ మమ.
3: కనుక ఇక్కడ ధర్మ ఇక్కడ మమ రెండూ చేరితే మమ ధర్మ బోధించింది గీత.
1: ఇఫ్ యు కంబైన్ ఇఫ్ యు యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమధర్మ మై డ్యూటీ మై
3: ఎవరెవరి కర్తవ్యాన్ని వాడు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
1: ది టీచింగ్ ఆఫ్ గీత ఈజ్ దట్ యు షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ టు హ్యూమన్ ఎక్సెప్షన్.
3: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ.
3: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: ది బ్రహ్మచారి షుడ్ ఫాలో ది
3: గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీ.
3: వానప్రస్థులు వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్
3: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్
3: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
1: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీ దట్స్ ది టీచింగ్.
3: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలం ఒక విధమైన తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధంలో కూడా నిరుత్సాహానికి నిష్ప్రహకు గురి అవుతున్నాడు.
1: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కన్ఫ్యూషన్ దేర్ఫోర్ దేర్ ఈస్ మిజరీ.
3: అర్జునుడు గృహస్థుడే.
1: అర్జున హౌస్ హోల్డర్.
3: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
1: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్.
3: కనుక ప్రతి విషయమునందు కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
1: హీమస్ట్ ఫుల్ఫిల్
3: ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు.
1: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్యం అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
3: ప్రశ్నించాడు, నిన్ను నిరహంకారం సదానికి మన రక్షతి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారం ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
1: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇస్ ఇట్ నాట్
3: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటిది పూర్తిపోయింది అన్నాడు.
1: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
3: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూషన్ యు
3: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం
1: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష డిస్ట్రక్షన్ ఆఫ్
3: అంతే కానీ మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు. ఒక గ్రహం గృహం కాదు.
1: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
3: తలసుకున్నతో సంతోషంతో తుడుతూడేటువంటి ఒక భవనం కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ బెటర్.
3: మోహక్షయం మోక్షం
1: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
3: ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
1: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీ అండ్ షుడ్ బికమ్ ఐడియల్ ఫర్ వ్యాలీ.
3: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని మోక్షం
1: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష డిస్ట్రక్షన్ ఆఫ్
3: అంతే కానీ మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు. ఒక గృహం గృహం కాదు.
1: మోక్ష ఇస్తే ఎయిర్ కండిషన్
3: తలుసుకున్నతో

0: ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడా నువ్వు అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క అర్థమిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
1: ఎవరి వన్ షుడ్ గెట్ బై హార్ట్ ది శ్లోకాస్ అండ్ ప్రాక్టీస్ ది టీచింగ్ ఆఫ్ దో శ్లోకాస్ దెన్ ఎవరిబడి విల్ బి బ్లెస్డ్ బై దట్.
0: కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు.
1: Many devotees are wasting their time.
0: కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు.
1: లార్డ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైం. టైం ఈజ్ స్ప్లిటింగ్ అవే ఆఫ్ హిస్ లాంగ్. దేర్ఫోర్ ఎవ్రీబడి మస్ట్ బి కేర్ఫుల్.
0: ఇట్టి కాలమును పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
1: ఎవ్రీ డే వన్ శ్లోకా మస్ట్ బి గాట్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ఎట్ శ్లోక యూ మస్ట్ అండర్స్టాండ్.
0: ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. దాని అర్థమును గ్రహించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక.
0: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
1: ఈ మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
1: జనలో యూ విల్ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల జీవితంగా మీరు తాదాత్మ భావన పొందేటువంటి ఒక ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి.
1: టుమారో ఆన్వర్డ్ యూ మస్ట్ హావ్ ది టెక్స్ట్ ఆఫ్ గీత విత్ యూ అండ్ టేక్ యూ సబ్జెక్ట్ ప్రాపర్లీ.
0: ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30 ప్రారంభించి 5:30 పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్ ఫ్రమ్ 4:30 to 5:30 ది డిస్కోర్సెస్ విల్ బి గివెన్ హియర్.
2: That was the very first discourse in the series of 34 discourses Bhagawan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagawan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: It is the body with the senses that is bound to perish and fall. But the truth is eternal, immortal. It has neither beginning nor an end. It is neither in bondage nor liberated.
1: Prema Saruplara.
0: Embodiments of love.
1: నేటి ఉదయము హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మృదుమధురంగా శ్రవణానందాన్ని అందించారు.
0: దిస్ మార్నింగ్ డివోటీస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ ఎ ప్రెజెంటేషన్ ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్వైట్ మెలోడియస్.
1: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
0: ఇట్స్ నాట్ మియర్లీ ఫీస్ట్ టు ది ఇయర్, ఇట్ ఆల్సో ఫీస్ట్ టు ది మైండ్.
1: ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్స్ నో అదర్ మెటీరియల్ బియాండ్ ది లవ్.
1: ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది, కానీ దీనికి మించినటువంటిది కానేరదు.
0: హౌఎవర్ వెల్ వన్ ట్రైస్ టు నారేట్ ఎక్స్టోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, ఇట్ విల్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్అడిక్వేట్.
1: ప్రేమ లేని మానవుడు, ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ you don't find any human being or a creature without this love.
1: దేని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
0: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
1: ముఖ్యముగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: Most importantly, none can estimate or declare with all the decision the state of love, this way or that way.
1: Chimalo Brahmalo Sivakesha Bhagavadalo Prema Mira Velasi Unde Mirdu Vahinchina Rama Nannu Brovara Annadu Tyagaraj.
0: It was Saint Chagaya who sang in praise of the principle of divinity that exists right from an end to the cosmic Brahman. And there is this divinity in Shiva and Keshava. O Rama, you are present in all of them and you are my refuge.
1: Shiva yokka rupamu ettidi. Brahma yokka rupamu ettidi. Adi vicharistu pote Brahmamu akanda jyoti vale velugutu untundadi. Shiva అత్యంత స్వల్పమైనటువంటి రేపాన్ని ధరించి తిరుగుతూ ఉండాలి.
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆంట్? వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్? ద బ్రహ్మన్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ ఎఫల్జెన్స్, బ్రిలియన్స్ ఆఫ్ లైట్, వైల్ ఆంట్ ఈజ్ సో స్మాల్ అండ్ సటిల్ క్రీచర్ మూవింగ్ అరౌండ్.
1: ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచినా దీనికి పోలికనే చేరదు.
0: Therefore, we cannot compare anyone with any other.
1: ఒకానొక సమయంలో
0: at one time
1: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
0: The bear was very hungry.
1: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
0: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
1: చీమకు నవ్వు వచ్చింది. నేనెక్కడ, నీ స్వరూపం ఎక్కడ, ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా, లేదు, నేను చాలా అల్పస్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి ఒక శక్తి నాకు లేదు అని చెప్పింది.
0: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
1: Kani, ee chimmala yokka sahajamu, aaru nellanta kudanu, tama bhavishyattuku taginatuvanti yokka aaharanni kudabettukuntundi.
0: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
1: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించడము చాలా హీనంగా ఉంటుండాలి.
0: ఇట్స్ విల్ బీ లిట్లింగ్ ఇఫ్ ది బేర్ గోస్ ఆన్ ప్రైజింగ్ మై కెపాసిటీస్ బికాజ్ ఐఎమ్ సో సింపుల్.
1: చీమ లోపల వెళ్ళింది, కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
0: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
1: అప్పుడు ఈ ఎరుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: The bear was very much surprised on this.
1: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
0: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
1: కూడబెట్టుకున్నవారిని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
0: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
1: కానీ ఈనాటి మానవుడు చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
0: man being highly intelligent today,
1: తన ఆనాటికి తగినటువంటి ఒక తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు.
0: He is not able to gather the food which is essential for his daily life.
1: దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు.
0: You don't need to be surprised at this.
1: జంతువు నామ నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is said that human life is the rarest among all of the living beings.
1: మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకుని పోషిస్తూ వస్తున్నాము.
0: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
1: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
0: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
1: ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకుని ఇంత ఫుడ్ను భుజించి ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు.
0: దిస్ యాంట్స్ ఆర్ ఏబుల్ టు హ్యావ్ దేర్ ఓన్ ఫుడ్ బిసైడ్ షేరింగ్ విత్ అదర్స్ అండ్ యట్ స్టోర్ ఫర్ ఫ్యూచర్.
1: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కాలరాడు.
0: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
1: కానీ అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
0: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
1: ఈ పెంచుకుని దాచిపెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమ ఎందు మాత్రమే ఉంటున్నది.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఆఫ్ గ్యాదరింగ్ ద ఫుడ్ ఎసెన్షియల్ ఫర్ వన్స్ ఓన్ లైఫ్ అండ్ టు స్టోర్ ఫర్ ఫ్యూచర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అన్ యాంట్ ఇట్సెల్ఫ్ ఏ టైనీ క్రీచర్.
1: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని అందు ఉంటున్నవి.
0: విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దట్ మ్యాన్ ఈజ్ హై ఇంటెలిజెంట్ ఎండోర్డ్ విత్ ఇంటెలెక్ట్ అండ్ హీఈస్ ప్యారలల్ టు నన్.
1: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
0: బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ సో లో అండ్ మీన్ అండ్ మూవ్స్ అబౌట్.
1: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీనస్థితికి దిగజారిపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ కమ్ డౌన్ హిస్ స్టేచర్ సో మీన్ అండ్ సో లో బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఈస్ దట్ హీ రన్ షార్ట్ ఆఫ్. దేర్ నో డెర్త్, దేర్ నో షార్టేజ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మ్యాన్.
1: అన్నీ కూడాను ఉన్నవి, కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: హ్యావింగ్ బీన్ ఎండౌడ్ విత్ అబండెన్స్ ఆఫ్ ఆల్ ది మెటీరియల్ అవైలబుల్ అరౌండ్ హిమ్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు నో అండ్ డిసైడ్ హౌ మచ్ హ్యాస్ టు బి యూజ్డ్ వెన్.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to improve himself out of his mean qualities.
1: చీమలను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
0: In fact, there is wide scope to learn from ants and mosquitoes.
1: ఇంత చిన్న చీమ ఎక్కడో కారెక కుట్టితే తల వరకు కూడాను ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
0: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
1: Kani tanaka taanu telichukolekapothunnadu.
0: But he is not able to know his own inborn intelligence.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Premaku minchinatuvanti padarthamu, premaku minchinatuvanti oka shakti ekkada chusina kuda ledu.
0: In this vast universe, there is no greater power, there is no higher material than love.
1: ఎక్కడ చూచినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
0: Everywhere, wherever you notice, you'll find the most powerful love existent.
1: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
0: And this love certainly takes care of the residences of the homes.
1: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
0: So he is ready to sacrifice and prepared to protect himself.
1: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పోవటం చేతని ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
0: Man's intelligence is misdirected, perverted because of increasing selfishness and selfish interest.
1: ee swartham annatundi manam dooram chesinappude manlo unnatundi chinna shakti aina kudanu goppa shakti ga roopondutundi.
0: When once we distance ourselves from selfishness, even small virtues qualities would certainly increase.
1: Kanuka mana endunnatundi yokka chinna telivini kudanu మనం ఘనంగా మార్చుకోవచ్చు.
0: యు మే బి ఇంటెలిజెంట్ టు ఎ లిటిల్ ఎక్స్టెంట్ బట్ యు కెన్ బి మైటీ ఇంటెలిజెంట్ విచ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ షార్ట్ ఆఫ్ హిజ్ ఇంటెలిజెన్స్.
1: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
0: హీ హాస్ గాట్ ఆల్ ది ఇంటెలిజెన్స్ that he deserves and the power.
1: Inta undi kudanu taanu ee vidhanga danni kaapaadukovali ekkada dinni daachukovali ee samayalo dinni upayoginchukovali aneetuvanti vidhidanam ee maatramu gurtinchadaniki prayatninchaledu.
0: Man is not making an attempt to understand how to make use of his latent energy and the power and the intelligence, in what direction it has got to be used when, where and how.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Inati Vidyatulu. Yanyo Patamana Chadutunaru.
0: Students today study a lot.
1: A Chadivi Chadivi. A Vidyatu Chadavana 20 Yoka Pustamule Garimichadu.
0: In fact, we don't come across books which are not read out by our students.
1: Pustakamala Nundi. Mastuga Chadavunde.
0: There's lot of knowledge in books.
1: Mastakamundi Matti Mendu.
0: The Pustaka book has got mastuga, plentifully knowledge, but mastaka, the head, is full of mud or matti.
1: Anuga Upayogamalena 20 Padatmanu Tanatalalo Chetskunadu.
0: It only means he's stuffing his head with all unnecessary material.
1: Manavudu Jivitamanuku Osaramena 20 Yaka. This Shakti ni Tanu.
0: Man is misusing the energy which is necessary for his daily life.
1: Kanuka manavuni ichinatvanti shakti chaduvu sadhyalu tama yokka sariyainatvanti upayogamulake ichadu.
0: Therefore the knowledge is given to students that they gather from books to lead a proper life.
1: Chaduvu chaduvu chadivi chavanga netiki.
0: Having been educated, having acquired knowledge, after all, what is going to happen in future? One has to die inevitably. We have to learn so as to be immortal.
1: Kanuka manamu chavulene chadavu chadukovali.
0: We have to be learned or educated so as to be immortal or deathless.
1: Yavaru adigithe dani taginattuga jawabu cheppetuvanti buddhini.
0: You have got good answers to questions put to you, but you do not know how to make use of these things in your life at an appropriate time.
1: M.A.lu, B.A.lu, Pasai Vachiyu, Perugaanchina Pedda Varalena.
0: Having had the degrees like BA and MA, you may be reputed elderly people.
1: Sampadalundiyu, saddana parulaina, pudavakirtini ganna punyulaina.
0: You may be virtuous now, reputed with all the wealth and property, being known as a man of charity.
1: Ayur arogyambu, nanavasantam undi, paripurna parulagu varulaina.
0: You may be physically strong and blessed with a long life.
1: Kani, inni chadavulu chadivi, kadapatiki, tanu chadavu evadaku dilturadi.
0: In what way all the knowledge education one has received would come to his rescue ultimately?
1: Idi nitya jeevitamulopala, paraloku sadviniyoga parichetuvanti yokka vidhanamlo, dinni upayoginchukovali.
0: We have to make use of our education in service to others.
1: Lokamulo, manamulaku ichinatuvanti sampadalanni kudanu, parulakai upayoginchukune nimittamai andinchade gani, tanu swartha saprayojanamulu nimittamai tanu teesukomani cheppaledu.
0: God has gifted us all the wealth plentifully, only to share with others and not to amass for one's own self.
1: Edaina oka danni manam chusinappudu, adi patti daniki kudanu parapakaram chestu vastundadi.
0: If you watch anything, you'll find the spirit of service.
1: Paropkaratam idam shariram.
0: The body is meant to serve.
1: Shariram ichinatvanti tini tirigatam kosam kaadu.
0: The body is not merely for eating and drinking.
1: Tinigi tini tirvicheyatanu penchukoni vaatini sadvinyogaparchi manavatvanni paiki teppinchukovatam kosam ani ichadu.
0: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
1: Kanuka manam chadive chadugulu gani telusukunna telivitetalu gani anni kudunu tana nimittam kaadu.
0: Therefore the knowledge, education and intelligence is not to be self-centered.
1: Samajam yokka sadviniyogamunakai సమాజం యొక్క తోడ్పట్టుకై కూర్చొని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: We have to make use of our intelligence for society to serve everybody in the neighborhood.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో కొత్తది తెలుసుకున్నానని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
1: మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: Man has not understood truly speaking till now what humanness, human quality is till this day.
1: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: He is not able to understand the meaning of this very word, manava.
1: Manava.
0: Manava.
1: Ma anaga manchi telivitetalu.
0: Ma means good intelligence.
1: నా అనగా వాటిని లేకుండా.
0: అండ్ మ్యాన్ వితౌట్ దిస్ గుడ్ ఇంటెలిజెన్స్
1: వా వర్తించటం మంచి తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: విత్ ఇంటెలిజెన్స్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ యాజ్ ఎ డన్స్ బికాస్ హీ హాస్ నాట్ రియలైజ్డ్ దట్ హీస్ ఇంటెలిజెంట్ ఎనఫ్.
1: కాన మానవత్వం యొక్క దివ్యత్వము పవిత్రము ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయటికి తెప్పించుకోవాలి.
0: Therefore it's at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
1: ఏ చిన్నది మానవుని నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ ఇన్ యూ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఏ పదార్థం కానీ ఏ తెలివితేటలు కానీ ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
0: Man has given up that path.
1: దానిని వదలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
0: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
1: Oka pachivu kudanu manavuniki enniyo sevalu chesi tadwara tana potta nimpukoni manavulaku taginatvanti oka aanandanni andistundayi.
0: Even a cow also knows how to serve, how to feed itself and how to lead a comfortable life.
1: ఈ మాత్రం మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో దిస్ సచ్ ఎ సింపుల్ థింగ్.
1: మానవత్వము చేరి మంచినే బోధించి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ టీచర్స్ ద లెసన్ ఆఫ్ గుడ్నెస్
1: తెలిసి వెలగవలను తెలివితోడ
0: యూ హ్యావ్ టు మూవ్ అబౌట్ బీయింగ్ ఇంటెలిజెంట్.
1: మానవత్వమే లేకున్నా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకుని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాస్ డెవలప్డ్ దానవత్వ ద డెమోనిక్ నేచర్ అండ్ లీడింగ్ దీనత్వ ఏ మీన్ లైఫ్ ఏ లో లైఫ్.
1: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
0: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమిష్టి ద కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కానీ సమిష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యష్టి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది కలెక్టివ్ ఫార్మ్ క్లియర్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది ఇండివిజువల్ నేచర్.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love,
1: meer chadivina chadavulu,
0: all the education you received,
1: telusukunna telivitetalu,
0: the intelligence you have acquired,
1: edo chinna chinna పశుపక్ష మృగాదులు కూడా నేర్పి మనము దాన్ని సార్థకం గావించుకోవాలి. కానీ పశుపక్ష మృగాదుల నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చింది ఈనాడు.
0: కెన్ ఈవెన్ బి లర్న్డ్ బై క్లోజ్ ఆబ్జర్వేషన్ ఆఫ్ టైనీ క్రీచర్స్ ద బర్డ్స్ బీస్ట్ అండ్ అనిమల్స్ ఇన్ నేచర్.
1: ఇట్టి సత్యాన్ని టీచర్స్ బోధించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టీచర్స్ టు టీచ్ దిస్ ట్రూత్.
1: ఆ టీచర్స్ కూడా తమ తెలుసుకోకుండా తమలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాము మర్చిపోతున్నారు.
0: ఈవెన్ టీచర్స్ ఆల్సో హ్యావ్ ఫర్గాటన్ ద లేటెంట్ డివినిటీ ఇన్ దెమ్.
1: కనుక మనం నేర్చుకున్నదంతా కూడా మన పొట్టలో నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: Therefore, all the knowledge education we received is not for our daily living. We must learn how to share and lead a blissful life and be exemplary in understanding the human quality, rising to the level of the divinity.
1: మానవత్వం సమత్వం నుండి పోవాలి.
0: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
1: ఈ సమత్వమే పోనప్పుడు ఇంకా ఏమాత్రం కూడా మానవత్వం నుండి ప్రయోజనం లేదు.
0: Without this samatva equality, manavatva, the humanity is useless.
1: కనుక మొట్టమొదట మనం సమత్వాన్ని తీసుకోవాలి.
0: Therefore, we should consider basically this principle of samatva equality.
1: ఈ సమత్వం అనే మానవత్వం లేకపోయినప్పుడు ఈ దివ్యత్వం అనేది ఉండి కూడాను ప్రయోజనం లేదు.
0: Without the samatva equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
1: Divyatva anaga emiti?
0: What is divyatva, divinity?
1: Divyamainatvanti shaktito koodinatvanti divyatvam.
0: Divyatva, divinity has got this latent divine power.
1: Idi daiva shakti.
0: This is the power of God.
1: Ee daiva shakti prati manavuni endukodanu nindi nimrukratvai unnadi.
0: This divine power is immanent in every human being.
1: కానీ దాన్ని అందుకోలేక అబరుడైపోయి తాను దాన్ని వదలపెడుతున్నాడు మానవుడు.
0: Man is not able to be benefited by the latent divinity within himself. He is not able to receive.
1: కనుక మనము డివినిటీని మనము చక్కని భావంతో మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి.
0: Therefore, we have to develop the latent divinity with very good feelings and sentiments in a proper way.
1: మానవత్వము ఎంతటి కాలం నుండియో పెరుగుతూ వస్తూ ఉంటుండాలి.
0: Humanity has been growing since ages.
1: ఈనాటిది కాదు ఈ మానవత్వము.
0: Human being is not of today.
1: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
0: We cannot consider ourselves humans by just being born to a mother.
1: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది, కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి.
0: Therefore, one is just a human being at the time of birth in form, and the humanity has got to be achieved in subsequently.
1: కనుక ప్రతి మానవుని ఎందుకును ఈ దివ్యత్వం అనేటువంటిది ఉండనే ఉండాలి.
0: Therefore, every human being has got this divyatva, the divinity.
1: ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోయినటువంటి చేతనే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ డివినిటీ అండ్ దేర్ఫోర్ హి హస్ ఫర్గాటన్ ఈవెన్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ టు బిగిన్ విత్.
1: ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే, కానీ ఏమి తెలుసుకున్నాము మానవత్వం అంటే?
0: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
1: Kevalam aakaram matram telusukovatam matrame kaadu.
0: Is not enough if you know a human being by his form.
1: Ee aakaram telusukunnanta matramana aacharana lekapothe prayojanam emiti?
0: Just aakara, the form, is not enough. Acharana, the practice, is most important.
1: Kaaku aa practice ni kudana manam telusukovali.
0: Therefore we have to learn how to practice.
1: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు, ఉపనిషత్తులు,
0: సో మెనీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్ శాస్త్రాస్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ సో యాజ్ టు డిజర్వ్ దిస్ టైటిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ లేకపోతే ఈ శాస్త్రములు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
0: ఆర్ ఎల్స్ వాట్స్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్స్?
1: ఇవన్నీ కూడా మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
0: ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్స్ విల్ బ్రింగ్ అవుట్ ద హిడెన్ ట్రెజర్స్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్ విత్ ఇన్.
1: అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
0: That's why Bhagwan has introduced educare apart from education.
1: Education anaga sahajanga vachetuvanti yokka swarupamu.
0: And this educare is one which is natural.
1: Educare anaga lopala daagabadinatuvanti deeni paiki laagatam.
0: Educare is to bring out that which is latent within.
1: Mana yendu daachabadinatuvanti educare.
0: Educare is that which is hidden within us.
1: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ యూ కెన్ అక్వైర్ బై గోయింగ్ త్రూ బుక్స్.
1: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చు.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్ దట్ యూ రీడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేర్ ఇస్ ప్రెసెంట్ పెర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ బ్లడ్ బోన్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
0: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకు అడుగడుగున కూడాను క్షణం కూడాను గడిగడి ఎందుకు మనకు కనిపిస్తూనే ఉంటుండది.
0: In fact, you find the divinity in every atom, in every fraction of your body, in every moment of your life.
1: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: That we are not able to recognize.
1: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
0: In fact, you can call yourself educated if you can understand, experience the divinity present in every atom of your body.
1: Divinity అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రమూ ప్రాప్తించదు మనకు.
0: In fact, without this divinity, you cannot be educated.
1: Kanuka ee naadu chadive chadulu anni kudanu kevalam education ga kanipistundadi kaani educare aneetundi danni manam gurtinchukolekapothunnam.
0: The formal education, the secular knowledge prevailing today relates to education only and nothing to do with educare.
1: Education ante kevalam చదివిన చదువుల లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే.
0: ఎడ్యుకేషన్ ఇస్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ బై గోయింగ్ త్రూ ద బుక్స్, గెటింగ్ ద హోల్ థింగ్ బై హార్ట్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది మన యందు స్థిరంగా మొదలు నుంచి మన రోజు నుంచి పుడుతూ ఉండాలి.
0: వేర్ యాజ్ ఎడ్యుకేర్ ఇస్ పర్మనెంట్ స్టడీ విద్ ఇన్ అస్.
1: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
0: The real power, the capacity lies in bringing out this latent educare.
1: ee education anetundi kevalamu manamu nerchukunnatundi.
0: Education is obtained by learning.
1: Educare anetundi manlo nunchi aavirbhavinchetundi.
0: Educare is the one that manifests.
1: Nirantaram kodunu athaneyandu idi kanipistune untundadi.
0: In fact, it is present continuously within.
1: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు.
0: Educare is not the one that could be received by formal reading.
1: కనుక educare ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: So we should make every attempt to have this educare.
1: కనుక educare అనేటువంటిది సహజమైనటువంటిది.
0: Therefore, the educare is quite natural.
1: Education అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
0: Whereas education is obtained by formal learning.
1: Educare అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
0: Whereas educare is within you, following you throughout.
1: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
0: Therefore, learning should not be confined to textual information.
1: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
0: Therefore, out of information, nothing you can get. Bhagavan says, Information is not enough. Transformation is most important. Therefore, our intelligence should bring about transformation.
1: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడాను అంత వేస్ట్.
0: వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ మియర్లీ ఏ వేస్ట్.
1: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్ గా తీసుకుంటున్నాము.
0: దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఏ వేస్ట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఏ టేస్ట్ టువర్డ్స్ ఇట్.
1: అది కాదు మనకు.
0: దట్ షుడ్ నాట్ హ్యాపన్.
1: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణములకును మన వెంట జంట వస్తుంటుంది.
0: ది ఎడ్యుకేర్ విచ్ ఇస్ విత్ ఇన్ షుడ్ మేనిఫెస్ట్ షుడ్ బి బ్రాట్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ ఫాలో అస్ వేర్ ఎవర్ వీ గో.
1: మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రాధేయపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
0: దేర్ఫోర్ దిస్ ఇంటెలిజెన్స్ ది ఇంటెలెక్ట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్.
1: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: Therefore, God given powers, the intelligence, intellect, have got to be preserved and improved upon for our use.
1: నిజముగా మన యందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటి.
0: God has given lot immense power to everybody.
1: ఇది ఇంతే అట్టిదని ఎవరు కూడా కొలిచి చెప్పలేరు.
0: None can estimate because divine power is beyond all
1: ఈ పవర్ కు మించినటువంటి పవర్ మరొకటి లేదు.
0: There is no other greater power than the divine power.
1: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది చాలా గొప్పది.
0: Love is most powerful and greatest.
1: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
0: But we are dropping that love in a simple way.
1: కానీ లవ్ అంటే ప్రేమించటం అని మాత్రమే పలుకుతున్నాము.
0: But we think of love in the ordinary worldly sense.
1: అది కాదు ప్రేమ.
0: It's not true love.
1: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ, రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
0: ద ట్రూ లవ్ డిమాండ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ లవ్ ఇన్ యూ విత్ ద లవ్ విత్ అదర్స్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ప్రేమతత్వము.
0: కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ స్పీక్ అబౌట్ ద ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని మనం అందరూ మనం పలుకుతూనే ఉన్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ we utter this word love repeatedly.
1: కాని ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణం ఉన్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి.
0: What form the love has, in what way the love has got to be used.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
0: Love will never hurt anybody.
1: ఎంతకాలం నీ ఉంచుకున్నప్పటికీ నీకునే సహాయం చేయను కానీ అది ఎవరిని బాధించదు.
0: ఇట్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడి, ఇట్ విల్ హెల్ప్ యూ బీయింగ్ విత్ ఇన్ యూ.
1: కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్.
1: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
0: వెన్ యూ వాంట్ టు ఎస్టిమేట్ అండ్ డిసైడ్ అపాన్ ఇట్ ద వెరీ పర్పస్ ఈజ్ డిఫీటెడ్
1: కనుక మన ప్రేమను మన ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
0: We have to consider love as our main property.
1: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
0: In this world there is no greater higher property than love.
1: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కురిసినప్పటికీ ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
0: You may make use of this love to any extent and share with anybody. But love will never diminish because God has granted us this infinite love to everybody.
1: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమనే మనము దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
0: When we misuse this divine love, what will happen to the human love present in everybody?
1: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కానీ దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
0: In fact, the divine love is misused for sensual pleasure and it has not been put in the right way.
1: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
0: Therefore, the God's gift love has to be made use of properly.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
2: We should go on helping.
1: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
2: There cannot be greater acts of charity beyond this.
1: ప్రేమ స్వరూపుల
2: embodiments of love.
1: ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
2: Love is so safe, so steady and permanent.
1: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
2: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
2: దట్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎట్టి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
2: ద డివైన్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్. ఇట్ విల్ నెవర్ డిమినిష్.
1: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
2: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: ప్రేమ ప్రతి ప్రాణికి అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
2: దర్ఫోర్ లవ్ ఇస్ లైఫ్ టు ఎవ్రీ క్రీచర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
2: ఇన్ ఆర్డర్ టు నో లవ్ యూ హ్యావ్ టు లవ్ ఓన్లీ. దట్స్ ఓన్లీ వే.
1: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమతత్వం మనకు అర్థమవుతుంది. కానీ ప్రేమకు పైపై తెలియజేయడంలో ప్రేమతత్వం ఏమాత్రం అర్థం కాదు.
2: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
1: ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
2: All the worldly love must have been tasted at one time or other and simply dropped.
1: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
2: But the divine love is not such.
1: అన్నింటినీ కూడినటువంటిది ఇది.
2: It includes all.
1: ప్రేమమయుండు శ్రీధరుడు.
2: గాడ్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమయ అతని ప్రాపర్టీ.
2: అండ్ దిస్ లవ్ ఈజ్ గాడ్స్ ప్రాపర్టీ.
1: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
2: దేర్ఫోర్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ దట్ హౌ టు సేఫ్ గార్డ్ దిస్ ట్రెజర్ ఆఫ్ డివైన్ లవ్.
1: ప్రేమే దైవము.
2: లవ్ ఈజ్ గాడ్.
1: దైవమే ప్రేమ.
2: గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమ ఉన్నప్పుడు దీన్ని ఎట్టు మనం విభాగం చేసేయవుతుంది.
2: When God is love, when love is God, how can you separate them?
1: Live in love.
2: Therefore, Bhagavan says, live in love.
1: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
2: Then only we'll be knowing the meaning of love.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: ప్రేమతత్వం అనేటువంటి పలుకుటమును చాలా సులభంగా పలకవచ్చు.
2: It's quite easy to spell out, to utter this word love.
1: దాని అర్థం చేసు చాలా కష్టము.
2: But it's very difficult to know its meaning.
1: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
2: Therefore, you should make every effort to know and recognize this love.
1: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
2: If you know the nature of your own love, it is quite possible and so easy to know the love of others.
1: కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: దర్ఫోర్ వన్ మస్ట్ అండర్స్టాండ్ వన్స్ ఓన్ లవ్.
1: తన ప్రేమ తన చుట్టూ, తన ప్రక్కల, తన సుందు ఎక్కడ చూసినా ఉన్నటువంటిది ప్రేమనే.
2: దర్ఫోర్ దిస్ లవ్ ఈజ్ అరౌండ్ హిమ్, ఇన్ హిమ్, అబౌవ్ హిమ్, బిలో హిమ్, ఇన్ ద వెసినిటీ.
1: కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి.
2: దర్ఫోర్ దిస్ లవ్ హ్యాస్ టు బి నోన్ ఇన్ ద బిగినింగ్.
1: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపులం అయిపోతాం.
2: When once you know what love is, you become the embodiment of love.
1: నీ ప్రేమను నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది?
2: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
1: కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు.
2: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
1: విద్యార్థులారా.
2: Students.
1: ఈ ప్రేమతత్వాన్ని ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
2: Therefore, if you consider love in its profundity, in its depth, you certainly become great.
1: కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
2: Understand the nature of love in the beginning.
1: అప్పుడే మీ యొక్క ప్రేమతత్వము పరలోకూడా అర్థమవుతుంది.
2: Then it is possible for others to learn from you and understand love.
1: ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
2: Besides the four brothers of this great epic Ramayana, their concerts also played a major role.
1: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
2: In fact, the essence they have had out of their life experience is shared with everybody.
1: రాముడు మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు.
2: Many think that Rama is greatest.
1: ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు.
2: In fact, every character in this epic is so important and equally great.
1: మీరు విని ఉంటారు సుమిత్ర.
2: Sumitra, you must have heard of.
1: Sumitra ఏమి పనికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు.
2: We consider Sumitra as a minor role.
1: రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి? మంచి స్నేహితురాలు అని.
2: ద వర్డ్ సుమిత్ర మీన్స్ ఎ గుడ్ ఫ్రెండ్.
1: కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్?
2: ఇన్ వాట్ సెన్స్?
1: అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర.
2: సుమిత్ర షేర్స్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విత్ అదర్స్.
1: కైకకు ఒకే కొడుకు.
2: కైక హ్యాస్ వన్ సన్.
1: కౌసల్యకు ఒకే కుమారుడు.
2: కౌసల్య హ్యాస్ ఓన్లీ సన్.
1: కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు.
2: సుమిత్ర హ్యాస్ టూ సన్స్.
1: ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: కైక తనకు పుట్టినటువంటి కుమారుడికి రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
2: కైక కన్సిడర్ దట్ హర్ సన్ ఈస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
1: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
2: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
1: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
2: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
1: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ వచ్చింది.
2: She is not bothered of the kingdom. And what she did was she had a head bath on one day, climbed up the staircase, and she was drying her hair.
1: Aa ventugulu aaravasukuntunte appudu graddha vachindi. Aa vendi cup lopala posinatundi paayasanni ettukoni poyindi.
2: In the meantime, some eagle came over there and picked up that vessel with pudding.
1: Idi teesukoni poyindi.
2: It has taken it away.
1: కట్టగడపటికి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
2: And it has dropped at the place of the Anjani.
1: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది.
2: She was extremely happy because of the taste of that pudding and she started wondering how man would be ecstatic if he were to receive it.
1: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరు నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను. వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
2: Then Sumitra thought, out of two sons, one son will follow the son of Kausalya, the other son will follow the son of Kaika.
1: కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూయటం లేదు. ఈ రకంగా నిద్రాహారములు మానేసేసి నిరంతరములు ఏడుస్తూ వచ్చారు.
2: The newborn babes refused milk. They did not accept any milk at all. They were sleepless and went on crying.
1: అప్పుడు వశిష్ఠుడు వారు వచ్చినప్పుడు వశిష్ఠుడు వారి దగ్గరికి ఈ సుమిత్ర ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్లింది.
2: వశిష్ఠ హ్యాపెన్డ్ టు బి దేర్ అండ్ సుమిత్ర ప్లీడెడ్ విత్ హిమ్.
1: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏర్వనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
2: హి సెడ్ డోంట్ క్రై ఎనీ మోర్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్.
1: రెండవ పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడికి ప్రక్కలో పండబెట్టండి.
2: హి సెడ్ that you keep your second son in the company of the son of Kaika.
1: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుడు తట్ట లోపల పెట్టమని చెప్పింది.
2: లెట్ ది ఫస్ట్ సన్ బి కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
1: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణుని పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
2: He said, don't cry anymore. Everything happens according.

0: ఈయన లోపల లక్ష్మణుడు పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద మూమెంట్ లక్ష్మణ ఇస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రీడల్ ది లక్ష్మణ స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్ అండ్ స్లీపింగ్ జాయ్ఫుల్లీ.
0: భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడు పుట్టినటువంటి శత్రుఘ్నుడు దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ యొక్క భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు.
1: Similarly is the thing with Shatrughna, who was asked to, who was kept by the side of Bharata. He too had his share of the milk and slept happily.
0: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకి ఏమీ పని లేదు.
1: And from the next day Sumitra had no work to do.
0: అయ్యో నాకు ఇలాంటి పరమ పుత్రులు అయినటువంటి కుమారులు కలిగారు.
1: I am really blessed to have these two sacred sons.
0: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
1: They are going to protect this country in future.
0: వీరిని నేను కాపాడుకోవటమే నా యొక్క కర్తవ్యము.
1: It's my duty to take care of them today.
0: అని అనుకుని శ్రీరాముని ప్రక్కన ఈ మొదటి కుమారుని పండబెట్టేసేసింది.
1: And she made Lakshmana lie by the side of Sri Rama.
0: ఇంకా కైకేయికి పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న దీని లోపల భరతుడిని పండబెట్టింది.
1: And Shatrughna was made to lie by the side of Bharata.
0: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
1: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కానీ ఈ నలుగురికి ఉండినటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
1: ఆల్ ద బ్లెస్ ద జాయ్ ఆఫ్ ఆల్ ది ఫోర్ సన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై సుమిత్ర అలోన్.
0: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
1: షీ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవించేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
1: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీస్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
0: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
1: As the days went on, Lakshmana followed Rama.
0: శత్రుఘ్న వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు.
1: And Shatrughna followed Bharata.
0: ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతులు.
1: Bharat and Lakshmana are very powerful.
0: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
1: రామాయణ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దీస్ టూ క్యారెక్టర్స్.
0: కనుక మొట్టమొదటి లక్ష్మణుడు.
1: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ.
0: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామా వాజ్ బోర్న్.
0: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
0: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
1: And this power is also there in Bharata.
0: ఈ ప్రేమ తత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి.
1: The principle of love is there with Lakshmana.
0: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
1: Therefore, Lakshmana was always in the company of Rama wherever he went.
0: ఇంకా ఎక్కడ పోయినప్పటికీ శత్రుఘ్న చేతిలో భరతుడు ఉండటం.
1: So also Shatrughna followed Bharata wherever he has gone.
0: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
1: We just think in terms of lineage, but it is not proper.
0: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
1: all the four together
0: అన్యోన్యంగా
1: with intimate association
0: అనుకూలంగా
1: conveniently
0: ఏకంగా
1: unitedly
0: కాలం గడుపుతూ వచ్చారు.
1: Spent their time.
0: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
1: Then only Ramayana is complete.
0: రామాయణం. కనుకని రామాయణం అనగా ఎందుకు రాములు రామునికి తగినటువంటి యొక్క భరతుడు, భరతుడు తగినటువంటి యొక్క శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు తగినటువంటి ఒక లక్ష్మణుడు.
1: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిటింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
0: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
0: కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను
1: సో ఆల్సో కౌసల్య, సుమిత్ర, కైకేయి
0: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ ఇండివిజువల్స్ టూ

0: త్రీ అట్రిబ్యూట్స్.
1: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
0: దే కుడ్ ఎర్న్ దిస్ బ్లెస్సింగ్ దిస్ వే.
1: కనుక రాముడు ఉన్నాడుంటే పక్కలో ఒక లక్ష్మణుడు ఉండాలి.
0: వేర్ దేర్ ఇస్ రామ బై హిస్ సైడ్ ఇస్ డెఫినెట్లీ ప్రెసెంట్ లక్ష్మణ.
1: శత్రుడు ఉన్నాడంటే పక్కలో ఒక భరతుడు ఉండాలి.
0: Wherever you find Shatrughna there, you'll find Bharata also
1: there. Therefore,
0: unity among these four brothers is strictly speaking the sense of Ramayana.
1: None
0: can estimate, declare the strength and the message of Ramayana.
1: కనుక వీరు ఒక్కొక్క దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
0: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
1: Manavata swarupamu,
0: the human form,
1: kevalamu,
0: merely,
1: akaram matrame kadu,
0: not limited to form only.
1: Hrudayamu taginatundi manasu, manasuku taginatundi chittamu, chittamu taginatundi indriyamu.
0: Therefore, there should be the heart as per the mind. There should be the intellect as per the heart, and there should be sentiment of feeling.
1: Kanuka Ramayana telusukotamu kevalam enta kaalamainappudiki Ramayana telusukotam meelu kaadu.
0: You may read to any extent, to any length of time, but it is not possible to know in depth.
1: Vaari okari okariki aapyayata ettidaraga danni kuda polchukotam meelu kaadu.
0: It's not possible to know the mutual love, the prevailing love existed among them.
1: Okanadu Kausalya edo pani chestu untunte Ramulu parigetti vachadu.
0: One day when Kausalya was doing some work, Rama came there running.
1: Kausalya vadilo padi edustu unnadu.
0: And Rama fell on the lap of Kausalya and started crying.
1: Eviti Ramulu yechatam eviti అని ఆయన చాలా ఆశ్చర్యపడింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వై రామ వాస్ క్రైయింగ్. ఈ
1: ఆశ్చర్యపడుతూ ఉండినట్టే లక్ష్మణుడు వచ్చాడు.
0: అండ్ ఇన్ ది మీన్ టైమ్ కేమ్ దేర్
1: ఆయన కూడా వచ్చి ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు.
0: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఏమిటి దీనికి విచారణ చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాముడు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
0: On enquiry it is said, every time we only win and Rama is the loser.
1: Kanukane ee naadu memu chaala baadha padutunnamu.
0: Today we feel very sad.
1: Ramudu jayinchadu.
0: Rama won.
1: Lakshmanu odipoyadu.
0: Lakshmana is defeated.
1: Kanuka ee naadu maaku chaala aanandam kaligindi.
0: And today we are happy, that's what they said.
1: Kanuka Rama Lakshmanulaga emti iruvuru endukunu oke aatmatattvamu ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
0: Therefore, Rama and Lakshmana symbolize the unified principle of bliss.
1: భరత శత్రుఘ్న కూడా ఉంటే.
0: So also is the case with Bharata Shatrughna.
1: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
0: They were together, so intimate, so close, so loving.
1: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
0: Who can understand the depth of the message in Ramayana?
1: Ramudaka tattvamu gurinchi Lakshmanudiki maatrame telusu gaani Anjanudiki teliyadu.
0: The nature of Rama is very well known to Lakshmana only and no one else.
1: Shatrughna yokka tattvamu Bharatudiki maatrame telusu gaani marokaraku teliyadu.
0: So also the nature of Shatrughna is very well known to Bharata and no one else.
1: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
0: Therefore the nature of Rama is beyond transcendental.
1: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి.
0: One has to revere, adore, go through sacredly the scripture epic Ramayana.
1: కనుక రామాయణం యొక్క తత్వము రామునికే తెలుస్తుంది కాని అంజునికి అర్థం కాదు.
0: రామ సింబలైజెస్ రామాయణ అండ్ నో వన్ కెన్ కంప్రహెండ్.
1: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
1: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుడి భరతుడు అరణ్యకు వెళ్ళమన్నాడు.
0: And at one time it so happened that Lakshmana had to go to the forest as desired by Bharata. Your brother Rama is going to the forest, better you also follow him. Lakshmana said, I will do it.
1: Kani Ramana went to Potamlo, Yantano Anandam Jikindi, Lakshmanaku.
0: Lakshmana was mighty happy because he could follow Rama.
1: Bharatana Jatropara, Shatrughna Yantano Ayanyanga Puyadu.
0: And Shatrughna was always in the company of Bharata.
1: He Shatrughna empty.
0: What's the meaning of Shatrughna?
1: Shatrughna is Shatrughna Rasam Chesi 21.
0: Meaning the killer of all the enemies.
1: Ilanti, Bharata Shatrughnu, Ramana Chandu, Yanto, Adarsha Prayalu.
0: Therefore, Ramalakshmana Bharata Shatrughna are ideals to society.
1: Iti Adarsha Prayalu Namanam Anubhavinchali Kani, Kevalamu, Adarshani Anubhavisthe Prayojanam Ledu.
0: We should follow these ideal people. We should not limit ourselves by knowing ideals.
1: Vala Anjonyatanu, Manamu Anubhavinchi, Anandinchi, Anjanakuranu Andinchali.
0: We should experience the same love that existed among those brothers and share with others.
1: Kanuka Ramayana ante kevalamu okari kathaga maatrame kaadu.
0: Therefore epic Ramayana is not merely a story.
1: Idi aatma yokka antaratmam.
0: It is a revelation of the self.
1: Ee aatma yokka anyonya bhagamulanu avalambinchi aadarshanni andinchetuvanti.
0: It is the limitless intimate reflection, manifestation of the self, and sets an ideal for everybody.
1: Reflection, reaction, resound.
0: It carries the three principles, reaction, reflection, and resound.
1: And
0: this is very well noticed by brothers Bharata and Shatrughna.
1: Karuka, manam prati Ramayanam yokka tattvanni kudanu manamu chakkaga artham chesukoni.
0: Therefore we should understand the message of Ramayana clearly and follow their examples.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Kabatti Ramayana anetundi kevalamu grandhamato polchetundi kaadu.
0: Ramayana is not merely a text.
1: Idi gandhamato koodinatundi.
0: It is one of gandha or fragrance.
1: Itti manastattvanni అందరు కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా అనుకూలంగా ఆనందంగా మనం ఉద్దీతవుతాడు.
0: When once the fragrance, the aroma, flavor of Ramayana is understood and shared with everybody, one can lead a blissful life.
1: ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరముల లోపలనే.
0: Not only now, in within couple of years to come.
1: ఎక్కువ కాలం కూడా కాదు.
0: Not very long.
1: అత్యంత స్వల్పకాలం నుండే.
0: ఇన్ వెరీ షార్ట్ టైం.
1: యావత్ ప్రపంచం అంతా కూడాను.
0: ద హోల్ వరల్డ్
1: రామాయణ కథగా పావెళ్తుంది.
0: విల్ అండర్స్టాండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఎపిక్ రామాయణ ఇట్సెల్ఫ్.
1: అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
0: అండ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడీ ఇస్ ద క్వాలిటీ ద నేచర్ ఆఫ్ రామ.
1: ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు, ఇన్ని మతములు, ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
0: We find so many religions, communities, sects today.
1: Kaadu, kaadu, kaadu, kaadu.
0: Certainly not.
1: Kontha kaalam lopalle.
0: Within a short time.
1: Okkate jati, okkate matamu. Nirupandipadestundi.
0: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
1: Kanuka, manavatmulo unnatundi, okkate okkati.
0: Therefore, there is only one that is present in humanity.
1: Itti manavatvanni ekatvanga bhavinchukotame Ramayanam chape chaatinatundi oka goppa bodha.
0: So the message of Ramayana is this, the observance of unity in humanity.
1: Ee unity cherinappude,
0: when once this unity is there,
1: pavitrata yerpadutundi.
0: Then you will find purity.
1: Purity vachinappude,
0: when once there is purity,
1: అన్యోన్యత కలుగుతుంది.
0: అండ్ దేర్ విల్ బి ఇంటిమేట్ అసోసియేషన్.
1: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఇంటిమసీ,
1: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ యూనిఫామ్లీ ఎక్స్పీరియన్స్ బ్లిస్.
1: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
0: దేర్ ఫోర్ ఇట్స్ ఓన్లీ రామాయణ దట్ విల్ మేక్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
1: కనుక ప్రతి మానవుడు కూడా రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
0: Therefore everyone should chant and sing the glory of Rama.
1: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
0: And their concerts also had that intimate understanding and relationship.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: లక్ష్మణ భార్య
0: the wife of Lakshmana
1: ఆమె గొప్ప పెయింటర్.
0: She is a great painter.
1: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
0: And at that time she was painting the picture of Rama.
1: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
0: And it is at that time the wife Lakshmana stepped in.
1: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది.
0: And the whole paints spilled out.
1: అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా?
0: Then I wanted to paint the whole picture of Ramachandra. The paint has spilled out of this. It has become wasteful now.
1: కనుక ఇదే కాకుండా లక్ష్మణ భార్య
0: likewise the wife of Lakshmana.
1: లక్ష్మణ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
0: And such a situation was faced by her.
1: ఈ లక్ష్మణ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
0: And she is always friendly.
1: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
0: She had a compassionate heart.
1: ఇంకా ఇద్దరు కూడున్నారు.
0: And the two more.
1: సీత లక్ష్మణుడు.
0: And we also find other roles like Sita and Lakshmana and so on.
1: కానీ సీత సౌమిత్రి వీరందరూ కూడాను ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
0: సీత అండ్ సుమిత్ర వర్ ఆల్వేస్ టుగెదర్. దే వర్ నెవర్ సెపరేటెడ్.
1: అట్టి సమయంలో
0: అట్ దట్ టైమ్
1: వీరిద్దరు కూడాను బయట వెళ్ళినారు.
0: దే హ్యాపెన్ టు గో అవుట్.
1: ఏం చేసేది, అన్నగారు అరణ్యకు వెళ్ళి అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
0: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
1: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి
0: all the four ladies
1: వీరు నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి
0: were thinking of Rama continuously.
1: ఈ చింతన చేస్తూ ఉంటుంటే
0: as they were thinking of Rama
1: దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది.
0: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
1: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
0: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
0: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between brothers and their wives, teach this principle of unity, oneness.
1: కానీ ఒకానొక సమయం లోపల ఈ హనుమంతుడు తాను అలాగే లక్ష్మణ మూర్చ కోసమని మందు తేవటం కోసమని సుమత్ పర్వతం పైన పోతున్నాడు.
0: But at one time, Hanuman had to bring the medicine that was required for Lakshmana, and he left.
1: ఆ వచ్చి ఆ లక్ష్మణుడు తిరిగి దాన్ని తీసుకుని వచ్చేసేసి
0: అండ్ హీ కుడ్ రీచ్ లక్ష్మణ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్.
1: కౌసల్య ఉన్నటువంటి ఒక భవనం దగ్గర వదిలాడు.
0: అండ్ హీ వాస్ లెఫ్ట్ దేర్ నియర్ ద ప్లేస్ వేర్ కౌసల్య స్టే.
1: అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు?
0: దెన్ కౌసల్య కాషన్ హూ ఆర్ యూ?
1: నేను ఫలాని రామచంద్రుని యొక్క భక్తుడను.
0: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
1: మరి ఇక్కడ పడివేసిన వాడు ఎవరు?
0: And then who dropped this body here?
1: హనుమంతుడు.
0: It was Hanuman.
1: రామాజ్ఞను పురస్కరించుకుని
0: and he paid all his respects to Ramayana.
1: ఆ యొక్క పర్వతం ఉన్నటువంటి మందును తీసుకుని వస్తున్నాడు.
0: And he brought all these important medicinal herbs from the Sanjeeva mountain.
1: తీసుకొచ్చేటప్పటికి అయ్యో, నా కుమారుడు మరణించినాడా, మూర్చ చెందాడా అని కౌసల్య చాలా గొల్లుని ఏడ్చింది.
0: అండ్ ద మదర్ ఫెల్ సో సాడ్ బికాస్ హర్ సన్ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా, తపించకండి, రాములకు ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
0: Then the younger sister told Kausalya, you may be worried of Rama. Let me assure you, nothing can ever happen to Ramachandra.
1: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాలు చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, థస్ స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: Therefore all the episodes in Ramayana will make us blissful.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దీన్ని ఎంత చెప్పే కొద్ది ఇంకా తనివి తీరదు.
0: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
1: Kanuka manam Ravana chundu matrame telusukuntunnam kani indulo okokaru enduku okoka bhagani teeskunnappudu entano vichitramaina chitramlu ento jarugutu untuntayi.
0: We study the whole epic together collectively, but when you observe every role, every character, it is significant.
1: Chitrambulu trairokya vichitrambulu,
0: they are very peculiar and mysterious,
1: vajralala vittambulu,
0: and they are so intimate to saints.
1: Kani ante kaadu muni jana vana pautrambulu,
0: and they are so sacred, so important to saints and seers.
1: Ramachandra charitramulu,
0: that is the story and the history of Ramachandra.
1: Ee charitra attidi ittidi ani cheppadaniki veelu kaadu.
0: The story of Ramachandra cannot be estimated.
1: కనుక ఎత్తి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
0: Therefore this mysterious, inexplicable epic Ramayana has got to be read out thoroughly, that one has to follow the examples of different characters mentioned in the epic.

0: Ayici
1: kupalici,
0: kinchina kenuka to palini druci.

0: మాట తెలుపుచున్న మాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ది ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఈస్ ది ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచిన అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వీ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్ నేచురల్లీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఈజ్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రములకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: వెన్ వన్స్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ ద క్లాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్.
1: సో మైండ్ ఈజ్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ వీ రిడ్యూస్ ద లగేజ్ ఆఫ్ డిజైర్స్ naturally mind will attain the state of purity.
0: ee vaanchala chetane ee naati prati manavudu kudanu prati deshamunandu kudanu naitika dharmika aadhyatmika aneetvanti moodu sthanamulanu marchipothunnadu.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: Naitika managa emiti?
1: What is moral value, morality?
0: నిత్య జీవితంలో మానవుడు సత్యమార్గమును అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: పలికిన సత్యమునే ఆచరణ యందుంచు.
1: Take to practice the truth.
0: ఆచరణ యందుంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
1: The truth that is practiced must be said verbally.
0: కనుక సత్యం బ్రూయాత్. ఇది నైతికం యొక్క ధర్మము.
1: So the moral conduct requires us to speak truth.
0: ఇంకా ధార్మికం అంటే ఏమిటి?
1: What is dharmic value?
0: నా బ్రూయాత్ సత్యం అప్రియం.
1: Do not say unpalatable truth.
0: ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు.
1: As it is acceptable, never utter a lie.
0: ఇంతియే కాక ఈ సత్యములకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు.
1: We should never publicize or propagate untruth.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: Even if you are to speak truth, we should put it in a pleasing, acceptable manner.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: We should not tell truth in an unacceptable, harsh way.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: The truth that is not palatable sometimes pains man.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతే. సత్యమైనటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: ట్రూత్ షుడ్ నాట్ లీడ్ టు అజిటేషన్స్ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్. ఇట్ షుడ్ నాట్ బి బిటర్ టు అవర్ ఇయర్.
0: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి కాని అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
1: Therefore, truth must be acceptable and pleasing. This is dharma.
0: Inka adhyatmika manaka emti?
1: Then what is the spiritual value?
0: Satyam bruyat naitikam.
1: Telling truth is
0: moral. Na bruyat satyam apriyam.
1: Not telling truth in an unacceptable way.
0: Inka dharmam anetundi ee vidhamainatundi margamlo undinappudu deeniki aadharshamainatundide aadhyatmikam.
1: That which sets an ideal naturally becomes the spiritual aspect.
0: Ee aadhyatmikamanaga emiti?
1: What is the spiritual life?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ ఆత్మతత్వం అనేది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: హౌఎవర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్.
0: దీన్ని పట్టడం మరింత కష్టము.
1: టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ స్టిల్ మోర్ డిఫికల్ట్.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: It is for that reason we have so many doubts regarding the atmic principle.
0: ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: You can't catch it as it has no form.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: There is air around us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: Without air we cannot live.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా?
1: But do you see the very air with your eye?
0: లేదు.
1: No.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: So the spiritual value lies in the experience of the truth.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: మ్యాన్ హ్యాస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విత్ ఇన్.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: హి హస్ గాట్ ఇస్ ద బేసిస్
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: హి హస్ గాట్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ కైండ్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ద పవర్
0: సత్యము
1: truth,
0: dharmamu,
1: righteousness,
0: shanti,
1: peace,
0: prema,
1: love,
0: ahimsa,
1: non-violence.
0: ఈ ఐదు కూడాను మానవుని ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: All these constitute human values.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: What are human values?
0: మానవుడై పుట్టి ఎంతకాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతను మానవాకారుడే కాదు.
1: Having been born as a living being, a man, however long he might live without realization of the human value, is no man.
0: Kevalam oka adyeshamu itantivanta kuda manavata gudamulu kaadu.
1: Anger, hatred are not human values.
0: Ivanninu pasigudamule.
1: They are animal qualities.
0: Ilanti pasigudamulu manam penchukoni manavata gulamunu tagginchukoni kevalam ee naadu pasuvuga jeevisthunnadu manavudu.
1: Man is leading an animal life with all the animal qualities, with the human qualities totally missing in him.
0: Kishta sankalpamula cheta dukkitudagu.
1: Man suffers misery because of bad thoughts.
0: Satya sankalpamula cheta sadhu agunu.
1: With the truthful thoughts he becomes a pious man.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: The man beyond the thought remains in peace.
0: Ee naadu shanti lekunda povadaniki kaaranam emiti?
1: Why is it that we are not peaceful?
0: Sakala sankalpa rahitude sadhu agunu.
1: He is the pious man who goes beyond the level of thought.
0: Atane shanti nundu.
1: He will be in peace.
0: Shanti ki moola kaaranam emti?
1: What are the cause for peace?
0: Sankalpamulu chetane shanti lekapothunnadi.
1: Our thought flow is the cause for restlessness.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: If we are beyond the thought we will remain in peace.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ పీస్?
0: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ థాట్ ప్రాసెస్.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ ట్రూత్.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: వెన్ వన్స్ ట్రూత్ ఈజ్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యర్థమైంది.
1: When once dharma, righteousness is gone, we'll be losing two parts of the human value.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా,
1: if we lose the third value, peace,
0: మానవతా విలువలు మూడు విలువలు,
1: three human values are totally gone.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: As each value is lost, it amounts to amputation of each of the limbs of our body.
0: సత్యము అనేటువంటిది ప్రథమ విలువ.
1: Truth is the first value.
0: ఈ ప్రథమ విలువైనటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము.
1: The very first value, truth, is lost.
0: సత్యం చెప్తే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు.
1: If we tell truth, we cannot run our business. We cannot be successful in job.
0: ముందుకు పోలేము.
1: So we cannot proceed, advance in life.
0: కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందుకు కూడాను ఈ సత్యమును కోల్పోయిన వాడు ఇంకా జీవించలేడు.
1: Therefore, when once the truth is lost and gone, one cannot sustain, continue in the moral, spiritual life.
0: ప్రస్తుత పరిస్థితి యందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు.
1: But man today is deluded with the feeling that he is able to live by uttering untruth.
0: ఈ విధంగా సత్యమును కోల్పోయి,
1: like this truth is lost,
0: మానవతా విలువను కూడాను కోల్పోతున్నాడు.
1: And human values are also given up.
0: మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు.
1: The first human value, truth, is our head.
0: ఈనాడు శిరస్సులేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: Man is headless almost in nature.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: He is headless because he has lost the first value, truth.
0: ధర్మము,
1: second dharma.
0: అదే మన భుజములు.
1: Dharma, righteousness,
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: The shoulders will bear all the responsibilities.
0: ధర్మాన్ని మనం కోల్పోయిన మన భుజబలమునే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: When once we lose this righteousness, almost we are handicapped.
0: శాంతిని మనం కోల్పోయిన,
1: if peace is gone,
0: మన కడుపే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: We will be losing our very stomach.
0: స్టమక్ లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహంను కాపాడుకునేది ఎట్లా?
1: Without stomach, how do you partake and how do you continue to live?
0: కనుక దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈస్ టేకెన్ యాజ్ ఎ సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే,
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ త్రీ,
0: ప్రేమ లేని మానవుడిగా జీవిస్తున్నాడు.
1: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ విదౌట్ లవ్.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: లైఫ్ వితౌట్ లవ్ ఇస్ వాల్యూలెస్. దేర్ ఇస్ నో లైఫ్ అట్ ఆల్.
0: ప్రతి మానవుని కూడాను ప్రేమనే ప్రాణము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ లవ్ ఇస్ లైఫ్.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
1: లవ్ ఈజ్ ద లైఫ్ ప్రిన్సిపల్. విదౌట్ ఇట్ ఇట్ ఈస్ ద లైఫ్.
0: అన్ని రంగములందు కూడాను ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ వీ ఫైండ్ హేట్రెడ్.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: Our spiritual heart is a single chair.
0: Not double sofa.
1: Is not a double sofa.
0: Or not musical chair.
1: Not musical chair.
0: ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము.
1: This heart is full of love.
0: కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది.
1: But in the modern society, there is no love.
0: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది.
1: The absence of love leads to the absence of unity.
0: యూనిటీ కోల్పోవటం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవటం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ, హీ హాస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: Enmity is limitless today.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్నా భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
0: కానీ లోపల ఎనిమిటీ,
1: దేర్ ఇస్ ఎనిమిటీ విత్ ఇన్.
0: బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్కు.
1: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో.
0: ఇది హలో అనేటువంటిది కేవలం లో.
1: హలో ఈజ్ మియర్లీ లో.
0: కానీ హలోతో మనం పెంచుకోలేము.
1: వీ కాంట్ హ్యావ్ లవ్ బై రియల్లీ సేయింగ్ హలో.
0: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ లవ్ యూ షుడ్ లవ్ అదర్స్.
0: ప్లస్ ప్రేమ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్.
1: లవ్ ఈజ్ మియర్లీ ఎడిషన్ దట్ గోస్ ఆన్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
1: ఇఫ్ లవ్ ఈజ్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇట్ బికమ్స్ లిమిట్లెస్.
0: ప్రేమ అధికమైనప్పుడు
1: వెన్ లవ్ ఈజ్ మాక్సిమం.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. మనుషుల యొక్క భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: అందరూ ఒక్కటైపోతారు.
1: ఆల్ బికమ్ వన్.
0: ఈ ఒక్కటైనప్పుడు
1: వెన్ వీఆర్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. అన్ని భూతముల యందు కూడా ఒకే ఆత్మ ఉంటుంటది, ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: as love is lost
0: సర్వమును కోల్పోయినటువంటి వారమైపోతున్నాం.
1: as love is lost today we are losing everything in our life.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమని.
1: what we have to grow and develop
0: ప్రేమ అనేటువంటిది.
1: the love
0: వాక్కులో చేరినప్పుడు
1: when once it's expressed by word
0: సత్యం అవుతుంది.
1: love expressed by word
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: love
0: ఆచరణలో చేరినప్పుడు
1: in action
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము, ధర్మము, శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ, శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: Arati
1: wealth
0: in you. Kala sarvam makuru dhanajana yavana garvam.
1: Understand that the wealth, the authority and youth
0: Oka
1: would pass off.
0: Yavanamu.
1: The youth would pass off in a moment
0: Oka
1: of time.
0: Chanamalo poyetvanti dhanamu.
1: Money also would be lost
0: Oka
1: accordingly.
0: Oka chanamalo poyetvanti kirti.
1: And reputation, name also would be lost in a
0: moment.
1: These are all the passing clouds. None of these are permanent.
0: Kani,
1: but
0: ఒక్కటి మాత్రం,
1: one is permanent.
0: అది సత్యం, కీర్తి, స్థిరం, స్థిరం.
1: The truth and good name are permanent.
0: మనం మంచి పేరును సంపాదించుకోవాలి.
1: We should get a good name, reputation.
0: మనం ఆ మంచి పేరుతోనే మన కీర్తిని సంపాదించుకోవాలి.
1: And we should be highly reputed, be famous.
0: ఎట్ల మనకు మంచి పేరు వస్తుంది?
1: How is it possible?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ. దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ గుడ్.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయం మంచి థాట్స్తో నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ లిసనింగ్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ యాక్షన్స్ హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్.
0: రాత్రి పరుండనంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు.
1: డాన్ టు డస్క్ we listen bad things, we see bad things, we think of bad things, naturally we become bad.
0: Become bad.
1: We become bad.
0: Kaduga ee bad ekkadi nunchi vastundadi?
1: Where from you got this
0: mana
1: bad?
0: Mana choopu nunchi kalugutundadi.
1: Yes, this badness is out
0: mana
1: of
0: mana sravanam nunchi kalugutundadi.
1: The listening is the cause.
0: Mana vaaku nunchi kalugutundadi.
1: The words that we speak.
0: Mana thoughts nunchi kalugutundadi.
1: The thoughts.
0: Mana action nunchi kalugutundadi.
1: And actions too.
0: Kanukone మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడాను సరైన మార్గంలో ప్రవేశపెట్టడం.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ హ్యూమన్ వాల్యూస్ వీ షుడ్ హావ్ అబ్సల్యూట్ చెక్ అండ్ కంట్రోల్ ఆన్ దీస్ ఫైవ్ సెన్సెస్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
0: కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: ఇస్ నాట్ ద మెడిటేషన్, ఇట్ ఇస్ నాట్ ద పెనెన్స్, ఇస్ నాట్ చాంటింగ్ దట్ ఆర్ నీడెడ్.
0: గుడ్ వర్క్స్,
1: they are all merely good works.
0: ఇది పవిత్రమైన కర్మలే.
1: They are sacred works, no doubt. But
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే
1: to make your heart sacred,
0: మొట్టమొదటి ఈ ఫైవ్ సెన్సెస్ ను నీ పవిత్రం చేసుకోవాలి.
1: First make these five senses sacred.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దిస్,
0: దీనికోసమని ఐదు సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: 28 సంవత్సరం వరకు
1: ఫర్ 28 ఇయర్స్
0: అనేక గ్రంథాలు చదివాడు.
1: He has gone through good texts.
0: అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble souls.
0: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏ మాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు?
1: What is that we get out of
0: them? ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: I visit many noble souls and see them.
0: చర్మ చిచ్చుడే గాని జ్ఞాన చిచ్చుడు కాదు.
1: The eyes that we have are physical eyes, but not the eyes of wisdom.
0: చూచినటువంటి చర్మ చిచ్చుడానే పోతుండాలి.
1: Therefore that which is watched with the eye of wisdom is lost through this eye, physical eye.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: These are the things that are not needed.
0: నేను వెళ్ళని నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN man అన్నారు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా, ది ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా, ద ఏ, దెన్ యూ అటైన్ ఎన్ నిర్వాణ లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ది సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: దృష్టి,
1: good looks,
0: samyak shravanam,
1: good listening,
0: samyak vaku,
1: good word,
0: samyak thought,
1: good thought,
0: samyak work
1: and good work.
0: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: వి కెన్ సాంక్టిఫై అవర్ హ్యాండ్స్ బై టేకింగ్ గుడ్ వర్క్.
0: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: ఇయర్స్ కెన్ బి మేడ్ సేక్రెడ్ బై లిసనింగ్ టు గుడ్ థింగ్స్.
0: సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: గుడ్ థాట్స్ విల్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: కనుక ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: చేసే సాధనలన్నీ కూడాను
1: all spiritual practices,
0: భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: All the spiritual practices undertaken by man are worldly, physical activity.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: Without sense control, what is the fun of all the spiritual practices?
0: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి.
1: So we should know the procedure to control our senses.
0: ఈ కంట్రోల్ తో సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానంను మనం పొందగలము.
1: వెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని ఎంటర్ చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము.
1: వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ నో ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ హ్యూమానిటీ.
0: ఎట్ల ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: హౌ టు నో డివినిటీ?
0: అందరికీ తెలుసును.
1: ఆల్ నో దిస్.
0: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: దో వీ నో వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్.
0: ఏమిటి ఆత్మతత్వం?
1: వాట్ ఇస్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్?
0: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: దిస్ ఇస్ దిస్ speak truth.
0: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
1: వీ నో ఫాల్స్హుడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కును తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: టు అవాయిడ్ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ ప్రాబ్లమ్స్ వీ అటర్ అన్ట్రూత్.
0: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
1: we escape from temporary difficulties
0: ఇది కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: బట్ వీ ఆర్ షూర్ టు ఫేస్ పర్మనెంట్ ప్రాబ్లమ్స్.
0: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దిస్ హైలీ డేంజరస్.
0: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
0: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్
0: ఆస్పెక్ట్. సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చు.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
0: క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
0: అతను సత్యస్వరూపుడురా.
1: హీ స్పీక్స్ ట్రూత్.
0: సత్య హరిశ్చంద్రుడు.
1: సత్య హరిశ్చంద్ర ద కింగ్.
0: తన యొక్క మాట నిమిత్తం నిలిపెట్టుకునే నిమిత్తమై
1: టు కీప్ అప్ హిస్ ప్రామిస్.
0: సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు.
1: హీ సఫర్డ్ ఫర్ ట్రూత్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. హౌ?
0: తన భార్యను కూడా అమ్ముకున్నాడు.
1: హీ హ్యాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్.
0: కుమారుని చంపుకున్నాడు.
1: హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ హిస్ సన్.
0: తనంతానే అమ్ముకోబడ్డాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
0: కట్టకట్టి కాటి కాపరిగా జీవించాడు.
1: అల్టిమేట్లీ హీ సర్వ్డ్ యాజ్ అ వాచ్మన్ ఇన్ ద బరియల్ గ్రౌండ్.
0: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: వై డిడ్ హీ ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
0: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
1: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
0: ఓ చక్రవర్తి,
1: ఓ ఎంపర,
0: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టమే ఉండవన్నాడు.
1: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపర, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
0: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
1: ది ఎంపర హరిశ్చంద్ర సెడ్, ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నెవర్ అటర్ ఏ లై.
0: తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
1: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ అండ్ ప్రేడ్.
0: ప్రభు,
1: ఓ లార్డ్,
0: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికి నాకే చింతనూ లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
0: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
1: యు హావ్ బీన్ అప్హోల్డింగ్ ట్రూత్.
0: నిగురు సిరి, నేను మీకును, మీరు నాకు.
1: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యు ఆర్ ఫర్ మీ.
0: కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకున్నాను.
1: You put me on sale to any rich man, still hold on to the
0: truth. నమ్ముకోనైనా కూడాను నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: You be prepared to sell me out, but never give up truth.
0: అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హీ పాస్డ్ త్రూ, హీ హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్డ్?
0: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
1: having been recipient of God's grace,
0: మరణించిన కుమారుడు కూడాను బ్రతికాడు.
1: He could have the dead son brought back to life.
0: కుమారుడు రాజ్యం కూడాను తిరిగి వచ్చింది.
1: He could have his kingdom.
0: భార్య కూడాను చేరింది.
1: And his queen joined his company.
0: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
1: Because of God's grace he could attain divinity.
0: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
1: Earlier his name was హరిశ్చంద్ర.
0: ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హిజ్ నేమ్ సత్య హరిశ్చంద్ర ఈస్ దేర్ టిల్ దిస్ డే ఓవర్ ఏజెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
1: ఆల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ
1: బట్
0: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
1: they think that their life cannot be peaceful,
0: కొన్ని చిక్కులు కలుగుతాయని,
1: that they face difficulties,
0: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
1: that they will have problems,
0: భయపడి,
1: they are afraid of it.
0: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
1: Because of fear they don't speak truth but they utter lies.
0: ఎందుకు ఈ భయం?
1: Why should we be afraid of?
0: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
1: What is that we get?
0: భయం ఎప్పుడు వస్తుంది?
1: When do you have fear?
0: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
1: Where there is a mistake there is fear.
0: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
1: వెన్ దర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి ఫియర్ఫుల్.
0: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: వీ ఫైండ్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం భయం ప్రతికు భయం.
1: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ ఫియర్.
0: అన్నా దయం దయం ప్రతికు భయం.
1: ఓ బ్రదర్, లైఫ్ ఇస్ ఫియర్ స్ట్రికెన్ మోమెంట్ టు మోమెంట్ ఎవ్రీవేర్.
0: కష్టాలే జీవితమా?
1: Should the life be full of difficulties? Are these problems the life?
0: కష్టాలే జీవితమా? కడగండే జీవితమా? ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము. మనకు వద్దు వద్దు వద్దు వద్దు.
1: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
0: కనుకు మనం సత్యాన్ని సాధించాలి.
1: So we should achieve truth.
0: ధర్మాన్ని నడుచుకోవాలి.
1: We should tread along righteousness.
0: శాంతిని సంపాదించుకోవాలి.
1: We should acquire peace.
0: ఈ మూడింటి భయం ప్రతికు భయం.
1: The life is full of fear and fear.
0: అన్నా దయం దయం బ్రతుకు భయం.
1: ఓ బ్రదర్.

0: తప్పవాలి.
1: We should tread along righteousness.
0: సంపాదించుకోవాలి.
1: We should acquire peace.
0: ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది.
1: With these three acquired, life is a total life.
0: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
0: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
0: ఒకవేళ అసత్యమైనటువంటిది పలకవలసి వచ్చిందా అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు నీవు క్వైట్ గా ఉంటుంది.
1: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ బెటర్ యూ రిమైన్ సైలెంట్.
0: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి
1: ఏ సేజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్
0: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
1: He has been struggling for truth all along.
0: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
1: He was doing penance in a forest.
0: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై
1: Lord wanted to test him.
0: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
1: He was chasing a deer.
0: అతను హంటర్ కాదు.
1: He is not a hunter.
0: అతను ఈశ్వరుడు.
1: He is God himself.
0: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాని కంటే ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
1: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
0: చూచాడు ఈ ఋషి.
1: The sage watched this deer running.
0: ఈ హంటర్ వచ్చాడు.
1: The hunter came.
0: ఋషి వానియా
1: ఓ సేజ్
0: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను మీరు చూచారా?
1: I have been chasing a deer. Did you watch it?
0: చూడలేదు అంటే అసత్యము.
1: If he says I have not seen, it is a lie.
0: చూచిది అంటే అపకారము.
1: If he says I have not seen, it's a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
1: To uphold the truth, one should not put anyone to danger.
0: నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు.
1: That doesn't mean that you should give up truth.
0: ఈ రెండు రెండు నేత్రముల వంటివి.
1: These two are like two eyes.
0: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
1: In order to safeguard and uphold truth, he remains.
0: ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా
0: ప్రార్థించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్
0: నా సత్యము తప్పకుండా
1: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ద
0: మృగము అపకారం జరగకుండా
1: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్ డేంజర్
0: ఒక భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
1: ఓ గాడ్ షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
0: ఆ ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ ఋషి.
1: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర.
0: పలుకదు.
1: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: దట్ విచ్ స్పీక్స్ కెనా హస్ నాట్ సీన్.
0: ఏ వందు భువి.
1: వాట్ యామ్ ఐ టు సే.
0: చూచిండేది కన్నులు.
1: ఇస్ ద ఐ దట్ సా.
0: కానీ కన్నులకు నోరు లేదు.
1: బట్ ద ఐ కెనాట్ స్పీక్.
0: చెప్పగలిగేది బట్టి నోరు.
1: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
0: నేనేం చేస్తున్నాను?
1: వాట్ యామ్ ఐ టు సీ నౌ.
0: ఏది చూచిందో అది చెప్పాలి.
1: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
0: ఏది చెప్తుందో అది చూడాలి.
1: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
0: కాబట్టి చూచిండేది కన్నులు చెప్పేది నోరు.
1: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
0: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
1: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై
1: దెన్ ఈశ్వర మానిఫెస్టెడ్.
0: నీ సత్యానికి నువ్వు సాధించావు.
1: Yes, you have achieved truth.
0: త్వరలో నీకు మోక్ష ప్రాప్తి కలుగుగాకని ఆశీర్వదించి వెళ్ళాడు.
1: అండ్ హీ బ్లెస్ ద సేజ్ విత్ లిబరేషన్ అల్టిమేట్లీ అండ్ బ్లెస్ హిమ్సెల్ఫ్.
0: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవద్దు సత్యం అవద్దు.
1: At times, circumstances demand you to speak lies, remain silent. Take some time.
0: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: Observe silence.
0: అంతేకాని అపకారం జరగటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డో నాట్ స్పీక్ లైస్ పుటింగ్ అదర్స్ టు డేంజర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది.
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్ వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
0: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
0: సత్యమే దైవము.
1: ట్రూత్
0: ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
0: ఐడియా. లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్డ్ లిబరేషన్.
0: బుద్ధుడు చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: బుద్ధుడు చదవనటువంటి గ్రంథములు లేవు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
0: అందరినీ చూచాడు.
1: హి సా దెమ్ ఆల్.
0: అన్ని విన్నాడు.
1: హి హర్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ కట్టకడపటికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
0: దైవత్వం అనేటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
0: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
0: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండ్ ఏ మనం ఇన్ని పవిత్రమైన

0: మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
1: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ అబ్స్టకల్ అలాంగ్ వర్ సెక్రెట్.
0: 6 సంవత్సరాలంతా కూడాను దైవాన్ని దూరం చేసి పెట్టింది.
1: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హస్ కెప్ట్ మీ ఆఫ్.
0: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడాను సిద్ధిని పొందలేడు.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ మైండ్ కెన్ నెవర్ బి
0: ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవును.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధిజనుడు,
1: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
0: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
1: హీ బికమ్స్ బుద్ధ,
0: కానీ జ్ఞానిగా కాడు.
1: హీ కెనాట్ బి జ్ఞాని, ది వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక నీవు మనస్సును చాలా సారజ్యవంత వరకు దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి.
1: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
0: ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని,
1: టుడే వీ టేక్ ద మైండ్ యాజ్ ద సెంటర్,
0: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
1: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
0: మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ టేక్ మైండ్ యాజ్ ద సెంటర్.
0: మ్యాడ్ మంకీ
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ద మైండ్, డోంట్ ఫాలో ద బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: అది నీ యొక్క లక్ష్యము.
1: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
0: అది నీ ఆత్మతత్వము.
1: దట్ ఇస్ యువర్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు బద్ధంగా తీసుకో.
1: Take that conscience as standard.
0: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీటెడ్
0: ఫోర్ ఎఫ్స్.
1: ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: ఫోర్ ఎఫ్స్.
0: ఫస్ట్ ఎఫ్.
1: ద ఫస్ట్ ఎఫ్.
0: ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరిని మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
1: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
0: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
0: నీ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ ఎఫ్.
1: సెకండ్ ఎఫ్
0: ది డెవిల్.
1: ఫేస్ ద డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
0: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
1: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గమును వదిలిపెట్టి,
1: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
0: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి,
1: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
0: అన్ని కష్టములే అనుభవిస్తున్నాము.
1: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
1: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ఫ్యామిలీ.
0: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
1: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్.
0: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటి ఎట్టిదో ఏమాత్రం గుర్తెరగలేకుండా పోతుంది.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ,
1: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
0: పిక్చర్ లవ్, పిక్చర్ లవ్.
1: ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ మూవీ, ఎ పిక్చర్.
0: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
1: హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ స్మైలింగ్ అండ్ హ్యాపీ.
0: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు అక్కడ.
1: హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీస్ హ్యాపీ బట్ ఈస్ నాట్ హ్యాపీ.
0: శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు అక్కడ.
1: హీ ఎగ్జిబిట్స్ యాజ్ ఇఫ్ హీస్ ఇన్ పీస్ బట్ నాట్ సో ఇన్ రియాలిటీ.
0: ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది.
1: లైఫ్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: నో హార్ట్.
1: దేర్స్ నో హార్ట్.
0: ఓన్లీ ఆర్ట్.
1: ఓన్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్.
0: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేక అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ వీ లివ్ లైక్ దిస్?
0: కనుక ఆర్ట్ ని దూరం చేయండి.
1: గివ్ అప్. కీప్ యువర్ సెల్ఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ట్.
0: ఫాలో చేయండి.
1: అండ్ ఫాలో ద హార్ట్.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ ఇస్ ద ట్రూ ఆత్మ.
0: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
1: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ కాన్షియన్స్.
1: దట్స్ యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే,
1: ఇఫ్ యు ఫాలో యువర్
0: కాన్షియస్నెస్, లోపల చేరిపోతాం మనం.
1: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
1: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
1: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల,
1: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
1: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్.
0: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బర్స్ట్, ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
0: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరిండేది ఎట్లా చేరింది?
1: How has the air gone to the balloon?
0: Pranamu, mana pranamu, oodi oodi oodi pettamu.
1: We blow it up, therefore air goes in.
0: Kaani adi ardham varaku maatrame oodi pettamu.
1: But you have blown it half.
0: Tirigi ee vishalamainatundi gaali lopala, consciousness lopala deenam gaavadaniki avakasam ledhu.
1: There is no scope for the merger of this limited air.
0: Ee etta ee vishalamainatundi yokka consciousness lo minam leenam kavali ani vicharistunnadu.
1: And we are very much worried as to merge into this vast consciousness.
0: Nayana idi chaala sulabhamainatundi margamu.
1: Oh man, it's so easy path.
0: నీవు ఎట్లా ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి,
1: జస్ట్ యాజ్ యు బ్లోన్ అప్ ది ఎయిర్ ఇన్ ది బెలూన్,
0: ఊదుతూ ఊదుతూ రా.
1: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్, మోర్ అండ్ మోర్.
0: క్రమక్రమేణా ఆ బెలూన్ తిన్న అయిపోతుంది.
1: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్.
0: థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతోరి పట్టన పగిలిపోతుంది.
1: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్ ఇట్ బర్స్ట్ అట్ వన్స్.
0: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్,
1: ద లిమిటెడ్ ఎయిర్,
0: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోతుంది.
1: ద లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్
0: అరౌండ్.
1: దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ్.
0: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాలి, ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
1: మర్జర్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్.
0: లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటి కానీ చాలా సులభమైన మార్గం.
1: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్ దే ఆర్ వెరీ ఈజీ పాత్.
0: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ నోన్ వీ సఫర్.
0: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
0: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
0: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఇది ఈ విధమైన దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్పబద్ధత లిబరేషన్ పొందుతుంది.
1: అండ్ ద హార్ట్ విల్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ as to attain liberation.
0: కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే.
1: ది ఈజియెస్ట్ పాత్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి.
1: దిస్ లవ్ కెన్ బి ఎక్స్ప్రెస్ బై వర్డ్.
0: మన దగ్గర చక్కెర ఉంటుండాలి.
1: హియర్ ఇస్ షుగర్.
0: ఈ చక్కెర యొక్క రుచి ఎటువంటిది?
1: వాట్ ఇస్ ద టేస్ట్ ఆఫ్ ద షుగర్?
0: తీపి.
1: ఇట్ ఈస్ స్వీట్.
0: ఈ చక్కెరను నీళ్లలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
0: పానకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ సిరప్.
0: కాఫీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ కాఫీ.
0: తీయగా ఉంటుంది.
1: ఇట్స్ సో స్వీట్.
0: టీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ టీ.
0: తీయగా ఉంటుంది.
1: ఇట్స్ ఆల్సో స్వీట్.
0: పాయసంలో కలుపు. తీయగానే ఉంటుంది.
1: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్.
0: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
1: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్ ఆల్ త్రూ.
0: ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్.
1: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్. దాట్ ఈస్ ద షుగర్.
0: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
1: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బి ఇన్ ఎనీ ఫీల్డ్.
0: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
1: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
0: శ్రవణం మధురం.
1: ఆడిషన్ ఇస్ స్వీట్.
0: చర్యలు మధురం.
1: యాక్షన్స్ ఆఫ్ స్వీట్.
0: తలంపు మధురం.
1: థాట్ ఇస్ స్వీట్.
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
1: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
1: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
1: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
0: పెంచుకోండి
1: ఈజ్ లవ్.
0: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
1: వీ షుడ్ సీ దట్ లవ్
0: ధర్మంలో ప్రవేశపెట్టండి.
1: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
1: లవ్ ఈస్ ద ఫౌండేషన్.
0: సత్యము అనేటువంటిది ఒక వాల్.
1: ట్రూత్ ఈస్ ద వాల్.
0: ధర్మము అనేటువంటిది రూఫ్.
1: ధర్మ ఈస్ ద రూఫ్.
0: దీంట్లో మన నివాసంగా ఉంటున్నాం మనం.
1: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
0: ఈ పునాదే లేకపోతే
1: వితౌట్ ఫౌండేషన్
0: గోడ నిలచదు.
1: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
0: లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యం అనేటువంటి దానికి పునాదిపైనే ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
1: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
1: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్ బి సస్టైన్డ్.
0: ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
1: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
0: సత్యమే ప్రమాణము. సత్యమే ప్రధానము.
1: సో ట్రూత్ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ అండ్ ద బేస్.
0: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ అస్ ఇన్ ద నేచురల్ వే.
0: కానీ ఈ ప్రేమను
1: దిస్ లవ్
0: భార్యపైన పిల్లలపైన బంధువులపైన మిత్రులపైన వీటిపైనంతా ప్రవేశపెడుతున్నాం.
1: వీ డైవర్ట్ అవర్ లవ్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్ ద సన్ డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
0: ప్రేమను పెంచుకోనక్కర్లేదు.
1: We don't need to develop now.
0: అనే ఆహారం పెట్టి దీన్ని అభివృద్ధి గావించనక్కర్లేదు.
1: You don't need to grow it further by feeding it.
0: బాధలు లేకుండా
1: without any problem
0: డైవర్ట్ చేయాలంటే
1: డైవర్ట్ ద ఎగ్జిస్టింగ్ లవ్.
0: నీవి ప్రపంచంపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద వరల్డ్లీ లవ్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: వ్యాపారం పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద లవ్ ఆన్ ద పొజెషన్స్ అక్విజిషన్స్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. లవ్ ఇన్ బిజినెస్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క వృత్తి పైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద లవ్ ఆఫ్ ప్రొఫెషన్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: కేవలం డైవర్ట్ చేయటమే ఉండేది.
1: అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ టు
0: డైవర్ట్. డైవర్ట్ చేస్తే చాలు.
1: It is enough if we divert.
0: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
1: Everything will pass off peacefully.
0: మరి నేను బిజినెస్ చేస్తున్నానే,
1: I'm a businessman.
0: దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
1: I'm a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
0: భగవంతుని ఒక్క రీతిగా స్మరించు.
1: Think of God in same way.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఏ హృదయమును సతికితివో ఈసి నాకు.
1: ఓ గాడ్, you have given me this heart.
0: Magini danine arpintu mahitamurti.
1: Let me offer the same heart.
0: Maraga vere medettu nee paada archanakunu.
1: What else can I offer you, O God?
0: Jalikintu andukovayya neevu ani arpitam
1: chey. O God, I offer the same heart you have gifted me with my humble salutations.
0: Nadi kaadi heart.
1: The heart doesn't belong to me. It is your gift.
0: Nee vichinatundi neeve teesko.
1: You better you take back the one you gifted me.
0: Ee deham nadi kaadu.
1: Body is not mine.
0: Ee deham kuda nee vichinatundi.
1: Body is your gift.
0: Nee vichindi neeke arpitamu.
1: I am surrendering it.
0: అన్ని కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: మరి సేవకు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా నువ్వు ప్రేమగానే ఉంటుంటాడు.
1: లెట్ అస్ సర్వ్ విత్ లవ్, దట్ ఈస్ ఇనఫ్.
0: కనుకనే
1: సో
0: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ లవ్, వీ ఎక్స్పెక్ట్
0: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
1: Therefore, if we do it with love, it is service.
0: ప్రేమతో చేసింది అంతా సేవనే.
1: Whatever you do with love is service.
0: ప్రేమతో చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము.
1: ఇట్ మే బి హార్డ్ టాస్క్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ లవ్.
0: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
1: యూ జస్ట్ బిలాంగ్ టు గాడ్.
0: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యూ ఆర్ హిస్, యు విల్ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
0: గృహస్థుడు ఉన్నాడు,
1: హియర్ ఇస్ ఎ హౌస్ హోల్డర్.
0: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
1: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: పెద్ద గార్డెన్ పెట్టుకున్నాడు.
1: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
0: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నారు.
1: అండ్ హి హస్ టూ గార్డెనర్స్ టు మెయింటైన్.
0: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
1: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
0: కానీ
1: బట్
0: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతుంది.
1: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
0: ఆర్ మంత్ ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
1: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
0: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
1: ద వైఫ్ ఎట్ హోమ్,
0: మంత్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
1: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
0: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
1: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
0: ఈ బిడ్డలు కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
1: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
0: భగవంతుని మీరు వర్ణించకండి.
1: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
0: రైట్ తో మీరు ఫైట్ చేయండి.
1: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
0: భగవంతుడా, నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు.
1: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్, ఓ గాడ్ యూఆర్ ద రిఫ్యూజ్, ది ఫోర్లాన్, దట్ యు ఆర్ కంపాషనేట్, యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
0: అతను కొత్తవాడైపోతాడు.
1: గాడ్ బికమ్స్ న్యూ.
0: దైవం మన కొత్తవాడు కాదు.
1: గాడ్ ఇస్ నాట్
0: కొత్తవాడే.
1: గాడ్ ఇస్ నాట్
0: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము.
1: గాడ్ ఇస్ నెవర్ స్ట్రేంజ్, హీస్ విత్ యూ.
0: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు.
1: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
0: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్ళకు మర్యాదలంతా అందిస్తాం.
1: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
0: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా, కూర్చోరా, పోరా అని అంటుంటాం.
1: బట్ ఇఫ్ వి వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, వి టేక్ ఎవ్రీ లిబర్టీ, కమ్ ఆన్, బి సీటెడ్, వి విల్ సే.
0: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
1: వెన్ వన్స్ వి ఎక్స్టోల్ గాడ్, యు టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్.
0: న్యూ ఫ్రెండ్.
1: బట్ హి ఇస్ నాట్ ఎ న్యూ
0: ఓల్డ్ ఫ్రెండ్.
1: గాడ్ ఇస్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: గోల్డ్
1: ఓల్ ఇస్ గోల్డ్.
0: అతనే గాడ్.
1: దాట్స్ గాడ్.
0: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్.
0: వర్ణన చేస్తుంటారు భక్తులు.
1: డివోటీ narrates
0: idantha kevalamu
1: all this
0: atane manasunu kariginchalani anukuntunnaru
1: only to melt god
0: bhagavantuni manasu ee vidhanga varnanto karagadu
1: god will never melt will never be melted by your description
0: prema chetane karugutundi
1: is your love that melts him
0: prema rahita marubhumulalo
1: in this barren land without love
0: prema ankuramulu pem ponda
1: for the seeds of love to sprout up
0: premaveshamutu
1: with all the joy of love
0: premaladulu pravahimpagamurali ganamu seyagade krishna ganamu seyagade
1: for the seeds of love to sprout up on the barren land without love అంత ప్రేమతోనే రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో.
0: దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి.
1: లెట్ ఆల్ ది వికెడ్ క్వాలిటీస్ ఫ్లో అలాంగ్ దిస్ రివర్ ఆఫ్ లవ్.
0: నాటవలసినటువంటి ప్రేమ బీజంలే నాటాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ సీడ్స్ ఆఫ్ లవ్ హావ్ గాట్ టు బి సోన్.
0: ప్రేమ వర్షమే కురుస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి రెయిన్ ఆఫ్ లవ్. దెన్ దేర్ విల్ బి హార్వెస్ట్.
0: అంత ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్ ఆఫ్ లవ్ transforms into love ultimately.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru prema swarupule.
1: You are all the embodiments of love.
0: Endu edi lekapoyina gani prema matram untundali.
1: You may not have this or that, but you have love.
0: Okkadaina led ikkada.
1: There are none here without love.
0: Prapanchamanta vetikinappudiki nee prema ledani evaru cheppaledu.
1: You may search all over the world, none can say that he has no love.
0: Prema lekapoyina dhanam paina prema untadi.
1: He may not love anything, at least he loves his money.
0: Prema ee vidhanga divert chestunnadu kani prema lekunda poledu.
1: He has diverted his love towards money.
0: Andaru prema swarupule.
1: So all are embodiments
0: of love.
1: All are divine.
0: కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏ మాత్రం అక్కర్లేదు.
1: So you don't need to aspire and work for God being yourself a God.
0: నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
1: So long you feel that you are a man, yes, you have to work for God.
0: అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
1: When once you feel that you are divine, you don't need to work for anything.
0: Everything is yours.
1: Everything
0: you are the embodiment of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of
0: peace. You are the embodiment of truth.
1: You are the embodiment of
0: truth. You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: కనుక నీవు వేరే వాడు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఒక్కటే ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఇస్ వన్ నాట్ టు.
0: కనుక ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. అందరూ కూడాను.
1: ఆల్.
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
1: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్
0: డైరెక్షన్. అనుభవించండి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
1: అండ్ నేచురల్లీ యూ లెట్ హిమ్ లవ్.
0: ప్రేమతత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
1: అండ్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పార్ట్.
0: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
1: అండ్ యూ బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక
1: సో
0: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే
1: వాట్ వీ షుడ్ నో.
0: ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: వాట్ వీ షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: సత్యము ధర్మము శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి.
1: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్ పీస్ అండ్ ధర్మ.
0: కనుక
1: సో
0: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
1: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
0: ఒక విత్తనం తెచ్చి
1: బ్రింగింగ్ ఏ సీడ్
0: ఒక టిన్లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్
0: విత్తనం కుళ్ళిపోతుంది.
1: అండ్ ది సీడ్ డికేస్.
0: ఈ విత్తనము
1: ద సేమ్
0: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
1: వెన్ ది సీడ్ ఇస్ సోన్ ఇన్ ద గ్రౌండ్ ఇట్ స్ప్రౌట్స్ అప్.
0: భూమిలోనే నాటి నీరు పోయి
1: యూ హ్యావ్ టు
0: తప్పగా ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్.
0: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
1: Where?
0: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
1: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
0: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
1: యూ కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
0: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారు.
1: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
1: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: అదే జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ విజ్డమ్.
0: అదే సత్యతత్వము.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: అదే ధర్మతత్వము.
1: దాట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

పై మనకింత తమకంబు తగదంచు చలి ఎండ వానల సైచు తరులు గిరులు. రేపు మాపటికంచు వాపోవలదంచు రేపు మా

అనర్హమంచు ఏచ్చు ప్రకృతి జనని బాష్పవృష్టంబు దెల్పు. ఏచ్చు ప్రకృతి జనని.

0: చీఫ్ సర్వసమత్రంబు చాటుతరులు. ప్రేమస్వరూపులారా, విత్తం నీరు పోసి పెంచినటువంటి వ్యక్తి నేను, హింసించినటువంటి వ్యక్తి నేను, చల్లని ఛాయను తీయని ఫలమును అందించి వృక్షములు సమత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: డియర్ డివోటీస్, ది ట్రీస్ గివ్ షెల్టర్ అండ్ గివ్ ది జాయ్, వెదర్ దే హావ్ గివెన్ వాటర్ అండ్ బ్రాట్ దెమ్ అప్ ఆర్ వెదర్ దే హావ్ కట్ దెమ్ ఆర్ దే హావ్ గివెన్ ట్రబుల్ టు దెమ్.
0: ఇట్టి ప్రబోధలు మానవత్వమునకు అనాది కాలం నుంచి జరుపుతూ ఉండినప్పటికీ మానవుడు ఇంకనూ కన్ను తెరవలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ సచ్ గ్రేట్ లెసన్స్ హావ్ బీన్ టాట్ టు ద మ్యాన్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్, మ్యాన్ ఈజ్ నాట్ రియలీ లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ నేచర్.
0: స్వజాతి విజాతి సమత భేదములను కూడాను త్యజించి సమత్వంగా మానవత్వాన్ని వహించి దివ్యత్వమును ప్రబోధించేటువంటి ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వ్యక్తులు అర్థం చేసుకోవటం లేదు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆఫ్ ఈక్వాలిటీ టాట్ బై నేచర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ సచ్ అదర్ నారో మైండెడ్నెస్.
0: వృక్షములే ఇంతటి పాఠము నేర్పుతూ ఉండగా మానవత్వాన్ని ఎందుకు తాను గుర్తించుకోలేకపోతున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని ఈనాడు యోచించాలి.
1: టుడే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యాజ్ టు వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ నేచర్ ట్రీస్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ గివింగ్ సచ్ వాల్యుబుల్ లెసన్స్ టు మ్యాన్.
0: ప్రతి మానవునకు వృక్షములే ప్రధాన గురువు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ట్రీ ఈజ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్.
0: తనువుపై మనకింత

0: ఎండ వానల సైచుగిరులు.
1: ది మౌంటన్స్ దేహం యొక్క తత్వాన్ని మానవుడు అనేక అభిమాన మమకారం చే పెంచుకొని దానికి బద్ధుడై దాసుడై కేవలము తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
2: డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద బాడీ, బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ద బాడీ, మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ద డివినిటీ విచ్ హీ రియలీ ఈజ్.
1: ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్చమైన శరీరమును అనేక విధములుగా ఆధారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆధేయమైనటువంటి యొక్క ప్రకృతిని కూడాను విస్మరించి తాను స్వార్థమునందు మునిగిపోతున్నాడు.
2: మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ. దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లెసన్ ఈవెన్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ.
1: సుఖదుఖములు సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యంలో దించుకొని పవిత్రమైన జీవితం గడపమని పర్వతములు కూడాను బోధిస్తూ ఉన్నాయి.
2: ది మౌంటన్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు ద మ్యాన్ దట్ మ్యాన్ షుడ్ ట్రీట్ ఎవ్రీథింగ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్, యాక్సెప్ట్ సారో అండ్ జాయ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఎంజాయ్ ద రియల్ డివినిటీ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
1: చలియే అని పర్వతములు ఏ రగ్గులను ధరించటం లేదు.
2: Mountains are not covering themselves with any when they are faced with severe heat, they are not resorting to any other hill station to get a comfortable cool.
1: వారికి ఏ విధంగా భరించాలి అనేటువంటి ఒక భ్రాంతి చేత తానే గొడుగులు పట్టడం లేదు.
2: They are not trying to hold any umbrella to them to save themselves from rain.
1: కేవలము ఈ చలి ఎండ వానలు దేహమునకు మాత్రమే కాని ఆత్మకు సంబంధించినవి కాదనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేటువంటి పర్వతములు మానవునకు అనేక విధములుగా ప్రబోధన సలుపుతూ వచ్చాయి. ఇది రెండవ గురువు.
2: మౌంటైన్స్ ఆర్ ద సెకండ్ టీచర్ యాజ్ దే ఆర్ టీచింగ్ ఎ లెసన్ దట్ మ్యాన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్, మ్యాన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫార్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్.
0: రేపు మాపటికంచు వాపోవలదంచు విహగముల్ సంతుష్టి విద్య గరుపు.
1: పక్షులు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ప్రదేశమునకు వెళ్లి తన పొట్టలు నింపుకొని ఆనందముగా సుఖముగా శాంతిగా జీవితం గడుపుతున్నవి కాని రేపు మాపు అనేటువంటి యొక్క ఈ 5 ఇయర్స్ ప్లాన్ వేసుకుని ఈ తిండి తీర్థాతల నిమిత్తమై తాను అనేక విధమైన శ్రమలకు ఏమాత్రం పాటు పట్టడం లేదు.
2: బర్డ్స్ ఆర్ ద థర్డ్ టీచర్ విచ్ టీచ్ ది లెసన్ యాజ్ ది ప్రాక్టీస్ ఇట్ దే గో టు ఎ ప్లేస్ వెన్ ఎవర్ దే ఫీల్ హంగ్రీ గెట్ దర్ ఫుడ్. దే డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరింగ్ ఫార్ ద ఇయర్స్ అండ్ ద ఇయర్స్ టు కమ్.
1: మానవ జీవితము రేపు మాపు అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా ఆధారము లేవు.
2: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ పాయింట్ టు సే దట్ హెస్ టు ప్లాన్ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.
0: రేపు మా పని నీవి రీతి గడిపిన రేపేమి కానున్నదు.
1: రేపు రేపు రేపు రేపటి వరకు మనం నిలిచేటువంటి సత్యం ఏమిటి?
2: వేర్ ఇస్ ది గ్యారంటీ that would be living for one more day tomorrow? You have such kind of
1: ee vidhamainaatunte neeti puduga vanti ee jeevithamulku repu maapu ani aneka vidhamuluga kodanu manu praakulaadi ee jeevithamunu kaalamunu vyartham gaavinchukuntunnam.
2: Human life which will be compared to a water bubble, where is the guarantee that you would have it tomorrow on the day after? Why should you suffer from anxiety for tomorrow on the day after?
1: ఇది మానవత్వమునకు తగినటువంటి ఒక దివ్యత్వం కానేరదని పక్షులు కూడాను అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చున్నాయి.
2: The birds are teaching a lesson to man that this is not proper for man to worry himself and feel anxious about tomorrow on the day after.

0: ఉన్నారు మన కంటెదుట? ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మనం వదిలి వెళ్తున్నారు? ఇవి మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ది ఫ్యాక్ట్ దాట్ వెన్ వీఆర్ సీయింగ్ ఆల్సో దాట్ సో మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. ఆర్ వీ లెర్నింగ్ ఎనీ లెసన్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్?
0: ఎన్ని చూచినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇంకనూ మానవుడు ఈ శరీర భ్రాంతిని వదులుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ గివింగ్ అప్ హిస్ డెల్యూషన్ అండ్ హిస్ డెల్యూటెడ్ ఐడియాస్ అబౌట్ ది ఫిజికల్ బాడీ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ లెసన్స్ బీయింగ్ టాట్ బై ది నేచర్ అండ్ బై సో మెనీ గురుస్.
0: కనుకనే దేహతత్వాన్ని క్రమక్రమేణ కొంత బాధ్యతను తప్పించుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దేర్ ఫోర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫిజికల్ డెల్యూజన్స్.
0: నాది నేనను భ్రాంతి అనర్హమంచు. ఏది మన ఇల్లు, ఏది మన భూమి, ఏది మన వస్తువు, ఏది మన యొక్క తత్వం, దీనిని మనం విచారించుకోకుండా కేవలము అన్ని నాది నేను అని స్వార్థ స్వప్రయోజనముల నిమిత్తమై మనం కాలములో అనేక విధములు కూడాను కాయాన్ని విస్మరింపచేస్తున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం నాట్ రియలైజింగ్ దట్ నథింగ్ రియలీ బిలాంగ్స్ టు అస్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పొసెస్డ్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు అస్. దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ మస్ట్ బి రియలైజ్డ్ బై అస్ వెన్ వీఆర్ లివింగ్ ఎ లైఫ్.
0: ప్రకృతి యొక్క తత్వమే మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: నేచర్ ఈజ్ టీచింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే.
0: గడిచిన వసంతకాలము తిరిగి వస్తున్నవి.
1: ద స్ప్రింగ్ విచ్ హెస్ గోన్ బై ఈజ్ కమింగ్ అగెయిన్.
0: అనేక ఋతువులు కూడా తిరిగి లభిస్తూ ఉన్నాయి.
1: ద సీజన్స్ ఆర్ రిపీటింగ్ దెమ్సెల్వ్స్ అగెయిన్.
0: క్షీణించిన చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు.
1: ద వేనింగ్ మూన్ అగెయిన్ వాక్సెస్.
0: కానీ నదీ జలము నరుని యవ్వనము వెనుకకు రాదు అని జగత్తే మనకు ప్రబోధిస్తూ ఉన్నది.
1: ద వరల్డ్ ఈస్ టీచింగ్ ద రివర్ వాటర్ అండ్ ద యూత్ విచ్ హెస్ గాన్ బై విల్ నెవర్ కమ్ బ్యాక్ టు అగెయిన్.
0: గురువు గురువు గురువు, ఎవరు మనకు నిజమైన గురువు?
1: వెన్ యు సే మాస్టర్ అండ్ మాస్టర్, హూ ఈస్ ద రియల్ మాస్టర్?
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్ ప్రబోధనలు గావించేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదా?
1: ఈజ్ నాట్ నేచర్ ఏ ట్రూ గురు అండ్ ఏ ట్రూ మాస్టర్ యాజ్ ఇట్ ఈస్ టీచింగ్ ఆల్ దీస్ సటిల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ టు అస్?
0: ఈ విశ్వమే మనకు గురువు.
1: దిస్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ అవర్ గురు మాస్టర్.
0: విశ్వమే కార్యము.
1: ది వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్
0: విశ్వమే కారణము.
1: అండ్ గాడ్ ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధ స్వరూపమైనటువంటిది ఈ విశ్వము.
1: దిస్ వరల్డ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: హరిమయము విశ్వమంతయు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్
0: హరి విశ్వం అయిండు.
1: అండ్ ఇన్ హరి యూ కెన్ ఫైండ్ ద వరల్డ్ ఆల్సో.
0: సంశయము పని లేదు.
1: డు నాట్ ఎంటర్టైన్
0: హరిమయము కాని వస్తువు పరమాణువు లేని వీళ్ళను పరికించినచు.
1: ఇఫ్ ఓన్లీ యూ ఎగ్జామిన్ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అన్ ఆటమ్ ఇన్ విచ్ యూ డోంట్ ఫైండ్ హరి.
0: ప్రపంచమంతా ఇప్పుడు భగవంతుని యొక్క లీలా మానస విశేషమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ ప్లే ఆఫ్ ద లార్డ్.
0: కనుకని ఈశావాస్యమిదం జగత్, అంతైకుడును భగవత్స్వరూపమే. ఈ జగత్తు భగవంతుడు నివసించడానికి తగినటువంటి యొక్క వసతి గృహం.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ హిమ్.
0: కనుక ఇది ఆదిలేని అనంతము.
1: దిస్ ఈజ్ ఇన్ఫినిటీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ
0: బిగినింగ్. ఇదే ఆది.
1: This is the beginning of all the things.
0: Periginanta varaku perigi vikasinchinanta varaku nu vikasinchi.
1: It grows as long as it wants, blossoms when it wants.
0: Taanu paripurna prakashamu nonduchunnadi.
1: And it gets fulfillment when it wants.
0: Kanuka kanulaku kanipinchi chevulaku vinipinchi tanuvunu kaliginchi manasunu maripinchi manuvatanu vikasimpajeseetundi ee jagat.
1: This world can be seen by the eyes, it can be experienced by the mind, it can be enjoyed by the heart. Such is the nature of the world.
0: Itti pavitramaina jagattuku trigunamule aadharamulu.
1: These three qualities are the basis of such a world.
0: Trigunamul yokka vikarame,
1: ఇట్ ఈస్ ది మోడ్యులేషన్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీ.
0: ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణము.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్త్, ది సస్టెనెన్స్ అండ్
0: గుణములే ప్రకృతికి ప్రాణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్స్ ఫార్
0: గుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ యొక్క ప్రపంచము.
1: ది వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ఎ కాంగ్లోమరేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
0: కనుకనే త్రిగుణముల యొక్క తత్వమే త్రిమూర్తి స్వరూపము.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ లార్డ్స్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావముతో, విశేష వికారములతో, ఆహ్లాద ఉల్లాసములతో ఈ జగత్తును, లోకాలను పాలిస్తూ ఉంటున్నది.
1: ది ఓవర్ లార్డ్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్, గివింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డ్యుయాలిటీ.
0: ఏతావాత ప్రకృతి యొక్క స్వరూపం పరమాత్మ స్వరూపమే.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ గాడ్.
0: ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి యొక్క ప్రకృతిని మనం విస్మరించి ఏదో చిల్లర అల్లర గురువుల నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: గివింగ్ అప్ సచ్ ఎ గ్రేట్ టీచర్ యాజ్ నేచర్, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ స్మాల్ టీచర్స్ అండ్ మాస్టర్స్.
0: దీనిని పురస్కరించుకునియే

0: குரு பிரம்மா, குரு விஷ்ணு, குரு தேவோ மகேஸ்வரா, குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நமஹா அன்னார். எவர் இ குரு?
1: Who is this குரு? He is described as Brahma, Vishnu and Maheshwara.
0: குரு பிரம்மா, இ பிரம்மா எவரு?
1: When you say குரு is Brahma, who is this Brahma?
0: இ சிருஷ்டி அந்தை கொண்டு பிரம்மஸ்வரூபமே.
1: This nature itself is the very form of Brahma.
0: இ சிருஷ்டிக்கு காரணம் கூட பரபிரம்மனே.
1: The cause for this nature and creation also is Brahma.
0: కనుకనే సృష్టి స్థితి లేమనప్పుడును ఆధారుడైనటువంటి ఆకారుడైనటువంటి యొక్క దివ్యత్వమే పరబ్రహ్మ.
1: పరబ్రహ్మ ఈజ్ ది వెరీ బేసిస్, ద ప్రైమరీ కాజ్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎంటైర్
0: స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వ తత్వమునకు ఈ యొక్క పేరు బ్రహ్మ అని పేరు.
1: బ్రహ్మ ఈజ్ ద నేమ్ గివన్ ఫార్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రవృత్తి, యాక్షన్.
0: ఇతను అనంతుడు,
1: హీఈస్ ఇన్ఫినిట్.
0: ఇదియే పురుష సూక్తములు అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. భగవంతుని ఎంత చూచినప్పటికీ ఇంకా 10 inches ఎక్కువగానే కనిపిస్తుంటాడట.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ బీయింగ్ నాట్ మెజర్డ్ బై ఎనీథింగ్, యాజ్ మచ్ యాజ్ హీఈస్ 10 inches మోర్ దాన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. ఏమని
0: చెప్తుంది?
1: What does Shruti say?
0: Satya jnanam anantam brahma antundari.
1: Shruti says truth, wisdom and infinity is brahma.
0: Satyam paramatma swarupam.
1: Truth is the very form of brahma.
0: Prema paramatma swarupam.
1: Love is the form of paramatma.
0: Shanti paramatma swarupam.
1: Peace also is the form of paramatma.
0: Ee satya, prema, shanti swarupamainati manavudukudunu paramatma swarupame.
1: Man who is the very embodiment of truth, love and peace is himself God and Supreme Lord.
0: Kanukane Guru Brahma ante Brahma Bhagavat swaroopam anetunte vaadu kaadu, prakruti swaroopude Brahma.
1: When we say Guru Brahma, it is Brahma is in the form of prakruti, nature.
0: Anaga prakrutiye manaku prathama guruvu.
1: Therefore our first teacher is nature.
0: గురు విష్ణు. ఈ విష్ణు ఎవరు? వ్యాపక శక్తి కలిగినటువంటి వాడవే విష్ణు.
1: హూ ఇస్ దిస్ విష్ణు? ది ఆల్ పర్వేసివ్ వన్. దట్ పర్టికులర్
0: ఈ వ్యాపకత్వం చేత, అనేక అంగముల చేత ఈ యొక్క ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ హూ హాస్ పర్వేడెడ్ ది నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ నేచర్.
0: దీనినే తైత్తిరీయ ఉపనిషత్తు నందు కూడాను ప్రకృతికి పోల్చుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ తైత్తిరీయ ఉపనిషత్ దిస్ హస్ బీన్ కంపేర్డ్ టు నేచర్.
0: బహిష్య తత్సర్వవ్యాప్య నారాయణ స్థితః. లోపల వెలుపల సర్వత్రా ఉండేటువంటి వాడు ఈ యొక్క విష్ణు స్వరూపుడు అని.
1: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ విష్ణు ఇస్ వన్ హూ పర్వేడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ.
0: కనుక ఇది కూడాను ప్రకృతి స్వరూపమే.
1: అగైన్ దిస్ ఆల్సో ఈజ్ ది
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణు స్వరూపుడు.
1: విష్ణు ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇక్కడ బ్రహ్మకు విష్ణువుకు భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ అండ్ విష్ణు ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: కేవలము నామము మాత్రమే మారుగా ఉంటున్నవి కానీ స్వరూప స్వభావం రెండు ఒక్కటి.
1: ది ఫార్మ్ అండ్ నేచర్ ఆర్ ద సేమ్, బట్ దేర్ ఇస్ ఓన్లీ ఏ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
0: గురుదేవో మహేశ్వర. ఈశ్వరుడెవరు?
1: హూ ఇస్ దిస్ సుప్రీం ఈశ్వర?
0: అతను కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
1: హీఈస్ ఆల్సో వన్ హూ కమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్
0: ఈశావాస్యం ఇదం జగత్. జగత్తంతా నివసించినటువంటి వాడు ఈశ్వరుడే.
1: ఈశ్వర ఈజ్ వన్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ఇతని యొక్క ఐశ్వర్యములే పంచభూతములు.
1: ది 5 elements ఆర్ హిజ్ వెల్త్.
0: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ప్రకృతి, ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. ఇదే సకలైశ్వర్య స్వరూపుడు.
1: వెన్ యూ సే ఈశ్వర ఈజ్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్, ఇట్ రెఫర్స్ టు ది 5 elements ఆఫ్ స్కై, విండ్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్.
0: కనుక ఏ ప్రదేశంలో వెళ్లినప్పటికీ ఈ పంచభూతములను విసర్జించి మనం ప్రాణములు పుంజుకోలేము.
1: టు విచ్ ఎవర్ ప్లేస్ యు గో, యు కెనాట్ లివ్ వితౌట్ దీస్ 5 elements.
0: కనుక ఏతావాత ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు.
1: The sum and substance of this is that Ishvara is verily the nature.
0: Kanuka Satra Rajotamo Gudamutu Kudina 20 Brahma Vishnu Maheshwaru Prakuti Yukka Akar Swarupule.
1: Brahma, Vishnu, Maheshwara, who are associated with the three qualities of Sattva, Raja and Tamo, are verily nature itself.
0: Itti manavunaku udattata, udarata, pradharamaitunti yukka jeeva nalamulu.
1: For men who are basically God himself should have these two qualities, udattata and udarata.
0: Satyam vada, dharmam chara. అనేటువంటి ప్రధాన శాసనములు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రాణ సమానములు.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ కన్సిడర్ స్పీకింగ్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ రైటియస్ పాత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: మానవుడు అనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వరూపుడు కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ టోటాలిటీ ఆఫ్ మియర్ ఫిజికల్ బాడీ, ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి చిదానంద స్వరూపుడే మానవుడు.
1: హీఈస్ ఎసెన్షియలీ ఎ విట్నెస్ ఫార్ ఆల్ ద థింగ్స్.
0: అతని సత్ చిత్ ఆనందుడు.
1: హీఈస్ వెరీ నేచర్ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: ప్రతి మానవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే.
1: ఎవరీ మ్యాన్ ఈస్ ఎసెన్షియలీ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్నెస్.
0: ఈ సచ్చిదానంద తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: దెన్ వై హాజ్ హీ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ సచ్చిదానంద?
0: ఈ శరీరం పైనటువంటి మమకారం చేతను, అభిమానం చేతను మానవుడు తన మనస్సును బహిర్ముఖంగా మార్చుకుంటూ అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ విచ్ మ్యాన్ హ్యాజ్ అన్ హిజ్ ఫిజికల్ బాడీ, హీఈస్ టర్నింగ్ హిజ్ మైండ్ అవుట్వర్డ్స్ అండ్ దేర్ఫోర్ హీఈస్ డెల్యూడెడ్.
0: తద్వారా ఈ యొక్క ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతూ వచ్చాడు.
1: స్వేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అవుట్వర్డ్ గోయింగ్ మైండ్ హీఈస్ ఫర్గెట్టింగ్.
0: మానవుడందరూ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క ప్రభావానికి మాత్రమే లొంగుతున్నారు, కాని ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ఏమాత్రము గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ నేచర్ బట్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ రియల్ నేచర్ హిమ్సెల్ఫ్.
0: ఇట్టి మానవత్వం ఈనాడు అద్వైతము అనగా రెండు కానటువంటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: టుడే మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్.
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్
0: ఈ సమన్వయం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సమన్వయం?
0: ఒకరితో ఒకరు కూడటం అని కానీ, ఒకరితో ఒకరు చేరటం కానీ ఇది సమన్వయమని భావిస్తున్నాము. ఇది నిజమైన సమన్వయం కాదు.
1: కమింగ్ టుగెదర్ ఆర్ జస్ట్ గెటింగ్ సెపరేటెడ్ దిస్ ఇస్
0: సమరసం కూడాను కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమన్వయ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సమన్వయం.
1: సీయింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దాట్ ఈస్ రియల్ సమన్వయ రికన్సిలియేషన్.
0: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇక్కడే భావాద్వైతము, క్రియాద్వైతము, పదార్థాద్వైతము ఈ మూడింటి యొక్క అద్వైతాన్ని మనం గుర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ అద్వైత, భావాద్వైత, క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత.
0: భావాద్వైతము,
1: ఫస్ట్ వన్ ఇస్ భావాద్వైత.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రము దారం లేక వస్త్రం కాలేదు.
1: Without threads, it is not possible to have this cloth.
0: Prati leka daram kaledu.
1: It is not possible to have threads without cotton.
0: Prati daramu vastramu moodu okkate.
1: Therefore, cotton, threads and cloth are essentially same.
0: Kanukane, deeniki prati anetuvantidi upadhana karanam.
1: For this, this cotton may be considered as a upadhana.
0: Maggamu nesetuvanti vaadu kevalam nimitta karanam.
1: The weaver and also the weaving, that process may be considered as the upadhana.
0: Idi oka endi tumbler.
1: Here is a silver tumbler.
0: Aithe deeniki upadhana karanam vendi.
1: For this the upadhana karana is silver.
0: Deeni erpachinatunte vaadu kamsali deeniki nimitta karanam.
1: The silversmith, he may be described as nimitta karana.
0: Aithe ఉపాధార కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడా దీనికి సరైనటువంటి యొక్క రూపంలో చేర్చుకోలేదు.
1: యూ కెనాట్ గెట్ ఎ టమ్లా without having upadhana karana, only with nimitta karana.
0: Kanukane bhavadvaitam anaga anninti endukundinatundi ekatvanni manam gurtinchadaniki prayatninchali.
1: Bhavadvaita refers to recognizing the basic unity which exists in all the things that you see.
0: Prati, dharamu, vastramu, moodu, okkate, ide bhavadvaita.
1: Bhavadvaita means recognizing cotton, threads, cloth as one and the same.
0: Inka kriyadvaita managa emiti?
1: What do you mean by kriyadvaita?
0: Manam enni rakamulaina karmalu acharinchinappatikini,
1: what are types of actions we undertake?
0: Nenu chestunnanu, నేను అనుభవించాను, నేను సాధించాను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం చేతనే మానవుడు భిన్నత్వాన్ని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ రియాలిటీ బికాస్ హీ థింక్ దట్ హీ ఈజ్ ద డూయర్, హీఈస్ ద ఎంజాయర్ అండ్ హీ హ్యావ్ అచీవ్డ్.
0: ఏ కార్యములు చేసినప్పటికీ, ఏమి సాధించినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇవన్నీ ఇప్పుడు భగవత్ ప్రీత్యార్థం అంటే అదే కర్మోద్యోగితం.
1: ఇఫ్ యూ కెన్ ఆఫర్ whatever you do, whatever you see, whatever you achieve as an offering to the Lord, that becomes kriyadvaita.
0: Kanukane bhavamunu bhagavantuni paina unchi karmalu enni aacharinchinappatikini idi advaita roopakamgane dogocharistundi.
1: If your feeling is fixed on God, whatever work you do, then it becomes advaita, kriyadvaita.
0: Inka padartha advaitamu.
1: The next third one is పదార్థ అద్వైత.
0: ఈ పదార్థ అద్వైతం అనేటువంటిది ఈనాడు మానవునికి చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ పర్టికులర్ అద్వైత పదార్థ అద్వైత ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ టుడే.
0: వ్యక్తి కూడాను ప్రతి ప్రాణి కూడాను పంచభూతములతో కూడినటువంటి వాడే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్, ఎవరీ పర్సన్ ఈజ్ ఎసెన్షియల్లీ
0: శబ్దము, ఆకాశ స్వరూపము.
1: సౌండ్ ఈజ్
0: గాలి, మన ఉచ్ఛ్వాస నిశ్వాసము.
1: The wind is our inhaling and exhaling.
0: Temperature.
1: And fire, it gives the temperature of the body.
0: Mana chamatalu, mana yokka
1: work you do, then it becomes advaita, kriyadvaita.
0: Inka padartha advaitamu.
1: The next third one is padartha advaita.
0: Ee padartha advaitam anekundi ee naadu manavuniki

0: మన యొక్క మూత్రము ఇవన్నీ కూడా జలస్వరూపము. వాటర్ బికమ్స్ స్వెట్ అండ్ వేరియస్ అదర్ టైప్స్ ఆఫ్, మన దేహం అంతా కూడా మృణ్మయ స్వరూపమే. అవర్ ఎంటైర్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పంచభూతములు, పరమాత్మ స్వరూపం కదా. ఆర్ నాట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్ ఎన్విరాన్మెంట్?
1: మానవుడు కూడా ఈ పంచభూతములతో కూడినటువంటి వాడే కనుక అందరు కూడా ఒక్కటే. ఇది అద్వైతం.
0: As every man is made up of these five elements, we should say every man is equal.
1: ఈ దేహమునందు ఏది ఉన్నదో మీ దేహమునందు కూడా అదే ఉన్నది.
0: Whatever you find in this body is found in your body also.
1: మీ దేహమునందు ఏది ఉన్నదో ఈ దేహమునందు కూడా అదే ఉంటుంది.
0: Whatever is found in your body is also found in my body.
1: రూపనామములు వేరు కాని పదార్థములు ఒక్కటే.
0: The names and forms are different. But basic material is the same.
1: కనుకనే ఈ పదార్థాద్వైతాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఏకోవసి సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దిస్ పదార్థద్వైత, వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
1: కనుక జగత్ అంతైకుండా కేవలం అద్వైతమయమైనటువంటిది.
0: Therefore, the entire world is basically full of
1: ekam eva advitiyam brahma, rendavudu lene ledu.
0: There is no second entity at all, there is only brahma.
1: Atti tattvanni manam pondavalanna,
0: if you want to attain that state,
1: mana prachina rushulu yokka prabodhanam manam chakkaga gurtinchukodaniki prayatninchali.
0: We have to understand the teachings of our ancient
1: kani duradrishtavashattu.
0: బట్ అన్ఫార్చునేట్లీ
1: ఈ ఉపనిషత్తులకు కానీ ఈ బ్రహ్మసూత్రములకు కానీ ఈ వేదములకు కానీ సరైన అర్థమును చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అనర్థాల్లో పడి నానార్థమును పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
0: As there are no people who can view the correct meaning and interpretation of Brahma Sutras and various scriptures, man is misinterpreting everything and not realizing the basic truth. And there is a lot of misunderstanding.
1: ఎవరికి తోచినట్టు వారు సమన్వయం గావించుకుంటూ వస్తున్నారు.
0: Everyone is interpreting according to his own light, his own likings.
1: ప్రేమ స్వరూపులారా, సర్వులకు ప్రేమమయమైన యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి, అందించాలి.
0: Embodiments of divine love, we should experience and offer love, which is our very basic nature.
1: ఈనాడు ప్రబోధించేటువంటి వ్యక్తులు కూడాను ఇతరులకు ప్రబోధించినటువంటి విషయమును తమకు కూడా అన్వయిస్తాయనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నారు.
0: People who are undertaking teaching today should realize that everything which they are teaching is applicable
1: to them also. They
0: are satisfied only with teaching.
1: కనుకనే వారి యొక్క ప్రబోధనలు కూడా విలువలేకపోతున్నాయి.
0: That is the reason why their teachings do not have any value.
1: ప్రబోధించేటువంటి వ్యక్తి తాము ఆచరించి అనుభవించి ఆనందించి పెంచి పది మందికి పంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: A person who wants to teach others must practice it, experience it, enjoy it, and distribute the joy for 10 other people.
1: Inadu pavitramaina Bharat Desamundu nastikattu avruti kavadaniki ide moola karanam.
0: This is the reason why the atheism is developing in the country today.
1: Cheppetuvanti vyaktulu cheyadaniki punukotam ledu.
0: People who are teaching are not practicing.
1: Kanukane ikkada tikarana suddhiye nijamaina manavata viluva.
0: The true human value is having purity of
1: satyamu dharmamu shanti prema anetunte padamulu kaadu.
0: Satya dharma shanti prema, words are not real human
1: values. Sankalpinchukunnatunte daalini vaakulo uchcharinchatamu.
0: Whatever you think you must utter.
1: Sankalpa vaakulu renditi kudunu kriya roopamlo manu pravesha pettatam.
0: And then you should practice, put it into action. What are your thoughts?
1: Ikarana suddhiye manavattam.
0: This is the purity of trikaranas, which is basically human nature.
1: Inadu ee trikarana suddhi e maatram kodunu mana endu kanipinchatam ledu.
0: But it is not possible to find purity of these three instruments.
1: Manasu veru, maata endu veru, kriya marokati ka roopanduthu untunnayi.
0: There is something in the mind, something different in the world, and something still different in action. This kind of differences exist.
1: Kanukane pavitramainatundi oka divyatvanni manu pondavalanna.
0: If you want to attain the divinity which is so sacred,
1: ఏకత్వాన్ని మనం సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should understand unity in its proper perspective.
1: ప్రపంచమంతా ఇక్కడ పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
0: The entire world is full, complete in itself.
1: దీనికి భిన్నత్వం అనేటువంటి ఏమాత్రమూ కనిపించదు.
0: There is nothing.

0: which is wanting in the world.
1: పరిపూర్ణమైన బ్రహ్మం నుంచి పరిపూర్ణమైన జీవత్వము ఉద్భవించింది.
0: The aspect of individual jiva has emerged from the Brahma. Both are
1: పరిపూర్ణమైన జీవతత్వం నుండి దేహము వీడిపోగా పరిపూర్ణమైనటువంటిదిగానే శేషిస్తూ ఉంటుంది.
0: When this physical body is taken out of the individual jivi, the thing left is also full and complete.
1: Adiyu purnamu, idiyu purnamu.
0: That is full, this is also full.
1: Purnamu na purnamu udayinchinatanti purnamu.
0: When you take the full has emerged from full.
1: Purnamu nunchi purnam pothe meelinatundi kuda purname.
0: When you take full out of full, what remains also
1: adi purnamada purnamidam purnat purnamudachyate purnascha purnamadaya purnameva avashishyate. Anta purname,
0: everything is full.
1: Ye okkati kuda nu శేషించినటువంటిది పూర్ణమే, అనుభవించినటువంటిది పూర్ణమే, గతించినటువంటిది పూర్ణమే, వర్తమానంది పూర్ణమే.
0: వాట్ ఎవర్ హ్యావ్ ఎంజాయ్డ్ ఈస్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ ఈస్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ ప్రజెంట్ ఈస్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్ అండ్ హోల్సమ్.
1: కనుకనే దేహభ్రాంతి చేతనే మనం ఈ పూర్ణత్వాన్ని మనము విస్మరిస్తున్నాము.
0: On account of the delusion of the body, attachment to the body,
1: కేవలం ఇంద్రియముల చేతను దేహం చేతను అనేక కర్మలు మనం ఆచరించవచ్చును.
0: We may be performing different actions through the physical body and the sense organs.
1: ఇది కేవలము దేహ వృత్తులు తప్ప ఆత్మకు సంబంధం లేదు.
0: These are all the activity of the physical body, but not the activity of
1: ఆత్మ. అనగా ఇదే దీనికి సరైన ప్రమాణం.
0: ఆత్మ హ్యాస్ ఎ పర్టికులర్ ట్రూత్.
1: ప్రజ్ఞానమే ఆత్మ.
0: Constant integrated awareness is ఆత్మ.
1: ఈ ప్రజ్ఞానము అనేటువంటిది దేహమునందు ఇంద్రియమునందు అంతఃకరణయందు వాక్కునందు సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇన్ ద సెన్స్ ఆఫ్
1: ఒకదానికొకటి అన్యోన్యాశ్రమై అవినాభావ సంబంధమై ఉంటుంది.
0: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ దే ఆర్ ఇన్ఎక్స్ప్లికబ్లీ రిలేటెడ్.
1: కన్ను చూస్తుండదని మీరు భావిస్తున్నారు.
0: యూ కన్సిడర్ ది ఐ హాస్ బీన్.
1: కాదు కాదు, కన్ను కేవలం ఒక పనిముట్టు వంటిది.
0: ఐ ఓన్లీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ అంతఃకరణ ప్రజ్ఞ ద్వారానే ప్రజ్ఞావృత్తి ద్వారానే కన్ను ఎరుపు నలుపు తెలుపు అని రంగులు చూడగలుగుతుండాలి.
0: ఐ హావ్ బీన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెంట్ కలర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రజ్ఞ ఫ్లోయింగ్ త్రూ.
1: ఈ రంగులు చూసినటువంటి కన్నులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఐ విచ్ డిస్టింగ్విష్
1: ప్రజ్ఞనే,
0: ఇట్ ఈస్ దట్ ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ విచ్ సీస్.
1: ఇంకా చెవులు వినిపిస్తున్నాయి, శబ్దాన్ని వింటున్నామంటున్నారు. కాదు కాదు,
0: యూ కన్సిడర్ ది ఇయర్స్ హావ్ బీన్
1: అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ప్రజ్ఞ ప్రవేశించినప్పుడే చెవులు మంచి చెడ్డ శబ్దములు వినగలుగుతున్నాయి.
0: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజ్ఞ వెన్ ది మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ హస్ బీన్ ది ఇయర్స్ హావ్ బీన్ ఏబుల్ టు హియర్.
1: కనుక అన్నింటికీ కూడా ప్రజ్ఞనే ప్రధానమైనటువంటిది.
0: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ ది బేసిస్ అండ్ ది సపోర్ట్ ఈస్ ప్రజ్ఞ, ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: ఇక్కడ వాక్కు మనసు ప్రాణము ఈ మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్ the mind and life and life force, these three together, that is atma.
1: Vaku manasu pranamu moodinti yokka cherikane atma.
0: The combination of world, mind and life, this is atma.
1: Vaku tejomayam,
0: what is the nature of effulgence.
1: Manasu annamayam,
0: mind is based upon food.
1: Inka pranamu rasamayam,
0: this life force is based upon rasa, liquids.
1: Vakmayamainatundi yokka ee tejasu mayomayamunu manomayamunu kevalamu oka pranamayanga marchukodaniki ide moola karanam.
0: It is this effulgence of vak which transforms the mind into life force.
1: Ee yokka annamayamainatundi manasunu rasamayamga marustundetundi kodanu ee yokka vakmayame.
0: It is this effulgence of what which transforms the
1: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు. ఈ రసస్వరూపుడే పరమాత్ముడు అని.
0: ది ఉపనిషత్స్ హ్యావ్ డిక్లేర్డ్ ది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ హ్యాస్ ది వెరీ ఎసెన్స్.
1: కాదు, అంగీర సహా అన్నారు. మన అంగమ లోపల సర్వత్రా ఉండి ఒక్కొక్క అంగం నందుకులను రసస్వరూపుడైనటువంటిదే ఆత్మ.
0: ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస.
1: కనుక ఇట్టి భగవత్ తత్వాన్ని మనం గుర్తించడానికి ఎన్నో విధముల సాధన చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్
1: డిబరాకృతమైన జీవితం నందు
0: ఇన్ ది వరల్డ్లీ లైఫ్
1: నిత్య ప్రపంచమునందు అనుభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వం శుభోదయం అవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ డైలీ లైఫ్ యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆత్మ ఆల్సో.
1: హేతుహు అని భగవంతుడికి ఒక పేరు.
0: వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హేతుహు.
1: హేతు అనగా ఏంటి? సృష్టికి అంతా కూడాను ఉపాధాన కారణము నిమిత్త కారణము తానే.
0: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ ఈజ్ ఉపాధాన కారణ అండ్ ఆల్సో నిమిత్త కారణ.
1: ఈ రెండింటికి కారణభూతుడు కావటం చేతనే ఇతనికి హేతుహు అన్నారు.
0: యాజ్ హీఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్.
1: ఇతనికి మరొక పేరు విచ్చరుడు అని మరొక పేరు.
0: అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ ద లార్డ్ ఈజ్ విచ్చరుడు.
1: అనగా జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడాను క్షీణిస్తుంది, మార్పు చెందుతుంది.
0: Everything that is born in this world, it decays and it
1: disappears. ఎన్ని మార్పులు చెందినప్పటికీ భగవంతుని యందు క్షీణదశ లేదు, మార్పు కలగదు.
0: When while all these objects undergo change and get destroyed, there is no such thing in God.
1: భగవంతుని యొక్క ప్రేమ తత్వము అఖండమైనటువంటిదిగా ఉంటుంటాడు.
0: The principle of love in God is infinite.
1: అది తగ్గేది కాని పెరిగేది కాని కాదు.
0: It never diminishes nor does it grow.
1: క్షణమునోపలే తరుగుచు క్షణమునోనే పెరుగునట్టిది అది ఒక్క ప్రేమ కాదు.
0: యు కెనాట్ కాల్ ద
1: రావు పుట్టుకలేనట్టి జీవి హృదిని నిత్య నిర్మల జ్యోతి నెగడు ప్రేమ. క్షణమునోపలే పుట్టుచు క్షణమునోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు.
0: యు కెనాట్ కాల్ దట్ లవ్ if it is born in a moment and if it
1: ee vaati mana premalani kulanu chanamulo purtundadi chanamulo marnistunnai.
0: Today our love appears and disappears just like that.
1: Bhagavantuni prema attidi kaadu, daniki puttuka ledu chaavu ledu.
0: For God's love there is neither birth nor death.
1: Premane atani yokka swaroopamu.
0: His very form itself is love.
1: Premane atani swabhavamu.
0: His nature is love.
1: Daniki origedi kaani tarigedi kaani periyedi kaani ledu.
0: There is nothing which diminishes, which increases, which decreases, so far as the God's
1: love is puttuka kaligina deha hrudini. Ee chaavu puttuka rendu undinatundi yokka dehuni yokka hrudayam nandu
0: in
1: nitya nirmala jyoti ayi negadustundi.
0: In human body which he undergoes birth and death, there in his heart it
1: is prema tattvam. అఖండమైనటువంటి ప్రేమ అన్యులకంతా అందించేటువంటి స్వభావమే భగవంతునిది.
0: గాడ్స్ నేచర్ ఈస్ టు డిస్ట్రిబ్యూట్ హిజ్ ఇన్ఫినిట్ లవ్ అమంగ్ ఆల్ పీపుల్.
1: కనుకనే ఓం విచ్చరాయ నమః అని పిలుస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై హెస్ బీన్ వర్షిప్డ్ యాజ్ విచ్చర.
1: అనగా భగవంతుని ప్రేమ ఏ విధమైనటువంటి వారికైనా సమర్థంగా అందిస్తూనే పోతుంటారు.
0: గాడ్ గోస్ ఆన్ గివింగ్ హిజ్ లవ్ టు ఆల్ పీపుల్ అలైక్.
1: కొంతమంది భావించవచ్చు కొంతకాలం భగవంతుని ప్రేమ అనుభవించాం, మరికొంతకాలం భగవంతుని ప్రేమకు దూరమయ్యాం అని భావిస్తుంటారు.
0: సమ్ ఆఫ్ యూ విల్ బి థింకింగ్ దట్ వి ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్ సమ్ టైమ్.
1: వారి భావ భేదములు తప్ప భగవంతుని భేదం కాదు.
0: ఆల్ ది డిఫరెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ దర్ ఫీలింగ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్.
1: శుద్ధమైన అద్దం వంటిది.
0: The entire nature is a pure mirror.
1: అద్దం ముందు నీవు ఏ విధమైనటువంటి చర్యలు నీవు చేస్తావో దాని ప్రతిబింబాన్ని నువ్వు అనుభవిస్తావు.
0: వాట్ యు సీ ఇన్ ద మిర్రర్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్.
1: కనుక నీవు చేసినటువంటి మంచి చెడ్డలే నీకు ఆ విధమైనటువంటి యొక్క ప్రేమకు సమీపంగా ప్రేమకు దూరంగా కనిపించినట్టుగా ఉంటుంటాది.
0: యువర్ ఓన్ గుడ్ డీడ్స్ అండ్ బ్యాడ్ డీడ్స్ మేక్ యూ ఫీల్ దట్ యు ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్.
1: భగవంతుని యొక్క ప్రేమ తత్వం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంటాది.
0: గాడ్స్ లవ్ ఈజ్ అన్చేంజింగ్.
1: ఆ ప్రేమ నిర్గుణము, నిరంజనము, సనాతనము, నికేతనము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: గాడ్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ప్యూర్ అండ్ నెవర్ డిమినిషింగ్ అండ్ నెవర్ సెల్ఫిష్.
1: ఈనాటి ప్రేమలన్నీకులను దేహమును ఆధారం చేసుకుని ప్రేమలను పెంచుకోవటము తెంచుకోవటము జరుగుతూ ఉండాలి.
0: The love in human beings based upon the physical aspect, it grows and it diminishes.
1: Prema swaroopulara dukkhamu kaani aanandamu kaani idi kevalam maanavuniki swabhavulu kaadu.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. Sorrow and joy are not natural.
1: ఇది కేవలం కల్పితములు మాత్రమే.
0: These are all artificial, created.
1: దుఃఖమే ఇది స్వభావమే అయితే ఈ దుఃఖాన్ని నిర్మూలన గావించడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: If sorrow is the nature of man, it is impossible to
1: destroy such sorrow. ఎన్ని ధ్యానములు చేయి, ఎన్ని పూజలు చేయి, ఈ దుఃఖ నివారణ కావడానికి వీలు కాదు.
0: Penance, any type of sadhana can never remove sorrow if it is in his nature.
1: కారణం ఏమిటి? స్వభావాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: వాట్ ఈస్ ద రీజన్? ద రీజన్ ఈస్ నో వన్ కెన్ చేంజ్ వన్స్ నేచర్.
1: బెల్లమునకు తీపి స్వభావం.
0: స్వీట్ టేస్ట్ ఈస్ ది.
1: ఈ స్వభావాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
0: యూ కెన్ నెవర్ రిమూవ్ స్వీట్నెస్ ఫ్రమ్ జాగరీ.
1: అదే విధంగానే మనకు దుఃఖం స్వభావం కాదు గనుకనే మనం మార్చుకోగలుగుతున్నాం.
0: యాజ్ సారో ఈజ్ నాట్ నేచురల్ టు అస్, వీ కెన్ ఓవర్కమ్ సారో.
1: ఈ సుఖ దుఃఖములు రెండు కొను మనస్సు యొక్క వికారములే.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఎసెన్షియలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మైండ్. ఈ మనోవికారముల చేతనే సుఖములు దుఃఖములు మనకు సంభవిస్తున్నాయి.
0: ది జాయ్ అండ్ సారో అకర్ ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్ అండ్
1: నిజముగా మనము ఆనంద స్వరూపులమే.
0: వీఆర్ బేసికలీ ది వెరీ
1: అమృత స్వరూపులమే.
0: ఇమ్మార్టాలిటీ
1: అనంత స్వరూపులమే.
0: ఇన్ఫినిటీ
1: అమరత్వమే.
0: వీఆర్
1: ఇట్టి సత్యాన్ని మనం భావించాలి.
0: We should always consider ourselves.
1: ఎప్పుడు ఇది మనకు భద్రపడుతుంది?
0: When can we be steady in our approach?
1: ప్రేమను మనం అనుభవించినప్పుడే ఇది భద్రత ఏర్పడుతుంది.
0: Only when we develop and enjoy God's love steadily, we can have this kind of thing steady in us.
1: నాది నావారు అనేటువంటి స్వార్థ స్వప్రయోజనమును మనం కొంతవరకు నిర్మూలం గావించుకోవాలి.
0: We should remove from us the feelings of I and mindness.
1: ఎవరికి కొంతమందికి మాత్రమే మనం సేవ చేయాలి, కొంతమంది క్షేమాన్ని మాత్రమే మనం కోరాలి అని కాదు.
0: We should not feel that we should serve only a few people.
1: అందరి క్షేమాన్ని కోరాలి.
0: We should wish the welfare of all.
1: అందరి ఆనందాన్ని మనం ఆశించాలి.
0: We should aspire for the bliss of all.
1: అందరి అభివృద్ధిని మనం అభిలషించాలి.
0: We should wish the good for all.
1: ఇట్టి పవిత్రమైన భావం చేతనే ప్రాచీనులు
0: The ancients were full of
1: such sacredness.
0: They have offered such lessons as let the whole world be happy and let the whole world enjoy.
1: Vedamanandu kodanu itti samatvani kodanu nirupistu vachindi.
0: The Veda also teaches
1: sahana bhavantu, sahana bhavantu, sahavidyam karavavahi. Ivanta emtidi? Kalasi melasi perugudam, kalasi melasi tirugudam, kalasi melasi telisukunna telivini poshinchudam.
0: Let us live together, let us grow together, let us develop the intelligence which we have acquired.
1: Kalasi melasi kalata leka chelimito jeevinchudam anindi vedam.
0: Veda has declared, let us live without any misunderstanding and any
1: quarrel. Kalasi melasi kalata leka chelimito jeevinchudam anindi vedam. Kani ee naadu maade meede anetunte oka beda bhavulaku choti vatam chetani kalatala abhirudhi ayipothunnayi.
0: On account of differences which are allowed between person and person, there have been quarrels these days.
1: Prema swaroopulara, ee divyamaina bhavanni mee yokka hrudayamulandu nimpukodaniki tagina krushi cheyandi.
0: Embodiments of divine love. Develop
1: dveshamu, asuya, ragamulu ilanti vantram mana hrudayamlo ye matram kudunu praveshincharadu.
0: Do not give room for hatred and anger in your hearts.
1: ఏనాడు ఈ దివ్యమైన ప్రేమను మనం అనుభవిస్తామో ఆనాడే మనం దివ్యత్వాన్ని కూడా అనుభవిస్తాం.
0: వీ కెన్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ డివైన్ లవ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఒకనొక సమయంలో ధర్మజుడు కృష్ణుడు ప్రశ్నించాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ధర్మజ క్వశ్చన్ కృష్ణ,
1: కృష్ణ నిరంతరము కూడాను నిన్ను దూషించేటువంటి యొక్క దూషణలు నేను వినలేకపోయేటువంటి వాడు.
0: కృష్ణ, I was not able to hear whenever any person criticized you.
1: Shishupala dantavakradulu maha papulu.
0: The Shishupala and Dantavakra are great sinners.
1: Divyamurti ainatundi yokka paramatmani inni vidhamuga nindistu vacharu.
0: They were criticizing in abusive terms.
1: Kani atti varu enatikaina kodani ee papa phalam anubhavinchak tappadani bhavinchanu.
0: I always felt such sinners will face their get the reward for what
1: maha sabhalopala.
0: But in this great assembly,
1: నా కనులతో చూస్తూ ఉండగానే
0: ఈవెన్ వెన్ ఐ
1: వాల్ దివ్యమైనటువంటి యొక్క జీవన జ్యోతులు మీలో ఐక్యమైపోయినాయి.
0: ది ఫ్లేమ్ ఎంటర్డ్ ఫ్రమ్ దర్ డెడ్ బాడీ.
1: ఇలాంటి పాపలు కూడా మీలో ఐక్యత ఉంటుందాదా అని ప్రశ్నించాడు.
0: హి క్వశ్చన్, డూ సచ్ సిన్నర్స్ ఆల్సో గెట్ ఎ ప్లేస్ ఇన్ యూ?
1: ధర్మజునకు ఒక చక్కని పేరు.
0: ధర్మజ హ్యాస్ ఎ గుడ్ నేమ్.
1: మధుర భాషణ అని అతనికి ఒక టైటిల్.
0: One of the titles is a sweet-tongued one.
1: Rajabhushana ani var rendu oka title.
0: Another one is Rajabhushana.
1: Rajabhushana, madhura bhashana. Idi kevalam nee bhranti tappa anyam kaadu annadu Krishnudu.
0: Krishna told Dharmaja, Rajabhushana, madhura bhashana, this is only your own deluded thinking.
1: Dushana bhushana tiraskara puraskaramulu dehamulaku maatrame kaani aatmaku levu.
0: Praise and censure are applicable only to the physical body. They are not applicable to Atma, he said.
1: Dehame neenanetundi yokka mamakaram chetane nee ee baadhaku guri kavalsi vachindi.
0: You will be put to this kind of suffering when you identify yourself with the physical body.
1: ఈ దేహ భ్రాంతిని నీవు అభివృద్ధి గావించుకోవటం చేతనే ఆత్మ భ్రాంతి నీకు అడ్డు తగిలింది.
0: When you develop delusion about your own physical body, then you will not be able to understand ఆత్మా
1: ప్రాపర్లీ. ఈ దుఃఖమునకు కాని, ఈ ఆనందమునకు కాని, ఈ క్రోధమునకు కాని, ఈ రాగమునకు కాని నీ మనసే కారణం.
0: ఫర్ ది సారో ఆర్ జాయ్, ఫర్ ది అటాచ్మెంట్ ఆర్ హేట్రేడ్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ మైండ్.
1: మనస్సును మంచిగా మరల్చుకో.
0: యూ ట్రై టు చేంజ్ యువర్ మైండ్.
1: అంతేకాని ఎట్టి వారికైనా కూడా నాలో స్థానం ఉంటుండాలి.
0: దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ మీ.
1: ఎచ్చట పుట్టి నచ్చటకి నేగుటనైతే ఓ ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి పోక తప్పదు.
0: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ దే హావ్ కమ్.
1: మట్టి నుంచి పుట్టినటువంటి కుండ,
0: ద పాట్ విచ్ హస్ కమ్ ఫ్రమ్
1: మట్టి, ముక్కలై చూరుచూరై తిరిగి మట్టిలోనే చేరిపోతుండాలి.
0: When it is broken for a period of time, it gets and merges.
1: అదే రీతిగా దేహం మృణ్మయం నుంచి వచ్చినటువంటిది మృణ్మయమునకు దేహం చేరిపోతుంది. ఆత్మ చిన్మయ స్వరూపము, అది నిరంతరము చిన్మయంగానే ఉంటాడు.
0: ద ఫిజికల్ బాడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద నేచర్, ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ నేచర్. ఆత్మ హ్యాస్ కమ్ ఫ్రమ్ పరమాత్మ అండ్ ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ పరమాత్మ హింసెల్ఫ్.
1: ఆత్మ ప్రేమమయమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: జ్యోతిర్మయమైనటువంటిది,
0: ఫుల్ ఆఫ్ ఎఫల్జెన్స్.
1: అక్కడ బల్బ్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ అ బల్బ్,
1: కానీ వెలుతురంతా ఇక్కడంతా ప్రసరించాలి.
0: బట్ ది లైట్,
1: ఈ వెలుతురుకు ఏమి రూపము?
0: ఫర్ దిస్ లైట్ దేర్ ఇస్ నో ఫార్మ్.
1: ఏ రూపము లేదు, ప్రకాశమే దాని యొక్క రూపము.
0: ఇట్స్ వెరీ ఫార్మ్ ఇస్ ది ఎఫల్జెన్స్.
1: అట్లే ఆత్మ అనేటువంటిది ఒక ప్రకాశము.
0: సిమిలర్ ఇస్ ఆత్మ, ఇట్ ఇస్ ఓన్లీ
1: దానికి ఇట్టిదే అట్టిదే అనే రూపము చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గివ్.
1: మనలో ఉన్నటువంటి గుణముల యొక్క మార్పు చేతనే దాని యొక్క స్వరూపం నిరూపణ అయిపోతుండాలి.
0: We only imagine according to our own qualities the form of Atma as such and such.
1: Divyatma swarupulara Bhagavat tattvam nandu kani, Bhagavat vakyam nandu kani, ento vishalamaina anantamainatunti yokka arthamulu kaligi untuntai.
0: Embodiments of divine Atma, the words of the Lord and the feelings of the Lord are very very broad.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణము.
0: హియర్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: వర్ణములంతా కూడా భగవంతుడు సృష్టించాడు అని అనుకుంటుంటాం.
0: వీ సే దట్ ఆల్ దీస్ క్యాస్ ఆర్ క్రియేటెడ్.
1: అయితే ఈ వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణ కర్మ విభాగస్య అన్నారు. గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పు చెప్తూ వచ్చాయి.
0: ఇఫ్ వి క్వశ్చన్ అవర్ సెల్ఫ్ ఆన్ వాట్ బేసిస్ గాడ్ హాస్ క్రియేటెడ్ దీస్ ఫోర్ క్యాస్, ఇట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వన్స్ ఓన్ నేచర్.
1: మూడు వర్ణములు ఉన్నాయి, ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు.
0: దేర్ ఆర్ త్రీ కలర్స్ ఫర్ ది సన్. వన్ ఈస్ బ్లాక్,
1: ఈ తెలుపు, ఎరుపు, నలుపు,
0: బ్లాక్, వైట్ అండ్ రెడ్.
1: ఇది ఎట్లా ఉంటున్నాయి? మనం నిత్యము మనం దర్శిస్తున్నాం ఈ మూడు రంగులను.
0: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ త్రీ కలర్స్, సీయింగ్ దీస్ త్రీ కలర్స్.
1: రాత్రి చీకటి, అది నలుపు.
0: నైట్ ఈస్ ఫుల్ ఆఫ్
1: తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుంది సూర్యకిరణములు.
0: When the day is about to break, there will be this red rays of the sun coming.
1: ఈ యొక్క ఎరుపు రంగు బల్చిపోతూ రావు వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుండాలి.
0: When this redness matures itself, it becomes white.
1: ఈ ఎరుపు ఎక్కడ నుంచి వచ్చింది?
0: From where did this red
1: నలుపు నుంచి వచ్చింది?
0: From darkness it came.
1: ఈ యొక్క తెలుపు ఎక్కడ నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది.
0: From where did this whiteness emerge?
1: నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది.
0: All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the redness.
1: ప్రతి మానవుడు కూడా నువ్వు పుట్టే సమయంలో సర్వులు కూడా నువ్వు శూద్రుడే అజ్ఞానంగా ఉంటుంటారు నలుపుగా.
0: Therefore, in at the stage of birth, everyone is a శూద్ర.
1: ఈ అజ్ఞానం క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతూ ఉంటుంటాది.
0: When we slowly free ourselves from ignorance, we will be full of రజోగుణ.
1: ఈ రజోగుణమే సాత్వికంగా కూడా రూపొందుతుంది.
2: దిస్ రజో కూడా ఇట్ సెల్ఫ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు సాత్విక గుణం.
1: మనకు ఉద్రేకం కలిగినటువంటి వాడు, రాగద్వేషం కలిగినటువంటి వాడు ఎరుపు, అదినే క్షత్రియుడు అన్నారు.
2: A kshatriya is one who is full of excitement, who is full of
1: pavitramaina divyamaina bhavyamaina bhavamunu kodinatvanti vade brahmanudu annaru.
2: Brahmana is really one who is full of sacred thoughts.
1: Murkattam chetanu ajnanam chetanu kumulipoyinatvanti vadu shuddhudu annaru.
2: The one who is full of ignorance, who is
1: andaru murkulu kaadu, andaru veerulu kaadu, andaru satvikulu kaadu.
2: All people are not ignorant or stupid. All people are not
1: yendukulu guna karmamulu aadharam chesukoniye veerini ee vidhanga varnamulaga nirupistu vachindi.
2: On the basis of qualities found in one and also their actions,
1: andaru bhagavat swaroopule.
2: Everyone basically is embodiment of God.
1: Prati okka vyakti kudunu bhagavat aakarule.
2: Everyone is a very form of God.
1: తల్లికి నలుగురు కొడుకులు ఉంటుంటారు.
2: There are four sons for a mother.
1: పెద్ద కుమారుడు చక్కగా అన్ని విధములుగాను వేద అధ్యయనం చేసి చదువులంతా కూడా అభివృద్ధి గావించుకొని,
2: the eldest son has learned Veda.
1: స్థాయిలో పండితుడని పేరు పొందుతాడు.
2: And he gets a title that is a great scholar.
1: రెండవ వాడు,
2: the second one,
1: యుద్ధములో చేరి
2: he is a good fighter. He
1: గొప్పవాడుగా రూపొందుతాడు.
2: He becomes
1: యుద్ధవీరుడుగా ఉంటాడు.
2: He is a great hero, war hero.
1: అతను సిపాయి అంటారు, ఒక యుద్ధవీరుడు అంటారు.
2: He is, we have described as a soldier.
1: మూడవ వాడు,
2: the third one,
1: ఏదో ఒక వ్యాపారంలో ప్రవేశించి
2: he enters into business.
1: గొప్ప వ్యాపారిగా పేరు పొందుతాడు.
2: He gets a good name, a very great name.
1: నాలుగో వాడు, తండ్రికి ఉండినటువంటి భూమిని ఎందుకు వృధా చేయాలని దాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వాడు ఒక సేద్యగాడుగా రూపొందుతాడు.
2: ద ఫోర్త్ వన్ వాంట్స్ టు కల్టివేట్ ద ల్యాండ్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్.
1: నాలుగో వాడు
2: ప్రొడ్యూస్ కర్షకుల్చరిస్ట్ ఈజ్ ఎ కల్టివేటర్.
1: మూడో వాడు వ్యాపారి.
2: ద థర్డ్ వన్ ఈజ్ ఎ బిజినెస్ మన్.
1: రెండో వాడు క్షత్రియుడిగా ఉంటున్నాడు, యుద్ధవీరుడిగా ఉంటున్నాడు.
2: సెకండ్ వన్ ఈజ్ ఎ సోల్జర్.
1: మొదటి వాడు గొప్ప పండితుడిగా ఉంటున్నాడు.
2: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్కాలర్.
1: అతను పండితుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వ్యాపారి, ఇతను కేవలం ఒక శూద్రుడు భూమిని దున్నుకునేటువంటి. ఈ నలుగురు ఒక తల్లి బిడ్డలు కాదా?
2: ఆల్దో దేర్ ప్రొఫెషన్స్ ఆర్ డిఫరెంట్,
1: వారి వృత్తులను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా చూస్తే సర్వులు కూడా ఒక తల్లి బిడ్డలే.
2: ఆల్ దీస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ మదర్. ఆల్దో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ యాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
1: కనుక ఈ భేదములను మనం ఏమాత్రం కూడా పాటించరాదు.
2: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ డిఫరెంట్ in differences in thoughts at all.
1: Kanugani jati bhedamu leka janulaku aashrayam ichi sarva samattammu chaatu tarulu chetlakante manam heenamai poyinam ee naadu.
2: If we saw such differences, we are worse than trees which do not distinguish between man and man, give their shade equally to everyone.
1: Prati okkari hrudayamunandu kudunu oka bhagavat naamam aneetundi samattanga charinchali.
2: Every human heart must resound with the name of the Lord.

0: The name of Sai itself gives you so much of comfort. Think of that name in our heart. Always think of it.
1: Vruchamul talalupi pelukuchundu.
0: The trees go on nodding their heads and giving us a lesson.
1: Sai namame hai smariyin chudoyanchu. Pachi santanamul palukuchundu.
0: The birds go on repeating and telling us the name of Sai is
1: Sai namame hai smariyin chudoyanchu. కుసుమముల్ ఊపుచు పలుకుచుండు.
0: ద ఫ్లవర్
1: కుసుమముల్ వాసనలు కురియుచుండు.
0: ది ఫ్లవర్స్ స్ప్రెడ్ దర్ ఎఫల్జెన్స్ టీచింగ్ అస్ దట్ ది నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ ద జాయ్. రిపీట్ దట్ నేమ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
1: సాయి నామే హాయి స్మరించుడో ఎంచు తుమ్మెదల్ ఝుమ్మని దొరచుచుండు.
0: ద బీస్ ఆల్సో గివ్ ద సౌండ్ డిక్లరింగ్ దట్ ద నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ కంఫర్ట్ అండ్ ఆల్ జాయ్. Repeat that name in your own heart.
1: Akasham nundi adiye shabdambu vachchu.
0: The sound emanating from the ether, the sky, also do the same thing.
1: Adiye shabdam.
0: The sound coming from the earth also
1: do the same thing. Sai yantu sarvadikkula nundi.
0: The name Sai comes from all sides, all directions.
1: Pikkillu naamam pattiyandu.
0: It is resounding itself in Parthi.
1: Pikkatillu chundu Parthiyandu.
0: It is resounding in the land of Parthi.
1: Okkaru koorchu Sai Ram Sai Ram Sai Ram Sai Ram Sai Ram. Ee hrudayam anetuvanti enta pavitramainatuvanti reetiga roopanduthuntadi.
0: When everyone goes on greeting another person
1: Sai Ram, ante okkaru peru kaadu.
0: Sai is not the name of a particular person.
1: Sai pavalinchinatvanti hrudayam paina pavalinchinatvanti yokka paramaatma tattvame Sai.
0: Sai is the very divine principle which rests in the human heart.
1: Ee naadu mana yokka samskrutini mana yokka pavitramainatvanti yokka bhavanni ee naadu manam poorthi marchipothunnam.
0: Today we are forgetting our sacred culture and our sacred nature.
1: Manchi tattvamu marachiri manushulanta.
0: All the human beings are forgetting the good principles.
1: Dharma adugante sanghana karma gali.
0: To one's bad luck, righteousness has
1: nilava nidaye lekunde neeti echata.
0: For morality there doesn't seem to be any shelter at all.
1: Daubhagyam emi kala.
0: Can there be greater bad luck and ill luck than this particular thing?
1: Okka neetiki manam emaina chotu isthunnama?
0: Are we giving any place for morality in our own heart?
1: Ledu.
0: Certainly not.
1: Neeti mana jati.
0: Morality is our own caste.
1: Jati gauravamu neeti pai nilichunu.
0: The honor of the caste and religion
1: neeti lekayunna jati chedunu.
0: Without morality
1: neeti galgu jati nijamaina jati ra vinuvu vinudu bharatiya veerasutuda.
0: Oh heroic son of Bharat, listen to this truth. The very basis of our caste,
1: sangha maryadalanniyu ganga kalise,
0: all the honor of our society is washed away.
1: Manushya jatike triptiye mayamayye.
0: The humanity has lost all sorts of contentment, satisfaction, peace.
1: Sila naitika viluvalu sidili poye.
0: Character and integrity have lost their
1: truth. Idiye ee naati progress vidyalandu.
0: Whatever you call progress in education is only this.
1: ఇదియా మనం చేయవలసినటువంటిది. మన ప్రోగ్రెస్ ఏమిటి?
0: వాట్ ఈజ్ అవర్ రియల్ ప్రోగ్రెస్?
1: కన్న తల్లిదండ్రులు మనం ధిక్కరించిపోతున్నాం.
0: వీఆర్ డిజర్వింగ్ పేరెంట్స్ హావ్ గివెన్ బర్త్ టు us.
1: వారిని గౌరవించలేనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ రీచింగ్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనకు అదుపులో ఉండి అనుకూలవంతులై అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈనాడు విస్మరిస్తున్నప్పుడు ఏ యొక్క అనుకూలములు లేక మనకు అతీతమై అగమ్య గోత్రమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మీరు ప్రేమించగలరు?
0: ఇఫ్ యూ కెన్ గివ్ అప్ అవర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యూ కెన్ రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్?
1: నీ అనుకూలంలో ఉండేటువంటి దాన్ని నీవు ప్రేమించలేనప్పుడు,
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ యువర్ ఓన్ పేరెంట్స్ హావ్ గివెన్ యూ,
1: అవ్యక్తమై అగోచరమైనటువంటి యొక్క దైవాన్ని ఏ రీతిగా నీవు ప్రేమించగలవు?
0: ద ఇన్విజిబుల్ అండ్ the God who is not seen, how can you love him?
1: Mottamadatini talidannu nee preminchu.
0: Therefore in the very first instance
1: వారే నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని విధమైనటువంటి ఈ స్థితికి తెచ్చినటువంటి వారు.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ యూ బర్త్.
1: ఇట్టి వారికి చెప్పలేనటువంటి మానవుడు,
0: ఇఫ్ మ్యాన్ కెనాట్ షో గ్రాటిట్యూడ్,
1: దైవ భక్తి ఈ భక్తి నిజమైన భక్తి అవుతుందా?
0: ఇఫ్ యూ సే డివోషన్ టు గాడ్, కెన్ ఇట్ బి ట్రూ డివోషన్?
1: కానే కాదు.
0: ఇట్ కెన్ నెవర్ బి.
1: ఇది కేవలం దైవాన్ని కూడా స్టంట్ చేయటం అవుతుంది.
0: దిస్ బికమ్స్ ఎ టైప్ ఆఫ్ స్టంట్ ఎయిమ్డ్ అట్ గాడ్.
1: నీకు అందుబాటులో నీ ఆధీనంలో ఉండి నిన్ను ప్రేమించి నిన్ను అభివృద్ధి గావించి నిన్ను ఇంతవరకు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదట నీవు పూజించు.
0: యూ వర్షిప్ యువర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ యువర్
1: అదే మాతృదేవో భవ పితృదేవో భవ.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్షిప్ యువర్ ఫాదర్.
1: ప్రత్యక్ష స్వరూపులను మనం విస్మరిస్తున్నాము.
0: We are giving up
1: పరోక్షమైనటువంటి దేవతలంతా కూడా ఆరాధిస్తున్నాము.
0: We are trying to search for gods who are not really seen.
1: సజీవులను బాధించడము, నిర్జీవులను పూజించడము, ఇది భక్తి కానేరదు.
0: Hurting the living and worshipping the thing which is not seen, this cannot be true devotion.
1: సజీవులను పూజించు.
0: Worship people with life.
1: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవత్వాన్ని విశ్వసించు?
0: Have full faith that God dwells in every living being.
1: ఇది ఏ సాయి ప్రబోధ.
0: This is the teaching of సాయి.
1: నిజముగా ఈ సమత్వాన్ని మీరు అభివృద్ధి గావించుకుంటే భారతదేశం యొక్క సంస్కృతి ఇంతకంటే మరొకటి లేదు.
0: If you can develop this kind of attitude and equality, the culture of Bharat can grow to any extent.
1: ఎవ్వరిని మనం ద్వేషించరాదు.
0: Do not hate anyone.
1: కనుకనే వ్యాసులు,
0: that is why Vyasa has declared,
1: ఇది గొప్ప మహర్షి,
0: he is a great sage.
1: ఇంతే కాదు, వ్యాసు నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడని కూడా ఒక ప్రఖ్యాతి.
0: నాట్ మెర్లీ దాట్, ఇట్ ఈస్ సెడ్ దట్ వ్యాస హింసెల్ఫ్ ఈజ్ నారాయణ.
1: శబ్ద స్వరూపంలో ఉండేటువంటి వేదములంతా కూడా అక్షస్వరూపంగా మార్చినాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు గివ్ ఎ షేప్ ఆఫ్ లెటర్ అండ్ రైట్ ఎవ్రీథింగ్.
1: ఇతను అరంధ్యోతి యొక్క ముని మనవడు.
0: హీఈస్
1: అరంధ్యోతి యొక్క గ్రేట్ గ్రాండ్ సన్.
0: హీఈస్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్
1: అరంధ్యోతి.
0: అరంధ్యోతి
1: ఇలాంటి మహర్షి ఈ విధమైనటువంటి యొక్క అనంతమైనటువంటి వేదాలను, అనేక రూపంలో ఉండేటువంటి వేదాలను మానవుడు ఇంత అనుభవించడానికి సాధ్యం కాదని గుర్తించి దానిని విభజించుకుంటూ వచ్చాడు.
0: హీ రికగ్నైజ్ దట్ వేదాస్ ఆర్ ఇన్ఫినిట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు రికగ్నైజ్ దట్. దేర్ ఫోర్ హీ డివైడెడ్ ది వేదాస్ ఇన్ టు డిఫరెంట్ వేద్.
1: అతను ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం.
0: హీ వాజ్ బోర్న్ ఆన్ ది ఫుల్ మూన్ డే ఆఫ్ ది మంత్.
1: కనుక ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి కూడా అదే మూల కారణము.
0: దట్ ఈస్ ది రీజన్ వై టుడే ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ వ్యాస పూర్ణిమ.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు.
0: వ్యాస ఈజ్ వన్ హూ హ్యాస్ డిక్లర్డ్ ద డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
1: 18 పురాణములు కూడా రాసి,
0: He wrote 18 Puranas.
1: ఈ 18 పురాణములు కూడాను అందరూ పఠించడం సాధ్యం కాదని గుర్తించి,
0: He recognized that everyone may not be able to read these
1: 18 epics. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమని రెండు వాక్యముల లోపల దాని యొక్క సారాంశాన్ని ముగించాడు.
0: He summed up the essence of all these 18 Puranas in
1: help ever, hurt never. అందరికీ సహాయం చేయి, ఎవరిని నువ్వు బాధించొద్దు అన్నాడు.
0: And those two sentences which are the summary of 18 Puranas are, help ever and hurt never.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి.
0: వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది సీక్రెట్ థింగ్స్ టు ద వరల్డ్.
1: కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు కనుక వ్యాసుడు, అతని గురువు అనుకున్నారు.
0: As Vedavyasa was one who taught such extraordinary things to the world, he has been described as the master for the
1: guru world. Anaga andhakaramunu nirmoolam gavinchinatunti vaadu.
0: Guru, master stands for one who destroys the darkness of ignorance.
1: Kanukane nijamainatunti guruvu bhagavantude.
0: Therefore the true master,
1: ee andhakaramane ajnanam nirmoolam gavinchetundi shakti samarthyamlo athaniki okkatiki maatrame untundi.
0: Only God has the power and the capacity to destroy.
1: Migilinaatundi vishayalanta kuda loka sambandhamainatundi vishayalanu bodhinchetundi varu upadhyayulu kavachunu leka adhyapakudu kavachunu.
0: The other teachers who teach,
1: meerandaru evariki guruvulu kaane kaadu.
0: they cannot be called gurus. They may be called
1: ఉపదేశం చేసినటువంటి వారందరూ కూడా నువ్వు గురువులు కాదు.
0: Everyone who teaches cannot be called a guru.
1: గురువర్ గురుహు ఆరికందరికీ గురువు అయినటువంటి వాడు భగవంతుడు.
0: God is the master of all these masters, the teacher of all these
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు భగవంతుడినే గురువుగా భావించాలి.
0: Therefore, everyone should treat God alone as the true guru.
1: ఈ గురు పూర్ణిమ అని చెప్పింది కేవలం గురువులకు పూజలు చేయటము, పండ్లు ఇవ్వటము, దక్షిణ ఇవ్వటం, ఇది కాదు గురు పూజ.
0: On this Guru Purnima day, worshipping Guru does not mean giving Dakshina and what
1: Dakshina Loka Guruvulu. Dakshina Loka Guruvulu. Dakshina Lokeshaguru.
0: Dakshina or offerings may be given to this worldly teacher.
1: Ee naati Guruvulanta kodanu, kevulo mantram chetulo dabbu. Idi Bada Guruvulu, Bodha Guruvule kaani, kevalam nijamainatuvanti Guru Bhagavantudu okkade.
0: The true master is God alone. All these teachers, they go on teaching you and expecting some offerings from you.
1: Kalukane Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara. Bhagavantude Guru annaru. Aa Bhagavantude evaru? Prakruti manaku Bhagavat swaroopamu.
0: Therefore it is said that God alone is Guru. Who is that God? Nature itself is that God.
1: Nature is the best teacher.
0: Therefore nature is the best teacher.
1: Kalukane manaku ee nature, ee yokka jagatte vishwame manaku nijamaina guru.
0: Therefore, the world, this nature itself, is the best teacher.
1: Kanuka vishwamulopala prati pachi, prati vruchamu, prati sila, anni kudu manaku aneka rakamulainatundi upadeshamulu gavistunnayi.
0: Therefore, every bird, every tree, every mountain teaches so many lessons.
1: Adavulanta kudunu kevalamu kastamayamu.
0: Forests are full of wood.
1: Kondalanta kudunu kevalamu silamayamu.
0: Mountains are full of stone.
1: Bhoomi anta kudunu kevalamu mrunmayamu.
0: Earth is earth.
1: దేహమంత కేవలం మాంసమయము.
0: The physical body is full of
1: flesh. ఇవన్నీ కూడాను పంచభూతములమయమే.
0: All these are essentially
1: దీనికంటే
0: made up of five elements.
1: ఎక్కడ కూడా మనకు కనిపించదు.
0: Other than these five elements, you cannot get anything in nature.
1: కనుక విశ్వమే మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క గురువు.
0: Therefore, this world is the greatest teacher.
1: ఈ విశ్వం యొక్క దివ్యత్వాన్ని చక్కగా మనం అనుసరించాలి.
0: We should understand this particular thing very clearly.
1: చూడండి, మనం ఒక దినం అర్లీగా నిద్రపోవచ్చును, ఒక దినం అర్లీగా మనం లేయవచ్చును.
0: వన్ పర్టికులర్ డే వి మే గో టు బెడ్ అర్లీ,
1: కానీ
0: అనదర్ డే వి మే గెట్ అప్ అర్లీ.
1: ప్రకృతి యొక్క శాసనం అనుసరించి ఋతువులు ఎంత కరెక్ట్ గా వస్తుందా, ఎంత చక్కగా వస్తున్నాయి.
0: బట్ లుక్ అట్ ద నేచర్, సీజన్స్
1: ఈ సూర్యోదయ సూర్యాస్తములు ఎంత చక్కగా క్రమంగా నడుస్తున్నాయి.
0: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ టోటలీ పంక్చువల్ అండ్ రెగ్యులర్.
1: కనుక అన్ని కూడా జగత్తు లోపల ప్రతి ఒక్కటి కూడాను తమ తమ నియమాలు తావు పాటిస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఇస్ ఫాలోయింగ్ ద రూల్.
1: మానవుడు ఒక్కడే తమ నియమాన్ని ఉల్లంఘించిపోతుండే.
0: మ్యాన్ అలోన్ ఈస్ మేకింగ్ బ్రీచ్ ఆఫ్ ఆల్ ద రూల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్.
1: కనుకని ఈనాడు మానవునికి ఆ ధర్మ సర్వధర్మములు అత్యవసరమైంది.
0: దేర్ఫోర్ ది నీడ్ ఫార్ రైచియస్ కాండక్ట్ ఈస్ మెంట్ మోర్.
1: పశువులు కూడా తమ తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నాయి.
0: యానిమల్స్ ఆర్ ఫాలోయింగ్ దేర్ రూల్స్ and their own regulation.
1: మృగములు కూడాను తమ తమ నియమాన్ని తాము పాటిస్తున్నాయి.
0: Beasts are also observing the rules.
1: వాటికి కొన్ని సీజన్ అండ్ రీజన్ అంతా ఉంటుందాది.
0: They have a reason and a season.
1: ఏ సీజన్ ఏ రీజన్ లేకుండా పరితపించేటువంటి వాడు మానవుడే.
0: It is only the man who does not have any season and any reason.
1: అట్టి మానవునికి ఈనాడు సుబోధలు అత్యవసరము.
0: Therefore, it is all these teachings are meant.
1: అట్టి మానవునికి ఈనాడు ధర్మ ప్రబోధలు అత్యవసరము.
0: Teaching about righteousness is necessary.
1: అట్టి మానవునికి నీతి నిజాయితీలు అవసరము.
0: The morality and character is
1: necessary. ఒక నియమాన్ని పాటించాలి.
0: Man has to follow some rules and regulations.
1: ఆధ్యాత్మికము.
0: And that particular rules and regulations.
1: ఆధ్యాత్మికమే లేకపోతే మానవత్వం ఏమాత్రం కూడా ప్రకాశించదు, వికసించదు.
0: Humanity can never shine resplendently without spirituality.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనం ఈ ప్రేమను పొందాలనుకుంటే,
0: యు వాంట్ టు అటైన్ దిస్ ట్రూ లవ్.
1: 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు నామస్మరణ.
0: 8th స్టాండర్డ్ బాయ్ జస్ట్ హి స్పోక్, హి వాస్ స్పీకింగ్ అబౌట్ నామస్మరణ.
1: స్మరణే తరువోపాయం.
0: ఇట్ ఈస్ రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ సేవ్ అస్.
1: ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని నామస్మరణ చేత సర్వులు సేవను ఆచరించాలి.
0: Participate in service activity. Repeat the name of the Lord. Serve all people.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.
0: టుడే యు హవ్ రికగ్నైజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ థింగ్.
1: మానవ దేహము కర్మ నిమిత్తమే లభించినటువంటిది.
0: Human body is given in order to serve others.
1: Karmanu bandini manushyaloke.
0: It is given for action, for doing, for undertaking action.
1: Kanukane karya kalap samudayamanni kudunu ee kayamtone kudi untunnayi.
0: All the activity is associated with the physical body.
1: Karmanu acharinchaka manam ye matram kudunu undadaniki veelu kaadu.
0: Without performing action you cannot live even for a moment.
1: Prati vyakti kudunu tama tama kartavyanni nirvartinchali.
0: Everyone should discharge his duties properly.
1: Tama kartavyanni vismarinchinatunti vaade kevalam paapi ani cheppochu.
0: He is a sinner who gives up his duties.
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ పోయినప్పుడు దేశమంతా సుభిక్షంగా ఉంటుంది.
0: ఇఫ్ ఎవరీవన్ కెన్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ ది వరల్డ్ విల్ బి హ్యాపీ, ది కంట్రీ విల్ బి ప్రాస్పరస్.
1: ఎవరి కోసమో నీవు యోచించవద్దు.
0: డూ నాట్ థింక్ దట్ యుర్ డూయింగ్ ఇట్.
1: నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు, ఇంకొకరు తన కర్తవ్యాన్ని తాను ఆచరించు, అప్పుడు ఒకరికొకరు చెప్పనక్కర్లేదు.
0: ఇఫ్ ఈచ్ వన్ గోస్ ఆన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ వన్ టీచింగ్ అనదర్ టు డూ వన్స్ వర్క్.
1: ఏ యొక్క జడమైనటువంటి మిషన్ కూడాను పనిచేయకపోతే తుప్పు పట్టిపోతుంది.
0: ఈవెన్ ఎ లైఫ్లెస్ మెషిన్ గెట్స్ రస్టెడ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్ ఫర్ సమ్ టైమ్.
1: మనిషి పై చేయకపోతే వాడు తుప్పు పట్టడా?
0: వుడ్ నాట్ మ్యాన్ రస్ట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్?
1: కనుక పని చేయనటువంటి ఒక మానవుడు మానవుడే కాదు.
0: ఎ మ్యాన్ హూ డస్ నాట్ వర్క్ కెనాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ఏదో ఒక పని చేస్తూ పోతుందామంటే కాదు, సమాజ సేవలో పాల్గొనాలి.
0: ఇట్ షుడ్ నాట్ బి సమ్ వర్క్ ఆర్ అదర్, వన్ షుడ్ అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ.
1: సమాజ సేవనే సర్వేశ్వరుని యొక్క సేవ.
0: సర్వీస్ టు ది సొసైటీ, సర్వీస్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతుని ప్రేమను పొందాలంటే సులభమైన మార్గం అది.
0: ఇఫ్ యూ వాంట్
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. నీవు అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు.
0: సర్వ్ ఆల్, లవ్ ఆల్.
1: ఈ సేవించేటువంటి మార్గంలో మనం చక్కగా మన జీవితాన్ని పవిత్రం గావించుకోవాలి.
0: శాంక్టిఫై యువర్ లైఫ్ బై సర్వింగ్ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా, అనేక మంది ప్రశాంతనీయం కూడా వస్తారు. ఇంకా రేపటి నుంచి మాత్రం ఎవరు కూడా ఊరుకో కూర్చోవడానికి వీల్లేదు.
0: సో మెనీ పీపుల్ కమ్ టు ప్రశాంతి నిలయం.
1: వారి చేతనైనంత పని సమాజంలో మనం చేసే తీరాలి.
0: నో వన్ షుడ్ సింప్లీ సిట్ క్వైట్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: కేవలం తినటం, కూర్చోవటం, మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము?
0: ఈజ్ ఇట్ ఎ ప్రాపర్ హ్యూమన్ నేచర్ మియర్లీ టు ఈట్, సింప్లీ సిట్ అండ్ చిట్ చాట్?
1: ఎవరి చేతనైనంత పని వారు తప్పక చెయ్యాలి.
0: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వర్క్.
1: పని చేయడానికి వాడు ప్రశాంతి నిలయంలో ఉండడానికి వీలే లేదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ వర్క్ హెస్ నో ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం అట్ ఆల్.
1: చేయండి, ఏదైనా ఒక సేవ చేయండి.
0: అండర్ టేక్ సమ్ వర్క్, సమ్ సర్వీస్.
1: కేవలం నిరంతరము లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్ ఇదేనా మానవత్వానికి? ఇది సరైనటువంటిది కాదు.
0: వుడ్ ఇట్ బి ప్రాపర్ ఫర్ హ్యూమానిటీ?
1: ఈ గురు పౌర్ణమి నుంచి మీరు చేయవలసినటువంటి సేవలు ఇదే ప్రధానమైనది.
0: ఫ్రమ్ గురు పూర్ణిమ
1: ఎంతో సేవ చేయవలసినంతా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ కుడ్ బి డన్.
1: ఆ సేవ ఎందు జీవితం సార్థకం అవుతుంది.
0: యు శాంక్టిఫై యువర్ లైఫ్.
1: ఈనాడు లోకమంతా ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: సేవకత్వాన్ని నేర్చుకోకుండా నాయకత్వంలో పోవటం చేతనే ఈ విధమైనటువంటి దురవస్థలు పాలైపోతుంటాయి.
0: పీపుల్ ఆర్ బికమింగ్ ది లీడర్స్ వితౌట్ ఫాలోయింగ్ ది సర్వీస్ ఆర్ వితౌట్ ది
1: సేవ చేయనటువంటి వాడు నాయకుడికి ఏమాత్రం అర్హుడు కాదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు సర్వ్ కెన్ నెవర్ బికమ్ ఎ
1: నాయకత్వాన్ని అందిస్తుంది.
0: It is the service which can confer leadership.
1: Kinkaratvame sankaratvanni poshistundi.
0: It is the attitude of service.
1: Nenu goppavadu goppavadu ahankaranki emattam kudunu avakasam ivvakoddu.
0: There should not be any room given in human heart for ego.
1: Inaadu dharam cheta balavantudu kaadu.
0: A wealthy person should not.
1: Vidya cheta balavantudu kaadu.
0: An educated person should not.
1: Janam cheta bhagavantudu balavantudu kaadu.
0: A person who has
1: nijamaina balam emiti? Morality and purity are the only strength. Morality and purity.
0: Morality and purity are the only strength.
1: Ide manavuni yokka nijamaina balamu.
0: This is true strength for every human.
1: Deha balam undi em prayojanamu?
0: What is the use of this physical?
1: Gundu boyachu, balla boyachu.
0: You may carry a big stone or a boulder.
1: Kaadu. Mana dukkhanni kuda nu bharinchukuneetundi balamu nijamaina balam adi.
0: We should have that particular power which can help us to bear.
1: Sakshilavantulu kavali.
0: We should become men of character.
1: హృదయం పరిశుద్ధంగా ఉండాలి.
0: Our hearts must be pure.
1: ఇవి రెండు మనం అభివృద్ధి గావించుకోవాలంటే సేవలో పాల్గొనాలి.
0: And with these two who should undertake service
1: activity. అహంకారం నిర్మూలమైపోతుంది.
0: Once you undertake service activity, your ego is destroyed. అహంకారాన్ని
1: నిర్మూలం గావించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: If you want to remove ego in you, service alone is the best path.
1: అప్పుడే మన జీవితం కూడా సార్థకమైన కాకుండా మన దేశానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన ప్రారంభమవుతాం.
0: నాట్ మెర్లీ అవర్ లైఫ్ గెట్ సాంక్టిఫైడ్, వుడ్ హావ్ హెల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
1: అనేక మంది ఆఫీస్ బేరర్స్ కూడాను అందరికీ ఉపదేశిస్తున్నారు కానీ వారు పనుల్లో చేరటం లేదు.
0: టుడే ఈవెన్ ఆఫీస్ బాయ్ బేరర్స్ ఆర్ ఓన్లీ టీచింగ్ అదర్స్.
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కావాలి కానీ యజమానుడు కాకూడదు.
0: Everyone should first become worker. You should not become a master in the beginning.
1: Appude nijamainatundi desham yokka cheemani korina varam avtam.
0: Then only would have properly
1: appude nijamaina manavatvanni manu poshinchina varam avtam.
0: Would have developed humanity and proper lines.
1: Kaluka patti okkaru kodunu sevalo palgonali.
0: Everyone should undertake service.
1: Itarlaku manu emi cheptunnamo adanni manam chesi chupinchali.
0: We should practice what we are teaching.
1: Dani nenu chestunnanu.
0: I am doing that.
1: అందువల్ల నేను చెప్పడానికి కూడా తగినటువంటి యొక్క ఇదిగా ఉంటుంటాది.
0: That is why I have every right.
1: అందరినీ ప్రేమించండి ప్రేమించండి, నేను అందరినీ ప్రేమిస్తాను.
0: I tell everyone should love everyone.
1: నేను ఎప్పుడు తెల్లవారి మొదలు రాత్రి వరకు పని చేస్తుంటాను.
0: From the break of the day till night I go.
1: నేను ఎంత ఉల్లాసంగా ఉంటాను మీకు తెలుసునా? మీకు తెలియదు.
0: How happy I always be. Do you know?
1: Happiness is my form. నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: I am always happy. That is my form.
1: ఏ ఒక్క దానికి యోచించను.
0: ఐ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్.
1: కారణం ఏమిటి?
0: వై వాట్ ఈ
1: ఆశలు లేవు. అది నిజమైన ఆనందానికి కారణం.
0: ఐ డు నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: పెంచుకుని పెంచుకుని పోవటం చేతనే ఆనందం తరిగి తరిగిపోతుంది.
0: యాజ్ యూ గో ఆన్ ఇంక్రీజింగ్ యువర్ డిజైర్, యువర్ జాయ్ గెట్ డిమినిష్.
1: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఒకరి ఒకరిని ప్రేమించాలి.
0: Embodiments of divine love. Each one should love.
1: ప్రేమించడం అంటే ఈ లోక సంబంధమైన ప్రేమను కాదు.
0: ఇట్ ఇస్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఓన్లీ లవ్.
1: ఆమె చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి.
0: డూ నాట్ టేక్ ది రాంగ్ పాత్.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి.
0: రికగ్నైజింగ్ దట్ ఆత్మ రిసైడ్స్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఏ సాధనలు చేయకపోయినా కూడా పర్వాలేదు.
0: యూ నీడ్ నాట్ డూ ఎనీ అదర్ సాధన.
1: ఆ ప్రేమనే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది.
0: దిస్ లవ్ విల్ టేక్ యూ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: ఎవరిని బాధించకుండా చూసుకోండి.
0: డూ నాట్ హర్ట్ అదర్.
1: ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి.
0: హూమ్ సో యువర్ హర్ట్ యూ వుడ్ హావ్ హర్ట్ గాడ్ అలోన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, దెన్ యూనిటీ వుడ్ బి వెరీ ఈజీ.
1: ఏ పని చేసినా లోపలైనా సరే బయట అయినా సరే నామస్మరణ మాత్రం చేయండి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, క్యారీ ఆన్ దిస్ నామస్మరణ.
1: నామమే ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి నావ.
0: ఇట్ ఈస్ ది నేమ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ద బోట్ విచ్ కెన్ టేక్ యూ అక్రాస్ ది ఓషన్.
1: తుచ్చమైన బలహీనమైనటువంటి యొక్క మాటల చేత మనకి ఏమాత్రమూ ప్రయోజనం లేదు.
0: డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ బై మియర్లీ యూజ్లెస్ వర్డ్స్.
1: కాలం చాలా భగవత్స్వరూపము.
0: టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: డోంట్ వేస్ట్ టైమ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైమ్ ఈజ్ గాడ్. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవత్స్వరూపునిగా విశ్వసించాలి.
0: Consider time itself as the very embodiment of God and carry on your activity.

0: కర్మలందు జన్మ కలుగుచునుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు. సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వి పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manishyaloki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టి

0: అగ్ని కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: ఫర్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ ఇట్ ఈస్ యాక్షన్ విచ్ ఈస్ కాజ్ అండ్ విచ్ ఈస్ ద బేసిస్.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటకై కర్మలు ఆచరించాలి.
1: రికగ్నైజింగ్ ది థియరీ అండ్ ది లా ఆఫ్ యాక్షన్ వన్ హ్యాస్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలు ఆచరించటప్పుడును కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: ఈవెన్ టు పర్ఫార్మ్ యాక్షన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ యాక్షన్.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: యాక్షన్ రియలీ రిఫర్స్ టు ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ద మైండ్, ద బాడీ అండ్ ఆల్సో ద వర్డ్.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్ విచ్ గవర్న్ ది లా ఆఫ్ యాక్షన్.
0: మొదటిది శరీరము.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫిజికల్ బాడీ.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరు వేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ అండ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్.
0: దివ్యత్వం చేతనే సమస్తము కూడాను జరుగుతున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బై ది విల్ ఆఫ్ డివినిటీ.
0: కానీ ఇట్టి దివ్యత్వం గుర్తించుకునలేక కేవలము అంగములను ఉపాంగములను ఆధారము చేసుకుని మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుతున్నారు మానవుడు.
1: మెన్ ఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఈ కర్మఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: మ్యాన్ ఈజ్ అగెయిన్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్.
0: కారణమేమనగా కర్మఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: మ్యాన్ ఈజ్ బీయింగ్ రీబోర్న్ అగెయిన్ బికాస్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ టు రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ యాక్షన్స్.
0: కనుకనే ఫలాపేక్ష లేనిటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలున్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫరెన్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ ఆస్పెక్ట్స్.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: People also consider performing swadharma is good for them.
0: కానీ ఇది శ్రేయస్తే ప్రేయస్తే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: While it is true, but the swadharma does not refer to the caste community, the religion and the nationality.
0: Swa anaga atma.
1: Swa refers to atma.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: ఇది మారునది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్సు అని కూడాను గుర్తించాలి.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్. That dharma refers to atma, and performing such a swadharma is always good and beneficial.
0: Paradharma managa idi kevalamu dehamunaku sambandhinchinatvantidi.
1: Paradharma refers to dharma associated with body.
0: Idi raga dveshamulato koodinatvantidi.
1: This is associated with likes and dislikes.
0: అహంకారం అహంకారములతో చేరినటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఇస్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని, పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దేహధర్మ ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ దేర్ ఫర్
0: దేహముతో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను ఫలప్రాప్తి నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బాడీ ఆర్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక ఇది ప్రమాదమైనటువంటిదిగా కూడా మనం విశ్వసించాలి.
1: దేర్ ఫోర్ వీ హ్ టు బిలీవ్ దట్ దిస్ ఇస్ రాదర్ డేంజరస్.
0: కర్మలు ఆచరించే సమయమునందు మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ వీ రియలీ డు నాట్ అండర్స్టాండ్ ది ఇంప్లికేషన్స్.
0: ముందు రాబోయేటువంటి యొక్క విచారములకు మనం ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ లుకింగ్ టు ద ఫ్యూచర్ అండ్ ఎక్స్పెక్టింగ్ అండ్ విజువలైజింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
0: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో, ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ వెన్ వీ పర్ఫార్మ్ సమ్ యాక్షన్.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ టెంపరర్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ అస్ ఇన్ ఫ్యూచర్.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్స్.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటివి.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ.
0: సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక,
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక,
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్,
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: Performing all the actions as an offering to the God are good actions and satkarmas.
0: Idi kevalamu
1: believing this to be only
0: daivanni trupti pariche nimittamu, daivanni prasannulu gavinchukune nimittamu, daiva pritini anubhavimpagore nimittamu, ivi aacharincheetundi sadgunamulato kudinatundi karmalu.
1: Actions which are performed associated with great virtues are performed for the pleasure of God, for winning the favor and grace of God, and for the satisfaction of God.
0: Ahankara mamakaramulato palapekshato cheyinatvanti karmalu anni kudanu rajasika karmalu.
1: Actions performed with a sense of egoism and also with a sense of belongingness and attachment, these are all rajasika karmas.
0: Ivi kevalamu samanyamainatvanti manavulu ee jagattunandu nityamunu aacharincheatvanti yokka vruttulu.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: Prithvi paya kaliginatvanti prati manavudu kudanu ee rajasika sambandhamainatvanti yokka karmalane adhikanga anubhavistunnadu.
1: Every man who is living on earth tends to perform rajasik karmas in large quantities and number.
0: Veetini satvikanga marchukunataku prayatninchali.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలము స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాలను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ violence and harming people.
0: భూతదయారహితమైనటువంటిది.
1: This is compassionless.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: These are also associated with narrow-mindedness.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: Entirely and absolutely selfish they are.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: These tamasic actions are very dangerous.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ మ్యాన్ విల్ బి పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ హిస్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద బ్యాడ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ యాక్షన్స్
0: 5 విధములైనటువంటి యజ్ఞములు నియమించినాడు.
1: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ 5 టైప్స్ ఆఫ్ యజ్ఞ.
0: 1 దేవయజ్ఞము.
1: ఫస్ట్ వన్ ఈస్ దేవయజ్ఞ.
0: 2 పితృయజ్ఞము.
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: 3 భూతయజ్ఞము.
1: ద థర్డ్ వన్ ఈస్ భూతయజ్ఞ.
0: 4 మనుష్య యజ్ఞము.
1: ద ఫోర్త్ వన్ ఈస్ మనుష్య యజ్ఞ.
0: 5 ఋషి యజ్ఞము.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ఋషి యజ్ఞ.
0: దీనినే బ్రహ్మయజ్ఞం అని కూడా భావిస్తుంటారు.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
0: మానవుడు నిత్య జీవితములో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ ఏ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
0: మనకు తెలియకుండానే రుబ్బుటలో దంచుటలో నూరుటలో అనేక ప్రాణములు పోవుచున్నవి.
1: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్ గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: a number of beings.
1: In order to overcome the sinful implications of these actions, Deva Yajna is prescribed. Not merely this.
0: Mana dehamanandu, anga angamanandu kudanu, rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angirasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angirasa.
0: Kanuka rasa swaroopulai mana angamanu poshinchutu rakshinchutu undatam chetane varika krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konti chintinchatamu dhyaninchatamu ilanti karyamulu yendu swadhyayamu sarpatamu మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవయజ్ఞ, దేవ సాక్రిఫైస్.
0: నిద్రావస్థలయందు, దుర్శక్తి అవస్థలయందు, మనకు తెలియనటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ee pavitramainatundi dehamu karma charana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kaayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is done by Deva Yajna.
0: Shariram adyam khalu dharma sadakam mani. Ee yokka dharma sadanaku ee shariram e mooladharamu.
1: For performing dharma, this body is a basic requirement and basic support.
0: Kanukani ee anga devatalainatunti yokka veeriki manam krutagnata purvakanga varini smaristu bhajistu dhyanistu చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఆఫరింగ్ వర్షిప్, రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: పితృయజ్ఞము,
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
0: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: నాట్ మెయిర్లీ దాట్ ది పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ ఈ అవర్ పేరెంట్స్.
0: మన రక్తము, మన ఆహారము, మన యొక్క మెదడు, మన యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ దాట్ అవర్ ఫిజికల్ బాడీ, ద బ్లడ్, ద ఫుడ్ అండ్ ద హెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్. ఫుడ్, హెడ్ అండ్ బ్లడ్, దే ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ పేరెంట్స్.
0: కనుక ఈ పవిత్రమైన మానవ జన్మను అనుగ్రహించి ప్రసాదించినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు మనం ఎంతయో రుణపడి ఉంటున్నాం.
1: వీఆర్ గ్రేట్లీ ఇండెటెడ్ టు పేరెంట్స్ హూ హ్యావ్ బెస్టోడ్ ఆన్ అస్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ పర్ఫార్మింగ్ ధర్మ.
0: వారు బ్రతికి ఉండినంత వరకు కూడాను వారిని ప్రసన్నులు గావించి వారిని సంతృప్తి పరిచేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ విల్ గివ్ దెమ్ జాయ్ అండ్ ప్లెజర్.
0: వారు మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థమై ఏర్పడినటువంటివే ఈ యొక్క శ్రాద్ధములు.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ కమ్అప్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్.
0: ఇట్టి శ్రాద్ధ కర్మల చేతనే ఆ పితృదేవతను సంతృప్తిపరచి వారికి సరి అయినటువంటి ప్రసన్నులు గావించుకోవాలి.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ జాయ్ అండ్ గెట్ దేర్ ప్లెజర్ అండ్ దేర్ గ్రేస్.
0: ఈ కారణ నిమిత్తమై పితృయజ్ఞం కూడాను ఏర్పడుతూ వచ్చింది.
1: పితృయజ్ఞ హ్యాస్ కమ్ అపాన్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఆల్సో.
0: భూతయజ్ఞము,
1: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
0: మనం స్నానము చేయనప్పుడు,
1: వైల్ టేకింగ్ బాత్,
0: ఇల్లు ఊడ్చునప్పుడు,
1: వైల్ స్వీపింగ్ ద ఫ్లోర్,
0: బట్టలు ఉతుకునప్పుడు,
1: వైల్ వాషింగ్ ద క్లోత్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: ఈ ప్రాణులు మరణించిన యొక్క పరిహారార్థమై మనము ఈ విధమైనటువంటి యొక్క భూతయజ్ఞము అనగా భూత ప్రీతికి మనం తగిన ప్రయత్నం చేయాలి.
1: భూతయజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ సాటిస్ఫాక్షన్ టు దీస్ లివింగ్ బీయింగ్స్ విచ్ వుడ్ హావ్ కిల్డ్ అన్నోయింగ్లీ.
0: ఇది ప్రాచీన కాలం నుండి కూడాను ఋషుల దగ్గర నుండి ఇది ప్రారంభమైంది.
1: దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది
0: ఋషుల ఆశ్రమంలో. సాత్విక స్వరూపులైనటువంటి జింకలను, నెమళ్లను పెంచుకోవటము, గోవులను పెంచుకోవటము, ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూజ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ద డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
0: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్యపిండి పెట్టడమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో, ఏ పక్షులో, ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూతతృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమనెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ would be giving some kind of food for various other living beings.
0: ee naati kudanu aneka mandi grahamulu yendu govulu kukkalu pachulu ityadi chinna chinna mrugamulanta kudanu penchukoni vaatini tripti paristhu vastunnaru.
1: Even today in a number of families and houses they rear the cows, the dogs and sometimes even a few birds.
0: ee bhuta pritini kaliginchatam karanam emtante manamu telika chesinatvanti doshamulanu pariharartamu.
1: This particular yagna is performed in order to remove the sins which we would have performed, which we would have committed without knowing.
0: Inka manava yagnamu.
1: The fourth one is manava yagna.
0: Manushya yagnam antaru.
1: This is also called as manushya yagna.
0: Manamu poyi ragarinche samayam nandu, kuragayalu tarige samayam nandu, dari nadiche samayam nandu, aneka pranulu nashistu unnai.
1: While walking, while cutting the vegetables, while lighting the fireplace etc, a number of living beings lose their lives.
0: Kanukane ee vidhamainatti yokka yagnamulu jaripi ee maraninchinatvanti yokka pranulu yokka parihara nimittamu papa parihara nimittamu gavinchetvanti karmalu ga yagnamulu ga bhavistu vacharu aanati mahaneelu.
1: The great people of the olden days performed this particular yagna in order to see that the sins committed in that particular way are expiated and removed.
0: Kadapatadi rushi yagnamu deenine brahma yagnamu.
1: The fifth one is brahma yagna. It is also called rushi yagna.
0: Jantu naam narajanma durlabhamu. Ee manava janmam chaala durlabhamainatundi.
1: It is difficult to get this birth as a human being. Human
0: durlabho manava janmaha. Ee yokka manushya janmam chaala durlabhamainatundi.
1: It is almost impossible or difficult to get the human birth.
0: Idi kevalamu janmantara sukrutam chetanu bhagavat kripa katakshama chetanu erpadinatundide kaani manushya prayatnamato labhinchinatundidi kaadu.
1: Human birth is obtained not entirely by the human efforts. It is on account of sometimes as a result of meritorious acts and also by the grace of God.
0: Ee labhinchinatundi manava janmamunu sakramaina margamulo vinuyoga petti దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను, ఉపనిషత్తులను, ఇతిహాసములను, నియమములను, నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడాను వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టి నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడాను వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడాను లేనినటువంటి నిబంధనలంతా కూడాను మానవులకు నియమించారు.
1: The rules and regulations which do not apply to the birds and animals have been prescribed for man.
0: Karanam emanaga manavudu vichichana gnanam kaliginatundi vaadu kanuka nityanitya vish parishilana shakti kaliginatundi vaadu kanuka ilanti margamunu avalambinchatamu atyavasaramu.
1: It is so because man alone is bestowed with the discriminating power and he has to use his discrimination and follow on the right path.
0: ఈ పాపములు కూడాను మానవునికి మాత్రమే ఉన్నవి కాని మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏ మాత్రం కూడాను లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and birds.
0: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము, శాసనము, శాస్త్రము, శాపము ఈ నాలుగుడను ఒక్క మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గమును నిరూపిస్తూ వచ్చారు.
1: Maharshis have laid down right royal paths in order to help man to sanctify his life and to justify his human birth.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి, వారిని స్మరించి, వారిని ధ్యానించి, వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Therefore, it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
0: దీనితో పాటు,
1: along with this,
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: Man is ploughing the land in order to cultivate
0: దుక్కి చేయుచున్నాడు.
1: He is making the land,
0: పంటలు పండిస్తున్నాడు.
1: He is cultivating the crop,
0: కలుపులు కోతలు తీస్తున్నాడు.
1: He is removing the weeds.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
1: Even while performing all this activity associated with agriculture, a number of
0: దానిని పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను ఋషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: Rushi yagna has to be performed in order to remove the sins which we would have committed while cultivating the land and raising the crops.
0: Kaluka manavudu nityamu tana teliyaka enniyo vidhamainatundi oka pranalanu manam nashimpa chestunnamu.
1: Not knowing what he is doing, man is responsible for killing a number of living beings in his day to day living.
0: Ee jagattunandu ahimsa tattvamunu bodhinchi అహింసా తత్వం ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా కనిపించటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ హూ రియలీ అండర్స్టాండ్స్ అండ్ పర్ఫార్మ్స్.
0: అహింసా తత్వం బోధించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
1: నో వన్ హ్యాస్ ద రైట్ టు ప్రీచ్ అహింస అండ్ నాన్ వయలెన్స్.
0: అనగా
1: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవులకు తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: When man is killing so many living beings, what right does he have to preach non-injury?
0: Manam nityamuno anubhavincheetundi uchvasa nishwasamulandu kudanu aneka krimikeetugadulu nasistunnayi.
1: Even in our regular breathing, inhaling and exhaling, a number of small insects die.
0: Manam aacharincheetundi pranayamam pratyahara sadhana yendu kudanu aneka krimikeetugadulu మరణిస్తున్నాయి.
1: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
0: క్షణం కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
0: హింసలనే చేస్తున్నాము.
1: We are killing living beings.
0: Aite,
1: but then
0: manamu telise manamu cheyakoodadu paapam.
1: Knowingly we should not commit sin.
0: Telisi okarini himsinchakoodadu.
1: We should not harm and hurt a person knowingly.
0: Telisi oka pranamunu baadhinchakoodadu.
1: Knowingly we should not cause any
0: teliyaku cheseetivi enniyo undavachchu.
1: There are a number of things which you perform teliyaku cheseetivi
0: paapamlu kaadu.
1: Acts which are performed not unknowingly,
0: ఇవి పొరపాటు అని చెప్పవచ్చు.
1: They are not sins, they are only mistakes.
0: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: There is room for excusing them.
0: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: But for acts which are performed knowingly, there is no remedy.
0: తప్పక అనుభవించే తీరవల్లో
1: one has to suffer the consequences of his
0: actions. కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: When man performs a number of actions in that particular form, he has to suffer the consequences of all the
0: bad actions. ఎక్కడ మనం నాటుకుందామో అట్టి మొక్క గానే, అట్టి వృక్షం గానే, అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: Whatever seed you sow, the fruits and the tree that you get will depend on the seed.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్ని యో చేతును అనిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్ని యో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్, హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాప కర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్, ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
0: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడా నువ్వు పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాత పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాతఃసంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, దే హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ది ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
1: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
0: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
1: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ది నూన్.
0: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
1: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకనే త్రిసందలి యందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము. కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీడే వీ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి,
1: obeying the commands of the Lord,
0: devatalanu chintinchi,
1: remembering the gods,
0: mana inti endunnatvanti o leka bayitu unnatvanti okko edaina samayam vachinappudu aa pranulaku koncha aaharam nandinchi,
1: we can offer a little food to
0: leka oka bichagarikaina inta annam pattadu annam petti,
1: you can give a little food for the beggar,
0: konni kukkalakaina inta annamunu petti,
1: we can offer a little food at least for a dog.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ ఫోర్

0: సమేది జగదీతపము కన్నా సత్యశీలంబేది దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడలాభం వేది క్రోధము కన్నా శత్రుత్వమేది రుణము కంటెను నరుణకు రోగమేది ధరణి అపకీర్తి కంటెను మరణమేది సర్వదా కీర్తి కంటెను సంపదేది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది
1: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్ కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్ కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్ కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ అండ్ యాంగర్ ఈజ్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిన్ అండ్ టేకింగ్ ఎ లోన్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ డిసీజ్ కెన్ దర్ బి ఏ గ్రేటర్ డెత్ దాన్ ది ఇల్ ఫేమ్ ఆర్ బ్యాడ్ నేమ్ కెన్ దర్ బి ఏ గ్రేటర్ మెరిట్ దాన్ రిమెంబరింగ్ ది లార్డ్
0: కనుక మానవ జీవితము చాలా ఉత్కృష్టమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము
1: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్
0: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు
1: త్రూ మంత్రాస్ యూ కెనాట్ రిమూవ్ ది సిన్స్
0: కర్మల చేతనే మనకు ఈ యొక్క పరిహారము ఎంతవరకునైనా జరుపుకోవచ్చును
1: ఓన్లీ బై పర్ఫార్మింగ్ ది రైట్ యాక్షన్ యూ కెన్ రిమూవ్ ది సిన్స్ యూ హావ్ కమిటెడ్
0: కనుకనే కర్తవ్య కర్మలను నిర్వర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మీరు సంపాదించుకోవాలి
1: దేర్ ఫోర్ యూ విల్ హావ్ టు అక్వైర్ ద రిక్వైర్డ్ కెపాసిటీ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ
0: నిత్య జీవితంలో సత్యానందాన్ని మనం అనుభవించాలి
1: ఇన్ డైలీ లైఫ్ యూ షుడ్ ఎంజాయ్ ద ట్రూత్ అండ్ ద
0: కేవలం మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందము లౌకిక ఆనందములు
1: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ జాయ్ దట్ యువర్ ఎంజాయింగ్
0: క్షుద్రమైన ఆనందములు
1: ఈజ్ ఓన్లీ మీన్ వన్
0: క్షణికమైన ఆనందములు
1: ఇట్ ఇస్ ఎ టెంపరీ జాయ్
0: అనిత్యమైన ఆనందములు
1: ఇట్ ఇస్ ఇంపర్మనెంట్ జాయ్
0: అసత్యమైన ఆనందములు
1: ఇట్ ఇస్ అన్ట్రూ జాయ్
0: ఈ ఆనందముల చేత మనము హృదయము ఏమాత్రము కూడా పరిశుద్ధం కానేరదు
1: దిస్ కైండ్ ఆఫ్ జాయ్ కెన్ నెవర్ ప్యూరిఫై యువర్ హార్ట్
0: కనుకనే చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి
1: What is the use of offering worship to Shiva without
0: Atma Shuddhi leni acharam adiyela?
1: What is the use of doing acharas without
0: Atma Shuddhi leni pakamela?
1: What is the use of cooking food with vessels which are not pure?
0: నీ హృదయం అనేటువంటి శుద్ధంగా లేనప్పుడు నీవు ఎన్ని కర్మలు ఆచరించి ప్రయోజనం ఏమిటి
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ యాక్షన్స్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్
0: అసలు కర్మలు ఆచరించడమే చిత్తశుద్ధి నిమిత్తము
1: ఇన్ ఫ్యాక్ట్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫర్
0: మన కర్మల ద్వారా చిత్తం మరింత అశుద్ధం గావించుకోవటము ఇది మరింత అజ్ఞానము
1: ఇట్ ఈస్ రాదర్ ఇగ్నోరెంట్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ అండ్ పొల్యూట్ అవర్ ఓన్ హార్ట్
0: కానీ ఈనాడు అనేక విధమైనటువంటి వేదాంతములు ఉచ్చరించవచ్చు
1: Today what is happening is we are uttering Vedanta and we are preaching
0: Kaani,
1: Vedanta.
0: Kaani acharinchatam chala kashtamu.
1: But practicing Vedanta is
0: aa kashtamainatundi acharanane manu pradhanamaina lakshyamlo unchukovali.
1: A person who works he gets
0: kashtamunandhi manaku sukham unnadi kaani sukhamunandu sukham ledu. Na sukhar labhyate sukham.
1: There is joy in our own work and hard work. Without that we will not be able to get joy.
0: Kanuka manamu నిత్య జీవితము లోపల ఏ విధమైనటువంటి యొక్క వేదశాస్త్రం ఇతిహాస పురాణములు మనకు తెలియకపోయినప్పటికీ మనకు తెలిసినంత వరకు కూడా భూతదయా పశ్చాత్తాపములు మన హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి
1: వీ మైట్ నాట్ బి నోయింగ్ వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఆల్ దాట్ బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ షుడ్ ఎగ్జిబిట్
0: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ great tapas etc without performing when he has the capacity
0: varaku nu manam dana dharmamulu cheyali
1: you must offer things in charity so long as you have the capacity
0: kalukane dhanamukku kuda nu naluguru shatruvulu untunnaru
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్త్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగం గావించకుండేనా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈజ్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండవ వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అనే చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈజ్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: ద థర్డ్ క్లెయిమెంట్ ఈజ్ ఎ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
0: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
1: Still if there is something left out, it is the fire which may destroy it.
0: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gavinchukovali.
1: Therefore when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veelavutundi.
1: When you are alive, knowingly, with full intention, you'll have to do it.
0: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు నేను చచ్చిన తర్వాత పలాని ధర్మం ఏమిటి చచ్చిన తర్వాత అది కూడా చచ్చింది.
1: మెనీ పీపుల్
0: ఇలాంటిది చేసేది నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసిన ఆనందాన్ని అనుభవించు.
1: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
0: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: You see what is ahead of you and put your next foot and also knowing fully
0: kalpane param bhaktudaina tyagaraju kudanu telisi rama chintana cheyave.
1: Tyagaraju also has described that oh mind you go on repeating the name of the Lord knowing
0: you telisi bhagavantunu chinta cheyi manasa.
1: ఓ మైండ్ ఆఫ్టర్ నోయింగ్
0: ఏదో తెలియకుండా అజ్ఞాన వృత్తిలో నీవు స్మరించడానికి ప్రయత్నించద్దు.
1: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
0: సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకొని ప్రయత్నించన్నాడు.
1: రిమెంబర్ దట్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
0: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికీ తుస్సు బుస్సు అని బయలుదేరుతుంటాది.
1: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెసెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
0: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారివుకు మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజా రూమ్. అది
0: ఈ పూజా రూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: So long as you are in the shrine, you will be experiencing immense peace.
0: Bhagavantuni chaala praaptistu untaru.
1: You will be offering and praying to the Lord from the core of the heart.
0: Aa gadi daati yuvutala adugu pettina inga pani vaari paina vaari paina veeri paina aneka rakamainatvanti okka udrekaalu bayalu deerutuntai.
1: The moment you step out of the shrine room, you become agitated and go on shouting on everyone that you come across.
0: Idi kaadu mana nijamainatunti yogamu. Idi kaadu mana nijamainatunti dhyanamu. Idi kaadu mana nijamainatunti bhakti.
1: This is not true yoga, true dhyana or true devotion.
0: Satatam yoginah. Nirantaram kudanu shantito, premato, satyamuto jeevitanni ankitam gavinchali.
1: One should be in a state of yoga continuously. And continuously one should practice love and devotion.
0: Bhagavantuni mundu aneka bharatanatyalu aadutuntaru.
1: Before God, different types of
0: ee vinaya vidheyatalu anetundi kevalamu aashadabhootini veshalaga kanipistuntai.
1: The obedience and the humility exhibited are only
0: koncham morugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamainatundi margallo avalambistuntaru.
1: Before God, all these things are shown as an exhibition.
0: But ee vidhamuga maratam aneetundi e maatram kuda nu manchidi kaadu.
1: Once you are out of sight, you become your own real self and
0: samayamunu puraskarinchukoni konni padamulu maarchukovachunu.
1: Depending upon the circumstances, you may change your tone and words used.
0: Kaani hrudayanni maatram maarchukoraadu.
1: But you should never change your heart.
0: Ilanti vaari hrudayam kevalam oka rakshasa hrudayam ane cheppavachu.
1: The heart of such people who go on changing from moment to moment, they are demonic hearts.
0: Kanuka manamu chuchutaku manavula vale untundi mana pravartana rakshasa pravartanalaga untunte inga daivattam ye reethiga manaku praaptistundi.
1: For appearance, if we are human beings, by actions, if we are demons, how can we get the grace of God?
0: Eenadu prapanchamulo manavattam anekundi ekkadi kuda nu kanipinchatam ledhu.
1: The human nature and human qualities are not seen in this world in any small little measure.
0: Aneka sadhakulanta kudanu bhagavantuni anveshistunnamu bhagavantuni vetuktunnamu bhagavantuni vetuktunnam antunnaru.
1: A number of aspirants say that they are searching for God.
0: Sarvatra untinatundi bhagavantuni vetakatam enduku? When
1: God is omnipresent, where is the need for searching?
0: Tanu bhaktudu kaadu kanukane vetuktunnadu.
1: Because he is not a devotee, he is making a
0: nijamaina bhaktudaithe vetakanakkaraledu.
1: For a true devotee, there is no need for searching at all.
0: Sarvata paadipadam ta sarvato cheshiromukam sarvata srutimalloki sarvatra taane untunnadu.
1: For a true devotee, he finds God everywhere.
0: Eenadu భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: టుడే డివోటీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: హీఈ్ సర్చింగ్ టు ఫైండ్ అవుట్ వేర్.
0: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: ద రీజన్ ఫర్ హిస్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ డివోటీ ఈజ్ వేర్ ఎవర్ యూ సీ యూ డోంట్ గెట్ ఎ ట్రూ డివోటీ అట్ ఆల్.
0: ఈనాటి మన భక్తి అంతా కూడాను రివర్స్.
1: ద టైప్ ఆఫ్ డివోషన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ ఇన్ ద రివర్స్.
0: భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడు అనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
1: టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ డివోటీ.
0: కనుక మనము భగవంతుడు మనల్ని వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
1: టుడే వాట్ విల్ హావ్ టు జస్ట్ డూ ఈజ్ we have to just get the capacity to get the grace of God.
0: Kanukane karmaacharana dwara kayamunu saatakam chesukoni kaalamunu pavitramu gaavinchukoni divyatvani anubhavinchi pavitratalo manam leenamai povali.
1: Through the body perform actions of dharma, justify your own existence and make your life sacred and reach the goal.
0: Mana hrudayamu okkate.
1: Our heart is only one.
0: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
1: అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: ఒక్కతూరి ఒక్కరు, మరొకతూరి మరొకరు, మరొకతూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ వన్ డే వన్ పర్టికులర్ పర్సన్ ఇన్ టు అవర్ హార్ట్.
0: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ట్రూ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు, అన్ని కాలములు ఎందుకూడను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రబుల్, ఇన్ ద సారో, ఇన్ ద జాయ్, ఇన్ ద డిఫికల్టీస్, ఇన్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్.
0: పది మంది పొగిడితే మనము 50 పౌండ్ ఉండేటువంటి వాడు 100 పౌండ్లుగా మనం పెరిగిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ ప్రైజెస్ అస్ వీ ఇన్క్రీజ్ ఆల్మోస్ట్ 100%.
0: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ అస్, సెన్సర్స్ అస్, వీ ష్రింక్.
0: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: కృంగటము ఒక బలహీనత.
1: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: To get elated is a sense, is a type of ego.
0: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: We should not give room for either of them.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
1: I have held the feet. Whatever decision I have taken, let me not give it up. Whatever may come.
0: కోరినదేదియో కోరనే కోరితివి కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
0: Adigina dediyo adagane adigitivi adigina jiduaka vidivakundu.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: Talachina dediyo talachane talachitivi talapu teeruduaka povakundu.
1: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
0: Poru padaleka thanaina bravavalayu.
1: Not being able to bear with us, he has to yield.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: Not forgetting your own self, you should go on asking.
0: అంతే కాని తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
1: But then it is not a true quality of a good devotee to go away just like that.
0: Idi bhaktuni yokka lakshanalu.
1: These are the qualities of a devotee.
0: Itti lakshanalu manam abhiruddhi parchukoni mana endu cherinatundi avalakshanalu dooram chesi ee nityanandamunu ee yokka brahmanandamunu aatmanandamunu anubhavinchi deshamunandu taginatundi aadarshanni andinchalani nenu aashistu aashirvadistu naa prasangaanni vidimistunna.
1: We have to develop these qualities and foster these qualities, and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.

0: You will now hear a divine discourse on the glory of womanhood delivered by Bhagawan Baba on 19th of April 1998 at Kodaikanal. In this discourse, Bhagawan describes the divinity immanent in the feminine principle with various examples of great and pious women from history and the Veda.
1: జీవుడగు పతిం బ్రతికించియముగల్చే సావిత్రి భారత సాద్వికాదే.
2: సావిత్రి, షీ వాజ్ బోర్న్ హియర్, షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ద డెడ్ హస్బెండ్ ఫైటింగ్ ద గాడ్ ఆఫ్ డెత్ యమ.
1: గత జీవుడగు పతిం బ్రతికించియముగల్చే సావిత్రి భారత సాద్వికాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే, తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: బికాస్ ఆఫ్ హర్ ట్రూత్ఫుల్నెస్ ది ఎంటైర్ ద ఫారెస్ట్ ఫైర్ వాస్ జస్ట్ పుట్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ డౌన్ బై చంద్రమతి. షీ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ.
1: కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాత గాదే.
2: Sita, the mother, the daughter of Mother Earth, in fact she could prove, demonstrate her chastity passing through the fire.
1: Kinisi durmada kiratiyu bhuti gavinchi damayanti bharata ramanigade.
2: Damayanti, also a lady, a great noble soul of this country, could put down all those wicked people.
1: Kula satitvamu agni gundana prakatinche sita bharata dhara jata gade. Kinisi durmada kiratiyu bhuti gavinche dhamayanti bharata ramanikade.
2: Sita
1: satpa sagara vesti తచ్మాతలమున భరత ధాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
2: సీత కుడ్ షో టు ద వరల్డ్ హర్ క్యారెక్టర్ పాసింగ్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ద ఫైర్. ఇట్ వాజ్ దమయంతి హూ కుడ్ పుట్ డౌన్ ఆల్ ద వికెట్ పీపుల్ అండ్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ ఆఫ్ ఆల్ చెస్టిటీ.
1: భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీ శక్తి అనేటువంటి దాని అనంతకాలము నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది.
2: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ద పవర్ ఆఫ్ విమెన్ హ్యాస్ బీన్ సేఫ్ గార్డెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే.
2: The spiritual literature of Bharat, the Vedas, are the children of Gayatri Mantra.
1: Gayatri Chandasam Mata. Vedamulaku Talli Gayatri.
2: Gayatri is the mother of Vedas.
1: Gayatri Sarvatra Vyapinchina 20th Shakti.
2: Gayatri is the mighty power spread everywhere.
1: Bharata Desamunde Kaka. Itara Desamulandu Kudanu. Ee yokka Shakti Sarvavyapakamai. సర్వాంతర్యామి అయి సర్వభూతాంతరాత్మయ ప్రకాశిస్తూ ఉంటున్నది.
2: ద పవర్ ఆఫ్ గాయత్రి ఈజ్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ హియర్ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఫారిన్ కంట్రీస్, సో దట్ ద పవర్ ఈజ్ ఎంజాయిడ్ అండ్ ఎక్స్పీరియన్స్ బై ది హ్యూమన్ సొసైటీ.
1: వివిధ దేశములందు ఈ గాయత్రికి వివిధ నామములు ఏర్పరిచి ఆ నామముల చేత ఆయా దేశం వారు ప్రార్థిస్తూ ఆ దేశం యొక్క అనుగ్రహానికి గురికవుతూ వచ్చారు.
2: గాయత్రి ఇస్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ పీపుల్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ మదర్ గాయత్రి.
1: భారతీయులు ఈ గాయత్రిని అనేక పేర్లతో అనేక రూపములతో ఆరాధిస్తూ ఆనందిస్తూ తమ జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు.
2: భారతీయస్ రిడీమ్ దేర్ లైఫ్ వర్షిపింగ్ గాయత్రి ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: మొదటి నేమ్ పేరు సత్యవతి.
2: ద ఫస్ట్ నేమ్ ఈజ్ సత్యవతి.
1: రెండవ పేరు అంగవతి.
2: ద సెకండ్ నేమ్ ఈజ్ అంగవతి.
1: మూడవ పేరు అన్యవతి.
2: థర్డ్ నేమ్ అన్యవతి.
1: నాలుగో పేరు నిదానవతి.
2: ఫోర్త్ నేమ్ నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు ప్రాచీనులు.
2: ద ఏన్షియన్స్ వర్షిప్ గాయత్రి విత్ దీస్ నేమ్స్ సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అండ్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్.
1: సత్యవతి అనగా
2: సత్యవతి మెంట్
1: పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది.
2: ఇన్ మిల్క్ ఎవ్రీ డ్రాప్లెట్ హ్యాస్ బటర్.
1: పాలయందు ఏ భాగంలో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది.
2: ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్క్ విల్ షో ద బటర్.
1: అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క బాండమునందు ఉన్నటువంటి జీవరాశులు యందు ఒక్కొక్క జీవరాశి యందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపం ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసం.
2: ఏన్షియన్స్ బిలీవ్డ్ ఇన్ దిస్ కంటైనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆల్ బీయింగ్స్ హావ్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యాజ్ వి ఫైండ్ ద బటర్ ఇన్ ద మిల్క్.
1: ఏ జీవి యందు కూడాను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలు లేదు.
2: There's no being without atmic principle.
1: Sarvabhutantaratma aneetvanti saarthaka naamanni thana andukundi.
2: In fact, she has got this attribute that she is present in all of the beings.
1: Anni jeevulu yendu undinatvanti aatma tattamu okkate ani kudanu nirupinchitu vachindi.
2: It also clearly proves the basic fact that the same atmic principle is uniform.
1: Sat vipra bahudha vadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక పేర్లతో ఆ యొక్క దేవుని అనుభవిస్తూ వచ్చారు.
2: ట్రూత్ ఈజ్ వన్ యట్ స్కాలర్స్ వర్షిప్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్.
1: ఇంకా అన్యవతి.
2: సెకండ్ అన్యవతి.
1: ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమే.
2: అన్యవతి సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: స్పర్శ, రూప, రస, గంధములు.
2: దీస్ ఆర్ ద ఫైవ్ సెన్సెస్ that are represented in the divinity that is anyavati, the sense
1: ee panchabhutamulu koteeshwarunu modalukoni kooti peda varaku sarva jeevulu endukudunu samatvangane prakashistu untundadi.
2: The five elements are equally distributed and shine forth right from a pauper to a millionaire.
1: Ee panchabhutamulu lenatundi jeevitamu jagatlo kaanaraadu.
2: There's no life without these five elements.
1: ఏ దేశమనందైనా ఏ కాలమనందైనా పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణములు.
2: Any country anywhere at any point of time the five elements form the basic principle of life.
1: కాన సమస్త ప్రపంచమునకొడును ఈ పంచభూత స్వరూపమే అన్యవతి అనేటువంటి పేరుతో వారు ఆరాధిస్తూ వచ్చారు.
2: Therefore the five elements form the basic principle for this entire world referred to as anyavati.
1: ఇంకా అంగవతి మూడవ పేరు.
2: థర్డ్ నేమ్ అంగవతి.
1: ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారమునకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపజేస్తూ వచ్చింది.
2: అంగవతి రిఫర్స్ టు ఎ పర్టికులర్ ఫార్మ్ టు ఎ పర్టికులర్ నేమ్.
1: ఈశ్వరుడు అనగా అతనికి త్రిశూలధారి అని, ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు తెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు, త్రిశూలధారి అయినటువంటి వాడు, దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరునికి కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది.
2: దే హ్యావ్ అట్రిబ్యూటెడ్ సర్టన్ ఇన్సిగ్నియా ద సైన్స్ టు లార్డ్ ఈశ్వర దట్ హీ హాస్ గాట్ ద ట్రైడెంట్ విత్ హిమ్, దట్ హీస్ త్రీ ఐడ్ ఆల్వేస్ హాస్ గాట్ దిస్
1: విష్ణు అనగా శంకర చక్రధారి అయినటువంటి వాడు,
2: విష్ణు ఇస్ ద వన్ హూ హాస్ గాట్ దిస్ వీల్ అండ్ అలంకార
1: స్వరూపుడు అనేటువంటి ఒక తత్వాన్ని కూడా నిరూపిస్తూ బోధిస్తూ వచ్చింది ఈ అంగవతి.
2: అండ్ విష్ణు ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ డెకరేషన్, దిస్ ద ఫ్యాక్ట్ డిమాన్స్ట్రేట్.
1: సరస్వతి అనగా వీణావాణి.
2: సరస్వతి హాస్ గాట్ విత్ హర్ వీణ.
1: సరస్వతి భగవతి భారతి పూర్ణేంది బింబానన.
2: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన.
1: ఈమె సర్వశక్తిమయమైనటువంటిది.
2: షీఈస్ ఆల్ పవర్ఫుల్.
1: ఆమె హస్తమనందు వేణువును ధరించి అనగా వీణను ధరించి ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది.
2: సరస్వతి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ హోల్డింగ్ వీణా ఆన్ హర్ హ్యాండ్ ద బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ద మెలోడియస్ మ్యూజిక్ ఈజ్ ద నాద ద సౌండ్ ఆఫ్ బ్రహ్మన్.
1: గణపతి అనగా గజముఖమును ధరించి.
2: గణపతి హ్యాస్ గాట్ ది ఫేస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
1: పెద్ద బొజ్జ చేత
2: విత్ ఎ బిగ్ స్టమక్.
1: తాను అందరికీ ఆరాధ దైవంగా నిలుచుతూ వచ్చాడు.
2: స్టాండ్స్ దేర్ రిసీవింగ్ వర్షిప్ బై ఎవ్రీబాడీ.
1: ఏ శుభకార్యములు చేయవలసి వచ్చినప్పటికీ
2: ఫర్ ఎనీ
1: ఏ పవిత్రమైన కార్యములు చేయవచ్చినప్పటికీ మొట్టమొదట గణపతిని పూజించటం తదుపరి ఇతర దేవతలను ఆరాధించడం జరుగుతూ వచ్చింది.
2: On all auspicious occasions, before the commencement of any sacred act, we worship Lord Ganapati. Thereafter, we worship other deities. కొన్ని రకమైనటువంటి
1: నియమనిష్టలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి.
2: Therefore, Angavati lays emphasis on certain principles and the discipline to be followed in worship.
1: నిదానవతి.
2: Next one is నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటి యొక్క ఆమె యొక్క ప్రబోధలు శ్రవణం.
2: The teaching of Nidanavati includes these: listening,
1: Kirtanam,
2: singing,
1: Vishnu smaranam,
2: chanting,
1: padasevanam,
2: service,
1: vandanam,
2: salutation,
1: archanam,
2: worship,
1: dasyam,
2: servitude,
1: sneham,
2: friendship,
1: atmanivedanam,
2: and surrender.
1: ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితం సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి.
2: నిదానవతి టీచెస్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ యు హావ్ టు వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
1: సరస్వతి అంగవతి అన్యవతి నిదానవతి ఈ 4 దేవతల యొక్క స్వరూపమే ఈ యొక్క జగత్ స్వరూపము.
2: ద వరల్డ్ ఈజ్ సింబలైజ్డ్ బై దీస్ 4 ఫార్మ్స్ సత్యవతి అంగవతి అన్యవతి అండ్ నిదానవతి.
1: దీనిని పురస్కరించుకుని ప్రకృతికి స్త్రీ అని పేరు పెట్టూ వచ్చారు.
2: ఇట్స్ ఫర్ దిస్ రీజన్ ద ప్రకృతి నేచర్.
1: ఏ దేశం వారైనా కానీ మాతృభూమి అంటారు కానీ పితృభూమి అని చెప్పారు.
2: లెట్ హిమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, ఎవ్రీవన్ రిఫర్స్ టు హిస్ కంట్రీ యాజ్ ద మదర్ ల్యాండ్.
1: మదర్ ల్యాండ్,
2: మదర్ ల్యాండ్.
1: ఈ మదర్కు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యత ఇంత ఘనమైనటువంటిదిగా ఉంటుండాలి.
2: దాట్ ఈస్ ది మైటీ ఇంపార్టెన్స్ గివెన్ టు మదర్.
1: ఇంతియే కాదు,
2: నాట్ ఓన్లీ దిస్,
1: దైవాత్మ స్వరూపమైనటువంటి యొక్క విష్ణువు కాని ఈశ్వరునికి కాని ఇంకే విధమైనటువంటి యొక్క రంగనికి కాని కృష్ణునికి కాని అందరికి కూడాను స్త్రీ మొదలు పురుషుడు తర్వాత.
2: ఈవెన్ డైటీస్ గాడ్స్ మే బీ దట్ బి విష్ణు శివ ఆర్ కృష్ణ హ్యావ్ ఫస్ట్ ఉమెన్ నేమ్ ఫస్ట్ అండ్ దేర్ నేమ్
1: లక్ష్మీ నారాయణ.
2: లైక్ లక్ష్మీ నారాయణ,
1: నారాయణ లక్ష్మి అని ఎవరు పిలువరు కదా.
2: నో వన్ సేస్ నారాయణ లక్ష్మి.
1: ఎక్కడే గాని పురుషులకు ముందు ప్రథమ స్థానం ఇవ్వలేదు.
2: ఎనీవేర్ మెన్ ఆర్ నాట్ గివెన్ ఫస్ట్ పొజిషన్.
1: మొట్టమొదట స్త్రీకే ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు.
2: ప్రయారిటీ ఈస్ గివెన్ టు విమెన్ ఫస్ట్.
1: ఇంకా ఈశ్వరుని ఎందుకుడను పార్వతీ పరమేశ్వరుడు అంటారు. పరమేశ్వరు పార్వతి అని ఎవరు చెప్పారు.
2: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈశ్వర పీపుల్ సే పార్వతీ పరమేశ్వర, నో వన్ వుడ్ సే పరమేశ్వర పార్వతి.
1: అదే విధంగానే
2: లైక్ వాయిస్
1: రాధాకృష్ణ,
2: పీపుల్ సే రాధాకృష్ణ.
1: రాధ అనగా ఎవరు?
2: హూ ఇస్ రాధ?
1: ఏదో ఒక పరమ భక్తురాలు కాదు.
2: నాట్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: రాధ,
2: రాధ.
1: దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి.
2: ఇఫ్ యు రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఇస్ ధరా నేచర్.
1: ధరా మీన్స్ ప్రకృతి.
2: ధరా ఇస్ ప్రకృతి నేచర్.
1: అనగా ఈ లక్ష్మి, ఈ పార్వతి, ఈ రాధ వీరందరూ కూడా స్త్రీ రూపం ధరించినటువంటి ప్రకృతి స్వరూపులే.
2: It only means Lakshmi, Parvati, Radha. These women signify, represent the nature, Prakriti.
1: Kanuka, Sthri yokka pradhanata, ee naatikaina kuda nu Bharatiyulu gurtinchi,
2: the importance of a woman should be recognized by Bharatiyas, at least today.
1: స్త్రీలు కేవలము అబలలు కాదని,
2: that women are not weak,
1: సబలని,
2: that they are strong,
1: అత్యవసరము.
2: And that fact has to be recognized.
1: ఏ గృహమైనా కూడాను,
2: any residence,
1: అభివృద్ధికి రావాలన్నను,
2: is to progress,
1: కీర్తిని పొందవలనన్నను,
2: to earn
1: సాధ్యత సాధించవలనన్నను,
2: in order to be successful and respected,
1: స్త్రీయే ముఖ్య కారణము.
2: Woman is the prime cause.
1: కనుక ఇట్టి గృహమునకే కాక దేశమునకే కాక విశ్వమునకే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
2: Therefore, the form of a woman is so important at home, for the country and the entire universe.
1: ప్రాచీన కాలము నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు.
2: These practices have been followed since ancient times by Bharatiyas.
1: ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు.
2: For a happy home, she is called Grihalakshmi.
1: అనగ గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
2: Women would sacrifice everything so that everybody would get away from the anxieties, worries and problems.
1: స్త్రీలయందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి.
2: A woman has seven faculties.
1: సత్యము,
2: ట్రూత్,
1: ప్రేమ,
2: లవ్,
1: ధర్మము,
2: ధర్మ,
1: త్యాగము,
2: సాక్రిఫైస్,
1: సహనము,
2: టాలరెన్స్,
1: సానుభూతి,
2: కంపాషన్,
1: ఆనందము,
2: అండ్ బ్లెస్.
1: ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిదే ఈ స్త్రీ.
2: A woman is the combination of all these seven faculties.
1: ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం.
2: A woman is main cause for the peace, prosperity, advancement, progress, welfare, reputation and respect, either at home or at the individual level, through her progeny all over the country.
1: కనుక
2: సో
1: భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు.
2: Therefore, Bharatiya says, first look at the home and then the lady behind.
1: ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ట స్థానమైనటువంటి ఒక దేవాలయము.
2: Home is a prestigious residential abode, a temple for a woman.
1: గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది.
2: So woman has the title గృహలక్ష్మి.
1: ఇంతే కాదు,
2: not only this,
1: పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు,
2: when husband faces certain problems, difficulties,
1: ఆ బాధల్లో అర్ధభాగం తాను పొంది,
2: she shares half the burden,
1: అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి,
2: and she renders help that
1: అతని
2: needed,
1: కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకోవటం కోసమని ప్రాణములు కూడా త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
2: A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family.
1: ఈ త్యాగమునకు పుట్టినిల్లు స్త్రీని.
2: A woman is the embodiment of sacrifice.
1: కాని పురుషుల యందు ఇట్టి త్యాగము లేదు.
2: Such sacrifice is not there among men.
1: ఇట్టి త్యాగం పురుషుల యందు ఉండినప్పటికీ అది స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటుంటది.
2: Though man has sacrificed, it is utterly selfish.
1: కాని స్త్రీల యందు స్వార్థరహితమై ఉండినటువంటి ఈ త్యాగము.
2: But sacrifice is selfless among women.
1: స్వప్రయోజన రహితమై ఉండేటువంటి ఈ త్యాగమునకు,
2: it is never for self interest.
1: భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది.
2: Bharatiya should feel proud of woman.
1: ఎంతనో ఆదర్శంగా పొందవలసినటువంటిది.
2: In fact, this ideal should be followed.
1: ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడా సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది.
2: Because of such ideal womanhood, Bharat should continue and live up to the expectations, in spite of all foreign invasions, the conquests, difficulties and problems.
1: వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు?
2: How could they achieve this?
1: వీరు ఒక సిపాయిలుగా జగత్తును ఆదర్శంగా చూపించాల్సి వచ్చారు.
2: As Gita already stated, they were as army soldiers and a certain idea.
1: వీరి ఆయుధములు ఏమిటి?
2: What were their weapons?
1: సత్యము,
2: ట్రూత్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందుపోరు.
2: A woman will never step forward to speak lies.
1: ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును, కానీ
2: unknowingly they may commit mistakes.
1: భారతదేశమే కాక అన్ని దేశములు ఎందుకూడను ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు.
2: Not only in Bharat, in all countries all over the world, woman speaks truth, follows truth, worships truth.
1: ధర్మమును పోషించుతూ వచ్చినటువంటిది స్త్రీలే.
2: ఇట్స్ ద ఉమెన్ హూ అప్హోల్డ్ సస్టైన్స్
1: తన గృహధర్మం కాని బ్రహ్మచర్య ధర్మం కాని వానప్రస్థ ధర్మం కాని సాన్యాస ధర్మం కాని నాలుగు ధర్మములు కూడా పోషిస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలే.
2: ఇట్స్ ద ఉమెన్ హూ ఫాస్టర్స్ ధర్మ ద కోడ్ టు బి ఫాలోడ్ ఎయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ రిక్లూజ్ ఎయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రినన్షియంట్
1: కనుకునే వేదము కూడాను సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని కూడాను ప్రపంచానికి బోధిస్తూ వచ్చింది.
2: దేర్ఫోర్ వేద టాక్ టు ద వరల్డ్ స్పీక్ ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: ఆనాడు జనక మహారాజు తన సమావేశం లోపల తనకు ఎవరు ఈ యొక్క పట్టమును అందించాలి అనేటువంటి విచారణ జరిపినప్పుడు
2: ఇన్ దట్ కాంగ్రిగేషన్ వెన్ ద కింగ్ జనక వాంటెడ్ టు నో ఫ్రమ్ హూస్ హ్యాండ్స్ హీ ఈస్ టు రిసీవ్ ద డిగ్రీ
1: పండితుడైనటువంటి యాజ్ఞవల్క్యుడు ఉండినప్పటికీ
2: దో ఎ మైటీ స్కాలర్ యాజ్ఞవల్క్య వాజ్ దేర్
1: కానీ గార్గి చేతనే తాను పట్టమును అందుకున్నాడు.
2: She received the degree there at the convocation from the hands of Gargi.
1: Anati pavurulu, anati yogulu, anati maharishulu kudanu, streelaku inni vidhamainatuvanti gauravanni andistu vacharu.
2: Citizens, sages and saints respected women in those days.
1: Swartha saprayojanamto koodinatuvanti okka purushudu ee streela yokka viluvanu kramakramena tagginchutu vacharu.
2: Man full of selfishness and self-interest started disrespecting the woman day by day.
1: కేవలం పురుషుడే కాదు,
2: నాట్ ఓన్లీ మ్యాన్,
1: కొంతమంది సన్యాసులు మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు.
2: నాట్ ఓన్లీ మెన్ అలోన్ పీపుల్ ఆఫ్ టోటల్ సాక్రిఫైస్ నోబుల్ పీపుల్ గ్రేట్ సో కాల్ గ్రేట్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ డిస్రెస్పెక్టింగ్ విమెన్.
1: మతంగ మహర్షి భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు.
2: When the sage Matanga wanted to have this lady Shabari in his ashram, many sages objected.
1: Shabari, Sadguna Vanturalu.
2: Shabari,
1: Sadachara Vanturalu. Satsila Vanturalu.
2: Shabari is virtuous, noble, full of character.
1: Atti pavitramainatuvanti hrudayanni gurtinchinatuvanti maharishudu kabatti Matangudu aameku avakasam icchadu.
2: Sage Matanga could know that Shabari is a sacred soul and therefore gave place in his hermitage.
1: గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి.
2: In fact, one should deserve to know the chastity, the character of a woman.
1: కాని ఈ కలియుగ ప్రభావం చేత,
2: because of the effects of Kali,
1: ఈ యొక్క చదువు సంజల చేత,
2: because of the modern education,
1: కేవలము స్త్రీలంటే ఒక ఆట బొమ్మలుగా వారు భావిస్తూ ఉన్నారు.
2: They consider women as toys or puppets.
1: కాదు కాదు.
2: నో,
1: దేశమును ఉద్ధరించేటువంటి వారు,
2: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ది ఎమాన్సిపేటర్స్, దేశమును
1: ఆదర్శాన్ని అందించేటువంటి వారు,
2: దే ఆర్ ది ట్రూ ఐడియల్,
1: దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములను ప్రకటించేటువంటి వారు,
2: దే హావ్ గాట్ ఆల్ ది ఆస్పిషియస్ క్వాలిటీస్.
1: స్త్రీలే,
2: దే ఆర్ విమెన్ అలోన్.
1: ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: దే హావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
2: దో దే రికగ్నైజ్, దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
1: ఇదే పురుషుల యొక్క అలక్ష్యము.
2: This is the total negligence of man.
1: కేవలం స్త్రీలను ఒక వంటవారిగా ఒక వంటింటి అధికారిగా భావించుకుని అనుభవించుకుని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు.
2: Women were treated as cooks, confined to the four walls of the kitchen. Man started enjoying all her services, forgetting their capacities, potentialities and the power.
1: స్త్రీలు ఉండడానికి మూల కారణం ఏమిటి?
2: What is the main cause behind this?
1: ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు పిల్లలకు సరి అయినటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింపచేస్తూ వచ్చారు.
2: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద వన్ హూ కుక్స్ ఎట్ హోమ్ ఫర్ ది హెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మ విభూషణ టైటిల్స్.
2: The national titles like Padma Shri, Padma Vibhushan are the just of the recent years.
1: Okka streelaku maatrame ee pavitramaitmenti yokka birudulanta andistu vacharu.
2: In fact, in ancient times women were honored with these titles.
1: Illalu,
2: illalu,
1: grihalakshmi,
2: grihalakshmi,
1: dharmapatni,
2: dharmapatni,
1: ardhangi,
2: ardhangi.
1: Ee titles evariki vachinayi?
2: Who got these titles?
1: Kanuka vaaru chesetvanti yokka aacharananu, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకుని వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు.
2: విమెన్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ టైటిల్స్ బికాస్ ఆఫ్ అవర్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్, ఫీలింగ్స్ అండ్ సాక్రిఫైస్.
1: కానీ ఈ కలి ప్రభావం చేత
2: because of the effects of kali
1: ఉద్యోగమును చేయ యువతులందరు పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
2: Now they started putting a question like this: if women are to go seeking jobs and work in the offices, who will attend to household work?
1: ఆలు మొగలిరువురును ఆఫీసులకు పోగా ఇంటిని పోషించు యువతులేరి.
2: If husband and wife they go to the office on job, who will take care at home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: If these women are to go to other schools as teachers teaching children of others, who will teach their own children?
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి.
2: If they carry files and books on hand and go to offices, who will attend to household job?
1: పుచేతగలుగు ఇబ్బంది తీరిన
2: though the financial problems are solved
1: తలంత ఉండుగాక
2: but yet there's so much thing that is uncared for.
1: ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరు పాటుపట్టలేదు.
2: పీపుల్ వర్క్ టు సాల్వ్ దర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్ దే డోంట్ థింక్ ఆఫ్ ది నేమ్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ. ఉమెన్ మస్ట్ నెసెసరీ లెర్న్
1: చదువుకోవాలి, ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
2: ఎ ఉమెన్ షుడ్ నెసెసరీ స్టడీ ప్రాక్టీస్ ఆల్ దట్ షీ లెర్న్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడీ.
1: వీరు చదవకూడదని, వీళ్ళు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి.
2: బట్ ఇఫ్ వి సే దట్ ఉమెన్ షుడ్ నాట్ హ్యావ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, దట్ షీ షుడ్ నాట్ గో టు ఎ జాబ్, షీ షుడ్ నాట్ ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్, దీస్ ఆర్ ఆల్ సెడ్ అవుట్ ఆఫ్
1: ప్రపంచాన్ని పరిపాలించడానికి తగినటువంటి శాంతి భద్రతలు స్త్రీల ఎందే ఎక్కువగా ఉంటున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ. ఈ
1: త్యాగభావంనే కాదు ప్రేమభావం కూడా వారిలో ఉట్టి పడుతుంటాయి.
2: ఎ ఉమెన్ నాట్ ఓన్లీ హ్యాస్ సాక్రిఫైస్ బట్ ఆల్సో
1: లవ్. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు.
2: Anger may take place in a woman at times, it's purely temporary.
1: స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీల యందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి.
2: Though men and women are equal in many of the respects, a woman excels man in her nobility, in her idealism, in her sacred qualities.
1: సావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారించి చేసినప్పుడు
2: if you go through the story of Savitri,
1: గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్దం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది.
2: సావిత్రి కుడ్ ఫైట్ విత్ ది గాడ్ ఆఫ్ డెత్ యమ టు రిజరెక్ట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ డెడ్ హస్బెండ్.
1: కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు.
2: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వర్క్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ ది డెడ్ వైఫ్.
1: సతి మరణించిన తక్షణమే రెండో వివాహములకు ప్రయత్నం సిద్ధంగా ఉంటారు కానీ సతులు ఆ విధంగా కాదు.
2: ద మూమెంట్ వైఫ్ డైస్ మ్యాన్ ఇస్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
1: ఈ ఆధునిక యుగము లోపల
2: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్
1: ఈ వికారమైనటువంటి భావములు అభివృద్ది అయిపోయి
2: the perversions are more
1: వారికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచాలని
2: they want to behave in the opposite direction
1: ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు.
2: they intentionally bring all problems to them.
1: కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై
2: in order to uphold the ancient culture and dharma
1: ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరచుకొచ్చాం.
2: 19th of every month is categorized as the ladies day.
1: Kani kevalam neeminchitame kaadu,
2: it's not merely a lot.
1: Chaala mandi streelu deenni anusarinchi aanandinchi deenni taginatundi utsaha protsahalu andistu vachchar.
2: Many women have been participating in all activities encouraging cooperation with everybody.
1: Anekamandi ee rangamlo palgontunnaru.
2: Many are involved in the activities.
1: Ee vidhamainatundi yokka abhivruddhi ajjinappudu భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
2: వెన్ వీ ఆల్ వర్క్ టుగెదర్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్ ఫర్ ప్రోగ్రెస్ ద హోల్ కంట్రీ వుడ్ ప్రాస్పర్.
1: ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ది కావాలి కానీ పురుషుల చేతి కావడానికి అవకాశం లేదు.
2: A woman can only work for this dharma, the code of conduct, the culture, the justice and idealism.
1: ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు.
2: In fact, women are the true legal heirs of ancient culture.
1: కారణం ఏమనగా?
2: Why?
1: ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడిన కంకణం కట్టుకున్నారు.
2: Since ancient times, women worked for the emancipation, development of the country.
1: గీతారెడ్డి చెప్పింది.
2: గీతారెడ్డి said.
1: పద్మిని.
2: పద్మిని.
1: ఇలాంటి మహనీయులంతా కూడాను, మహాపత్రులని కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి ఝాన్సీ
2: పద్మిని
1: ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి ఒక యుద్ధం చేసింది.
2: యు నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ షీ డిడ్.
1: కలవరి ప్రాణములైనా తీసుకుంది కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు.
2: షీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్. షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు లూజ్ హర్ నేమ్.
1: కలుగునే వారిలో ఇందు త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది.
2: దేర్ఫోర్ ద సాక్రిఫైస్ ఫైండ్స్ ఎ గుడ్ ప్లేస్.
1: అదే బోధిస్తూ వచ్చింది.
2: దట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్
1: కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు.
2: Women are the drops of nectar in earning, working for immortality through sacrifice.
1: ఏదు ఈ యొక్క యుగ ప్రభావము చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును కానీ కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు.
2: In response to the effects of Kali age, there are certain exceptions, but yet they are the centers of sacrifice.
1: సమయ సందర్భాన్ని పురస్కరించుకొని,
2: basing on the situation,
1: స్థానబలమును పురస్కరించుకొని,
2: on charity,
1: వారు కొంతవరకు మారవలసి వచ్చింది.
2: And on other grounds, they may show some change.
1: ఎందుకంటే వారికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు లేకపోతున్నాయి.
2: Because they do not receive enough of needed required cooperation.
1: ముందుకొచ్చి ఈ కార్యంలో మనం పాల్గొనాలి అనుకుంటే దానికి అనేక అడ్డులు తగులుతున్నాయి.
2: If a woman is to come forward to do a good activity, she finds many objections
1: on her way. సమాజం నందే కాదు, ఇంటిలోనే దాని అభ్యంతరాలు ప్రారంభమవుతున్నాయి.
2: Not only in outer society, even at home she has many problems.
1: ఇంకా స్త్రీలు ఏమి చేయగలరు?
2: How do you expect women to work?
1: ఇంటి లోపల స్త్రీలకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చేసి వారిని ముందంజ వేయించాలి.
2: So at home, women should be encouraged. She should be inspired to do what all she likes.
1: గృహములకు మాత్రమే కాదు.
2: Not limited to home.
1: సమాజమునకు మాత్రమే కాదు.
2: Not merely society.
1: దేశమునకు మాత్రమే కాదు.
2: Not to the country.
1: విశ్వానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క దీన్ని వారు చేకూర్చగలరు.
2: This is an ideal principle that should be taken up for the progress of the entire universe.
1: ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణము లేనటువంటి వారు ఉండవచ్చును.
2: దేర్ మే బి సమ్ వితౌట్ దీస్ నోబుల్ క్వాలిటీస్.
1: అవంతా మనం లెక్క చేయకూడదు.
2: లెట్స్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
1: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు మంచి లోపలే ఒక చెడ్డ కూడా ఉంటుంటుంది.
2: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ పీపుల్.
1: ఈ చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీలు కాదు.
2: వితౌట్ బ్యాడ్ గుడ్ కాంట్ బి డన్.
1: ఒక కమలా పండు ఉంటుండదంటే
2: హియర్ ఇస్ అన్ ఆరెంజ్ ఫ్రూట్.
1: దానిలో లోపల తీయని రసం ఉండినప్పటికి
2: విదిన్ ది ఆరెంజ్ ఫ్రూట్ ది స్వీట్ జ్యూస్.
1: చేదు చర్మం ఉంటుంటది.
2: ది ఔటర్ స్కిన్ ఆఫ్ ది ఆరెంజ్ ఫ్రూట్ ఇస్ బిట్టర్. అయితే ఆ చేదు
1: చర్మ తీసి పారవేయాలి.
2: వి హావ్ టు రిమూవ్ దిస్ ఔటర్ స్కిన్ దట్ ఇస్ బిట్టర్.
1: మధురమైన రసాన్ని గ్రోలాలి.
2: అండ్ వి హావ్ టు యాక్సెప్ట్ ది స్వీట్ జ్యూస్.
1: వృక్షం నందు కూడాను, జీవిత వృక్షం నందు కూడాను ఈ విధమైన పవిత్రమైనటువంటి శాంతి అనేటువంటి ఫలములు ఉంటున్నాయి.
2: ద ట్రీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ బేర్స్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
1: ఆ యొక్క పీస్ను మనం అనుభవించాలంటే,
2: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ ఆఫ్ ఫ్రూట్,
1: ఆ యొక్క ఫలముపై ఉండేటువంటి చెడ్డను మనం తీసివేయాలి.
2: వీ హావ్ టు రిమూవ్ ద ఔటర్ స్కిన్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ బిట్టర్.
1: దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి.
2: వీ హావ్ టు రిమూవ్ ద సీడ్స్ దట్ రిప్రజెంట్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అప్పుడే మధురమైన రసంను మనం ఆరగించడానికి వీలవుతుంది.
2: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ టు రిసీవ్ ద స్వీట్ జ్యూస్ విత్ ఇన్.
1: కనుకనే వేదములందు కూడాను రసో వయసహ, రసముతో కూడినటువంటి హృదయాలు మానవులు యొక్క ఉదయాలు.
2: Therefore, the Veda says the human heart should be full of this sweet juice
1: rasa. త్యాగరసము, సత్యరసము, ధర్మరసము స్త్రీల యందు అధికంగా ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్. ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ట్రూత్. ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ధర్మ రైటెస్నెస్.
1: ఈ పవిత్రమైన గుణమును ఏ పురుషుడు ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ధి గాంచునో ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు.
2: ద మ్యాన్ హూ ఫాలోస్ the women with these sacred qualities would also come up in life.
1: Adavaru adavaru ante kemi panikira anetunte variga bhavistunnaru.
2: We consider that women are useless.
1: Meem purushulamu.
2: We are men.
1: Purushulak shakti emiti?
2: What is the power of man?
1: Udyogam purusha lakshanam ani veravigutunnaru.
2: We are proud that job or employment is the quality of man.
1: Enta mandi streelu udyogam chesetunte varu leru.
2: Don't you find many women doing jobs?
1: వారు పురుషులు కాదా?
2: ఆర్ దే నాట్ మెన్ దెన్?
1: ఎంతమంది ఉద్యోగం లేనటువంటి పురుషులు లేరు.
2: దే ఆర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
1: ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు.
2: దే ఆర్ మెనీ మెన్ హూ హావ్ వర్క్.
1: ఇప్పుడు న్యాయంగా చూస్తే, విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు.
2: టు టెల్ ద ట్రూత్, ఇన్ ఫ్యాక్ట్ విమెన్ ఆర్ వర్కింగ్ మోర్ ఇన్ నంబర్.
1: నేనుకో నేను అక్కడ ఐటీఐ
2: భగవాన్ విజిటెడ్ ఐటీఐ,
1: ఐటీఐ డైరెక్టర్ వచ్చాడు.
2: ది ఐటీఐ డైరెక్టర్ కేమ్ టు హిమ్.
1: మీ టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటున్నారు ఆడవారు అన్నాను.
2: హౌ మెనీ విమెన్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెలిఫోన్ ఫ్యాక్టరీ?
1: స్వామి 99% ఆడవారే అని అన్నాడు.
2: హి సెడ్ స్వామి 99% దేర్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆఫ్ విమెన్.
1: ఎందుకు మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను.
2: వై డోంట్ యూ టేక్ మ్యాన్?
1: కానీ స్వామి, మగవారు చేసేటువంటి పని లోపల పదింతలు ఆడవారు చేస్తుంటారు.
2: హి సెడ్ విమెన్ వర్క్ 10 times మోర్ దెన్ మెన్.
1: ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అదొక దీక్ష.
2: When once woman starts work, she determines to do it.
1: పూర్తి అయ్యేంత వరకు కూడాను ఏమాత్రం కట్టుకోదలరు.
2: Until she completes the task given, she won't go.
1: ఆ కర్మ దీక్ష అనేటువంటి వాడి ఎందే ఉంటుండాలి.
2: The determination, workmanship is there.
1: కనుకనే ఆ వర్క్ వారికి తగినటువంటి శక్తి.
2: They have got this work culture, which is their power.
1: కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రము చెప్పడం లేదు.
2: నో సీక్రెట్ టెక్స్ట్ సేస్ దట్ మ్యాన్ షుడ్ డూ ఏ జాబ్ అండ్ దట్ ఏ ఉమెన్ షుడ్ కుక్.
1: ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్స్ గా ఉంటుంటారు.
2: ఎట్ టైమ్స్ వీ ఫైండ్ మేల్ కుక్స్ ఆల్సో.
1: ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు.
2: నౌ మెన్ ఆర్ మోర్ కుక్స్.
1: కనుక కుక్ ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు.
2: వీ కెనాట్ సే ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎ మ్యాన్ టు డూ ఏ జాబ్.
1: సందర్భాన్ని పురస్కరించుకుని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు.
2: డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్ మ్యాన్ కెన్ డూ ఏ జాబ్ అండ్ ఆల్సో ఎ ఉమెన్ అండ్ ఉమెన్ కెన్ కుక్ ఆల్సో.
1: అవేర్నెస్ ఇస్ లైఫ్.
2: Awareness is life.
1: అనగా అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి.
2: ఇట్ ఈస్ ది టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ టాస్క్స్ ఇస్ అవేర్నెస్.
1: ఈ పని వీరిదే, ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
2: వీ కెనాట్ స్టిప్యులేట్ అండ్ లిమిట్ ఎనీ పర్టికులర్ జాబ్ టు ఎనీ వన్.
1: కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది.
2: వీ షుడ్ లెర్న్ ఆల్ జాబ్.
1: ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీల ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది.
2: దట్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ జీల్ ఆర్ దేర్ అమంగ్ విమెన్.
1: అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు.
2: వీ థింక్ అవేర్నెస్ మెన్స్ అండర్స్టాండింగ్.
1: అండర్స్టాండింగ్ ఎంతవరకు చేసుకోవటము,
2: టు వాట్ ఎక్స్టెండ్?
1: ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు.
2: నాట్ సెగ్మెంటెడ్ ఆర్ ఫ్రాగ్మెంటల్ నాలెడ్జ్.
1: ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
2: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే పీస్ ఆఫ్ క్లాత్.
1: ఇది ఏమిటి అని మిచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాండ్కర్ చీఫ్ అంటారు.
2: నౌ వాట్ ఈస్ దిస్, యూ సే హ్యాండ్కర్ చీఫ్.
1: అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ట్రూ అవేర్నెస్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్.
1: ఇంతో తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు.
2: ఇఫ్ యు నో జస్ట్ ఎ పీస్ ఆర్ ఎ ఫ్రాగ్మెంట్ యు కాంట్ సే అవేర్నెస్.
1: ఎందుకు అన్ని నేర్చుకోవాలి?
2: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్.
1: ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీల్లేదు.
2: వాట్ జాబ్ వాట్ వర్క్ ఈజ్ అట్ ద డోర్ స్టెప్ యూ డోంట్ నో.
1: కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి.
2: ఎవ్రీ వన్ మస్ట్ బి హావింగ్ ది సిన్సరిటీ.
1: అబలని వారు పనికిరాని వారని వారిని వెనుక వేయటం మంచిది కాదు.
2: వీ షుడ్ నెవర్ కన్సిడర్ విమెన్ యాజ్ వీక్ అండ్ యూస్లెస్.
1: వారికి కూడా ఒక ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
2: వీ షుడ్ ఆల్సో
1: వారి ఎందుకు దివ్యశక్తులు ఎన్నో ఉంటున్నాయి.
2: వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, దే హావ్ డివైన్ పవర్ విద్ ఇన్.
1: అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
2: దేర్ ఇస్ హిడెన్ పవర్.
1: ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ది లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ క్వాలిటీస్.
1: నిజంగా చూస్తే వారు అబలలు కాదు, మహాబలులు.
2: Truly speaking, they are not weak, they are mighty powerful.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: a small example.
1: కమాండర్ చీఫ్ అని ఉంటాడు.
2: We have a commander in chief.
1: భారతదేశం యొక్క సిపాయిలకందరికీ అది కమాండర్ చీఫ్.
2: హీ ఇస్ ద కమాండర్ చీఫ్ ఫర్ ది ఎంటైర్ ఆర్మీ.
1: కమాండర్ చీఫ్ వస్తున్నాడంటే సిపాయిలందరూ కూడా అదిరిపోతారు.
2: As the commander chief comes on inspection, the soldiers shiver.
1: కానీ ఇంటికి వచ్చిందంటే
2: బై ది టైమ్ హీ కమ్స్ హోమ్
1: చూస్తే కమాండర్ చీఫ్ కూడా వడికిపోతాడు.
2: బై ది టైమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ సీస్ హిస్ వైఫ్ హీ స్టార్ట్స్ షివరింగ్. వై?
1: పురుషులు ఎందు ఈ దోషములు ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు.
2: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది డిఫెక్ట్ ఇన్ మ్యాన్ హీస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ఉమెన్.
1: ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి.
2: హియర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్.
1: కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు.
2: యాజ్ ప్రిన్సిపల్ కమ్స్ ఆల్ బాయ్స్ ఆర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ టోటలీ హంబల్.
1: ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్.
2: ద ప్రిన్సిపల్ సో స్ట్రాంగ్.
1: ఇంటికి వచ్చేటప్పటికి, ఎందుకంటే మీరు అర్ధ గంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు.
2: యాజ్ హి కమ్స్ హోమ్ అండ్ వెన్ వైఫ్ క్వశ్చన్స్ వై ఆర్ యూ లేట్ టుడే హాఫ్ అన్ అవర్.
1: ఇది ఈనాటి పురుషుల యొక్క నైత్యం అయిపోయింది.
2: This has become a natural quality of men today.
1: Nature of life.
2: Nature of life today.
1: కానీ అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు.
2: అండ్ మెన్ షుడ్ నాట్ హావ్ దట్ వీక్నెస్.
1: పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరి ఎందుకు అట్టి బలమును ప్రకటించాలి?
2: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎస్ మ్యాన్ పురుష, వీ షుడ్ హావ్ స్ట్రెంగ్త్.
1: పురుష అనగా ఏమిటి?
2: వాట్ డూ మీన్ బై పురుష?
1: ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు.
2: పురుష మ్యాన్లీనెస్ ఇస్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు మెన్.
1: ఏమి
2: పురుష? వాట్ డూ మీన్?
1: చైతన్యమునికే పురుషుడు అని ఆత్మ అని పేరు.
2: పురుష మీన్స్ అవేర్నెస్, ఆత్మ.
1: కనుక పురుషార్థములు అంటారు.
2: పురుషార్థ ఆబ్జెక్టివ్
1: అనగా ఏమి? ధర్మ, అర్థ, కామ, మోక్షము. ఈ నాలుగింటి ఎందు అతనికి అధికారం ఉంటుండదు.
2: పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడ్.
1: అది సరైన అర్థం కాదు.
2: ఇట్స్ నాట్ ప్రాపర్ మీనింగ్.
1: ఈ నాలుగు శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటుండాలి.
2: టు అటైన్ టు హ్యావ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విమెన్ హ్యావ్ అథారిటీ.
1: రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని బట్టి, ఉపాధిని బట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
2: పురుష ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఏ మ్యాన్ అలోన్ బేసింగ్ ఆన్ ద ఫామ్.
1: ఉపాధి అనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు.
2: ద బాడీ ద వెస్చర్ has got the principle of atma that moves about from top to toe.
1: Adi andariyendu untundadi.
2: It is in everybody.
1: Kabatti ee bhedamuniki vaste stree kuda purushule.
2: If you go by this principle, women are also men.
1: Ee purushatvam anetundi chetanu sarvulu endu kuda untundadi.
2: This purushatva, the awareness is present in all.
1: Kani aa satyanni gurtinchinatundi streelu dinni anubhavistunnaru.
2: Women who understand this principle of truth, they enjoy and experience.
1: వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు.
2: దే గో బై దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: కానీ పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు.
2: బట్ మెన్ గో బై ద ఫిజికల్ ఎక్స్టర్నల్ ఫామ్.
1: ప్యాంట్ షర్ట్ వేసుకుంటే చాలు పురుషుడు అనుకుంటున్నారు.
2: ఇఫ్ యూ థింక్ దట్ వన్ వేర్స్ దిస్ ప్యాంట్ అండ్ షర్ట్ దట్ ఈస్ వన్ ఈజ్ ఎ మ్యాన్.
1: స్త్రీలు కూడా ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు.
2: We find women also wearing men's wear dress.
1: ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రమే వాళ్ళు పురుషులు అవుతారా?
2: By wearing the men's dress can they be a man?
1: శక్తితో కూడినటువంటి వాడే పురుషుడు.
2: So the one with divinity is Purusha, the man.
1: ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
2: And this ideal of divinity should be demonstrated by a woman.
1: ప్రతి ఒక్కరు కూడాను ధర్మాన్ని ఆచరించాలి.
2: Everyone should do righteous deeds.
1: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
2: You should discharge your duty.
1: నీ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి.
2: యు షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: అది ఏ ధర్మ?
2: దట్ ఈస్ ధర్మ.
1: ధర్మం అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ ధర్మ?
1: నేను గృహస్థ ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి.
2: ఇట్ ఈస్ నాట్ ద ధర్మ ఆర్ ద కోడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఆత్మ ధర్మము.
2: ఇట్ ఈస్
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు
2: ధర్మ ఈస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత సేస్
1: దేహము పరధర్మం.
2: బాడీ రిఫర్స్ టు ఫిజికల్ లా.
1: ఆత్మ స్వధర్మము.
2: Body represents the physical law, atma speaks of spiritual law.
1: Karukune swadharmam anaga emiti? Swadharmamu atma dharmame.
2: Swadharma, the principle of the self.
1: Swabhavamu,
2: is atma.
1: Swabhavame anaga atma dharmame.
2: Swabhava, the true feeling of the swechcha, self is atma.
1: Swaichchane swechcha.
2: Swechcha, swaichcha.
1: Atmaichchane swechcha.
2: The freedom of the self is swechcha.
1: Swa anaga emiti? Atmake deeniki birudu.
2: Swa means atma.
1: సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యము. ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి
2: పరిధి. ది నియర్నెస్ ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్, ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ ఈజ్ ది సాయుధ్య.
1: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము.
2: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద
1: దేహధర్మమే పరధర్మము.
2: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి అన్నిటికీ ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే.
2: The whole ideal is this atmic principle.
1: అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
2: That was the ideal procedure followed by the ancients who have set an ideal to the world.
1: అర్థం.
2: అర్థం.
1: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
2: అర్థం, వీ థింక్ ఇట్స్ మనీ.
1: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
2: వీ థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
1: అర్థం అంటే ఇది ధనం కాదు.
2: ఇట్స్ నాట్ మనీ.
1: ఏ ధనము?
2: వాట్ వెల్త్?
1: జ్ఞాన ధనము.
2: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: అది ఇద్దరికీ అధికారం ఉంటుంది.
2: బోత్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ ఆన్ దిస్ వెల్త్ ఆఫ్
1: విజ్డమ్. జ్ఞాన ధనం ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం, జ్ఞానం, ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
2: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఆర్ వన్నెస్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: కామము.
2: నెక్స్ట్ కమ్స్ కామా డిజైర్.
1: ఈ ప్రాపంచికమైనటువంటి, లౌకికమైనటువంటి, భౌతికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు.
2: కామా ది డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ, ఫిజికల్, ఎఫిమరల్ అండ్ టెంపోరల్.
1: మోక్ష కామము.
2: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: అందరికీ అధికారమైనటువంటిది.
2: ఎవ్రీవన్ హాస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
1: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి.
2: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షమే. మోక్షానికి ఆశించినటువంటి వాడికి ఇది ప్రాప్తిస్తుంది.
2: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షము,
2: మోక్ష
1: ఏమిటి? ఈ మోక్షము,
2: వాట్ ఇస్
1: మోక్షయమే మోక్షం.
2: అండ్ ది అబ్సెన్స్ ఆర్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
1: దేహాభిమానం వదలపెట్టమే మోక్షము.
2: టు గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష లిబరేషన్.
1: దేహాభిమానం ఉండినంత వరకు కూడా మోక్షం మనకు అత్యంత దూరమే.
2: సో లాంగ్ దిస్ బాడీ అటాచ్మెంట్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ లిబరేషన్ మోక్ష.
1: కనుకనే బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
2: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఈజ్ లైక్
1: ఫాలో ది మైండ్.
2: డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది బాడీ.
2: డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియన్స్. ఫాలో ది మోక్షము.
2: ఫాలో ది కాన్షియన్స్. దట్ ఈస్ లిబరేషన్ మోక్ష.
1: ఇది పురుషార్థములు ఎందు ఉండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు.
2: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆర్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుక పురుషార్థములు అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
2: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
1: స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
2: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
1: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
2: వి షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
1: స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు.
2: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్
1: ఈ సూక్ష్మ మార్గములను
2: ద సటిలిటీస్
1: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి
2: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
1: వాయిపుడును ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
2: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman and therefore this 19th is allotted categorized as ladies day.
1: ee streela vallane inka puram bhavishyattu lopala oka dharma sthapana jaragadaniki avakasam untundali.
2: Dharma can be brought back by women alone in future.
1: kevalam idi స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
2: డోంట్ థింక్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రైట్. పురుషులు
1: కూడా దీంట్లో హక్కు ఉంటుండాలి.
2: మెన్ ఆల్సో హావ్ ఈక్వల్ రైట్.
1: మీరు కూడా దానికి తేనేటువంటి ప్రోత్సాహ ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా రూపొందుతుంది.
2: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంతూజియాస్టికలీ, ఎంకరేజ్ పీపుల్, దెన్ ది వరల్డ్ విల్ ఇంప్రూవ్.
1: మీరు దీనికి ప్రోత్సాహ ఉత్సాహాలు ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉంటాం, అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది.
2: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
1: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైనటువంటి ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదం పెట్టుకోకూడదు.
2: పొలిటికల్, ఫిజికల్, ఫైనాన్షియల్,
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడా భేదము లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి.
2: మారల్, స్పిరిచువల్, సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
1: ఇది దైవం యొక్క నిర్ణయం.
2: దిస్ ఇస్ ద కమాండ్, విల్ ఆఫ్ గాడ్.
1: ఏమని చెప్పాడు?
2: వాట్ డస్ హి సేయింగ్?
1: ఏ మానవుడైనా సరే,
2: ఎనీ మ్యాన్,
1: వానికి నేను అధికారం ఇస్తున్నాను.
2: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
1: ఏ విధమైన అధికారము?
2: మోక్షయిష్యామి మాచుచా. ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్.
1: ఏ మానవుడైనా గాని,
2: లెట్ హిమ్ బి ఎనీ వన్.
1: అనన్యాశ్చింతయంతో మాం,
2: ఇఫ్ హెస్ నో అదర్ థాట్.
1: ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమైన ఏ జనమైనా సరే పర్యుపాసతే.
2: ఎనీ మ్యాన్ ఇఫ్ యూ వర్షిప్స్ మీ, ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
1: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
2: వీ కెన్ నో
1: జనాన్ పరిపాలిస్తే
2: ఆల్ దోస్ ఎనీ బడీ
1: దేశాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
2: ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ దే వర్షిప్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. దిస్ ఇస్ ఇన్ఫినిట్ డివోషన్.
1: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటాయి.
2: ఇఫ్ వి కన్ఫైన్ డివోషన్, లిమిట్ డివోషన్ టు ద సెల్ఫ్, ది ఇండివిజువల్,
1: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
2: ఇఫ్ వన్ వర్క్స్ ఫర్ ద సెల్ఫ్ అండ్ ఆల్సో ద సొసైటీ, హీ స్టాండ్స్ ఫర్
1: సర్వజీవులు ఒక్కటే,
2: ఆల్ ఆర్ వన్,
1: సమస్త ప్రాణులు ఒక్కటే,
2: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్
1: అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తుడు ఉన్నారు.
2: ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు.
2: ఈస్ ది హైయెస్ట్ స్టేట్, నాట్ మియర్లీ చాంటింగ్ గాడ్స్ నేమ్ నాన్ స్టాప్.
1: అది కాదు అనన్య భక్తి.
2: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
1: అనన్యమనగా ఇతర భేదములు లేకుండా.
2: అనన్య భక్తి మీన్స్
1: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించము అనుభవించడమే ఇది అనన్య భక్తి.
2: ట్రీటింగ్ ఎవ్రీబడి ఈక్వల్.
1: సర్వ మానవుల దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడి.
1: సర్వ మానవుడు దైవ స్వరూపుడే.
2: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్.
1: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
2: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
1: ఏదో ఒక ప్రదేశమునందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఎ పర్టికులర్ ప్లేస్.
1: సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఇంత విశాలమైన దేవుణ్ణి,
2: గాడ్ ఈజ్ సో బ్రో,
1: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
2: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్, ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఎ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్డ్ ఇన్ ఎ నారో వే.
1: భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతను చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు, కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
2: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్
1: కాదు భగవంతుడు.
2: వీ షుడ్ నాట్ లిమిట్ హిమ్.
1: మాట మాత్రమే కాదు భగవంతుడు.
2: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్.
1: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
2: హీఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్ ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
1: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
2: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు
2: when we recognize this
1: sarvabhutamulu kudunu bhayavaswarupanagane obhutundi
2: we will understand that all elements are divine
1: kanuka
2: so
1: sarvabhuta namaskaram kesavam pratigacchiti annaru
2: whomsoever you salute it amounts to salutation to god
1: evariki manam namaskaram chesinappudiki kesavuniki namaskaram chesina varam avutam
2: you may do namaskar to anybody it amounts to namaskar to god
1: darini inkoka reetilo manam teesukunu sarvajeeva tiraskaram kesavam pratigacchiti evarini manam dushinchina kani tirigi manam kesavunne dushinchina varam avutam
2: whomsoever you deny and accuse it amounts to total denial and accusation of god
1: alpamaina సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముని ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు.
2: ద ఫ్యానటిస్ట్ అండ్ ఫండమెంటలిస్ట్ ఆర్ సో మీన్ అండ్ నారో మైండెడ్ యాజ్ టు లిమిట్ గాడ్ టు ఎ నేమ్ అండ్ ఫామ్ లైక్ రామకృష్ణ.
1: భగవంతుడు
2: గాడ్ హ్యాస్ గాట్ 1000 హెడ్స్ అండ్ 1000 ఫీట్ అండ్ 1000 హ్యాండ్స్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
2: Yes, so many hands, so many heads and so many feet.
1: కాబట్టి ఒక్కొక్క నేమ్ నీకు ఇష్టంగా ఉండొచ్చును.
2: You may like one name.
1: మరొక నేమ్ నీవు ద్వేషించకూడదు.
2: You should not criticize another name.
1: నామాను కూడా నువ్వు భగవంతుని వేయి.
2: All names are his.
1: ఈనాడు ఒక చిన్న ఉదాహరణము.
2: A small example today.
1: సహస్రనామార్చన చేస్తున్నాము.
2: We worship God using 1000 names.
1: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
2: We pick up one flower.
1: కేశవాయ నమః.
2: Say one name and offer to God. Another name to God.
1: ఇవన్నీ కూడా ఒకే రూపానిపైనే వేస్తున్నాం, కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
2: Though we worship God uttering 1000 names, picking up a flower every time, all these are offered to same photo.
1: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
2: All names are offered or meant to only one God.
1: కాబట్టి ఏకం సత్ విప్రాబోధన్. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
2: సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ బై స్కాలర్స్.
1: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
2: ఆల్ ఆఫ్ దెమ్ రిలేట్ టు ది సేమ్.
1: ఒక్క దేహం లోపల
2: ద సేమ్ బాడీ.
1: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో,
2: యాజ్ వి హావ్ మెనీ లింబ్స్,
1: ఒక్క దైవమునకు
2: వన్ గాడ్
1: అనేక పేర్లంతా ఉంటున్నాయి.
2: హ్యాస్ మెనీ నేమ్స్.
1: కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే.
2: దో గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్, గాడ్ ఈజ్ వన్.
1: కృష్ణ అనుకో, రామా అనుకో, అల్లా అనుకో, జీసస్ అనుకో, జొరాస్ట్రియం అనుకో, గురుప్రభు అనుకో, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే.
2: యు మే కాల్ గాడ్ యాజ్ రామా, కృష్ణ, అల్లా, జీసస్ అండ్ సో ఆన్. గాడ్ ఈజ్ వన్.
1: కనుక ఈ పేర్లు వారి యొక్క అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి, కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు.
2: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్.
1: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి.
2: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండెడ్నెస్.
1: ఫలాన్ రూపమే నాకు అవసరము.
2: యూ కెన్ ఐ నీడ్ దిస్ ఫార్మ్ అండ్ నేమ్
1: అనుకుంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా నీవు అనుభవించినట్టు అవుతుంది.
2: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫార్మ్.
1: ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే,
2: లెట్ ఇట్ బి ఎనీ ఫార్మ్,
1: అందరి యందు ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి.
2: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్ ద డివినిటీ ఇన్ ఎవ్రీబాడీ విత్ ఈక్వానిమిటీ.
1: కనుక ఈ 19th అనేటువంటి దినమునందు,
2: సో ఆన్ దిస్ డే ఆఫ్ 19th,
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని,
2: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
1: ప్రచారం చేసి,
2: షుడ్ బి ప్రాపగేటెడ్,
1: అందరి ఎందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి,
2: వీ షుడ్ గివ్ అప్ రిలీజియస్ డిఫరెన్సెస్,
1: ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి,
2: వీ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ రిలీజియస్ డిఫరెన్సెస్.
1: నా మతం ఒక్కటే.
2: మై రిలీజన్ ఇస్ వన్.
1: ఏమిటా మతము? మానవ మతము.
2: వాట్ ఈస్ దట్ రిలీజియన్?
1: నా యొక్క ఇది కులం ఒక్కటే.
2: ఐ హావ్ ఓన్లీ వన్ కాస్ట్.
1: ఏమిటి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ?
2: ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: రిలీజన్ ఆఫ్ లవ్.
2: ద రిలీజన్ ఆఫ్ లవ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
2: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి.
2: వీ షుడ్ టేక్ దెమ్ యాజ్ వన్ ప్రిన్సిపల్.
1: ఇప్పుడు చెప్పాను పంచభూతములను చెప్పాను.
2: భగవాన్ సెట్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను.
2: హీ రిఫర్ టు అంగవతి.
1: ఈ పంచభూతములు ఏ మతము ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు.
2: నన్ కెన్ యాక్ట్ ఆపోజిట్ టు ది పంచభూత ఫైవ్ ఎలిమెంట్స్. ఏ కులము, టు వాట్ కాస్ట్ దే బిలాంగ్ టు?
1: ఏ కాస్ట్ లేదు.
2: దే హావ్ నో కాస్ట్.
1: ఆకాశమునికి ఏ కులము?
2: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది స్కై?
1: గగనమునికి ఏ కులము?
2: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ స్పేస్?
1: గంగకి ఏ కులము?
2: గ్యాంజెస్.
1: ఏ కులము లేదు.
2: నో కాస్ట్.
1: కనుక భూమికే కులము.
2: వాట్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్?
1: నీటికే కులము.
2: వాట్ ది కాస్ట్ ఆఫ్ వాటర్?
1: కులము లేదు.
2: నో కాస్ట్.
1: ఈ విధంగా పంచభూతములకే కులబద్ధములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి?
2: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్?
1: అందరిది ఒకే మతమే, మానవ మతము.
2: ఇన్ ఫ్యాక్ట్ వి బిలాంగ్ టు వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి.
2: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ, వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే.
1: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం.
2: టుడే వీఆర్ హ్యావింగ్ కమ్యూనల్ ఫీలింగ్స్.
1: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము.
2: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ యూనిటీ, ప్యూరిటీ.
1: డివినిటీ అవసరం. నీటికే కులము.
2: వాట్ ద కాస్ట్ ఆఫ్ వాటర్?
1: కులము లేదు.
2: నో కాస్ట్
1: వాటర్. ఈ విధంగా పంచభూతములకే కులబద్ధములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి?
2: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్?
1: అందరి

0: యూనిటీ
1: డివినిటీ అవసరము
0: అండ్ ద డివినిటీ ఇస్ నీడెడ్
1: ఈనాడు ప్యూరిటీ యూనిటీ డివినిటీని మర్చిపోయినారు
0: టుడే వి హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ యూనిటీ అండ్ డివినిటీ
1: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం జరుపుతున్నారు
0: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ
1: ఈ ఎనిమిటీ కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం
0: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ
1: ఏ కుల మతములు లేవు
0: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్ గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్సెస్
1: దైవమే
0: గాడ్ ఈస్ వన్ టు ఎవ్రీ
1: దేశం వారికైనా దైవమే
0: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ
1: ఏ కాలంలోనైనా దైవమే
0: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం
1: ప్రాచీన కాలం ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు
0: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్
1: పరిపూర్ణ హృదయం అయిపోయి
0: దేవర్
1: భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు
0: దే వర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్
1: సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి
0: దట్ brings samskara refinement ee samskruti the culture
1: kanuka etti bedhamulaku avakasam ivvakunda
0: don't give scope for differences
1: etti kulamathamulaku avakasam ivvakunda
0: don't observe communal differences
1: etti prishulanetundi bedham lekunda
0: don't observe differences on grounds of gender
1: okkate anetundi ekatvaniki ravali
0: don't observe differences on grounds of gender god is one to everybody
1: oke daivam
0: god is one
1: ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి
0: దిస్ డివినిటీ ఈజ్ యూనిఫామ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్
2: భజన బినా సుఖ శాంతి

0: ఎత్తుకొనడు పత్తివాసుడు నిమ్మేర ఎత్తుకొనడు.
1: The one who is present all over this universe and the cosmos for that matter, the one who confers devotion and the needed energy, the one here, Parthivasa, the inhabitant, the Lord Almighty Bhagavan Baba, why does he not come to your rescue, he being the refuge to everyone?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు దేనివలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ థింకింగ్ దాట్ హీ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: Manavudu dhanam vallanu, tindi vallanu, gudde vallanu, inda vallanu thanu jeevisthunnadu anukuntunnadu.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: Entamandi ee jagat lopala dhanavantulu leru.
1: There are lots of rich people in this world, quite a lot.
0: Kani varandaru jeevisthunnara?
1: Do you think that they are alive?
0: Kaadu, daivanugraham leka edi kudunu sadhinchaledu.
1: Nothing can be accomplished without God's grace.
0: Kanuka prati manavudu kudanu అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగినను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలము మానవుడు అంత మాత్రం చూస్తేనే జీవించడానికి వీలు కాదు.
1: It's not possible to live by merely going through the text, attending a college, are going around different countries either.
0: Goppa goppa degree itti pondinamani varu bhavistaru paapam.
1: It's a pity that people pride themselves because of high degrees they have.
0: Kaani ivanni kevalam bookish knowledge ili.
1: All that amounts to bookish knowledge.
0: Ee bookish knowledge maatrame ee naadu andarkulanu telusukunnaru.
1: Today all have come to acquire this bookish knowledge.
0: Kaani ee bookul leni puravamu ee vidhanga jeevincharu.
1: Just imagine how mankind survived even before the publication of books.
0: Aa bookulu valla telusukunnatuvanti gunamullu kevalamu education annaru.
1: All that we learn out of these books comes under the title education.
0: కానీ ఎడ్యుకేర్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? అది ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
1: ఎడ్యుకేర్ మీన్స్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: This consciousness is immanent, latent in everyone, therefore he is able to be aware and know.
0: Kaani ee consciousness nu vaadu ye matramu gurtinchadam ledu.
1: But he is not aware of the consciousness immanent in him.
0: Ee consciousness re sarva manavulu kodanu samrakshistundali.
1: It is this consciousness that sustains the entire humanity.
0: Taanu vidyavantulu kaani లేక ఇంకేం పండితులైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడు కానీ దీన్ని తెలుసుకోలేడు.
1: దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ వన్ ఆర్ ఈవెన్ ఎ స్కాలర్.
0: ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్ వంటి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ నెగిటివ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వారు సాధించేది ఏమిటి?
1: బై ఎక్వైరింగ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ యుర్ గోయింగ్ టు అచీవ్?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశములు చుట్టున్నారు మానవులు.
1: ఇన్ ఆర్డర్ టు బి లెర్న్డ్ అండ్ ఎక్వైర్ నాలెడ్జ్ మ్యాన్ గోస్ రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టుడే.
0: ఎక్కడనూ పోనక్కర్లేదు, తామున్న చోటనే తానుకుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పక సంరక్షిస్తుంది.
1: You don't have to go that far. Remain where, as you are, where you are, and experience the consciousness.
0: Kaluka education anetundi ani andaru telusukovali.
1: Therefore it's absolutely essential for everyone to know educare.
0: Adi loparu nunchi prati manavuni kudanu anni vidhala samrakshistu vastundali.
1: It is this educare within, lying within, that protects us.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏగింది లేకపోతే దాన్ని మాట్లాడటం వస్తుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో థాట్ బిహైండ్, హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్
0: మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణలను జరపవచ్చు.
1: వీ కెన్ కన్వర్స్ విత్ ఆల్ ద లాంగ్వేజ్ నోన్ టు అస్.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: యు ఆర్ రియలీ, యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ ఎట్ ఆల్ యు నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ నేచర్.
0: అన్ని తెలుసుకున్నాడు, ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతరు, కానీ తానెవరు తనకు తెలుసుకోలేదు.
1: Man has come to know everyone, who is he, so on and so forth, but he does not know himself.
0: Who are you anetundi telusukani, who am I anetundi emetru gurtinchukoledu.
1: We go on putting this question, who are you, but we don't put a question to ourselves, who am I.
0: Thane evaro telusukovatam cheppukunnappude adi nijamainatundi education.
1: Therefore the true education, the depth of it lies in understanding one's own true nature.
0: Ayani ekkada nunchi vachavu, nenu India nunchi vachanu antaru.
1: If you put a question, where do you come from, the answer, I am from India.
0: Nenu India nunchi vachana ani cheppi akkada oka vidhamaitundi negative erpadipoyindi.
1: Then once you limit yourself to geography India, it is a negative reply.
0: Kani he is not he.
1: Actually speaking, you don't represent the geographical area.
0: Taru vachinatundi ekkada nunchi vacharu akkada nunchi vacharu.
1: In fact, the origin is quite different from the one he declares.
0: Adi telukokunda vachindi edi dehamu.
1: In fact, the one that is born is body.
0: India nunchi prayanam ayyadi oka dehamu.
1: And he went around all India in this body.
0: Kani conscious anetundi అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ ఐ.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐఎమ్ ఐ.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
0: లేదు నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం విధమైనటువంటి నెగిటివ్.
1: On the other hand, if you identify with your nativity and respond like this, I am from India, I am from America, that's all negative. This is my body. This is my mind. This is my intellect. My intelligence.
0: Artificial.
1: The mind, intellect and intelligence, they are all artificial.
0: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
1: పీపుల్ ఇన్వెస్టిగేట్ ద మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఇది మైండ్ ఒక స్థిరంలో ఉన్నట్టు కాదు.
1: However much you investigate going to the depth, it is clear and understood that mind is never steady.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ee monkey ni pattukoni nee nenu anukuntunnavu idi enta tappu.
1: What a mistake it is if you go by this mind, which is just a monkey.
0: Mind is like a mad monkey. Body is like a water bubble. కానీ ఈ వాటర్ బబుల్ నీవు కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ దిస్ వాటర్ బబుల్.
0: యు ఆర్ నాట్ మక్కి కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ మ్యాడ్ మంకీ ఎయిదర్.
0: కానీ దానికి పూర్వం ఉన్నటువంటి పేరు మ్యాన్ కైండ్.
1: బట్ ప్రయర్ టు దాట్ యూ హ్యావ్ దిస్ టైటిల్ మ్యాన్ కైండ్.
0: కానీ ఆ మ్యాన్ కైండ్ పోయింది, మంకీ మైండ్ అయిపోయింది.
1: మ్యాన్ కైండ్ ఈస్ గోన్, మంకీ మైండ్ హ్యాస్ కమ్ టు స్టే విత్ అస్.
0: ఈ మైండ్ పేరు చేసినటువంటి వాడికి ఏమాత్రము దయా దాచిన్యం అనేటువంటి కనిపించదు.
1: ద వన్ హూ కాన్సన్ట్రేట్ సెంటర్స్ అరౌండ్ ద మైండ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మెర్సీ ఆర్ కంపాషన్.
0: తనంతా తెలుసుకోవటమే నిజమైనటువంటి ఎడ్యుకేర్.
1: ద ట్రూ ఎడ్యుకేర్ మీనింగ్ టు నో వన్ ఓన్ సెల్ఫ్ రియాలిటీ.
0: కనుక మొట్టమొదటి నుంచి తన థాట్ ఎగిరి లేకపోతే వర్డ్సే రాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ విన్ దేర్ ఇస్ నో థాట్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్.
0: వర్డ్సే లేకపోతే అర్థమే కాదు.
1: విన్ యూ డూ నాట్ ఎక్స్ప్రెస్ అవుట్ విత్ వర్డ్స్ యూ కెనాట్ బి అండర్స్టూడ్.
0: కనుక మొట్టమొదటి నీకు తెలుసుకోవడానికి మైండ్ అనేటువంటిది లేకుండా ఉండాలి.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: కానీ ఈ మైండ్ ని పట్టుకుని నీవు ప్రయాణం చేస్తే ఎక్కడ పోయి చేతావో నీకు తెలిసేది.
1: దిస్ వెహికల్ ఆఫ్ మైండ్ విల్ నాట్ టేక్ యూ టు ద డెస్టినేషన్ ఆర్ ద గోల్.
0: థాట్ ని పట్టుకుని చేయండి.
1: అండ్ యూ షుడ్ గో బై ద రియల్ థాట్ ఫ్రమ్ విదిన్.
0: దీన్ని చాలా మంది కూడా ఆత్మ అన్నారు.
1: Many people call it Atma or the Self.
0: ఆత్మ అనేది లేకపోతే దేహం అనేటువంటిది ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: Without this Atmic principle or the Self, nothing can be understood.
0: ఆత్మ గురించి తెలుసుకోవటమే తెలుపుకోవటమే ఎడ్యుకేర్.
1: All that is taught, understood, explained with reference to the Self is ఎడ్యుకేర్.
0: కనుక సెల్ఫ్ అంటే ఏమిటని?
1: What is Self then?
0: నేను నేను అంటుంటారు.
1: We go on responding I.
0: అది సరైనటువంటి అర్థం కాదు.
1: It is not proper word.
0: నేను అనేటువంటి దానికి సెల్ఫ్ అని చెప్పకూడదు.
1: You cannot call I and the Self synonyms.
0: ఇది I అనేటువంటిది అహం.
1: I is అహం.
0: అహం అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ఏమాత్రము మనకు అర్థం కాదు.
1: So long this I-ness is limited to aham, you cannot get into the depth.
0: Kaluga ee aham ni peraadu prakak netti.
1: The moment you brush aside this aham,
0: equal bhavam pettukunnappude
1: with equal mindedness you can
0: andari endu kuda nu ekanga untuntadi.
1: And this is uniformly present in everyone.
0: Kaani andari endu undetundi oka aatma tappa marokati ledhi.
1: That which is present in everyone is only Atma, nothing else.
0: దీనికి కూడా ఆత్మ అనే పేరు పెట్టాలే కాని ఇది కూడా ఆత్మ కాదు.
1: Though just verbally it said Atma, it's not so.
0: కనుక ఇది fundamental I.
1: Therefore this Atma, I is fundamental I.
0: ఈ fundamental ఒకటి ఉండినప్పుడే
1: with this fundamental I,
0: మిగతా వాటికంతా కూడా విలువిస్తున్నాము.
1: We don't give them any value while we value the rest of the
0: fundamental
1: things.
0: Fundamental value lekapothe evvaru dehaniki viluvaru.
1: Without this fundamental I, the Atma, the Self, you will not have any value.
0: Dalani manam gurtinchukunnappude manam manavulu avutam.
1: When once we recognize that Self, the fundamental I, we can call ourselves manava, the man.
0: Kani aa fundamental I telusukokunda unnanta varaku nanu manishe kaadu.
1: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being.
0: Inno pasipachi mrugadalanta untunnayi.
1: In this world there are many birds, animals and beasts.
0: Avi jeevisthunnayi, neevu jeevisthunnavu.
1: They live, so also you live.
0: Kabatti neevu fundamental I ayyavu.
1: Then how can you call yourself the fundamental I?
0: Adi modalu nunchi manavulu India lopala dani modalupettu vacharu.
1: And this has been investigated since long here in this country, India.
0: Prachina kalam nundi kudanu manavulu prachina samskrutini anusaristu vacharu.
1: People followed the ancient cultural heritage of this land.
0: Manaku oka roopam undi.
1: It has a form.
0: Manaku oka bhavam undi.
1: Man has a thought.
0: Manaku oka vidhamainatvanti artham undi.
1: And there is some meaning in this life.
0: కానీ ఫండమెంటల్ దీనికి అర్థమే లేదు.
1: బట్ దిస్ ఫండమెంటల్ ఐ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్.
0: అన్ని జీవులు ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దిస్ ఫండమెంటల్ ఐ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: లైఫ్ ఈజ్ రాంగ్.
1: లైఫ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఫండమెంటల్ ఐని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every effort to know this fundamental I.
0: ఈనాడు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించటం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
1: Today, as we are concentrating on the body, we are worried more and more.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్.
1: Thus, our life has become totally artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడా మనకు నీవెవరో నీకు తెలియదు.
1: So long you lead this artificial life, you will never come to know your reality.
0: నేను నేను నేను అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక వర్డ్.
1: The very one, I-ness, I is a word.
0: ఈ నేను అనేటువంటిది సర్వుడు ఎందుకు కూడా ఉంటుంది.
1: This I is present in everyone.
0: అటువంటి సర్వుడు ఎందుకు ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ ఐని మనం కనుక్కోవాలి.
1: This I-ness which is common to all is fundamental that
0: అయితే
1: needs to be understood.
0: నందు ఈ ప్రపంచమునకు లౌకికమైన అర్థములు కూడా అవసరమే.
1: However, in this transitory world, we need a kind of different approach.
0: ఇది కేవలము ఆకలి దప్పుల కోసమనే వచ్చింది.
1: This world we spend with food and drink.
0: ఈ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ దిగా తీసుకోవాలి కానీ దేహానికి నేను అని చెప్పకూడదు.
1: So the real I, we always say, is fundamental, nothing to do with the body.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: పంచభౌతికము కూలదు ఎప్పటికీ.
1: It is bound to fall someday or other.
0: Fundamental అనేటువంటిది కూలడానికి వీల్లేదు.
1: Fundamental I has no end.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూడా కదా తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరాపయుండు.
1: The indweller is immortal.
0: అది నీవు.
1: That reality I is yourself.
0: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage either.
0: ఈనాడు నేను నేను అనుకున్నటువంటి దేహమే చావటము పుట్టటము.
1: The so-called I identified with the body has got a birth and an end to follow.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And that very indweller, fundamental I, verily God himself.
0: కనుక దేహం ధరించినటువంటి వాడు దీనికి పుట్టుక ఉంది చావు ఉంది.
1: The one who has put on this vesture of the body has a beginning and also an end.
0: చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు.
1: But the indweller is beyond permanent.
0: ఆది మధ్యంతరహితుడు అనాది వాడు.
1: And he has been ancient one right from the beginning.
0: తాను పుట్టక చావక చంపబడక.
1: He cannot be annihilated. He has no beginning nor the end.
0: సర్వత్రా ప్రకాశించువాడు దేహి.
1: It's only the indweller, the true I, that shines with all brilliant
0: purpose. బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మా బిచ్చ పెట్టండి దేహి దేహి దేహి అంటాడు.
1: When a beggar approaches the doorstep, he calls for, begs for alms, calling, Dehi, Dehi, I want.
0: Dehi anetvantidi vaadedo bichigaadaga undunnaru ani meeru bhavistaru.
1: When anyone stretches out the hand and saying Dehi, we think that he has come for some help.
0: Dehi anetvantidi daivaniki peru gani migitha vaariki peru gani.
1: Dehi is the name of God, the indweller.
0: Atti dehini telusukovatame నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ది ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్ దేహి ద ఇండ్వెలర్.
0: గ్రంథాలు ఎక్కువ చదివినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: బై మియర్లీ గోయింగ్ త్రూ ద బుక్స్ యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ దట్ వీ గ్యాదర్ ఫ్రమ్ బుక్స్ ఈజ్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్.
0: నేను గోల్డ్స్టీన్ కు నరేంద్ర కు వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లు అంతా కూడా ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు.
1: భగవాన్ puts this question to Goldstein and Dr. Narendra quite often. Why do you publish so many books?
0: Idantha kuda kevalamu potta kootu kosam chese pani.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: Kaluga idi kaadu manam cheyavalsinatundi.
1: This is not the thing that we are supposed to do.
0: Manu cheyavalsindi vere untundadi.
1: There's quite a different thing that we must do.
0: Chadivi vraya nerchina varandaru vidyavantulena.
1: By merely knowing how to learn, how to read and how to write, by acquiring college degrees, can you call yourself educated?
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యను సద్విద్య లేకునా.
1: Without spiritual knowledge, can any education be true education by any standard?
0: గొప్ప లక్షాధీశుడిగా ఉండొచ్చు.
1: యు మే బి ఎ మిలియనేర్,
0: కానీ ఎంత లక్షాధీశుడు అయినప్పటికీ
1: హీ మే బి ఎ రిచ్ మ్యాన్,
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు. కాని
1: పీపుల్ ఐడెంటిఫై విత్ హిస్ రియల్ సెల్ఫ్,
0: దేహాన్ని దేహంకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రం చింతించరు.
1: నో వన్ ఈస్ బాదర్డ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్ ద అఫ్లూయెన్స్ ప్రాస్పెరిటీ యు హ్యావ్.
0: దేహం ఉన్నంత వరకే అతను ఫలాని వాడు అని అంటుంటారు.
1: యు ఆర్ ఐడెంటిఫైడ్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ.
0: కానీ ఇతను మహారాజు, ఇతను మహారాజు.
1: యు ఆర్ అన్ ఎంపరర్,
0: కానీ ఎంపరర్ పేరు మాత్రమే, కానీ
1: జస్ట్ ఎ టైటిల్ ఎంపరర్.
0: హీ ఈజ్ నాట్ ఎంపరర్.
1: యు ఆర్ నాట్ అన్ ఎంపరర్,
0: పేరు మాత్రం ఎంపరర్.
1: యు ఆర్ జస్ట్ అన్ ఎంపరర్ ఫర్ నేమ్ సేక్.
0: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం గ్రహించదు.
1: దేర్ఫోర్ బై సింప్లీ క్యారింగ్ ఆన్ దిస్ టైటిల్ ఇట్ డజంట్ కన్వే ద ట్రూ మీనింగ్.
0: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి?
1: What is the reason for restlessness of mankind today?
0: Restlessness.
1: Restlessness.
0: ఒక్క మానవుడైనా కూడాను శాంతిగా జీవించడం లేదు.
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది.
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా వ్యర్థమే.
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యను ఈ జగత్తులో జీవించడానికి అవసరమే.
1: ద వరల్డ్లీ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్.
0: దీన్ని ఒక వైపున పెట్టి
1: కీప్ ఇట్ అసైడ్.
0: ఈ అన్నింటికీ లీడర్ అయినటువంటి వాడు ఎవరు?
1: హూ ఇస్ ద లీడర్ టాప్ వన్ అబవ్ ఆల్?
0: అదే కాన్షియస్నెస్.
1: దట్ ఈస్ కాన్షియస్నెస్.
0: ఆ కాన్షియస్నెస్ సర్వులు ఎందుకు ఉంటుండాలి?
1: This consciousness is present in everyone.
0: కోటి పేద వరకు, కోటీశ్వరు నుంచి వరకు ఉన్నది.
1: Right from a pauper to a millionaire.
0: కనుక మనం అన్నింటి యందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to know that fundamental I which is equally present in all.
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
1: This fundamental I consciousness, where is it?
0: అతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
1: This fundamental I consciousness is present in everyone. Everybody.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటే,
1: who is a doctor?
0: నేను అని చెప్తాడు.
1: He replies, I am the doctor.
0: కానీ ఇంకో విధంగా చెప్పడానికి వీల్లేదు.
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గెప్తే ఎందుకు అతను నేను నేను నేను అంటున్నాడు.
1: యు హ్యావ్ ఫర్గాటన్ యువర్ ట్రూ ఐడెంటిటీ, ది ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్. యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ సే ఐ.
0: దానిని నీవు ఐ అనొచ్చు.
1: యు కెన్ కాల్ ఇట్ ఐ ఎనీవే.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరూ ఎందుకు ఉంటున్నాడు?
1: బట్ వేర్ ఈస్ గాడ్? గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ సర్వభూతానాం.
1: God is present in all
0: beings. Brahma.
1: God is present in the entire universe.
0: కనుక దేహం అనేటువంటి దాన్ని మాత్రం నీవు అనుకోవచ్చు, కానీ దేహిని మాత్రం నేను అని చెప్పడానికి వీల్లేదు.
1: యు మే సే ఇది ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ ఐ యాజ్ అప్లైడ్ టు ద బాడీ అండ్ నాట్ టు ది కాన్షియస్నెస్.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఇలాంటి తీపులు అన్ని రకరకాలుగా చేస్తారు.
1: దర్ సో మెనీ స్వీట్స్ యాజ్ యు నో, మైసూర్ పాక్, గులాబ్ జామ్ and so on and so forth.
0: Ivanni okoka daniki okoka peru pettiname kaani
1: each sweet has its name.
0: Anninti endu unnatundi chakkara okate.
1: In all the sweets there is only one fundamental ingredient, sugar.
0: Aa sugar nu nenu ani cheppadaniki veelledu.
1: And you cannot call this sugar I.
0: Kanuka ee aatma tattvam anetundi andari endu untundadi.
1: This atmic principle is universal.
0: అట్టా దానిని నీవు నేను అని చెప్పచ్చు.
1: దట్ యూ కెన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దట్ కాస్మిక్
0: ప్రిన్సిపల్. ఆత్మను నేను అని చెప్పినప్పుడే ప్రతి మానవుడు కూడాను ఆనందంగా ఉంటాడు.
1: ఇఫ్ యూ సే దట్ ఐఎమ్ దట్ ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్, యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సే ఐ.
0: ఆ స్థితికి రావాలి ఈనాడు మానవుడు.
1: భగవాన్ సేస్ దట్ మ్యాన్ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: పూర్వం
1: ప్రాయర్
0: మానవులందరూ కూడాను
1: ఆల్ పీపుల్
0: యోగి వరులుగా ఉండేటువంటి వారు. యోగి వరుడు,
1: దే వర్ ఆల్ యోగీస్. దిస్ ఇస్ పేరెంట్స్.
0: యోగి అనేది ఏమిటి?
1: హూ ఇస్ యోగి?
0: హీ ఇస్ యోగి.
1: And actually, a yogi has nothing with him, yogi.
0: Kaduka, yogi ane chunchuvadu, anni vadale pettina chunchuvadu kaadu, yogi.
1: And we cannot simply say that he has given up all, for that reason he is yogi.
0: Anni tanayende untunnavi.
1: In fact, all are in you.
0: ఈ యోగి జోగి భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ. యోగి ఇస్ ద స్పిరిచువల్ అఫ్లూయెంట్ వన్ అండ్ ద జోగి ద పాపర్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ద వన్ యూ థింక్ యు ఆర్.
0: రెండు అనుకున్నటువంటి ది వన్, అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్, అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇది సెకండ్ కూడా కాదు, థర్డ్ ది.
1: Yes, that's the third one.
0: నీవు నేను వాడు.
1: You and I and he there.
0: Dini anni vidara kodalu, the one you really are.
1: Therefore we arrive at the conclusion, the one you really are.
0: Aa moodu kodanu thane unnaru gaani moodu moodu deha levu.
1: Therefore the one you think you are, the one others think you are, the one you really are is the very same one, not
0: in kaalamlo yogulandaru kodanu ee rakamga bhavinchi sambhashinchukuneetundi varu.
1: In earlier days, in ancient times, people had this kind of approach to life. Many things can be said on this. This fundamental eye, consciousness, is changeless. Doctors watch. They examine heart to begin with. The heart is the main center.
0: ఈ హార్ట్ అనేటువంటిదే దేహాన్ని నిలబెడుతుండాలి.
1: ఇట్ ద హార్ట్ దట్ మెయింటైన్ సస్టైన్స్ లైఫ్.
0: ఈ హార్ట్ లేకపోతే
1: వెన్ దేర్ ఇస్ నో హార్ట్
0: దేహమే లేదు,
1: ద బాడీ కెనాట్ లివ్.
0: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాము.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ బియాండ్ ద బాడీ ఈజ్ ద ట్రూ సెల్ఫ్, ఆత్మ.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: ఐ సే మై సన్ ఈజ్ ఇన్ ఎ వెరీ బిగ్ పొజిషన్.
0: ఈ సన్ ఎవరు?
1: హూ ఇస్ యువర్ సన్?
0: కేవలం అమెరికాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: ఇస్ ద వన్ హూ ఇస్ స్టేయింగ్ దేర్ ఇన్ అమెరికా.
0: ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: ఆర్ ఈజ్ యువర్ సన్ స్టేయింగ్ ఎల్సెవేర్?
0: ఆ రూపాన్ని బట్టి నా సన్ అని నువ్వు అంటున్నావు.
1: బేసింగ్ ఆన్ ద ఫార్మ్ యూ కాల్ హిమ్ సో అండ్ సో ఇస్ మై సన్.
0: ఆ ఫార్మ్ ఏ లేకపోతే నీకేవారు సన్?
1: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్ హౌ కెన్ యూ ఐడెంటిఫై యువర్ సన్?
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంటమాలలవి కారావు.
1: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ సన్ అని పిలుస్తున్నావు.
1: When you say so and so is my son on the basis of the body and the form.
0: కానీ ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీ సన్ అని ఎవరి అంటావు?
1: When you do not see the body, whom can you claim as your son?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: All this amounts to worldly relationship and the physical relationship.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు మిత్రుడు శత్రువు.
1: బేసింగ్ ఆన్ ద ఫిజికల్ రిలేషన్షిప్ ఓన్లీ యూ సే సో అండ్ సో ఇస్ మై ఫ్రెండ్, సో అండ్ సో ఇస్ మై రిలేషన్.
0: ఫిజికల్ సంబంధమే నువ్వు పెట్టుకోవద్దు.
1: Do not have these physical connections.
0: నీ ఫిజికల్ కు ఆ ఫిజికల్ శరీరం పుట్టింది కానీ
1: జస్ట్ యు ఆర్ బోర్న్ ఫిజికల్లీ, దట్స్ ఆల్.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక నెగిటివ్నే, అది ఒక నెగిటివ్నే.
1: ద వెరీ ఫీలింగ్ అట్ ద ఫిజికల్ లెవెల్ ఈజ్ నెగటివ్.
0: కానీ ఈ ఫిజికల్ ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: వెన్ వన్స్ యూ గో బియాండ్ ద ఫిజికల్ లెవెల్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఇండివెలా, ద ఇన్నేట్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు మా పిల్లల్ని ఎవరినైనా అడగండి.
1: యూ ఆస్క్ ఎనీ బాయ్ హియర్, అవర్ స్టూడెంట్స్,
0: బాయ్స్, మీ గాడ్ ఎక్కడ అని చెప్పారు అడగండి.
1: యూ ఆస్క్ బాయ్స్ హియర్, వేర్ ఈజ్ యువర్ గాడ్?
0: ఎవరివేర్.
1: They will immediately respond everywhere.
0: You are my God. I am your God.
1: Yes, you are my God. I am your God.
0: But he is my brother.
1: But we say sometimes he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: Anaga, ee physical body vachinappudike akkada relationship vachestundi.
1: The brotherhood is based on the physical body.
0: Kanuka manam eppudu kodanu ee physical teeripaine mem jeevithanni gadputunnam.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: కానీ ఈ ఫిజికల్ ఐ ఎప్పటికీ ఉండేటువంటిది కాదు.
1: And this physical eye will never last long.
0: ఈనాడు ఉంటుంది, రేపు పోతుంది.
1: It may be alive today, may not tomorrow.
0: రేపు నీవెవరు?
1: Tomorrow who are you?
0: ఈ దేహం ఉన్నంత వరకు ఇది నేను అన్నావు.
1: So long this body is there, you say I.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
1: ద మూమెంట్ బాడీ ఈజ్ గాన్ హూ కెన్ సే ఐ హియర్.
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి అందు కూడా జీరోనే వస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇఫ్ యు ఫైండ్ అవుట్ లైక్ దాట్ వీ గెట్ జస్ట్ జీరో ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడా ఈ జీరోలే.
1: Therefore, all that we find in this world identified with the physical body is just a zero.
0: Zero ne manu hero ga bhavistunnamu.
1: And we consider this zero as hero.
0: Neevu zero kaadu.
1: You are not a zero.
0: You are hero.
1: You are a hero.
0: Neevu aneetvantidi ekkada neeku kanipinchukokunda untundo ade neevu.
1: And in fact that you do not find the physical body, beyond that lies the true I-ness.
0: Kanuka మాంసము రక్తము కండరములు నెలలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ ద ఫ్లెష్ బోన్ నారో అండ్ ద మజిల్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: అయితే ఈ బాడీని కదిలించేది మెదిలించేది సృష్టించేది ఈ యొక్క బోన్స్ మజిల్స్ ఇవి రక్తము.
1: దేర్ఫోర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ద మజిల్ ద బోన్ అండ్ ద బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ విల్ హెల్ప్ ద మూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: కనుక ఈ మూమెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: అండ్ దిస్ మూవ్మెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయేటువంటి మేఘమే.
1: ఇట్ జస్ట్ పాసెస్ బై లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకుని
1: వీ గో బై దిస్ ఫ్లీటింగ్ కన్సిడరేషన్స్
0: అదే మనం అనుకుని దాన్ని డెవలప్ కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము.
1: వీ హ్యావ్ దిస్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఆన్ ద ఫ్లీటింగ్ థింగ్స్ అండ్ కాల్ అవర్ సెల్స్ ఐ.
0: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
1: దిస్ ఈజ్ నెవర్ పర్మనెంట్.
0: ఏ కార్యములకు ఈ యొక్క దేహం ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ టాస్క్ అసైన్ టు యూ.
0: కనుక నీవు ఆ దేని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
1: ఇన్ దట్ సెన్స్ యూ కెన్ సే ఐ.
0: కానీ జీవితం అంతా నీవు కాదు.
1: ద హోల్ లైఫ్ డజంట్ సెంటర్ అరౌండ్ దిస్.
0: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాస్త్రమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమని మానవుడు ఆవిర్భవించాడు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ టు నో దిస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ ఎటర్నల్ ట్రూత్.
0: ఇక ఈనాడు నీ కుమారుడుకు మ్యారేజ్ చేశావు.
1: టుడే యు హావ్ పర్ఫార్మ్డ్ ద మ్యారేజ్ ఆఫ్ యువర్ సన్.
0: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
1: దెన్ యు నేచురల్లీ ఫైండ్ ద బ్రైడ్ అకంపనింగ్ హిమ్.
0: ఈ మెవరు ఏంటంటే నా డాక్టర్ ఇన్ లా అంటాడు.
1: If anyone says, who is she? You'll say, she's my daughter-in-law.
0: కానీ ఎంతవరకు ఈమె డాక్టర్-ఇన్-లా?
1: How long is she your daughter-in-law?
0: ఈ పెళ్లి కాకుండా ఆ డాక్టర్-ఇన్-లా ఎవరు?
1: Prior to the wedding, who is she?
0: ఇదంతా కేవలము దానికి పూర్వం లేదు.
1: This title was not there before.
0: దానికి తర్వాత లేదు.
1: At the end also, she doesn't remain.
0: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటారు, passing cloud.
1: This state has come in between like a passing cloud.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
1: రిలయింగ్ ఆన్ ద పాసింగ్ క్లౌడ్
0: జీవితం అంతా పాస్ చేస్తున్నాము.
1: వీ జస్ట్ పాస్ ఇన్ అవర్ లైఫ్.
0: ఈ జీవితం అంతా పాస్ చేయడానికి నీకు అధికారం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ పాస్ ఎట్ ఆల్ ఇన్ దిస్ లైఫ్.
0: కనుక నీకు అధికారము ఈ దేహము అనేటువంటిది మాత్రమే తెలుసుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యూ హ్యావ్ గాట్ అథారిటీ ఆన్ ద బాడీ అబౌట్ విచ్ యూ నో.
0: ఈ బాడీనే లేకపోతే నీవెవరో నీకు తెలియదు.
1: And in fact, if you do not have body, you know
0: me telidendru kodanu telidu,
1: and nobody will come to know you then here in
0: India. Evariki telidu,
1: nobody at home will be able to know you without the body.
0: Kaani telisedanta kodanu ee body vallane.
1: All this identification is because of the body.
0: Kaluka prati manavudu kodanu deha bhavanam pettukoni jeevitham gadapukodadu.
1: Therefore we should not spend our life with this attachment to the body.
0: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ వన్ విల్ హ్యావ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
1: దే ఆర్ అటాచ్డ్ టూ మచ్ టు దిస్ బాడీ.
0: అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
1: ఇట్ ఈస్ ది టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ విల్ టేక్ యూ టు మిజరీ సారో అండ్ పెయిన్.
0: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ అటాచ్మెంట్ యు విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ గ్రీఫ్ వాట్స్ ఎవర్.
0: కనుక ఈ అటాచ్మెంట్ తొలగించి శాశ్వతమైనటువంటి అటాచ్మెంట్ ను మీరు సంపాదించుకోండి.
1: Therefore, we should give up this body attachment, get ourselves attached to that which is permanent and eternal.
0: దీన్ని పెట్టుకుని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాళ్ళు కోరుతున్నారు.
1: We pray to God, Rama and Krishna, with this physical attachment.
0: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవాలని వీల్లేదు.
1: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
0: ఆత్మ అనేదానికి అటాచ్మెంట్ లేదు.
1: The true I, fundamental I, has no attachment.
0: అది నీ యందు ఉన్నది, నా యందు ఉన్నది.
1: That is present in you and in me as well.
0: అందరి యందు ఉంటున్నది అది.
1: It is present in everybody.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The same fundamental I which is present in all of the beings.
0: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కానీ.
1: Therefore that reality, the true self, is your own nature.
0: కేవలము నీ దేహం మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారం లేదు.
1: You cannot limit that true fundamental I to this body.
0: ఇదే ఆధ్యాత్మికం అని చెప్తూ వచ్చారు.
1: So this is spirituality.
0: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
1: The true spirituality does not mean worshipping with flowers, observing rituals.
0: కనుకనే సీత అనేక రకములుగా కూడా అనేక మంది ఆమె దగ్గరకు వచ్చారు.
1: Many approached Sita.
0: అమ్మా నీ శ్రీరాముడు ఎక్కడున్నాడు అన్నాడు.
1: They asked her, where is your Sri Rama?
0: ఆమె చెప్పింది, నా శ్రీరామ నాతోనే ఉన్నాడు.
1: He replied, my Rama is with me.
0: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక ఆయన దేహం పేరు.
1: And who is the one that has come there? Just that it's the name of the body.
0: దశరథ మహారాజు యొక్క కుమారుడు.
1: And he is son of an emperor, Dasharatha.
0: కానీ నా రాముడు ఎవరికి సన్ కాదు.
1: My Rama is not the son of anybody.
0: ఎవరికి అల్లుడు కాదు.
1: And he is not the son-in-law of anybody.
0: కనుక అతను అందరికీ సొంతం వాడే.
1: అండ్ హీఈస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దేహాన్ని అత్త, మామ, కోడలు, కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
1: వీ క్యారీ ఆన్ దిస్ లైఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫిజికల్ రిలేషన్షిప్స్, కాలింగ్ ఎవ్రీబడి ది కా అంకల్, ఆంటీ అండ్ సో ఆన్.
0: కానీ అంకల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
1: వేర్ ఫ్రమ్ అంకల్ హెస్ కమ్.
0: ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఆల్సో ఆంటీ, వేర్ డస్ షీ కమ్?
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
1: ఆర్ యూ ఫర్ దట్ మ్యాటర్?
0: ఈ ప్రశ్న అడగండి, వాడు ఏం చెప్తారు చూస్తాము.
1: యూ పుట్ దిస్ క్వశ్చన్, లెట్ అస్ సీ వాట్ హౌ దే రెస్పాండ్.
0: ఏమీ చెప్పలేదు.
1: దే హ్యావ్ నో ఆన్సర్.
0: అంతా ఒక్కటే అంటారు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ కాంప్రిహెన్సివ్ టోటాలిటీ, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరీ.
0: కనుక అందరికీ సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము బోధించాలి.
1: Therefore we should understand the absolute reality which is oneness present in all.
0: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే.
1: When we have full faith in this oneness,
0: అన్నింటినీ కూడా మనం విశ్వసించిన వారం అవుతాము.
1: Then we can repose faith in the rest of the things.
0: ఏకత్వాన్ని విశ్వసించక,
1: without faith in this unity,
0: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
1: if you go by plurality,
0: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
1: if you follow multiplicity,
0: మన జీవితం అంతా ఇక ఫాలోనే ఉంటుంటది.
1: And we have to follow the whole world,
0: you are a follower.
1: And you just become a follower.
0: కానీ నీవు నిజంగా చూస్తే నీవు ఫాలోయర్ కాదు.
1: Truly speaking, you are not the follower.
0: You are an ideal man.
1: You are an ideal man.
0: You are Atma.
1: You are Atma, the self.
0: నీకు పేరు పెట్టినటువంటి ఆ పేరుని పెట్టి నువ్వు చెప్పుకోవద్దు.
1: You just introduce yourself by name.
0: అట్లా చెప్పుకుంటేప్పుడు వాడికి ఇంకా ప్రపంచంలో బంధన అయిపోతుంది.
1: And if he goes by these physical considerations, he is attached to the world.
0: మీరంతా కూడా స్పిరిచువల్ అటాచ్మెంట్ లోపల మీరు జీవించండి.
1: Lead your life attached to spirituality.
0: అందరితోనూ కూడి ఉంచుతాము.
1: Mingle with everybody.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి ఆనందం చిక్కుతుంది.
1: Then only you will earn true bliss.
0: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
1: Then you will remain in that state of oneness.
0: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: A true devotee will have this experience, understanding of oneness.
0: ఈ విధమైనటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా,
1: without this experience,
0: దేహమే దేహమే దేహమే పోతుంటే,
1: if he goes on claiming the body,
0: చావు పుట్టుకలతో నేర్చుకునేవాడే.
1: He's just bound by birth and death.
0: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టుకలు లేనట్టు శాసిస్తుడు. ఆది మధ్యాత్రహితుడు నాదివాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: Therefore, to go beyond this birth and death, one should know the principle of the indweller, who has neither beginning nor an end, who is beyond this bondage and liberation.
0: ఈనాడు ఇండియాలో ఉప్పెన వచ్చింది.
1: And we find in India the floods.
0: నిన్న అమెరికాలో ఉప్పెన వచ్చింది.
1: And we also same state in America.
0: లండన్ లో ఒక ఉప్పెన వచ్చింది.
1: And so also in London.
0: ఇవన్నీ కూడాను ఉప్పెనన్నీ కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కు మాత్రమే సంబంధించినటువంటిది.
1: And this is all confined to those limited places. America faced the situation quite unprecedented. And in fact the whole place is at a level of 15 feet high. All towns are submerged today. We find water everywhere today.
0: మనుషులే లేరు.
1: దేర్స్ నో పాపులేషన్ ఇన్హాబిటెంట్.
0: ఎవరు ఉన్నారు ఎవరు పోయినారు లేరు.
1: హూ ఇస్ గాన్ హూ ఇస్ అలైవ్ నో వన్ నోస్.
0: అంత నీటితో నిండి ఉంది.
1: వి ఫైండ్ వాటర్ అరౌండ్.
0: అంత జలమయం కాకుండా జలమయం అయిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ మియర్లీ జగా ద వరల్డ్ ఇట్ ఇస్ ఓన్లీ జలా ద వరల్డ్ ద వాటర్.
0: ఆ జలం ఉన్నంత వరకు కూడాను
1: సో లాంగ్ దిస్ వాటర్
0: అది ఏకత్వమే.
1: యూ ఫైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే
1: when once we understand this
0: janam akada abhivrishtaru
1: and there you find the jana the inhabitants
0: kanuka janam anetvati unnanta varaku kudalu idi kevalam oka jagat kaadu.
1: Therefore there is only jala water everywhere. You cannot call jaga the world.
0: Jagat ante emi?
1: What is it? Jagat
0: janam tho vyapinchinatvanti de jagat.
1: This jagat is one which spreads everywhere.
0: Kaani ippudu aa jagat ledhe.
1: But that jagat is not present now.
0: కనుక అట్టి టైం లోపల ఇది కేవలం జగత్ గాని జలం కాదు.
1: Therefore, this truly speaking is the world, not merely water. Embodiments of love.
0: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
1: understand this oneness.
0: క్రమేణ ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి
1: and give up this body attachment gradually.
0: నిజంగా సాధన చేయండి.
1: And follow the true spiritual practice.
0: ఒక సాధన చేస్తూ ఉండేది.
1: యూ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఇంకో దానిని స్మరిస్తూ ఉండేది.
1: గెట్ యువర్ సైకలాజికలీ ఎంగేజ్డ్ ఎల్స్వేర్.
0: ఇది నీ తప్పే కానీ జగత్ యొక్క తప్పు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్.
0: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి.
1: సీ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వం కనిపించదు.
1: And then you will not find this multiplicity. You find only unity.
0: Unity ni telusukovali.
1: It is this unity that has got to be learned.
0: Aa unity prati okkari endu kuda untundadi.
1: And this unity is present in everyone.
0: Aa unity ni meeru unity ga bhavinchukondi.
1: And go by this unity.
0: Adi kevalam purity ga teesukokoddu.
1: And you cannot simply limit to that purity alone.
0: Aneka mandi 100 samvatsaram nanta kuda bratukutunnaru.
1: And people live long even for 100 years.
0: కానీ 100 years కూడాను భిన్నంగా భావిస్తున్నారు కానీ ఏకంగా భావించుకోవటం.
1: All this period of 100 years of lifetime is spent in duality.
0: కనుక ఈ డ్యువాలిటీని మనం తీసుకురాలి.
1: Therefore we should brush aside this duality.
0: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
1: Then you will experience non-duality.
0: ఈ నాన్ డ్యువాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు.
1: The one you experience this non-dualism, non-dualistic state, you are a true
0: man.
1: So long this duality is there, you are just a human being.
0: Animal.
1: You are just even animal.
0: The duality ni manam eppudu dooram chestunnamo appude manam humanity.
1: The moment you rise above this duality, you belong to humanity.
0: Ee humanity ni meeru sampadinchukondi.
1: Be worthy of this humanity.
0: Aa humanity kudanu mee ende untunnadi.
1: That humanness is within you.
0: Kaluku meeru unity ni sampadinchukoni
1: with this unity
0: appudu meeru bhinnatvam anetundi dooram chesukoni
1: being away from this plurality. Enjoy the bliss in unity or oneness.
0: Unity is divinity.
1: This unity is the real divinity.
0: Our divinity is
1: from that divinity is in you.
0: కానీ ఆ డ్యువాలిటీని చూసినంత వరకు కూడాను యూనిటీ మీకు కనిపించదు.
1: సో లాంగ్ యు ఆర్ డ్యువల్ మైండెడ్ యు కెన్ నెవర్ విజువలైజ్ యూనిటీ.
0: ఏకత్వాన్ని మీరు భావించి
1: కన్సిడర్ దిస్ నాన్ డ్యువాలిటీ.
0: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి
1: డెవలప్ దిస్ యూనిటీ.
0: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
1: అచీవ్ దిస్ వన్నెస్ యూనిటీ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
0: ఈ ఏకత్వం అనేటువంటిదే
1: దిస్ యూనిటీ
0: నిజమైన ప్యూరిటీ.
1: Is the true purity.
0: Our purity ne nijamaina love.
1: And this purity is the true love.
0: Our love anetundi ni oka dani meer pettukunte anni meer artham avutundi.
1: When once you have this, the center being love, you will understand all the rest.
0: Kaani ee vishayanni meer sakaga artham chesukovataniki edaina inkoka samayam vachinappudu meeku anni bodhisthanu.
1: At an appropriate time, Bhagavan will explain all the details.
0: కేవలము లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: విత్ ఆల్ ది వరల్డ్లీ అటాచ్మెంట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు అటైన్ డివినిటీ?
0: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
1: దేర్ఫోర్ గివ్ అప్ దిస్ అటాచ్మెంట్
0: యూనిటీని మీరు తయారు చేసుకోండి.
1: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Baba on 3rd September 2005 on the occasion of the inauguration of the International Sai Medical Conference at Prashant.

0: భజతే కష్టమార్జితం. సర్వభూత హితం ఏవా భజతే కష్టమార్జితం. సర్వత పాణిపాదం ప్రేమ స్వరూపులర్
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వభూతములు యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోక హితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్. యూ మే టేక్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్, బట్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ దట్ ద సేమ్ స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. యూ విల్ బి డ్వెల్లింగ్ ఇన్ గాడ్ అండ్ యూ విల్ బి ఇన్ గాడ్ విత్ గాడ్.
0: వేద శాస్త్రములను వల్ల వేసిన, ఇతిహాసములను తిరిగి వేసిన, వ్యాస ప్రసంగములను గావించిన, ఇందులో ఆత్మతత్వం ఏమి అనేటువంటిది ఏమాత్రము కనిపించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిసైడింగ్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ వేదాస్, వన్ మైట్ గో త్రూ సో మెనీ ఆఫ్ ది ఎపిక్స్ ఆర్ లిసన్ టు ది డిస్కోర్సెస్, వి డు నాట్ ఫైండ్ ఎనీ కంటెంట్ రిలేటింగ్ టు ది స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: విశాలమైనటువంటి వృక్షము గొప్పదిగా కనిపించింది.

0: ఎప్పటికని విత్తనమునందు ఆ వృక్షము సారూపములో ఉంటుంటుంది.
1: ది ట్రీ మైట్ బి జైజాంటిక్ బట్ ఇట్ లైస్ లేటెంట్ ఎర్లియర్ విద్ ఇన్ ఎ టైనీ సీడ్.
0: అదే విధముగానే ఆత్మస్వరూపుడు సగత పాణిపాదం సర్వత్రా అణుస్వరూపమై ఉంటాడు, కానీ అతనే బ్రహ్మాండ స్వరూపాన్ని ధరిస్తాడు.
1: Likewise, the spirit of Atma is present all over the body, from top to toe, in a subtle form, but yet can assume a macrocosmic dimension.
0: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మమును కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
1: The pure unsullied spirit is surrounded by the five sheets, and because of identification with the sheets, it carries without the traits of the same.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరు ఆనందమయులు,
1: you are the one of bliss,
0: సంతోష మహిమలు,
1: you are the one of happiness.
0: కానీ మీ యొక్క రూపమును, మీ యొక్క ఆనందమును, మీ సంతోషమును మీరు మరచి మీ ఆనంద సంతోషములకై ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్, ది పర్సోనిఫికేషన్ ఆఫ్ బ్లిస్, ది మెటఫర్ ఆఫ్ హ్యాపీనెస్, బట్ యు హావ్ ఫర్గాటన్ దట్, బట్ యెట్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఎల్స్వేర్.
0: నీవే ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ ఉండటం, ఇది ఎంత అజ్ఞానం.
1: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
0: Tana tattvanu taanu gurtinchadame aadhyatmika yokka parinamam.
1: The spiritual transformation lies in understanding one's own innate nature.
0: Kanukane iruvuru vice chancellors kudanu panchakosamulu gurinchi vipulamuga vivarinchamani ప్రార్థించారు.
1: Both the vice chancellors this evening who spoke to us prayed to Bhagavan that Bhagavan should speak to us on five sheets.
0: ఈ శరీరము భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అన్నమయ కోశము.
1: This body, which is physical, worldly, temporary, is the one of annamaya, the sheath of food.
0: Idi bhautikam antaru.
1: This is physical plane.
0: Idi sthulam antaru.
1: This we say the grass aspect.
0: Ee sthula shariramu karma indriyamulu chetanu gnanendriyamulu chetanu sarvatra vyapinchi undatam cheta deeniki maroka peru kudanu pettindi vedamu visudu anindi.
1: Veda has given another name to this grass aspect as Vishudu because it moves about with the organs of conation and cognition and moves about all over.
0: Sarva vishayamulandu kudanu vyavaharinchatam cheta itaniki vyavaharikudu ani rendo peru.
1: As he involves himself in various aspects, he is also called vyavaharika.
0: ఇతనే చిత్తవృత్తి చేత సర్వమునకు గుర్తించడం వాడు కనుకనే ఇతనికి స్వభావుడు అన్నారు.
1: As he has got all impulses and sentiments, he is also called Swabhava.
0: స్వాతిభాసుడు అన్నారు.
1: He is also called స్వాతిభాస.
0: ఈ విధముగా దేహమునకు, భౌతికమైన ఈ దేహమునకు అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
1: Likewise, Veda has given so many synonyms, so many names to this physical body.
0: Pranamaya, manomaya, vijnanamayam, ee moodintini cheri sukshma shariram ani pilichindi.
1: The subtle body comprises the sheath of life or vital sheath, the sheath of the mind, and the sheath of vijnana.
0: Vijnanamayam,
1: prana, mano, vijnana koshas.
0: దీన్ని సూక్ష్మ శరీరము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సూక్ష్మ శరీర ఆర్ సటిల్ బాడీ.
0: ఇది ఎందుకోసం ఇది సూక్ష్మ శరీరం అన్నారు?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ సూక్ష్మ శరీరం?
0: ప్రాణము మనకు కనిపించదు. ప్రాణం మనకు కనిపించదు.
1: యూ డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: మనసు మనకు కనిపించదు.
1: యూ డోంట్ సీ ద మైండ్.
0: విజ్ఞానం మనకు కనిపించదు.
1: యూ డు నాట్ సీ విజ్ఞానం.
0: ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
1: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్, సిన్స్ దే ఆర్ నాట్ సీన్, దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
1: ఇట్ ఈస్ ఆల్సో సెడ్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్, ఇట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రిన్సిపల్.
0: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
1: ఇట్ హాస్ అనదర్ నేమ్, ప్రబోధకుడు.
0: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
1: ఇట్స్ ఆల్సో కాల్డ్ విజ్ఞానం.
0: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
1: There may be any number of names, nomenclature, but mind is the base principle.
0: Manasu sukshma shariranga kanipistundi kaani idi anantamayaga vyapinchindi.
1: Though mind is subtle, but yet it is infinite, so vast.
0: Manomoolam vidham jagattu jagattanta vyapinchinadi ee manasu.
1: It is the mind that spreads all over the universe.
0: Kanaka deenini sukshma shariram ani pilicharu.
1: So it is called the subtle body.
0: మూడవది ఆనందమయ కోశం.
1: The third one is the sheath of bliss.
0: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు కానీ ఇందులో ఆనందం లేదు.
1: Though it is called the sheath of bliss, there is no bliss at all there.
0: ఇది మహాకారణ స్వరూపము.
1: It is the supreme causal aspect.
0: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించును కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
1: It looks as though, as if it is bliss, but it is not true bliss in the strict sense.
0: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
1: It is called సుషుప్తి or deep sleep.
0: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కానీ అది నిజమైన ఆనందం కాదు.
1: It appears as though you are blissful, but it's not bliss in the strict sense.
0: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
1: It appears as if the state of forgetfulness, total forgetfulness.
0: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
1: Beyond this is turiya, the ultimate.
0: అదియే నిజమైన ఆనందం.
1: That is true state of bliss.
0: అక్కడ ఇంద్రియముల చేత కాని, మనస్సు చేత కాని, బుద్ధి చేత కాని, ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
1: The supreme state of bliss is not the one which can be obtained either by the body, mind, senses, intellect, or by dream either.
0: Idini pratibhasikam annaru.
1: This is called pratibhasikam.
0: Paramarthika daivamu annaru.
1: It's called paramarthika divinity.
0: Kalaka ee turiyavastha yandu kaligincheetvante aanandame nijamaina aanandam.
1: So the blissful state in the ultimate is the true bliss.
0: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్లు పెడుతున్నాయి.
1: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
0: మొదటిది ఒక క్లేశము.
1: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
0: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
1: ద క్లేశ ఫస్ట్ obstacle is avidya, ignorance.
0: Rendavadi abhinava klesham annaru.
1: The second is abhinava klesha.
0: Moodavadi asthita klesham annaru.
1: Third one asthita klesha.
0: Nalugavadi raga dvesham annaru.
1: The fourth one raga dvesha.
0: Aidavadi dvesha klesham annaru.
1: The fifth one dvesha klesham.
0: Ee aidu kleshamulu chetane manavudu aatmaku atyanta dooram ayipothunnadu.
1: Because of these five obstacles, man is cut off, far distant from his reality.
0: Atma darshanamu chesukolekapothunnadu.
1: He could not have experience of the spirit.
0: Atmanandamunu anubhavinchalekapothunnadu.
1: He could not enjoy the atmic bliss.
0: Karanam emiti?
1: Why?
0: Ee sharira abhimanam chetane ee pancha kulosamulu kudanu kleshamuluga bhavinchi ఈ పంచభౌతములైనటువంటి శరీరమునకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు.
1: The main reason happens to be the body identification. The five sheets are mistaken to be the causes for suffering, and therefore he is cut off from the spirit.
0: Avidya klesyamu.
1: The first one is avidya klesha.
0: Anaga ye manavudu dehamunu amitanga bhavinchi preminchi dani nimittamai jeevitanni arpitam gavinchunu adi ye avidya klesham.
1: Avidya kleshamu, the problem of ignorance lies in total identification of the body, considering the body as permanent, be all and end all there.
0: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కోస్తున్నాయి.
1: There are so many problems that we get out of this body.
0: రోగముల చేతను,
1: the diseases,
0: ఆశల చేతను,
1: or aspirations,
0: అనేక విషయముల చేతను,
1: sensual pleasure.
0: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కల్పించి దుఃఖమయంగా చేస్తుంది.
1: Body is put to suffering, and therefore we land in state of misery.
0: Abhinava kleshamu.
1: Abhinava klesha.
0: Anaga idi rendavadi.
1: This is the second one.
0: Sarvamu kulanu ee jagattu gane bhavinchi tana swaroopanni tane marchipothundadi.
1: He goes by this world as a reality and he forgets his own innate self.
0: Kanuka idi abhinava klesham anaga emiti?
1: What is this abhinava klesha?
0: సర్వమునకు మనసే మూల కారణమని తెలుసుకోకుండా ఈ ప్రపంచం యొక్క దృశ్యమే నాకు ప్రధానమని భావించి మానసిక యొక్క రాగములంతా కూడాను ఈ ప్రపంచంపై దారబోయటం చేతనే ఇది కేవలము క్లేశములకు గురి అవుతుండాలి.
1: ద సఫరింగ్ ఈస్ డ్యూ టు దిస్ ఇగ్నోరెన్స్ దట్ ద మైండ్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ వన్ ఈస్ క్యారీడ్ బై ద సినారియో అండ్ అటాచ్మెంట్ అండ్ స్పెండ్స్ ఆల్ ద టైమ్
0: మనసును అరికట్టక మనసును స్వాధీనం చేసుకునక దేహప్రాప్తిని వదలక ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డ్రౌన్డ్ ఇన్ దిస్ వరీ బికాస్ వీ కుడ్ నాట్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్.
0: మనోవాంఛనే ప్రధానమని విశ్వసిస్తున్నాడు.
1: వీ కన్సిడర్ మైండ్ అండ్ డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: దేహమే ఈ జగత్తునకు ప్రమాణము అని భావిస్తున్నాడు.
1: వీ థింక్ దిస్ ద బాడీ ఇస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే మానవుడు అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
0: అనగా ఈ అస్థితం అనగా విషయ భోగములు యందు ఆసక్తి.
1: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
0: ఈ విషయ భోగమునే మానవునికి ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
1: హి కన్సిడర్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
0: కనుక చేత మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దేర్ ఆఫ్టర్.
0: ఇంకా రాగ క్లేశము.
1: దెన్ కమ్స్ రాగ క్లేశ.
0: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
1: ద కైండ్ ఆఫ్ లవ్ towards the wealth, all comforts and conveniences, is this raga klesha.
0: Dhanakanaka vastuva anadun cheta ragam mitimiri potunnade kani taggatam ledu.
1: This attachment will be ever on the rise if we are after money, comforts and conveniences.
0: Kanuka aneka vidhamainatti badalaku guri chestundadi.
1: So we face so many troubles.
0: Inka dvesha kleshamu.
1: Then comes dvesha klesha.
0: Anaga ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
0: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
1: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యువర్ హ్యాపీ.
0: తన వాంఛలు విరుద్ధమైనా అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
1: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
0: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
1: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
0: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధములైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
1: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్.
0: కానీ అవి విఫలమైనా భగవంతుణ్ణి కూడా ద్వేషిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
0: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరి పోతుండాలి జగత్తులో.
1: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: తల్లి బిడ్డ అనేటువంటి ఒక సంబంధం కానీ, భార్యాభర్తలు అనేటువంటి సంబంధం కానీ, అన్నా తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అదనదర్ బ్రదర్.
0: కనుకని ఈ పంచక్లేశములు కూడాను పంచకోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
1: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
1: ఇట్ ఈస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
0: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
1: యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
0: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
1: In fact, we do not enjoy the fortune or the luck on hand, but though we are undeserving, we have so many desires.
0: ఈ ప్రతిభాసకుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
1: In fact, this reality pratibhasika, that we are not able to enjoy that peace for which we are entitled.
0: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
1: In order to understand paramarthika, the supreme reality,
0: దేహ అదుపులో ఉంచుకోవాలి.
1: We should control our mind.
0: దేహాభిమానములు క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
1: We have to reduce our body attachment.
0: దేహము పాంచభౌతికము.
1: The body has got all the senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It's bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: Indweller is eternal.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: Indweller has neither birth nor death. It is neither liberation or bondage. No signs, insignia.
0: Chuda, aa dehiye deva devudu.
1: Truly speaking, the indweller is the supreme God.
0: Ee dehaabhimanam undinanta varaku dehi manaku ye maatramo artham kaadu.
1: So long we have body attachment, you cannot understand the innate God.
0: Ee deham nirantaram kudanu bhautikamaina laukikamaina పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
0: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడాను రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ The mighty tree, gigantic tree, is present in the form of a sense in the tiny seed, we find all the problems attached to the body.
0: మానవుడు అనుభవించే అశాంతికి,
1: for all the restlessness that we
0: అసంతృప్తికి,
1: dissatisfaction,
0: కష్టములకు,
1: difficulty,
0: దుఃఖములకు,
1: misery,
0: విచారములకు,
1: anxiety,
0: అన్నింటి కూడాను ఈ దేహాభిమానమే మూల కారణం.
1: Body attachment is responsible.
0: కనుకనే ఈ దేహమును మనము ఒక పనిముట్టుగా తీసుకుని
1: we have to consider this body as an instrument.
0: దేహి యొక్క తత్వాన్ని లక్ష్యంగా ఉంచుకొని
1: we have to keep the indweller as the aim.
0: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
1: we have to carry on our life sojourn.
0: కనుక ప్రతి పదార్థములకు ఒక మూలాధార వస్తువు ఉంటుంది.
1: For every material there is a basic primordial principle.
0: ఈ ప్రకృతమంతా జగత్తంతా కూడాను ఒక మూలాధారం నుండియే ప్రారంభమైంది.
1: In fact the whole universe has come out of this primordial principle.
0: మూలాధారాన్ని మనం వదలనిచ్చమా సర్వమును కూడాను వదిలేవారమవుతాం.
1: If you forget that primal base you will be forgetting the rest.
0: ఇది చూడండి ఒక సిల్వర్ ప్లేట్.
1: This is silver plate.
0: ఇది చూడండి ఒక సిల్వర్ గ్లాస్.
1: This is silver glass.
0: ఇంకోటి సిల్వర్ చెంబు.
1: That silver tamla.
0: ఇంకోటి సిల్వర్ తట్ట.
1: That is silver plate.
0: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవే.
1: Though the names and forms vary, they are all made up of silver.
0: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
1: When once you can concentrate on the silver, the primal base, you'll never be carried away by the name and form.
0: స్పూనుగా చేయవచ్చును.
1: This plate can could be transformed into
0: spoon. Plate ku maranam vachindi.
1: This plate ended.
0: Aa spoon nu chedagotti mana oka chinna cup cheyavachunu.
1: The spoon can be made transformed into small
0: cup. Kabatti roopa namamulu anni kudanu maarpu chendunavi.
1: The names and forms do change.
0: Roopa namamulu anni kudanu maraninchunavi.
1: Names and forms perish.
0: Kaani ee roopa namamulaku mooladharamainatundi oka vastu maatram ee naatiki maravadu.
1: But the main primordial principle for the
0: name and form
1: is eternal, that has neither birth
0: nor death. మధ్యాంతర హితు అనాది వాడు.
1: No beginning nor end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He is neither born nor could slay anybody.
0: నిత్య సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్, దట్ ఏన్షియంట్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
1: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
0: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
0: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్
0: ఈ ప్రాణమునకు మూలాధారం ఏమిటి.
1: ఫర్ లైఫ్.
0: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
1: డివినిటీ ఇస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: చూడండి, సముద్రంలో నీరు ఉన్నాయి.
1: యు ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
1: వి ఫైండ్ సో మెనీ ఫార్మ్స్ విచ్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: సూర్యరశ్మి చేత ఈ సముద్ర జలమును ఆవిరిగా మార్చుకుంటున్నారు.
1: ఇట్ ఈస్ లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ లైట్ దిస్ వాటర్
0: రూపాన్ని ధరించింది.
1: వాటర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్.
0: ఈ ఆవిరి మేఘములుగా రూపొందింది.
1: వేపర్ గెట్స్ కన్వర్ట్ ఇన్ టు క్లౌడ్.
0: ఈ మేఘముల పైన చల్లని గాలి వీచినప్పుడు
1: యాజ్ ద కూల్ విండ్ బ్లోస్
0: అవి తిరిగి వర్ష బిందువులుగా కింద రాలుతున్నాయి.
1: దే కమ్ డౌన్ బై వే ఆఫ్ రెయిన్.
0: ఈ వర్ష బిందువులే ప్రవాహంగా రూపొందుతున్నాయి.
1: ద రెయిన్ ఫ్లోస్ ఫార్వర్డ్.
0: ఈ ప్రవాహమే తిరిగి సముద్రంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ ఫ్లో వుడ్ ఎటర్నలీ మర్జ్ ఇన్ ది ఓషన్.
0: సముద్రం నుంచి వదిలినటువంటి ఈ యొక్క జలము ఎన్ని రూపములు ధరించింది.
1: The water that left the ocean has taken so many forms.
0: Aviga marindi.
1: It has become vapor.
0: Meghamuga roopondindi.
1: A cloud.
0: Varshamuga kurchindi.
1: Rain.
0: Vankalaga pravahinchindi.
1: And it is flowing.
0: Kattakadapadiki samudramlo cheripoyindi.
1: Ultimately it merged in the ocean.
0: Nadi naam sagaro gatihi.
1: All rivers are bound to merge in ocean.
0: Adhe vidhamgane ee jagatnanda puttinatvanti pranulu kani vyaktulu kani inke vidhamaina vastulu kani అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
1: ఐదర్ లివింగ్ క్రీచర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దే ఆల్ హ్యావ్ ఎ ఫౌండేషన్.
0: కట్టకడపటికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
1: అల్టిమేట్లీ దే హావ్ గాట్ టు మర్జ్ ఇన్ దట్ ప్రైమార్డియల్.
0: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పారాన్స్ కాల్డ్ ముక్తి.
0: కనుకనే భాగవతం నందు కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి అనేది.
1: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్
0: ఎచ్చట పుట్టిందో అక్కడికి చేరుకోవడం యొక్క తత్వం.
1: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
1: ఆత్మ ద స్పిరిట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
1: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
0: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
1: అండ్ ఇట్ ఈస్ నాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
0: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
1: ఈవెన్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వి ఫైండ్ సో మెనీ యాక్షన్స్.
0: గాఢ నిద్ర కాదు సుషుప్తి అంటే.
1: అండ్ సుషుప్తి ఇస్ నాట్ డీప్ స్లీప్.
0: అందులో కూడా కొన్ని స్వప్నములు ఏర్పడుతుంటాయి.
1: ఈవెన్ దట్ స్టేట్ వి డ్రీమ్.
0: ఈ స్వప్నములు ఎక్కడి నుంచి వచ్చాయి.
1: హౌ డు యూ డ్రీమ్
0: అని విచారణ చేస్తే
1: ఇఫ్ యు ఎంక్వైర్
0: అయ్యా ఈ స్వప్నములకు మూల కారణం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే
1: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు వాట్ ఇస్ ద కాజ్
0: నా తలంపులే దీనికి మూల కారణం అని కొందరు చెప్తారు.
1: సమ్ సేస్ ద మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: నా యొక్క భావమనే దీనికి మూల కారణం అంటారు.
1: సమ్ సే మై ఫీలింగ్స్.
0: కాదు కాదు.
1: నో నో.
0: ఏది కాదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నములకు మూల కారణం నిద్రనే.
1: ద మెయిన్ కాజ్ ఫర్ ద డ్రీమ్ ఈజ్ స్లీప్.
0: నిద్ర రావడం చేత కదా స్వప్నం వచ్చింది.
1: You dreamt because you slept.
0: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
1: If you don't sleep, you cannot dream.
0: ఈ స్వప్నములకు నిద్ర మూల కారణము.
1: So, for the dream, the sleep is responsible.
0: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము.
1: What is that responsible for all the
0: various forms? జాగ్రత్త అవస్థను అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
1: All our experiences of varied names and forms in the wakeful state are contained there.
0: కనుకనే
1: డ్రీమ్ స్టేట్
0: తేజోవంతమైనటువంటి యొక్క
1: ఎఫల్జెంట్
0: సంస్కృతి వల్లనే
1: ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
0: సంస్కారం చేతనే
1: రిఫైన్మెంట్
0: రూపొందినటువంటి ఒక తత్వం కలిగిని ఇతనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: హీ టేక్స్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ తైజస్ ఆర్ ద ఎఫల్జెంట్.
0: కనుక ఇలాంటి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు కారణం లేకుండా ఏర్పడలేదు.
1: ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని.
1: What is spirituality?
0: ఇది కేవలం ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని భావించరాదు.
1: Never consider loneliness or life of solitude is spirituality.
0: రాగ ద్వేషములతో ద్వేషము లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
1: The atmic principle is beyond attachment and body thing.
0: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: To consider all as equal ఈక్వానిమిటీ ఇస్ స్పిరిచువాలిటీ.
0: కనుకనే సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
1: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ఆత్మకు స్వరూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
0: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
0: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అట్లే ఉంటుంది.
1: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఇస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
0: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు కానీ
1: యు కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్,
0: అది ఒక శాండ్ అదే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
1: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
0: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు, తీపుకి ఏమి రూపం అని ఎవరు చెప్పగలరు?
1: వెన్ వన్స్ యూ టేస్ట్ ద షుగర్, హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్?
0: అనుభూతి ఏ రూపము?
1: ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
0: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఫార్మ్.
0: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్ అనుభూతి ఏ మూల కారణము అన్నారు.
1: ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
0: అయితే ఈ అనుభూతి ఎందుకు సుషుప్తిలో ఏమాత్రము కనిపించదు?
1: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
0: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
1: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: ఒక్కొక్క కోశం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటాయి.
1: ఈచ్ షీట్ హాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకు ఏమాత్రము గమ్యం చిక్కదు.
1: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్ యూ నెవర్ రీచ్ ద గోల్.
0: ఇది కేవలం నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
0: కేవలం మన దేహాన్ని చూచినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతములు కారణం అనుకుంటాం.
1: వీ థింక్ దట్ the five elements are responsible for this body that
0: panche bhutamulu kaadu kaaranamu panche kosamule kaaranam.
1: Not the five elements, the five sheets are responsible.
0: Ee panche kosamulu kudanu deham tho tadatma bhavanu pondadam cheta ivanni deham yokka dharmamulani bhavinchukuntunnam.
1: As five sheets have identified totally with the body, we consider that nature of the body. Ee dharmamle
0: atma yendu ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
1: వీ కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్పిరిట్.
0: ఆత్మ యందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
1: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసికుడు.
0: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
0: పారమార్థిక తత్వం అనగా ఏమిటి?
1: What is spiritual ultimate principle? Paramarthika.
0: Paramatattvamunake paramarthikamu annaru.
1: The spiritual final principle is paramarthika.
0: Anaga turiyavasthalo kanipinchetundi aanandame manaku nijamainatundi yokka nijamaina pratibhajika oka paramarthikamu.
1: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
0: Meenaru chesetundi yokka sarva karmalu kudanu kevalam manam బాహ్య తృప్తి కోసం చేస్తున్నాం.
1: ఆల్ యాక్షన్స్, మోస్ట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ అండర్ టేకెన్ ఫర్ అవర్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్.
0: ఇవన్నీ కూడా నవ విధములైనటువంటి మార్గములుగా ఏర్పడినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ 9 వేస్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విచు,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడా ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ హావ్ టేకెన్ దేర్ ఆరిజిన్.
0: మూలాధారమైనటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఈస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ 9 పాత్స్.
0: మనం లోకరీతిగా మనం చూసినప్పుడు కూడా మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో ఆన్.
0: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: హౌ ఆర్ దే మేడ్?
0: చక్కెర నుంచి వచ్చినవే.
1: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
0: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
1: ఇట్ ద షుగర్ దట్ హెస్ టేకెన్ వెరీ
0: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరం అవుతుంటాయి.
1: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
0: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
1: Is not enough if you taste the sugar straight away.
0: Not Mysore pak ek kavali, gulab jam na koddu antam.
1: You say I want Mysore pak, not gulab jam.
0: Danlo unnadi deenlo unde chakkare anetu satyanni gurtinchukunnatundi vyakti edaina okkate.
1: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
0: Oka vidyahinudu anetu vyakti cheptunnadu.
1: An illiterate says,
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని ఇద్దరు పండితులు వాదలాడుతుంటే,
1: when two scholars are arguing with each other, what
0: spirituality? ఎందుకోసం మీరు ఈ వాదన చేస్తున్నారు?
1: Why do you argue?
0: చావుడైతే ఏమి చెత్తమైతే మీ నిద్ర వస్తే చాలదా అన్నాడు.
1: వాట్ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ వెరండా ఆర్ చౌల్ట్రి, ఇట్ డస్
0: పండుకోవచ్చు.
1: You can rest anywhere.
0: లేక కొండ లోపల రాతి పైన పండుకోవచ్చును.
1: You can rest on the snow or a rock.
0: నిద్ర మూల కారణం కానీ ఈ బెడ్ మూల కారణం కాదు.
1: It is the sleep that is responsible, that's main ambition or aim, but not the bed.
0: మనస్తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు,
1: when everything is sacred,
0: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటుంది.
1: You get that state of deservedness.
0: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
1: One aspect we should know.
0: కాకడాలు కాని కర్రజ్యోతులు కాని కాకడాలు
1: ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్
0: నాకు కర్రకు ముట్టించినట్టు
1: స్ట్రీట్ ల్యాంప్స్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ వేర్ వీ హావ్ ల్యాంప్స్ ఆన్ ది టాప్
0: ఎన్ని జ్యోతులైనప్పటికీ ఇవి సత్యనిత్యమైన యొక్క శాంతిని చూపించవు.
1: దే డోంట్ షో యూ ద పర్మనెంట్ లైట్.
0: జీవమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
1: వెన్ విండ్ బ్లోస్ దీస్ థింగ్స్ నేచురల్లీ గెట్ ఎక్స్టింగ్విష్.
0: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
1: వాట్ ఈస్ ది లైట్
0: అది ప్రేమ జ్యోతి.
1: దట్ ఈస్ ది లైట్ ఆఫ్
0: లవ్. ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
1: లైట్ ఆఫ్ లవ్ విల్ నెవర్ సబ్మిట్ టు ఎనీవన్.
0: ఈ ప్రేమ తత్వం దేనికి ఆరిపోదు.
1: లవ్ కెన్ నెవర్ బి ఎక్స్టింగ్విష్ నాట్ పుట్ ఆన్.
0: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అది అధికంగా రూపొందుతుంది.
1: యాజ్ లవ్ గోస్ ఆన్ జాయినింగ్ విత్ లవ్ ఇట్ ఇంక్రీజెస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వేడు కావాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒకదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే,
1: ఇఫ్ యు డెవలప్ లవ్,
0: ఈ విశ్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
1: వీ డు నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ది విశ్వుడు ద ఫస్ట్ స్టేజ్
0: చేతనే ఇతను కేవలము విశ్వడు అని పేరు పెట్టుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ పర్సెప్షన్ ఈస్ కాల్డ్ విశ్వ.
0: అన్ని కార్యములు ఎందుకు సంచరించడం చేతనే ఇతనికి విశ్వడు అని పేరు పెట్టారు.
1: యాజ్ ఐడెంటిఫైస్ విత్ వేరీ యాక్షన్స్ ఈస్ కాల్డ్ విశ్వ.
0: అన్ని విధములైనటువంటి వస్తువులపైన అభిమానం కలగడం చేతనే ఇతనికి విశ్వడు అని పేరు పెట్టారు.
1: యాజ్ హి హస్ గాట్ అటాచ్మెంట్ లవ్ ఫర్ వేరియస్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ విశ్వడు.
0: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
1: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
0: ఇదే వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిలిచారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్
0: ప్రాజ్ఞుడు.
1: దెన్ ప్రాజ్ఞ
0: ఎవరు ఈ ప్రాజ్ఞుడు?
1: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
0: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ.
1: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ.
0: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
0: మారునది కాదు, ఇట్ మారునది కాదు, కూరునది కాదు, పెరుగున్నది కాదు.
1: ఇట్ నెవర్ డిమినిషెస్, ఇట్ వుడ్ నెవర్ బి ద రైస్, ఇట్ కెన్ నెవర్ ఫాల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేర్లతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్తు నేలుతూ వచ్చినాయి.
1: దీస్ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థం కూడాను గోచరించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఉంది.
0: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు.
1: అమరసింహ కంపోజ్ మెనీ వర్స్ శ్లోక.
0: అమర నిర్జలాదేవ త్రిశ విభుదాసుర సుపర్వాణ సుమనస తిదివేశాది కషద ఆదిత్య దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు. కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: The divinity has been extolled, narrated in different dimensions.
0: Tejasuni ye vidhanga varninchadu.
1: How is Tejas said?
0: Yes, jnana daya sindhu ragagasya naga gunaha sevyata matchayodira sasriyacha mrudayacha samatva samatva annadu. Okkoka peruku aneka rakamainatundi oka perulanta kalipinchi bhagavantuni prarthistu vacharu.
1: There are many names, many synonyms.
0: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ నేమ్స్ అండ్ వీ కాల్ అమరసింహ యాజ్ ఎన్ ఎథీస్ట్.
0: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ పుట్ టు సఫరింగ్.
0: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ కంపోజిషన్ బుక్స్ వర్ పుట్ ఆన్.
0: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దేర్ వర్ రిలీజియస్ డిఫరెన్సెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్ టైమ్. కానీ
0: అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
1: ఇఫ్ యు గో బై ద మీనింగ్ యు ఫైండ్ యూనిటీ.
0: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
0: అంత అగ్నిలో వేసినప్పుడు
1: when everything were burnt,
0: శంకర్లు వారు పరిగెత్తిపోయారు.
1: శంకర ran along,
0: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
1: హీ లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
0: అమరుడు రాసినటువంటి మహావేదం.
1: అమరకోశ ఈజ్ వేద.
0: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు.
1: వేద ఈజ్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్.
0: ఇది మంత్రస్వరూపమైనటువంటి దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
1: ఇన్ఫాక్ట్ ఇట్ హ్యాస్ టేక్స్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన కందర్ప దర్పకూలంగా కామప్పంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన, ఇది అందరికూడను ఆకర్షించేటువంటిది. ఇది
1: in fact this attracts, draws the attention of
0: మన్మతుని వలె సర్వను కూడాను భ్రమింప చేస్తుంది.
1: ఇట్స్ సో ఎంచాంటింగ్, థ్రిల్లింగ్.
0: మదనత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ హైలీ
0: మాధుర్యాన్ని పురికొల్పుతుంది.
1: అండ్ యు ఆర్ డ్రాన్ టు వర్డ్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథంను మనం పాడు చేసుకోవటం ఎంత బుద్ధిహీనము అన్నాడు.
1: ఇట్స్ అటర్ ఫూలిష్నెస్ టు స్పాయిల్ డామేజ్ సచ్ సీక్రెట్ బుక్.
0: ఈ విధంగా అనాది కాలం నుండి భారతదేశం నందు వేదాన్ని చక్కగా అర్థం చేసుకునలేక, శాస్త్రాన్ని చక్కగా వివరించుకునలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
1: Since ancient times this has been happening all along. People could not understand the meaning of Veda, meaning of Shastra, and therefore they have forgotten their inner reality.
0: ఏ పండితులు చెప్పనక్కర్లేదు.
1: No scholar needs to
0: మనం పలికిన ఒక్కొక్క పలుకుడును మంత్రమయమే.
1: In fact, whatever you speak, spell out
0: is Veda.
1: That is Veda.
0: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు అది.
1: Veda is not a separate form.
0: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
1: We call this night as Shivaratri.
0: ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్పెండ్ సో మెనీ నైట్స్.
0: కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము?
1: దిస్ నైట్ ఇస్ సెపరేట్ స్పెషల్ శివరాత్రి.
0: శివరాత్రి అనగా ఏమి? మంగళకరమైన రాత్రి.
1: శివరాత్రి మీన్స్ ద నైట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: కనుకని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
1: We have to spend the time in an auspicious way, chanting, singing his glory.
0: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
1: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ థ్రూఅవుట్ నైట్.
0: చాలా మంది జాగరణ చేయాలనుకుని
1: మెనీ అబ్జర్వ్ విజిల్
0: రాత్రి అంతా మేలుకోవాలి.
1: దే కీప్ అవేక్ థ్రూఅవుట్ నైట్.
0: దానికోసం ఏం చేస్తున్నారు?
1: వాట్ డు దే డు?
0: వేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినందునకే జాగరణగున.
1: బై మియర్లీ ప్లేయింగ్ కార్డ్స్ థ్రూఅవుట్ నైట్ యూ కెనాట్ సే దట్ యు అబ్జర్వ్డ్ విజిల్.
0: మూడు నాలుగు సినిమాలకు పోయి అలాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
1: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్ ఎ డే, ఇట్ డజంట్ అమౌంట్ అబ్జర్వింగ్ విజిల్. నో,
0: శివరాత్రి అనగా దైవనామం చేతనే ఈ రాత్రిని గడపాలి.
1: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామమునకే శివతత్వము అన్నారు.
1: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: భగవంతునికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
1: గాడ్ హస్ సో మెనీ నేమ్స్.
0: సహస్రనామములు,
1: ఎ థౌజండ్ నేమ్.
0: అన్నింటి ఎందుకును లక్ష్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
0: సత్ శాశ్వతము.
1: సత్ that is permanent.
0: Chittu paripurnamu.
1: Chit, total holiness.
0: Ee rendintu yokka ekatvame aanandamu.
1: The combination of the two is ananda bliss.
0: Sat chakra.
1: Sat is sugar.
0: Chittu neeru.
1: Chit is water.
0: Ee rendintini manam kalipinappudu oka panakam erpadutundi.
1: When you mix the sugar and water, it becomes syrup.
0: Idiye aanandamu.
1: The syrup is bliss.
0: అంతేకాని చక్కెర చక్కెరగా మీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్, యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
0: కనుక హృదయం నందు ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
1: ద లవ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్,
0: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
1: అండ్ ద డివినిటీ దట్ యూ స్పెల్
0: అవుట్, రెండింటి యొక్క ఏకత్వం యొక్క తత్వమే
1: మస్ట్ కంబైన్ దేర్.
0: పవిత్రమైనటువంటి దైవతత్వము.
1: దట్ ఈస్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మనం ఏది చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వీ డూ,
0: హృదయపూర్వకంగా ప్రేమతత్వంతో మనం పనిచేయాలి.
1: విత్ లవ్ వీ హ్యావ్ టు వర్క్.
0: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు.
1: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం.
1: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ.
0: ఇది కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయించాలి.
1: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్.
0: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు.
1: If you have teaspoon full of sugar, it's enough.
0: One teaspoon of ఆవు పాలుగా ఉంటే చాలు.
1: And teaspoon of cow milk.
0: Why barrels of donkey milk?
1: Why barrels of donkey milk?
0: కనుకనే మనం హృదయపూర్వకంగా చిన్న మాట ఒకతూరు చెప్పినా చాలు మనకు.
1: Whole heartedly, if you say few words, that's enough.
0: కనుకనే ఇది భౌతికమైనటువంటి అన్నమయ కోశం నుంచి.
1: Out of this physical sheet of food.
0: ఈ అన్నమయ కోశం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
1: We have to get into the sheath, vital sheath.
0: ప్రాణమయం అంటే ఏమిటది?
1: What is this vital sheath?
0: ఇది వైబ్రేషన్.
1: This vital sheath is called vibration.
0: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము?
1: It is a vital force.
0: ఈ వైబ్రేషన్ నుంచి
1: out of this vibration
0: మనోమయ కోశానికి పోవాలి.
1: We have to travel up to the sheath of mind.
0: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
1: What is the sheath of mind?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
1: దాట్ ఈస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రొవైడెడ్.
0: మనోమూలం విధం జగత్. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
1: వితౌట్ దిస్ మైండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్.
0: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
1: హియర్ ఈస్ అన్ అమెరికన్.
0: ఒక క్షణం లోపల నీవు అమెరికాను చింతించుకుంటే ఈ మనసు అమెరికాకి వెళ్లిపోతుండాలి.
1: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా ద మైండ్ విల్ గో దేర్.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటిది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
1: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
0: మనస్సుకు మరణమే లేదు.
1: మైండ్ ఇస్ డెత్ లెస్.
0: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
1: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
0: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ద మైండ్ ఫాలోస్.
0: విజ్ఞానమయ కోశము.
1: ద థర్డ్ వన్ విజ్ఞానమయ.
0: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
1: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
0: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
0: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వీ ఫైండ్ రిఫ్లెక్షన్.
0: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
1: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్ ప్రాతిభాసికం.
0: ఏ విధంగా వెలుగుతూ ఉంటుంది?
1: హౌ డస్ ఇట్ షైన్?
0: ఇప్పుడు నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టిగా.
1: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్డ్ దిస్ టేబుల్.
0: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను.
1: ఐ హావ్
0: అని నీ యొక్క ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: యూ స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యూ ఇన్ టర్న్.
0: ఇటు కొట్టేటప్పటికి అనుకుంటాం మనం.
1: వెన్ యూ ఆర్ హిటెడ్ యూ ఆర్ హర్ట్.
0: దేనికోసము? ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్.
0: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
1: ఇట్ ఈస్ జస్ట్ ద రియాక్షన్.
0: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్.
0: ప్రతిభాసకం యొక్క తత్వమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్
0: రిఫ్లెక్షన్. స్వరూపం యొక్క ఆనందమే.
1: అండ్ ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్
0: ప్రతి దానికును రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాడు.
1: ఎవ్రీథింగ్ హస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసికంలోనే జీవితం గడుపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
0: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
1: ఇట్స్ నాట్ ద సైన్స్.
0: ఇది లౌకిక విజ్ఞానమే.
1: దిస్ సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
1: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
0: అది విజ్ఞానం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సైన్స్.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి ఒక పరిమితము.
1: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఎటర్నల్ బ్లిస్.
0: కనుకని అట్టి ఆనందమును మనం పొందాలి.
1: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
0: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
1: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. కనుకని అన్నమయ కోశము స్థూలము.
1: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
0: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము.
1: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ this subtle form.
0: ఆనందమయమైనటువంటి కారణ స్వరూపము.
1: ఆనంద ద షీట్ ఆఫ్ బ్లిస్ ఇస్ కాజ్.
0: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము.
1: ది అల్టిమేట్ స్టేజ్ ఇస్ సుప్రీం కాజల్ స్టేట్.
0: కనుకనే ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ సుప్రీం కాజల్ కాన్షియస్నెస్.
0: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణం అతీతమైనటువంటి మహాకారణము.
1: ద సుప్రీం కాజల్ స్టేట్ ఈస్ అబౌవ్ బియాండ్ ద కాజల్ స్టేట్.
0: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే
1: to know this nature
0: panchakosham yokka swarupanni chakkaga pratyaksham cheyinchukovali.
1: We have to understand very clearly the nature of the five sheets.
0: Idi kevalam kosamulanta kuda dehanni pattukoni aadutundade kani nijanga dehamulaku kosamulaku sambandham ledhu.
1: The sheets covering the body will make the body work, function. In fact, they have got nothing to do with the body in particular.
0: Annam chuchi aashinchedi,
1: that which wants food.
0: Andani chuchi పరిహసించేది,
1: ద వన్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ ది ఫామ్.
0: పరిమళాన్ని చూచి కుషించేది,
1: దట్ విచ్ ఇస్ హ్యాపీ అబౌట్ ద ఫ్రాగ్రెన్స్.
0: దేహమా, చిత్తమా, మనసా?
1: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ఈజ్ ఇట్ ద మైండ్ ఆర్ ద చిత్త?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది ఆత్మని.
1: ఇట్ ఈస్ ఆత్మ ది స్పిరిట్.
0: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
1: ద వన్ దట్ వాంట్స్ ఫుడ్,
0: ఆనందాన్ని చూచి పరిమర్శించేది,
1: అండ్ దట్ విచ్ ఇస్ లాస్ట్ వాచింగ్ ద
0: బ్యూటీ, పరిమళాన్ని చూచి పరిహసించేది,
1: దట్ ఇస్ ఎక్స్టాటిక్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్. ఇట్ ఈస్ ది స్పిరిట్, స్పిరిట్ ఓన్లీ.
0: దాని ద్వారానే మనకు ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి.
1: త్రూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యు ఎక్స్పీరియన్స్.
0: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటారు.
1: వి డోంట్ గో దట్ ఫార్ to reach the principle of atma, but we bring it to the quality of the body.
0: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ పనిముట్టు మాత్రమే.
1: బాడీ ఇస్ మియర్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
1: వై షుడ్ వి స్టడీ ఆల్ దిస్?
0: దేహాభిమానం చేతనే చదువుతున్నాము.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం అభిమానం పెంచుకుని,
1: వీ హావ్ దిస్ బాడీ అటాచ్మెంట్,
0: ధనమును పెంచుకుని,
1: వీ వాంట్ మోర్ మనీ,
0: సుఖాన్ని అనుభవించాలని,
1: వీ వాంట్ టు బి జాయ్.
0: కానీ మనం ఆశించే సుఖం దీంట్లో లేదు.
1: ది హ్యాపీనెస్ డజంట్ లై దేర్.
0: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు,
1: యు ఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్.
0: కానీ ఆ ఆనందం ఎంతవరకు ఉంటుంది?
1: హౌ ఫార్ డస్ ఇట్
0: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు,
1: దెన్ యూ గో టు ఎ జాబ్.
0: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాయి.
1: యు ఆర్ హ్యాపీ అంటిల్ యూ
0: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక చుక్కము.
1: Then you will be suffering, feeling so bad until you get promoted. If you go on like that, where is the end? Where do you get bliss? It never ends any
0: time.
1: There is no bliss anywhere here. In fact, you have been postponing, waiting, traveling in search of bliss.
0: కానీ ఆనందం ఎప్పుడు వస్తుంది?
1: When can you attain
0: Turiyavastha sthiti yandhi shashvatamaina aanandam manaku labhyamavutundi.
1: In Turiya, the ultimate state, you will attain that bliss.
0: Kanukane manam aanandam anetundidi ee bhautikamainatundidi intlo lakshyanni manam paatinchakoddu.
1: Bliss is not present in this physical worldly objects.
0: Anduvalla
1: therefore
0: ఒకనొక సమయం నందు శంకర్ల వారు 13 మంది శిష్యులతో గంగా స్నానానికి పోతున్నాడు.
1: At one time Adishankara was proceeding for a bath there in Ganges, followed by 13 of his disciples.
0: ఒక చెట్టు కింద కూర్చొని ఒక పండితుడు డుక్కుం కరణే డుక్కుం కరణే డుక్కుం కరణే అనే మంత్రాన్ని వల్లిస్తున్నాడు.
1: They came across a scholar sitting under a tree repeating the rules of the grammar డుక్కుం కరణే.
0: ఇది పాణిని జ్ఞానం.
1: It is the grammar composed by Pani.
0: Lopala vallistu unnadu.
1: He went on repeating this grammar rule.
0: Akkadiki velli nayana emiti nu uchcharinchedi annadu Shankarlu varu.
1: Then Shankar asked, what is that you are repeating this?
0: Nenu Pani gramanni vallistunnanu.
1: He said, I am just studying the Pani grammar.
0: Nenu kaligeetundi baadha emiti sukham emiti annadu.
1: What happiness, what joy you get out of this?
0: Nenu goppa panditunu avutanu.
1: He said, I'll become a scholar.
0: Maharajunni aashristanu.
1: And I'll be in the court.
0: నన్ను గౌరవిస్తారు.
1: I'll be respected.
0: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు.
1: They will also show me the way to carry on my living.
0: మంచిది. ఈ యొక్క పండితులు ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
1: Yes, naturally the teacher will show
0: ఎంతవరకు చూపగలడు,
1: to what extent.
0: ఈ ధనం నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది,
1: money to what extent gives you happiness.
0: సత్యంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
1: You say that until the last moment it gives me happiness.
0: సత్యం తర్వాత వచ్చే ఆనందం ఎక్కడుంది?
1: Where else you find the bliss after death?
0: అది నాకు తెలియదు అన్నాడు.
1: You say, I don't know.
0: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవు ఎందుకు బోధించాలి?
1: Then why to teach that knowledge which you do not know?
0: Madcap. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
1: Chant, sing his glory, Govinda, repeat his name.
0: సంప్రాప్తే సన్నిహితే కాలే.
1: When the end approaches.
0: Nahi, nahi, nahi, rachati, dukrunkarane.
1: These rules of the grammar, dukrunkarane, will never come to your rescue, no.
0: Bhaja govindam,
1: so sing his name, glory of God.
0: Bhagavatam namani smarinchu.
1: Chant his name.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు అదే నిన్ను సంరక్షిస్తుంది.
1: ఇన్ఫాక్ట్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్,
0: ఈనాడు కనిపించేటువంటి వచ్చి పోయేటువంటివి మాత్రమే.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆన్.
0: పాసింగ్ క్లౌడ్స్,
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటి కూడా పర్మనెంట్ లేదు.
1: యూ డోంట్ ఫైండ్ సింగిల్ పర్మనెంట్ క్లౌడ్.
0: నీ ఆనందమే పర్మనెంట్.
1: Your bliss is permanent.
0: నీ పవిత్రమైన ప్రేమనే పర్మనెంట్.
1: Your sacred love is permanent.
0: కనుక నీ లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: We have to lead our life in this
0: principle. అది ఏ సర్వకాల సర్వావస్థలు ఎందుకు శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
1: ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇట్ ఆల్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్ గాడ్ ఈస్ ట్రూ హూ ఎగ్జిస్ట్.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ
0: కూర్పు కలిగేటువంటిది కాదు.
1: అండ్ ఈస్ నెవర్
0: అట్టి ఆనందమును అందించేటువంటి యొక్క దైవ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
1: సింగ్ ఈస్ గ్లోరీ దట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కానీ ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి ఒక అవస్థలకు గురి అవుతున్నాం?
1: At this age, what problems you face?
0: Chala yavana vayasu.
1: A youthful stage.
0: Ilanti vayasu manam enta paadu chesukuntunnam.
1: You're spoiling this state.
0: Ennenni aasanno ennenni kathanno ennenni stories no manam kalpinchukuntunnam.
1: In fact, you spend your time imagining things.
0: Kaluka ee vayasu lopala.
1: At this age.
0: Chaduvuku chaduvu.
1: You study.
0: Daivattam daivattam.
1: And all think of God.
0: దివ్యత్వానికి దివ్యత్వము.
1: Understand divinity.
0: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
1: In fact, you should acquire.
0: రామును కృష్ణుడని కృష్ణుడు రాముడని మనం భావిస్తుంటాము.
1: And we consider Rama Krishna.
0: రాములు రాముడే కృష్ణుడు కృష్ణుడే.
1: Rama is Rama, Krishna is Krishna.
0: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాల ఉపాధిగా తీసుకుంటున్నాము.
1: We go by this feeling towards these deities.
0: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థము గావించుకోకూడదు.
1: We should not waste this
0: day. ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: It is highly sacred.
0: అనవసరమైనటువంటి కార్యములు ఎందుకు పాల్గొని అనవసరమైన బంధంలో నీవు చిక్కుకొని
1: డోంట్ బి కాట్ ఇన్ అన్నెసరీ బాండ్
0: అనేక రకమైనటువంటి చిక్కులకు గురి అవుతున్నావు.
1: అండ్ యు ఆర్ పుట్ టు సఫరింగ్.
0: ఒక్క క్షణమైనా కూడా మనసుకు శాంతి లేదు.
1: యు డోంట్ హావ్ పీస్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ పీస్?
0: ఎక్కడ మనకు ప్రపంచంలో చిక్కేటువంటి కాదు.
1: యు డోంట్ గెట్ పీస్ ఎనీవేర్.
0: ఎక్కడ నీవు బజారుకు పోయి వెతికినా గానీ పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్. నో పీస్.
1: ఆల్ ఓవర్ ది స్ట్రీట్స్ యు ఫైండ్ ఓన్లీ పీసెస్. Not peace.
0: Ah, peace ni ende untunnadi.
1: That peace.
0: You are the embodiment of peace.
1: You
0: are the embodiment of truth. You are the embodiment of love.
1: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
0: Ninnu nevu telusko mottamota.
1: Know thyself.
0: Appude aanandam neeku praaptistundi.
1: Then you will be blissful.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
1: భారతీయుల
0: పర్వదినములు అన్ని కూడాను ఎన్నో పవిత్రమైన ఆనందాన్ని అందించేటువంటి.
1: వి సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ అండ్ వి ఆర్ జాయ్ఫుల్ అబౌట్ ది సెలబ్రేషన్.
0: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: బట్ వి డు నాట్ అండర్స్టాండ్ ది
0: మీనింగ్. బాహ్యమైనటువంటి చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
1: వి గో బై ది ఎక్స్టర్నల్ యాక్ట్స్.
0: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
1: ఇట్స్ ఎ మీన్ అప్రోచ్.
0: గొప్ప గొప్ప చదువులు చదివాము.
1: వి ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. వాట్ ఫర్?
0: చదువులన్నీ చదివి
1: Having been educated.
0: Chala vivekiyai.
1: Though being intelligent.
0: Madudi tannirugadu mandamathudu.
1: But a fool will not understand.
0: Enta chaduvu chadivi.
1: In spite of knowledge.
0: Ye neethi unnanu.
1: He may be anywhere.
0: Deenuni gudambu manaledu.
1: A mean man would never give up his hat.
0: Tarachi chaduvu chaduva. Tarkavadame kani. Purna jnanam eppudu pondaledu.
1: All this education will make you to argue with people. But you will never have holistic.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: After all, having acquired knowledge, you are going to die.
0: చావులేని చదువు చదువవలయు.
1: You should study to reach that state of immortality.
0: ఈ చదువులతో పాటు ఆ చదువు కూడా ఉండాలి.
1: Along with the secular knowledge, you have spiritual knowledge.
0: ఇవన్నీ కూడా మారిపోయేటువంటి కూలిపోయేటువంటి కాలిపోయేటువంటి యొక్క పర్వతములు వంటివి.
1: All this worldly knowledge is sure to perish. It should be washed off.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
1: థింకింగ్ ఆఫ్ ద గాడ్ ఇస్ సుప్రీం, ఇట్స్ ఇటర్నల్, ఇట్స్
0: ఇమ్మోర్టల్. ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు మనుషులు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్. ప్లాన్
0: అంతా ఎంతవరకు?
1: హౌ లాంగ్?
0: అప్పటికప్పటికి క్షీణించిపోతుంటాయి.
1: జస్ట్ దే వానిష్.
0: శాశ్వతమైనటువంటి ప్లాన్ వేయాలి మనం.
1: వీ షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
0: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ విచ్?
0: దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: గాడ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు దైవత్వాన్ని మరచి
1: వి హావ్ ఫర్గాటన్ గాడ్.
0: లౌకికాన్ని విశ్వసించి
1: వి గో బై దిస్ వరల్డ్.
0: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
1: వి అండర్టేక్ యాక్టివిటీ.
0: అదే మన యొక్క అజ్ఞానము.
1: దట్ ఈస్ అవర్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవునో
1: దట్ డే విన్ ఇగ్నోరెన్స్ ఇస్
0: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఎవరిని ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము.
1: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్టకడపటికి రెండు మాత్రమే శాశ్వతం అన్నాడు.
1: వ్యాస కంపోజ్డ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్డ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: ఏమిటి ఆ టూ సెంటెన్స్?
2: వాట్ ఆర్ ద టూ
0: సెంటెన్స్? హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద టూ సెంటెన్సెస్ సమ్మరీ.
0: ఈ రెండు చాలు మనకు.
2: దట్స్ ఎనఫ్ ఫర్ లైఫ్.
0: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
2: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
2: నెవర్ హార్మ్ ఎనీ.
0: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
2: డోంట్ హర్ట్ ఎనీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
2: డోంట్ హార్మ్ ఎనీ.
0: సాధ్యమైనంత వరకు మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
2: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
0: తదుపరి వారి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
2: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్లీ.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: మీ విద్య ఎందుకు చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
2: యువర్ బౌండ్ యూ షుడ్ బి సక్సెస్.
0: కేవలం ఆ విద్య ఎందు మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ దట్,
0: ఆత్మ విద్య ఎందుకు మీరు ఉత్తీర్ణుడు కావాలి.
2: యూ షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ ఎక్వైరింగ్
0: ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
2: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
0: అది బ్రహ్మజ్ఞానము.
2: దట్ ఈస్ బ్రహ్మ.
0: అదే బ్రహ్మ విద్య.
2: బ్రహ్మ విద్య.
0: అది కోసమని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం ప్రగుణ సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి, త్రిగుణమును జయించి, మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞానతత్వంలో ప్రవేశించాలి.
2: వీ షుడ్ క్రాస్ ఓవర్ ద త్రీ అట్రిబ్యూట్స్, control our mind and get into the state of awareness.
0: Enta goppa goppa padavulu yelinappudikini
2: you may call.
0: Adiye brahmagnanamu.
2: That is brahmagnanam.
0: Adiye brahma vidya.
2: That is brahma vidya.
0: Adi kosamani nityanandam parama sukadam kevalam gnanamuttim.

0: ఎంత గొప్ప గొప్ప పదవులు ఏలినప్పటికీ
1: యు మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్
0: అదంతా కూడా కొంతకాలమే
1: దే వుడ్ లాస్ట్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం
0: ఎన్ని విధములైనటువంటి స్నేహం చేసినప్పటికీ అది కూడా కొంతకాలమే
1: ఫ్రెండ్షిప్స్ ఆల్సో లాస్ట్ ఫర్ లిమిటెడ్ టైం
0: ఎంతకాలం మన అందము ఎంతకాలం మన చందము
1: యువర్ బ్యూటీ అండ్ ద గ్లామర్ హౌ లాంగ్
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నదని దిక్క క్రూరన్నా
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యూత్ ద బ్యూటీ
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నదని మెక్కకపోరన్నా
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎనర్జీ
0: తొందరలోని ముసలితనమ్మల ముసుండ పండగ
1: దేర్ లైస్ బిఫోర్ అహెడ్ ఆఫ్ యూ ద ఓల్డ్ ఏజ్
0: మసలలేవు
1: యూ కాన్ సీ
0: కానీ మసకలు
1: యూ కెనాట్ సీ విత్
0: మోగులు మడతలు పడే తల నరిచి కదా
1: ఫోల్డ్స్ ఆన్ ది ఫేస్ గ్రే హెయిర్
0: ముసిలి కోతి అని పసివారు ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ ఇన్ తమాషలు తోలు బొమ్మ
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్
0: ఏమిటి ఈ తోలు బొమ్మ
1: వాట్ ఇస్ దిస్ థాయ్ పపెట్
0: ఎంతకాలం ఇది
1: హౌ లాంగ్
0: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది
1: హౌ లాంగ్
0: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది
1: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్
0: ఎంతకాలం నీకు యవనం ఉంటుంటుంది
1: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్
0: ఎంతకాలం ఉండదు
1: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్
0: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది రెండవ తూరి చీకటి కమ్ముతుంది
1: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్స్
0: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది
1: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్
0: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్
0: ఇది ఏ మొట్టమొదటి అన్నప్రద ప్రాణము
1: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్ ద వన్ ఆఫ్ ఫుడ్ అండ్ వైటల్
0: స్థూలము
1: And this is the gross body.
0: దీనిని సాధించమా మనం ఎన్నైనా సాధించగలం.
1: When once you understand this, you can achieve anything.
0: నీ దేహాన్ని నీ యొక్క అదుపులో పెట్టుకో.
1: Control your body.
0: నీ దేహాన్ని ఎవరు వచ్చి మనకు అదుపులో పెట్టరు.
1: Don't allow others to control you.
0: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
1: You have to control your own mind.
0: నిన్ను ఎవరు వచ్చి అదుపులో పెట్టరు.
1: And you don't expect others to control your mind.
0: నీ గుడును తనకు తానే చేసుకోవాలి.
1: In fact, you have to work out for yourself.
0: ఆకలిగా ఉండాలి. నీ కడుపుకు నీవే పూజించాలి.
1: When you are hungry, you have to eat for yourself.
0: నీ కడుపుకు ఇంకొకరు పూజిస్తే నీ కడుపులో నిండుతుందా?
1: If someone eats on your behalf, your hunger cannot be satiated.
0: నీ ఆకలి తీరదు.
1: It will never be appeased.
0: కనుకనే అంతము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నందుకని నిక్కకు రోరన్నా.
1: So don't be egoistic because of the beauty, the youth and the
0: దాని కొడుము మనం నిరంతరం కొడుము యవ్వనత్వం అంటే ఏ విధంగా ఉంటుంది?
1: How is the state of youth?
0: ఇంద్రియ నిగ్రహం చేసుకున్నప్పుడే యవ్వనత్వం అవుతుంది.
1: That state when you have total control on the senses, that is the state of youth.
0: ఎప్పటికి నీవు యువకుడిగానే ఉంటావు.
1: You can be young eternally.
0: దీనికి నేనే నీకు ప్రమాణము.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్.
0: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాను.
1: There is no enough of space. Swami wants to run right now.
0: అన్ని శక్తులు ఉంటున్నాయి.
1: He has got all the energy.
0: ఏ ఒక్కటి బలహీనంగా లేదు.
1: He is not weak in any sense.
0: ఎవరైనా చూస్తే 75 years అని ఎవరు చెప్పగలరా?
1: Can anybody imagine that Bhagavan is 75 years old?
0: దీనికి మూల కారణం ఏమిటి?
1: What is the cause?
0: Purity.
1: Purity.
0: Patience.
1: Perseverance. Perseverance.
0: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
1: These three make Bhagavan look young, youthful, dynamic.
0: Purity, purity, purity.
1: Purity, purity, 100%
0: purity. పవిత్రమైన, నిర్మలమైన, నిశ్చలమైన భావమే.
1: It's so sacred and pure.
0: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
1: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్.
0: మేమంతా స్వామి భక్తులు, స్వామి భక్తులు ఉంటాము.
1: వీ సే వేర్ భగవాన్
0: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవచ్చు.
1: సాంక్టిటీ సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ.
0: ఇంకా పేషెన్స్ శాంతి కావాలి.
1: అండ్ యూ వాంట్ పీస్.
0: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం. ఒక్క చిన్న మాట కూడా మీరు సహించుకోలేరు.
1: వీ డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్. వేల
0: మంది వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటారు.
1: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్, బ్లిస్ఫుల్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
0: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు.
1: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్,
0: ఎన్నో పనులు ఉన్నాయి.
1: సో మెనీ జాబ్స్ హీ హాస్.
0: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్.
0: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్ నావే.
1: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
0: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
1: నేచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ.
0: నో రెస్ట్లెస్.
1: భగవాన్
0: ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆల్వేస్ బ్లిస్, బ్లిస్, బ్లిస్.
1: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: చాలా మంది బర్త్డే ఉంటాం, హ్యాపీ బర్త్డే అని వస్తారు.
1: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సేయింగ్ హ్యాపీ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ. టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ.

0: నిమిషం నిమిషము బర్త్డే ని,
1: బికాస్ ఎవ్రీ
0: సెకండ్ సెకండ్ బర్త్డే ని,
1: ఎవ్రీ ద మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే.
0: ఎప్పుడు హ్యాపీనే,
1: హిస్ ఆల్వేస్ హ్యాపీ.
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: అది నిజమైనటువంటి ఆనందం.
1: దట్ ఇస్ ట్రూ బ్లెస్.
0: కనుక మీరు నిరంతరం కూడాను మా ఆత్మస్వరూపుడు నా యందే ఉన్నాడు.
1: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్
0: నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: దట్ ఆత్మ డివినిటీ ఇస్ విత్ మీ, ఇన్ మీ, అబౌ మీ, బిలో మీ, అరౌండ్ మీ.
0: విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కాని విచారం కాని ఎక్కడి నుంచి వస్తుంది?
1: ఇఫ్ యు హావ్ దట్ ఫీలింగ్, యుల్ నెవర్ బి సాడ్.
0: నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది ఈ విచారం అంటారే, ఈ విచారం అంటే ఎట్టుంటారో చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ వరీ ఈజ్.
0: నా దగ్గర రాదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ హోమ్.
0: దుఃఖము అంటారు, చాలా మంది ఏడుస్తుంటారు,
1: మెనీ క్రై.
0: ఈ దుఃఖం అంతా ఎట్లొస్తున్నారో నేను చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వై యూ క్రై, ద రీజన్ ఫర్ సాడ్.
0: కానీ నాకు రాదు.
1: నో, ఇంపాసిబుల్.
0: నేనేం చేస్తుంది?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: కాబట్టి నా దగ్గరికే రావు అవి.
1: దే విల్ నెవర్ అప్రోచ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
1: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
0: దురాచారములు, దుష్టంకములు, దుర్బోధనంతా ఉన్నప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
1: దెన్ వై?
0: ఎందుకు బాధలు వస్తాయి?
1: దెన్ యూ నో పేషెన్స్ ఇస్ సఫరింగ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్.
0: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
1: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
0: అన్ని మనకు గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పు రావాలి.
1: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
0: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
1: ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు నమ్మకమను రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవని ఎందు.
1: Another today people have lost both the eyes of faith and the mind. They don't believe in
0: him. Tane nammadi ee naadu manishi.
1: In fact, he has no faith in himself.
0: Inke evaru nammagaladu?
1: Well, on whom? In whom he will report faith? Yes, he has no faith.
0: Tanan tane telusukoneyanukuntadu tane yendu unnatundi daivatvanni ee reetiga gurtinchagalu.
1: If you don't know yourself, how do you recognize the latent divinity within you?
0: Mottamodu tanan taanu telusuko.
1: First know thyself.
0: Daivatvam easy ga artham avutundi.
1: It's easy to understand God.
0: Kabatti meer mottamota దైవత్వాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫస్ట్.
0: దైవం చేత కానటువంటి లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇఫ్ యు
0: కాల్. అనేక మంది నాస్తికులు, యాస్తికులు, యాస్తిక నాస్తికులు, ఆస్తికులు అందరూ కూడా వాదిస్తుంటారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ థీస్ట్ అండ్ ఎథీస్ట్ అండ్ ఎథీస్ట్ థీస్ట్ అండ్ థీస్ట్ ఎథీస్ట్.
0: కానీ
1: బట్
0: అది వారికి అనుభవం లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియాలిటీ.
0: కన్నులున్నటువంటి వానికి చిన్న మినుగురుపు అయినా కనిపిస్తుంది.
1: One with good eyes vision can see the glow worm.
0: కన్నులు లేని వానికి పెద్ద సూర్యోదయమైన కూడా కనిపించదు.
1: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
0: అదే విధంగానే
1: likewise
0: ఆధ్యాత్మిక నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
1: The one without the eye of spirituality, he only feels darkness around.
0: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్నంతా చూడగలడు.
1: A spark of spiritual light is enough to see the entire cosmos.
0: ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
1: What is the effect of Kali?
0: కలియుగము అన్నారు.
1: We say this age of Kali.
0: కలియుగం కాదు, కలహయుగము.
1: This is not the age of Kali. కలహ, conflict. Conflict, fight for everything.
0: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
1: Fight everywhere, at home, on the street, everywhere.
0: అశాంతిని మనం దూరం చేయాలి ఈనాటి విద్యార్థులు.
1: Today the students should give up that restlessness.
0: అందరినీ కలపాలి.
1: And with the principle of love, make everybody join.
0: చంపివేయాలి.
1: And kill the disease.
0: ముడిచిపెట్టాలి.
1: And then bury the hatred.
0: అసూయను కంపెనీ చేయాలి.
1: And then kill the jealousy.
0: ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: Develop love.
0: కనుకని ఏ మానవుని యందు ఈ క్రోధము, అసూయ ఉంటుందో వాడి జీవితము గుండికూడము చచ్చిన వాడితో సమానమే.
1: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఎ లివింగ్ డెత్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: మనకు ఏ విధమైన ద్వేషమే లోపల రానికుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్స్ ఎవర్.
0: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
1: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: కనుకనే ప్రేమను పెంచుకోండి.
1: గ్రో లవ్.
0: రాత్రి అంతా కూడా ఆనందంగా భజన చేయండి.
1: Throughout night, sing his glory.
0: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
1: For శివరాత్రి, there are certain reasons associated.
0: చంద్రునికి 16 కళలు.
1: Moon has 16 aspects.
0: సూర్యునికి 16 కడలు.
1: సన్ ఆల్సో 16.
0: కానీ ఈనాడు చతుర్దశి దినము
1: ఆన్ దిస్
0: 15 కళలు లీనమై ఉన్నాయి.
1: 15 ఆర్ గాన్.
0: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
1: ఓన్లీ వన్ రిమైన్స్.
0: ఆ ఒక్క దీని లోపల మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
1: బట్ యెట్ విత్ దిస్ వన్ రిమైనింగ్ వీ కెన్ బి సో హ్యాపీ.
0: రాత్రంతా హృదయపూర్వకంగా చేస్తామంటే అది కూడా నువ్వు లీనమైపోతుంది.
1: ఇఫ్ యూ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ నైట్ ఈవెన్ దట్ సింగిల్ ఆస్పెక్ట్ వుడ్ గెట్ మర్జ్డ్.
0: కనుక
1: సో
0: మనము ఏ పండుగలు వచ్చినప్పటికీ
1: మేనిఫెస్ట్
0: ఆధ్యాత్మికంగా మనం లోపల తోడనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు మూవ్ అబౌట్ థింకింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అలోన్.
0: మనకు అర్థం కాదు అది.
1: యూ కెనాట్ అండర్స్టాండ్.
0: కేవలం ప్రేమించడమే సులభమైన మార్గము.
1: ద పాత్ ఆఫ్ లవ్ ఈజ్ ఈజియెస్ట్.
0: అందరినీ ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: నీకు ద్వేషుడే ఉండడు.
1: దెన్ యూ నోబడీ విల్ హేట్.
0: నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ విల్ హేట్ భగవాన్.
0: నేను ఎవరికి ద్వేషం కాదు.
1: హీ డజంట్ హేట్.
0: నాకెవరు ద్వేషం లేదు.
1: దెర్ నో వన్ హేట్.
0: కాబట్టి నాకు కోపం ఎక్కడ వస్తుంది?
1: సో దేర్ ఇస్ నో క్వశ్చన్.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా భావిస్తుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ ఆల్సో కన్సిడర్.
0: స్వామికి ఏమో కోపం వచ్చింది, మాతో మాట్లాడటం లేదు, అట్లా ఇట్లా అనుకుంటుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ ఫీల్ దట్ స్వామి ఈజ్ యాంగ్రీ విత్ అస్, దేర్ ఫోర్ ఈజ్ నాట్ టాకింగ్.
0: నాకు ఎవరిపైన కోపం లేదు.
1: ఈజ్ నాట్ యాంగ్రీ విత్ ఎనీబడి.
0: కానీ వారిని మార్చే కోసం,
1: టు కరెక్ట్ యూ,
0: వారిని కరెక్ట్ చేసే కోసమని,
1: టు కరెక్ట్ యూ, రెక్టిఫై,
0: నేను ఆ విధంగా ఉంటాను.
1: సమ్ టైమ్స్ హీ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ.
0: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి వారికి మందు ఇవ్వాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ ఫాల్ సిక్ యూ షుడ్
0: మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
1: మెడిసిన్ అండ్ డైట్ రెగ్యులేషన్ షుడ్ గో టుగెదర్.
0: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ డైట్, మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ.
0: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
1: హియర్ వి హావ్ డయాబెటిక్ పేషెంట్.
0: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటుంటారు.
1: హీ టేక్స్ ఇంజెక్షన్ ఎవ్రీ డే.
0: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఎతనయం అవుతుంది.
1: గివింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ యూ కెనాట్ గివ్ హిమ్ స్వీట్స్.
0: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
1: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్ నెసెసరీ.
0: డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
1: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
0: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
1: దెన్ దేర్ బి టోటల్ క్యూర్.
0: కనుకనే వారికి కొన్ని కొన్ని మనో మార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
1: టు మేక్ సర్టన్ కరెక్షన్, రెక్టిఫై ది మిస్టేక్స్, స్వామి రిమైన్స్ క్వైట్.
0: లేకపోతే వాళ్ళు మితిమీది పోతారు. అందులో కలియుగ యువకులు అనేటువంటి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు.
1: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
0: అనేక రకమైనటువంటి క్రోధములు, కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
1: ఓ దెర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్.
0: ఇది వాళ్లకు వాళ్ళనే నాశం చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యూ. యు ఆర్
0: రోగం పెరగకూడదు, ద్వేషం పెరగకూడదు, ప్రేమ పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్
0: గ్రో. ఎంత ప్రేమ పెరుగుతుందో
1: గ్రో
0: మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
1: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్ యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
1: యాజ్ యూ డెవలప్ లవ్ అండ్ మోర్ అండ్ మోర్ యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్.
0: దైవం పైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
1: వాట్ హ్యాపెండ్ హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ యాంగర్.
0: రావణాసుడు ఏమైనాడు?
1: వాట్ హ్యాపెండ్ రావణాసురా?
0: దుర్యోధనుడు ఏమైనాడు?
1: వాట్ హ్యాపెండ్ దుర్యోధన?
0: కట్టకడికి వంశమే నాశనం చేశారు.
1: అల్టిమేట్లీ దే రూయిన్ దేర్ క్లాన్.
0: ప్రేమను పెంచుకున్నటువంటి పాండవులు ఏమైనారు?
1: పాండవస్ వాట్ హ్యాపెండ్ టు హిమ్?
0: పంచ పాండవులు ఐదు శిరస్సులతో సుఖక్షేమాన్ని పొందిపించారు.
1: అండ్ ఆల్ ది ఫైవ్ పాండవస్ వర్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఎన్ని కష్టములు కలిగినాయి వారికి, ఎన్ని బాధలు సంభవించాయి,
1: సో మచ్ ఆఫ్ సఫరింగ్.
0: కానీ వాళ్ళకు భగవంతుని ప్రేమనే సంరక్షిస్తూ వచ్చింది.
1: బట్ దేర్ లవ్ ఫర్ గాడ్ ప్రొటెక్టెడ్ దెమ్ త్రూ అవుట్.
0: కనుక భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్
0: అప్పుడే మీకు సర్వము కూడా సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
1: దెన్ యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచం నందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ విత్ ఆల్ ద సెన్సెస్ ఆర్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ బ్యూటీ.
0: కారణం సర్వభూతములు యందు, సర్వ ప్రాణులు యందు, సర్వజీవులు యందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ ఇన్ ఆల్ క్రీచర్స్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్ వీ ఫైండ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ సచ్చిదానంద బీయింగ్ ప్రెజెంట్ ఓవర్ దేర్.
0: కానీ ప్రతి మానవుని యందు కూడాను సత్యం శివం సుందరం ఈ మూడు కూడాను ఉండినప్పటికీ మానవుడు తన యొక్క సత్యాన్ని, తన యొక్క శివత్వాన్ని, తన యొక్క సుందరాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దీస్ త్రీ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ప్రెజెంట్ ఓవర్ దేర్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ బ్యూటీ.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్నే చెప్పాడు. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై ప్లేటో, ఎ డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్, దట్ ది ఎంటైర్ బేసిస్ ఫౌండేషన్ ఫర్ దిస్ యూనివర్స్ ఆర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: ట్రూత్ ఈజ్ ద బేసిస్ ఫర్ హోల్ థింగ్.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: గుడ్నెస్ అనగా ఇది నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: గుడ్నెస్ ఈజ్ ద ట్రూ డివినిటీ.
0: కారణం ఏమనగా గుడ్నెస్ ఏ గాడ్నెస్.
1: ద రీజన్ ఈజ్ గుడ్నెస్ ఈజ్ గాడ్నెస్.
0: కనుక ఈ సుందరమైనటువంటి ఒక తత్వాన్ని, ఈ సత్యమైనటువంటి తత్వాన్ని, ఈ పవిత్రమైనటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: He studies Quran.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: He reads sacred text.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: He reads
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: Though he goes through all important texts, Gita, Ramayana, Quran and Bible, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: ఇతిహాస పురాణములు కూడాను పఠిస్తున్నాడు.
1: He reads all epics and all sacred texts.
0: Brahma Sutramu, Bhagavad Gita nu kodanu aaradham chestunnadu.
1: He worships Brahma Sutra and Bhagavad Gita.
0: Ivanninu kevalamu palachari majjiga vantive.
1: That's all diluted buttermilk.
0: Aiti.
1: However,
0: ee aacharana roopamainatunte okka prema tattvame chakkaga kaanchi chikkanainatunte okka తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదలి నీవు మజ్జిగను త్రాగటం ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ బట్ యు డ్రింక్ దిస్ డైల్యూటెడ్ బటర్ మిల్క్, వాట్స్ ది యూజ్?
0: ఆచరణే మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ ఎగ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానం కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రాపగేషన్.

0: ಪ್ರೀತಿ ಕಲುಗಬಹುದು ಪಿಸಿನಿಗೊಟ್ಟು.
1: ಇಟ್ ಈಸ್ ದಿ ಡಾಗ್ ದಟ್ ಲಿಕ್ಸ್ ವಾಟರ್. ದೋ ದೇರ್ ಇಸ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಫ್ಲೋ ಆಫ್ ವಾಟರ್ ಓವರ್ ದೇರ್, ಇಟ್ ಲಿಕ್ಸ್. ದಟ್ ಈಸ್ ದ ಫೇಟ್ ಆಫ್ ಎ ಗ್ರೀಡಿ ಮ್ಯಾನ್.
0: ಈನಾಟಿ ಮಾನವನಕು ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯಮನು ಉಂಟುನ್ನವಿ.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti?
1: But what is the use?
0: Kevalam manavuni yandu lobhattam pravejinchinappudu ivi inni undi kudanu taanu parikara anetunte vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగములోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయింది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వి ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: తాను తినడు పరులకు పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamunu pilivachuna leka pasuttam ani cheppavachuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: Daachukune atvanti yokka doshattamu abhiruddhi parchukune atvanti yokka murkhattamu pasulu endu kudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: దాచుకునేటువంటి మూర్ఖత్వము, దోచుకునేటువంటి ఒక క్రూరత్వము మనుల యందు మితిమీరిపోయింది.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: కనుకొని ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని పూజలు సలిపినప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద చాంటింగ్ ఆఫ్ లార్డ్స్ నేమ్ అండ్ వర్షిప్ దే ఆల్ హావ్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: ప్రేమ లేని పూజ,
1: వర్షిప్ విదౌట్ లవ్,
0: విశ్వాసం లేని ఆరాధన,
1: ద వర్షిప్ విదౌట్ ఫెయిత్,
0: నిరర్థకమైనటువంటివి,
1: దే ఆర్ యూస్లెస్.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రంలో మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకు ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: దేర్ఫోర్ యు మే నాట్ బి హైలీ ఎడ్యుకేటెడ్, యు మే నాట్ గో త్రూ ఎ సేక్రెడ్ టెక్స్ట్, యు మే నాట్ బి నోయింగ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ గ్రేట్ బుక్స్, బట్ ఎట్ ది సేమ్ టైమ్
0: ఏమి కొనిపోతున్నాము?
1: వాట్ ఈస్ దట్ యు టేక్ విత్ యు?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వెరీ
0: డేక్స్. ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోరుచుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును,
1: and he loses his all his
0: tana kungala gauravam dagdam seyunu,
1: all his respect would be burned.
0: Tana varala kedaseyunu,
1: and he will be separated from his
0: lobham valna sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idiye inaati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as
0: ee lobhattamu anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: ye okka danikaina kodanu tyagam aneetundi manavuni yandu aavirbhavinchadu.
1: There is no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nandu, bharatiya sampradayam nandu, na karmana na prajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat, it is stated, is only through sacrifice you will attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: సో లాంగ్ హీ హాస్ గాట్ వెల్త్ విత్ హిమ్, మనీ విత్ హిమ్, హీ విల్ డిసోబే ఈవెన్ గాడ్.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది. అది
0: ద మూమెంట్ మనీ ఇస్ గోన్ హీ విల్ సీ ద వరల్డ్.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: టిల్ దెన్ హీ విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
1: ఏమిటి ఈ జగత్?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ఏమిటి ఈ జీవితము?
0: వాట్ ఇస్ దిస్ లైఫ్?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
1: ఏమీ సాధించలేము.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఈ లేత వయస్సునందు
0: at the standard age,
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలు చదువుతున్నారు,
0: at the standard age you study,
1: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు,
0: you also participate in several activities.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధుజనుశ్రయం. అంత అనిత్యం.
0: Everything is temporary.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ పర్మనెంట్.
1: అది ఏ? దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనమేమిటి?
0: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
1: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్టకడప్పటికీ ఒట్టి చేతులతోనే వెళ్ళవలసింది.
0: One may live long enough, but they have to go back, return
1: empty-handed.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: Leka prayamam do.
0: The daughter, adolescence or youth?
1: Mudimiyando leka musaliyando.
0: Or old age or prime of youth,
1: urano adavino,
0: either in the city or in the forest, udaka
1: madyambuno,
0: in the midst of water,
1: eppudu vidachedi erukaledu,
0: when one dies no one knows,
1: maraname nischayamu buddhimantudaina దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యువర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలగరే, సర్వోన్నతిని పొందరే వారేది?
0: డోంట్ యూ సీ ద సేయింగ్ కింగ్స్ రూలింగ్ ద కింగ్డమ్స్? వాట్ హ్యాపెన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయమునందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసింది.
0: However, we have to work and earn money so that there will be regret.
1: గారి ఏ విధంగా మనం పిలుచుకుంటున్నాము అదే విధంగా దీన్ని విసర్జించవలసింది.
0: Just as we have inhale and exhale, you must give up someday.
1: ఆహారం ఏ విధంగా మనం స్వీకరించుతున్నామో అదే విధంగా దీన్ని కూడా విసర్జించవలసింది.
0: Just as you take food and also evacuate the useless stuff,
1: ధనమును కూడా సంపాదించవలసింది కానీ విసర్జించవలసింది.
0: You have to earn money, but you must sacrifice.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఎమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవలసినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవాల్సింది.
0: వాట్ యూ హ్యావ్ టు హైడ్ అండ్ ఎమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ ఎ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavalsinta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaila kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసినంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమోనో భయం.
0: ఇఫ్ యూ ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: it is the tradition in villages this to necessarily go and visit them, the bereaved family.
1: 10 miles దూరం ఉంటుండాలి.
0: It is 10 miles long distance.
1: బస్సు ఎక్కితే ఈ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకొని పోవడానికి ప్రయత్నించాడు పెద్దన్న.
0: The elder brother thought if he were to travel by bus, he may have to spend 5 rupees.
1: తెల్లవారు జామనే లేచాడు ఏదో రెండు గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
0: Early morning he got up, packed 2 pairs of his
1: clothing. అప్పుడు తమ్ముడికి చెప్పాడు.
0: He told his younger brother,
1: ఒక చిన్న దీపం అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
0: He said, light a small lamp, the oil lamp.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
0: With the help of that oil lamp, he packed 2 pairs of clothing.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపోయాడు.
0: The younger brother is a greedy person. He has put off the lamp.
1: Oil ఖర్చు అవుతుందో ఏమో అని.
0: Because the oil may be consumed.
1: తిరిగి ఒక అర్ధ గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: The elder brother returned in half an hour's time.
1: దీంట్లో 3 మైళ్ళు నడిచిపోయాడు.
0: He walked on the way
1: 3 miles. నడిచి వచ్చాడు.
0: And he returned all the 3 miles.
1: 6 miles అయిపోయింది.
0: 6 miles total.
1: తలుపు తట్టాడు.
0: He tapped the door.
1: ఎవరు తలుపు తట్టేది అన్నాడు చిన్న తమ్ముడు.
0: Younger brother asked, who are you? Who is tapping the door?
1: నేను అన్నంద్రా అన్నాడు.
0: I'm your elder brother.
1: ఎందుకు వచ్చావు అన్నాడు.
0: Why have you come?
1: నేను పోయే సమయం లోపల దీపము ఆరిపోయమని చెప్పలేదు, అందువల్ల దీపం వెలువన వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: While leaving the house, I forgot to tell you that you have to put off the lamp. Therefore, I returned to remind you that.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు.
0: Younger brother said,
1: Brother, నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్ళిన తక్షణమే నేను ఈ దీపం ఆరిపేశాను.
0: Am I not that intelligent? I had immediately put off the lamp the moment you left.
1: కాని నీవు 3 మైళ్ళు వెళ్లి 3 మైళ్ళు వచ్చేసావు, ఈ 6 మైళ్ళ లోపల నీవు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నీవు నిచ్చుకోలేదా?
0: But brother, no, you walk 3 miles long and return 3 miles. Just imagine the wear and tear effect of your slippers.
1: Slippers ante enta arigipoyinayo annadu.
0: Slippers must have been worn out.
1: Appudu anna cheptunnadu.
0: Then brother said,
1: Brother, nen telivu takku kadra.
0: He said, oh brother, I am not a fool.
1: Ee cheppulanta kodunu moota katti chenkalo pettukunnanu.
0: I bundled the slippers. Now I am carrying in my arms now.
1: ఈ విధమైనటువంటి లోబత్తం ఉంటే ఈ చెప్పులు ఎందుకు?
0: దిస్ ఈస్ ది మైజర్లీనెస్. వై డస్ హీ
1: తాను సుఖపడనటువంటి యొక్క ఈ ధనధాన్యం ఎందుకు?
0: ఇఫ్ ది మనీ డజంట్ మేక్ యూ హ్యాపీ, వై డూ యూ నీడ్ ఇట్ యాక్చువల్లీ?
1: పొరుకైనా సుఖాన్ని అందించాలి.
0: అట్లీస్ట్ మేక్ అదర్స్ హ్యాపీ.
1: తానైనా సుఖపడాలి.
0: అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ.
1: ఈ రెండూ లేనటువంటి యొక్క సుఖం ఏం ప్రయోజనము?
0: విత్ నైదర్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మనీ?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
0: You should study not for the job's sake.
1: Mana samajam lopala, mana village lopala, mana gramam lopala ee chaduvunu samajam yokka sadviniyoganiki upayoginchali.
0: You should make use of your learning for the welfare of your village and society.
1: Samajam yokka samcheemani kosamani mee chaduvunu upayogapettali.
0: You should make use of your studies for the progress and welfare of the society.
1: Kevalamu chadivi degree ni teeskunnanta maatrame prayojanam ledu.
0: It's useless if you just limit yourself by getting a degree.
1: Idi kevalam degree anetundi bichha patra.
0: Degree is a sort of begging bowl.
1: Endukante ee degree anetundi oka patra unte okkoka office ku okkoka office ku velli udyogam udyogam udyogam ani beg chestunnam.
0: With this degree, which is a begging bowl, you go step by step
1: chadu,
0: visit every office.
1: Mana padavula paina manam nilchukodaniki taginatundi krushi cheyali.
0: You should be able to stand on yourself, self-reliant. You should be self-reliant.
1: Mana village lopala avasaramainatundi okka karmalanta kodani taginatundi abhivruddhi cheyali.
0: You should serve your village in the way that's required, needed.
1: Mana village lo nitya jeevithamuniki kavalsinatundi kooragayalu manam penchali.
0: We should grow the vegetables in our villages.
1: Mana village yokka parishuddhata kosamani mana drainage ivanta kodani kattinchi cheppali.
0: We should also see that there's proper drainage, cleanliness maintained over there.
1: Mana village lopala poor people anta untaru.
0: There are many poor people in our village.
1: Vaalaku parishuddhamainatundi yokka tattvanni prabodhinchali.
0: We should also tell them
1: rogamulu raalikunda chuchukovali.
0: And we should see that, tell them that they should not be afflicted by any disease.
1: Chinna pillalaku kuda manam nerchukunnatundi vidyanu nerpali.
0: We should teach them all that we have learned.
1: Idi paropakara punyaya papaya parapeedanam.
0: This is the real help to others.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చెయ్యాలి.
0: యు షుడ్ హెల్ప్ అదర్స్.
1: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
0: Today, the moment we receive high degrees,
1: employment office lo poi book chestam man register.
0: We register ourselves there in employment exchange office.
1: Kani adi kontha ekkuvaipothe videshalaku apply chestam.
0: Further, we also apply to find jobs elsewhere abroad.
1: Idi sadhuvulu yokka lakshaname kaadu.
0: This is no true
1: mana gramanni manam poshinchali.
0: We should serve our village.
1: నీవు పుట్టిండేది నీ గ్రామంలో.
0: You are born in this
1: నీ పెరిగినేది నీ గ్రామంలో.
0: You have grown in this
1: నీ చదివినది నీ గ్రామంలో.
0: You have studied here.
1: సర్వము ఈ గ్రామమే నీకు అందించింది ఈ శక్తులను.
0: It is the village that gave you all these abilities.
1: కనుక నీవు చదివిన సమస్త శక్తులు కూడాను నీ యొక్క సొసైటీని నీకు అందించింది.
0: Therefore, through society, you got all your capacity.
1: కనుక నీకు సొసైటీకి నీవు కృతజ్ఞతలు అందించనక్కర్లేదా?
0: Should you not show gratitude to your village and society?
1: చదువులోనే మనం సమస్త సొసైటీలోనే పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సొసైటీలో పెరిగాము.
0: వి గ్రో ఇన్
1: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: అండ్ వి
1: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: వి షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు సొసైటీ.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గోన్.
1: నేను నా వారు.
0: ఐ అండ్ మైన్.
1: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
0: But how about the rest of the people?
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: All are children of God.
1: అందరూ అన్నదమ్ములే.
0: All are brothers.
1: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహనభావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
0: Without any conflict, we should live together in brotherhood. In cooperation and
1: understanding.
0: Unity is very essential.
1: దాని ప్రాక్టికల్ దాని అభివృద్ధికి మార్గము.
0: It is to practice unity is the path to progress.
1: ఐకమత్యం ఐకమత్యం అని హలో హలో హలో అని పోవటం కాదు.
0: This unity is not confined to saying hello.
1: కలిసి పని చేయాలి.
0: We should work together.
1: కలిసి మెలిగితే కలిసి పుణ్యం అన్నారు.
0: And if we work together, we'll earn merit.
1: కనుక విద్యార్థులు ఈనాడు విశాల భావం రావాలి.
0: Students should have broad mind.
1: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: We should widen our
1: heart. ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
0: Where is this body?
1: కానీ
0: ఎడమైన
1: హృదయం హృదయం కాదు, అది గుండెకాయ.
0: It is a simple physical heart, what you say that.
1: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
0: Physical heart is the main switch to our body.
1: అది స్విచ్ బోర్డ్.
0: It is a switch board.
1: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
0: It's not that heart.
1: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
0: The spiritual heart is present all over the body.
1: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
0: It has no limit, it has no boundary.
1: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
0: This hridaya, heart is present everywhere.
1: కరుణే సర్వతః పాణిపాదం తస్ సర్వతోటి శిరోముఖం.
0: Therefore it encompasses everything around.
1: కాబట్టి మన హృదయం ఎక్కడకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
0: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం చేత ఐకమత్యంతో మన జీవితాన్ని సాధించాలి.
0: With this kind of understanding, you should achieve unity.
1: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
0: This studies are not for a living.
1: చదువు సంస్కారం కోసం.
0: You study so as to get culture.
1: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టకూటిది మనం జరుగుతూనే ఉంటుంటుంది.
0: When once you develop your culture, it's not that difficult to carry out a living.
1: మీరు ప్రార్థన చేస్తున్నారు. ధర్మో రక్షతి రక్షితః.
0: You all pray, if you protect
1: ధర్మాన్ని నీవు రక్షిస్తూ పోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
0: If you protect dharma, dharma will protect you in turn.
1: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
0: So we have to see that the society conducts along the path of dharma.
1: ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
0: If every village treads along the path of dharma, the whole town will develop.
1: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది, కానీ పట్టణాల్లో లేదు.
0: Either culture of Bharat or foreign culture for that matter is noticed more in villages.
1: పల్లెల్లో ఉండినటువంటి ఒక ధర్మము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక న్యాయము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక సహనము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక ప్రేమ పట్టణాల్లో లేదు.
0: ధర్మ, జస్టిస్, అండర్స్టాండింగ్, టాలరెన్స్ ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ మోర్ ఇన్ విలేజెస్ దాన్ సిటీస్.
1: లోపల కోర్టు తయారైపోయినాయి.
0: In township and crore.
1: Banks tayaraipoyinayi.
0: Banks are there.
1: Universities tayaraipoyinayi.
0: Universities.
1: Inka enninno ivanni tayaraipoyinayi.
0: So many are there.
1: Inni undinatuvanti yokka aa pattanallo jarigetuvanti anyayalu akramalu anacharalu inta antari kaadu.
0: You find lot of injustice, horror and terror in cities.
1: కానీ పల్లెల్లోనే కొంచెం నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: ద ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ మోర్ ఇన్ విలేజెస్.
1: కనుక ఇంకా పల్లెలు ఎందుకు కొన్ని ట్రైబల్స్ ఉంటా ఉంటారు.
0: దేర్ ఆల్సో ట్రైబల్స్.
1: అడవుల్లో ఏ సంబంధము లేనిటువంటి వారు ఉంటారు.
0: దేర్ పీపుల్ ద ట్రైబల్స్.
1: వాళ్లలో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
0: Among tribals you find satya and dharma and not in towns.
1: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
0: దే ఓన్లీ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్.
1: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
0: What is that we do having
1: been educated? మన కల్చర్ అంతా కాల్చి వేస్తున్నాము.
0: We are burning our culture.
1: మన నీతి నిజాయితీనంతా మంట పెడుతున్నాము.
0: We are really burning our
1: morality. మానవత్వాన్ని
0: మంటగడుతున్నాము. We are burning the human quality. What is this human quality?
1: మానవుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది.
0: Man is born lakhs and lakhs of years
1: ago.
0: కానీ
1: మానవత్వం ఇంకా మానవుడి నుండి పుట్టలేదు.
0: But the human quality is not yet born.
1: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
0: Man is born, human is born, but not humanness.
1: ఈ మానవత్వం.
0: When do you expect it?
1: ఎన్ని జన్మలు నశించాయో.
0: We passed through so many
1: lives. ఎన్ని జన్మలు రాబోతుందో.
0: How many more in store?
1: కనుక మానవంతో పాటు మానవత్వం కూడాను పుట్టాలి.
0: So along with man, the human quality also should be born.
1: సత్యాన్ని పలకాలి.
0: We should speak truth.
1: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించడం లేదు.
0: Actually there is none who speak truth.
1: నోరెత్తితే అసత్యమే.
0: The moment opens his mouth full of lies, pack of lies.
1: చేయి పెడితే అధర్మమే.
0: Once he resorts to action with his hand, it is adharmika.
1: ఇది మానవత్వం ఎట్టవుతుంది?
0: How do you call it human
1: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: Animals, birds, they have got a particular code of conduct and behavior.
1: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
0: The animals follow a season and a reason.
1: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
0: But human has no reason, has no season.
1: ఇంకా మీ చదువులు ఎందుకోసం?
0: Then why do you need study?
1: ఎందుకు ఈ చదువులు చదవాలి?
0: Why should you study?
1: పనికి రాని చదువులు మనం ఎందుకు చదవాలి?
0: Why should you study all this useless stuff?
1: చదువులు.
0: It's all rotten stuff.
1: సమాజమునకు ఉపయోగకరమైనటువంటి చదువులు మనం చదవాలి.
0: You should study such that as to help
1: మన మానవత్వాన్ని పెంపొందింప చేసుకునేటువంటి చదువులు చదవాలి.
0: We should learn so as to uphold the human quality.
1: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునే చదువులు చదవాలి.
0: We should develop interrelationships among mankind.
1: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
0: టుడే దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్
1: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
0: దేర్ ఇస్ హేట్రెడ్ అమంగ్
1: రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
0: అమంగ్ ప్రావిన్సెస్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ద్వేషం లేకుండా ఎట్టబోతుంది?
0: వెల్ డోంట్ యూ గెట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్
1: ఎల్సెవర్. నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
0: దేర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్.
1: ఎక్కడో బయట దేశం వారంతా మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్ట మొట్ట నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ విలేజ్.
1: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
1: ఇంటిలోనే ఉంటున్నాయి కావాల్సినన్ని కలహాలు.
0: ఐ గాట్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అట్ హోమ్.
1: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
1: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
0: హౌ డు యూ సే దట్ అదర్స్
1: ఆర్ యూ
0: రెస్పాన్సిబుల్?
1: నీకు ఏం శక్తి ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్? వాట్ పవర్ యూ హ్యావ్?
1: కనుక మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
0: ఫస్ట్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్. కరెక్ట్ యువర్ హోమ్.
1: నీ మానవత్వాన్ని నీవు పోషించుకో.
0: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరూ కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
0: కన్సిడర్ దట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
0: దిస్ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్.
1: ధనము ధనము ధనము ధనము ధనము.
0: And everywhere we think of money.
1: ఈ ధనం ఎందుకు కాల్చడానికి ధనము?
0: What for is the money? To burn it or what?
1: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
0: What is it you do with
1: it? ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
0: Are you helping this country?
1: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
0: Are you helping anybody?
1: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
0: Are you just offering to anyone?
1: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
0: Do you spend to entertain education activity? Nothing.
1: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
0: All this money is something like the one hidden in a pit dug deep.
1: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
0: Therefore we should not waste our life for money.
1: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
0: We should spend our life for love.
1: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
0: For the body you need money.
1: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
0: And therefore for human quality be ready to sacrifice your life.
1: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
0: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ ద సోల్ అండ్ స్పిరిట్.
1: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
0: దేర్ ఓన్లీ త్రీ రీజన్స్.
1: సత్యాన్ని నిలుపుకోవాలి.
0: అపోల్ ట్రూత్.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: ఫాలో ధర్మ.
1: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధం.
0: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం చెర.
0: స్పీక్ ట్రూత్. ఫాలో ధర్మ.
1: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ మే లీడ్ యూ టు ఇంప్రిజన్మెంట్ యెట్
1: లేక నీ కంఠం కోస్తామని అంటారు కంఠం కోసుకోను సత్యాన్ని వదలను
0: ఎ మూమెంట్ వెన్ యూర్ అబౌట్ టు బి బిహెడెడ్ బి రెడీ టు స్పీక్
1: హరిశ్చంద్రుని ఆధారంగా తీసుకోండి
0: టేక్ హరిశ్చంద్ర ఎస్ అన్ ఎగ్జాంపుల్
1: ఎన్ని విధమైనటువంటి కష్టంలో వచ్చినప్పటికీ తనకు దైవముంది సత్యాన్ని నిలుపుకుంటూ వచ్చాడు
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్
1: సత్యమే సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి
0: It is the truth that he spoke all his lifetime, protected him, and he got all that he lost. What is the manure that you offer to truth? Love is the manure.
1: ప్రేమను మనం పెంచుకోవాలి
0: సో హ్యావ్ టు డెవలప్ లవ్
1: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు
0: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్
1: నా ఫ్యామిలీ అంత వరకు పరిమితం కాకూడదు
0: ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్
1: నేను నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యంలో పోయి కూర్చో
0: ఇఫ్ యూ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఐ అండ్ మైన్
1: నువ్వు ఊర్లో ఎందుకు ఉండాలి
0: దెన్ వై షుడ్ యూ బి హియర్
1: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి
0: వై షుడ్ బి ఇన్ సొసైటీ
1: సొసైటీలో ఉన్నందుకు సొసైటీని యొక్క క్షేమాన్ని కూడా కోరాలి
0: Being in the society, desire the welfare of the
1: society. నేను నా ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ ఏంటంటే ఏమి నువ్వెంత ఒక ప్రత్యేకమైనటువంటి అంటు జబ్బు వచ్చినటువంటి వాడిగా అయిపోతావు
0: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
1: కనుకని అందరితోనూ కూడాలి
0: You should be in with others.
1: ఆ ఐకమత్యమైనటువంటి దాన్ని పెంచుకోవాలి
0: You should develop unity.
1: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు
0: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాజ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్యామిలీ
1: బ్యాడ్ డిసీజ్
0: ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్ బిగ్ డిసీజ్
1: అందరూ ఉండాలి
0: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్
1: కష్టం నా వంటిదే కదా ఇతరులకు
0: ద అదర్స్ ఆల్సో సేమ్
1: బాధలు నా వంటివే కదా ఇతరులకు
0: ద ఫీలింగ్స్ ఆర్ సేమ్
1: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాల్ని పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు
0: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్ దే విల్ బి
1: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మమును పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి
0: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో హస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరే భావి భారతోద్ధారకులు
0: యూ ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ
1: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్
0: యూ ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్
1: లీడర్స్
0: లీడర్స్ లీడర్స్
1: కనుకనే మీరు సత్యమైనటువంటి తీసుకోండి
0: సో
1: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా నువ్వు పెడ మార్గంలో పోకూడదు
0: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్
1: ఎట్లా ఉంది తెలిసినా
0: యునో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ
1: సాక్షాత్ హరిశ్చంద్ర వచ్చి దిగినప్పటికీ అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్
0: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్
1: ఈనాటి కలి ప్రభావం
0: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి
1: కాదు అందువల్ల ఈనాడు హరిశ్చంద్రులు ఎవరు లేరు
0: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ
1: ఈ భయానికి ఉదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు
0: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్
1: సత్యమే పరిగెత్తిపోయింది
0: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే
1: అంతా అసత్యమే
0: వాట్ ఆర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్
1: ధర్మమే పరిగెత్తిపోయింది
0: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్
1: కానీ ఉన్నదంతా అధర్మమే
0: వాట్ వి ఫైండ్ ఇస్
1: దీన్ని మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి
0: వి హావ్ టు ప్యూరిఫై
1: ఎట్లా చేయాలి
0: హౌ
1: మనం ఆచరించాలి
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
1: సే నోటితో చెప్పడం కాదు
0: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ
1: సేయింగ్ ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే
1: హృదయంలో ఉన్నది మాటతో మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి
0: సో వాట్ వి థింక్ వి షుడ్ సే వాట్ వి సే వి షుడ్ యాక్ట్
1: కనుకని మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గం
0: నౌ
1: ఈ భయానికి ఉదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు
0: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ ది
1: సత్యమే పరిగెత్తిపోయింది
0: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే

0: నేను మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే.
1: సో లాంగ్ వి అడ్హియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్యధర్మంలోనే మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు, మీరు విషయార్థులైపోతారు.
1: ఇఫ్ వి డోంట్ ఫాలో దీస్ టూ వి ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్ బట్ వి ఆర్ విషయార్థిస్ ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్.
0: జ్ఞానమనంతం బ్రహ్మ.

0: ఒక చిన్న విషయము. మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తాం. కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: In the institute, lo, శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనము కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions you know pretty well, the priority and importance is given
0: అలాంటి వారికి
1: నేను ఎక్కువ
0: ప్రాధాన్యత ఇస్తుంటాను. అలాంటి వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
1: We give importance to those people having love.
0: మీరు కూడా విన్నారు.
1: You heard.
0: Second boy సంస్కృతంలో మాట్లాడాడు.
1: The second boy spoke in Sanskrit.
0: కానీ ఆ బాయ్ అబ్బాయికి వేరొక ఆధారం లేదు.
1: Yes, none to support him.
0: తల్లిదండ్రుల యొక్క ఇది లేదు.
1: He lost his parents.
0: Grandparents, అవ్వ తాత ఇద్దరు పోషిస్తూ ఉన్నారు.
1: He is taken care of by his grandparents, grandmother,
0: and వీరు ఇన్ని విధమైనటువంటి అభివృద్ధి పరిచేసేసి ఆ పిల్లవాడు సంస్కృతం లోపల అన్ని విధములుగా తాను నిలిచినంటే ఎంత దుఃఖాన్ని మర్చిపోయి ఉండాలి. మీరు యోచన చేసుకోండి.
1: జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. సచ్ ఎ చైల్డ్ ఈజ్ హియర్ టుడే, హస్ కమ్ అప్ టు దట్ పొజిషన్ హస్ టు స్పీక్ ఇన్ సంస్కృత్.
0: దుఃఖాన్ని మరిపించి

0: ఎస్ ఫర్ గాడ్
1: ఆనందాన్ని పెంచి
0: గ్రౌండ్ ఇన్ బ్లెస్
1: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిది తాయి యొక్క ప్రధాన సంకల్పం.
0: Sai's love is immeasurable to such an extent that one
1: would మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
1: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
0: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్ యూ షుడ్ హెల్ప్ దెమ్
1: అవుట్ సైడ్
0: అవుట్ సైడ్ యూ నో.
1: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
0: యూ నో అవుట్ సైడ్ ద మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్
1: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదితూ పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
0: వాట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ఆల్ ద న్యూ కమర్స్ ఫేస్ ఆల్ ట్రబుల్స్ in the name of ragging such that they would run away in 1 week time.
1: Junior boys and senior boys peddannalaga bhavinchi vaani entunu aadarinchali.
0: The junior boys should consider seniors as their elder brothers.
1: Sontam brothers maadri manu bhavinchali.
0: We should take them as our own.
1: Vaaniki unnatundi anukoolalu manam teerchali.
0: We should provide all conveniences.
1: Vaani ashantini manam nirmoolam cheyali.
0: We should help them so that they would not
1: shantini manam penchali.
0: We should see that they will be happy.
1: Adi nenu ikkada chestunnanu మీరు చేయమని చెప్తున్నాను.
0: దట్స్ వాట్ భగవాన్ డస్ హియర్ అండ్ హీ వాంట్స్ యూ టు డూ.
1: ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అయినప్పటికీ ఇలాంటి పిల్లలకంతా కూడాను భోజనానికి కూడాను స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాను.
0: దో ఎడ్యుకేషన్ ఈస్ ఆఫర్డ్ ఫ్రీ హియర్ ద స్టూడెంట్స్ రిసీవ్
1: ఒక గేమ్స్ ఫీజ్ కానీ ఒక ఎగ్జామినేషన్ ఫీజు కానీ లైబ్రరీ ఫీజు కానీ లైబ్రరీ ఫీజు కానీ ట్యూషన్ ఫీజు కానీ ఇంకే ఫీజు కానీ ఎక్కడే కానీ ఒక నయా పైసా లేదు.
0: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ ఇన్ ఎనీ నేమ్ ఇన్ ఎనీ ఫార్మ్. నో ట్యూషన్ ఫీ, నో ఎగ్జామినేషన్ ఫీ, నో లెబొరేటరీ ఫీ వాట్స్ ఎవర్.
1: అలాంటి దీని కింద ఈ విద్యను పిల్లలకు చెప్పినప్పుడు వాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రావాలి.
0: యూ షుడ్ బి నాచురలీ ఐడియల్.
1: ఇలాంటి ఐడియల్ బాయ్స్ గా తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
1: ఎక్కడ పోయినప్పటికీ నీ బజార్ లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి నాయన నీ బిచ్చం ఎత్తకూడదు, నీకు ఏమి గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి.
0: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ
1: సహాయం చేయాలి.
0: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ బెగింగ్ ఆన్ ది స్ట్రీట్ యూ షుడ్ కాల్ హిమ్, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
1: ఒకానొక సమయంలో
0: హెల్ప్ హిమ్ టు క్యారీ హిస్ లిటిల్.
1: ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
0: Jesus served two fishes to a hungry person.
1: దినము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్ట వీలవుతుంది?
0: How is it possible to serve fish every day?
1: ఇది మంచిది కాదన్నాడు. ఒక వేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేశాడు.
0: Then he purchased a net and presented to this
1: poor man. వలను తీసుకుని నీవే నీ జీవితాన్ని గడుపుకో.
0: With this net carry out your living.
1: అట్టిని మన పిల్లలు కూడా ఆ విధంగా చేయాలి.
0: Our students should do like
1: that. ఒక జీవనోపాధి కూడా మనం సగినటువంటి ఆ అధికారాన్ని అందించాలి.
0: We should help others so as to carry out their living.
1: వాళ్ళందరూ మన బ్రదర్స్.
0: All the rest are our brothers.
1: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
0: All belong to one institute.
1: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: All members of this institute are brothers and sisters.
1: ఆ ప్రేమను మీరు పెంచుకోవాలి.
0: You should develop
1: ఆ ఆప్యాయతను మీరు విశాలం గావించుకోవాలి.
0: You should have that affection.
1: ఆ హృదయాన్ని కూడాను విశాలం చేసుకోవాలి.
0: We should broaden our hearts, widen our feelings.
1: అది ఈనాడు మన విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది.
0: That's what our students should learn today.
1: అహంకారానికి కానీ
0: either if we go
1: ఆడంబరాలకు కానీ
0: or show
1: ఏ మాత్రం అవకాశం
0: ఇవ్వకూడదు. We should never give scope to
1: them. అమిత ప్రేమకు మనము అవకాశాన్ని ఇవ్వాలి.
0: We should have more and more of
1: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
0: We should be ideals in society.
1: అప్పుడే అలాంటి పిల్లలు కూడాను అభివృద్ధికి రాగలరు.
0: Then such students will progress and improve.
1: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాడే. ఒక బజార్ లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ పర్సన్ హూ జస్ట్
1: మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
0: అనదర్ పర్సన్ కాబ్లర్ హూ పాలిష్ ది షూ.
1: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
0: యాజ్ హీ పాలిషెస్ ది షూ, యాజ్ హీ రిటర్న్స్ దెమ్, హీ యూజ్డ్ టు సే గాడ్ బ్లెస్ యూ.
1: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
0: అనదర్ పర్సన్ యూజ్డ్ టు రైట్ అడ్రస్సెస్ ఆన్
1: ఎన్వలప్. అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు దాన్ని సీలింగ్ అలాంటివి ఇచ్చేవాడు. 4 కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
0: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హి పాసెస్ ఆన్ టెల్లింగ్ గాడ్ బ్లెస్ యూ.
1: అంత మంచి హృదయం కలిగినటువంటి వాడు,
0: గుడ్ హార్టెడ్,
1: బూట్సులకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
0: ద వన్ హూ పాలిష్
1: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
0: ద వన్ హూ
1: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రేమిస్తులు అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
0: Because of faith and devotion, he rose to the position of Prime Minister there in Great Britain.
1: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి,
0: what a position it is.
1: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
0: Therefore, we reach heights with this obedience and humility.
1: ఎడ్యుకేషన్ కాదు,
0: it's not the education
1: alone. మన ఎడ్యుకేషన్ ఏమిటి ఉంటుందని
0: చెప్పి, what is there in education?
1: చర్చిల్, మీకందరికీ తెలుసును,
0: you know Churchill, Prime Minister Churchill.
1: ఆయన ఏ విద్యను చదవలేదు,
0: he didn't study.
1: మిలిటరీలో పోయి చేరిపోయాడు, కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
0: He joined military, but he has
1: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు.
0: He also received Nobel Prize.
1: అతని కుమారుడు మిలిటరీ లోపల సిపాయిగా చేరాడు.
0: His son was an ordinary soldier in
1: army. ఈ విధంగా కూడా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
0: All of them are reputed because of their humility and obedience.
1: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
0: Out of education you cultivate humility, out of humility you get deservedness and then money thereafter.
1: వినయం చాలా గొప్పది.
0: This humility is
1: వినయమే విద్యార్థికి గొప్ప కిరీటము.
0: It is the humility which is the crown.
1: కనుక ఇలాంటి పిల్లలు ఎవరైనా మీ క్లాసు లోపల మీ రూమ్మేట్ గాను ఉంటుంటే వాళ్ళకి ఏదైనా విచారించి తగిన సహాయం చేయండి.
0: If you find such students,
1: వాళ్ళకి ఎప్పుడో మర్చిపోయినటువంటి దుఃఖానికి అవకాశం ఇవ్వకండి.
0: See that they will not feel sad any longer.
1: ఆ దుఃఖాన్ని మర్చిపోయేటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలి.
0: Make them happy so that they would forget all the sad events.
1: మెడలో చేయిని వేయటం ఎంత ఆనందం వచ్చింది. తల్లిదండ్రులు కూడా మర్చిపోయాడు పాపం.
0: Because Bhagavan presented him a golden chain now.
1: అలాంటి మీరు చూపించాలి, దానికోసమే నేను చేస్తున్నాను.
0: Bhagavan does all these things to set an ideal example to everybody.
1: ఎప్పుడు కూడాను తలచటము, చెప్పటము, చేయటము ఈ మూడింటి నేను ఏకత్వంతో చేస్తాను.
0: వాట్ ఎవర్ భగవాన్ సేస్ హి డస్,
1: కనుకనే నాకు చెప్పడానికి కూడా అధికారం ఉంటుంది.
0: సో భగవాన్ హస్ ఎవ్రీ రైట్ టు సే.
1: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: అందరు కూడాను మనుష్యులుగా మీరు బ్రతకండి.
0: లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: పశువులుగా బ్రతకకండి,
0: నాట్ ది లైఫ్ ఆఫ్ అనిమల్.
1: రాక్షసులుగా బ్రతకండి,
0: నాట్ ది లైఫ్ ఆఫ్ ఎ డెమన్.
1: కాఠిన్యమైనటువంటి హృదయాలు పెంచుకోకండి,
0: స్టోన్ హార్టెడ్.
1: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
0: యువర్ హార్ట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.

0: అద్వితీయులగుదురు మీరు.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్. దేర్ఫోర్ దేర్ షుడ్ బి ఎ కనెక్షన్, కాంటాక్ట్, లవ్ టు లవ్. దట్ షుడ్ బి ది ప్రాపర్ ప్రొసీజర్. అండ్ దేర్ఫోర్ ఇఫ్ యు స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, you will be unparalleled, unbeaten.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru idu idi conference ani ee conference lo meer attend kavatamu takku time kaani meer varninchatam chaala goppaga varnistunnaru meer aashinchinanta aasha ఫలము మీకు ఇంకా దక్కలేదు.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఫార్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ నరేషన్, యువర్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫార్ ఫార్ బియాండ్. యట్ యు ఆర్ టు ఎక్స్పీరియన్స్ దట్ వాట్ యు రియలీ డిజర్వ్ అండ్ ఎక్స్పెక్ట్.
0: సద్భక్తులందరూ భగవంతుడా అంచు చెవులకింపుగా స్మరణ చేయు దినము. బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవచింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
1: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood, when all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prema ante emito ee naati yuthulaku neti karyakramam gurinchi, neti kartavyanni gurinchi, neti pravartanna gurinchi మీరు చెప్తున్నారే, కానీ ప్రేమ అనగా ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ఆల్ ది ఆబ్జర్వేషన్స్ యు మేడ్ ఆన్ లవ్ ఆర్ బేస్డ్ ఆన్ ది యాక్టివిటీ గోయింగ్ ఆన్ హియర్, యువర్ బిహేవియర్ ఇన్ ద క్యాంపస్ అండ్ ద డ్యూటీస్ దట్ లై అహెడ్ ఆఫ్ యూ ఇన్ ఫ్యూచర్.
0: రెండు హృదయములు ఉన్నటువంటిది ప్రేమ కాదు.
1: It's not the love that is limited to the two individuals.
0: Ekatma prema ne nijamaina prema.
1: The true love is the spirit of oneness.
0: Okaru ivvatamu marakaru puchukovatamu idi prema kadu.
1: Give and take does not reflect the spirit of love.
0: Nirantaramu సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ఆఫ్ అస్ టు కంటిన్యూ టు గివ్, గివ్ అండ్ గివ్ త్రూ అవుట్.
0: కష్ట సమయం లోపల మనము వెలుగుకు వెళుతున్నాం, అది చాలా పొరపాటు.
1: వీ రిట్రీట్, గో బ్యాక్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇట్స్ ఎ మిస్టేక్.
0: అది ప్రేమ అనిపించుకోదు.
1: యు కెనాట్ కాల్ ఇట్ లవ్ బై ఎనీ స్టాండర్డ్.
0: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
1: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ, ద సెల్ఫిష్నెస్, అండ్ యూ షుడ్ బి ఆఫ్టర్ పరార్థ, ద the spirituality, and understand yadartha, the significance and the depth.
0: Padartham yadarthamunaku enta bhedam unnado meeru gurtinchali.
1: You should know the difference between padartha, the material, and the yadartha, reality.
0: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
1: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
1: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖదుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
1: వి హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, బి దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, పెయిన్ ఆర్ ప్లెజర్.
0: మనస్సులకు ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
1: We should not have total identification with the mind.
0: Mind tho koodinappudu adi kevalam oka matter ga cherthundi.
1: If you are attached to the mind, it will take you towards matter.
0: Kani matter ku tanaku it sambandham undakoodadu.
1: There should not be any relationship between the matter outside and the mind within.
0: మనసు చేరిన దగ్గర అంతా కూడా భిన్నత్వమే ఏర్పడుతుంది, కానీ ఏకత్వం అనేటువంటిది ఏర్పడదు.
1: వేర్ ఎవర్ మైండ్ గెట్స్ ఇన్ యు ఆల్వేస్ నోటీస్ డ్యువాలిటీ, నో స్కోప్ ఫర్ నాన్ డ్యువలిజం.
0: రెండుగా చేరినటువంటిది అది సరి అయినటువంటి భక్తియే కాదు.
1: దట్ విచ్ ఇస్ డ్యువల్ డస్ నాట్ స్టాండ్ ఫార్ ట్రూ డివోషన్.
0: కనుక ప్రేమస్వరూపులారా, మీ యందున్నది పరుల యందున్నది కూడాను ఒక ప్రేమ మాత్రమే.
1: Therefore, understand clearly, that love which is within you is very much same as the love in others.
0: ప్రేమ ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: It is most essential for every devotee to realize that love is one.
0: Renduga chernatundi idi bhakti kaneyadu.
1: Duality is not devotion.
0: Idi dvaitam tho koodinatundi.
1: It goes after this dualism or dualistic approach.
0: Ee dualism anetundi bhaktiye kaadu.
1: Dualism is not true devotion.
0: ఏకత్వమైనటువంటిదే భక్తి.
1: నాన్ డ్యువలిజం ఈజ్ డివోషన్.
0: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టి ఉన్న అద్వితీయం చేర్చగా అర్హుడగులు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ, సో దట్ యు క్యాన్ బి నాన్ డ్యూయల్.
0: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది. దీనిని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు.
1: ద లవ్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్, వీ కాల్ దిస్ లవ్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ నాట్ లవ్ అట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు.
1: దిస్ వరల్డ్లీ లవ్ ఈజ్ నాట్ ట్రూ లవ్.
0: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
1: Therefore, the love has got only one goal, only one path, only one redemption, only one fulfillment.
0: Itti premanu manam bhinnanga bhavinchukotam chaala purapaatu.
1: To divide love is a big mistake.
0: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
1: వి గో బై ద పాత్ ఆఫ్ ద డివైడెడ్ లవ్.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: లివ్ ఇన్ లవ్,
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
1: Then only you will find oneness in love.
0: Itti premanu etti hrudayamlo natukondaro atti sarthakatanu vaaru pondudaru.
1: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
0: Prema mudita manasakako rama rama ram.
1: Say the name of God with all love.
0: Kani ee peru chuchinappudigini adi prema kinda chelinatundi.
1: You may give any name to God, but it is full of love.
0: Itti premanu, itti pavitramaina premanu, itti saarthakamaina premanu, itti ekatvamaina premanu, itti madhuramainatundi premanu manamu అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
1: దిస్ సేక్రెడ్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్ లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ యాజ్ జ్యూవల్ ఆర్ డివైడెడ్.
0: కనుక ఇది ఇష్ట ప్రేమల యందు కూడాను, ఇష్ట కష్టముల యందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
1: ద లవ్ షుడ్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇన్ డిఫికల్టీస్ అండ్ ఆల్సో ఇన్ మూమెంట్స్ ఆఫ్ ప్లెజర్.
0: దీనిలో ఎట్టి భేదములు కూడాను ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ డిఫరెన్సెస్ టు ఎగ్జిస్ట్ ఇన్ లవ్.
0: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కానీ ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
1: ఆల్ ద డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ, బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: ద రియాలిటీ సేస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: యూ నీవు, ఐ నేను, నీవు నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
1: We should not have differences such as you and I.
0: You anetvantidi kevalam third person.
1: When you say you, it refers to third person.
0: I anetvantidi ekatva person.
1: And this I is singular, that stands for oneness.
0: Kanuka you and I are one anetvantidi antu ee you anetvantidi e matramu undakoddu.
1: Therefore there should not be anything like the other you.
0: Kanuka manamu itti bhedamanu dooram chesi divyatvanni pavitratanu manamu aacharinchali.
1: Therefore we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
0: Ee prema tattvam anetvanti idi అనుభవించవలసిందే కాని బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
1: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
0: కానీ ఈనాటి ప్రేమను మీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
1: బట్ వీ అండర్స్టాండ్ లవ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. Interpret and follow.
0: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
1: Love should not have any links with the physical body.
0: ఈ దేహంతో కూడినటువంటిదంతా కూడాను మ్యాటర్తో కూడినటువంటిది.
1: ద బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాటర్ ఓన్లీ.
0: ఈ మ్యాటర్తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
1: దిస్ బాడీ మూవ్స్ అహెడ్, మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్, బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్, బి అలైట్ టు ఎవరీ వన్.
1: ఇఫ్ వీ డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ dual way, if we do not go by this divided mind, if you rely on the oneness, you will understand that all are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: Kanuka manamu ee prema tattvanni prakrutamaina margamalo manamu teesukoni pothunnam, adhe pedda porapatu.
1: It's a big mistake if we allow the love to tread along the path of world.
0: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
1: There should not be this dualistic way in love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
1: దో యు ఆర్ మెనీ హియర్ ఇన్ నంబర్స్, డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్, బట్ లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి. దేర్ ఫోర్ భగవాన్ అడ్రెసెస్ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే కానీ అనేకంతో కూడినటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ఈజ్ నెవర్ డివైడెడ్.
0: కనుక మీరు దైవ ప్రేమను ఏకంగా బయలు భావించండి.
1: Therefore consider the divine love as unity, one only.
0: ఇట్టి ప్రేమని నిజమైనటువంటి భక్తి కింద చేరుతుంది.
1: Such love is true devotion.
0: కనుకనే జయదేవుడు, గౌరాంగదుడు, ఏకసుందరుడు వీరందరూ కూడాను దేహమును వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
1: Therefore great people like Jayadeva, Gauranga, though they have different bodies, the vestia they have taken upon themselves, but they always proceeded along the principle of love, which is one and the same.
0: Meera, Sakubai, veerandaru kudanu prema aneetundi into okka margamlone poyaru, kaani Krishna ani, Rama ani, Gauranga ani వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
1: లైక్ వైజ్ డివోటీస్ లైక్ మీరాబాయి, సక్కుబాయి ఆల్వేస్ హెవ్ ప్రొసీడెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్, సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్. దే నెవర్ అబ్జర్వ్డ్ ఎనీ డ్యుయాలిటీ ఆర్ డివైడెడ్ మైండ్.
0: కనుక వారు డ్యుయాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
1: దోస్ దట్ గో బై డ్యుయాలిటీ రూయిన్ దెమ్సెల్వ్స్.
0: మనం డ్యుయాలిటీలో తేలుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యుయలిస్టిక్ ఇన్ అవర్ అప్రోచ్.
0: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ వన్ పాయింటెడ్నెస్, దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఇసురాను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
1: You may give any name like Rama, Krishna, Shyama, Ishwara, but the goal is one.
0: Itti goalunu matram manam marchipokunda teesukovali.
1: We should never forget our goal.
0: Krishnudu Radhaku kanipinchukokunda poyadu. Krishnudu Radhaku kanipinchukunda vellaadu.
1: It so happened that Krishna was not noticed by Radha.
0: కానీ ఆకారంను కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
1: బట్ రాధా హాస్ కన్సిడర్డ్ కృష్ణ ఇన్ హిస్ ఫిజికల్ ఫార్మ్, ఆల్వేస్ పైన్డ్ అండ్ యర్న్డ్ ఫర్ హిస్ ప్రెసెన్స్.
0: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి యొక్క రూపము ఏకమే కానీ అన్యము కాదు.
1: Therefore, the name and form are one and the same. They are not different.
0: Kani manamu antati lotunuku poyetundi oka shakti samarthyamulu levu.
1: We don't have that ability and capacity to dive into that depth.
0: Prema goppa shakti vantamainatundi.
1: Love is highly powerful.
0: Deeni shakti mari deeniki kuda nu raadu.
1: The power of love is not noticed anywhere.
0: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
1: ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటుంది కానీ అన్య మార్గం ప్రవేశించదు.
1: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్, నథింగ్ ఎల్స్.
0: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కానీ ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
1: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
0: రాణా ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
1: రాణా సెడ్, This is the temple built by me. You cannot pray here. Get out, he said.
0: బయటికి వెళ్ళిపోమని చెప్పేటప్పటికి ఇవికి మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
1: It was a shocking news for Mirabai.
0: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడే, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయట నా లోపల అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
1: She was very much surprised. Why is it that I'm asked to get out of the temple? Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
0: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి యొక్క పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
1: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
0: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
1: దెన్ షీ కుడ్ హ్యావ్ ది ప్రాపర్ అండర్స్టాండింగ్.
0: తాను మధురకు బయలుదేరింది.
1: అండ్ షీ వాస్ ప్రిపేర్డ్ టు రీచ్ మధుర.
0: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
1: షీ థాట్ కృష్ణ వాస్ దేర్ ఇన్ మధుర.
0: మధుర అనగా ఒక పట్టణం కాదు, మధురమైనటువంటి హృదయమే మధుర.
1: మధుర ఈజ్ నాట్ a geographical location. Madhura symbolizes the nectarine nature of the reality.
0: Chelo re man ganga yamuna teer chelo re man,
1: let mind go along the shores of Ganga and Yamuna.

0: గంగా యమున తీరు మీదుగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడమ ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమునా తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: She could have the exact interpretation.
0: Maharana cheppinattuga ee ganga yamunaku ekkada ticket ku thanu chikkaledu.
1: She didn't follow what Rana meant by these two, ganga yamuna.
0: Velutundi paapam.
1: He was proceeding and proceeding by.
0: Krishna Krishna Krishna anukuntu bayal derindi kondalu guttalu raallu rappalu adavi annitini daatipoyindi.
1: She was repeating Krishna's glorious name. She was proceeding along the mountains, the down the valleys, up the hills.
0: Cherindi katta kadapatiki Vrindavanam cherindi.
1: She reached finally Vrindavan.
0: Akkada vellatappudu talupulu moosukundi.
1: There she noticed closed doors.
0: Evarenni prarthanalu chesinappatikini aa talupulu open kaaledu.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted,
0: Krishna, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: Krishna, you are not the one to move about from one place to another.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: You are the very existence. You remain where you are.
0: Kaluka meera hrudaya sthayi neevu.
1: You reside in the altar of the heart of meera.
0: Meera hrudayamu okkate kaani rendu devu.
1: The heart of meera is one and not two.
0: Kaluka aa hrudayanni neevu andukovani cheppindi.
1: You accept my heart, she prayed.
0: Mora makuta bheetambara dhari.
1: And you wear that pitambara and with all that insignia of the Lord Krishna.
0: Akkadiki poyyetappatiki thanu aa dwaramunaku tala kottindi.
1: And she had hit her head against the doors.
0: Tala pagalindi, Krishnudu akkada pratyakshamayyadu.
1: And there she could experience the manifestation of Krishna.
0: Krishna ekatvam ayyetappatiki Maharana ventane pothunnadu.
1: And Maharana also was passing by along the same road.
0: నేను పొరపాటుతో పల మీరాను కోప్పడ్డాను.
1: I was deluded, I was mistaken in giving this treatment to Meera.
0: Krishna, మీరాను క్షమించు, నన్ను క్షమించు అని కృష్ణుని ప్రార్థించిపోయాడు.
1: And Rana prayed for pardon. Oh Krishna, pardon me, pardon Meera.
0: ఆమె క్రింద పడింది, ప్రాణం వదలింది.
1: As she fell down, she breathed her last.
0: Kani idi poi Krishnunde cherin tarvata Krishnudu pratyakshamai prayojanam emiti.
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: Kalugna hrudayasthaye nee yokka sthaye ani cheppinappudu hrudayasthaye cheripoyadu Krishnudu.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాను.
1: So people go by the words, taking external, worldly meaning and interpretations.
0: కనుక మనము ఈ వర్ల్డ్ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వర్ల్డ్ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావంనే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్ ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: పట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: Therefore we should take that into consideration which is changeless.
0: ఈ విధంగా మీరు తన యొక్క ప్రియమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి పొందుతూ వచ్చింది.
1: That's how Meera could experience oneness with Krishna.
0: ప్రేమించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond love.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుండాలి.
1: That love is always one.
0: కనుక భక్తిని కోరేటువంటి వారందరూ కూడాను ప్రేమతత్వాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకోవాలి.
1: Therefore all devotees should have a firm grip on this love.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: No other path will take you to God other than love.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: Therefore go by this path of love sharing.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: Love is with
0: you కూడా ఉంటుండాలి.
1: Love is with you, in you, around you, above you, below you.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: How can you ever change love?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరూ మార్చలేదు.
1: The ordinary people may go on changing this principle of love. But devotee should have this love which is changeless.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: Inga deeniki kodanu marchanakkarledu.
1: You don't need to bring changes in any way.
0: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
1: God is always with you, in you, around you, below you, above you.
0: Kanuka Krishna nenu nee venta vastanu ani prarthisukunte taanu Krishna mundu pothuntadu taanu venta vastuntadu taanu veru itana veru.
1: If you pray Krishna please be with me, it means that he is always with you by your side.
0: Kani Krishna neetone nenu vastunnanu annapudu కృష్ణ లోపలనే ఉంటుంటాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఇన్ యూ.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: ఇఫ్ యూ గో బై ద రియల్ మీనింగ్ యూ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కృష్ణ ఐఎమ్ ఇన్ యూ అంటారు.
1: యు సే కృష్ణ ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: When Krishna is in you, how do you find him outside?
0: Chala mandi bhaktulu kodanu, I am with you, I am in you, I am to you, I am for you, I am tuntaru.
1: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
0: Ivanni kodanu kevalamu distinctive padamulu tappa nijamainatundi padamulu kadu.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్
0: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
1: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
0: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
1: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లెస్ వెయిటింగ్ ఫర్ యూ.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్య కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: Edo koncham tinesesi kadapa nindindani anukokandi meeru.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
0: కనుక ఇంకా మన ముందు మీరు ఎంతైనా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుండాలి.
1: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

0: Sai Ram, dear listeners. Bhagwan has always emphasized the need for simple living and high thinking. In today's discourse, Bhagwan highlights the need for us to become self-reliant in all that we do and to lead a simple yet virtuous life. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam.
1: శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల ప్రీతి భీతి అధికమయ్యే ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట
2: పీస్ హ్యాస్ డిసపియర్డ్ దేర్ ఇస్ డర్త్ ఫర్ ట్రూత్ దేర్ ఇస్ అ థ్రెట్ ఆఫ్ వెపన్స్ armaments everywhere. This is the word of truth of Bhagavan.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Vidya dinadinamunaku abhivruddhi gantuchunnadi kani aa vidya yokka prabhavamainatuvanti yokka నడత ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: The education has been increasing in varied dimensions, but its impact is not noticed in the conduct and the behavior.
1: విద్య అనగా ఏ విధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి?
2: Education, what kind of education we should acquire?
1: దినదినమునకు అభివృద్ధికి అంచుచున్నది కాని ఆ విద్య యొక్క ప్రభావమైనటువంటి యొక్క

0: ప్రవేశించాలి.
1: ఎడ్యుకేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఎక్వైర్.
0: ఈనాటి విద్యా ప్రభావము సన్నగిల్లింది, విద్యా ప్రవీణత అధికమైనది.
1: ది ఎక్స్పర్టిస్, ది సూపర్ స్పెషాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గాన్ అప్, బట్ ద కంటెంట్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
0: విద్యార్థులారా, విద్యార్థినిలారా,
1: స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్,
0: ఈనాడు మీరు అభ్యసించేటువంటి విద్యలు లౌకికమైన విద్యలే.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వరల్డ్లీ.
0: దీనికి సంబంధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడాను దీనికి క్రోడీకరించాలి.
1: వీ షుడ్ ఆల్సో ఇంటిగ్రేట్ స్పిరిచువాలిటీ ఇన్ అవర్ ఎడ్యుకేషన్.
0: ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: సత్యమార్గాన్ని మనం అవలంబించాలి.
1: వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: సత్య ప్రేమలతో కూడినటువంటి విద్యని నిజమైన విద్య.
1: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్ వేర్ దేర్ ఇస్ బ్లెండ్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: సత్యమార్గమే లేకుండా ఈ ప్రేమ యొక్క ప్రభావము విలువ ఉండదు.
1: Where there is no truth, you do not find the impact of love.
0: భౌతిక విద్యలు కేవలము జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: The worldly education is only to eke out our living.
0: ఆధ్యాత్మిక విద్యలు జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: The spiritual education is for life and not merely for living.
0: కనుక రెండింటి యొక్క సామరస్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ లైస్ హియర్ ఇన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: రెండింటి యొక్క ప్రభావమే ఈనాడు ప్రపంచమునందు గోచరిస్తున్నారు.
1: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ టూ వీ ఫైండ్ దిస్ వరల్డ్ టుడే.
0: విద్యార్థి విద్యార్థినిలారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: యావత్ ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు.
1: ఇన్ఫాక్ట్ స్పిరిచువాలిటీ హాస్ బీన్ వైడ్లీ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఆధ్యాత్మిక తత్వం అనగా ఆధునికమైనటువంటిది కాదని, ప్రాచీనమైనటువంటి యొక్క తత్వం అని గుర్తించారు.
1: పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ that spirituality is not modern, it is quite age old.
0: కాని ప్రచార ప్రబోధనలో అత్యధికమైనటువంటి స్థానాన్ని పొందింది, కాని ఆచరణలో దిగజారిపోయింది.
1: The propagation of spirituality has gone up in exalted position so far as propaganda and teaching are concerned, but not in practice.
0: హృదయపూర్వకమైనటువంటి యొక్క ఆచరణ ఈనాడు ఒక్కటైనా చాలు.
1: అట్లీస్ట్ వన్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ వీ ప్రాక్టీస్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక ఆచరణ విద్యలు ఈనాడు అత్యవసరము.
1: ఎడ్యుకేషన్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
0: ఈనాడు ఆచరణ లేని విద్యలన్నీ కూడాను కేవలము ఒక అశాంతికి మూల కారణమే.
1: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ పీస్ is responsible for agitation today.
0: దీనిని ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యలో ఎడ్యుకేషన్ అన్నారు.
1: In the modern parlance, we call it education.
0: కాని ఆధ్యాత్మిక విద్యకు హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రభావము ప్రచార ప్రబోధంలో చిక్కినప్పుడే దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: But the spiritual education, when once it comes out of our heart and when once we start sharing with others, it is called educare.
0: Educare anaga lopalu unnatundi danni baitiki lagi prapanchaniki aadarshanga nirupinchali.
1: Educare meant to bring out what is latent within and to share with fellow men outside.
0: Ee naadi ee education kevalam grandham nunti prabodhistundi.
1: This education modern is out of books.
0: Educare anetundi grandhamulaku sambandhinchinadu kaadu.
1: Educare

0: బోధించేటువంటిది.
1: ఎడ్యుకేర్ ఇస్ బియాండ్ బుక్స్, ఇట్ పర్టైన్స్ టు హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇట్టి ఎడ్యుకేషన్ కూడా అత్యవసరమే.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు ఎడ్యుకేషన్ లోపల ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
1: టుడే వీ హ్యావ్ వెరీ హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి విద్యలు మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ ఎఫిమరల్ వరల్డ్లీ సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ ఆధ్యాత్మిక విద్య హృదయ ప్రభావముతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సత్యము, ధర్మము, శాంతి ఇత్యాది గుణములను ప్రబోధించేటువంటిది.
1: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ దట్ అరైజెస్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాల్యూస్ లైక్ లవ్, ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ నాన్ వయలెన్స్
0: ఇత్యాది రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు జగత్తుకు ఆదర్శవంతమవుతుంది.
1: For the world today, the combination of secular education and spiritual education is very essential.
0: ఒకటి అంతర్ప్రభావము.
1: One is the impact of the inner being.
0: రెండవది బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధ.
1: The other one is the teaching from external agency.
0: బహిర్ముఖమైనటువంటి ప్రబోధలు భౌతికమైనటువంటి ఒకటి.
1: The external knowledge that we receive is only physical.
0: ఇది లౌకికమైనటువంటి జగత్తునకు ఆదర్శంగా ఉంటుంది.
1: ఇట్ సెట్స్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: ఇది నెగటివ్ కు సంబంధించినటువంటిది.
1: దిస్ వీ కెన్ కాల్ ఇట్ నెగటివ్.
0: కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధలు ఇది పాజిటివ్ కు సంబంధించినటువంటిది.
1: బట్ ది ఇన్నర్ టీచింగ్ స్పిరిచువల్ ఈజ్ పాజిటివ్.
0: ప్రేమ, ఈ ప్రేమకు రూపం ఏమని చెప్పగలరు?
1: లవ్, హూ కెన్ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఇది ప్రేమించి, ప్రేమను గైకొని, ప్రేమ ద్వారా ఆనందించడమే దీని యొక్క అర్థము.
1: ద మీనింగ్ ఆఫ్ లవ్ ఈజ్ టు లవ్ అదర్స్ అండ్ బీ లవ్డ్.
0: దీనికి రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇలాంటి అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధనలు ఈనాడు అత్యవసరము.
1: ద ఇన్నర్ ప్రాంప్టింగ్ టీచింగ్ ఆఫ్ దిస్ సార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టుడే.
0: మనిషికి మనిషికి మధ్య, వస్తువులకు వస్తువులకు మధ్య సంబంధ బాంధవ్యాన్ని కల్పించేటువంటిదే ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ అండ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ టు అన్ ఆబ్జెక్ట్.
0: కనుక ఈనాడు మనిషికి మధ్య ఏమున్నదో ఎవరికి తెలియదు.
1: వాట్ లైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ ఈజ్ నాట్
0: మనసునందు ఒకటి, మాటనందు ఇంకొకటి.
1: What is thought over is one thing, what is declared is different.
0: అది సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు.
1: It is not proper education.
0: Real education అనేటువంటిది the proper study of mankind is man.
1: The real education is, as Bhagavan says, the proper study of mankind is man.
0: హృదయంలో పుట్టినటువంటి భావము, నోటితో వచ్చి చేరి, నోటితో వచ్చిన పలుకు చేతితో ఆచరించి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: What is thought over, felt at heart, has got to be spelt out by mouth and it has to be translated to action through our hands and be an idea
0: to the world.
1: Today, we don't find harmony of thought, word and deed.
0: మాటలో ఒకటి, చేతలో ఒకటి, మనసులో మరొకటి.
1: What is said and what is done, what is thought over are at variance.
0: కనుక భిన్నంగా ఉండటం చేత మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎ వికెడ్ మ్యాన్ హూ విల్ హ్యావ్ డిస్హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: ఎ నోబుల్ మ్యాన్ విల్ హ్యావ్ పర్ఫెక్ట్ యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాటి మానవుడు మహాత్ముడుగా తయారు కావటం లేదు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బికమ్ ఎ ట్రూ
0: దురాత్ముడుగా తయారవుతున్నాడు.
1: He is tending to be a wicked.
0: ఈనాటి చదువులన్నీ కూడాను ఏ చదువులైనటువంటి యొక్క మూర్ఖుని కంటే చదువుకున్నటువంటి వారు మహా దొంగలుగా తయారవుతున్నారు.
1: The educated people are worse when compared to illiterate.
0: ఈనాడు లోకములో దేశమునకు గొప్ప అపకారం చేసేటువంటి వారు విద్యావంతుడే.
1: The worst of the harm is done to the world by educated people today.
0: ఏ చదువు లేనటువంటి యొక్క పల్లెపడుచుల వారికంతా కూడాను ఎంతనో మర్యాదగా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిరూపిస్తున్నారు.
1: ద ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ హైలీ courteous and lead an ideal life.
0: కనుకనే చదువు సంధ్యలు ఉండినప్పటికీ కొంతవరకును జ్ఞానతత్వాన్ని మనము ప్రబోధించడానికి ఆత్మభావం ఏదో అభివృద్ధి పరచుకోవాలి.
1: Though we have, in addition to the knowledge we have, through the path of wisdom, we should know the reality.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించండి.
1: Take for a small illustration.
0: విద్యావంతులు, గొప్ప తెలివితేటలు గలవారు అని పేరు పొందినటువంటి వారంతా కూడా పట్టణాల్లో నివసిస్తున్నారు.
1: The educated people, intellectuals, name, fame, they stay there in city areas.
0: Education లేనటువంటి మూర్ఖులని, అజ్ఞానులని భావించేటువంటి వారు పల్లెల్లో జీవిస్తున్నారు.
1: Those who consider themselves less fortunate, the foolish and unlettered, they stay in rural areas.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారికంటే పల్లెల్లో జీవించేటువంటి యొక్క మూర్ఖులే చాలా జీవితానికి ఆనందాన్ని కనిపిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ది అర్బన్ ఏరియాస్ ఆర్ సో బ్యాడ్, వేరే ది ఇల్లిటరేట్ పీపుల్ ఫ్రమ్ ద రూరల్ ఏరియాస్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఈనాడు ఎంతనో యూనివర్సిటీస్ అంతా ఉన్నాయి పట్టణంలో.
1: There are number of universities located
0: in cities. Colleges anta unnai.
1: Many, many colleges are there.
0: Entano high schools anta unnai.
1: So many high schools.
0: Kaani akkadale ekkadaleni allarlanta jarugutunnai.
1: There only you find unprecedented agitation and disturbances.
0: Ee universitylu lekunda, ee collegelu lekunda, ee high schools lekunda pallal lopala chadukuneetunte varantarki ee vidhamainatunte okka allarlu levu.
1: The rural areas without universities and colleges, they don't have any disturbances or agitations.
0: కారణం ఏమిటి ఈ విద్యయందు ఉన్నటువంటి ప్రభావమే ఇంత బలహీనత అయిపోయినది?
1: What is the reason behind it? It is only the influence of modern education that led to weakness.
0: పల్లెలకు పోయి మీరు ఒకసారి పరిశీలించండి. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారని గౌరవంగా మాట్లాడతారు.
1: Go to villages. You find people calling you brother, establishing kinship, talking to you with concern.
0: గౌరవ మర్యాదలతో వారిని ప్రబోధిస్తారు.
1: In fact, they receive with all hospitality and courtesy.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అన్నదమ్ములు ఒకరికొకరు ఇంటికి వచ్చినప్పటికీ ఎట్ట ఉన్నారు ఏమిటని కూడా ప్రశ్నించరు.
1: Whereas the urban educated people don't have that kind of intimacy between mother and son, father and son, and even among brothers.
0: సన్నిహిత సంబంధ బాంధవ్యమే క్షీణించిపోయింది.
1: There is no intimate relationship.
0: దీనికి కారణము ఈ ఎడ్యుకేషన్ కారణం.
1: This modern education is responsible for this.
0: The end of education is character.
1: The end of education is character.
0: ఆ క్యారెక్టర్ అనేది కోల్పోవడం చేతనే.
1: Because the character is lost.
0: గౌరవ మర్యాదలందరూ క్షీణించిపోయినాయి.
1: The respect and courtesy are lost.
0: తల్లిదండ్రులు కూడా దీనికి సరైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు ఇస్తున్నారు.
1: The parents also encourage such evil trend.
0: పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలను పట్టణానికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Parents encourage children to go to move to cities.
0: ఏదో గొప్ప చదువులు చదివించాలని ఆశపడుతున్నారు.
1: They want their wards to have high education.
0: వారి ఉద్దేశములేమో మంచివే.
1: Their motive is good.
0: కానీ
1: బట్
0: వారి ప్రవర్తనలు చెడు మార్గంలో పోతున్నాయి.
1: బట్ దేర్ బిహేవియర్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: పల్లెల్లో ఉండినప్పుడు ఎంతటి వినయంగానో, ఎంతటి విధేయతగానో, ఎంతటి భయంగానో, గౌరవంగానో, మర్యాదగానో జీవించేటువంటి వారు.
1: సో లాంగ్ దే వర్ ఇన్ రూరల్ ఏరియాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్, డిసిప్లిన్, సెన్స్ ఆఫ్ ఫియర్.
0: ఈనాటి వినయ విధేయతలు కోల్పోయినాయి.
1: Today there is no humility and obedience.
0: పవిత్రమైనటువంటిది మర్చిపోతున్నారు.
1: The sacred qualities are forgotten.
0: తండ్రి వస్తున్నా గానీ సిగరెట్ పట్టుకొని పీలుస్తుంటారు.
1: He is prepared to smoke in front of the father.
0: దురభ్యాసములు దూరమైపోకుండా దురభ్యాసములు అధికమవుతూ వస్తున్నాయి.
1: They are adopting bad habits.
0: కానీ పల్లెల్లో జీవించేటువంటి వారు తల్లిదండ్రులను పెద్దల్లో చూచేటప్పటికే గౌరవ మర్యాదలతో కొంతవరకు అణిగిపోతున్నారు.
1: Whereas in villages the elders and parents are highly respected.
0: ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ చదువుల వల్లనే జరిగిపోతున్నాయి.
1: Because of the modern education, the respect and esteem are gone.
0: ఇంటిలో తల్లిదండ్రులు ఉండినప్పుడే చా ఈ పని చేయకూడదు, మానవుడై పుట్టి నీవు కేవలం హీనమైనటువంటి పనిలో ప్రవేశిస్తావా అని తల్లిదండ్రులు అతన్ని కొంత మందలిస్తారు.
1: In fact, in villages, parents check, condemn their children if they are along the wrong path.
0: కానీ పట్టణంలో దండించేవారే లేరు.
1: Whereas in cities, nobody to
0: దురభ్యాసం ప్రోత్సహించేటువంటి వారే అధికంగా ఉన్నారు.
1: There are many who encourage them the bad habits.
0: ఒక సినిమాలకు పోవటం, వాడు సిగరెట్ తాగుతుంటే టేక్ ఇట్ అని ఇంకోటికి నందించడం.
1: They go to cinema and offer even cigarettes to others.
0: ఈ విధమైనటువంటి దురభ్యాసంను ప్రోత్సహించేటువంటి వారు అధికమవుతున్నారే కాని దురభ్యాసంను క్షీణింపు చేసేటువంటి వారు చాలా తగ్గిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పీపుల్ హూ ఎంకరేజ్ బ్యాడ్ హ్యాబిట్స్, దర్ వెరీ ఫ్యూ హూ డిస్కరేజ్ దెమ్.
0: కనుకనే ఈ దురభ్యాసములకు మూల కారణము ఈనాటి ఎడ్యుకేషన్.
1: ఫర్ ఆల్ దిస్ ఈవిల్ టెండెన్సీస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మోడర్న్ ఎడ్యుకేషన్
0: ప్రతి దానికి కూడా ఈ కలియుగం లోపల రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇన్ దిస్ కలి ఏజ్ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ యూ ఫైండ్ రియాక్షన్.
0: మంచి పవిత్రమైన పదంలో మనం ఉపయోగపెట్టినప్పుడు మనం పవిత్రమైన పదంతోనే దీన్ని రిసీవ్ చేసుకుంటాం.
1: If you make use of sacred words, you would be able to receive in a sacred manner.
0: నీవు ఒక విధమైనటువంటి రూడ్ అయినటువంటి పదములు ఉపయోగపడితే నీవు రూడ్ అయినటువంటి పదములతోనే నీవు స్వీకరిస్తావు.
1: ఇఫ్ యూ యూజ్ రూడ్ వర్డ్స్ యూ హ్యావ్ టు రిసీవ్ అకార్డింగ్లీ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కనుకనే మనము ఏ దేశం వారైనా కానీ ఏ కాలం వారైనా కానీ మృదుమధురమైనటువంటి భాషను ఉపయోగించాలి.
1: Let him be of any time, of any country, he has to
0: ఎంత విద్యావంతుడైనా అని ఎంత విద్యాహీనుడైనా కానీ పదము ఒక్కటిగానే ఉండాలి.
1: One may be highly educated or illiterate. He has to speak softly.
0: విద్యయసమున వినయము, వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనం వలన ధర్యము కాకు జనులు.
1: Therefore, it's education that confers humility. Humility gives you deservedness, and deservedness makes you rich and prosperous.
0: విద్యనగా ఏమిటి?
1: So what is education?
0: సద్గుణములు,
1: virtues,
0: సద్బుద్ధి,
1: good intellect,
0: సత్యనిరతి,
1: adherence to truth,
0: భక్తి,
1: devotion,
0: క్రమశిక్ష,
1: discipline,
0: కర్తవ్య కాలనములు,
1: duty,
0: చదువునది విద్య.
1: It is the education that confers these. The student has to acquire these qualities. One who should foster these sacred qualities. Virtues. Good mind. Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiccha.
1: Discipline. Discharging duty.
0: Ekkada nee kartavyam?
1: Where is your duty?
0: ఎక్కడ కర్తవ్యమే లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ.
0: కనుకనే మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. దీన్ని డిసిప్లిన్ అన్నారు.
1: డిశ్చార్జింగ్ డ్యూటీ ఈజ్ డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్ విదౌట్ డిసిప్లిన్?
0: చదివినటువంటి వాడు గొప్ప చదువుగా ఉన్నప్పుడు గొప్ప ప్రవర్తనగా ఉండాలి.
1: బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ conduct also should be ideal.
0: ఒకానొక సమయంలో గాంధీ కూడాను గ్రంథాన్ని పట్టుకుని కంటిదారులు కారుస్తున్నాడు.
1: One time Gandhiji was reading a book and started shedding tears.
0: రూమ్ లోపల గ్రంథాలు చదువుకుంటూ ఈ గ్రంథం ఏదో చదివాడు, ఆ గ్రంథం సరైనది కాదని చెప్పి తన కంటిదారులు కారుస్తున్నాడు.
1: He was shedding tears because all those books he was reading are not proper and appropriate.
0: ఒక బ్రిటిష్ మ్యాన్ వచ్చేసాడు.
1: At that moment, a Britisher stepped in.
0: What, Gandhiji? Why are you crying?
1: He said, Gandhiji, why are you crying?
0: Cheppadu.
1: He said,
0: Naaku dukkanga untundadi.
1: I am miserable now, sad.
0: Because the hardness of education is character.
1: Because hardness to the education is character.
0: Ee naadu education takkudunu hardness ga untundali.
1: The modern education is so tough, hard.
0: Ilanti education raavatam cheta naa desam enta paadavutundo emo.
1: Because of this toughness, hardness of education, my country is going to spoil.
0: Padamuluga undali.
1: And it should be so soft and tender.
0: Alanti padam lekunda hardness kathinamainatundi padamuluga untunnaru.
1: Today we are so hard, rough and tough.
0: ఈ కఠినమైనటువంటి పదవులు విద్యార్థికి లక్షణం కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్ ఫర్ స్టూడెంట్ టు స్పీక్ హార్ష్ వర్డ్.
0: మృదుమధురమైనటువంటి పదములు విద్యార్థి యొక్క లక్షణములు.
1: స్టూడెంట్ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: కనుకనే మృదుమధురమైనటువంటి పదకులుగా మనం ఈనాడు తయారు చేసుకోవాలి.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ మస్ట్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఉండినటువంటి మార్పులు చాలా మీరు గోచరిస్తుంటారు.
1: We find vast difference between the good old days and the modern times.
0: కనుక ఈ మోడర్న్ టైం కు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామని చూస్తుంటే అది నీ స్వాతంత్రం కాదు.
1: If we think that we are acting as per the modern trend is not independent.
0: మోడర్న్ టైం మాత్రం మోడర్న్ గా ఉంటుంది.
1: The times may be modern.
0: కానీ నీ బిహేవియర్ అంతా కూడాను ప్రాచీన బిహేవియర్ గా ఉండాలి.
1: But your behavior should be quite age old, ancient.
0: కనుక ఆ ఏంచెన్స్కి తగినటువంటిగా మనం ప్రవర్తించినప్పుడే మన చదువుకు గౌరవం వస్తుంది.
1: If our behavior is as per the age-old tradition, we have to respect our parents. We have to welcome elders and extend hospitality. We should talk to them
0: softly.
1: If anyone asks you, where is your father?
0: అని వీరు చెప్తాడు. అది కాదు మనం జవాబు ఇవ్వాల్సింది.
1: యూ కెనాట్ సే ఐ డోంట్ నో వేర్ హి హస్ గాన్, యూ సెర్చ్ ఫర్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ టు సే సో.
0: సార్, మా తండ్రి గారు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు, పిలుస్తాను, ఉండండి అని మంచి మధురంగా చెప్పాలి.
1: మై ఫాదర్ ఇస్ దేర్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, ఐ విల్ కాల్ హిమ్, కైండ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ విధంగా మధురంగా మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అతనికి తగినటువంటి కుమారుడిగా ఉన్నాడు అని గుర్తిస్తాడు.
1: If you talk like that with all the courtesy, the guest will feel that
0: tandri yokka gauravanni maryadalu kumarudu kaapadali.
1: He will feel that you are the worthy son of worthy father.
0: Yetta kaapadali tandri yokka pravartanto maatallo manam nirupinchali.
1: And we have to prove by our words, our conduct.
0: లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యో తండ్రి చాలా మంచివాడే, ఈ కుమారుడు ఏమిటి ఇంత దుర్మార్గుడిగా పుట్టాడే.
1: If we don't talk sweetly, the guest will feel what an undeserving son he is.
0: ఇది కాదు కుమారుడికి తగినటువంటి వాడు.
1: It's not proper on his part.
0: సత్పుత్రుడు సత్యనిరతి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్చునది విద్య.
1: Therefore, education should help us to cultivate the conduct, discipline, discharge of duty, and adherence to truth.
0: కనుకని మనం ఈనాడు నేర్చుకోవాల్సినంత కూడాను మోడర్న్ ఏజ్ గా ఉండినప్పటికీ, మోడర్న్ సంబంధించినటువంటి విద్యను సంబంధించినప్పటికీ ప్రాచీన వినయాలు మనం నిరూపించాలి.
1: Though we acquire modern education, live in the modern society, we should not give up age-old tradition.
0: ఈనాడు అట్టు చెప్పడం లేదు వాళ్ళు.
1: Today they are not saying so.
0: ఒక ఓల్డ్ బాటిల్ తీసుకొని వస్తాడు.
1: He brings with him old bottle.
0: Sir, this is new bottle అంటాడు.
1: And he says, this is new bottle.
0: నాయన ఇది ఓల్డ్ బాటిలే కదా అని చెప్తే అతను చెప్తాడు, ఓల్డ్ బాటిల్ కానీ క్యాప్ న్యూ అన్నాడు. బాటిల్ ఓల్డ్ బాటిల్ గా పెట్టుకుని క్యాప్ మాత్రం న్యూ బాటిల్ గా వేసుకుంటే ఏం ప్రయోజనము?
1: బాటిల్ బీయింగ్ ఓల్డ్ బట్ ద క్యాప్ ఈజ్ న్యూ, వాట్ ఫర్ ఇస్ ఇట్?
0: కనుకనే నీవు బాటిల్ న్యూ అయినప్పుడు క్యాప్ కూడా నూటిగా ఉండాలి.
1: ద బాటిల్ ఈజ్ న్యూ, ద క్యాప్ ఆల్సో మస్ట్ బి న్యూ.
0: ఈనాటి విద్యార్థులంతా కూడా కేవలము అందరూ కాదు, కొంతమంది
1: మోడర్న్ స్టూడెంట్స్, నాట్ ఆల్.
0: ప్రాచీన మాటలతో మనం ఉపయోగపడుతూ ఆధునికమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశిస్తున్నాం.
1: వి మేక్ యూజ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ బట్ అవర్ బిహేవియర్ ఈజ్ మోడర్న్.
0: అది కాదు నిజమైనటువంటి స్టూడెంట్ లక్షణము.
1: ఇట్ ఈస్ నాట్ ది ట్రూ బిహేవియర్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: స్టూడెంట్ ఏంటి ఏమిటి?
1: హూ ఈజ్ ఎ స్టూడెంట్?
0: వినయ విజేతులతో కలిగినటువంటి వాడు, విద్యను అభ్యసించేటువంటి వాడు, వినయం బోధించేటువంటి వాడు స్టూడెంట్.
1: ఎ స్టూడెంట్ ఇస్ ద వన్ హూ హాస్ గాట్ ఆల్ ద డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ.
0: డిసిప్లిన్ విజేత లేకున్నటువంటి వాడు ఈజ్ నాట్ స్టూడెంట్.
1: ద వన్ వితౌట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్.
0: స్టూడెంట్స్ ఉండేటువంటి ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంచుకోవాలి.
1: వేర్ దెర్ ఆర్ స్టూడెంట్స్ దెర్ షుడ్ బి పీస్ఫుల్ అట్మాస్ఫియర్.
0: ఈనాడు ఎక్కడైనా స్టూడెంట్స్ ఉన్నారంటే భయపడతారు ఎవరైనా పెద్దలు పోవాలంటే.
1: టుడే ఎల్డర్స్ ఫియర్ టు గెట్ ఇన్ టు ద ఏరియా వేర్ దేర్ ఆర్ స్టూడెంట్స్.
0: కారణం ఏంటి?
1: వాళ్ళు
0: ఏమలా చేస్తారో ఏమోని భయం.
1: దే మే డూ ఎనీథింగ్ యాజ్ దే ప్లీజ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్
0: స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎట్టి భయం ఉండేటువంటిది కాదు.
1: ఎర్లియర్ డేస్ వేర్ దేర్ వర్ స్టూడెంట్స్ దేర్ వాజ్ నో ఫియర్.
0: కారణం ఏంటి? వాళ్ళ విద్యా వివేకం చేత వినయాన్ని ప్రకటించేటువంటిది.
1: అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ దే హ్యావ్ దే వర్ సో హంబుల్ ఇన్ దోస్ డేస్.
0: కనుక అలాంటి వాతావరణం ఈనాడు పూర్తి మార్పు చెందింది.
1: ది అట్మాస్ఫియర్ ఆఫ్ దోస్ డేస్ హాస్ టోటలీ
0: చేంజ్డ్. మోడర్న్ ఎడ్యుకేషన్ దీనికి మూల కారణం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఏమి బోధిస్తున్నారు?
1: వాట్ ఈస్ టాట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్?
0: నీతి నిజాయితీ అనేటువంటి శూన్యం.
1: దేర్ ఇస్ నో ఇంటెగ్రిటీ, దేర్ ఇస్ నో ఆనెస్టీ.
0: ప్రపత్తులు అనేటువంటిది శూన్యం.
1: దేర్ ఇస్ నో డివోషన్ అండ్ కాండక్ట్.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వెళ్తారు? ప్రారంభించడమే ఆ విధంగా ప్రారంభిస్తారు.
1: ఇన్ఫాక్ట్ ది వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్.
0: పూర్వకాలం లోపల ఒక కుమారుడికి విద్యాభ్యాసం జరుగుతుండాలంటే స్లేటు పలక తీసుకుని వచ్చేసి, స్లేటు పెన్సిల్ తీసుకుని వచ్చేసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని ఒక పవిత్రమైనటువంటి దైవ ప్రార్థనతో ప్రారంభించేటువంటి వాడు.
1: ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ద స్టార్టింగ్ ఆఫ్ లెర్నింగ్ alphabets started by taking a slate and a pencil, writing the letters of God.
0: అందరిని ఆహ్వానం చేసి వాళ్ళతో అక్షింతలంతా వేయించేసి పిల్లలకు సరైనటువంటి విద్య రావాలని ఆశీర్వదించమని కోరేటువంటి వారు.
1: The children were put to schooling by inviting all the elders and seeking their blessing.
0: ఈనాడు ఎల్డర్స్ రాకూడదు.
1: Today elders are not necessary.
0: యంగర్స్ అంతా బయలుదేరాలి.
1: Youngsters should be there.
0: వాళ్ళకి అక్కడ అక్షరాభ్యాసం ఏం చేస్తుంటారు?
1: How are the letters taught?
0: Ba ba black sheep.
1: How they begin? Ba ba black sheep.
0: Idyalti bodhisthe vaadu black sheep ga payaratharu.
1: What happens? He becomes one of black sheep.
0: Daiva prarthana antide e maatram undadu akkada.
1: You don't find any sort of prayer there.
0: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యార్థులు చాలా చెడిపోతున్నారు.
1: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ స్టూడెంట్స్.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: వీ హావ్ టు బి కాషియస్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా పవిత్రమైనటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హియర్ ఇన్ ఎ సెక్రెడ్ అట్మాస్ఫియర్.
0: ఆధ్యాత్మిక ప్రవర్తనలో మీరు మునుగుతూ ఉన్నారు.
1: యు హావ్ గ్రౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పిరిచువాలిటీ. దీన్ని మీరు
0: అభ్యాసించి దీన్ని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: దిస్ యు ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ అపాన్ దిస్.
0: సైన్స్ చాలా ఆధునికమైన సైన్స్ వచ్చింది.
1: వీ హావ్ మోడర్న్ సైన్స్ టుడే.
0: ఈ సైన్స్ చూస్తే చాలా గొప్పదే.
1: సైన్స్ ఇస్ నో డౌట్ గ్రేట్.
0: సైన్స్ గొప్పదే కానీ సెన్స్ చాలా లోపల.
1: సైన్స్ ఇస్ హై బట్ సెన్సెస్ ఆర్ లో.
0: సెన్సెస్ కూడా హై లెవెల్ లో ఉండాలి.
1: ద సెన్సెస్ ఆల్సో షుడ్ బి హై లెవెల్.
0: కనుకనే మనం ఈనాడు సెన్సెస్ లో లెవెల్ లో పెట్టుకుంటున్నాం, హై లెవెల్లో జీవిస్తున్నాం.
1: అండ్ టుడే వీ హ్యావ్ సెన్సెస్ అట్ ద లో ఎబ్ అండ్ లీడ్ ఎ హై లైఫ్.
0: ఈ విధంగా ఉంటుండకూడదు.
1: దిస్ షుడ్ నాట్ బి ద వే ఆఫ్ లైఫ్.
0: ఏమిటి ఇది ఎడ్యుకేషన్ అంటే?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఎడ్యుకేషన్ అనగా ఏమి? లోపల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావాన్ని బయటికి లాగటం.
1: ఎడ్యుకేషన్ మీన్స్
0: ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ విత్ఇన్ యు.
0: కేర్ఫుల్ గా చూసుకోవాలి.
1: అండ్ వి హావ్ టు టేక్ ఇట్ కేర్ఫుల్. ఆ
0: పదములు ఏమొచ్చినప్పటికీ ఇది ఎడ్యుకేషన్ దా, ఎడ్యుకేర్ దా అని వాచ్ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ స్పీక్ వాచ్ వెదర్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి వాచ్ ఎవరు చేయటం లేదు.
1: నన్ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ ఇన్ దిస్ వే.
0: నేను చెప్తుంటాను చాలా మంది పిల్లలకు, వాచ్ అంటే స్పెల్లింగ్ WATCH.
1: భగవాన్ ఆఫెన్ టెల్స్ అవర్ స్టూడెంట్స్ ది స్పెల్లింగ్ ఆఫ్ వాచ్ WATCH.
0: WATCH.
1: WATCH.
0: మొట్టమొదటి పిల్లలకు బోధించాలి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ వాచ్.
1: వాట్ ఈస్ దిస్? యూ సే ఇట్ ఈస్ వాచ్.
0: ఫస్ట్ వర్డ్, ఫస్ట్ పదము W.
1: ద ఫస్ట్ లెటర్
0: వాచ్ యువర్ వర్డ్.
1: Watch your word.
0: నేను పవిత్రమైన వర్డ్ ప్రవేశిస్తున్నానా లేక దుర్మార్గమైనటువంటి పదములు ప్రవేశిస్తున్నానా అని వాచ్ చేయాలి.
1: He should watch his words, whether his words are harsh or soft or
0: sweet. రెండవది
1: A is the second letter.
0: ఏంటిది యాక్షన్? వాచ్ యువర్ యాక్షన్.
1: What is it? Watch your action.
0: మూడవ వర్డ్ T.
1: Third one is T.
0: Watch your thought.
1: Watch your thought.
0: C.
1: C. నాలుగోది C is the next letter.
0: C అనగా వాచ్ యువర్ క్యారెక్టర్.
1: వాచ్ యువర్ క్యారెక్టర్.
0: H.
1: H.
0: వాచ్ యువర్ హార్ట్.
1: వాచ్ యువర్ హార్ట్.
0: దిస్ ఈస్ రియల్ వాచ్.
1: దిస్ ఈస్ ద రియల్ వాచ్.
0: వాచ్ అనగా రెస్ట్ వాచ్ చూస్తుంటారు, అది కాదు వాచ్.
1: వాచ్ డస్ నాట్ మీన్ మియర్లీ రిస్ట్ వాచ్.
0: రిస్ట్ వాచ్ చెడిపోతుంటది.
1: రిస్ట్ వాచ్ గెట్స్ స్పాయిల్డ్.
0: కానీ ఈ యొక్క వర్డ్ అనేటువంటి వాచ్ ఏనాటికి చెడదు.
1: But this watch will never be spoiled.
0: ఎప్పటికీ పవిత్రతని అందిస్తూ ఉంటుంది.
1: ఇట్ విల్ మేక్ యూ సేక్రెడ్ కంటిన్యూస్లీ.
0: ఎంత గొప్ప పదములు ఇవన్నీ.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: కనుకనే ఇలాంటి పదములను, చక్కని ఆదర్శవంతమైనటువంటి పదములను మన అంతర్ముఖంగా చేర్చుకోవాలి.
1: సచ్ ఐడియల్ వర్డ్స్ ద డెప్త్ వీ హ్యావ్ టు టేక్ విత్ ఇన్.
0: ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది.
1: The ancients taught such sacred teachings and made men and women ideal.
0: అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగుబడిపోయినాయి.
1: Today that idealism is subdued.
0: కనుకనే చదువులు కూడా చాలా పరిశుద్ధమైన ఉండాలి.
1: Therefore education must be clean.
0: పవిత్రమైన ఉండాలి.
1: It should be so sacred.
0: పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము.
1: The sacredness and the purity are found in spirituality.
0: Cleanliness is godliness.
1: Cleanliness is godliness.
0: కనుకనే పరిశుద్ధంగా ఉండు.
1: So you be clean.
0: ఈ విధమైనటువంటి చదువులు చదివి
1: acquire that education.
0: ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి ఒక గౌరవంతో నీవు జీవించాలి.
1: లీడ్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ఫెలో మెన్.
0: ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజ్ చాలా గొప్పది.
1: వి సే దిస్ మోడర్న్ ఏజ్ ఈజ్ వెరీ గ్రేట్.
0: ఈ ప్రాచీన యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడా అభ్యసించవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ లర్న్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ బిసైడ్.